لبثوا غير يمين.

శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 21వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

0: మహిళోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిళోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను. విలువబోలు వజ్రమొకటి కలదా.
1: ప్రేమస్వరూపులారా, అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు. మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలైన పడి దానిని సంపాదించగలడు. ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రునైనా కూడాను తాను సంపాదించుకోగలడు. ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహమాడి మరొక భార్యనైనా కూడాను పొందగలడు. ఒక భూమినే కోల్పోయినా తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు. కాని మానవుని యొక్క దేహమును తిరిగి సంపాదించుకోలేడు. మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది. జంతువునాం నరజన్మ దుర్లభం. ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకునలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు. మానవుని యందున్నటువంటి దివ్యత్వాన్ని, మానవుని యందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. గడిచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు. అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధములు ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు. మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలముగా తాను పొందలేడు. అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు? మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు. భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి, రెండవది స్థితి, మూడవది పరిస్థితి,
2: థర్డ్ వన్
1: నాలుగవది గతి. స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి. కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది. మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది. మతి వలనే గతి, గతి వలనే స్థితి. కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. మతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతుంటాడు. ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు. కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి. ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి. అక్రమమైనటువంటి మార్గాన్ని పొందాలి. చేతిలో ఒక కత్తి ఉంది, కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుపుకొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు, లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు. కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను గొంతును కోసినప్పుడు ఇతను కేవలము రాక్షసత్వాన్ని పొందినవాడవుతాడు. కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైన మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి యొక్క స్థితిని కూడా మనం తెలుసుకోవాలి. మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి శక్తులున్నవి. ఈ శక్తుల యొక్క పవిత్రతను కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ యొక్క శక్తిని అనుగ్రహం చేతనే పొందడానికి వీలవుతుంది. మానవుని యొక్క జీవితము ఒక పెద్ద గడియారం వంటిది. ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి మూడు పిన్నులు ఉంటున్నాయి. ఈ మూడు ముండ్లు సక్రమంగా తిరగటంతో చాలా బాగా తిరుగుతూనే ఉంటున్నాయి. దీనిని పురస్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడాను తిరుగుతూనే ఉంటుండాలి. కానీ మానవుడు తన ఆయుష్ ప్రమాణాన్ని గుర్తించక పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ ఘన్ ఘన్ అని. ఈ గడియారం నందున్నటువంటి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. దినములు 10 దినములు జరిగినప్పుడే 1 నెల అవుతుంది, 12 నెలలు జరిగినప్పుడే 1 సంవత్సరం అవుతుంది. కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి, నెలలు దినముతో కూడినటువంటివి. కనుక ప్రధానమైనటువంటిది దినమే. కనుక మనకు నిత్య దినములు ఏ విధమైనటువంటి మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి. కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దినములు గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి. సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. కేవలం తన స్వార్థము స్వప్రయోజనమే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క సంకల్పం గురించుకుని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు. ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు. ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి, మహావర్షం కూర్చడానికి ప్రయత్నమైంది. భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాడు. ప్రతి యొక్క ప్రక్కింటి వాణి యొక్క పొలము వర్షము లేక ఎండిపోతుండాలి. ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు. భగవంతుడు వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు. అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు. అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి, ప్రపంచంలో ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటుంది. ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చును, ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చు. కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుంది. ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు, ఏక ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు. ఏమిటి ఈ రోగం? అది అహంకారం అనే రోగము. ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక వాడు అనుభవిస్తున్నాడు. అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది? అవకాశం లేనిటువంటి అహంకారాన్ని అనుభవిస్తున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే. ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు. ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి. అహంకారమునకు కారణమేమిటి? ఇంత విశాలమైన ప్రపంచములో, ఈ ప్రపంచం యొక్క మ్యాప్లో మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఈ భారతదేశంలో మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ మెడ్రాస్ స్టేట్ లోపల కొడైకెనాల్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఇంత పెద్ద కొడైకెనాల్ లోపల వ్యక్తి అనేటువంటి వాడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు. ఇంత చిన్నటి వాడు ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూచి అహంకార పట్టడానికి ఏమి కారణం? అహంకారమునకు అజ్ఞానమే మూల కారణం. లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు. ఇదేటువంటి విచారం చేయాలి. విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి విచారం చేస్తే అహంకారములకు అవకాశం ఉండదు. సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు. దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి తత్వము అతని ఎందు లేదు. ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి యొక్క భావము తన ఎందు లేదు. భావములు లేనటువంటి వ్యక్తియే అజ్ఞాని. ఈ అజ్ఞానం చేతనే ఈ అహంకారం ఆవిర్భవిస్తుండాలి. కనుక ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూరి అవుతున్నాడు. ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ది పరుచుకుంటున్నాడు. సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి, కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి, భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి, శీలము చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి. కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి. శీలమును అభివృద్ధి ఏమిటని విచారణ చేస్తే సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి తత్వము అతని ఎందు లేదు. ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి యొక్క భావము తన ఎందు లేదు. భావములు లేనటువంటి

యోగ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి. శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి. భావము అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి. సత్కర్మలు చేయాలంటే మొట్టమొట్ట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి. కనుకనే సంకల్పమునే అన్నింటికీ మూల కారణము. ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు. ఇది బట్ట ఏ రీతిగా తయారైంది? పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది. ఇటువైపున పోవాలి, అటువైపున రావాలి. పడుగు పేక అంటూ కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి. సంకల్పం ప్రథమమైనటువంటిది, వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది. వికారాన్ని మనం అనుసరించకూడదు, సంకల్పాన్ని మనం అనుసరించాలి. సంకల్పము హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి. సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి. సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది, ఎప్పటికీ మార్పు చెందినటువంటిది. అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి. మానవునికి అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పము. సంకల్పము సక్రమమైనటువంటిగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైన స్థితిగా ఉంటుంటాది. మన స్థితి గతి కూడాను సరిగా ఉంటుంటాది. సంపత్తి, ఇది సంపత్తి ఏమిటది? ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు. సంపత్తి అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు, ఇలాంటివన్నీ కూడాను సత్సంపత్తిగా ఉంటుంటాయి. శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ధి కావాలి. అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే జన్మ జన్మాల యొక్క పుణ్యం యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. పుణ్యఫలము ప్రోగు చేసుకునే మానవుడు అవతారం ఎత్తుతున్నాడు. మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే. కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి? ఈ కర్మఫలమునకు పాపములు చేయడానికి మూల కారణమేమిటి? దీనికి తన యొక్క వాంఛలే. ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో. ప్రకృతిని చూడు, ఏ విధంగా చూడాలి? సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టితో చూడాలి. కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు, ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు. ఇది తనలో ఉన్నటువంటి దోషము. సర్వం విష్ణుమయం జగత్తు, విష్ణుమయం జగత్తు కేవలం ఒక కార్యము, కారణము, కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు. కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి. సన్న పిచాన పశ్యతి మూఢో, మూఢో, మూఢో. బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు. బయట దృష్టిని చూచేటువంటిది పశువు, విశ్వరూపంతో చూచేటువంటిది పశువు, విష్ణు రూపంతో చూచేటువంటిది మానవుడు. కనుకొని పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి, పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి. ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి. ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రమూ అడ్డు తగలదు. ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు. ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు. కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి, కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి. అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు, ప్రేమ అనేటువంటి అద్దములు మన దృష్టికి అడ్డంగా ఉంటుండాలి, కానీ బ్రహ్మము అనేటువంటి దృష్టికి అడ్డము లేదు. కనుక నీ ప్రేమ దృష్టికి మనం ఏ విధమైనటువంటి అడ్డు తగలడానికి వీలు కాదు. మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణం ప్రేమనే. ప్రేమనే లేకుండా బిడ్డనైనా తల్లి ప్రేమించదు, భార్యనైనా భర్త ప్రేమించడు, మిత్రుడైనా మరొక మిత్రుణ్ణి ప్రేమించడు, జీవుడైనా దేవుణ్ణి ప్రేమించడు. కనుక నీ ప్రేమనే జీవుణ్ణి దేవునిగా మారుస్తుండాలి. కనుక మానవత్వాన్ని దైవత్వంగా మార్చడానికి ప్రేమ ఒక్కటే ప్రాణము. మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది. కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండాది ఈ హృదయం. ప్రేమ అనేది సింగిల్ సోఫా. అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు. అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు. అసలే ప్రవేశించడానికి అసలే వీలు లేదు. దిస్ ఈజ్ నాట్ మ్యూజికల్ చైర్. సో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి. అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది. కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయమంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి. కాబట్టి ఆనాటి గోపికలందరూ ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు? ప్రేమతత్వాన్ని వారు ప్రార్థిస్తూ వచ్చారు. ప్రేమ

మదాలస, తనకు జన్మించినటువంటి పుత్రులందరినీ కూడాను పుత్రభావం అనేటువంటిది లేకుండా ఏమ జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది. నీవు శరీరధారివి కాదు, నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే. చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటి, ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చి ఈ విధంగా 3 కుమారులను పంపించింది. 4వ కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది. కానీ మదాలస భర్త వచ్చాడు. నా తర్వాత ఈ రాజ్యం అనేటువంటి వారెవరు? రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటాది. కనుక వీనిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు, కనుక వీనిని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు. రాజా, నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు. ఏ విధమైన బోధలు చేస్తున్నాను? నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు. ఓంకారమని ఏటి ఒక తొట్లలోను, తమసి అని ఏటి పరుపుత పరచి.

నీ యొక్క మురళీగానం చేతనే ఈ ప్రేమ వర్షం కురచాలి, చేతనే ప్రేమ మొక్కలు పండాలి. ప్రేమ మొక్కలు పండినప్పుడే విశ్వకు శాంతిని అందించగలం. ప్రేమమయులే, అందరూ ప్రేమమయులే. ద్వేషం ఎక్కడుండాలి?

ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటివి. కానీ నేను బోధించేది మాయమ్మ నీ తోడబుట్టినది కాదు, తగవకే పోదాము ధర్మచావిటికి జోజో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి రాగాలతో వారిని నిద్రింపలేదు. ఈ విధంగా వరల్డీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్. దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్. పిల్లలను పోషించవలసిందే, పిల్లల్ని ప్రేమించవలసిందే, ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసిందే. కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు. అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం. అది ఏ మానవులత్వం? దివ్యత్వం. మానవుడిగా పుట్టి ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరం అయినప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరం అయినప్పటికీ, కానీ మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు. తాను గుర్తించుకోలేని మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? మొట్టమొదటి మానవత్వాన్ని మనం గుర్తించాలి, ఇప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది. కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి. గుణములు ఏమిటి? సత్యం. దీనిని వేదం చెప్పి సత్యం వద, సత్యమనే పలుకు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వదాన్నారు. వ్యక్తి సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు. ఇంకా ధర్మం చెరా, ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు. కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు. ప్రేమ, ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి. శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిగా ఉంటుండాలి. సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది. రూపులారా, ప్రకాశం ఉంటుండాలి. ప్రకాశానికి మూల కారణమేమిటి? బల్బు. ఈ బల్బుకు మూల కారణమేమిటి? వైరు. వైరుకు మూల కారణమేమిటి? కరెంట్. ఈ కరెంట్ అనేటువంటిది వైర్ ద్వారా వచ్చి బల్బులో చేరినప్పుడు ప్రకాశం మనకు వస్తుండాలి. సత్యమే కరెంటు, ధర్మమే వైరు, శాంతియే బల్బు, ప్రేమనే లైట్. కనుక ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని మనం పొందాలనుకున్నప్పుడు అనే చక్రమైనటువంటిదిగా ఉంచుకోవాలి. ఈ బల్బు చక్కగా ఉండినప్పటికీ వైర్లు, వైరు చక్కగా లేకపోతే అందులో కరెంటు ప్రసరించదు. ప్రాచీన కాలమునందు అన్నం బ్రహ్మ, ప్రాచీనుడు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మ, రసో వై విష్ణు. చూశారా? అన్నం బ్రహ్మ రసో విష్ణు. ఇంకా పదార్థమే దీని యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క తత్వం శక్తి ఏవి? ఇది ఈశ్వరుడు. ఇంకా ప్రాప్తి వారు భుజించేటువంటి వారు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? భగవంతుడా, ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి. ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడా అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి. సంచరించేటువంటి యొక్క రసమైనటువంటి ఇది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి. దూరమైనటువంటి ఆహారము దేహంగా తయారవుతుండాలి. సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాలి. సూక్ష్మమైనటువంటి యొక్క రసము వాక్కుగా వస్తుండాలి. కనుక దేహము, మనస్సు, వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు. స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. సంకల్పము, వాక్కు, కర్మ యొక్క ఏకత్వమే. దీనినే త్రిపుటి అని వేదాంతం చెప్ అనగా హృదయము, అనగా సంకల్పము, వాక్కు, క్రియ, మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం. మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్. ఎవరు వాడు? దురాత్మనం. మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం. కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరం అనేటువంటి శక్తి. భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము. ఆత్మ ఒక్కటే అయినప్పటికీ మా దురాత్మ అనేటువంటి రెండు పేర్లను వహిస్తూ ఉంది. ఈ దురాత్మతత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు. కారణమేమనగా సత్యమనే కరెంటు అక్కడ లేదు. అయిపోయింది. ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా కానీ ఈ కరెంటు రావటం లేదు. జనరేషన్, ఒక జనరేషన్ కావాలి, అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది. మానవత్వం అనగా జనరేషన్. సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటిది జనరేషన్. సర్వు ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది. కరెంట్ ఫెయిల్ కాదు. అనగా ఏమి? అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంటు ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ, అన్నింటికీ మెయిన్ ఒకటే. రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాం, కానీ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూములు చీకటి అయిపోతాయి. కానీ మెయిన్ రేటు స్విచ్ ఆన్ చేస్తే అన్ని రూములలోనూ లైట్లు వస్తుంది. కనుక ఈ మెయిన్ అనేటువంటి స్విచ్ ఏమిటది? అది ఏ హృదయము? అది ఏ హృదయము? హృదయంలో మనం ప్రేమను అభివృద్ధి పరచుకుంటే అన్ని హృదయాల్లో కూడా ప్రేమ అభివృద్ధి అవుతుంది. అన్ని హృదయాలు ఉంటాయి. కనుక ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి? తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. అనగా మన ప్రేమను మన ప్రేమ నిండుకు నింపుకోవాలి. ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి. ఏ విధంగా నింపుకోవాలి?
సత్యధర్మము చేతనే నింపుకోవాలి. ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్యధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్యధర్మంలో వస్తాయి. మన దృష్టి ఒక ట్యాప్, మన ఇయర్ ఒక ట్యాప్, మన వాక్ ఒక ట్యాప్, మన హ్యాండ్ ఒక ట్యాప్, అన్ని మన ట్యాప్. దాంట్లో ప్రేమమయమైన జలము నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడా పంచభూతములు ఎందుకు ప్రేమనే ఆవిర్భవిస్తుంది. ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది. కనుకనే సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి. కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు. సెల్ఫ్ ఈజ్ లవ్ లెస్ నెస్. లవ్ ఈజ్ సెల్ఫ్ లెస్ నెస్. సెల్ఫ్ లివ్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్. ఈ సత్యాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడా మనకు దుఃఖము కష్టము విచారం అనేటువంటిది మనకు అనిపించదు. ప్రేమ స్వరూపులారా, ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు. సాధనలు చేసినా చేయకపోయినా ఇప్పటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము. ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది. ఆర్టే ఆర్టే ఆర్టే కూడినటువంటిదే హార్ట్. హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్. కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది. పెయిన్ స్విచ్ మీద అభివృద్ధి పరచుకోండి, సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి. ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు. ఈనాడు లోకం లోపల కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి కానీ ఆధ్యాత్మికంలో ప్రేమతత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు. భజన చేయి, పములు చేయి, దానం చేయి, ఇవన్నీ చెప్తుంటారు. ఏమిటో వారికే తెలియదు. ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు. అంత జీవితమే ఒక ధ్యానం. ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్. ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము. దానికి రాయటానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము. రైటింగ్ అండ్ రీడింగ్, వాకింగ్ అండ్ టాకింగ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ మెడిటేషన్. మీరు ఇక్కడ నుంచి బయటకు పోవాలంటే దారి అనేటువంటిది లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు? కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్. అనగా మనకు అభ్యంతరంలో కలిగినటువంటి యొక్క మార్గం అవలంబించడమే ధ్యానము. ఇంకా కొంతమంది సుఖ ధ్యానము అంటారు. కంఫర్టబుల్, ఏమిటి కంఫర్ట్? ఇంకా కంఫర్ట్, కంఫర్ట్ ఇంద్రియం కంఫర్ట్ కాదు, హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి. ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిదే లేదు. స్టడీగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చర్యలు జరుగుతూనే ఉంటుంటది. స్లో అండ్ స్టడీ విన్ ది రేస్. రేస్ ఏది స్లో? తొందరపాటు పడవద్దు. హేస్ట్ వేస్ట్ వేస్ట్. హేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీన్ ఏ హరీ. తొందరపాటు నువ్వు పడవద్దు. వచ్చినవన్నీ నువ్వు అసాధనలా చేయవద్దు. ఏది చేసినా నేను దైవ సాధనే, అంతా దైవ స్వరూపమే. ఎవరితో నేను మాట్లాడినా దైవంతో మాట్లాడినట్టే. కాబట్టి ఎక్కడి నేను వెళ్ళినప్పటికీ నీ దైవ ప్రదక్షిణే, మాట చెప్పినా దైవ మంత్రమే. విధమైనటువంటి సర్వ జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు. మనలో అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకోవాలి. జ్ఞానమభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మ ఫలత్యాగ, త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్, సాధన మనం అభ్యాసంలో పెట్టుకోవాలి. సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి. ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయి. విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు. జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము. కనుక మనము ఈ సరైనటువంటి స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం. ఈనాటి మానవుడు క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు. యోగం అంటే ఏమిటి? వృత్తి నిరోధక పతంజలి యోగము. ఇది వీలు కాదు. ఒకటి చిత్తమునకు అది సహజము. కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి. గుంతలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది. కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటం, వీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే. కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది. అది కిందికే దిగుతూ ఉంటుంటారు. కానీ అది నెగిటివ్. అనేటువంటిది జ్ఞానము. అది గుంతలో పెట్టినా గానీ దాని వెలుతురు పైకి వస్తుంది. కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి, ధ్యానాత్ కర్మ ఫలత్యాగ, త్యాగశాంతి అనంతరం. ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో. అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చు అని చెప్పాను. ధనం పోతే సంపాదించుకోవచ్చును, భూమి పోతే సంపాదించుకోవచ్చును, ఇల్లు పోతే సంపాదించుకోవచ్చును, భార్య పోతే సంపాదించుకోవచ్చును, కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి. దేహం దేనికోసమని? దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి. కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి. నిద్రాహారములు మాని ఏదో కొన్ని సాధనలు సాధనం చేసుకుంటే దేహం క్షీణించిపోదు. క్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. కాలములకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి, వాతావరణం తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి. దేనికోసము? దేహాన్ని సంరక్షించుకోసము, దైవత్వాన్ని అనుభవించే కోసం. కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకో. శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ఈ సర్వీస్ అనేటువంటిది ఏమిటి? దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్. అదే భజన, ధ్యానము, అదే యోగము, కర్మలు, అదే తపస్సు. తపస్సు తపస్సు ఏది? తపస్సు అనగా ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము, మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే
తపస్సు. మనస్సు ఒకవైపున, ఆకు ఒకవైపున, అమ్మ ఒకవైపున పోయినప్పుడు తమస్సు అవుతుంది. తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదటి గుర్తించాలి. హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి, అది సాధన కిందనే పోతుంది. వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పి ఇదంత భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నానుకు అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది? భజన ఎక్కడుంది? అంతకంటే గొప్ప పూజ ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ లేదు. పూజ రూముకు పోయి ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవానికి అందదు. దైవము విశ్వస్వరూపుడు. స్వరూపుడైనటువంటి పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రం? భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతుడికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి. అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం. దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటాడు. అన్ని దేహములు దైవ స్వరూపములే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో. ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే. నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ వీ అవుతుందండి. వీ ప్లస్ వీ, నాట్ వీ ప్లస్ యూ, వీ ప్లస్ వీ, అంతా ఒక్కటే అయిపోతుంది. కాబట్టి మనం అందరూ ఒక్కటే. అందరూ దైవ బిడ్డ. ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్, బ్రదర్హుడ్ ఆఫ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. అందరూ ఒక్క అంశమే. భగవద్గీత మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ సనాతనులే. తనులు కాదు, ప్రాచీనులు కాదు, తనులే. ఈ సనాతనులు ఏంటంటే మీరు దైవాంశ స్వరూపులే. అందరూ దైవ స్వరూపమే. కాలములు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది. ఇక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఒక బల్బు ఉంది, అక్కడంత బల్బ్స్ అంతా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. కానీ కరెంటు ఒక్కటే అన్నిట్లోనా సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి. అప్పుడు ఎట్టి భేదములు మనకు ఆవిర్భవించదు. కనుక ఏకత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. భగవంతుడు ప్రేమస్వరూపుడు. ప్రేమ తప్ప మరొకటి లేనే లేదు. ఇంక ఏదైనా వేరువేరే ఒక్కటిగా ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి. భగవంతుడు గుణరహితుడు. ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం సదృశం అత్వమత్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి? ప్రేమ గుణము కాదు, భావము. స్వభావము మన యొక్క భావమే ప్రేమ. ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు, ఇవంత గుణాలు. ఇక నీ ప్రేమనే ప్రధానము. ప్రేమతో నీవు మాట్లాడు, అదే సత్యం అవుతుంది. ప్రేమతో నీవు పనులు చేయి, అదే ధర్మం అవుతుంది. ప్రేమ చేయి నీవు హృదయాన్ని చింతించు, శాంతి అవుతుంది. ప్రేమ చేత ప్రేమనే ప్రకాశించుకో, ప్రేమనే అయిపోతుంది. అన్నింటి ఎందు ఉండినటువంటిది కరెంటు వలె ప్రేమనే. కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 21వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

ప్రశాంతమైన భావముతో, నిర్మల హృదయముతో, నిస్వార్థమైన చిత్తముతో నామమును ఉచ్చరించాలి. ఇవి పవిత్రమైన భావంతో మనం చెయ్యాలి. ఏదో ఒకరిపై ఒకరు పోటీపడి పాడకూడదు. ఒకరిపై హాస్యాస్పదమైన పాటలుగా మనం పాడకూడదు. నామసంకీర్తన చేస్తున్నప్పుడు ఏ చింత మన హృదయంలో ప్రవేశించకూడదు. ఏ నామము స్మరిస్తున్నామో ఆ నామరూపమే మన హృదయంలో చిత్రించుకోవాలి. అదే నిజమైన నామస్మరణ. ఈ కలియుగమునందు అదే ప్రధానమైన ప్రాణము. కృతయుగములో ధ్యానము, త్రేతాయుగములో యజ్ఞము, ద్వాపరయుగంలో అర్చనము, కలియుగములో నామస్మరణ సాధనా మార్గములు. నామస్మరణకు మించిన సులభ మార్గము లేదు. ఈ కలియుగములో నామస్మరణకు మించిన సులభమైన మార్గము ఇంకోటి లేదు. ప్రయాణము చేస్తూ మనసులో నామస్మరణ చేసుకోవచ్చు. నిద్ర వచ్చేంత వరకు నామస్మరణ చేసుకోవచ్చు. ఏ పనులు చేస్తున్నా నామస్మరణ చేయవచ్చు. అతి పవిత్రమైన సులభమైన మార్గము ఈ కలిలో. కలియుగము చాలా సులభమైనది తరించుటకు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామికి అత్యంత భక్తుడైన పెక్కు సంవత్సరాలు స్వామికి సన్నిహితంగా తోడునీడై మెలిగినటువంటి వారు శ్రీ రాజారెడ్డి గారు. స్వామి వీరికి వివాహం నిశ్చయం కూడా చేశారు. ప్రఖ్యాత భజన సంకీర్తనాపరుడైన శ్రీ దీక్షిత్ గారి పుత్రికనే శ్రీ రాజారెడ్డి గారికి వధువుగా నిర్ణయించారు స్వామి. ఆ అమ్మాయి కూడా భజన కీర్తనల్లో మేటి. వీరి వివాహానికి పాత మందిరంలో ఏర్పాట్లు జరిగాయి. వధువు తరఫున పెళ్లివారు బొంబాయి నుంచి ప్రశాంతి నిలయానికి వచ్చి చేరేశారు. అమ్మాయి తండ్రి దీక్షిత్ ని చూడగానే స్వామి, నీ పేరేమిటి అని ప్రశ్నించారు. నిర్ఘాంతపోయారు మన దీక్షిత్. సర్వజ్ఞులైన స్వామికి, అందునా తనతో అతి సన్నిహితంగా ఉండే స్వామికి తన పేరు అడగవలసిన ఆగత్యమేమిటి అని తనలో తానే తర్కించసాగారు. దీక్షిత్ అని సమాధానం చెప్పారు. కాదు, రక్షిత్ అన్నారు స్వామి నవ్వుతూ. అంటే రక్షింపబడినవాడు అని. బెల్గాం మహారాష్ట్రకు చెందినదా లేక కర్ణాటకకు చెందినదా అని వాగ్వివాదాలతో భయంకర కల్లోలాలు జరుగుతున్న రోజులవి. ఎక్కడ చూసినా అల్లర్లు, ఆందోళనలు. మహారాష్ట్రీయులకు, కన్నడ దేశస్థులకు మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతోంది. సభ్యత, సమత్వము, సమైక్యత మరిచి భేదభావాలు పెంచుకుని మానవత్వాన్నే కోల్పోయి క్రూర కృత్యాలకి పాల్పడుతున్నారు ప్రజలు. ఆ సందర్భంలో బొంబాయి నుంచి వస్తున్నటువంటి దీక్షిత్ గారి కారును కన్నడం వాళ్లు చుట్టుముట్టారు. పెళ్లివారు భయంతో ఉనికిపోయారు. దానవులై విజృంభిస్తున్న ఆ దురాత్మల నుంచి తప్పించుకోవటం ఎలా? చివరకు దీక్షిత్ కి ఏమి తోచిందో, అయ్యలారా, మేము సత్యసాయిబాబా దర్శనార్థమే వెళ్తున్నాము అన్నారు ఆ ఆగంతకునితో. అంతే, ఆ సాయినామం చెవికి సోకగానే ఆ దివ్య నామ మంత్ర ప్రభావం ఇలాంటిదో కాని కిరాతక కృత్యాలను తలపెట్టిన ఆ దుష్టులు కూడా మారు మాట్లాడకుండా తరలి వెళ్లిపోయారు. దీక్షిత్ రక్షితులయ్యారు. న్యూయార్క్ లో చదువుకుంటున్న విద్యార్థులలో ఒకరు గ్రైస్. అచ్చట ఉన్న సాయి ధ్యాన కేంద్రంతో అతి సన్నిహితత్వం కలవారు. ఒకనాడు వీరి హాస్టల్ గదిలోకి ఒక వెర్రివాడు చండమారుతంలాగా దూసుకొచ్చాడు. నేను నిన్ను కాల్చి చంపేస్తాను అంటూ బిగ్గరగా అరుస్తూ గ్రైస్ ముఖానికి గురిపెట్టాడు కూడా. సాయిబాబా, సాయిబాబా అంటూ గ్రైస్ దీనంగా మొరపెట్టడమేమిటి, ఆ గుండు ప్రేలడమేమిటి, రెండు ఒకేసారి జరిగిపోయాయి. కాని ఎంత ఆశ్చర్యమంటే ఆ గుండు గ్రైస్ శిరమునకు దూసుకుని వెళ్లకుండా కింద పడి దొల్లిపోయింది. ఆ వెర్రివాడు పారిపోయాడు కూడా. మీ కన్నుల ముందే, అంటే మీ కంటనే, మీ వెంటనే, మీ జంటనే, మీ ఇంటనే నేనెల్లప్పుడూ ఉండి మిమ్మల్ని కాపాడుతాను అని చెప్తారు స్వామి. అంతెందుకు, మన ఇళ్లల్లో మనం లేని సమయాల్లో కూడా స్వామి మన ఇళ్లని కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. అలాగే రాగణపతి గారి కుటుంబానికే అటువంటి ప్రత్యక్షానుభవం ఒకటైంది. కొద్ది సంవత్సరాల కిందట వారు పుట్టపర్తి నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారి ఇల్లంతా చిందరవందరగా చెల్లా చెదరై ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. తలుపుల్లో తాళాలు బద్దలు కొట్టి ఇంట్లో ఎవరో దొంగలు దూరినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అలమారాలో ఉన్నవి, పాత సామాన్లు, పుస్తకాలు, ఒకటేంటి, అన్నీ గందరగోళంగా ఇంట్లో పడున్నాయి. దొంగలు చాలామందే దూరి సావకాశంగా తమ కార్యాన్ని చక్కబెట్టుకున్నట్టుగా గోచరమవుతోంది. కాని విచిత్రమేమిటంటే వారు తలపెట్టిన కార్యం సాధించలేకపోవటమే. ఇంతమంది ఇంట్లో ప్రవేశించి గందరగోళం కావించినప్పటికీ ఒక్క వస్తువు కూడా దొంగిలింపబడలేదంటే ఆశ్చర్యం కాకపోతే మరేమిటి. చుట్టుపక్కల వారో లేక పోలీసు వారో రావటం వల్ల ఆ చోరులు పారిపోయి ఉంటారని ఊహించేందుకు ఇసుమంతైనా ఆస్కారం లేదు. ఎందువల్లంటే అసలు ఆ ఇంట్లో దొంగలు పడ్డట్టే ఎవరికీ తెలీదు. అదెలా అంటే ఆ చోరులు తమంతట తామే పలాయనం చిత్తగించినట్టు ఊహించుకోవలసి వస్తుంది. పోనీ ఎవరైనా ఆ సమయంలో వచ్చారేమో, దొంగలు పరుగుతీశారేమో అనుకోవడానికి కూడా సమంజసంగా తోచలేదు. అంత చక్కగా అన్నీ చక్క పెట్టుకున్నవాళ్లు అథవా మధ్యలో ఎవరైనా వచ్చినప్పటికీ కనీసం ఒక పెన్నో, గడియారమో, లేక మిక్సీయో ఏదో ఒకటి చేతికి అందించుకుని పట్టుపోకుండా ఉంటారా? అయితే
మానవ మాతృలు ఎవ్వరూ వీరిని తరిమినట్టు కనపడట్లేదు. మరి దీని సారాంశమేమిటి? సందేహమే లేదు, మన స్వామే ఏదో ఒక రూపంలో వారికి గోచరమై తరిమికొట్టుంటారు. వారి పూజామందిరపు ఛాయలకు కూడా ఆ చోరులను రానీయక కాపాడారు ఆ కారుణ్య సాయి. ఇది తెలిసిన పోలీసు వారు ముక్కు మీద వేలేసుకున్నారు. పుట్టపర్తి వెళ్లొచ్చిన రాగణపతి గారికి స్వామి ఈ విధంగా వారి పాతకర్మల బాకీ తీర్చారనే అనుకోవాలి. సామాను చిందరవందరగా చేయటంతోనే ఆగిపోయింది. లేకపోతే ఆ సమయంలో వాళ్లే గనక ఇంట్లో ఉండటం సంభవిస్తే ఒక హత్య జరిగేదేమో, అంతా స్వామిదయ అనుకున్నారు. వాళ్ళింట్లో వారు ఆరాధిస్తున్న కులదేవత ఆ పరాశక్తి యొక్క ఒక రూపం. ముఖ్యంగా భూత ప్రేత పిశాచాలను శత్రువులను సంహరించే మహాశక్తి స్వరూపిణి అని అథర్వణ వేదంలో చెప్పబడి ఉంది. అందువల్ల రాగణపతి గారు ఈ సంఘటనను స్వామి అనుగ్రహం కన్నా ఆ పరాశక్తి ప్రభావం అయి ఉండవచ్చని ఊహించుకున్నారు. అన్ని రూపాలు స్వామివే అయినప్పటికీ ఇచ్చట స్వామి చరిత్ర రాసేటప్పుడు ఏ తిరుపతి దేవుడో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేక గురువాయూర్ కృష్ణునికో వర్తింపబడ్డ మహాత్యాలను స్వామి ప్రదర్శించినట్టుగా రాయడం భావ్యం కాదు కదా. ఈ రీతిని ఆలోచనా పరంపరల్లో సతమతమై ఈ అద్భుత సంఘటనను ప్రస్తావించటమా లేక వదిలేయడమా అని సందిగ్ధంలో పడ్డమాట వాస్తవమే. అయినప్పటికీ ఏదో ఒక ప్రేరేపణతో వారు వారి కులదైవంతో పాటు నూటికి నూరు పాళ్లు స్వామి అనుగ్రహం ఉండడం వల్లనే ప్రదర్శింపబడ్డ ఈ సాయి లీలను ఇక్కడ వర్ణించటం యుక్తమే అని వారికి తోచింది. ఈ పుట్టపర్తి ప్రయాణంలోనే స్వామి రాగణపతి గారి తండ్రి గారికి ఇంటర్వ్యూ గదిలో ప్రత్యేక సంభాషణావకాశాన్ని అనుగ్రహించినప్పుడు వారికి వారి కులదేవత రూపంలో సాక్షాత్కరించారు కూడా.

మరొక అద్భుతమైన విషయం విన్నాం. ఒకసారి ఒక హంతకుని కత్తి వేగంగా దూసుకుని వస్తున్నప్పుడు అంతకన్నా వాయువేగంతో స్వామి కారుణ్యాస్త్రం వచ్చి రక్షించిన ఒక పరమాద్భుతం విన్నాం. 1971 March 1 పాలక్కాడు శ్రీ సేతుమాధవన్ నాయరికి ఒక భయంకరమైన పత్రం వచ్చింది, లెటర్. అది కపాలముద్రతో అచ్చువేయబడి రక్తపు చారికలతో వ్రాయబడ్డ నక్సలైట్ల ఉత్తరం. శ్రీ టిఎస్ నాయర్ గారి శాంతి నివాసమునకు ఎంతమాత్రం పొత్తు కుదరని ఉత్తరం. చెన్నపురి గిండిలో ఉన్న స్వామి షిరిడీబాబా ఆలయంలాగానే సాయి సాన్నిధ్యానికి సన్నిహితంగా అనుభవింపచేసే మరొక పుణ్యస్థలమే శాంతి నివాసం. ఇంతకీ విచిత్రమేమిటంటే, ఒక్కమారు కూడా ఇచ్చటికి స్వామి తన స్థూల రూపంలో వచ్చారు కాదు. కాని 1970 జనవరి 19 ఈ స్థలంలో నాగసాయిగా మణులతో ప్రకాశిస్తూ బంగారు నాగంగా ప్రత్యక్షమయ్యారు. ఆ నాగమునకు త్రినేత్రములు. రెండు కళ్ల మధ్యలో ఉన్న మూడవ నేత్రం నుంచి ఒక టార్చ్ వెలిగినట్టు దివ్య ప్రకాశం కానవచ్చింది. ఆ అద్భుతం వందల మంది జనం ప్రత్యక్షంగా వీక్షించారు. అటుపైన ఈ నాగం పుట్టలో పుట్టనాగమై వర్ధిల్లసాగింది. పుట్టవర్ధినిలో పుట్టిన స్వామి ఇచ్చట పుట్టనాగమై నివసించారో ఏమో. 1970 జూలై 5 తమిళ భక్తులు అనేకులు అక్కడ గుమిగూడి ఉండగా ఏదో ఒక దివ్య స్థితిలో నిమగ్నమై ఉన్నట్టు ఉన్న నాయర్ ఆ పుట్టకు కర్పూర హారతినిచ్చి తదుపరి దానిని తవ్వమని ఆదేశించారు. అది తవ్విన తర్వాత ఆ వల్మీకము నుంచి మయూర వాహనుడై వేలాయుధ పాణి అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం వెలువడింది. వాసుకి తక్షకాది సర్పస్వరూపుడు కదా ఆ కుమారస్వామి. పక్కనే ఉన్న మరొక పుట్టను కూడా అదే రీతిని తవ్వించారు నాయర్. ఆ చిన్న పుట్ట నుంచి విభూతి పూయబడిన ఒక నారికేళం బయటపడింది. ఆ కొబ్బరికాయను కొట్టగానే లోపల నుంచి ఒక విభూతి పండు దొల్లుకుంటూ బయటకు వచ్చింది. అది పగిలి నలుదిశలా విభూతి విరజిమ్మగా దానిలో నుంచి వెలువడింది ఒక వినాయకుడి విగ్రహం. అదే 1 August 23 కృష్ణ జయంతి నాడు ఆలయం లోపల పూబంతులు చుట్టి వేలాడదీసి అలంకరించిన సందర్భంలో ఆ పూబంతులలో ఒకటి అమాంతం వెన్నముద్దగా మారింది. పాపం భక్తులకు అనవసరపు ఖర్చులెందుకని కాబోలు, ఆ గోపాలకృష్ణుడే తన ప్రసాదాన్ని 1 కిలో వెన్నముద్దగా పంపారో ఏమో. ఆ వెన్నపూసను భక్తులందరికీ పంచిన పిదప ఆ మిగిలిన ముద్ద నుంచి స్వామి వర్ణపటమొకటి బయల్వెడలింది. వెన్నముద్దలను ఆ విధంగా పంచిన ఆ గోపబాలుడే మరొకమారు గురువాయూరు కృష్ణుని పట్టణంలో కృష్ణుని హస్తమందున్న అరవిందము నుంచి తేనెధారలను వర్షించారు. అంతేకాక ఆ పరంధాముని పాదపద్మాల నుంచి కూడా ఏదో కారుతుండడం చూసి దాన్ని పరిశీలిస్తే గురువాయూరులో సర్వరోగ నివారణిగా పరిగణింపబడే స్వామి తైలాభిషేక ధారలే అని తెలియవచ్చింది. 6 వారాలు విడవకుండా ఆ తైలవృష్టి ఏకధారగా కురిసింది. అలాంటి మహత్తర పుణ్యస్థలమైన శాంతినివాసం సదా భక్తి పారవస్యపు పొంగులో మునిగి తేలుతుంటుందని వేరే చెప్పుకోవాలా? అయితే పొంగేది తుదకు అణగక మానదు కదా, అది ప్రకృతి సహజం. అలాంటి అణకువ, వినయము, నమ్రత మూర్తి భవించిన వారే మన నాయరుగారు. వారికే లెక్కలేనన్ని అద్భుతాలు స్వానుభవములైనప్పటికీ ఆ స్థలం భక్తి పారవస్యపు పొంగు కన్నా ఒక శాంతియుత వాతావరణంతోనే ఎల్లప్పుడూ నిండి ఉండేది. ఈ పరమ శాంతి భక్తి పారవస్యములు నక్సలైట్ల కళ్లను పొడవసాగే. ఈ వాతావరణము వారి ప్రకృతికి విరుద్ధం కదా, ఆ మానవులు సహించలేకపోయారు. అయితే ఇది కూడా ఆ సర్వేశ్వరుని వినోదలీలే. ఈ పత్రముని అందుకున్న 7 రోజులలోగా నీవు భజనలు పూజలు నిలుపకపోయినట్లయితే నీ తల్లి నరికివేయబడుతుంది అని నాయరికి కపాల ముద్రతో రక్తపు చారికలతో లిఖించిన పత్రాన్ని పంపబడింది. దీనికి నాయరు ఏమాత్రం భీతిరలేదు, కలవరం చెందలేదు. విడవకుండా మరింత ఉత్సాహంతో దీక్షతో తమ భజన కార్యక్రమాలని చక్కగా కొనసాగించారు. 1 వారం గడువు దాటింది. 8వ రోజు కూడా ముగిసింది. 10 March ఉదయం లేవగానే శ్రీ నాయర్ గారు స్నానం చేయడానికని గదిలోకి వెళ్లారు. చర్రమంటూ ఆ గది కిటికీకి వేయబడిన కట్టెను చీల్చబడ్డ శబ్దం వినిపించింది.
థళథళమంటూ మెరుస్తున్న ఒక పదునైన కత్తి ఆ కర్టెన్ చీల్చుకుంటూ నాయర్ వైపుకొస్తోంది. మరుక్షణం కత్తిని గిర్వాటేసిన హంతకుడు పారిపోవడం కూడా కనపడింది. చీకటిగా ఉన్నప్పటికీ కిటికీ వెలుతురులో ఆ పారిపోతున్న వ్యక్తి ఆనవాళ్లు స్పష్టంగా కనపడ్డాయి. అదే క్షణం కత్తి వేగంగా దూసుకొస్తున్న సమయాన స్వామి పట్టు పీతాంబరం వంటి ఎర్రని ప్రకాశం కూడా నాయరుగారిని ఆవరించినట్టు కనపడింది. స్వామి మృదువైన హస్తం వజ్రాయుధంలాగా వాయువేగంతో నాయర్ని పక్కకు నెట్టింది. క్లాంగమంటూ శబ్దం చేస్తూ మెరుస్తున్న కత్తి భూమి మీద పడింది. లేకపోతే నాయరుగారి మెడ తెగిపడిపోయిండేది. ఆ శబ్దానికి చుట్టుపక్కల వాళ్లు పరుగు పరుగునొచ్చారు. విభూతి అభిషేకితుడై శాంతమూర్తియే నిలబడి ఉన్న నాయర్ని చూశారు. ఆ వచ్చిన జనం భూమి మీదున్న కత్తిని కూడా చూశారు. ఆయుధం పై పడకముందే జగదాంబ వారిని కాచి రక్షించింది. స్వామి యొక్క భక్త వాత్సల్యము పరమకారుణ్యము తలచి ఆనందాశ్రువుల్ని విడిచారు ఆ వచ్చిన జనం. ఆపత్సహాయం ఇంతటితో ముగిసింది. కాని ఆ ఆపద్బాంధవుని కారుణ్య ప్రవాహం వాత్సల్య తరంగిణులతో నుప్పొంగి ఇంకా ముందుకు సాగింది. విచిత్రమేంటంటే ఇచ్చట ఆ నాయరే ఒక ఆపత్సహాయులై నిలిచారు. ఆ అద్భుతం ఏమిటో విందాం. స్నేహితులు ఈ విషయం పోలీసు వారికి తెలిపినందువల్ల పోలీసు అధికారులు అక్కడికొచ్చారు. కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నాయర్ని వాంగ్మూలమిమ్మని కోరారు. నమ్రత అణుకువ వినయము విధేయత మూర్తి భవించిన శ్రీ నాయర్ శాంతియుతుడై అదేమీ వద్దు, ఇంక ఏమీ అవసరం లేదు, భగవంతుడు ఏది తలపెట్టినా అది మన మంచి కోసమే, ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టండి అన్నారు పోలీసు వారితో. పోలీసు అధికారులను పంపించేశారు. కాని భక్తులు దీనికి సమ్మతించలేదు. ఆయనను ప్రేరేపించారు. ఈ నేరస్థుని వల్ల ఇంకా ఎంతమంది భక్తులకి ముప్పు వాటిల్లగలదో, వానిని పట్టించేందుకే చట్టరీత్యా మీరు సహాయం చేసి తీరాలి అన్నారు భక్తజనం. నాయర్ సావధానంగా, ఆ భగవంతుని సంకల్పముంటే ఆ నేరస్థుడే ఇచ్చటికి రాగలడు, ఆ దేవునికి నమస్కరించి క్షమార్పణ కోరి మరీ పెడతాడు అన్నారు. పోలీసు వారు తమంతట తామే ఆ సంఘద్రోహిని పట్టి ఖైదు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసి భక్తులు కొంచెం తృప్తిపడ్డారు. ఆ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇద్దరు పోలీసులు ఒక మధ్య వయస్కుని పట్టి తెచ్చి శాంతి నివాసులు ముందర నిలబెట్టారు. ఇప్పుడైనా మీ హంతకుని ఆనవాళ్లు చెబుతారా, నేరస్థుడు ఇతనేనా అని నాయర్ని ప్రశ్నించారు పోలీసులు. నాయర్ సమాధానం చెప్పేవారో లేక మౌనం వహించేవారో కాని అంతవరకు వేచి ఉండనవసరం లేకుండా ఆ వ్యక్తే తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతను స్వామి పటానికి నాయర్కి నమస్కరించాడు, క్షమార్పణ కోరాడు, వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. శ్రీ నాయర్ వానిని ప్రేమతో ఓదార్చారు. ఇది పెక్కుమంది భక్తులు కనులారా కాంచిన దృశ్యం. ఎందువల్లంటే ఆ సమయం భజన జరుగుతోంది. విపత్తు నుంచి తప్పిన కారుణ్యం గొప్పదా, లేక విపత్తు తలపెట్టిన పగవాని శత్రుత్వముతో చూడక మిత్రునిగా భావించగల ఉదార స్వభావమును నాయరికి అనుగ్రహించారే ఆ కారుణ్య కటాక్షం గొప్పదా? అలా కాక ఘోర నాస్తికవాది నక్సలైటునకు పరివర్తన కలుగజేసిన అపార కారుణ్యం గొప్పదా? ఇక్కడ 3 విషయాలు విన్నాం. తాను అడుగడుగునా చేస్తున్న ఆపత్సహాయమును ఆడంబరంతో బహిరంగపరచకుండా గుప్తంగా ఎంత వినోదంగా లీలలు ప్రదర్శిస్తారో స్వామి.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం వాస్తవ్యులు డాక్టర్ మల్లిన వెంకటరావు గారు రాజమండ్రిలో శ్రీ దండమూడి రామారావు గారింట్లో మొట్టమొదటిసారి వీరు స్వామిని దర్శనం చేసుకున్నారు. అప్పటికి శ్రీ వెంకటరావు గారి వయస్సు 20 సంవత్సరాలు. అప్పటి నుండి భగవాన్ బాబా రాజమండ్రి వచ్చిన ప్రతిసారి వారి దర్శనం చేసుకునేవారు. స్వామి స్పర్శనం సంకటమోచనం అంటారు. ఈ అనుగ్రహాన్ని శ్రీ వెంకటరావు గారు స్వయంగా అనుభవించారు. అప్పటి వరకు చదువులోనూ ఆరోగ్యరీత్యా శ్రీ వెంకటరావు గారు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ స్వామి ఆశీర్వాద బలంతో ఒక్కొక్కటిగా విడిపోయాయి. తమ జీవితంలో స్వామి ప్రవేశించిన తరువాత పొందిన సుఖ సంతోషాలను, పరిష్కరింపబడ్డ సమస్యలను శ్రీ వెంకటరావు గారు రేడియో సాయి శ్రోతలతో ఇప్పుడు పంచుకుంటారు.
1: ఇవాళ రేడియో సాయి స్టూడియోలో ఒక ప్రత్యేక వ్యక్తితో ఇంటర్వ్యూ తీసుకోదలుచుకున్నాం. వారి పేరు డాక్టర్ వెంకటరావు గారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వాస్తవ్యులు. వారు స్వామి సన్నిధికి ఏ విధంగా వచ్చారు, స్వామి సన్నిధికి చేరిన తర్వాత వారి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకున్నాయి, ఇవన్నీ కూడా వారి నుండి అడిగి తెలుసుకుందాం. వెంకటరావు గారు, మీకు సుస్వాగతం.
2: నమస్కారం.
1: మీరు స్వామిని మొట్టమొదట ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చూశారో కొంచెం చెప్తారా?
2: మొట్టమొదటిసారిగా 1955లో రాజమండ్రి దండమూడి రామారావు గారింటికి వచ్చినప్పుడు స్వామి దర్శనం చేసుకుంటాం అనేది జరిగింది. దాని తర్వాత స్వామి ఇంచుమించుగా ప్రతి సంవత్సరం వస్తూ ఉండేవారు. 55 లగాయతు 17 పర్యాయాలు తూర్పుగోదావరి జిల్లా పర్యటన చేశారు. ఎప్పుడు వచ్చినా సరే రామారావు గారి ఇంటికి వస్తూ ఉండేది జరుగుతూ ఉండేది. నేను ఎక్కువ పర్యాయాలు నా ఎడ్యుకేషన్ గాని మా స్వగ్రామం గాని దగ్గరగా ఉండటం వల్ల స్వామి ఎప్పుడు వచ్చినా సరే అక్కడికి వెళ్లి ఇవాళ దర్శనం చేసుకుంటాం అనేది జరిగింది.
1: మీరు మొట్టమొదటి స్వామి దర్శనం చేసుకున్నప్పుడు మీ వయసు ఎంత?
2: 19 సంవత్సరాలు ఉంటుందండి.
1: మీ విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చింది?
2: నా విద్యాభ్యాసం చెప్పాలంటే చాలా విచిత్రంగానే ఉంటుంది. నాకు ఎలిమెంటరీ స్కూల్లో ఎప్పుడూ నేను వెళ్ళలేదు.
1: దాని కారణం?
2: చిన్నప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేక తల్లిదండ్రులు ఏమంటే ఇంటి వద్ద ఏదో చదువుకుంటాడులే అన్నట్టుగా ఉంటూ ఉండేది. అప్పుడప్పుడు ఎవరెవరో ప్రైవేట్ మాస్టర్ల చేత ఏదో చెప్తాం, మళ్ళీ వాళ్ళ మాస్టర్లు మారిపోతే మళ్ళీ మొదలకు వస్తాం. ఇలాగ వానాకాలం చదువుల కింద జరిగింది. పోనీ హై స్కూలు ఫస్ట్ ఫారంలో జాయిన్ అయ్యి రాయమండ్రిలో చదువుదారంటే నా ఆరోగ్యం సరిగ్గా లేక మా పెద్దలు రాయమండ్రిలో ఎందుకులే ఏమి చదువుని ఉద్ధరించేదేముంది, వ్యవసాయం చేసుకుంటే చాలు కదా అన్నట్టుగా అశ్రద్ధ చేస్తూ ఉండేవారు. కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఏమైనా సరే చదువుకోవాలనే అభిప్రాయం నాకు కలిగినందు అలా మా ఊర్లో ఒక ప్రైవేట్ మాస్టర్ వచ్చారు. వారు అన్నారు మెట్రికులేషన్ కట్టిస్తానండి అన్నారు. మెట్రికులేషన్ బాగానే కట్టొచ్చు, కానీ నాకు వచ్చిన సమస్య ఏంటంటే సైన్స్ గ్రూప్ ఇచ్చారు, ఎంపీ ఇచ్చారు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్. మరి ఎటువంటి ఫౌండేషన్ లేకుండా ఒక్కసారిగా మెట్రికులేషన్ కట్టినందువల్ల 2 సంవత్సరాలు మెట్రికులేషన్ ఫెయిల్ అవుతూ ఉండేది జరిగింది. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతారంటే అప్పుడు కూడా ఏమన్నారంటే సౌత్ ఇంజనీరింగే చదవాలి, ఆర్ట్స్ అనవసరం అన్నారు. అని ఎంపీసీలో జాయిన్ చేశారు. మరి నాకు మొట్టమొదటి కూడా సైన్స్ పట్ల అవి నాకు అభిరుచి లేదు. నా యొక్క ఏంటంటే ఆర్ట్స్ మీద నా యొక్క అభిరుచి. అంతే, నా అభిరుచి లేనటువంటి విషయాన్ని చదివిస్తున్నందువల్ల ఇంటర్మీడియట్ కూడా 2 సంవత్సరాలు తప్పుతుండే జరిగింది. ఇంచుమించు 4 సంవత్సరాలు నిజంగా చాలా మానసికంగా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యాను. అటువంటి పరిస్థితుల్లోనే స్వామి యొక్క అనుగ్రహం నాపై కలిగింది.
1: అది ఎలాగా?
2: ఆ దండమూడి రామారావు గారి ఇంటికి వచ్చినప్పుడు స్వామి గదిలో ఉండి బయట కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరినే కేకేస్తూ ఉండేవారు. ఆ తలుపు తీసి ఇలా అన్నారు, వేలడి చూపించారు. నేను అనుకున్నాను పక్క వాళ్ళని ఎవరినో కేకేస్తున్నారేమో అనుకున్నాను నేను. కానీ మళ్ళా నా వైపు చూసి లోపల ఇలా అన్నారు. అంటే లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే నన్ను పిలుస్తూ ఏమిటా అనుకుని ఆశ్చర్యపోయానమాట. స్వామి నెమ్మదిగా మాట్లాడుతూ ఉండేవారు. ఆయన చేత ఏంటంటే నాకు వినిపిస్తలేదేమో అని ముఖం మీద ముఖం పెట్టేసి చెవిలో నోరు పెట్టి మాట్లాడుతూ మొదలుపెట్టారు. వారి జుట్టు నా బుగ్గలకు తగిలి గిలిగింతలు ఏర్పడి నవ్వుకుంటూ మొదలుపెట్టాను. స్వామి కూడా ఏం నన్ను నవ్వుతుంటే స్వామి నవ్వుకున్నారు, వీడి కొరతనలో ఉన్నాడు, వీడి కొరతనం వీడికి ఏం తెలియదు బాబురా అని ఏమన్నారంటే, బాబు ఇప్పటి వరకు నువ్వు చాలా మానసికంగా చాలా బాధపడుతున్నావు, నీకు నేను అభయం ఇస్తున్నాను, ఇక్కడి నుంచి నీకేం పర్వాలేదు, నువ్వు అభివృద్ధిలోకి వస్తావు అని అభయాస్తం ఇచ్చారు. సరే స్వామి ఏదో అంటున్నారులే, నేను 4 సంవత్సరాలు తప్పుతున్న ఉన్నవాడిని ఇంకా అభివృద్ధిలోకి వస్తాం ఏమిటో నాకు అనుమానంగానే ఉంది. స్వామి అభయం ఇచ్చారని బయటకు వచ్చేసిన తర్వాత విభూతి పట్ల నుంచి ఆశీర్వదించి పాద నమస్కారం ఇచ్చి అని తలుపు తీసి వీపు మీద వేసి ఇలా అన్నారు. అంటే ఓహో బయటకు వెళ్ళొచ్చని వెళ్ళాను నేను. కాబట్టి రామారావు గారు అడిగారు ఏమిటి ఏం జరిగిందని. ఇలా స్వామి అన్నారో నీకేం పర్వాలేదు అన్న, అంతే నీ జీవితం ఇక్కడి నుంచి బాగా ఉంటుంది వెంకట్రావు అన్నారు. సరేలే రామారావు గారు అంత చెప్పారు, రామారావు గారు స్వామి భక్తులు, ఆయనకు తెలుసు స్వామితత్వం ఏమిటో, బాగానే ఉంటుందని నేను అనుకున్నాను. అప్పటి నుంచి నా జీవితంలో విద్యాభ్యాసంలో గాని ఉద్యోగంలో గాని ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు.
1: ఆ స్వామి ఆశీర్వాదంతో,
2: ఆశీర్వాదం వల్ల చదువు గాని లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు గాని ఎటువంటి ఆటంకాలు ఏర్పడలేదు. ఆరోగ్యం కూడా సరిగ్గానే ఉండేది, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా స్వామి కాపాడుతూ ఉండేవారు.
1: ఆ రోజు మొట్టమొదటిసారి మీరు
2: తలుపు తీసి వీపు మీద వేసి ఇలా అన్నారు. అంటే ఓహో బయటకు వెళ్ళొచ్చని వెళ్ళాను నేను. కాబట్టి రామారావు గారు అడిగారు ఏమిటి ఏం జరిగిందని. ఇలా స్వామి అన్నారో నీకేం పర్వాలేదన్న, అంతే

0: ఆడుతూ ఉండేవారు.
1: ఆ రోజు మొట్టమొదటిసారి మీరు ధనమూడి రామారావు గారి ఇంట్లో దర్శనానికి వెళ్లినప్పుడు అక్కడికి వెళ్లాలన్న ఆలోచన ఎందుకు కలిగింది?
0: అంటే ఇది వరకు ఎప్పుడు కూడా కలుగుతూ ఉండేది, వెళుతూ ఉండేవాడిని. ఎందుకంటే ధనమూడి రామారావు గారికి మాకు కొంచెం దూరబంధువు, అంచేత స్వామి ఎప్పుడు వచ్చినా సరే మాకు మా వయసు ఉన్న వాళ్ళనే మించిమించి ఆయనకి నేను మేనమామ గారు కొడుకుని అంచేత మమ్మల్ని అందరూ కేకేస్తుండేవారు. సేవ కొన్ని సేవ నిమిస్తాం అటువంటి ఏర్పాట్లు చేస్తానికి కానీ కొద్దానికి కానీ మేము అందరూ పిలుస్తూ ఉండేవారు, మేము వెళుతూ ఉండేవాళ్ళం. అందుచేత ఏంటంటే మాకు సనువు ఉంది ఆ ఇంట్లో, అందుచేత మేము తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితి అన్నమాట. ఆ విధంగా వెళ్తూ ఉండేవాళ్ళం. నిజంగా అది రామారావు గారి ద్వారా స్వామి రప్పించుకున్నారు.
1: మీ ఇంట్లో మీరే మొదటిసారి స్వామి దర్శనం చేసుకున్నారా, మీ తల్లిదండ్రులు గాని మీ కుటుంబంలోని ముందు ఎవరైనా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారా?
0: మా మేనత్తలు వస్తూ ఉండేవారు. మేనత్తలు అంటే రామారావు గారికి అక్కల మించుమించు పెన్నమ్మ పెద్దమ్మలు అవుతారు, వాళ్ళు వస్తూ ఉండేవారు. అంటే వాళ్ళతో పాటు నేను వస్తూ ఉండేవాడిని. మా నాన్నగారు కూడా కొంచెం దైవభక్తి ఉన్నవాళ్లే గాని ఆయన వస్తూ ఉండేవాడు. విచిత్రం ఏంటంటే మా అమ్మాయి ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు స్వామి అడిగారు ఏ ఊరు ఏ ఊరు అని. రామసింహపురం అండి, మల్లిని వెంకటరావు గారి అమ్మాయినండి అంట. మల్లిని వెంకటరావు గారి అమ్మాయి అంటే ఏమిటి? సత్యంగా మనరావు అని చెప్పు అన్నారు. అంటే మా నాన్న గురించి స్వామికి అంతగా ఆప్యాయతం అంట. అంటే స్వామిని స్వామితో మాట్లాడుతూ ఉండేది మా నాన్నగారు ఎప్పుడు జరగలేదు. ఆయన సాత్వికుడు, ఆధ్యాత్మిక చింతన గలవాడు, ఉపకారం చేసేవాడు కానీ ఎప్పుడు కూడా ఎవరికి అపకారం, ఊరికి ఉపకారి అని చేత స్వామి దృష్టిలో ఉన్నారు. వెంకటరావు గారు అమ్మాయి అంటే ఏమిటి? సత్యం గారు మనరావు అని చెప్పు అని అన్నారు. అది నాకు
1: మీకు ఆనందం కలిగింది.
0: ఆనందం కలిగింది అంటే ఓహో అటువంటి తండ్రికి నేను కొడుకును కదా అని ఆనందం కలిగింది.
1: ఏ రోజైతే మొట్టమొదటిసారి మిమ్మల్ని స్వామి పిలిచి మాట్లాడాను, ఆసారి జరిగిన ప్రత్యేకమైన సంఘటన మీకేమైనా గుర్తుకున్నదా?
0: అంటే ఆ రోజు అదే రోజుని మా అయ్యమ్మగారు అంటే ధనమూడి రామారావు గారికి పిన్నమ్మమ్మ అమ్మమ్మకి తోడుకోవాళ్ళు, ఆవిడ బాగా ఓళ్ళు కళ్ళు కనిపించవు. అంటే స్వామి దర్శనం చేసుకుంటే ఎలాగ జరగదు, స్వామి ఆశీర్వాదం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు రామారావు గారింటికి. కానీ జనం ఎక్కువగా ఉండటం వల్ల ఏమన్నారంటే జనం తొక్కేస్తారేమో అనే ఉద్దేశంతో వేరే గదిలో పడుకోబెట్టారు. స్వామి అందరితో మాట్లాడిన తర్వాత స్వామి ప్రత్యేకించి ఆ గదిలోకి వెళ్ళారు. చెప్పకుండా గదిలో ఎవరు తలుపు దగ్గర జారేశారు, ఆయన సరే తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను, మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు నేను గౌక్కు నిలబడ్డాను. నిలబడితే అవ్వా నేను వచ్చాను అన్నారు. స్వామి నువ్వు వచ్చావా అంది. మరి నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అన్నది. పెద్ద పూల రాసి కింద కనిపిస్తున్నావు స్వామి, నాకు పూల పెద్ద ఏదో చెట్టు ఎక్కువ పుష్పాలతో ఉన్న చెట్టు నిలబడిందేమో నిలువుగా ఉందేమో అంటే కనిపిస్తుంది. అవును అవును అవును అని వెళ్ళిపోయారు. అది అంటే మొట్టమొదటిసారి మా అయ్యమ్మతో పాటు స్వామి గురి అక్కడ దర్శనం చేసుకున్నాను.
1: ఆ తర్వాత మిమ్మల్ని పిలిచారు?
0: ఆ తర్వాత అండి. ఆ ఇదేమో జరిగింది సాయంకాలం, నన్ను పిలిచిందేమో రాత్రి 7-8.
1: అంతవరకు మీరు రామారావు గారి ఇంట్లోనే ఉండేవారు?
0: ఇంట్లోనే ఉన్నాం. ఎందుకంటే మేము బాగా ఇంట్లో సనువు కాబట్టి, బంధువులు కాబట్టి ఎవరైనా వస్తే వాళ్ళకి మర్యాద చేస్తాం, మంచినీళ్ళు ఇస్తాం అన్ని మేము చూసుకుంటూ ఉండేవాళ్ళం.
1: ఆ మొదటిసారి దర్శనం తర్వాత పుట్టపర్తిలో స్వామి దర్శనం చేసుకోవడం జరిగిందా?
0: పుట్టపర్తి వస్తూ ఉండేది జరగలేదండి. కానీ రాయమండ్రి ఎప్పుడు వచ్చినా మాత్రం తప్పనిసరి అటెండ్ అవుతూ ఉండేవాడిని. స్వామి త్యాగరాజు ఆరాధన ఉత్సవాలని ప్రతి సంవత్సరం వస్తూ ఉండేవారు.
1: చేసేవారు
0: నడమ సత్యం గారి ఇంటి వద్ద జరుగుతూ ఉండేవి. మాకు అందరూ కూడా మాకు పరిచయం కాబట్టి సనువుగా మేము దగ్గర కూర్చునే వాళ్ళం. స్వామి డయాస్ ఉంటే డయాస్ పక్కనే కూర్చునే వాళ్ళం. అంత సనువు మాకు ఎంత నిర్మల సత్యం గారితో గాని రాయమండ్రిలో భక్తులతో గాని మాకు అంత సన్నిహితం వల్ల మా దగ్గరికి వెళ్తాక మాకు అవకాశం ఉండేది. ఎప్పుడు వచ్చినా సరే స్వామికి దగ్గరగా ఉంటుండే జరిగేది. స్వామి మాట్లాడుతూ ఉండేది, ఎక్స్పెక్ట్ చేయలేదు, జరగలేదు. ఒకసారి మాత్రం లాంచీ మీద వెళ్దారు అన్నారు. ఎక్కడికంటే గోదావరిలో ఇసుకు తిని ఉంది కదా అక్కడికి వెళ్దారన్నారు. అంటే లాంచీ ఏర్పాటు చేశారు. లాంచీ మీద నేను స్వామితో ప్రయాణం ఒక 20 వెళ్ళాం. లోపలికి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత అంటే యాసంకాలం ఏమవుతుందంటే గోదావరి అంతా ఎండిపోతుంది, మధ్యలో మాత్రం ఇసుక తిని ఏర్పడుతుంది. అక్కడ తీసుకుని వెళ్లారు.
1: ఇది 8 సాయంత్రం,
0: రాత్రి 7-8 అప్పుడే భోజనాలకు ముందు 7-8 వెన్నెల రాత్రి. లైటింగ్ ఏం అక్కర్లేదు, వెన్నెల రాత్రుల్లోనే. లాంచీలో లైటింగ్ ఉంటుంది అది వేరే విషయం, కానీ అక్కడ ఇసుక తిన్న మీద మాత్రం ఏ లైటింగ్ ఏర్పాటు లేదు. వెన్నెల రాత్రి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి కొంచెం భజన చేయించారు. కొన్ని స్వామి పాటలు పాడారు. తర్వాత కొన్ని ఏదో ఉపన్యాసం కాకపోయినా మొత్తం సత్సంగం కింద కొన్ని కొన్ని విషయాలు చెప్పారు. అనుకోకుండా ఏం చేశారంటే ఇసుక పోక్కింది పోయేశారు. మేమందరూ తెలుసు కదా.

0: చిత్రావతి ఏదో చేస్తూ ఉండేవారు మేము అన్నాం కాబట్టి ఓహో ఏదో చేస్తారు ఏదో చేస్తారని ఆతృతగా దగ్గరవాడు చూస్తున్నాం. ఇసుగు తిన్న ఇలాగ పోజేసిన తర్వాత దాంట్లో చేయి పెట్టారు, తీసి ఆకుపచ్చ పతకం వాడు బయటికి తీశారు. తీసి రామారావు గారి భార్యకి ఇచ్చారు. మేమందరూ తప్పట్లో కొట్టాం, మావూరే కదండి, ఆశ్చర్యంగాను మీకు ఆశ్చర్యంగా ఉంది కానీ నాకు మావూరే అన్నారు స్వామి.
1: స్వామి సృష్టించింది మీరు కళ్ళారా చూశారు?
0: చూశానండి, చూసింది అది ఒకటే.
1: మీరు చిత్రావతి వచ్చి చూడకపోయినాను,
0: చిత్రావతి మనం వెళ్ళకపోయినప్పటికీ కూడా స్వామి మనకి చూపించారు అనే సంతోషం కలిగిందండి.
1: మీ జీవితంలోనే ఎప్పుడైనా ఏవైనా సమస్య వస్తే ఆ సమస్యల పరిష్కారానికి స్వామిని ఏ విధంగా వేడుకునేవారు, స్వామి దానికి ఏ విధంగా జవాబు చెప్పేవారు?
0: అంటే స్వామితో ఏమిటో విచిత్రం గాని నాకు అత్యంత సనువు ఉందండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఉత్తరాలు రాస్తుండేవాడిని. కొంతకాలం ఏ సమస్య లేకపోయినా సరే 10 లక్షల ఉత్తరం రాసేవాడిని, ఏ సమస్య లేకపోయినా సరే
1: ఒక అలవాటు
0: ప్రకారం. దాని తర్వాత ఎందుకు స్వామికి ఎప్పుడో ఎప్పుడు ఉపన్యాసం చెప్పారు, మీరు ఉత్తరాలు రాయక్కలేదు నాకు అన్ని విషయాలు తెలుస్తాయని ఉపన్యాసంలో. సరేలే ఎందుకులే రెండున్నర పెట్టి స్వామికి ఇష్టం ఖర్చు పెడతాం ఇష్టం లేదేమో అని ఉత్తరం, సమస్య ఉన్నప్పుడు మాత్రం రాస్తాం మొదలుపెట్టాను. అంటే ఏ విషయమైనా సరే మంచి అయినా చెడ్డ అయినా సరే స్వామికి తెలియకుండా నేను ఏ పని చేసి ఉండేవాడు కాదు. ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే మంచి జరిగినా సరే స్వామి ఇలా చేస్తున్నా ఇలా చేస్తున్నానని, అంటే స్వామి మరి జవాబు ఎక్స్పెక్ట్ చేస్తలేదు కానీ అప్పుడు కళ్ళలో కనిపిస్తూ ఉండేవారు. కళ్ళలో కనిపిస్తేనే ఆశీర్వాదం కింద భావించేవాడిని, కళ్ళలో కనిపించి ఏం మాట్లాడుతూ జరిగేది కాదు, అదే ఆశీర్వాదం.
1: దర్శనమిస్తే
0: దర్శనంతో మాకు అది తృప్తిగా ఉండేది. ఆ విధంగా ఎన్నో పర్యాలు దర్శనాలు జరిగినాయి.
1: ఏమైనా సమస్యలకు పరిష్కారాలు కనబడ్డాయా మీకు?
0: ఒకసారి నాకు కాలుకి ఫైలేరియా వచ్చిందండి, బోధ బాగా వాసిపోయింది. చాలా వైద్యం చేయించాను. అప్పటికి మా అమ్మాయి పిల్లవలేదు. సాధారణంగా అంటే మా వైపున ఏంటంటే తండ్రికి కానీ తల్లికి కానీ బాధ ఉంటే పెళ్లి చేస్తామేమో కొంచెం సందేహిస్తుంటుంటారు. కుటుంబంలో బాధ ఉంది, మళ్ళా ఇప్పుడు అంటే తగ్గిపోయింది కానీ ఒకప్పుడు ఆ బాధ అంటే భయపడిపోయేవారు. స్వామికి ప్రతి అక్కడ అతి చిన్న విషయాన్ని కూడా ఉత్తరం రాస్తాం, ఇది రాకుండా ఎందుకుంటాను నేను రాశాను. ఇలా 2 ఉత్తరాలు రాసినప్పుడు కళ్ళలో కనిపించారు, కాలు వాసిపోయి ఉంది. స్వామి ఏమిటి మీ కాలు ఇలాగో ఎంత వాసిపోయింది ఏమిటండి అన్న. ఒక కాలే వాసింది స్వామిది,
1: స్వామి కాలు.
0: మరి నేను కొన్ని రోజు 100 మైళ్ళు నడుస్తుంటాను, నా కాలు మరి వాయకుండా ఏమవుతుంది అన్నారు. విచిత్రంగా కొంత నా 10 రోజులు నాకు ఆ వాపు తగ్గిపోయింది. అంటే ఆ విధంగా నాకు స్వామి నిదర్శనం చెప్తూ ఉండేవారు. ఒక్కసారి ఏమైందంటే నాకు వాయిస్ పడిపోయింది, పడిపోతే ఈఎన్టీ స్పెషల్ చూపిస్తే ఏదో మందులు ఇచ్చాడు కానీ ఏం తగ్గలేదు. గొంతు కత్మని ఇలా అనుకుంటూ ఉండేవాడిని, అంటే కాలేజీలో పాఠం చెప్పాలి ఫీజు గొంతుకు వచ్చేస్తుంది, పిల్లలు నవ్వుతూ ఉండేవారు, ఇలా అనుకుంటూ ఉండేవాడిని. ఒకసారి కళ్ళలో కనిపించి స్వామి ఇళ్ళలాగా అనుకుంటున్నారు, విచిత్రం, నాకు తగ్గిపోయింది. ఒకసారి నాకు పేగుకి సంబంధించినటువంటి అల్సర్ ఏర్పడ్డాది, ఆపరేషన్ తగ్గలేదు కానీ మందులు వాడు తగ్గమన్నారు, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అప్పుడు పుట్టపట్టు వస్తుండే, మొట్టమొదటిసారి పుట్టపట్టు వస్తుండే జరిగింది 74 75లో. అంటే అది కూడా ధనమూరి రామారావు గారు మా తల్లి ఒరే అబ్బాయి చూడు వెంకట్రావు ఏదో బాధపడుతున్నాడు, ఏమి చాలా వైద్యాలు తగ్గలేదు కూడా తీసుకెళ్లరే ఆయన తీకొచ్చాడు. అదే పుట్టపట్టుసారి వస్తాం. అంటే నాకు ఎండు చదువులు ఉద్యోగాలు అవన్నీ సరిపోయి తప్పించి నిజంగా నాకు ఎంతో అవకాశం ఉంది స్వామితో ఉండటానికి, ఆయన ప్రాప్తి లేదు. ప్రాప్తి అంటే నా బాధ్యతలు, నాకు చదువులు ఉద్యోగాలు ఇవన్నీ, దానివల్ల నేను పుట్టపత్తిలో ఎక్కువ వచ్చి కొనటం అనేది జరగలేదు. అంటే ఏదైనా సరే ప్రాప్తి ఉండాలి, టైం రావాలంతే. ఆ విధంగా వస్తే నాకు అలసట తగ్గిపోయింది. ఏ సమస్య ఉన్నా సరే స్వామితో చెప్పుకుంటే నా పరిష్కారం అవుతుందనే నమ్మకం నాకు ఉందన్నమాట అండి. మా ఆవిడికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే మా ఆవిడ నేను కలిపి వచ్చాం. అంటే హిస్టెరెక్టమీ అంటే ఆపరేషన్ ముందు పీస్ తీస్తారు, ఆపరేషన్లో క్యాన్సర్ లేదంటే ఆపరేషన్ చేస్తారు, క్యాన్సర్ అనుమానం ఉంటే ఆపరేషన్ చేయరు. ఆ మొట్టమొదటి తీసిన దాంట్లోనేమో క్యాన్సర్ లేదు. మళ్ళా తర్వాత క్యాన్సర్ హిస్టెరెక్టమీ చేసిన తర్వాత ఆ తీసేసిన పీస్ని మళ్ళా టెస్ట్ పంపుతారు. పంపితే దాంట్లో క్యాన్సర్ ఉంది. డాక్టర్లు ఏమో భయపడిపోయారు, అనవసరంగా ఆపరేషన్ చేసాం కత్తి పెట్టకూడదు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అని భయపడిపోయారు. అయినా సరే నేను స్వామి దగ్గరకు వచ్చేసాను, నేను మా ఆవిడ వచ్చాను. మా ఆవిడ చెప్పలేదు నేను ఇలా జరిగిందని, కానీ ఇద్దరు కలిసి ఎల్లారని వచ్చాం. స్వామికి లెటర్ ఇచ్చాను, ఇస్తేనే మాట్లాడలేదు కానీ నెత్తి మీద చేసి ఆశీర్వదించినట్టు చేశారు. అంటే నేను మా ఆవిడని ఇక్కడే ఉంచి నేను బెంగళూరు ఏదో ఫ్రెండ్ ఉన్నాడు అక్కడికి వెళ్ళి కలిసి వస్తాను, మనాడుకు వచ్చేస్తానులే అని వెళ్ళాను నేను. కానీ బెంగళూరు వెళ్ళలేదు, మద్రాసు వెళ్ళాను. ఏపోలో హాస్పిటల్ చూపించాను, చూపిస్తే వాళ్ళు అన్నారు 50% మొత్తం క్యాన్సర్ అంతా తీసేసిన ముక్కలో ఉండొచ్చు, లోపల ఉండడానికి లేకపోవచ్చు, ఏమైనా 2 ఇయర్స్ లోపల మళ్ళీ రికవర్ అవ్వకుండా ఉంటే పర్వాలేదు, టూ ఇయర్స్ వరకు మాత్రం జాగ్రత్త చూడాలి. ఏ పరిస్థితుల్లోనూ కూడా ఈ విషయాన్ని మీ ఆవిడకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చెప్పకండి. ఏంటంటే మెంటల్లీ డిప్రెషన్ అయినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు లేదు అని ధైర్యం చెప్తే అసలు ఉండే ఉండదు అన్నారు. వచ్చాను, ఇప్పుడు 93 జరిగింది అది, ఇప్పుడు ఇంతకాలం అయింది 21 సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు వరకు ఏమి అనుమానం లేదు. ఇలా ప్రతి విషయంలోనూ స్వామి కాపాడుతూనే ఉన్నారు మమ్మల్ని. ఒక్కసారి నాకు 2003 అనుకుంటాను కంటి ఆపరేషన్ చేయించుకుంటే, అసలే నర్సు కంటి ఆపరేషన్ చేయించాను మోడీ ఎంసీ మోడీ చేత.
1: ఏ ఊళ్ళని
0: తిరుపతిలో ఆయన క్యాంప్ పెట్టినప్పుడు ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు 1961 చేయించుకున్నాను ఆపరేషన్. ఆపరేషన్ బాగానే జరిగింది, కానీ అదే కంటికి క్యాటరాక్ట్ చేయవలసి వచ్చింది. చేయించాతో గాని అది ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. పెద్ద హాస్పిటల్ చేయించాను, కానీ ఎంత పెద్ద హాస్పిటల్ అయినా సరే ప్రాప్తి లేదు. అంటే విచిత్రం ఏంటంటే, ఆపరేషన్ జరిగిన తర్వాత స్వామి ఉపన్యాసం చెప్పారు, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎంత పెద్ద పెద్ద డాక్టర్ చేత వైద్యం చేయించుకున్నా నా యొక్క అనుగ్రహం లేకపోతే ఏమీ కుదరదు అన్నారు. నా గురించి చెప్పారని అనుకున్నాను నేను. అంటే ప్రతిదానికి కూడా స్వామి ఉపన్యాసంలో ఎక్కడోసారి జవాబు వచ్చేది. అంటే ఇక్కడ ఉపన్యాసిస్తూ అన్నారు, మీరు డబ్బు ఖర్చు పెట్టచ్చు, డబ్బు ఉంది, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, అయినప్పటికీ భగవంతుని యొక్క నా యొక్క అనుగ్రహం లేకపోతే మీకు ఏమీ పని జరగదు అన్నారు. అంటే అది ఏం జరిగిందంటే, నేను ఇక్కడ సేవకు వచ్చాను. అది సేవకు వచ్చి స్వామికి ఎప్పుడు లెటర్ రాసుకునేవాడిని, ఇక స్వామి ఆపరేషన్ చేయించుకుంటున్నానని లెటర్ రాయలేదు. గిల్టీ ఫీల్ అయ్యాడు, అపరాధం చేశానని తప్పు చేశానని భావన ఏర్పడ్డది. అంటే సేవ చేశాను అదే స్వామికి తృప్తి కదా, మమ్మల్ని ఉత్తరం రాయలేటు అనుకున్నాను, ఇది గవ్వగా ఆపరేషన్ చేయించేసుకున్నాను, ఫెయిల్ అయిపోయింది అంతే. దాని తర్వాత స్వామి ఇలా ఉపన్యాసంలో మాట్లాడారు, ఏమంటే అనవసరం చెప్పకుండా పెట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను ఏమిటి ప్రతి విషయాన్ని చెప్పేవాడిని అని అక్కడి నుంచి ఉత్తరార్థం మొదలుపెట్టాను. స్వామి నా కన్ను పాడైపోయింది, మేము ఈ ఉత్తరం మీరు దేవుడు కాబట్టి చదువుతారు, అక్షరం అక్షరం కలిసిపోతుంది, లైన్ లైన్ ఎక్కేస్తుంది, నాకు నిత్యకృత్యం ఏంటంటే చదువుకుంటాం, అదేం జరుగుతులేదు, నేను బదాలమంటే వెళ్ళి క్లబ్లో నాట్లో కూర్చుని కబుర్లు చెప్పే తత్వం నాది కాదు, నాకేమిటి ఇలాగ అయిపోయింది అని ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాడిని. ఒకసారి కళ్ళలో కనిపించి, ఆగు ఆగు, వెయిట్ వెయిట్ వెయిట్ అన్నారు. వెయిట్ అంటే నేను అనుకున్నాను 1-2 నెలల్లో ఇదివరకు ఎన్నోసార్లు చేశారు స్వామి సంస్కారాల్లో, వారం రోజులు తగ్గిపోతారు అనుకున్నాను. ఆ స్వామి దృష్టిలో వెయిట్ అనేది 18 నెలలు పెట్టింది.
1: 18 నెలలు
0: పెట్టింది. ఏంటి స్వామి వెయిట్ అన్నారు, ఏమిటి వెయిట్ అంటే ఏమిటి, 18 నెలలు వారాలా వాళ్ళు
1: అంటే 18 నెలల తర్వాత తగ్గిపోయిందా?
0: లేదు, ఆపరేషన్ చేస్తాకి ఇదేంటి వారం రోజుల్లోనూ నెలలు తగ్గిపోవాలి, వెయిట్ వెయిట్ అంటారు, వెయిట్ అంటే ఏమిటి అర్థం ఏమిటి నాకు అర్థం కాలేదు. అట్లా కిరణ్ హాస్పిటల్కి ఏంటంటే అమెరికా నుంచి ఒక ఆయన వికే రాజు గారిని పెద్ద డాక్టర్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్ ఆయన విజిటింగ్ వస్తుంటుంటాడు.
1: కిరణ్ హాస్పిటల్ ఎక్కడ ఉన్నది?
0: కాకినాడ. ఆయన చూపించాను, ఆయన చూపించి నేను ఆపరేషన్ చేయను, ఇది చేసినా నీకేం లాభం లేదు అన్నారు. అదేంటండి బాబు, నాకు స్వామి మీద నమ్మకం ఉంది, నేను దైవభక్తుడిని, భగవంతు మీద భారం వేసి మీ దగ్గరకు వచ్చాను, మీరు పెద్ద డాక్టరు, మీ స్వామి దయ వల్ల మీ ప్రావీణ్యత వల్ల నాకు తగ్గిపోతున్న నమ్మకం దగ్గరకు వచ్చాను అన్నాను. అయితే మరి 25% దయమవుద్ది అన్నాను. ఎంతో కొంత దయమే చేయండి బాబు చాలు అన్నాను నేను. 25% రెండో కన్ను పాడవకుండా ఉంటే చాలు, 25% ఇది కన్నే రెండో కన్ను సరిగ్గా ఉంటే చాలు అన్నాను. సరే నువ్వు ధైర్యంగా ఉన్నా కాబట్టి చేసేస్తానులే, నా బాధ్యత లేదు అని చెప్పాడు ఆయన. నేను సంతకం పెట్టక్కలేదు, దేని మీద ఫార్మల్ సంతకం పెట్టి నేను పెట్టించుకోను, కానీ చేసేస్తానులే అన్నారు అని చేసేయమన్నాను. చేసేస్తే తర్వాత 6 నెలలకి ఆయన దగ్గరికి ప్రశ్నకి వెళ్ళాను. ఆయన ఆశ్చర్యపోయాడు, 90% కరెక్ట్ అయిపోయిందా నీ కన్ను?
1: 25% అన్నారు.
0: 25% అన్నాడు, 190% ఇంకా 10% మిగిలింది, అది నయమైపోతుందేమో టైంలో, అది అంతా చాలా మెరకిలే, మీ సాయిబాబా గొప్ప గొప్పవాడే అన్నాడు ఆయన. అంటే ఆయన స్వామి ఏం తెలియదు, 90% కరెక్ట్ అయిందయ్యా నీకు ఆశ్చర్యంగానే ఉందన్నారు. అంత స్వామిదయ్యా అన్నాను. మీ గొప్పతనం అనలేదు అంటే నవ్వుకున్నాడు ఆయన, మీ సాయిబాబా గొప్పవాడేలయ్యా అన్నాడు. అని నీ రెండో కనుక నేను ఉచితంగా ఆపరేషన్ చేసేస్తా అన్నాడు. సాధారణంగా అంటే ఆ రోజుల్లో ఆయన 15,000 తీసుకునేవాడు.
1: 15,000
0: మొదటి కంటి ఆపరేషన్ 15,000 తీసేసుకున్నాడు, రెండో కంటికి ఇక నేను ఐఎఫ్ఎస్ తీసుకున్నాను అన్నాడు. రెండో కంటికి అక్కడి నుంచి సైట్ పర్ఫెక్ట్ అయ్యింది. తర్వాత ఏంటంటే 2003 స్వామి దగ్గరకు వచ్చా. వచ్చి అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం మొత్తం అందరూ కలిసి, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా అందరూ కూడా ఏంటంటే ఆంధ్ర పర్యటన రండి అని ఆహ్వానిస్తానికి వచ్చాం. ఎక్కడికి? బెంగళూరు. అప్పుడు స్వామి అన్నారు, నేను ఎప్పుడో రావాలనుకుంటున్నాను. అయ్యే ఊర్లు పేరు చెప్పారు, మృతిపాడు వస్తాను, ఆ ఊరు వస్తాను, ఈ ఊరు వస్తానని మేము అనుకోని ఊర్ల పేరు కూడా చెప్పేసారు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇగో కడలూరు వాటర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను, ముందు అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఆయన మొత్తం ప్లాన్ ఇచ్చేసాడు. ఆయన ఇచ్చేస్తే మేము గురుకులంలో వెళ్ళి ఆయన వస్తాయి స్టేడియంలో ఎన్ని తయారు చేస్తాం మొదలెట్టాం, అంత ఏర్పాటు చేసాం, వచ్చేస్తారని. అప్పుడు ఆ సందర్భంలో ఏమైందంటే స్వామి డయాస్ దిగుతుంటుంటే నేను ధైర్యం చేసి ముందుకు వెళ్ళిపోయాను.
1: రమేష్ హాల్లోని
0: మా సపరేట్ గా హాల్లో మీటింగ్ పెట్టారు, రమేష్ హాల్లోనే మీటింగ్ ఇచ్చారు. దాని తర్వాత ఏంటంటే మామూలు అందరినేమో మీరు హాల్లో పక్క షెడ్ లో ఉంది, షెడ్ లో కూర్చోండి, మీకు సపరేట్ మాట్లాడతా అన్నారు. మేము ఆహ్వానిస్తాకు వచ్చిన వాళ్ళకి, అదేమో రమేష్ హాల్లో మొత్తం ఆల్ డివోటీస్, ఇది ఎవరైతే ఆహ్వానిస్తాకు వచ్చారో మూడు జిల్లాల వాళ్ళనే అంత ప్రోగ్రామ్ ఇచ్చేసారు, అంతా చాలా బాగుంది అనుకున్నాం అని వెళ్ళిపోతుంది. స్వామి దిగేసి వెళ్ళిపోతున్నారు. నేనేమైతే అయినా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయాను. అంటే స్వామితో నాకు ధైర్యంగా ఉండేది ఏమిటంటే మరి తెలియదు, ఆయన సమయం ఇవ్వబట్టే నాకు వెళ్ళగలుగుతున్నా, అంతేగాని నేను వెళ్ళలేను. స్వామి నాకు కన్ను నేమైపోయింది, కన్ను ఏమైపోయింది అన్నాను. సంతోషం సంతోషం వెళ్ళిపోయాను, ఇంతకేం మాట్లాడలేదు. ఇంక 2010లోను మేము నా ఏజెన్సీ సేవ చేసి వచ్చాం.
1: ఈస్ట్ గోదావరి
0: వెస్ట్ గోదావరి ఇద్దరు కలిసి వచ్చాం.
1: ఏజెన్సీ సేవ అంటే ఎక్కడెక్కడ సేవ చేయడం?
0: రంపసోడవరం, మారేడుమిల్లి, మారేడు పక్కన చాలా గూడెలు ఉన్నాయి మొత్తం
1: కొండల మీద
0: దూరంగా ఉంటుంటాయి. అంటే వాటర్ ప్రాజెక్ట్ స్వామి ఇచ్చారు. అక్కడ కొండల మీదకేమో గోదావరి నీరు కొండల మీదకి పంప్ చేసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా అక్కడ అన్ని గూడాలకి అన్ని ఊళ్ళకి ఈ ట్యాంక్స్ కట్టి
1: మంచినీటి సప్లై
0: ప్యూరిఫైడ్ వాటర్ ఆ స్వామి ఇచ్చారు. అంటే స్వామి అప్పుడు మరి ఎవరు అడగలేదు. విచిత్రం ఏంటంటే మాకు నీరు కావాలని మిగతా అందరూ అడిగారు, కానీ వాళ్ళు అడగలేదు. అడగకుండా సరే ఆ ఏజెన్సీ వాళ్ళకి నేను వాటర్ ఇవ్వాలి అన్నారు స్వామి.
1: గిరిజనులకి
0: నేను వాటర్ ఇస్తున్నా అన్నారు. కానీ వీళ్ళు అడగకుండా ఇచ్చారు. అడగకుండా ఇస్తే మేమందరం ఏంటంటే స్వామి ఇచ్చారని మేమందరం కలిసి సేవ చేస్తాకి వెళ్ళేవాళ్ళం. కానీ నేను ఫిజికల్ గా ఏమిటంటే కొండలు ఎక్కలేను దిగలేను కాబట్టి నేను ఎక్కువ వెళ్ళాను, కానీ నేను ఎక్కువ సేవ చేయలేదు. స్వామి ఏంటంటే ఒక అడాది మంది ముసలివాళ్ళు ముందు కూర్చుంటే ఒక్కొక్కరిని పైకి రమ్మని అన్నారు. కాబట్టి నేను అందరికన్నా ముసలివాడిని కాదు, కొంచెం 4 సంవత్సరాలు తేడా ఉంది, నేను వెళ్ళకూడదేమో అనుకున్నాను. మా లీడర్ గారు ఏమిటంటే వెంకట్రావు నువ్వు కూడా వెళ్ళు అన్నారు. మరి స్వామి రప్పించారో ఏమిటో తెలియదు, ఆయన వినిపించారేమో, నేను చివరిలో వెళ్ళా. అంటే స్వామితో ఎంత చనువు అంటే అందరూ నిలబడి నమస్కారాలు పెట్టుకున్నారు, కానీ నేను వెళ్ళి కాలమే పడిపోయినా. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, స్వామి నా చేయి పట్టేసుకున్నారు. ఆ చక్రవర్తి గారేమో ముఖ్యమంత్రి చేసి చూపిస్తున్నారు. అంటే ఏమిటి అలా మీద పడిపోకూడదు, చేయట్టుకోకూడదని. మరి స్వామి చేయలేదు, నేను వదులుతులేదు, అర్థం కూడా చేయాలి. 3 నిమిషాలు అలా ఉండిపోయింది. మరి ఏం చేసావు స్వామి? ఊటే నేను ముందు చెప్పాను, స్వామి నన్ను క్షమించండి, నేనేమి ఏజెన్సీ సేవ చేయలేదు, అయినా వీళ్ళతో పాటు ఏదో వచ్చాను, నేను ఆర్థికంగా ఏదో చేశాను, కానీ నేను మాత్రం ఏ సేవ చేయలేదు, చెప్పదగ్గ సేవ ఏం చేయలేదు. మరి ఏం చేస్తున్నట్టు అన్నారు. ఏం చేస్తాను స్వామి, నన్ను ఏదో చేయవలసింది, ఏదో పుస్తకాలు చదువుకుంటున్నాను, రాసుకుంటున్నాను అన్నారు. ఏమేమి రాసావు అన్నారు. అప్పటికి నేను 6 పుస్తకాలు రాశాను, వాటి పేర్లు అన్ని చెప్పాను. అంటే ఇదివరకంటే నేను ఎప్పుడు పుస్తకం ప్రింట్ అయినా సరే స్వామికి అంకితిస్తాను, 3-5 పుస్తకాలు పంపుతుంటాను స్వామికి. మరి ఆయన తెలియదు ఏమిటే అంటే రాసిన పుస్తకాలు చెప్పే పేర్లు చెప్పాను. మరి ఇంకేం రాస్తావు అన్నారు. ఇంకా ప్రస్థానత్రయంలో భగవద్గీత ఉపనిషత్తులు అయిపోయినాయి స్వామి, ఇంకా బ్రహ్మసూత్రాలు ఒకటే మిగిలిపోయింది అన్నాను. బ్రహ్మసూత్రాలు చాలా కష్టమే, రాయి బాగానే వస్తుందిలే అన్నారు. అంతే స్వామి మీ దయ అన్నాను నేను. అని మరి నేను పుస్తకాలు రాస్తున్నాను, కానీ స్వామి మరి ఎవరో చదువుతలేదన. ఏమిటి 2010నా 2050 రాదా, 3000 సంవత్సరం రాదా, ఈ జన్మేనా, కొత్త వాళ్ళు పుట్టరా అన్నారు. నాకు ఆశ్చర్యం లేదండి. స్వామి మరి ఏదో చేస్తున్నాను, ఇది సేవే, వెళ్ళు అన్నారు.
1: ఇప్పుడు స్వామి మన మధ్యనే శరీరంతో లేరు, ఈ శూన్యాన్ని ఏ విధంగా మీరు పూర్తి చేసుకోగలుగుతున్నారు, ఇక రాబోయే తరానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు?
0: అంటే ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి నేను. స్వామి మహాసమాధి అయినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. అంటే 7వ తారీఖు నాకు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు స్టేజ్ మీద. నాకు తెలియదు అప్పుడు అమెరికా వెళ్తానన్న ఉద్దేశంతో. మా అబ్బాయి అక్కడ ఉన్నాడు కాబట్టి తర్వాత ఏమో నవంబర్లో రమ్మన్నాడు. అంటే వెళ్ళి 6 నెలలు ఇప్పుడు వెళ్ళిన 6 నెలలు ఉంటుంటాను. స్వామి మహాసమాధి అవుతుంది, నేను రోజు ఇక్కడ ఫోన్ చేస్తుండేవాడిని, ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉందని. 24 తర్వాత నాకు ఏ ఫోను రాలేదు. ఫోన్ చేస్తే ఎవరో కూడా మాట్లాడేవారు కాదు, ఎవరు ఎత్తువారు కాదు, ఎత్తినప్పుడు మాట్లాడు చెప్పేవారు కాదు. సరే ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అనుకున్నాను. 25నో 26నో అనుకుంటాను స్వామి కళ్ళలో కనిపించారు. నేను వెళ్ళిపోదలుచుకున్నాను, వెళ్ళాను, నేను చేయవలసింది చేశాను, మీరు చేయవలసింది ఉందన్నారు. ఇప్పటి వరకు నా జీవితం నా సందేశం, ఇక్కడి నుంచి మీ జీవితం నా సందేశం అవ్వాలి అని అన్నట్టుగా స్వామి చెప్పారు. నేను వచ్చిన పని అయిపోయింది, మీకు అప్పు చెప్పి వెళ్ళిపోతున్నాను, మీ జీవితమే నా సందేశం అవ్వాలి అని ఆ విధంగా ఉండాలి. నేను సర్వాంతర్యామిని అన్ని చోట్ల ఉన్నాను, నేను లేకపోతా అనేది లేదు. అంటే స్వామి లేరు అనుకుంటా వీలు లేదు, పరోక్షంగా ఉన్నారు, ప్రత్యక్షంగా కనిపించరు. అంచేత మన స్వామి లేరు అనే భావన మనకి ఎవరికి ఉండకూడదు. ఆయన ఆమ్నిప్రజెంట్, స్వామి ఆదర్శంలో నడిచి ఓహో స్వామి ఇలా ఉండేవారు కావాలి అని, స్వామి అంటే ఎవరో తెలియని వాళ్ళకి స్వామి అంటే తెలిసినట్టు మనం ప్రవర్తించాలి.

ఇంతవరకు మీరు డాక్టర్ మల్లిన వెంకటరావు గారితో ఇంటర్వ్యూ విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: గతించిన దాని గురించి చింతించి ప్రయోజనం లేదు. వర్తమాన కాలంలో చేసే పనులే భవిష్యత్తుకు పునాది. కనుక వర్తమాన కాలం శ్రేష్టం, ఇతరుల బాధను తొలగించడానికి చేసే పనియే శ్రేష్టమైన కార్యం అని మనందరికీ అర్థమయ్యే రీతిగా చక్కని నీతిని బోధించే కథ మూడు ప్రశ్నలు ఇప్పుడు విందాం. ఒక రాజుగారు తన దగ్గరికి వచ్చిన వాళ్లందరినీ మూడు ప్రశ్నలు అడిగేవాడు. ఎవడు శ్రేష్ఠుడు, ఏ కాలము శ్రేష్టము, ఏ కార్యము శ్రేష్టము అని ప్రశ్నించేవాడు. ఈ ప్రశ్నలకు అందరూ ఎన్నో విధాలుగా సమాధానాలు చెప్పారు. కాని రాజుగారికి ఆ సమాధానాలు ఏమాత్రం సంతృప్తిని కలిగించలేదు. ఒకరోజు రాజుగారు వేటకు వెళ్లారు. చాలాసేపు జంతువుల్ని వేటాడాడు. అలసి ఆకలితో ఆ అడవిలో ఉన్న ఒక ఆశ్రమానికి చేరాడు. ఆ సమయంలో ఆశ్రమంలోని సాధువు పూల మొక్కలకు నీరు పోస్తున్నాడు. అలసిపోయి వచ్చిన రాజును చూసి తాను చేస్తున్న పనిని ఆపాడు. ఆకలిగా ఉన్న రాజుకు తియ్యని పండ్లు ఇచ్చి ఆకలి తీర్చాడు. దాహంతో బాధపడుతున్న రాజుకు తాగటానికి చల్లని నీరు ఇచ్చి దాహం తీర్చాడు. అదే సమయంలో మరికొందరు సాధువులు దెబ్బలు తగిలి రక్తం కారుతూ బాధపడుతూ ఉన్న ఒక వ్యక్తిని మోసుకుని ఆశ్రమానికి తీసుకొచ్చారు. వెంటనే ఈ సాధువు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి గాయాలను కడిగి ఆకుపసరలను గాయాలకు పట్టించి మనశ్శాంతిని కలిగించే మంచి మాటలు చెప్పాడు. ఆ సాధువు సేవకు చల్లని మాటలకు ఆ వ్యక్తి బాధను మరిచిపోయి హాయిగా నిద్రపోయాడు. కొంతసేపటికి రాజు సాధువు వద్ద సెలవు తీసుకుని వెళ్లటానికి సిద్ధపడ్డాడు. సాధువు కూడా రాజును ఆశీర్వదించి వెళ్లడానికి అనుమతించాడు. రాజు తన మూడు ప్రశ్నలు చెప్పి తన సందేహాలను తీర్చమని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు, "రాజా, ఇంతవరకు నువ్విక్కడ చూసిన చర్యలలోనే ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఉంది" అన్నాడు. రాజు ఆశ్చర్యంతో, "స్వామి, నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి" అని అడిగాడు. ఆ సాధువు ఇలా అన్నాడు, "రాజా, నువ్వు ఆశ్రమానికి వచ్చే సమయంలో నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను. అది నా ధర్మం. అయితే ఆ సమయంలో నువ్వు నా అతిథిగా వచ్చావు. అతిథి అభ్యాగతులను ఆదరించడం నా ప్రథమ కర్తవ్యం. నిన్ను సంతోషపరిచే సందర్భంలో ఒక వ్యక్తి బాధపడుతూ వచ్చాడు. అతని బాధను నివారించడం నా కర్తవ్యం. అతనికి సేవ చేశాను. మన దగ్గరకు వచ్చిన వారిని ఆదరించి చేతనైనంత సహాయం చేయటం వల్ల కాలం పవిత్రమవుతుంది" అన్నాడు. రాజు తన మూడు ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నాడు. తన కర్తవ్యాన్ని గుర్తించి నెరవేర్చేవాడే శ్రేష్ఠుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో వర్తమాన కాలమే శ్రేష్ఠము. గతించిన దాని గురించి విచారించి లాభం లేదు. జరగబోయే కాలం ఎలాంటిదో మనకు తెలియదు. వర్తమాన కాలంలో చేసే పనులే భవిష్యత్తుకు పునాది. కనుక వర్తమాన కాలం శ్రేష్టం. ఇక ఇతరులను బాధలను తొలగించడానికి చేసే పనియే శ్రేష్టమైన కార్యం. ఈ సత్యాన్ని రాజు గ్రహించి ఆ విధంగా ప్రవర్తించాలనుకుంటూ రాజభవనానికి బయలుదేరాడు.

రామ చింతనే చాలు రామనామే మేలుగా, రామ చింతనే చాలు రామనామే మేలుగా, రామ

అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవానుని దివ్య ఆశీసులతో 2020 ఆగస్టు 1-2 తేదీలలో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు ఆగస్టు 1-2 తేదీలలో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. ఆగస్టు 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా అందించిన ప్రత్యక్ష ప్రసారాలలోని వివిధ అంశాలను 4 భాగాలలో మీకు పునఃప్రసారం చేస్తున్నాం. తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల తొలి రోజైన పిల్లల కార్యక్రమంలో 4వ భాగ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
2: అంత తల్లి కంటే 1000 తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి.
1: స్వామి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ 1000 మదర్స్ ఆఫ్ లవ్.
3: శ్రోతలు, రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచిగా ఉండాలి, మంచిగా చూడాలి, మంచి పనులు చేయాలి ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు.
4: చెన్నై వాసులు సాయి గోవింద్, సాయి రక్షిత్ కలిసి సమర్పిస్తున్న వాద్య సంగీతంతో మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు కొనసాగిద్దాం. సదా భావయామి కీర్తనం.

0: సదా భావయామి చెన్నై కళాకారులు వాద్య సంగీతం విన్నారు. మాండలిన్ సాయి గోవింద్, వయలిన్ రక్షిత్.
1: ఈనాటి 9వ వార్షికోత్సవ ప్రత్యేక సాయంత్ర కార్యక్రమాలను వేద పఠనంతో ప్రారంభించుకుందాం. మన ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు చెప్పబోయే శిష్యానుశాసన మంత్రాన్ని ఇప్పుడు విందాం.

0: ఓం శ్రీ సాయిరా. తైత్రీయ ఉపనిషత్ శిక్షావళిలోని చివరి భాగం ఈ శిష్యాను శాసన మంత్రం. ఒక విద్యార్థి గురుకుల పాఠశాల నుండి విద్యను పూర్తి చేసుకుని సమాజంలోకి అడుగు పెట్టేటప్పుడు గురువు ఇచ్చే ముఖ్యమైన సూచనలను తెలుపుతుంది ఈ మంత్రం. వీటిని విద్యార్థి అలవర్చుకుంటే జీవితం సాఫీగా సజావుగా సాగుతుందని తెలుస్తుంది. ఆ సూచనలేంటో చూద్దాం. మొట్టమొదటిగా సత్యాన్ని పలికి ధర్మ మార్గంలో నడవాలి. ధర్మ మార్గంలో నడవటం అంటే మనం చేయవలసిన మంచి పనులను చేస్తూ చేయకూడని చెడ్డ పనులను నివారిస్తూ ఉండటం. మనం ఆరోగ్యవంతులుగా ఉంటే మనం చేయవలసిన పనులు, నిర్వర్తించవలసిన నిత్య కర్మలు సక్రమంగా చేయగలుగుతామని చెప్తుంది. మనకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించి వారికి మర్యాదలు ఇవ్వాలి. విద్య నేర్పిన గురువును, ఇంటికి వచ్చిన అతిథులను దైవంగా తలచి వారి పట్ల గౌరవ అభిమానాలను కలిగి ఉండాలి. పాపపు పనులు చేయటం నుండి మనం దూరంగా వెళ్ళాలి. ఇతరులకు నీకు హాని కలిగించే పనులు చేయొద్దు. ఏది మంచి ఏది చెడు అన్న విచారణ చేసిన తర్వాతనే మనం ఆ పనిని చేయాలి. జ్ఞానులైన పెద్దల సమక్షంలో మనం ఉన్నప్పుడు వారు చెప్పేది, వారు చర్చించుకునే విషయాలను జాగ్రత్తగా మాట్లాడకుండా శ్రద్ధగా వినాలి. ఆపై విచక్షణ చేసి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల వారు పంచిన జ్ఞానం మనలో చేరి మనకి అవసరమైన పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. అందరికీ దానాలు బహుమతులు ఆనందంగా ఇవ్వాలని చెప్తూ నేను ఇస్తున్నాను అన్న భావన లేకుండా వినయ విధేయతలతో ఇవ్వాలి. చివరగా మనం క్లిష్టతరమైన, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో శాస్త్రాలలో కూడా సూటిగా సమాధానం దొరకకపోతే మనం అత్యంత అనుభవజ్ఞులైన పెద్దల నడవడిని జాగ్రత్తగా గమనించి ఆపై మన విచక్షణ శక్తితో జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవాలని చెప్తుంది ఈ వేద మంత్రం. ఇది గురువు శిష్యునికిచ్చే శాసనం అంటుంది. ఇది తప్పక పాటించి తీరాలి.
1: మన పెద్దలలో చాలా మంది భగవాన్ దివ్య మంగళ స్వరూపాన్ని కళ్లారా చూసి తరించారు. ఆనందం ఎవరూ మిస్ కాకూడదని కావాలు, కన్ను విప్పి చూడరోరన్న అంటూ తోటి వారిని హెచ్చరిస్తూ పాడుకున్నారు. ఆ పాటనే ఇప్పుడు మన తిరుపతి బాల్వికాస్ బృందం వినిపిస్తారు.

తిరుపతి బాల్ వికాస్ బృందం గానం చేసిన కన్ను విప్పి చూడరోరన్న పాట విన్నారు. శ్రోతలకు మా తదుపరి సమర్పణ దానం నాటిక. సమర్పిస్తున్నవారు విశాఖపట్నం బాల్ వికాస్ బృందం.

0: విలువిద్యలో సాటిలేని మేటి పాండవ మధ్యములు శ్రీ శ్రీ శ్రీ అర్జున ప్రభువులకు జయము జయం.
1: ఏమిటి సమాచారం?
0: ద్వారక నుండి వచ్చిన వసుదేవ నందనులు. శ్రీకృష్ణుల వారు తమ భవనానికి వస్తున్నారు.
1: నా ప్రియమిత్రుడు, నా దైవం, మా బావ శ్రీకృష్ణుడు మా భవనానికి వస్తున్నారా?
0: అవును ప్రభు.
2: ఆ నందనందనుని మెడలో అలంకరించడానికి పారిజాతాల మాల వెంటనే తీసుకురండి.
3: చిత్తం ప్రభు. ఇదిగో పారిజాతాల మాల ప్రభు.
1: పదండి.

0: కృష్ణ, ద్వారకావాస, దేవకీనందన, మమ్మల్ని దయతో అనుగ్రహించడానికి హస్తినకు వచ్చావా?
1: ఆదరించే ఆత్మీయులున్నప్పుడు రావాలి కదా అర్జున.
0: ఈ సింహాసనంలో కూర్చో కృష్ణ.
1: అర్జున, హస్తినకు రావడం చాలా ఆనందంగా ఉంది. పాండవ పరివారం అంతా కుశలమే కదా.
0: నీ అనుగ్రహం వలన కుశలమే బావా.
1: మరి అన్నగారి ధర్మరాజు పరిపాలన ఎలా సాగుతోంది?
0: అన్నగారి పరిపాలన ధర్మం తప్పకుండా సాగుతోంది. రామరాజ్యాన్ని తలపిస్తోందని ప్రజలు మురిసిపోతున్నారు కృష్ణ.
1: అలా అయితే అన్నగారిని మెచ్చుకొని తీరాలి.
0: అది నీ అనుగ్రహమే కదా కృష్ణ.
1: నీ గాండివము, నీ బాణాల గొప్పతనం కాదా?
0: వాటి గొప్పతనం కూడా ఉందనుకో.
1: అనుకోవడం కాదు, పరమసత్యం. అశ్వమేధ యాగం తర్వాత నీ దిగ్విజయ యాత్రలో నీకు సాటి వీరులు లేరని రుజువైపోయింది కదా.
0: సత్యం చెప్పావు కృష్ణ.
1: నేనెప్పుడూ సత్యమే చెప్తాను. ఇక ఆయుధాలు అవసరం లేదు నీకు, మహావీరుడివి కదా. మరేం చేద్దామనుకుంటున్నావు?
0: అన్నగారు ధర్మరాజుకి ఎనలేని కీర్తి సంపాదిద్దామనుకుంటున్నాను. సూర్యచంద్రులున్నంత వరకు అన్నగారి కీర్తి కథలుగా చెప్పుకోవాలి.
1: మరేం చేస్తే ఆ కీర్తి లభిస్తుందో ఆలోచించావా?
0: ఎవరూ ఊహించని రీతిలో దానధర్మాలు అన్నగారి పేరు మీద చేస్తాను.
1: మంచి ఆలోచనతో దానధర్మాలు ప్రారంభిస్తావు. సరే, కాని అవి ఏ ఆటంకాలు లేకుండా జరగాలి కదా.
0: అర్జునుడు తలపెట్టడం జరగకపోవడమునా కృష్ణ?
1: నిజమే, నీ వంటి మహావీరుడు తలపెడితే ఇక బ్రహ్మ కూడా అడ్డుపడలేడు.
0: మరి నా ప్రతిభకు ప్రత్యక్ష సాక్షివి నీవే కదా కృష్ణ.
1: అవునవును, నేనే కదా ప్రత్యక్ష సాక్షిని. అది సరే, నువ్వు చేసే దానధర్మాలు గొప్పవని ఎలా తెలుస్తుంది అర్జున?
0: దానం పుచ్చుకునేవారు ఊహించని రీతిలో ఉంటాయి మా దానాలు. అవి చూసి దానం గ్రహించినవాడు పరవశించిపోయి ప్రపంచమంతా చాటి చెప్తాడు, చెప్పి తీరుతాడు.
1: అంటే దానం పుచ్చుకున్నవారు ధర్మరాజును కీర్తించాలన్నమాట?
0: అది వారి కనీస ధర్మం కదా వాసుదేవా.
1: నాకు తెలియదులే. ఇంతకీ నీ దాన కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభిస్తావు?
0: శుభముహూర్తం చూడాలి కదా కృష్ణ.
1: పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాన్ని పొందిన మహాభక్తుడివి. నీలాంటి భక్తుడి సంకల్పం వెంటనే నెరవేరాలి కదా.
0: అంటే వెంటనే ప్రారంభించాలంటావా?
1: నువ్వు సందేహం పెట్టుకోకు. నీ తలంపు వెంటనే జరుగుతుందన్న నమ్మకం నాకుంది.
2: ప్రభు, జయము జయము.
0: ఏమిటి విశేషం?
2: ఒక పేద బ్రాహ్మణుడు తమ దర్శనం కోసం వచ్చారు ప్రభు.
1: నీ భక్తికి నిదర్శనం చూసావా అర్జున? నా ఊహ నిజమైంది కదా.
0: నాకు ఆశ్చర్యంగా ఉంది.
1: ఇంకా ఆశ్చర్యపోయే విషయాలు జరుగుతాయి చూడు.
3: కృష్ణ, మధుసూదన, నీకివే ప్రణామాలు.
1: అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు.
3: అర్జున, ధనంజయ, తమకు మా వందనాలు.
0: బ్రాహ్మణోత్తమ, ఈ ఆసనంపై కూర్చోండి. మీకే సహాయం కావాలో చెప్పండి.
3: ప్రభు, బహుకుటుంబంతో పేదరికంతో బాధపడుతున్నాను. నా బాధల నుండి గట్టెక్కి ప్రశాంతంగా జీవితం గడపడానికి తగిన ధన సహాయం అందించండి.
1: చూసావా అర్జున, నీ సంకల్పం వెంటనే నెరవేరుతుందని చెప్పానా?
0: అవును కృష్ణ, నీ మాట అక్షరాలా నిజమైంది. ఇదే మంచి ముహూర్తం. నా దాన ధర్మాలు ఇప్పుడే మొదలు పెడతాను.
1: తప్పక మొదలుపెట్టు.
0: సిద్ధంగానే ఉన్నాను కృష్ణ. ఇదిగో బంగారు నాణాలు నింపిన వెండిపెట్టే.
1: బంగారు నాణాలు నింపిన వెండిపెట్ట దానానికే?
0: మనం చేసే దానం గొప్పగా ఉండాలి కదా.
1: అవునవును, ఎవరూ ఊహించనంత గొప్పగా ఉండాలి కదా.
0: దయచేయండి మహానుభావా, ఇదిగో బంగారు నాణాలు నింపిన వెండిపెట్టే అందుకోండి. వీటితో మీరు మీ కుటుంబము హాయిగా ఆనందంగా జీవించవచ్చు. ధర్మరాజు దయతో అందించిన మహాదానమని గుర్తుపెట్టుకోండి.
3: గుర్తుపెట్టుకోవడమే కాదు, అందరికీ ఢంకా బజాయించి చెప్తాను. ధర్మ ప్రభువులకు నా ధన్యవాదాలు. కృష్ణ, నా వందనాలందుకో. పాండవులందరూ సుఖసంతోషాలతో జీవించాలి. సెలవు ప్రభు.
0: మంచిది. చూసావా కృష్ణ, నిన్ను అడగకుండానే ఈ దానం గురించి ఢంకా బజాయించి చెప్తానన్నాడు.
1: వినకేం, చెవులారా విన్నాను. త్వరలో ప్రజానీకమంతా ధర్మరాజు సాటి లేని మేటి దాత అని కీర్తిస్తుంది. హస్తినలో కొన్నాళ్ళుండి నాకు ప్రత్యక్షంగా ఈ వైభవం చూడాలనుంది.
0: తప్పక కృష్ణ.

0: దండాలయ్యగారు,
1: దేవుడు నిన్ను చల్లగా చూడాలయ్యా. నీ ప్రయాణం ఎంతవరకు నాయనా?
0: ఎంతవరకంటే ఏమి చెప్పను బాబు. కూడుగూడు లేనివాణ్ణి, ఏ దారి దొరికితే ఆ దారంట పోవడమే. మరి తమరిదారేటి బాబు?
1: హస్తినాపురానికి కూతవేటి దూరంలో ఒక చేపల చెరువు ఉందయ్యా. ఆ చెరువు పక్కనే అగ్రహారం ఉంది, అక్కడేనయ్యా మా ఇల్లు.
0: అంత దూరం ఒంటరిగా ఒక్కరూ ఎలా వెళ్తారండి? ఏమీ అనుకోపోతే మీ ఇంటిదాకా కాస్త తోడురానా?
1: తోడొస్తానంటే వద్దంటానా? ఆ దేవుడే నిన్ను పంపినట్టున్నాడు, తప్పకుండా రానాయనా.
0: అయ్యగారు, తమరు రాజభవనం నుంచి వస్తుంటే చూశాను, తమరు రాజదర్శనానికి వెళ్ళారా?
1: రాజదర్శనానికి కాదయ్యా, నిరుపేద బ్రాహ్మణుణ్ణి, కంపంత సంసారం, ఆదుకునేవారు లేక సహాయం అడగడానికి వెళ్ళానయ్యా.
0: రాజదర్శనం లభించిందా? మీ శ్రమకి తగిన సహాయం అందిందా?
1: దైవానుగ్రహం నాయన. అక్కడ ముందు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమైంది.
0: రాజదర్శనం కాలేదా?
1: తొందరపడకయ్యా, నిదానంగా విను. కృష్ణ దర్శనం అయ్యాక వారి పక్కనే అర్జునుడు కూర్చున్నాడు, వారికి నా వందనాలు సమర్పించుకున్నాను.
0: మీ వందనాల సంగతి నాకెందుకయ్యగారు? వారు ధన సహాయం చేశారా?
1: ధన రూపేణా వారు ఒక్క వరహా కూడా ఇవ్వలేదయ్యా.
0: ఒక్క వరహా కూడా ఇవ్వలేదా? మరి ధర్మరాజు పరిపాలన రామరాజ్యాన్నే తలపిస్తుందంటారే.
1: దానికి కారణం ఉందయ్యా.
0: ఏం కారణం ఉంది?
1: వారిది మనం ఊహించలేని దానగుణమయ్యా.
0: అంత ఊహించలేని దానగుణం ఉంటే మీకు వరహాయనే ఇవ్వలేదే.
1: ధనం ఇవ్వలేదయ్యా, కానీ నేను కలలో కూడా ఊహించని దానమిచ్చారయ్యా నాకు.
0: ఏమిటా దానం?
1: తొందరపడతావే, చెప్తాను విను. వెండి పెట్టెలో పెట్టి 100 బంగారు నాణాలు ఇచ్చారయ్యా.
0: ఆ, వెండి పెట్టెలో 100 బంగారు నాణాలు ఇచ్చారా?
1: అందుకే అడిగిన వాడికి అడగని వాడికి కూడా అర్జునుడు చేసిన దానం గురించి ఠంకా భజాయించి మరీ చెప్తానయ్యా.
0: అయ్యవారు, మీరు అదృష్టవంతులండి. మహాలక్ష్మి మీ ఇంట్లో కాలు పెట్టింది. అయ్యా, మీ పాదాలకు దండం పెట్టనివ్వండి.
1: నా పాదాలకి దండం ఎందుకయ్యా?
0: అదృష్టం కాస్తంతైనా అంటుకుంటుందని.
1: భలేవాడివయ్యా, అదృష్టం నీకు రావచ్చు, కాలం కలిసి రావాలి అంతే.
0: అయ్యా, చాలా దూరం వచ్చాం, మీకు దాహం అనిపించటం లేదా?
1: దాహం వేస్తోందయ్యా.
0: దాహం వేస్తోంది కదా, నేనిక్కడే ఉంటాను. ఈ పక్కనే చెరుకుతోట, ఆ పక్కనే బావి చేదుకునే చేదా ఉంటాయి. కడుపు నిండా చల్లటి నీరు తాగి రండి. ఆ సంచిలా ఇవ్వండి, పట్టుకుంటాను.
1: సరే, ఇందా నా సంచి పట్టుకో. జాగ్రత్త సుమా, నేను మంచినీళ్లు తాగి వస్తాను.
0: వేగంగా రండి.
1: అమ్మయ్యా, బ్రతికించావయ్యా, ఆ బావి నీరు ఎంత తీయగా ఉందో.
0: అయ్యా, ఇదిగో మీ వెండి పెట్టె, జాగ్రత్తగా పెట్టాను, చూసుకోండి.
1: నాతో చేపల చెరువు వరకు రావా?
0: కూడుగూడు లేనివాణ్ణి, ఈ పొలాల్లో ఏదైనా పని దొరుకుతుందేమో చూసుకుంటాను బాబు. తమరు జాగ్రత్తగా వెళ్ళండి.
1: ఇదిగో, ఎప్పుడైనా చేపల చెరువు వైపు వస్తే కనిపించవయ్యా.
0: అలాగే.

0: అమ్మయ్యా, మహాలక్ష్మి మహాలక్ష్మి
1: అంత కేకేసి పిలిచారు, ఏమైందండి?
0: ఏమైందా? మన పంట పండింది, మన ఇంట శ్రీ మహాలక్ష్మి అడుగు పెట్టిందే.
1: మనింట్లో శ్రీ మహాలక్ష్మి అడుగు పెట్టిందా?
0: మనింట్లోనే మహాలక్ష్మి, ఎలాగంటావా? నేను రాజదర్శనానికి వెళ్లానా, వెళ్లగానే శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమైంది. శ్రీకృష్ణుడు నా వందనాలందుకుని అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించాడు. అంతే, ఈరాధి వీరుడైన అర్జునుడు వెండి పెట్టెలో 100 బంగారు నాణాలు పెట్టి దానంగా ఇచ్చాడు.
1: 100 బంగారు నాణాలే? ఏవి?
0: జాగ్రత్తగా దాచాను కదా, తీయని.
1: బంగారు నాణాలేవండి, పెట్టె ఖాళీగా ఉంది.
0: ఖాళీగా ఉందా? ఇది చూడని, బంగారు నాణాలెలా మాయమయ్యాయి? లక్ష్మి, రాజమందిరం నుంచి నాకు తోడుంటానని మంచి మాటలు చెప్పి నా వెంట చాలా దూరం వచ్చి ఒక చోట నన్ను దాహం తీర్చుకోమని పంపించి జాగ్రత్తగా ఉంచుతానని నా సంచి తీసుకున్నాడు. వాడి మాయమాటలు నమ్మి నాకిచ్చిన బంగారు నాణాలను వాడికి నేరకపోయి చూపించాను. వాడే కాజేసుంటాడు. అర్జునుడికి ఈ విషయం మనవి చేస్తాను.
1: మాయామర్మం తెలియని అమాయకుడినని, మోసపోయానని చెప్పి చూడండి. అర్జునుడు కరుణించి మళ్లీ మీకు ధన సహాయం చేయొచ్చు.
0: నా మాటలు అర్జునుడు నమ్ముతాడంటావా?
1: అధైర్యపడకండి, ప్రయత్నం చేయండి, శ్రీకృష్ణుని ప్రార్థించండి. ఆయన కరుణామయుడు, తప్పక ఆదుకుంటాడు.

0: దేవకీనందనలు శ్రీకృష్ణుల వారికి, శ్రీ శ్రీ శ్రీ అర్జున ప్రభువులకు జయము జయము.
1: మా దర్శనం కోసం ఎవరైనా వచ్చారా?
0: అవును ప్రభు.
1: ఎవరు వారు?
0: నిన్న ప్రభువులు సత్కరించిన బ్రాహ్మణులే మళ్లీ వచ్చారు.
1: వారే మళ్లీ వచ్చారా? కారణం లేకుండా రారు కదా కృష్ణ.
2: వారిని అనుమతిస్తే విషయం తెలుస్తుంది కదా అర్జున.
1: వెంటనే ప్రవేశపెట్టు.
3: వాసుదేవా, కృష్ణ, నమో నమః. ధర్మస్వరూప, ధనంజయ, వందనాలు.
1: నిన్ననే మిమ్మల్ని సత్కరించాము కదా, ఈరోజు మీ రాకకు కారణం?
2: నిర్భయంగా చెప్పండి.
3: ప్రభు, మాయామర్మం తెలియని అమాయక బ్రాహ్మణుడను. నిన్న రాజభవనం నుండి నేను బయటపడిన దగ్గర నుండి ఒక దొంగ తీయని మాటలు చెప్పి నన్ను ఏమార్చి నేను దాహార్తిని తీర్చుకునే సమయంలో ప్రభువులిచ్చిన 100 బంగారు నాణాలను దొంగిలించి మాయమయ్యాడు. ప్రభు, ప్రభువులే విచారించి నాకు న్యాయం చేయండి.
2: ఇతడు చెప్పిన మాటలు నమ్మదగినవిగా ఉన్నాయి. ఆలోచించు అర్జున.
1: విచారించకండి. ఈరోజు మరొక విలువైన వజ్రాన్ని మీకు దానంగా ఇస్తున్నాం. జాగ్రత్తగా తీసుకుని వెళ్లి మీ కుటుంబాన్ని ఆదుకోండి.
3: తమ అనుగ్రహం.
1: రండి, ఈ విలువైన వజ్రాన్ని అందుకోండి. భద్రంగా తీసుకుని వెళ్ళండి.
3: మీ దానగుణాన్ని 1004 గల ఆదిశేషుడు కూడా వర్ణించలేడు ప్రభు.
1: మీరు సాటివారికి, తోటివారికి మా దానగుణాన్ని గురించి చెప్పగలరు కదా?
2: చెప్పక తప్పదు కదా. అదీగాక అది అతని విద్యుక్త ధర్మం కూడా.
1: నువ్వు సరిగ్గా చెప్పావు కృష్ణ.
3: సెలవు ముకుందా. సెలవు ప్రభు.

0: మహాలక్ష్మి, మహాలక్ష్మి.
1: ఏమైందండి? ప్రభువులు కరుణించారా? దానం పుచ్చుకున్నారా?
0: జరిగిన దానికి విచారించవద్దని ఓదార్చారు. నిర్భయంగా నిజాన్ని చెప్పమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దాంతో జరిగింది జరిగినట్టుగా చెప్పాను. వారు నన్ను మన్నించి కరుణించి ఇదిగో విలువైన ఈ వజ్రాన్నిచ్చారు చూడు.
1: తళతళా మెరిసిపోతుంది. ఎంత విలువైనదో ఏమిటో! అదృష్టం మనకి కలిసొచ్చింది. వజ్రాన్ని భద్రంగా దాచండి, నేనిప్పుడే వంట చూసుకుని వస్తాను.
0: రేపు వజ్రాలంగడికి వెళ్లి వాకబు చేసి మన దగ్గర ఉన్న వజ్రపు విలువ తెలుసుకుని వస్తాను. మంచి ముహూర్తం చూసి మనం అమ్ముకోవచ్చు. ఆ ధనంతో సుఖంగా మన జీవితం సాగించవచ్చు.
1: రేపు కదా, ఈరోజు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి.
0: ఈ వజ్రాన్ని ఎక్కడ దాచడం? పెట్టెలో దాచడానికి సరైన పెట్టె లేవు. హటక మీద కొత్త కుండ ఉంది, దానిలో అయితే భద్రంగా ఉంటుంది. అక్కడ వజ్రం దాచి ఉంటారని ఎవరికీ ఆలోచన కూడా రాదు.
1: వజ్రాన్ని భద్రంగా దాచారు కదా?
0: భద్రంగానే దాచానే. ఎక్కడ దాచానంటే?
1: నాకు చెప్పవలసిన అవసరం లేదు, కానీ మీరు గుర్తుంచుకోండి చాలు. నిశ్చింతగా నిద్రపోండి.
0: అమ్మయ్యా, ఇప్పటికి మనస్సు కుదుటిపడింది.

0: మహాలక్ష్మి మహాలక్ష్మి, అంత బిగ్గరగా కేకేశారు, ఏమైంది? పటక మీద కొత్త కుండ కనిపించదేం? కుండ కనిపించలేదనా? సరే, నేనే తీశానులేండి. కొత్త కుండ నువ్వు తీసావా? ఎందుకే? ఎందుకేమిటండి, పాత కుండ చిల్లుపడి నీరు కారిపోతోంది. పాత కుండతో ఏమవస్థలు పడతామని నేనే తీశాను వాడుకుందామని. ఏది ఆ కుండ? ఇప్పుడే చెరువుకు వెళ్లి శుభ్రంగా కడిగి మంచినీళ్లు తెచ్చాను. అదిగో,
1: చెరువుకి తీసుకెళ్లి కడిగేశావా? కడిగే ముందు అందులో ఏముందో కనీసం చూసావా?
0: అది ఖాళీ కుండ, దానిలో ఏముంటాయండి? అయినా ఆ కుండ గురించి అంత కంగారెందుకండి?
1: కంగారు కాక ఇంకేమిటే, ఇంట్లో దాచడానికి సురక్షితమైన చోటు లేక నిన్న నాకు దానమిచ్చిన ఆ వజ్రాన్ని ఆ కొత్త కుండలోనే దాచానే.
0: విలువైన వజ్రం కుండలో దాచడమేమిటండి?
1: మహాలక్ష్మి, తెల్లవారకుండా నువ్వు లేస్తావని, ఆ కుండతోనే నీళ్లు తెస్తావని నేనెలా ఊహిస్తానే?
0: బాగానే ఉన్నాయి నీ తెలివితేటలు, నా అదృష్టమూను.
1: అంత విలువైన వజ్రము గంగపాలైందన్నమాట. శనీశ్వరుడు నెత్తిన తాండవిస్తూ ఉంటే ఇదిగో ఇలాగే ఉంటాయి మన జీవితాలు.
0: మన తలరాతకి ఇంకొకరిని నిందించి ప్రయోజనమేమిటి? ఓ పని చేయండి.
1: ఏం చేయమంటావు?
0: ఈరోజు మళ్లీ రాజదర్శనానికి వెళ్ళండి.
1: ఒక మారు పొరపాటంటే సహిస్తారే? మాటిమాటికి అజాగ్రత్తగా ఉంటే ప్రభువులు సహిస్తారా?
0: ప్రభువులు అంటే మాట పడండి.
1: పర్వాలేదు, ఈ మారు ఆ వాసుదేవుణ్ణి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ప్రార్థించుకుంటూ వెళ్ళండి.
0: ద్రౌపదికి అక్షయ వస్త్రాలిచ్చినవాడు మన్నాదు కూడా.
1: నేను ఇక్కడ కృష్ణ కృష్ణ అని స్మరిస్తాను. మీరు ఆ గోవర్ధన గిరిదారిని తలుచుకుంటూనే వెళ్ళండి. పరమాత్మ మనను ఆదుకుంటాడని అనిపిస్తోంది నాకు.
0: అంతేనంటావా? మన అజాగ్రత్తకి వారొక మాటన్నా పర్వాలేదు.
1: సరే, వెళతాను.

0: శ్రీ వాసుదేవునికి, శ్రీ అర్జున ప్రభువులకు జయము జయము.
1: ఏమి సమాచారం?
0: నిన్న మొన్న వచ్చిన బ్రాహ్మణులే తిరిగి వచ్చారు ప్రభు.
1: ప్రవేశపెట్టు.
0: చిత్తం ప్రభు.
2: కృష్ణ, ముకుంద, జనార్దన, అందుకో నా వందనాలు. ధనంజయ, నా నమస్కారాలు అందుకోండి ప్రభు.
1: తిరిగి వచ్చారేం బ్రాహ్మణోత్తమా?
2: ప్రభు మన్నించండి, ప్రభువుల్ని నిచ్చిన వజ్రాన్ని భద్రంగా తీసుకువెళ్లి మా పేద ఇంట్లో దాచడానికి సురక్షితమైన చోటు లేక అటక మీద కొత్త కుండలో దాచాను. ఈరోజు దాని విలువ తెలుసుకుని అమ్ముదామనుకున్నాను. కాని దురదృష్టవశాత్తు నా భార్య ఆ కుండనే నీటి కోసం చెరువుకు తీసుకెళ్లి చూసుకోకుండా చెరువులో కడిగి నీరు తెచ్చింది. ప్రభువులిచ్చిన వజ్రం గంగపాలైంది. దిక్కుతోచని స్థితిలో తమ వద్దకు వచ్చాను ఆదుకుంటారని.
1: మళ్లీ సహాయం చేస్తే జాగ్రత్తగా ఉంటావని మాకు నమ్మకం లేదు. నీకు చేసిన సహాయం నిరుపయోగము, అపాత్ర దానము అవుతుందని మా అభిప్రాయం.
2: ప్రభు యొక్క మారు కరుణించండి, నా తప్పును మన్నించి సహాయం చెయ్యండి.
1: మీమందించిన దానాన్ని చక్కగా ఉపయోగించుకుని మీ కుటుంబం భోగభాగ్యాలతో తులతూగి మా దానానికి తగిన కీర్తి తెస్తారని ఆశించాం. అది తీరని కోరికగా మిగిలిపోయింది. మీకు చేసిన దానం మాకు మీకు కూడా ఉపయోగం లేకుండా పోయింది. మీరు వెళ్ళవచ్చు.
2: ప్రభు,
1: మా నిర్ణయం మారదు. మీరు వెళ్ళవచ్చు.
3: అర్జున, పోనీ, నేను సహాయం చెయ్యనా?
1: ఇలాంటి అజాగ్రత్త పరుడికి ఏ సహాయం అందించినా అతనికి ప్రయోజనం ఉండదు, మనకి ప్రయోజనం ఉండదు. కృష్ణ,
3: మనకీ ప్రయోజనం ఉండదన్నమాట?
1: నిశ్చయంగా ఉండదు.
3: ఏ ప్రయోజనము అవసరం లేని నేనున్నాను కదా. పోనీ, నేను దానం చేయనా? నేను దానం ఇచ్చిన వెంటనే మరిచిపోతాను. దానం పుచ్చుకున్నవాడు మరిచిపోయినా బాధపడను. ఏ కీర్తి ఆశించను. ఇచ్చిన వెంటనే మరిచిపోయేదానికి నేను చేసిన దానం ఉపయోగమా నిరుపయోగమా అని ప్రశ్నే తలెత్తదు. అదీగాక నేను చేసిన దానం చూస్తే నువ్వు నవ్వుకుంటావు కూడా.
1: అలాగైతే నాకే అభ్యంతరం లేదు.
3: బ్రాహ్మణ, ఇటురా, ఇదిగో ఈ రెండు రాగి కాసులు తీసుకో. ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళగానే ముందుగా ఎవరొస్తారో వారు ఈ రెండు రాగి కాసులకు ఏదిస్తే అది కొను.
2: కృష్ణ మహానుభావా, నీ అమృతహస్తంతో ఏదిచ్చినా అది నాకు అఖండ ఐశ్వర్యం అందిస్తుంది. కృష్ణ కృష్ణ అని నీ నామం స్మరిస్తే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. నీ సంకల్పమాత్రము చేత కుచేలుడు కుబేరుడు కాలేదా? ఈ రాగి కాసులే నా పాలిటి కల్పవృక్షమవుతుందని నా నమ్మకం. ఈ కృష్ణ
3: అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు.
2: మహాప్రసాదం కృష్ణ. ప్రభు సెలవు.
1: అమాయకుడు, 100 బంగారు నాణాలను, విలువైన వజ్రాన్ని భద్రపరుచుకోలేని మందమతి, ఈ రెండు రాగి కాసులతోనూ ఏం బాగుపడతాడు?
3: ఏం చేస్తాడో చూద్దాం. మంచి జరుగుతుందని ఆశించడంలో తప్పులేదు కదా. అర్జున, మహాభక్తులమని గర్వించేవారు ఉంటారు, తాము గొప్ప భక్తులం కామని చింతించేవారు ఉంటారు. అందరూ నాకొకటే.

0: మహాలక్ష్మి మహాలక్ష్మి
1: వచ్చారా? రాజదర్శనం అయిందా? మన దురదృష్టాన్ని విని వారు సహాయం చేశారా?
0: రాజదర్శనం అయింది, మన దురదృష్టాన్ని విన్నారు, కాని సహాయం అందించలేదు. నిరాశపడుతున్న సమయంలో శ్రీకృష్ణుడు ఆదరించి ఈ రెండు రాగికాసులను ప్రసాదించాడు. అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించాడు.
1: రెండు రాగికాసులా? వాటితో ఏం లాభమండి?
0: అమాయకురాలా, ద్రౌపదికి అక్షయ వస్త్రాలు అందించిన చేయి, పాండవులకు అఖండ సామ్రాజ్యాన్ని ప్రసాదించిన చేయి, ఆ వాసుదేవుని శ్రీహస్తాలు అనుగ్రహించినవి ఇవి. వీటితో ముందుగా ఎవరొస్తే వారేమిస్తే దానినే కొనమన్నాడు. అదే చేద్దాం. ఎవరో వచ్చే వరకు ఆ కృష్ణనామ స్మరణ చేసుకుందాం.

0: సరే.
1: చేపలండి చేపలు, రుచికరమైన చేపలు, చేపలండి చేపలు. అయ్యా
2: బాబు, చేప ఎంత బాబు?
1: 5 రాగి కాసులయ్యా.
2: నా దగ్గర కేవలం 2 కాసులే ఉన్నాయ్యా.
1: ఒక చిన్న చేప ఇవ్వగలనండి.
2: పోని, అదే ఇవ్వు. చేప మనకెందుకండి?
1: అలా అనకండి అమ్మగారు, వారం రోజులు నీళ్ళలో ఉంచండి. కాస్త పెద్దదైతే 5 రాగి కాసులకు నేనే కొంటాను మళ్ళీ.
2: ఇదిగో కుండలో నీళ్లు పట్టురా, అందులో ఉంచుదాం చేపని. ఈ 2 కాసులు తీసుకుని ఈ కుండ నీటిలో ఉంచవయ్యా చేపని.
1: ఆ ఇదిగోనండి, చేపని మీ కుండలో ఉంచాను, చూసుకోండి.
2: ఈ చేప కొనడమేమిటండి? మహాలక్ష్మి అమాయకురాలా, ఎవరు చెప్పారు కొనమని? గోవర్ధనగిరి నెత్తినవాడు, కాళీయమర్థనం చేసినవాడు ఆ శ్రీకృష్ణుడు. అతని ప్రతి మాటలోనూ ఏదో ఒక అర్థం ఉంటుంది. అతడి ఆశీస్సుల్లో ప్రతి అక్షరం సత్యమవుతుంది. వారి దర్శనమే సుదర్శనము నాకు. ఎవరిదా నవ్వు? మహాలక్ష్మి నువ్వు నవ్వావా?
3: లేదే.
2: ఎవరా నవ్వుతున్నది?
4: మానవా, నవ్వుతున్నది నేను. ఈ కుండలోకి చూడు, నేను బంగారు చేపను.
2: చేపవి నువ్వు నవ్వుతున్నావా?
4: నిన్ను చూసి నవ్వకేం చేయమంటావు?
2: అంటే ఏమిటి నీ ఉద్దేశం?
4: ఓ మానవా, వ్యాపారి ఏం చెప్పాడు?
2: ఒక వారం రోజులు ఈ కుండలో నిన్ను పెరగనిచ్చి తర్వాత అమ్మమన్నాడు.
4: వెంటనే గంగిరెద్దులా తలూపేశావు, అవునా?
2: మరేం చెయ్యాలి?
4: వారం రోజులు వేచిండాల్సిన అవసరం లేకుండా లాభం పొందే మార్గం చెప్పనా?
2: చెప్పు.
4: మరి నాకు లాభం ఉండాలి కదా.
2: నీకే లాభం కావాలి.
4: స్వేచ్ఛ. నన్ను హాయిగా తిరిగేలా చెరువులో వదిలి పెడతానంటే నీకు సహాయం చేస్తాను.
2: నువ్వు నాకు సహాయం చేస్తావా? సరే, నాకు సహాయం చెయ్యి, నిన్ను తప్పక వదిలిపెడతాను.
4: అయితే పంచెయ్యి, నీ వేళ్లతో నన్ను సున్నితంగా పట్టుకుని మరింత సున్నితంగా నా పొట్ట నొక్కు.
2: నొక్కితే ఏమవుతుంది?
4: నొక్కి చూడవయ్యా మహానుభావ, నీకే తెలుస్తుంది.
2: ఆ నొక్కాను, ఇప్పుడేం చెయ్యాలి?
4: కుండలో చేపెట్టి వెతుకు.
2: అరే, నాకు అర్జునుడిచ్చిన వజ్రం, అది నీ కడుపులోకి ఎలా వచ్చింది?
4: మిత్రమా, నీ మహాలక్ష్మి కొత్త కొండ చెరువులో గొడుగుతూ ఉంటే ఈ వజ్రం చెరువులో పడింది. అది నేను కుటుక్కున మింగాను. అది నీ వజ్రం కదా?
3: ఏం విచిత్రం, కృష్ణుడిచ్చిన రాగి కాసుల మహత్యం ఇప్పుడు తెలిసింది.
4: మీ వజ్రం దొరికిన ఆనందంలో నన్ను మర్చిపోకు మానవా.
3: ఓ బంగారు చేప, నేనే స్వయంగా నిన్ను చెరువులో వదిలిపెడతాను, సరేనా?
4: అలాగేలే, కానీ నిన్ను నీ పేదరికాన్ని చూస్తే నాకు జాలేస్తుందయ్యా. నాకు స్వేచ్ఛ ప్రసాదిస్తున్నావు కాబట్టి నీకు మరేదైనా సమస్య ఉంటే చెప్పు, పరిష్కారం చెబుతాను.
2: నా సమస్యకు నువ్వు పరిష్కారం చెబుతావా? నువ్వు అంత తెలివైన దానివా?
4: కాదా మరి, చేప తెలివైంది కాబట్టే భగవంతుడు కూడా ముందుగా మత్స్యావతారం ఎత్తి వేదాల్ని రక్షించాడయ్యా.
2: నిజమే సుమా, నీ తెలివితేటలను అంచనా వేయలేకపోయాను. క్షమించు, నా సమస్య విను. అర్జునుడు నాకు దానంగా ఇచ్చిన 100 బంగారు నాణాలను ఒక దొంగ నన్ను మోసం చేసి కాజేశాడు. అవి నాకు తిరిగి దొరికే ఉపాయం చెప్పు.
4: ఇదో పెద్ద సమస్య. నీ బంగారు నాణాలు రేపుదయానికి నీ ఇంట్లో ఉండే మంత్రం చెప్పనా?
2: రేపుదయానికి చెప్పు చెప్పు.
4: బంగారం వ్యాపారులుండే బజారుకు వెళ్ళు.
2: వెళతాను.
4: పూర్తిగా వినవయ్యా, బంగారు నాణాలు దొంగలించిన వారికి చక్రవర్తి మరణశిక్ష విధిస్తారట అని ఎవరో ఒకరికి చెప్పు.
2: ఎవరికో చెబితే ఏం ప్రయోజనం?
4: అమ్మాయికుడా, పదవి దాటితే పృథివి దాటుతుందని తెలియదా నీకు? నువ్వు ఆ మాట 10 గడియల్లో హస్తినాపురం 4 మూలలకి ఈ వార్త చేరిపోతుంది. అందరితో పాటు ఆ దొంగకి తెలుస్తుంది.
2: ఆ దొంగకెలా తెలుస్తుంది?
4: మీ దగ్గర దొంగలించిన బంగారు నాణాలు అమ్మి సొమ్ము చేసుకోవడానికి వాడక్కడే తిరుగుతూ ఉంటాడు కదా. ఎవరైనా బంగారు నాణాల కోసం ప్రాణాలు పణంగా పెట్టుకుంటారటయ్యా. ముందే నీ వివరాలన్నీ ఆ దొంగకు చెప్పావు కాబట్టి రేపు ఉదయం లోపున నీ బంగారు నాణాలు నీ ఇంట విసిరేసి చక్కా పోతాడు. చూసుకో
2: అమ్మ నా బంగారు చాప, నీ తెలివితేటలకి నా జోహార్లు.
4: నీ జోహార్లు తర్వాత చెప్పు, ముందుగా నన్ను చెరువులో వదిలిపెట్టు.
2: క్షణంలో వదిలిపెడతాను పదా.

0: నందనందనలు శ్రీకృష్ణుల వారికి, శ్రీ అర్జున ప్రభువులకు జయము జయము.
1: రెండు రోజులుగా వస్తున్న ఆ బ్రాహ్మణుడే మరలా వచ్చారా?
0: అవును ప్రభు.
2: అతడే వస్తాడని నీకెలా తెలుసు కృష్ణ?
1: అతడు వస్తాడని నాకు తెలుసు. నువ్వు దానంగా ఇచ్చిన బంగారు నాణాలు వజ్రము పోగొట్టుకొని నిన్న మొన్న దుఃఖంతో తిరిగి వచ్చాడు. నేనిచ్చిన రాగి కాసులు తెచ్చిన అదృష్టంతో ఈరోజు ఆనందంగా తిరిగి వచ్చాడు. అంతే తేడా, నువ్వే చూడు.
2: అలాగా అతన్ని ప్రవేశపెట్టు.
3: నందకిషోరా, నవనీత చోరా, కృష్ణ నీ అమృతహస్తంతో ఇచ్చిన రెండు రాగి కాసులు నాకు అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించాయి.
1: ఆ రాగి కాసులు అఖండ సౌభాగ్యాన్ని ఎలా తెచ్చాయో చెప్పు, మా పార్థుడు కూడా విని సంతోషిస్తాడు.
3: సర్వశ్రేష్ఠ ధనుర్ధారి ధనుంజయ, నా వందనాలు. వాసుదేవుడిచ్చిన రెండు రాగి కాసులతో ఒక చిన్న చేపను కొన్నాను. ఆ చేపను కుండనీటిలో వదిలిపెట్టగానే ఆ చేప నవ్వుతూ తన కడుపును సున్నితంగా నొక్కమంది. ఆ చేప నోటి నుండి తమరిచ్చిన వజ్రం బయటపడింది ప్రభు.
2: నేనిచ్చిన వజ్రం చేప నోటి నుండి బయటపడిందా? ఆశ్చర్యంగా ఉందే.
3: అవును ప్రభు.
1: ఇంకా విను అర్జున.
3: నా పేదరికాన్ని చూసి చాలిపడ్డ ఆ చేప నేను పోగొట్టుకున్న బంగారు నాణాలు తిరిగి దొరికే మంచి సలహా ఇచ్చింది. దాని వెంటనే పాటించాను. ఈరోజు ఉదయానికల్లా నా బంగారు నాణాలు నా ఇంటికి చేరుకున్నాయి. అంతా వాసుదేవుడిచ్చిన రాగి కాసుల మహత్యం ప్రభు.
2: రాగి కాసుల మహత్యమా?
1: రాగి కాసుల మహత్యం అతని భావన. కాని అర్జున, అది భావశుద్ధికి నిదర్శనం. నేను ఏ కీర్తి ఆశించి ఆ రాగి కాసులు ఇతనికి దానం చేయలేదు. అతడు లాభపడాలనే సదుద్దేశంతో ఇచ్చాను. అతనికి మంచి జరగాలని ప్రార్థించాను.
2: మరి నేను?
1: అఖండ కీర్తిని ఆశించి ఇచ్చావు. నేను ఎంత గొప్ప దానం చేస్తున్నాను అని అందరికీ తెలిసేలా ప్రదర్శించి ఇచ్చావు. ఈ అపూర్వ దానం నేను చేస్తున్నాననే అహంకారంతో ఇచ్చావు. అందుకే నువ్విచ్చిన దానం అతనికి విషాదాన్నే మిగిల్చింది. గీతామృతాన్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకో. నిస్వార్థ దానభావం నీలో చిగురిస్తుంది.
2: కృష్ణ, నన్ను మన్నించు. కురుక్షేత్రంలో అఖండ విజయం, నేటి రాజభోగాలు బహుశా నాలోని అజ్ఞానాన్ని మేల్కొలిపి ఉంటాయి.
1: విజయం భోగభాగ్యాల ప్రభావానికి గురి కాకుండా ఉండేందుకే నీకు గీతోపదేశం చేశాను. అర్జున, ఒక పక్షి ప్రాణాన్ని కాపాడడానికి తన శరీరాన్ని కోసిచ్చాడు శిబిచక్రవర్తి. సత్యమనే ఒక్క ధర్మం కోసం తన సమస్త సామ్రాజ్యాన్ని త్యాగం చేసి కడకు కాటికాపరిగా పనిచేశాడు సత్యహరిశ్చంద్రుడు. సత్యవాక్య పరిపాలన కోసం, పితృవాక్య పరిపాలన కోసం సమస్త రాజభోగాల్ని త్యజించి 14 సంవత్సరాలు వనవాసం చేశాడు శ్రీరామచంద్రుడు. వారి అపూర్వ త్యాగాలతో నీ దాన ధర్మాల్ని పోల్చుకోగలవా?
2: ఏనాటికి పోల్చుకోలేను కృష్ణ.
1: కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతి కూడా తెలియకూడదు. కీర్తిని, ప్రతిఫలాన్ని ఆశించి చేసే దానం సత్ఫలితాన్నివ్వదు అర్జున.
2: కృష్ణ, నాకు జ్ఞానోదయం కలిగించావు. నా చేయి పట్టి నడిపించు. శ్రీకృష్ణాయ నమో నమః. బ్రాహ్మణోత్తమ, మీరు చేసిన మేలు మేమెన్నటికీ మర్చిపోము. మా వందనాలందుకోండి.
3: ప్రభు, ఇది వాసుదేవుని వాత్సల్యం తప్ప ఇంకొకటి కాదు. కృష్ణ, నీ దివ్యనామస్మరణ చేసుకుని జన్మ ధన్యం చేసుకోవడం తప్ప నీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేను. వాసుదేవా, శరణు శరణు.
1: ఎప్పుడు ఎక్కడ ఏ దానం చేసే అవకాశం లభించినా అది భగవంతుని అనుగ్రహంగా భావించండి. దైవ సమర్పణ భావంతో ఆ దానం చెయ్యండి. ఫలితం దైవానికి వదిలిపెట్టండి. దైవం కన్న తల్లిలా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు.

0: దానం విశాఖపట్నం బాల్ వికాస్ బృందం సమర్పించిన నాటిక విన్నారు. శ్రద్ధ, ఏమిటలా హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూర్చున్నావు?
1: మర్చిపోయావా, మనం ఇప్పుడు ప్రసారం చేయబోయేది ఫోన్ కార్యక్రమం. రేడియో సాయి సగర్వంగా సమర్పిస్తున్న శ్రోతలతో ముఖాముఖి కార్యక్రమం స్ఫూర్తి. సమర్పిస్తున్నవారు శైలశ్రీ విహారి అండ్ ముక్తిశ్రీ ధీమా.
2: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి దివ్యపాద పద్మాలకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మనం మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి ప్రేక్షకులందరినీ ఆహ్వానిస్తున్నాను. సో చెల్లి, ఈ సందర్భంగా స్వామి చెప్పిన బీ గుడ్ సి గుడ్ డూ గుడ్ వాక్యాల మీద మనం మాట్లాడుకుందాం.
3: అలాగే అన్నయ్య, బీ గుడ్ సి గుడ్ డూ గుడ్ మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పన్నా.
2: ఖచ్చితంగా, మంచి ప్రశ్న అడిగా చెల్లి. నా ఉద్దేశంలో మంచి చేయడం అంటే తల్లిదండ్రులను గురువులను గౌరవించడం, ఆహారం నీరు సమయాన్ని వృధా చేయకుండా ఉండటం, పిల్లల పట్ల ప్రేమగా ఉండటం, పేదవారికి మన చేతులైన సహాయం చేయడం లాంటివి ఈ బీ గుడ్ లో ప్రధానమైన అంశాలు.
3: అంతేకాదన్నయ్య, బాగా చదువుకుని తల్లిదండ్రులు గర్వపడేలా మనం ప్రవర్తించాలి. సత్యమే పలకాలి. ధర్మో రక్షతి రక్షిత అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారే, దాని అర్థమేంటో నీకు తెలుసా?
2: చెప్పు.
3: అంటే మనం పాటించిన ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఆనందంగా ఉండి ఇతరుల్ని కూడా ఆనందంగా ఉంచాలి. అలాగే దేశభక్తి కలిగి ఉండాలి.
2: అవును, ఎల్లప్పుడూ మంచిగా ఉండటం మనకే ఆనందాన్ని ఇస్తుంది. మరోవైపు ప్రజల పట్ల అగౌరవంగా ఉండటము, ఇతరులను బాధించే విధంగా మాట్లాడటము, ఇతరులను చికాకు పెట్టడం, పెద్దలను స్నేహితులను మోసం చేయటం, ఒకరి గురించి ఇంకొకరితో చెడుగా చెప్పడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పనులన్నీ మన పతనానికి దారితీస్తాయి, కాబట్టి ఆ పనులను మనం చేయకూడదు, నేర్చుకోకూడదు. ఒక్కోసారి ఒకే మనిషిలో ఈ మంచి చెడు రెండూ ఉంటాయి. కాని మనమేం చేయాలి? అతనిలో ఉన్న మంచిని మాత్రమే తీసుకొని చెడుని విడిచిపెట్టాలి.
3: అవునన్నా, ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్ని చెడుని చూస్తూ ఉంటాం. ఆ సమయంలో మన మనసుని డైవర్ట్ చేసేసుకోవాలి. ఎగ్జాంపుల్, స్కూల్లో అల్లరి చేసే పిల్లలు ఉంటారు, బుద్ధిమంతులైన స్నేహితులు ఉంటారు. బుద్ధిమంతులైన స్నేహితుల నుంచి మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే అల్లరి చేసే పిల్లల నుంచి ఎలా ఉండకూడదు అనేవి
2: లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పనులన్నీ మన పతనానికి దారితీస్తాయి, కాబట్టి ఆ పనులను మనం చేయకూడదు, నేర్చుకోకూడదు. ఒక్కోసారి ఒకే మనిషిలో ఈ మంచి చెడు రెండూ ఉంటాయి.

0: తెలుసుకోవచ్చు. అలాగే అల్లా చేసే పిల్లల నుంచి ఎలా ఉండకూడదు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
1: అవును చెల్లి, బీ గుడ్ సీ గుడ్ తో పాటు మన మంచి ఆలోచనలు, మనం చూసిన మంచిని మనం ఆచరణలో పెట్టాలి. అప్పుడే మన మనసు, వాక్, కర్మ అన్ని ఒకటై భగవంతుడి ప్రేమను సులువుగా పొందొచ్చు.
0: చాలా చక్కగా చెప్పావన్నయ్య. కానీ అన్నయ్య, ఈ విషయాలని మనం ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు?
1: అబ్బో, ఈ విషయాలని మనం చాలా మంది నుంచి నేర్చుకోవచ్చు. ఉదాహరణకి, మనం పొద్దున్న లేవగానే సూర్యుని చూస్తూ ఉంటాం కదా, ఆ సూర్యుడి నుండి క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. ఎంతో మంది జనాభాని మోస్తున్న ఈ భూమాత నుండి మనం ఓర్పు, సహనం నేర్చుకోవచ్చు. ఇలా ప్రకృతిలో ఉన్న జీవుల నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు చెల్లి. అంతెందుకు, నేరుగా మన తల్లిదండ్రుల నుండి ఎంతో నేర్చుకోవచ్చు. తల్లి నుండి ప్రేమ, త్యాగం, తండ్రి నుండి కష్టపడి పనిచేయడం, ఇలాంటి విషయాలు ఎన్నో నేర్చుకోవచ్చు.
0: పెద్దవాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్పావు. బాగుంది. అలాగే మన మిత్రులకు కూడా ఇలాంటి చాలా అనుభవాలు ఉంటాయి కదా, కాల్ చేసి కనుక్కుందామా?
1: ఖచ్చితంగా చెల్లి.
0: ఫస్ట్ నా ఫ్రెండ్ గాయత్రికి కాల్ చేసి కనుక్కుందాం.
1: ఖచ్చితంగా చెల్లి, కాల్ చేయి.
2: హలో
0: సాయిరామ్, ఇవాళ రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచి తనమే మానవతకు మొదటి మెట్టు అనే ప్రోగ్రామ్ లో స్ఫూర్తి అనే అంశానికి నిన్ను ఆహ్వానిస్తున్నాం.
2: థ్యాంక్ యూ.
0: బీ గుడ్ సీ గుడ్ డూ గుడ్ మీద నీ అభిప్రాయం ఏంటో మాతో రెండు మాటల్లో షేర్ చేసుకుంటావా అక్క?
2: షూర్ మచ్చి.
0: ఓకే.
2: బీ గుడ్ డూ గుడ్ సీ గుడ్ అనేది మంచి చేయాలి, మంచిగా ఉండాలి, మంచిని చూడాలి. మన ద్వారా మంచిని అందరికి చెప్పాలి, మంచిగా మెలగాలి. దాన్ని నేను నా చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, పెద్దల నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను.
0: ఓకే, ఎలా స్ఫూర్తి పొందావా అక్క?
2: నేను మా టీచర్స్ నుంచి చాలా నేర్చుకున్నాను.
0: ఓకే.
2: మా స్కూల్లో తెలుగు మ్యామ్, హిందీ మ్యామ్ నాకు ఇండియన్ కల్చర్ గురించి చాలా చెప్పారు, చాలా నేర్పించారు.
0: ఓకే.
2: ఎంతో బోధించారు వాళ్ళు నాకు. ముందు చాలా నెగ్లెక్ట్ గా ఉండేదాన్ని, అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని కాదు ఎవరికి.
0: ఓకే.
2: వాళ్ళు చెప్పిన తర్వాత, వాళ్ళు చెప్పిన పాటించిన తర్వాత చాలా డిసిప్లైన్ గా తయారయ్యాను.
0: ఓకే.
2: నన్ను చూసి నా సిస్టర్స్ నేర్చుకునేలాగా తయారయ్యాను.
0: ఓకే.
2: పెద్దల్ని గౌరవించడం నేర్చుకున్నాను.
0: ఓకే.
2: అండ్ ఇండియన్ కల్చర్ అంటే ఏదో నేర్చుకున్నాను.
0: ఓకే.
2: ఇప్పుడు మోడర్న్ కల్చర్ మొత్తం యూజ్ చేసే వాళ్ళం కదా, ఇప్పుడు తెలుస్తుంది కదా కరోనా టైంలో నమస్కారం ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుందో.
0: సాయిరామ్.
2: సాయిరామ్.
0: కల్చర్ గురించి బాగా చెప్పింది కదన్నయ్య. స్వామి కల్చర్ ఈస్ కన్సర్న్ ఫర్ అదర్స్ అని చెప్పారు కదా, మనం కూడా మన పెద్దవాళ్ళ నుండి వచ్చిన సంస్కృతి సాంప్రదాయాలను మనం పాటిస్తూ మన తర్వాత జనరేషన్ వారికి కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలను అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది.
1: అవును చెల్లి, కరెక్ట్ గా చెప్పావు. మనకు ప్రసాద నిలయంలో కూడా అనువనుగుణ సంస్కృతి వెలివిరుస్తుంది. వస్త్రధారణలో గాని, మాట తీరులో గాని, నారాయణ సేవలలో గాని ఎక్కడైనా మనకి అగుపిస్తుంది. అంతేకాకుండా బాల వికాస్ తరగతులలో గురువులు మొట్టమొదటిగా చెప్పేది భారతీయ సంస్కృతి గురించే. అంటే స్వామి సంస్కృతికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇప్పుడు అర్థమవుతుంది కదా చెల్లి.
0: అవునన్నయ్య.
1: ఇప్పుడు చిక్బలాపూర్ లో ఉంటున్న నా మిత్రుడు ముకుంద్ కి కాల్ చేసి అతని అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం.
0: తప్పకుండా.
3: హలో
1: సాయిరామ్. ముకుంద్ ఎలా ఉన్నా? రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను ముకుంద్.
3: థ్యాంక్ యూ.
1: సో ఒక చిన్న ప్రశ్న ముకుంద్, నిన్ను ఎంతమంది ఏమైనా అంటున్నా కూడా, గొడవ పడుతున్నా కూడా ఏమి అనకుండా పక్కకి వెళ్ళిపోవడము, మంచిగా ఉండటము, సాఫ్ట్ గా మాట్లాడటము, ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నావు, ఎవరి నుంచి స్ఫూర్తి చెందావు, ఎవరు నిన్ను గైడ్ చేశారో మాతో కూడా కొంచెం షేర్ చేసుకుంటావా ముకుంద్?
3: షేర్ చేస్తాను.
1: ఓకే.
3: నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు సుహాస్ అని.
1: ఓకే.
3: వాడు ఎప్పుడు మిగతా వాళ్ళకి

0: చేస్తుంటూ కైండ్ గా ఉంటాడు అందరికి. ఏమన్నా స్టడీస్ లో, స్టడీస్ లోనే కాదు నార్మల్ కూడా హెల్ప్ కావాలంటే వాడే ఫస్ట్ రెడీగా ఉంటాడు.
1: ఓకే,
0: అయితే వాడిని చూసి నాకు కూడా మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపించింది అన్నమాట. అయితే నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి సంస్కృత్ ఎగ్జామ్ అప్పుడు ఒకట నన్ను వచ్చి అడిగారు నాకు ఇది రావట్లేదు నాకు హెల్ప్ చేస్తావా అని.
1: ఓకే,
0: అయితే నేను వాడికి హెల్ప్ చేశాను.
1: ఓకే,
0: దాని తర్వాత ఎగ్జామ్ లో ఇదేంటి నేను హెల్ప్ చేసిన పార్ట్స్ లో వాడికి చాలా మంచి మార్క్స్ వచ్చాయన్నమాట. అయితే వాడు వచ్చి నాకు వచ్చి చెప్పాడు నేను చాలా మంచిగా చేశాను ఈ వల్ల థ్యాంక్ యూ అని.
1: ఓకే,
0: నాకు చాలా మంచిగా అనిపించింది దాని తర్వాత.
1: ఓకే,
0: ఇది నాకు ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా అప్పుడు నేను మిగతా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటా ఫోన్.
1: ఓకే, ఇంకా
0: ఇట్లానే నేను అదే హాస్టల్లో నేర్చుకున్న థింగ్ నేను ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మా చెల్లెలకి హోంవర్క్ లో హెల్ప్ కావాలంటే చేస్తున్నాను, ఇంట్లో అమ్మ నాన్నకి హెల్ప్ కావాలంటే చేస్తున్నాను.
1: ఓకే, సో నువ్వు హాస్టల్లో నేర్చుకున్నవన్నీ ఇంటికి వచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటున్నావు అన్నమాట. ఓకే ముకుంద్, చాలా థ్యాంక్స్. సాయిరామ్.
0: సాయిరామ్,
2: స్వామి చెప్పారు కదా మనం ఎల్లప్పుడూ మంచి సాంగత్యంలో ఉంటే మనకి తొందరగా మంచి అలవడుతుందని. అలాగే శంకరాచార్యులు వారు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని చెప్పిన వాక్యాలను స్వామి మనకి ఎంతో సులువుగా భజన రూపంలో అందించారు కదా.
3: అవునన్నయ్య, సాధు సంగంబు సకలార్థ సాధకంబు అనే సూక్తిని ముకుందు సాధకం చేశాడు కదన్నయ్య.
2: అవును చెల్లి, మంచి వారితో స్నేహం చేస్తే అన్ని సాధించవచ్చు, అదే కదా నువ్వు చెప్పింది.
3: అవునన్నయ్య,
2: మిత్రునికి 5 లక్షణాలు ఉంటాయి.
3: అవి నాకు తెలుసన్నయ్య, పాపకార్యం నుండి మరల్చడం, మంచి పనుల్లో నియమించడం, మిత్రుని సద్గుణాలను ప్రశంసించడం, మిత్ర రహస్యాన్ని దాచడం, కష్టాల్లో ఆదుకోవడం, అంతే కదన్నయ్య.
2: అబ్బో చెల్లి, ఏదో అనుకున్నా నీకు కూడా చాలా విషయాలు తెలుసే.
3: థ్యాంక్ యూ.
2: సరే, ఇప్పుడు నా ఫ్రెండ్ పుట్టపర్తిలో ఉండే దామోదర్ కి కాల్ చేసి అతని అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం.
3: తప్పకుండా.
1: సాయిరామ్ దామోదర్.
4: సాయిరామ్.
1: ఎలా ఉన్నారు?
4: చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: అంతా బానే ఉన్నాం దామోదర్. సో ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటుంది అన్నమాట.
4: చాలా ఆనందంగా ఉంది.
1: సో ఆ సందర్భంగా మనమంతా కలిసి మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము.
4: మంచిది.
1: సో నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. స్వామి చెప్తూ ఉంటారు కదా ఎల్లప్పుడు మంచే చూడు, మంచే చెయ్యి, మంచే వింటూ ఉండు అని.
4: అవును.
1: నువ్వు దాన్ని ఎవరి దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావు? మాతో కూడా కొన్ని ఒక రెండు అలా నువ్వు చేస్తున్న ప్రాక్టీసెస్ గురించి చెప్తూ ఉంటావా?
4: నేను అష్టాంగ యోగంలో ఉన్న ధ్యాన ఆసన ప్రాణాయామాలను నేను నేర్చుకుని ఆచరిస్తూ ఎన్నో బెనిఫిట్స్ పొందుతున్నాను.
1: ఓకే,
4: అయితే నాకు మొట్టమొదటిసారిగా ధ్యానం, ప్రాణాయామ మరియు ఆసనాలు ప్రాక్టీస్ చేయమని నా మొదటి యోగా మాస్టర్ అయిన మా మామయ్య చెప్పాడు.
1: ఓకే,
4: కానీ నేను వినలేదు. అప్పుడు చిన్న వయసు కదా, చెప్పిన మాట వినేవాడిని కాదు. నాకు ఆ ప్రాక్టీసెస్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని చెప్పాడు, అర్థం అవ్వలేదు నాకు. అప్పుడు అర్థం అవడానికి ఒక 15 లెటర్ వర్డ్ అండ్ 12 లెటర్ నెంబర్ చెప్పి నన్ను చెప్పమన్నాడు.
1: ఓకే,
4: నేను ఆ 15 లెటర్ వర్డ్ అయితే చెప్పాను, కానీ ఆ 12 డిజిట్ నెంబర్ మాత్రం చెప్పలేకపోయాను.
1: ఓకే,
4: అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నాను, ఎందుకు మతిమరపైతే 15 లెటర్ వర్డ్ కరెక్ట్ గా గుర్తున్నా, నాకు 12 డిజిట్ నెంబర్ గుర్తులేదు.
1: ఓకే,
4: అలా దాని గురించి ఆలోచించాను. నాకు సమాధానం దొరకలేదు. అప్పుడు నేను మా మామయ్య దగ్గరికి వెళ్లి దానికి కారణం అడిగాను.
1: ఓకే,
4: అప్పుడు మా మామయ్య నాకు మనసు మీద పట్టు లేకపోవడమే దీనికి కారణం అని చెప్పాడు. మనసుపై కంట్రోల్ ఉండాలంటే నేను రోజు ధ్యానం, ఆసన అండ్ ప్రాణాయామాలను చేయాలని చెప్పాడు. ఈ విధంగా నాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పాడు.
1: ఓకే,
4: అప్పటి నుంచి నేను 10th క్లాస్ వరకు ప్రతిరోజు ఈ మంచి అలవాటును ఆచరించాను.
1: ఓకే,
4: 10th క్లాస్ తర్వాత ఆ పరీక్షల్లో నేను నా ఫ్రెండ్స్ కన్నా మంచి మార్కులు తెచ్చుకోవాలని, అందుకు నేను ప్రతిరోజు చేస్తున్న ఈ ప్రాక్టీసెస్ ను చేస్తున్న సమయంలో కూడా చదవాలని నిర్ణయించుకున్నాను.
1: ఓకే,
4: తర్వాత కొంతకాలం ఏ ప్రాక్టీస్ చేయలేదు.
1: అయ్యో.
4: అప్పుడు ఒకరోజు స్వామి డిస్కోర్స్ విన్న తర్వాత నేను గతంలో ఆచరించిన ధ్యాన ఆసన ప్రాణాయామ యొక్క విశిష్టత మరియు గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాను.
1: ఓకే.
4: ఆ రోజు స్వామి డిస్కోర్స్ లో ధ్యాన ప్రాణాయామ మరియు ఆసనాల యొక్క గొప్పతనాన్ని విశిష్టతను ఎంతో విమర్శగా చెప్పాడు.
1: అవును.
4: అప్పుడు ఇవి చేయటం వల్ల మన ఇంద్రియాలపై మన మనస్సుపై మనకు పట్టు దొరుకుతుందని, అలా ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి మనం జ్ఞానాన్ని గ్రహించవచ్చని, అలా ఎప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలని స్వామి చెప్పారు.
1: అవును.
4: నేను అప్పటి వరకు అసలు యోగ ధ్యాన ఆసన ప్రాణాయామాలు చేయని నేను మళ్ళీ అప్పటి నుంచి యోగ ఆసనాస్ మళ్ళీ నా ప్రాక్టీసెస్ ని తిరిగి ఆరంభించాను.
1: వెరీ గుడ్. సో నువ్వు మీ మామయ్య దగ్గర నుంచి ఇంత మంచి విషయం నేర్చుకున్నావు కదా, నీకు అది ఇంత మంచి బెనిఫిట్ ఇచ్చింది కదా, నీకు వచ్చిన బెనిఫిట్ ని ఇంకోలకు కూడా రావాలని ఎప్పుడైనా అనుకోని నువ్వు యోగా ప్రాక్టీసెస్ ని కూడా ఎవరికైనా షేర్ చేసుకున్నావా?
4: నేను మా తమ్ముడికి షేర్ చేసి నేర్పించాను, అతను ఇప్పుడు కూడా చేస్తున్నాడు.
1: ఓకే.
4: ఆచరణ గురించి చెప్పాలంటే నేను మొదటి నుంచి ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నాను. 2-3 ఎదురు దెబ్బలు కూడా తగిలాయి నా ప్రాక్టీసెస్ లో.
1: అయ్యో.
4: మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే.
1: ఓకే చెప్పండి.
4: నా ప్రాక్టీసెస్ ఎలా చేశానో అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే,
1: ఓకే,
4: మార్స్ మిషన్ ఎలా అయితే భూమి చుట్టూ ఒకసారి తిరిగి భూమికి కొంచెం కొంచెం దూరంగా వెళ్లి అనుకున్న గమ్యస్థానాన్ని చేరిందో, అలాగే నేను చేస్తున్న సాధన వల్ల ప్రతిరోజు కొంచెం కొంచెం అభివృద్ధి చెందాను.
1: ఓకే.
4: మార్పు ఒక రోజుతో వచ్చింది కాదు, కొన్ని నెలల కొద్ది ప్రతిరోజు ఒకే సమయాన క్రమం తప్పకుండా చేస్తే వచ్చింది.
1: అవును.
4: నేను 1 సంవత్సరం ఇలా చేయడం వల్ల నాలో చాలా మార్పు గమనించాను.
1: ఓకే.
4: నాకు జ్ఞాపక శక్తి చాలా బాగా పెరిగింది, నా బుద్ధిలో కూడా చాలా మార్పు కలిగింది.
1: ఓకే.
4: కానీ నాకు తెలియకుండానే అరిషట్ వర్గాలలోని ఒకటైన అహంకారం అంటే ఈగో పెరుగుతూ వచ్చింది.
1: అయ్యో.
4: అప్పటి వరకు నేను చదివినది చదివినట్టు, విన్నది విన్నట్టు, చూసినది చూసినట్టు గుర్తు పెట్టుకోగల సామర్థ్యం కలిగి ఉన్నాను.
1: ఓకే.
4: కానీ ఈ అహంకారం వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోయాను. ఆ అహంకారం నాలో పెరిగిందని గ్రహించి నేను దాన్ని అణిచివేసేలోపు నా 10th క్లాస్ పూర్తి అయింది.
1: ఓకే.
4: ఆ తర్వాత స్వామి దగ్గర చదువుకోవడానికి హాస్టల్లో నివసించడానికి వచ్చినప్పుడు నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా కాబట్టి మళ్ళీ ఆరిషత్ వర్గాలలోని ఒకటైన అమ్మకోణం అనే భావన చాలా పెరిగింది.
1: ఓకే.
4: నా అన్న భావన చాలా ఎక్కువగా పెరిగింది, ఎందుకంటే తల్లిదండ్రులతో పెరిగిన నేను ఒక్కసారిగా తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చి హాస్టల్లో నివసిస్తున్నాను కాబట్టి. అప్పుడు అహంకారం, ఇప్పుడు మమకారం, వీటిని జయించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించాను కానీ కుదరలేదు.
1: అయ్యో.
4: చివరికి స్వామి చెప్పినట్లు నా ఇష్టదైవం నామంపై ధ్యానం చేశాను.
1: ఓకే.
4: అప్పుడు నాకు ప్రశాంతత కలిగింది.
1: ఓకే.
4: ఇప్పుడు నేను మళ్ళీ మొదట్లో ఎలా అయితే సాధన చేశానో ఇప్పుడు నేను మెంటల్ గా ఆ స్టేట్ లో ఉన్నాను.
1: ఓకే. చాలా చక్కగా చెప్పావు దామోదర్, మీ నుంచి ఎంతో మంది కూడా నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. సాయిరాం.
4: సాయిరాం.
2: యోగ చిత్తవృత్తి నినోదః అని స్వామి చెప్పిన ఎన్నో యోగ పద్ధతుల ద్వారా మనం మన ఆరోగ్యాన్ని, ఎమోషన్స్ ని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ డేంజరస్ టైం, కరోనా వైరస్ టైంలో కూడా ఎంతో మంది ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని యోగ మార్గాల ద్వారే భద్రపరుచుకుంటున్నారు.
3: అవును, యోగా అంటే శ్వాస మీద ధ్యాస కూడా కదన్నయ్య.
2: అవును చెల్లి.
3: అలాగే భజనలో కూడా ఈ యోగా ఉంటుంది. ఎలా అంటే ఒక్కొక్క భజన ఒక్కొక్క రాగంలో ఉంటుంది, దానివల్ల కొన్ని స్లోగా, కొన్ని స్పీడ్గా, కొన్ని మీడియంగా ఉంటాయి. అప్పుడు మనం తీసుకునే శ్వాసలో కూడా మార్పు ఏర్పడుతుంది, కానీ దాన్ని చాలా మంది గమనించరన్నయ్య.
2: అవును చెల్లి, భజనని యోగాతో కనెక్ట్ చేసి చాలా చక్కగా చెప్పావు.
3: థ్యాంక్ యూ. ఇప్పుడు విజయవాడలో ఉన్న ధాత్రికి ఫోన్ చేద్దామా?
2: ఖచ్చితంగా చెల్లి, కాల్ చేయి.
5: హలో
3: సాయిరామ్ ధాత్రి, ఎలా ఉన్నా?
5: బాగున్నాను మా, బాగున్నావా?
3: నేను బాగున్నాను. ఇవాళ రేడియో సాయి 9వ భాషికోత్సవ సందర్భంగా మంచి తనమే మానవతకు మొదటి మెట్టు అనే ప్రోగ్రామ్ లో స్ఫూర్తి అనే అంశం మీద నిన్ను ఆహ్వానిస్తున్నాం.
5: సాయిరామ్ అక్క,
3: బి గుడ్ సి గుడ్ డూ గుడ్ గురించి నీ అభిప్రాయం ఏంటి ధాత్రి?
5: అవును, స్వామి చెప్పిన బి గుడ్ డూ గుడ్ సి గుడ్ అనే మూడు విషయాలను నేను బాల వికాస్ నుండి నేర్చుకున్నాను. బి గుడ్, మంచిగా ఉండటం. గాంధీ గారు చెప్పారు కదా, సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని. అలాగే బాల వికాస్ లో కూడా అణాలు కంటే గుణాలు మిన్న అని నేర్చుకున్నాం. స్వామి చెప్పారు కదా, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. అందరికి సహాయపడుతూ ఎవరిని నొప్పించకుండా ఉండటమే. డూ గుడ్, అందరికి మంచినే చెయ్యి, మంచి పనులే చెయ్యి. దైవాల హృదయమే దైవ మందిరము అంటారు కదా. మనం ఏదైనా మంచి చెయ్యాలి అనుకున్నప్పుడు మన హృదయం దయతో నిండి ఉండాలి. దయాగుణము నుండే ప్రేమ కలుగుతుంది. ప్రేమతో చేసే ప్రతి పని మంచి పని అయి మనకు తృప్తిని శాంతిని కలిగిస్తుంది. సీక్రెట్, అందరిలోనూ అన్నిటిలోనూ మంచినే చూడాలి. ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుని దుర్యోధనుడుని పిలిచి, లోకంలో ఎవరైనా ఒక మంచివాణిని ఒక చెడ్డవాణిని తీసుకురమ్మన్నాడట. ధర్మరాజు వచ్చి తనకు ఎవ్వరు చెడ్డవారు కనిపించలేదని అన్నాడట. దుర్యోధనుడు వచ్చి తనకు ఒక్క మంచివాడు కూడా కనిపించలేదని చెప్పాడట. అంటే దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిది అంటారు కదా. మనం అందరిలోనూ మంచినే చూడటం అలవాటు చేసుకోవాలి. నాకు తెలిసి నేను చూసినంత వరకు బి గుడ్ ఎగ్జాంపుల్ స్వామి, డూ గుడ్ ఎగ్జాంపుల్ స్వామి. స్వామి సంస్థలో సేవలు చేసే అన్నయ్యలు అక్కలు. సి గుడ్ ఎగ్జాంపుల్ మన బాల వికాస్ గురువులు, మన టీచర్స్. వారు మంచి ప్రవర్తనతో మనకు చక్కని మార్గాన్ని చూపిస్తున్నారు. సాయిరామ్.
3: బాల్ వికాస్ అండ్ సర్వీసెస్ గురించి చాలా మంచి విషయాలు స్ఫూర్తిదాయకంగా చెప్పింది కదన్న ధాత్రి.
2: అవును చెల్లి,
3: చిన్నపిల్లలకు మంచి మార్గంలో పెట్టడానికి స్వామి ప్రవేశపెట్టిన బాల్ వికాస్ లు చాలా గొప్ప పాత్రను పోషిస్తున్నది.
2: అవును,
3: వేద పురాణాలతో పాటు స్వామి చెప్పిన ఎన్నో విషయాలను ఈ బాల్ వికాస్ లు నేర్పడం వల్ల, వాటిని మనం పాటించడం వల్ల మనం ఇంకొకరికి స్ఫూర్తిగా మారే అవకాశం ఉంది.
2: అవును చెల్లి, నిస్వార్థమైన సేవ చేయాలంటే ఇలాంటి దయగల హృదయమే అవసరం. ఈ దయాహృదయంతోనే దయావంతుడైన సాయినాథుడు ఎన్నో వేల గ్రామాలకు ప్రాణాధారమైన నీటి సౌకర్యాన్ని కల్పించారు.
3: అవునన్నయ్య.
2: ఇప్పుడు ఎనుమలపల్లిలో ఉంటున్న నా స్నేహితుడు కేతన్ కి ఫోన్ చేసి అతని అభిప్రాయం కూడా తెలుసుకుందాం చెల్లి.
3: అలాగే.
6: హలో
1: సాయిరామ్, కేతన్ ఎలా ఉన్నా?
6: సాయిరామ్, నేను స్వామివారి ఆశీస్సులతో బాగున్నాను.
1: ఓకే, సో ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటుంది అన్నమాట.
6: ఓకే,
1: సో ఆ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను.
6: థ్యాంక్ యూ.
1: సో ఒక చిన్న ప్రశ్న కేతన్, నువ్వు మనం ఎప్పుడు మంచి చేస్తూ ఉండడం, మంచి చూస్తూ ఉండడము, మంచి చేయడం, మంచి వినాలంటే ఎవరి దగ్గర నుంచి స్ఫూర్తి పొందుంటాం కదా, అలా నువ్వు ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని ఇవన్నీ ఫాలో అవుతున్నావో మాతో కూడా షేర్ చేసుకుంటావా?
6: ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ అవకాశాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు నేను పాటిస్తున్న ఒక మంచి లక్షణం గురించి చెప్పాలనుకుంటున్నాను. అది మన పని మీద ఉండవలసిన అంకిత భావం గురించి.
1: ఓకే,
6: మా స్కూల్లో మరియు మా హాస్టల్లో ఉన్న టీచర్స్ వారి పనిని ఎంతో శ్రద్ధతో ఇష్టంతో స్వామి అనుకుని చెప్తారు. నాకు ఆదర్శం. ప్రతి పండగకు ప్రతి ఫంక్షన్ కు వారు ఈ పనిని అయినా వారు ఏ పనిని అయినా ఎంతో ఇష్టంతో స్వామి కోసమని చెప్తారు. మరియు మా హాస్టల్లో ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది. దానికి కారణం కూడా మా టీచర్స్ అండ్ మా హాస్టల్లో పనిచేసే మా అన్నలు. వారు కూడా నాకు ఆదర్శం.
1: సో నువ్వు ఇలా ఎంతో టీచర్స్ నుంచి గానీ స్కూల్ హాస్టల్ నుంచి గానీ ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నావు కేతన్, దాని నువ్వు నీ జీవితంలో ఎలా ఫాలో అవుతున్నావు?
6: మా స్కూల్లో మా హాస్టల్లో నాకు ఎన్నో యాక్టివిటీస్ చేయడానికి అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు పండగలకు కార్డు చేయడం, వేదికను అలంకరించడం, గణేష్ చతుర్థికి చారియట్ చేయడం, ఇంకా ఎన్నో సెల్ఫ్ ప్లాన్డ్ యాక్టివిటీస్ ఉన్నాయి. నేను నా పనిని నా ఉత్తమ ప్రయత్నాలతో చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఆ పనిని ఒక సాధారణ పనిగా కాకుండా స్వామి మీద ప్రేమతో స్వామి కోసం అని అనుకుని శ్రద్ధతో పూర్తి చేస్తాను. మన స్వామి ఎన్నో దివ్యోపన్యాసాల్లో ఎన్నో మంచి విషయాల గురించి చెప్పారు కదా, మనము వారి నుంచి ఒక్క మంచి విషయం శ్రద్ధతో పాటిస్తే స్వామి మనతో ఎంతో సంతోషంగా ఉంటారు.
1: అవును, చాలా మంచి విషయాలు చెప్పావు కేతన్, ధన్యవాదాలు. మనం మళ్ళీ కలుసుకుందాం. సాయిరామ్.
6: సాయిరామ్.
2: సంఘీయ శక్తి కలయుగే అని ఎంతో మంది పెద్దవాళ్ళు అంటున్నారు కదా, దాని అర్థమేంటో తెలుసా చెల్లి?
3: చెప్పన్నయ్య.
2: ఈ కలయుగంలో ఎంతో మంది మంచి వాళ్ళతో మనం కలిసి ఉంటే మనకి అంత బలం అన్నమాట. కేతన్ చెప్పినట్టుగా మన స్నేహితులందరము ఒకరికొకరం సహాయం చేసుకుంటూ యూనిటీగా ఉంటే మన అహంకారం చచ్చిపోయి డివినిటీకి దగ్గరవుతూ ఉంటాము. అదే స్వామి చాలా సింపుల్ గా హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు.
3: అవునన్నయ్య, కలిసి ఉంటే కలదు సుఖం అంటూ ఉంటారు కదన్నయ్య పెద్దవాళ్ళు. ఆ విధంగా అందరి ఆలోచనలతో ఆ పనిని తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. అలాగే ఆ పనిలోని మెలకువలను తెలుసుకుని టాలెంటెడ్ పర్సన్ గా తయారు కావచ్చు కదరా అన్నయ్య?
2: అవును చెల్లి. ఇప్పుడు పుట్టపర్తిలో ఉంటున్న నా మిత్రుడు సాయిశరణ్ కి ఫోన్ చేసి అతని అభిప్రాయం కూడా తెలుసుకుందాం.
3: తప్పకుండా.
7: హలో,
1: సాయిరామ్ చరణ్, రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాను.
7: చెప్పండి.
1: ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటోంది. ఆ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను చరణ్. సో స్వామి చెప్పిన బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్ ని ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఫాలో అవుతున్నావో మాతో కాస్త షేర్ చేసుకుంటావా?
7: చెప్తానండి. నా పేరు సత్యసాయి శ్రీచరణ్. నేను 12వ తరగతి చదువుతున్నాను. స్వామి స్కూల్లో చేరాక నాకు ఏర్పడిన మంచి మార్పులు, భగవంతునికి దగ్గరగా ఉండాలన్న కోరిక తపన కలిగాయి. స్వామికి సంబంధించిన సాహిత్యం రచన చదవాలన్న శ్రద్ధ పెరిగింది. స్వామి భక్తుల అనుభవాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఏర్పడింది.
1: సో ఇవన్నీ నీకు నువ్వు ఎవరు చెప్తే ఇవన్నీ చేస్తున్నావు ఈ మంచి పనులన్నీ?
7: ఈ మంచి మార్పులు నాలో ఏర్పడడానికి కారణం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అమ్మగారితో ద్వారా ప్రారంభమైంది. స్వామి స్కూల్లో చేరాక స్వామి ఉపాధ్యాయుల యొక్క అనుభవాలు తెలుసుకోవడం ద్వారాను, స్వామి భక్తుల అనుభవాలతో కొన్ని రచనలు చదవడం ద్వారాను, సత్సంగాలకు సంబంధించిన ఆడియో వీడియోలను వినటం చూడటం ద్వారాను, స్వామి యొక్క దివ్యోపన్యాసాలు వినటం ద్వారాను, స్వామి మందిరంలో స్కూల్లోను జరిగే మంచి మంచి కార్యక్రమాలు పాల్గొనడం ద్వారాను ఈ ఆసక్తి తపన పెరిగి ఒక అలవాటుగా మారింది.
1: సో నువ్వు ఈ మంచి గుణాలన్నీ ఎలా నీ లైఫ్ లో ఫాలో అవుతున్నావు కూడా షేర్ చేసుకోవా?
7: స్వామి ఎప్పుడు ఉన్నారు, స్వామి ఎప్పుడు వింటున్నారు, స్వామి ఎప్పుడు చూస్తారు, వీటిపైన దృష్టిలో పెట్టుకుని ఫాలో అవుతున్నాను.
1: చాలా బాగా చెప్పావు సాయిచరణ్. సాయిరామ్.
7: సాయిరామ్.
2: సాయిచరణ్ ని నేను హాస్టల్లో గమనిస్తూ ఉంటాను చెల్లి. తను ఏ చిన్న పని చేసినా స్వామికి ఆఫర్ చేస్తూ ఉంటాడు. అలాగే మనం కూడా అతని దగ్గర నుంచి నేర్చుకుని ఏ పని చేస్తున్నా స్వామి కోసం చేస్తున్నాము, స్వామి మనల్ని చూస్తూ ఉన్నారని ఆఫర్ చేస్తూ ఉంటే స్వామి మనల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉంటారు.
3: అన్ని ధర్మాల్లో ఉన్న సారాన్ని అర్థమయ్యేటట్టు చెప్పారు స్వామి.
2: అవును.
3: నన్ను ఇన్స్పైర్ చేసిన తెలుగు టీచర్ గురించి మాట్లాడతాను.
2: చెప్పు చెల్లి.
3: మా తెలుగు టీచర్ని చూస్తే చాలు మనసులో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ముఖంలో చెదరని చిరునవ్వు, సాంప్రదాయ వస్త్రధారణ, ప్రేమపూర్వకమైన పలకరింపు. ఆవిడ సబ్జెక్టు ఎలా టీచ్ చేస్తారంటే రియల్ లైఫ్ కి కనెక్ట్ చేసి టీచ్ చేస్తారు. సో ఆవిడ టీచింగ్ ఎవరికైనా సరే అది సులభంగా అర్థమైపోతుంది.
2: ఓకే,
3: సో ఇప్పుడు ఆవిడకి ఫోన్ చేద్దామా?
2: ఖచ్చితంగా చెల్లి, ఫోన్ చేయి.
8: నమస్తే టీచర్, మేము రేడియో సాయి నుంచి.
9: సాయిరామ్ అమ్మా, ఎలా ఉన్నావు?
8: బాగున్నాను, మీరెలా ఉన్నారు?
9: బాగున్నానమ్మా.
8: ఇవాళ రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
9: చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.
8: మా అందరికి మీరు చాలా ప్రేమతో అనురాగాలతో మాతో పాఠం చెప్తారు. మేము ఎన్నిసార్లు డౌట్స్ అడిగినా ఆ స్మైల్తోనే మాతో సేమ్ క్వశ్చన్స్ ఎన్నిసార్లు అడిగినా కూడా మాతో ఓపిగ్గా చెప్తారు.
9: అంటే సాయిరాముడు చెప్పినట్టుగా దేవుడనగా వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహం అందే. పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు అన్నారు కదమ్మా.
8: అవును టీచర్ గారు.
9: పాప పుణ్యం అనేది వేరే ఎక్కడ లేదు, మనం చేసే పనుల్లోనే ఉంటుంది. కాబట్టి మనం చేసే పని ఏ పని అయితే ఉందో ఆ పనిని ప్రేమ భావంతో చేస్తే తికరణ శుద్ధిగా ఉంటుంది అని చెప్పారు కదా. అలాగే దేవుడు అంటే ఎక్కడో ఉండడమ్మా, మన దేహంలోనే ఉంటాడు. దేహం కాదు దేహిన్ నేను అని చాలా సార్లు స్వామి చెప్పారు కదా, అది నేను ఫాలో అవుతూ ఉంటానమ్మా. దానివల్ల ఇలాంటి పిల్లల మనసులు ఎంతో మందిలో స్థిరంగా నిలబడగలిగానేమో అనుకుంటాను.
8: థ్యాంక్ యూ టీచర్, మళ్ళీ ఫోన్ చేస్తాను. సాయిరామ్.
9: ఓకే అమ్మ, సాయిరామ్.
2: ఈ తెలుగు టీచర్ ఎవరో కాదు, మన అమ్మే కదా చెల్లి.
3: అవునన్నయ్య,
2: మా అమ్మ అంటే నాకు తెలిసింది త్యాగం, ప్రేమ.
3: ఇప్పుడు నాకు తెలిసిన హర్షిని హైదరాబాద్ నుంచి వచ్చింది, తనకి కాల్ చేద్దామా?
2: ఖచ్చితంగా కాల్ చేయి.
10: హలో
8: సాయిరామ్, హర్షిని.
10: సాయిరామ్,
8: ఎలా ఉన్నావు?
10: బాగున్నాను.
8: ఇవాళ రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే ప్రోగ్రామ్ లో స్ఫూర్తి అనే అంశానికి నిన్ను ఆహ్వానిస్తున్నాం. బీ గుడ్ సీ గుడ్ డూ గుడ్ మీద నీ అభిప్రాయం ఏంటో మాతో షేర్ చేసుకుంటావా?
10: బీ గుడ్ డూ గుడ్ సీ గుడ్, మంచి విను మంచి మాట్లాడండి మంచినే చూడండి.
8: ఓకే,
10: నెక్స్ట్ బీ గుడ్ అంటే ఇప్పుడు మనము ఎవరితో అయినా చాలా మంచిగా ప్రవర్తించాలి. ఐదో ఎదుటి వాళ్ళు మనతోని ఎలా ప్రవర్తించినా మనం వారితో చాలా మంచిగా ప్రవర్తించాలి. ఐదర్ వాళ్ళు మనతో చాలా బ్యాడ్ గా ప్రవర్తించినప్పటికీ దట్ డజంట్ మీన్ మనం కూడా వాళ్ళతో చాలా రూడ్ గా బిహేవ్ చేయాలి అని. మనం మంచిగా వాళ్ళతోని బిహేవ్ చేసినప్పుడు వాళ్ళు అది తెలుసుకొని ఆటోమేటికలీ వాళ్ళు కూడా మనతోని మంచిగా ప్రవర్తించడానికి ట్రై చేస్తాము.
8: ఓకే,
10: సో ఇలా మనం చేయడం వల్ల మన ఈ పాజిటివ్ బిహేవియర్ ఇలా ఉండడం వల్ల మంచి ప్రవర్తన వల్ల లోకంలో ఒక చేంజ్, ట్రెమెండస్ చేంజ్ అనేది వస్తుంది.
8: ఓకే,
10: నెక్స్ట్ కమింగ్ టు డూ గుడ్.
8: ఓకే,
10: డూ గుడ్ అంటే మనం అందరికీ మంచి పనులు చేయాలి. మనకి ఏ రీజన్ లేదు దట్ మనం ఎవరికి హాని కలిగించకూడదు.
8: ఓకే,
10: ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేయలేకపోతే మనం అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోవాలి కానీ అదే ఇష్యూ మీద క్రిటిసైజ్ చేయడం కానీ దాని గురించి స్టోరీస్ చెప్పడం వాళ్ళని క్రిటిసైజ్ చేయడం ఇవన్నీ చేయకూడదు. మనం ఏ పని అయినా చేసే ముందు ఒకటికి 4 సార్లు ఆలోచించి చేయాలి, మనం చేస్తున్నది కరెక్టా తప్ప అని ఆలోచించి చేయాలి.
8: ఓకే,
10: మన మంచి పనులు లోకానికి అవసరం కానీ లోకానికి అవసరమయ్యే మంచి పనులు మనం చేయలేము. అట్లీస్ట్ మన వల్ల వచ్చే మంచి పనులు లోకానికి అయితే చాలా అవసరం ఉంది. దీని వల్ల ఒక సొసైటీ నుండి దేశం అలా మొత్తం అభివృద్ధి చెందుతుంది.
8: ఓకే,
10: నెక్స్ట్ కమింగ్ టు సీ గుడ్.
8: ఓకే,
10: భగవంతుడు మనకి చాలా పెద్ద బహుమతి ఇచ్చాడు కళ్ళని. చాలా మంది అంగ కళ్ళు లేని వారి ఉంటారు, వాళ్ళకి దొరకని ఆపర్చునిటీ కూడా మనకి దొరికింది. సో ఆ ఆపర్చునిటీ మనకి దేవుడు ఇచ్చినందుకు మనం చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి. సో మనకి కళ్ళు ఇచ్చినందు వల్ల మనం ఎప్పుడు మంచినే చూడాలి, ఆ కళ్ళతోని మంచి పనులే చేయాలి. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నారు అంటే మనం దాన్ని సాల్వ్ చేయగలితే సాల్వ్ చేయాలి, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలి.
8: మీరు ఎవరైనా ఎవరి దగ్గర స్ఫూర్తి పొందారా, ఎలా పాటిస్తున్నారు దాన్ని?
10: యా, నేను మా ఇంగ్లీష్ మేడం నుండి స్ఫూర్తి పొందాను.
8: ఓకే.
10: నా డైలీ రొటీన్ లైఫ్ లో నేను దీన్ని ఆచరిస్తున్నాను.
8: ఎలా పొందారు?
10: అందరినీ ప్రేమించడం,
8: ఓకే,
10: సహాయం చేయడం.
8: ఓకే.
10: నెక్స్ట్ అబద్ధాలు ఆడకుండా ఎప్పుడు సత్యంగానే ఉండడము, కోపం వచ్చినప్పుడు తగ్గించుకోవడం. లైక్ నేను నా కోపాన్ని ఎలా తగ్గించుకుంటాను అంటే, నాకు కోపం వచ్చినప్పుడు ఐదో నేను 1 to 10 నెంబర్స్ కౌంట్ చేస్తాను, లేదంటే ఓం శ్రీ సాయిరామ్ అని మనసులో అనుకుంటాను. సో దట్ నా కోపం తగ్గుతుంది. అండ్ నా కోపం రావడానికి గల కారణాలు తెలుసుకుంటాను, అసలు నాకు కోపం ఎందుకు వచ్చింది, నేను ఏం మాట్లాడితే ఎదుటి వారు నా మీద కోపడ్డారు.
8: ఓకే, చాలా బాగా చెప్పావా కాల్. మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను. సాయిరామ్.
10: సాయిరామ్.
3: సహనా వవతు సహనౌ భునక్తు అని ఈ వేద మంత్రం గురు శిష్యుల సంబంధం తెలిపే మంత్రం కదన్నయ్య?
2: అవును చెల్లి.
3: గురు శిష్యుల ఇద్దరు కలిసి జీవించాలి, కలిసి భుజించాలి, ఇద్దరు కలిసి ఒక గొప్ప కార్యాన్ని సాధించాలి. అటువంటి గురు శిష్యుల మధ్య ఎటువంటి ద్వేషము ఉండకూడదు అని దీని అర్థం కదన్నయ్య?
2: అవును చెల్లి.
3: అటువంటి గురువుల ద్వారా మనం ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చు.
2: ఖచ్చితంగా. ఇది వింటుంటే తిక్కన గారు భారతంలో చెప్పిన పద్యభావం గుర్తుకు వస్తుంది చెల్లి.
3: చెప్పన్నా.
2: ఇతరులు మనకి ఏది చేస్తే మనం బాధపడతామో అది మనం ఇతరులకి చేయకూడదు. అదే అన్ని ధర్మాల కన్నా ఉత్తమమైన ధర్మం. ఇప్పుడు పుట్టపర్తిలో ఉంటున్న నా స్నేహితుడు ధీరజ్ కి ఫోన్ చేసి తన అభిప్రాయం కూడా తెలుసుకుందాం.
3: ఓకే.
11: సాయిరామ్.
2: సాయిరామ్, ధీరజ్ ఎలా ఉన్నారు?
11: బాగున్నాను.
2: ఓకే. సో ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నమాట.
11: చాలా మంచిది.
2: సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను.
11: ధన్యవాదములు.
2: సో ధీరజ్, స్వామి చెప్పిన బీ గుడ్, సి గుడ్, టు గుడ్ ని మనం ఎప్పుడు ఫాలో అవడానికి నువ్వు ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఫాలో అవుతున్నావో మాతో కూడా ఒక కొన్ని ఇన్సిడెంట్స్ షేర్ చేసుకుంటావా?
11: నేను నాకు స్ఫూర్తిదాయకం అనేది స్వామి మాత్రమే.
2: ఓకే.
11: నాకు స్ఫూర్తిని కలిగించినటువంటి వారు స్వామి. స్వామి మాటలు, స్వామి చెప్పిన ప్రతి మాట నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయి. స్వామి సన్నిధిలో ఒకరోజు కూర్చొని ఉండగా ఆ సన్నిధిలో ప్రదర్శించిన నాటకంలో స్వామి మాట్లాడిన మాటలు నాకు చాలా బాగా అనిపించాయి. మన జీవితంలో ఉన్న ప్రతి కష్టం, మన జీవితంలో ఉన్న ప్రతి నష్టం ఒకానొక సమయంలో ముగిసిపోవాల్సింది అన్న ఈ మాటలు నాకు చాలా బాగా అనిపించాయి. ఇలా స్వామి చెప్పిన ప్రతి మాట నాకు స్ఫూర్తిదాయకమే.
2: సో నువ్వు స్వామి నుంచి మంచి విషయాలు నీ జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు?
11: ప్రతి మనిషి జీవితంలో సహాయం చేయడం అనేది ఒక వరం లాంటిది. అందరికి సహాయం చేయాలనిపించవచ్చు, కానీ చేయలేకపోవచ్చు, ఎందుకంటే వారికి సమయం అనుకూలించకపోవచ్చు. నాకు గుర్తున్నంత వరకు నాకు గత కాలంలో ఆ అవకాశం లభించింది. ఒక ఆమె అలా రోడ్డు వైపున తన బిడ్డను సంకలో ఎత్తుకొని బిందెను తలపై మోస్తూ రోడ్డు వైపున వెళ్తూ ఉంది. ఆ సమయంలో నేను సైకిల్ మీద ఇంటికి వెళ్తూ ఉన్నాను. ఆ సమయంలో నేను ఆమెకు సహాయపడగలిగాను. ఆమె బిందెను నా సైకిల్ పై ఉంచుకుని ఆమె ఇంటి వద్ద వరకు సహాయపడగలిగాను. అలా నాకు ఆ రోజు సహాయం చేసే అవకాశం లభించింది. అలాంటి అవకాశం మళ్ళీ వస్తుందని వేచి ఉంటున్నాను.
2: ఓకే, చాలా చక్కగా చెప్పారు ధీరజ్. సాయిరామ్.
11: సాయిరామ్.
2: ధీరజ్ మాటలు విన్నాక నేను కూడా స్ఫూర్తి గురించి కొంచెం చెప్తాను చెల్లి.
3: తప్పకుండా.
2: కొంతమంది ఏదైనా చేస్తే మనం స్ఫూర్తి చెందుతాం, కొంతమంది ఏదైనా మాట్లాడితే మనకు ఉత్తేజంగా కలిగి మనం స్ఫూర్తి చెందుతాం, కొంతమంది ఏదైనా మంచి పని చేస్తే మనం కూడా దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మన మన దృష్టి మన అవయవాల్ని ఎప్పుడు కూడాను మన చుట్టుపక్కల ఉన్న మంచిని గ్రహించి దాన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ, బ్రూస్ అనే ఒక మహారాజు తన శత్రు సైన్యంతో పోరాడుతూ వాళ్ల వీర విహారం తట్టుకోలేక ఒక గుహలోకి వెళ్లి తన తల దాచుకుంటాడు. ఆ సమయంలో ఒక సాలెపురుగు తన గూడు కట్టుకుంటూ ఎన్నోసార్లు కింద పడిపోతూ ఉంటుంది. కానీ చివరికి ఎన్నిసార్లు కింద పడిపోయినా తానందడు తానే పళ్ళి పైకి లేచి చివరికి తనకి తన గూడు తనకు తానే కట్టుకుంటుంది. ఈ సంఘటనను చూసి స్ఫూర్తి చెందిన బ్రూస్ రాజు జీవితంలో ఏ పాఠం నేర్చుకున్నాడో తెలుసా చెల్లి?
3: తెలుసన్నయ్య.
2: చెప్పు.
3: మన గమ్యం చేరే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా మనం దాన్ని ఎదుర్కొని మన గమ్యం చేరాలి.
2: అవును, కరెక్ట్ గా చెప్పావు.
3: పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గడు దాకా అట్టియుండు.
2: అవును, దాని అర్థం కూడా ఏంటో చెప్తావా?
3: మన గమ్యం ఏమనుకున్నామో అది చేరే వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి.
2: కరెక్ట్ గా చెప్పావు చెల్లి. ఇప్పుడు విజయవాడలో ఉంటున్న నా స్నేహితుడు భానుకి ఫోన్ చేసి తన అభిప్రాయం తెలుసుకుందాం.
3: అలాగే.
2: సారాం భాను, రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాం.
12: సారాం విహారీ,
2: ఎలా ఉన్నారంతా?
12: బానే ఉన్నాము.
2: అంతా బానే ఉన్నాం భాను. ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట. సో ఈ సందర్భంగా మనం మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను భాను.
12: థ్యాంక్స్ విహారీ.
2: సో స్వామి చెప్పిన బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్ అనే వాక్యాన్ని నువ్వు ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని ఫాలో అవుతున్నావో మాతో కొంచెం షేర్ చేసుకుంటావా?
12: షేర్ చేసుకుంటాను.
2: చెప్పండి.
12: నేను మా నాన్నని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఆయన చేసిన మంచితనము, ఆయన చెప్పిన మంచి మాటలు, ఆయన సమయపాలనగా ఉండడము, మంచి మాటలు చెప్పడం, అందరినీ సమానంగా చూడటం, ఎవరిని ఎక్కువగా తక్కువగా చూడకుండా ఉండటం, అందరినీ సమానంగా చూసి
2: ఓకే
12: ఎదటి వారు బాధపడుతుంటే ఓదార్చడం అలా నేర్చుకున్నాను.
2: ఓకే. సో నువ్వు మీ నాన్నగారి దగ్గర నుంచి ఎంతో మంచి నేర్చుకున్నావు కదా, దాన్ని నువ్వు నీ జీవితంలో ఎలా ఫాలో అవుతున్నావు కూడా చెప్తావా?
12: అంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా అవసరమైతే అట్లా షేర్ చేసుకోవడం, అంటే ఫుడ్ అట్లా షేర్ చేసుకోవడము, హెల్ప్ చేయడం, అట్లా మంచిగా మాట్లాడటము, ఎవరితో కోపంగా ఉండటము అట్లా కాకుండా సమయపాలనగా ఉండడం అట్లా.
2: ఓకే. మరి నువ్వు ఈ మంచి విషయాలన్నీ ఇంకెవరితో కూడా ఇలా ఉండాలి ఇలా అనకూడదని గైడ్ చేస్తూ ఉంటున్నావా?
12: అంటే నేను మా తమ్ముడితో చెప్తూ ఉంటాను.
2: ఓకే. ఓకే, తమ్ముడితో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటున్నావు అన్నమాట. ఓకే, చాలా బాగా చెప్పావు. సాయిరామ్.
12: సాయిరామ్ విహారీ.
2: భాను నా చిన్ననాటి స్నేహితుడు చెల్లి. నాకు భాను గురించి బాగా తెలుసు. దశరథుడికి శ్రీరాముడు అంటే ఎంత ఇష్టమో, అలాగే శ్రీరాముడికి దశరథుడు అంటే ఎంత ఇష్టమో, తన భానుకి తన తండ్రి అంటే అంత ఇష్టం చెల్లి.
3: అవునా?
2: తన తండ్రి నేర్పిన క్రమశిక్షణ ఎప్పుడు అతనికి శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది.
3: ఓకే. ఈ వయస్సులో మనకి తల్లిదండ్రులే స్ఫూర్తి.
2: అవును.
3: మాటల్లో సాఫ్ట్నెస్, పనుల్లో షార్ప్నెస్, ఇవన్నీ ఎక్కువ సమయం మనతో గడిపే తల్లిదండ్రుల నుండే నేర్చుకోవచ్చు.
2: అవును చెల్లి, చాలా కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు మనం విజయవాడలో ఉంటున్న షణుంకాకి ఫోన్ చేసి తన ఏం చెప్తాడో కూడా చూద్దాం.
3: అలాగే.
2: సారాం షణ్ముఖ.
13: సారాం విహారి,
2: ఎలా ఉన్నారు?
13: బానే ఉన్నాము. మీరందరూ ఎలా ఉన్నారు?
2: అంతా బానే ఉన్నాం షణ్ముఖ. ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట.
13: అలాగే.
2: సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను షణ్ముఖ.
13: చాలా ఆనందంగా ఉంది, ధన్యవాదాలు.
2: ఓకే, ఒక చిన్న ప్రశ్న షణ్ముఖ. మన స్వామి చెప్పిన బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్ వాక్యాన్ని ఎవరి నుంచి స్ఫూర్తి చెంది నువ్వు ఫాలో అవుతున్నావో మాతో కొంచెం షేర్ చేసుకుంటావా?
13: నేను మా అమ్మ దగ్గర నుంచి స్ఫూర్తి చెందుతూ ఉన్నాను. మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, ఎల్లప్పుడూ సత్యాన్నే చెప్పు, మంచి నడవర్గలనే నడువు, ఎవరు మంచి చెప్తే మంచి దారినే నువ్వు నమ్ము, చెడుని అసలు నమ్మద్దు వినద్దు అని చెప్పింది.
2: ఇంకా
13: మా అమ్మ దగ్గర నుంచి నేను ఇది క్రమశిక్షణగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను.
2: ఓకే, సో ఇంకా నీ చుట్టుపక్కల నుంచి కానీ, ఫ్రెండ్స్, స్కూల్ నుంచి కానీ ఏమేమి నేర్చుకున్నా కూడా చెప్తావా?
13: ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరితో ఆనందంగా ఎలా గడపాలి, అందరికి ఎలా సహాయం చేయాలి అని నేర్చుకున్నాను.
2: ఓకే, సో నువ్వు నీ చుట్టుపక్కల నుంచి ఇంత మంచి నేర్చుకున్నావు కదా, దాన్ని నువ్వు ఎలా ఫాలో అవుతున్నావు కూడా షేర్ చేసుకోవా.
13: అలాగే నేను ఎవరితో మాట్లాడినా నేను ఎప్పుడు నిజమే చెప్తాను, మరియు ఎక్కడికి వెళ్ళినా నేను క్రమశిక్షణగానే ఉంటాను, అందరితోనూ సరదాగా ఆనందంగా గడుపుతాను.
2: ఓకే ఓకే, షణ్ముఖ చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు.
13: ధన్యవాదాలు.
2: ఈ షణ్ముఖ చెల్లి పాజిటివ్ థింకింగ్ తో ఉంటూ తన అమ్మని, అన్నని, లక్ష్మణుడు తన అన్న అయిన రాముని ఎలా ఫాలో అవుతూ ఉంటాడో అలాగే మంచిని ఫాలో అవుతూ ఉంటాడు చెల్లి.
3: ఓ, అందరికి అమ్మ మొదటి గురువు, అందుకే మాతృదేవో భవ అని అంటారు కదన్నయ్య.
2: అవును,
3: అమ్మని, నాన్నని, గురువుని దైవంగా భావించి వారిని పూజించాలి. మనలాంటి వారందరికీ తల్లిదండ్రులే స్ఫూర్తి, అటువంటి తల్లిదండ్రులకే సాయిమాతే స్ఫూర్తి.
2: అవును చెల్లి, చాలా కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు నేను కూడా నా అకౌంట్స్ టీచర్ దగ్గర నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను చెల్లి. ఆయన పేరు నరసింహారావు సార్. సో మరి ఆయనకు కూడా ఫోన్ చేసి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందామా?
3: ఖచ్చితంగా అన్నయ్య.
14: హలో,
2: నమస్తే సార్, నేను విహారి రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాను.
14: హలో
2: హలో సాయిరామ్ సార్, నేను మీ స్టూడెంట్ విహారీని రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సో సార్, మీరు ఎంతో మంది స్టూడెంట్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారు, మాకెంతో ప్రేమగా చెప్పారు, మమ్మల్ని ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో ఇన్స్పైర్ చేస్తున్నారు స్వామి టీచింగ్స్ మీద. సో మీరు ఇంత మంచి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, ఎవరి నుంచి స్ఫూర్తి పొంది ఈ మంచి పనులన్నీ మాకు షేర్ చేసుకుంటున్నారు, అవి మాతో షేర్ చేసుకోరా?
14: అంటే మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. మనకందరికి, నాకే కాదు అందరికీ, ప్రపంచంలో అందరికీ ఎవరైతే ఇన్స్పిరేషనో ఆ మహానుభావుడే నాకు కూడా ఇన్స్పిరేషన్. నేను పెద్దగా చేస్తుంది ఏమీ లేదని అనుకుంటాను, ఎందుకంటే స్వామి మనకు నేర్పించిన దానిలో ఏదో ఒక వంతైనా మనం ఆయన పిల్లలకి చెప్పగలిగితే, చేసి చూపించగలిగితే ఏదో స్వామి కొంచెం సంతోషిస్తారేమో అన్న ఆశ.
2: అవును సార్,
14: అంతకన్నా ఏమీ లేదు విహారీ, ఇందులో పెద్దగా డీప్గా వెళ్ళిపోవాల్సింది నాకైతే ఏం కనిపించట్లేదు. ఏదో స్వామి చెప్పింది మనం పాటిస్తున్నామా లేదా, ఆ సింపుల్ దాన్ని మనం పట్టుకుని ముందుకు వెళ్ళిపోతే అదంతా ఇన్స్పిరేషన్, పర్స్పిరేషన్ అంటావా, అదంతా ఎవరినో ఇన్స్పైర్ చేయాలని మనం ఏం పని చేయం. స్వామి చెప్పింది మనం నడుచుకుంటూ పోతే ఆటోమేటిక్ గా ఎవరికైతే భక్తి ఉందో, ఎవరి మీద అయితే స్వామికి గురు ఉందో, ఆటోమేటిక్ గా వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. మనం చేయవలసింది మనం స్వామి మాట ముందు నడవడం అంతే.
2: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
14: నా ఉద్దేశం సరేనమ్మా.
2: ఓకే సార్, సాయిరామ్.
14: సాయిరామ్, సాయిరామ్.
2: ఈ సిచ్యువేషన్ లో చెల్లి, నేను కూడా ఆయన గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను.
3: చెప్పన్నయ్య.
2: నేను 11th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు చాలా కష్టమయ్యేది అకౌంటెన్సీ సబ్జెక్ట్. సో నాకే డౌట్స్ వచ్చినా ఆయన దగ్గరికి వెళ్లి చాలా ఇబ్బంది పెట్టి అడిగేవాడిని. కానీ ఆయన మాత్రం నేను ఎన్నిసార్లు వెళ్ళినా నవ్వుతూ ప్రేమగా ఉత్సాహంగా అలాగే అన్నిసార్లు సమ్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నేను ఇప్పుడు ఇలా అన్నాను అంటే, చక్కగా అకౌంట్స్ లో చేస్తున్నాను అంటే, అది ఆయన వల్లే చెల్లి.
3: సార్ చాలా బాగా చెప్పారు కదన్నయ్య.
2: అవును చెల్లి,
3: ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదే.
2: ఇప్పుడు మచిలీపట్నంలో ఉంటున్న శ్రీవత్సవ అనే నా ఫ్రెండ్ కి కాల్ చేసి తన అభిప్రాయం కూడా తెలుసుకుందాం చెల్లి.
3: అలాగే.
2: సాయిరాం శ్రీవాస్తవ, రేడియో సాయి నుంచి విహారీ మాట్లాడుతున్నాను. సో ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను శ్రీవాస్త.
15: ధన్యవాదము.
2: సో ఒక చిన్న ప్రశ్న, నిన్ను హాస్టల్లో గాని బయట ఎక్కడ గాని ఎంతో మందితో మంచి మంచిగా మాట్లాడటము, ఎంతో మంచి సేవ చేయడము, ఎవరికైనా సేవ అంటే నువ్వు ఫస్ట్ ఉంటావు. సో ఆ భావం నీకు నువ్వు ఎవరి నుంచి చూసి నేర్చుకున్నావో మాతో కూడా షేర్ చేసుకుంటావా?
15: తప్పకుండా
2: చెప్పండి.
15: నేను హాస్టల్లో కొన్ని మంచి గుణాలు నేర్చుకున్నాను. కొన్ని మంచి గుణాలేమో క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది మనం రోజు స్వామి ఉపన్యాసంలో వింటూ ఉన్నాము. స్వామి చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు ఏ చోటలో ఉన్నా క్రమశిక్షణ పాటించాలి అని. అందుకని చెప్పి క్రమశిక్షణ పాటించాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. స్వామినే స్ఫూర్తిగా తీసుకుని నేను క్రమశిక్షణ పాటించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకొకటి, పెద్దల్ని గౌరవించడం. పెద్దల్ని గౌరవించడం అనేది మన చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూ ఉన్నారు. మన అధ్యాపకులు, మన స్వామి, మన పెద్దలు అందరూ పెద్దల్ని గౌరవించండి అని చెప్పారు. అందుకని పెద్దల్ని గౌరవించడం కి కూడా మన స్వామి స్ఫూర్తిగా పెద్దల్ని గౌరవిస్తూ పాటిస్తున్నాను.
2: ఓకే, మరి నువ్వు ఇవన్నీ హాస్టల్లో కాక హాస్టల్లో మాత్రమే కాకుండా బయట ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు కూడా మాతో షేర్ చేసుకోవా?
15: స్వామి చెప్పినట్టు ఒక మంచి గుణం నేర్చుకున్న తర్వాత అది చేసి చేస్తే మంచిది, అది చేయడంలో ముఖ్యము. అందుకని చెప్పి నేను క్రమశిక్షణ అనేది చూట మారినా సరే పాటించడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే ఈ పెద్దల్ని గౌరవించడం, పెద్దల్ని కనిపించినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను.
2: ఓకే, చాలా చక్కగా చెప్పావు. మనం మళ్ళీ కలుసుకుందాం శ్రీవాస్తవ. సాయిరాం.
15: సాయిరాం.
2: ఇందాల మనం చెప్పుకున్నట్లు జీవితంలో మనకి రక్షణగా ఉండేది డిసిప్లిన్ చెల్లి. అలాంటి క్రమశిక్షణని ఇక్కడ మనం హాస్టల్లో ఉంటూ సాయిరాముడు చెప్పిన మార్గంలో చక్కగా శిక్షణ పొందుతున్నాము.
3: అవునన్నా, మన మిత్రులందా చెప్తుంటే నాకు రామాయణంలోంచి ఒక సంఘటన గుర్తొస్తుందన్నయ్య.
2: చెప్పు చెల్లి.
3: హనుమంతుడు సీతమ్మ వాణ్ణి వెతుకుతూ లంకకు వెళ్లాడు. అక్కడ రామనామం జపిస్తూ పూజ చేస్తున్న విభీషుణ్ణి చూశాడు. పూజ నామస్మరణ మాత్రమే కాదు, రామకార్యంలో కూడా పాల్గొనాలి అని హనుమంతుడు బోధించాడు. హనుమంతుడు మాటలకి స్ఫూర్తి చెందిన విభీషణుడు రావణాసుని ఎదిరించి రామకార్యంలో పాల్గొన్నాడు. ఇది స్ఫూర్తి అంటే కదన్నయ్య.
2: అవును చెల్లి. కాబట్టి మనకు సాయిరాముడు చెప్పిన విషయాలు మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఖచ్చితంగా పాటించాలి.
3: అవునన్నయ్య.
2: ఇప్పుడు ధర్మవరంలో ఉంటున్న నా మిత్రుడు రోహన్ కి కాల్ చేసి అతని అభిప్రాయం కూడా తెలుసుకుందాం.
3: అలాగే.
16: ఆపాలంటే మనం మన ఇళ్లలోనే ఉండాలి. కేవలం ముఖ్యమైన పనుల కోసం మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. అప్పుడు కూడా పక్క వారి నుంచి కనీసం 1 మీటర్.
2: సాయిరాం రోహన్, రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాం విహారీ.
17: సాయిరాం విహారీ,
2: ఎలా ఉన్నారంతా? బానే ఉన్నారా?
17: అంతా బానే ఉన్నారు. మీరెలా ఉన్నారు?
2: అంతా బానే ఉన్నాం రోహన్. ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నమాట. సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను.
17: చాలా ఉత్సాహంగా ఉంది విహారీ.
2: ఒక చిన్న ప్రశ్న రోహన్, నువ్వు స్వామి చెప్పిన బీ గుడ్, సి గుడ్, డు గుడ్ అనే వాక్యాన్ని ఎలా ఫాలో అవుతున్నావు? ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఫాలో అవుతున్నావో మాతో కొంచెం షేర్ చేసుకుంటావా?
17: తప్పకుండా
2: చెప్పండి.
17: నేను జీవితంలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలలో మా హాస్టల్ యొక్క అత్యంత ముఖ్యమైన వ్యక్తి నుండి నేర్చుకున్నాను. ఆయనే వేంబుపా. నువ్వు అతను పేరు ద్వారానే తెలుసుకోగలవు ఆయన మనందరికీ తాత లాంటి వారని.
2: అవును.
17: నేను ఆయన నుండి నేర్చుకున్న పాఠాలను నీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
2: ఖచ్చితంగా చెప్పండి.
17: మొదటిది అంకిత భావం. మా హాస్టల్లో గది శుభ్రత కోసం బహుమతులు ఇవ్వబడతాయి. అందుకు పా శుభ్రతకు మార్క్స్ ఇస్తారు. ఆయన 80 సంవత్సరాలు అయినా మార్క్స్ ఇవ్వడానికి మా హాస్టల్ యొక్క 3 అంతస్తులు పైకి మరియు కిందకి నడుస్తారు. నిజంగా ఈ కాలంలో ఎవరు అవ్వతాతలు ఇలా ఉంటారు? ఈ వయసులో మంచి విశ్రాంతి చాలా అవసరం. కానీ వేంబుప మాత్రం హాస్టల్ కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమే.
2: కరెక్ట్ గా చెప్పా.
17: మార్క్స్ ఇవ్వడం పెద్ద పనేమీ కాదు, కానీ ఆయన మాత్రం ఇది స్వామి ఇచ్చిన పని అనే భావంతో పూర్తి చేస్తారు. నేను కూడా నాకు ఏదైనా పని ఇవ్వబడితే అది సంపూర్ణ శ్రద్ధతో చేయడానికి ప్రయత్నిస్తున్నాను. రెండవది నిస్వార్థ ప్రేమ. మా హాస్టల్ యొక్క వంటగది సిబ్బంది మరియు భోజనశాలకు నిర్వహిస్తారు. నేను ఓ జ్ఞాపకాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
2: ఖచ్చితంగా.
17: ఇది పోయిన సంవత్సరం స్పోర్ట్స్ మీట్ సీజన్ లో జరిగినది. ప్రతిరోజు మా హాస్టల్లో డిన్నర్ 7:30 అయిపోతుంది, కానీ ఆ రోజు మాత్రం మేము 9:15 కి డైనింగ్ హాల్ కి వచ్చాము. అక్కడ పా మా కోసం వేచి ఉన్నారు. ఆయన మా అందరికి భోజనం వడ్డించారు. నేను పక్కకెళ్లి అడిగాను, పా నీవు భోజనం చేశారా? అప్పుడు పా ఏమన్నారంటే, నేను ఇంకా భోజనం చేయలేదు, నేను మీ అందరి కోసమే వేచి ఉన్నాను, మీరు తిన్న తర్వాతే నేను తినడం మొదలు పెడతాను. మీరందరూ స్పోర్ట్స్ మీట్ తో స్వామిని ఎంతో సంతోష పెడతారు కదా, అందుకని నేను కూడా స్వామిని సంతోష పెట్టాలని మీకోసం భోజనం వడ్డించాలని వేచి ఉన్నాను. మీ ద్వారా నేను స్వామిని సంతోష పెడతాను. ఇలా నేను ఈ 2 అంశాలు మన పా నుంచి నేర్చుకున్నాను విహారి.
2: సో ఇది నువ్వు రోజు నీ స్టూడెంట్స్ నీ ఫ్రెండ్స్ తో గాని నీ పెద్దలతో గాని ఇదంతా ఫాలో అవుతున్నావా?
17: ఫాలో అవ్వడం చాలా చాలా టఫ్ గా అనిపిస్తుంది అన్నమాట. ఇవి 2 అంశాలు మాత్రమే, కానీ పాటించడానికి చాలా కష్టం అనిపిస్తుంది విహారి. మన స్వామి తప్ప ఈ లోకంలో ఎవ్వరు నిస్వార్థ ప్రేమని ఇవ్వరు. అందరికి కొంచెమైన స్వార్థం ఉంటుంది. ఒక తల్లికైనా తన బిడ్డ మాత్రమే ఎదగాలని అది కొంచెం స్వార్థమైనా ఉంటుంది. అందుకని మనం ఎవరితో అయినా గొడవ పడినా కూడా మనం అతనితో చాలా ప్రేమగా మాట్లాడేది, అదే కొంచెం టఫ్ అనిపిస్తుంది అన్నమాట విహారి. కానీ ఎలా అయినా నేను ప్రయత్నిస్తున్నాను.
2: మన ప్రయత్నం మనం చేస్తే స్వామి ఆశీస్సులు ఎప్పుడు మనతో మన మీదే ఉంటాయి. చాలా బాగా చెప్పావు రోహన్. సాయిరామ్.
17: సాయిరామ్.
2: వెంబు సార్ 80 ఇయర్స్ పెద్దవారే అయినా మనందరితో మా అందరిలో కలిసి తెలియక ఒక టీనేజర్ లాంటి వారు చెల్లి ఆనందంగా ఉండడానికి, స్వామి కోసం విద్యార్థులకు సేవ చేయడానికి వయసు ఒక కారణం కానే కాదు అనే విషయం ఈయన దగ్గర నుంచి చక్కగా నేర్చుకోవచ్చు.
3: సో ఈ రోజు మనం ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాం కదన్నయ్య.
2: అవును చెల్లి.
3: మన మిత్రులు కూడా వారి జీవితంలో ఎలా స్ఫూర్తిని పొందారో విన్నాం కదా.
2: అవును.
3: అలాగే మనం ప్రతిరోజు కూడా మరొకరికి స్ఫూర్తిగా ఉండాలని మనం ప్రయత్నిద్దాం.
2: ఈ కార్యక్రమంలో మాతో పాల్గొన్న మిత్రులకు వింటున్న శ్రోతలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జయసారాం.
18: ఫోన్ ద్వారా ముఖాముఖి కార్యక్రమం స్ఫూర్తి విన్నారు. సమర్పించిన వారు శైలశ్రీ విహారీ, ముక్తిశ్రీ ధీమా, అదిగో తిరుపతి బాల్ వికాస్ బృందం ప్రణమామి సాయిష అనే గీతంతో మరొకసారి మన ముందుకు వస్తోంది.

0: తిరుపతి బాల్వికాస్ బృందం పాడిన ప్రణమామి సాయిష అనే గీతంతో నేటి మన రేడియో సాయి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ముగుస్తాయి.
1: నేటి కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరిపై స్వామి దివ్యాశీసులు సదా ఉండాలని కోరుతూ మీ వ్యాఖ్యాత యశోధర్ అభినందనలు, అలాగే
0: శ్రద్ధా అభినందనలు కూడా. రేడియో సాయి తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించే అవకాశాన్ని ప్రసాదించిన స్వామికి భక్తితో ప్రణమిల్లుతూ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై సాయిరామ్.
2: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
3: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ట్రూత్ వెల్,
2: అతి జాగ్రత్తగా ఈ జీవితాన్ని కాపాడుకోవాలి.
3: దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ సేఫ్ గార్డ్ దెమ్సెల్వ్స్.
2: ఈ విధమైనటువంటి దీనిగా కాపాడుకున్నప్పుడే దీనికి మూడు ప్రమాణములు ప్రధానమైనటువంటిగా కనిపిస్తున్నాయి.
3: When once they safeguard themselves, we have three evidence.
2: విద్య చేసేటువంటి పనులు చాలా ప్రధానం, మూడే.
3: There are three important factors here.
2: సర్వలోక హితే హరతః, అనగా అన్ని లోకములకు హితమైనటువంటి దానిగా మనం జీవించాలి.
3: We should live in such a way so as to be accepted.

0: acceptable to all the world.
1: సర్వజ్ఞాన సమయృతిః అనగా అన్నిటి ఎందుకు జ్ఞానం సమత్వంగా ఉంటుండాలి.
0: We should have the knowledge and the wisdom in all aspects of life.
1: సర్వే గుణ సమయుక్తః సర్వ గుణములు కూడాను ఈ విద్యార్థి యందు అభివృద్ధి గాంచాలి.
0: స్టూడెంట్ షుడ్ డెవలప్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్చ్యూస్.
1: ఈ మంచి గుణములు తాను నింపుకున్నప్పుడే,
0: వెన్ వన్స్ యూ డెవలప్ వర్చ్యూస్,
1: నీ యొక్క జీవితం అంతా కూడాను మంచిగా రాణిస్తుంది.
0: యువర్ లైఫ్ విల్ షైన్ బ్రిలియంట్లీ.
1: కాన విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: ఇది మీకు గొప్ప అవకాశము.
0: It's a great opportunity.
1: పవిత్రమైనటువంటి యొక్క దినముగా మీరు విశ్వసించాలి.
0: You should consider this as a sacred day.
1: సద్బోధనలు మీ హృదయంలో ప్రవేశించాలి.
0: See that you listen to good teaching.
1: సన్మార్గం మీ యొక్క జీవితంలో ప్రవేశించాలి.
0: You should tread along the right path.
1: సత్కీర్తిని మీరు ఆర్జించాలి.
0: You should get a good name.
1: నేను కోరేది అది ఒక్కటి.
0: That's what Bhagavan wants.
1: మంచి పేరు తెప్పించుకోండి.
0: Get a good name.
1: మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పించండి.
0: Get a good name to your parents.
1: మీరు చదివినటువంటి ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తెప్పించండి.
0: Get a good name to the institute where you study.
1: సహజంగా నీకు మంచి పేరు ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ రెప్యుటేషన్.
1: కానా
0: సో
1: మీరు చెడ్డ చేయటం గొప్పతనం కాదు.
0: నథింగ్ గ్రేట్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ఏ రాంగ్.
1: కీటకమైన కీడు చేస్తుంది. కీడు చేయటము మానవత్వం కాదు.
0: టు డూ రాంగ్ యాక్షన్ ఇస్ నాట్ ఎ హ్యూమన్ క్వాలిటీ.
1: నీవు దేనికి నీ భయపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: సత్యానికి మాత్రమే నీవు భయపడు.
0: యూ షుడ్ ఫియర్.
1: నీవు భయపడడానికి నీవు పశువు కాదు.
0: You are not an animal to have this fear.
1: భయపెట్టడానికి నీవు మృగం కాదు.
0: You are not an animal to have this trait of fear.
1: మనిషి.
0: You are a human.
1: కనుక నేను భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: Therefore, I should not be afraid of anything. I should not make others fear.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడే సమాజం కూడా బాగుపడుతున్నట్టు అవుతుంది.
0: When once you know this truth, you can rectify, correct the society.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు మాత్రం బాగుపడటమే కాకుండా మీ స్నేహితులు, మీ మిత్రులు అనేక మంది ఉంటుంటారు. వారిని కూడాను ఈ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి వారిని కూడాను ధన్యులు చేయడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ ఓన్లీ బి గుడ్, యూ షుడ్ ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్ టు ట్రేడ్ అలాంగ్ దిస్ సీక్రెట్ పాత్ అండ్ రిడీమ్ దేర్ లైవ్స్. విత్ దీస్ వర్డ్స్ భగవాన్ బ్రింగ్స్ దిస్ కోర్స్ టు ఎ క్లోజ్.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2వ తేదీలలో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను అందించడం జరిగింది. ఆగస్టు 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా పిల్లలు సమర్పించిన వివిధ కార్యక్రమాల సుమమాలలోని 4వ ఆఖరి భాగ పునఃప్రసారాన్ని శ్రోతలింతవరకు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@sssmediacenter.org గాని లేదా వాట్సాప్ ద్వారా 9393258258 కి గాని రాసి పంపగలరని ఆశిస్తున్నాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. స్త్రీలు కుటుంబంలో, సమాజంలో, ప్రపంచంలో తమ జీవితాలలో విభిన్న భూమికలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇహపర జీవిత సుఖశాంతులకు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. విశ్వాసమే మీ శ్వాసగా ఉండాలి అంటారు స్వామి. ఆ మాటను త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తూ, అక్షరాలా పాటిస్తూ తమ జీవన ప్రయాణాన్ని స్వామివారి బాటలో సాగిస్తున్న కొంతమంది మహిళల అనుభవాలను, వారు నేర్చుకున్న జీవిత పాఠాలను వారి మాటల్లోనే వింటూ స్ఫూర్తిని అందుకోవటానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే మా ఈ కార్యక్రమం సాయి పథంలో మహిళ.
1: ప్రార్థన అంటే అదివ్వు ఇదివ్వు అని కోరికల చిట్టాను భగవంతుని ముందు పెట్టడం కాదంటారు స్వామి. మరి ప్రార్థన అంటే శ్లోకాలు స్తోత్రాలు చెప్పటమా, లేక పూజలు వ్రతాలు చెయ్యటమా, పాటలు మాటల ద్వారా దేవుణ్ణి పొగడమా అనుకుంటే స్వామంటారు, భగవంతుడు మనకు ప్రసాదించిన ప్రతి చిన్నదానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకోవటం ప్రార్థన. ఆ కృతజ్ఞతాభావంతో తిరిగి భగవంతునికై ప్రతీక్షణం సేవ చేయటం నిజమైన ప్రార్థన. ఏదో ఉదయం పూజగదిలో సాయంత్రం భజనలో పాల్గొంటే మీరు పార్ట్ టైం డివోటీస్ అవుతారు, కాని ప్రతీక్షణం భగవంతుణ్ణి మదిలో తలుచుకుని కృతజ్ఞతాభావంతో చేసిన ప్రతీ పని ప్రార్థనే, భగవంతుని అర్చనే అవుతుంది. కోరికలు తీరటం కోసం ఎంత ఆవేదనతో ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తామో, ఆ కోరికలు తీరిన తరువాత కూడా అంతే ఆర్తితో కృతజ్ఞతలు చెప్పుకోవటం నిజ భక్తుని లక్షణం. అటువంటి సదాలోచనకు ప్రేరణ కూడా స్వామే. ఈ సందర్భంలో శ్రీమతి అన్నపూర్ణ గారి గురించి మనందరం తెలుసుకోవాలి. మధురవాడ గ్రామస్థులైన వీరు విశాఖ జిల్లాలోని ఏకైక మహిళా కన్వీనర్గా స్వామి సేవలో ఉన్నారు. వీరి పరిచయాన్ని ఈనాటి సాయి పథంలో మహిళ కార్యక్రమంలో విందాం. పరిచయకర్త శ్రీమతి లలితా సాయి దగ్గుబాటి.
0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీమతి కె అన్నపూర్ణ గారు విశాఖపట్నంలో ఉంటున్నారు. వారు ఈరోజు మనతో తమ జీవితానుభవాలను పంచుకోవటం కోసం రేడియో సాయి బృందంతో మాట్లాడటానికి వచ్చారు. సాయిరాం అన్నపూర్ణ గారు.
2: సాయిరాం అండి.
0: అన్నపూర్ణ గారు, మీరు మన రేడియో సాయి శ్రోతలకు మిమ్మల్ని కొద్దిగా పరిచయం చేసుకుంటారా?
2: నా పేరు అన్నపూర్ణ. నేను హౌస్ వైఫ్ని. ఆర్గనైజేషన్ పరంగా భజన మండలి మహిళా కన్వీనర్ని. మా భర్త పేరు కె సూర్యనారాయణ రాజు. నాకు ఒకే పాప. పాప పేరు సాయి దివ్యశ్రీ. 10th class చదువుతుంది. స్వామి అనుగ్రహ ఆశీస్సులతో తను నాకు పుట్టడం జరిగింది. సాయిరాం.
0: చాలా బాగుందండి. మరి మొదటిసారిగా స్వామిని గురించి మీరు తెలుసుకున్నది విన్నది ఎప్పుడు? అలాగే స్వామివారి దర్శనం మొట్టమొదటిసారి మీకు ఎక్కడ కలిగింది? ఈ విషయాలు చెప్తారా?
2: నేను ఫస్ట్ భజనలు చూసి భజనలకు వెళ్ళాలి అనే ఒక కోరికతోని భజనలు మా అంటే విశాఖపట్నంలో మధురవాడ అనే గ్రామంలో అక్కడ భజన జరుగుతుంటే వెళ్ళాను. 1993లో భజనకి వెళ్ళడం జరిగింది. 1994లో మొట్టమొదటిసారిగా స్వామిని పుట్టపర్తిలో స్వామి పుట్టు పండుగల వేడుకల్లో స్వామిని దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. 1995 నుంచి నేను ఒక సేవాదళిగా సర్వీసులు అన్ని పుట్టపర్తి వెళ్ళి చేయడం జరిగింది. నాకు 1986లో వివాహం జరిగింది. అప్పుడు నాకు 17 సంవత్సరాలు. అయితే స్వామి నాకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే భజనకి వెళుతూ స్వామిని వేడుకుంటూ ఉండేదాన్ని. స్వామి ఒక బిడ్డనివ్వు ప్రసాదించు అని. ఎందుకంటే సమాజంలో అందరూ కూడా నాకు అప్పటికే 10 సంవత్సరాలు దాటిపోయినాయని మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టలేదని చాలా మంది చేత గుడ్రాళ్ళని కూడా అనిపించుకున్నాను. ఆ బాధతో స్వామితో భజనలోకి వెళ్ళి రోజు కూడా ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ప్రార్థిస్తూ స్వామి సర్వీసులు చేయాలి, సేవలు చేయాలనే ఉద్దేశంతో 1995 నుంచి నేను స్వామి పుట్టపర్తి వెళ్ళి సర్వీసులు చేస్తూ ఉండేదాన్ని. 1999లో స్వామి నేను పుట్టపర్తి పుట్టు పండుగలకు సర్వీస్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చాక నాకు స్వామి కళ్ళలోని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో నీకు సంతానం కలుగుతుందని స్వామివారు చెప్పడంతో అక్కడ స్వామి నాకు స్వామిలాగా కనిపించలేదు. ఒక సాయిమాతగా స్వామి సారీ కట్టుకుని పట్టుచీర, గ్రీన్ కలర్ పట్టుచీర కట్టుకుని తల దువ్వుకుని ముడి పెట్టుకుని ముడి చుట్టూ పువ్వులు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కూర్చున్నారు. స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం రెసిడెన్షియల్లోనే నాకు ఇవ్వడం జరిగింది. అప్పుడు మాట్లాడుతూ స్వామి నాతోని, నాకు బిడ్డలు కావాలి స్వామి అని అంటే తప్పకుండా తప్పకుండా అని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత 2000లో కూడా నేను సర్వీస్కి వెళ్ళాను. నవంబర్ ఎప్పుడు పుట్టుపండుగ సర్వీస్కి వెళ్తూ ఉండేదాన్ని. 2001లో సెప్టెంబర్ 5వ తారీఖు నేను మా పాప పుట్టడం స్వామి అనుగ్రహ ఆశీస్సులతో. ఆ స్వామి అంటే ఆయన ఇచ్చిన మాట, నాకు కల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు చెప్పిన మాట నిజం చేసి నాకు చూపించారు. పాప పుట్టిన దగ్గర నుంచి ఒకటే తపన నాకు, అటువంటి భగవంతుడికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకుంటాను, నేను ఏమి ఇవ్వగలను అనే ఒక తపన నాలో ఉంటూ ఉండేది. పాప పెరుగుతుంది, ఆ పాపకి అక్షరాభ్యాసం అన్నప్రసన్న అన్నీ కూడా నేను పుట్టపర్తిలోనే జరిపించుకున్నాను స్వామివారాన్ని జన్మించినందుకు. ఆ తర్వాత నా తపన అలా ఉంటూ 2001లో పాప పుట్టింది. 2009 వరకు ఒకే తపన నాకు ఉంటూ ఉండేది, స్వామికి నేను ఇవ్వలేకపోతున్నాను, ఏమీ నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాను, సమాజంలో గుడ్రాలుగా అందరూ అంటుంటే విని తట్టుకోలేకపోయేదని. అంత బిడ్డని నాకు ఇచ్చారు, అటువంటి భగవంతుడిని నేను ఏ విధంగా ఆయన్ని ఇది చేయాలి అనే ఉద్దేశంతో బాధపడుతూ ఉండేదాన్ని.
0: భగవంతుడు భక్తులకు వరాలివ్వడం అనేది ఆయన ప్రేమకు చిహ్నం. ఆయనకి మన మీద అంతులేని ప్రేమ కాబట్టి మనం ఏదైనా కోరిన వెంటనే పాపం ఇచ్చేస్తారు. అలాగే స్వామికి, భగవంతుడికి నచ్చే పని, స్వామికి సంతోషం కలిగించే పని ఏమైనా చెయ్యాలి అని భక్తులు అనుకోవడం చాలా విశేషం. మనం జనరల్లీ మనుషులం కాబట్టి తీసుకుంటాము మర్చిపోతాము. లవ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, సెల్ఫ్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్ అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ మీరు స్వామి మీకు ఇచ్చిన వరాన్ని గుర్తుంచుకుని అందుకు కృతజ్ఞత చూపించుకోవాలి అని తపన పడటం అనేది చాలా బాగుందండి. భక్తుడు భగవంతుడి కోసం ఆరాటపడడం. స్వామి యొక్క మార్గంలో మీరు మరి ఎలా నడుస్తూ వెళ్తున్నారు, దానికోసం మీరు ఏం చేస్తున్నారు?
2: నేను ఇంకా రోజు భజనలకు వెళుతూ ఉండేదని, నగర సంకీర్తనకు వెళుతూ ఉండేది. చిన్న పాప అయినా పాపను తీసుకుని స్వామి కార్యక్రమాలు ఏవి కూడా మానేదని కాదు, వెళుతూనే ఉండేదని. రోజు వెళ్లేదని కానీ స్వామికి నేను ఏదన్నా చెయ్యాలి అనే సంకల్పం మట్టుకి గట్టి పడిపోతూ ఉండేది నాకు రోజు రోజుకి. నా నిజంగా స్వామి అంటే మన మనసులో ఏదున్నది సాయిమాతకి తెలుసు కాబట్టి నాలో ఉన్న ఆ తపన, ఆ కోరిక తీర్చాలనే ఉద్దేశంతో నాకు 2009లో స్వామి మందిరం కట్టే అవకాశం ఇచ్చారు. అంది సమాజంలో అక్కడ గ్రామంలో ఎవరూ కూడా మందిరం కట్టడానికి ఒప్పుకోలేదు. ఆ సైట్ ఇచ్చిన ఆయన కూడా సైడ్ అయిపోయారు. ఆర్గనైజేషన్ పరంగా కూడా అందరూ కూడా అంటే ఆ వీధిలో పెట్టిన ఇబ్బంది వల్ల అందరూ కూడా సైడ్ అయ్యారు. ఎవరు నిలబడే పోయినా నేను అంటే ఒక మహిళని ఏం చేయగలను అనే ఇది నాకు రాలేదు. స్వామి నాకు ఆ థాట్ రానీలేదు. నేను చెయ్యగలను అన్న ఒక్కటే నాకు ఉండేది మనసులోని. ఎవరూ రాకపోయినా పర్వాలేదు, నేను కట్టాలి మందిరం, కట్టి స్వామిని అందులో పెట్టి ప్రతిరోజు భజనలు నారాయణ సేవలు చేసుకోవచ్చు, ఒక మందిరం అనేది ఉంటే ఈ గ్రామంలోననే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళాను. చాలా కష్టాలు పడుతూ 5 నెలల 20 రోజుల్లో 6 నెలలు తిరగంట మందిరం కట్టి ఓపెనింగ్ చేయడం జరిగింది. మ్యాన్ పవర్ లేదు నా దగ్గర, మనీ పవర్ కూడా లేదు. అయినా స్వామి అనుగ్రహ ఆశీస్సులతో నాలో ఉన్న తపన ఆయన అర్థం చేసుకుని నాకు తోడు నీడగా ఉంటూ నా కూడా ఉండి కట్టింది ఆయనే, కాకపోతే నా చేత ఒక పనిముట్టుగా నన్ను వాడుకున్నందుకు నేను ఎప్పుడు కృతజ్ఞత స్వామికి చూపిస్తూనే ఉంటాను. నేను 1993లో స్వామిని ఎప్పుడైతే భజనలో చూసినా అప్పుడే నాకు అద్దిగిపోయారేంటో మనసుకి, నా ఆత్మకి ఆయన ప్రేమని నేను అప్పటి వరకు చూడలేదు ఆయన్ని. నేను ఒక్కసారిగా నాకు మనసులోని ఆ ఇంట్లో మనిషిలాగా నేను అంత ప్రేమ పెట్టేసుకుని ఆయన దగ్గరే ఉండి నాకు ఆ మందిరం కడుతున్నప్పుడు ఎవరూ లేరనే ఫీలింగ్ నాకైతే ఉండేది కాదు. అందరూ ఎదురు తిరుగుతున్నారు, ఎలా కట్టాలనే ఆలోచన కూడా నాకు ఉండేది కాదు. స్వామి మందిరం కట్టాలి, స్వామి నా దగ్గర ఉన్నారు, స్వామి నాకు ఇంట వెంట జంట ఉంటారు అన్న నమ్మకంతో నేను మొదలుపెట్టాను. స్వామి నిజంగా ఒక అడుగు మన ముందే కేస్తే 10 అడుగులు నేను ముందుకేస్తాను బంగారు అన్న మాట స్వామి నా విషయంలో నిలబెట్టుకుని నాకు 10 అడుగులు కాదు 100 అడుగులు ముందుకేసి నడిపించి ఆ మందిరం నా చేత కట్టించుకున్నారు. ఎంతో మంది కట్టగలిగే సమర్థులు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరికి ఇవ్వని అవకాశం నాకు ఇచ్చారు స్వామి. నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత చూపిస్తూనే ఉన్నాను స్వామి మీద.
0: సంకల్పం గట్టిదైతే, సంకల్పం మంచిదైతే భగవంతుడి కృప ఎప్పుడూ ఉంటుందని స్వామి మరొకసారి మనకి నిదర్శనం చూపించారు. అన్నపూర్ణ గారు, మీరు మాటల్లో అన్నారు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఎవ్వరి సహాయం సహకారం లేకపోయినా కూడా ఈ మందిరం నిన్ను నిర్మించడంలో విజయం సాధించాను అని, అంటే ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందండి, వాటి గురించి కొద్దిగా ఏమైనా వివరించి చెప్తారా?
2: అంటే మందిరం అంటే ఆ వీధిలో అందరూ కూడా ఏంటో మందిరం కడుతున్నాము, ఇక్కడ ఏదో న్యూసెన్స్ వాళ్ళకి ఏదన్నా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో వారందరూ కూడా అబ్జెక్షన్ చేయడం జరిగింది. అయితే అలాంటిది ఏమీ ఉండదు, బాల వికాస్ జరుగుతుంది, మీ పిల్లల్ని బాల వికాస్కు పంపించవచ్చు, మందిరం ఉంటే ఒక డాక్టర్ వస్తాడు, మందులు మీకు ఏమైనా ఒంట్లో బాగుతే మందులు ఇస్తారు, నారాయణ సేవ అవుతుంది, ఇలా భజన అవుతుంది సాయంత్రం పూట, అన్ని మంచి కార్యక్రమాలని చెప్పు చూసినా సరే వాళ్ళు ఎవరూ కూడా వినిపించుకోలేదు. మందిరాలు అయ్యి కట్టే ఇటు ఇక్కడ ఏమీ పెట్టద్దు, నిజంగా ఇక్కడ కడితే మిమ్మల్ని కుక్కను తరిమినట్టు తరుముతాము అని ఆ సమాజంలో అందరూ కూడా ఎవరు ఇది చేయలేదు. అయినా సరే కట్టాలి స్వామి, అక్కడ ఆయన పేరుని రిజిస్ట్రేషన్ చేసాము ఆ సైట్ ని, అక్కడ స్వామి మందిరం కట్టాలంటే అది స్వామి సంకల్పమే, ఎందుకంటే స్వామి అక్కడ వెలవాలనుకున్నాడు కాబట్టి అక్కడ వెలవడానికని సైట్ అయ్యి ఆయన చూసుకున్నదే, మనం అంటే నేను చూసిందేం కాదు, నేను కట్టిందేం కాదు, అంతా ఆయన సంకల్పంతోనే. అక్కడ కట్టడానికి ఒక సిమెంట్ లారీ కూడా రానిచ్చేవారు కాదు, బోరు కొట్టదామంటే బోర్వెల్ లారీ కూడా రానిచ్చేవారు కాదు ఆ రోడ్లో. వాళ్ళందరినీ బతిమలాడి ఎన్ని చేసినా సరే దేనికి, ఈ వీధిలోకి ఈ రోడ్డు పాడైపోతుంది అని అబ్జెక్షన్ చేసి ప్రతిదానికి ఆటంకాలు అలా పెడుతూనే ఉండేవారు. ఏ పని చేసినా రోడ్డు మీద కొంచెం ఇసుకొచ్చినా ఏమైనా వచ్చినా వెంటనే వాళ్ళందరూ కట్టకట్టుగా వచ్చేసేవారు, వచ్చి ఇలాగ న్యూసెన్స్ మాకు ఇదే చెప్పాం అందుకనే అనేసి అంటూ ఉండేవారు. అలా జాగ్రత్తగా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరి చేత ఏమనిపించుకోకుండా ఆ మందిరం స్వామి అనుగ్రహ ఆశీస్సులతో కట్టడం జరిగింది. ఇప్పుడు కట్టాక వాళ్ళందరిలో కూడా మార్పు అనేది, అదే వాళ్ళందరూ ఒప్పుకోకపోతే నేను ఆ ఊరు కార్పొరేటర్ దగ్గరికి, కొంతమంది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అందరూ వద్దంటుంటే మేం కూడా ఏం చేయలేము అని చెప్పి వాళ్ళు కూడా వెనకడిగేయడం జరిగింది. జరిగినా సరే అని చెప్పి వాళ్ళు ఎవరు సహాయం తీసుకోకుండా ఇంట్లో నా భర్త సహాయం అయితే ఉంది, ఇంక మళ్ళీ ఫ్యామిలీలో మా నాన్నగారు వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేశారు. చేసినా సరే నేను ఎవరికి ఈ సమాధానం అయితే ఏం చెప్పేదని కాదు, మందిరం కట్టాలనే ఒక దీక్ష తప్పించి నేను ఎవరు ఏమన్నా పట్టించుకుండేదని కాదు. అలాగని నాకు మ్యాన్ పవర్ ఎలాగా లేదు, మనీ పవర్ కూడా నా దగ్గర లేదు. నేను మిడిల్ క్లాస్, మా వారు ఆర్టీసీలో కండక్టర్గా జాబ్ చేస్తున్నారు. అయితే అంత డబ్బు లక్షలు పెట్టి కట్టే అంత స్తోమత లేదని నాకు తెలుసు, కానీ లేదనే భావం నాలో ఉండేది కాదు, నేను కట్టగలనన్న ఒక సంకల్పం తప్పించి అటువంటిది ఏమి ఉండేది కాదు. అలా ఎప్పుడైతే నేను ఒక 50,000 పట్టుకుని మొదలు పెట్టానో అవంతటి అవే డబ్బులు రావడము, పనులు కూడా చకచక జరగడం. ఆర్గనైజేషన్ పరంగా ఎంఎస్ ప్రకాశ్రావు గారు ప్లాన్ గీస్తారని ఆయన తీసుకురావడం జరిగింది. ఆయన తీసుకొస్తే ఆ వీధిలో వాళ్ళందరూ ఆయన మీద కలబడిపోయారు, ఇక్కడ ఎవరు మందిరాలు కడతాక వీల్లేదు అని చెప్పి. ఆయన ఇలాంటి చోట స్వామి కూడా హర్షించరమ్మా ఎందుకు ఇంత ఇది అని అన్నారు. ఇంకా అలా ఆ సపోర్ట్ కూడా లేకపోవడంతో నా ఓన్ గా అది ప్లాన్ కూడా కింద నారాయణ సేవకి కిచెన్ కట్టి పైన భజన మందిరం కట్టడం జరిగింది. అది 2 నెలల్లో 2 స్లాబులు పిల్లర్స్ మీద 2 స్లాబులు వేయడం జరిగింది. అప్పుడు అది అంటే వెస్ట్కి ఉంటుంది సింహద్వారం, వెస్ట్కి ఉండొచ్చో ఉండకూడదో ఏంటని ప్రకాశరావు అంకుల్ గారిని తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఉండొచ్చాము, ఎలా కట్టావమ్మా అప్పుడు వద్దని ఇంజక్షన్ అట్లు తెస్తామన్నారు, ఇక్కడ కడితే ఒప్పుకోమన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఎవరు దీనివల్ల ఇవన్నీ కట్టగలిగావమ్మంటే ఏ స్వామితో జరిగింది అంకుల్ ఇవన్నీ కూడాని, నేనైతే ఏం కాదు, అందరూ కూడా దేనికి నాకు సహాయ సహకారాలు అందించలేకపోయారు, కానీ అయ్యింది అని అంటే ఎంత అయింది ఏంటి అని అంటే ఇప్పుడుదాకా 5 లక్షలు అయింది అంకుల్, ఇంకా 2 లక్షలు పని ఉందని మేస్త్రి చెప్తున్నారు, అందుకే ఆ డబ్బులు కూడా నేను ఇంకెవరిని అడిగే ఇది లేదు నాకు, అందుకని అంటే చేతకాని పని అది ఎవరినన్నా అడిగి డొనేట్ చేసి. అంత తెలివితేటలు నేను హౌస్ వైఫ్ని కాబట్టి బయట మాట్లాడే శక్తి నాకు లేదు, ఎవరినన్నా అడగాలని కూడా నాకు తెలియదు, అలాంటి పరిస్థితిలో నాకు ఇంకా ఉన్నది 100 గజాల సైట్ లో మాకు ఇల్లు ఉంది ఓన్ గా, అది నా పేరు మీద ఉందని. నేను అక్కడ మధురవాడ గ్రామీణ బ్యాంక్ ఉంది, నా ఫీల్డ్ ఆఫీసర్. నేను అందులో ప్రతి నెల సీఓడి స్వామి, మేమందరం కూడా భజనలో వాళ్ళందరం కూడా సీఓడి 30 రూపాయలు నెలకి చొప్పుని ఆ బ్యాంకులో కట్టడం జరిగేది. సీలింగ్ అండ్ డిజైర్ అని స్వామికి అలా పొదుపు రూపాయి, రోజుకు రూపాయి చొప్పున కట్టడం జరిగేది. అక్కడ నాకు ఫీల్డ్ ఆఫీసర్ కొంచెం పరిచయం, దాంతో ఆయనకి చెప్పాను నేను ఇలా మా ఇల్లు పెట్టుకుని కాగితాలు, మందిరం ఇంకా 2 లక్షల పని ఉంది ఇస్తే దాంతో పూర్తయిపోద్ది అని అడగడం, ఆయన వచ్చి చూస్తానడం జరిగింది. అనుకోకుండా స్వామి అంటే అలా చేయడానికి స్వామి ఒప్పుకోలేదు. వెంటనే ప్రకాశ అంకుల్ గా నన్ను మా అక్కడ పంపించారు. ఆయన్ని స్వామి పంపిస్తే ఆయన అన్నారనమాట, ఏం చేయాలనుకుంటున్నావు ఏంటమ్మా అంటే, ఇప్పుడు దాకా 5 లక్షలు అయింది అంకుల్, ఇంకా 2 లక్షల పని ఉంది, అది ఇలా చేద్దాం అనుకుంటున్నాను బ్యాంకులో పెట్టంటే, వెంటనే అంకుల్ నన్ను అలాగైతే స్వామి హర్షించడమ్మా, ఇంతవరకు చేసావు ఒక ఆడపిల్లగాని, నువ్వు ఇంత పెద్ద కార్యక్రమం చేయగలిగావు, అలాంటప్పుడు ఇంకా నువ్వు నీ ఇది ఇల్లు కూడా పెట్టి చేస్తే స్వామి హర్షించరు, అది స్వామికి నచ్చదు, ఇంతవరకు కట్టావు కాబట్టి ఇక మీదనే నేను మిగతా పని అంతా నేను చూస్తానని ఆయన నాకు పూర్తిగా ఒక తండ్రిలాగా అంటే స్వామి ఆ రూపంలో ఆయన రూపంలో నాకు వచ్చి అండగా ఆయన నిలబడడం జరిగింది. అయితే 2009 మే 10వ తారీఖుని మందిరం శంకుస్థాపన చేయడం జరిగింది. 2009 నవంబర్ 19వ తారీఖుని మందిరం, అప్పుడు ఫస్ట్ లో కార్పొరేటర్ కూడా ఒప్పుకోలేదు, అంటే ఆ ఊరు కార్పొరేటర్ని కూడా నేను సహాయం అడిగితే ఒప్పుకోలేదు. అలాంటిది మందిరం పూర్తయ్యాక 19వ తారీఖున ఓపెనింగ్ అవుతే ఆ రోజు మేయర్ వచ్చి ఆ మందిరం ఓపెన్ చేయడం జరిగింది. ఆ మేయర్ కూడా అంటే నాకు తెలియదు ఆయన వస్తారు చేస్తారని, మాకు తెలిసిన ఒకళ్ళ ద్వారా ఇలా మందిరం ఓపెనింగ్ అని వాళ్ళు ఎవరో ఫోన్ చేసి చెప్తే ఆయన వచ్చి చేయడం జరిగింది. అంత వైభవంగా ఆ మందిరం ఓపెనింగ్ మట్టికి చాలా చక్కగా అయింది. ఆర్గనైజేషన్ లో పెద్దలందరూ వచ్చారు, ఆ వీధిలో వాళ్ళు కూడా మార్పు అనేది వచ్చింది వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఓపెనింగ్ కి వచ్చారు. ఆర్గనైజేషన్ పరంగా ఉన్న పెద్దలు మన డిస్టిక్ ఇన్ఛార్జీల కాడి నుంచి అందరూ కూడా వచ్చి, అయితే ఈ మధురవాడ మందిరం ఏర్పడింది కాబట్టి భజన మండలి చేస్తామని చెప్పి భజన మండలి చేసి నన్ను విశాఖ జిల్లాలో మహిళా కన్వీనర్లు ఎవరు లేరు, నన్ను ఆ రోజు 19వ తారీఖుని మహిళా కన్వీనర్గా నియమించడం స్వామి ఆయన అనుగ్రహంతోనే జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మందిరం చక్కగా అన్ని కార్యక్రమాలు, నిత్యనారాయణ సేవ జరుగుతుంది, నిత్యం నగర సంకీర్తనలు ఉంటాయి, నిత్యంగా నా సాయంత్రం పూట నామ సంకీర్తనలు ఉంటాయి, ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు అందులో జరుగుతున్నాయి ఇప్పుడు.
0: చాలా బాగుంది అన్నపూర్ణ గారు, మన సంకల్పం గట్టిగా ఉంటే స్వామి సహాయం తప్పక అందుతుందని ఎన్నో రకాలుగా నిరూపిస్తూ వచ్చారు స్వామి. ఈ మీరు ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. స్వామి యొక్క కృప, స్వామి అనుగ్రహం లేకుండా ఒక మహిళ ఇన్ని కష్టతరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ కూడా నిలబడగలగడం అనేది చాలా అద్భుతమనే చెప్పాలి. అన్లెస్ అంటే భగవంతుడి దయ ఉంటే కానీ ఇది సాధ్యం అనిపించదు. అలాగే మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు అవి చేస్తూ వస్తున్నానని చెప్తున్నారు. మీరు స్వామితో ఈనాటి కాలంలో స్వామిని 93వ సంవత్సరంలో స్వామి భజనతో మొదలుపెట్టి స్వామితోనే కలిసి ప్రయాణం సాగిస్తూస్తున్నారు, స్వామిని ఎన్నోసార్లు దర్శనం చేసుకుని కూడా ఉంటారు, మరి ఈనాటి కాలంలో స్వామితో మీరు మీ ఆంతరంగిక అనుబంధాన్ని, మానసిక బంధాన్ని ఎలా దృఢపరుచుకుంటూ వస్తున్నారు?
2: అంటే స్వామికి నాకు ఉన్న కనెక్ట్ ఏంటంటే, రోజు ఇంకా స్వామి ఉదయం నగర సంకీర్తన కానీ సాయంత్రం భజన వరకు స్వామితో అంటే ఆయన కూడా ఉన్నట్టే ఉండి, నేను నాకు ఏదన్నా బాధ వచ్చినా సమస్య వచ్చినా సరే నేను స్వామికి చెప్పుకోవడం నాకు అలవాటు. ఆయన గుండెల మీద తలపెట్టుకుని నా ఆవేదన అంతా కూడా ఆయనకి వ్యక్తపరుస్తూ ఉంటాను, అవన్నీ కూడా గాలి మబ్బుల్లాగా స్వామి తుడుస్తూ ఉంటారు అన్నీ కూడా. ప్రతిరోజు కూడా మందిరంలో నిత్యనారాయణ సేవ జరుగుతుంది, సాయంత్రం నామ సంకీర్తన ఉంటుంది, ఉదయం నగర సంకీర్తన ఉంటుంది, అవి కాకుండా స్పెషల్ సర్వీసులు.
0: ప్రతిరోజు నగర సంకీర్తన నామ సంకీర్తన ఉంటాయా?
2: ఉంటాయండి, నిత్యంగా నారాయణ సేవ కూడా, నిత్యనారాయణ సేవ కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు ఓల్డ్ బాగా 70-80 సంవత్సరాల వయసు వారికి నారాయణ సేవ చేస్తాం మేము, అంటే ఒకరోజు కూడా గ్యాప్ ఉండదు, 364 రోజులు నారాయణ సేవ చేస్తూనే ఉన్నాం మందిరం కట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా కూడా. ఆయన అనుగ్రహ ఆశీస్సులతో కార్యక్రమాలన్నీ చాలా బాగా అవుతాయి. ఏ కార్యక్రమం అయినా ఇది స్వామి కార్యక్రమం అని అంటే నేను ఇంట్లో కన్నా ముందు స్వామి కార్యక్రమానికే ముందు అడుగు వేస్తూ ఉంటాను. ఎటువంటి సేవ అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నా. అంటే ఈ శరీరం భగవంతుడిచ్చింది, ఈ మళ్ళీ భగవంతుడికే అంకితం అవ్వాలి అన్న దృఢ విశ్వాసం నాలో ఎప్పుడు కూడా ఉంటుంది. ఎప్పుడు పడుకున్నా కూర్చున్నా నుంచున్నా నాకు అదే ఆలోచన, ఈ శరీరం స్వామిది, ఈ స్వామి గురించి నేను ఉపయోగించుకోవాలి ఇది. అంటే స్వామికి కాదు, స్వామి తాలూకు సేవలు. ఆయన ఇటువంటి అవతారం ఎప్పుడూ రాలేదు, రాబోదు కూడా. ఎందుకంటే రాముడు కృష్ణుడు అందరూ మామూలుగా మానవ అవతారాలు ఎత్తిన భక్తులకి ఏది కూడా మనకి మెసేజ్ అనేది ఇవ్వలేదు. ఈ కలియుగంలో షిరిడి సాయిబాబా కూడా ఇవ్వలేదు స్వామి మట్టికి. ఆయన సర్వీస్ చేస్తూ ఆ పదంలో నడవమని మనకు సత్యసాయి సేవా సంస్థలు స్థాపించి అందులో నుంచి సేవా కార్యక్రమాలు చేయమని స్వామి చేస్తూ మనల్ని చేయించుకున్నారు. ఇటువంటి పరిపూర్ణ అవతారము ఇంకెప్పుడు ఉండదన్న విశ్వాసం నాలో ఎప్పుడు కూడా నరనరాలన్నీ నాకు జీర్ణించిపోయి ఉందమ్మా ప్రతి దానికి కూడా. అందుకే భగవంతుడికి ఏదన్నా సేవా కార్యక్రమంలో సేవ రూపంలో నేను ఎప్పుడు కూడా ఈ శరీరం నాకు చేస్తూనే ఉండాలన్న తపన ఒకటే ఉంటుంది నాకు రాత్రిళ్ళు పగలు. ఇంక మిగతా విషయాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు అంటే స్వామి సేవా కార్యక్రమంలో ఉండాలి, పాల్గొవాలి అవకాశం ఉన్నంత వరకు. అలాగని ఇంట్లో బాధ్యతలు వదిలేసి మట్టికి లేదు, ఇంట్లో పూర్తిగా బాధ్యతలు ఉన్నాయి నాకు కూడా అన్నీ. అవి చూసుకుంటూనే ఈ కార్యక్రమాల్లో అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. అలాగే ఆ వీధిలో అందరూ కూడా అప్పుడు ఒప్పుకోలేని వారు అందరూ కూడా ఇప్పుడు మాకు నారాయణ సేవలకి రావడం ఏంటి, వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టినరోజులు మ్యారేజ్ డేలు అయితే నారాయణ సేవ చేయమని నాకు చెప్పడము, వాళ్ళు చేసుకోవడము, ఏదైనా సేవ అంటే రావడము, అందరూ కూడా నాకు అనుకూలంగా స్వామి వాళ్ళందరినీ కూడా మార్పు తీసుకొచ్చారు. స్వామి వాళ్ళని వాళ్ళందరూ కూడా చక్కగా అన్ని కార్యక్రమాల్లోకి కూడా వస్తూ ఉంటున్నారు ఇప్పుడు. అంటే పూర్తిగా సర్వీసులు పుట్టపర్తి అవి ఇంకా అంతవరకు రాలేదు కానీ అక్కడ లోకల్లో సర్వీసులు కాడలకి ఉంటుంది ఇప్పుడు. అప్పుడు నన్ను తరిమి కొట్టాలనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు నేను ఒక ఆవిడకి ఒక దేవతలాగా అంటే ఒక మంచి మనిషిగా నన్ను గౌరవిస్తారు. ఎంత ఉన్నా ఒక కోటీశ్వరులైన కారులో వెళ్ళినా నేను వెళ్తుంటే కొంచెం స్లో చేసి సాయిరామ్మ లేకపోతే అతను నమస్తే అమ్మ అని చెప్తారు. నాకు సమాజంలో అంత గుర్తింపు స్వామి ఇచ్చారు. ఫస్ట్ లో వాళ్ళందరితో చీ అనిపించుకునేదాన్ని ఈ రోజున ఒక గుర్తింపు అనేది వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళేంటి అందరూ కూడా సాయిరామ్మ ఆంటీ అనేసి నన్ను పలకరించి నేను నడిచి వెళ్ళిపోతున్నా సరే వాళ్ళు ఆగి మరీ నాకు చెప్తున్నారంటే ఆ మార్పు అంతా స్వామిదే, అదంతా ఆ క్రెడిట్ అంతా స్వామిదే. ఆ రోజున అలాగ అన్నారని బాధపడలేదు, ఈ రోజున ఇలా నన్ను ఇది చేస్తున్నారని కూడా నేను సంతోష అంటే ఇంత స్వామి క్రెడిట్ ఇదంతా అని అనుకుంటాను. అంతే వాళ్ళందరిలోని చాలా మార్పు అయితే వచ్చింది. ఈ రోజు మధురవాడ గ్రామంలో అన్ని కార్యక్రమాలకి ఒక పల్లకి సేవ పెట్టినా ఏం పెట్టినా సహాయ సహకారాలు అందరూ కూడా అందిస్తారు.
0: అద్భుతంగా ఉందండి స్వామి. మనకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి, పట్టు తీరేడు దాకా అట్లే ఉండు అని. అంటే మనం అనుకున్నది పట్టుదలతో సాధించుకోవాలి అంటారు స్వామి. నీకు నువ్వు పట్టుదలగా నిలబడి ఉంటే నేనొచ్చి నీకు నీ పని నీకు చేసి పెడతాను అని చెప్తూ ఉంటారు. అటువంటి పట్టుదలతో ఎటువంటి ఆటంకాలు అన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొని మధురవాడలో భజన మండలిని సాయి మందిరాన్ని నిర్మించుకుని స్వామికి ఒక మందిరాన్ని నిర్మించి 7 సంవత్సరాలుగా ఆ భజన మండలిలో నిత్య నారాయణ సేవ, నిత్య నగర సంకీర్తన, నిత్య నామ సంకీర్తన అంటూ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వాటిలో చురుకుగా పాల్గొంటూ విశాఖపట్నంలో ఉన్న ఏకైక మహిళా కన్వీనర్గా గుర్తింపు పొందిన మీరు నిజంగా మా అందరికీ చాలా స్ఫూర్తిదాయకులు. మీతో ఈరోజు ఇలా మాట్లాడడం మాకందరికీ చాలా ఆనందంగా ఉందమ్మా. ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మీరు ఎంతో బిజీగా ఉండి ఉంటారు, అయినా కూడా ఇంత సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు రేడియో సాయి తరఫున, మా రేడియో సాయి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. సాయిరామ్
2: సార్.
1: ఇంటా వెంటా జంటా కంటా ఉన్న స్వామిని ప్రతీక్షణం అనుభవిస్తూ తోటి గ్రామస్తులకు కూడా ఆ భాగ్యాన్ని అందిస్తున్న శ్రీమతి అన్నపూర్ణ గారి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం.
3: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు భగవాన్ బాబా వారు తమ ఉపన్యాసాలలో పిల్లల పెంపకంపై చెప్పిన విషయాలను ఆధారం చేసుకుని అందించే ప్రసంగాన్ని వింటారు.
4: సాయిరాం. భగవాన్ బాబావారి దివ్యపాద పద్మములకు, రేడియో సాయి శ్రోతలకు హృత్పూర్వక ప్రణామాలు. కుటుంబ వ్యవస్థలో తల్లి పాత్ర అధికంగా ఉంటుంది. తల్లి పిల్లల్ని చూచుకోవటంలో, పెంచటంలో ప్రముఖ పాత్ర వహిస్తుందామె. అందుచేతనే తల్లి మొట్టమొదటి గురువు అని చెప్పారు. తన ప్రాణం సహితం ఒడ్డి సంరక్షిస్తుంది గనుక మాతృదేవో భవ అన్నారు. అలాంటి తల్లి స్థానాన్ని ఎంతో గౌరవించవలసిన అవసరం ఉన్నది. అక్షరాలలో మొదటి అక్షరము అకారము, అమ్మ. అక్షర స్వరూపుని యొక్క ప్రతి రూపమే అమ్మ. ఆమె పాత్ర ఏమి? బాబావారు తల్లి గురించి ఏం చెప్పారు? ఆ తల్లి పిల్లలను ఏ రకంగా చూసుకోవాలని చెప్పారు? ఆధునిక సమాజం ఎటుపోతున్నది? నేడు తల్లులు నిజంగా పిల్లల్ని చూసుకుంటున్నారా? నాడు ఎలా ఉండేవారు? అసలు ఆదర్శంగా ఎలా ఉండాలి అన్న విషయాల గురించి స్వామి మాటలలో కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆధునిక వసతులు ఎలా తయారయ్యాయంటే అన్ని క్షణకాలంలో అయిపోతాయి. బాబావారు ఒకసారి చమత్కరిస్తూ చెప్పారు, కుక్కర్లోనే, ఒకే కుక్కర్లో అన్నం సాంబార్ అన్ని ఠాక ఎగ్దాం తయారైపోతాయి. ఒకటి తర్వాత ఒకటి ప్రయాసపడక్కర్లే. ప్రెషర్ కుక్కర్ జాలు అన్ని తయారు. అలాగే ఇన్స్టెంట్ ఫుడ్, వెంట వెంటనే ఆహారం రెడీ, అంత టగ టగ అయిపోవాలి. ఈ వేగానికి అలవాటు పడి తల్లులు ఏం చేస్తున్నారు? పిల్లల్ని కూడా టగ టగ పెంచాలి అన్న దృష్టితో తాము చూసుకోకుండా పిల్లల్ని ఆయాలకు అప్పచెప్పి వాళ్ల పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే ఆఫీసు ఉద్యోగాలకు వెళ్లవచ్చును, లేదా ఇతరత్ర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చును, మొత్తానికి పిల్లల్ని మాత్రం చూసుకోవటంలా. ఆయాలకు అప్పచెప్పారు, వెళ్ళిపోతున్నారు. అమ్మా, మరి నీ పాత్ర ఏమిటి? పిల్లల్ని పెంచటం లేదే అని అడిగితే తల్లిగా బిడ్డల్ని కనడమే నా వంతు అంటుంది ఆమె. పెంచడం నా వంతు కాదంటుంది. మరి ఎట్లాగమ్మా ఈ పిల్లలకి ఆటపాట ఎట్లా? మా ఆయా పిల్లల్ని ఈ పెరాంబులేటర్లో తోపుడు బండి ఉంటుంది చూశారు, అది పెరాంబులేటర్లో బీచ్కి తీసుకెళ్తారు. ఆయాలే పార్కులకు కూడా తీసుకెళ్తారు. మరి కారులో కూడా పిల్లల్ని తిప్పుతారు. అంతా ఆయాలే చూసుకుంటారు. ఇక్కడ బాబావారు చమత్కరిస్తున్నారు. ఆయాలు పిల్లల్ని చంకనెత్తుకుని కారులో కూర్చొని వెళ్తున్నప్పుడు డ్రైవరు ఆయాలు మాట్లాడుకుంటారు. ఈ మాటలన్నీ పిల్లలు వింటారు. వాళ్ళకు వచ్చేవి ఆ బుద్ధులే వస్తాయి. కానీ బిడ్డలకు తల్లి బుద్ధులు రావు. డ్రైవర్ బుద్ధులు, ఆయా మాటలు ఇవి వస్తూ ఉంటాయి. చివరికి ఆయా ఏ స్థానానికి వస్తుందంటే, ఏ కారణం చేతైనా ఆయా హఠాన్మరణం చెందితే ఈ పిల్ల ఏడుస్తుంది బాగా. తల్లి పోతే ఏడవదు, ఎందుకంటే తల్లి స్పర్శ ఎరగదు, ఆ తల్లి యొక్క పెంపకం ఎరగదు. గనుక ఆయా పైన ఉన్న ప్రేమ తల్లులపైన ఉండలేదు ఈనాడు అని స్వామి చెప్పారు. ఆ తల్లి స్పర్శ, ఆ తల్లి దర్శనం, ఆ తల్లి మాటలకు ఆధునిక సమాజంలో పిల్లలు దూరం అయిపోవడం అనేది దురదృష్టమైన విషయం. అందువల్ల స్వామి చెప్తున్నారు, ఐదేళ్ల వరకు పిల్లలు తల్లి లాలన పాలనలో పెరగాలి. 5 సంవత్సరాల తరువాత తండ్రి బాధ్యత వహిస్తాడు. ఆ తండ్రి ఏం చేస్తాడు? ఈ పిల్లల్ని గురువు దగ్గరికి పంపిస్తాడు. ఆ గురువుగారు జీవితం యొక్క విలువలను నేర్పుతాడు. కనుక వరుస క్రమంలో తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. ఆ గురువు దైవం వైపు ప్రయాణింపచేస్తాడు. ఇది క్రమానుసారము చెప్పుకోవాల్సి వస్తే. అసలు నిజానికి స్వామి అంటారు, పిల్లలు శుభ్రమైనటువంటి తెల్లని వస్త్రము వంటివారు, అద్దం లాంటివారు. ఈ తెల్లని వస్త్రానికి అద్దకం అంటే డయింగ్, కలరింగ్, ఏదన్నా మనం చేయవచ్చు. ఏ రంగు కావలిస్తే ఆ రంగు వేసుకోవచ్చు. అలాగే తెల్లని మనస్సులు పిల్లలివి, వాటిపైన నువ్వు ఏ రంగు వేస్తే ఆ రంగు పడుతుంది. ఈ రంగు వేయడం నీ దోషమే గాని వస్త్రదోషం కాదు. కనుక పిల్లల్లో పొరపాటు జరిగితే అది పెద్దల యొక్క పొరపాటుగా మనం గ్రహించాలి. స్వామి మరో మాట అంటారు, పిల్లలకి భయమే లేదన్నారు. పిల్లలకి భయం ఉండదు. చూస్తాం, ఆ పిల్లలు కుక్కలతో ఆడుకుంటారు, పిల్లులతో ఆడుకుంటారు. ఆనాటి భరతుడు పులి పిల్లలతో ఆడుకున్నాడు. కనుక పిల్లలకి భయం అనేది లేదు. కాని పెద్దలమైన మనం మెల్లిగా భయాన్ని నేర్పుతాం. అడుగు బూచాడు వస్తున్నాడు, అమ్మో పోలీసు వస్తున్నాడు. ఈ భయాన్ని నేర్పేది పెద్దలే, స్వామి చెప్తున్నారు ఈ మాట. తర్వాత పిల్లలు ఎప్పుడు సత్యం పలుకుతారు. వాళ్ళకి అబద్ధాలు కూడా చక్కగా నేర్పేది పెద్దలే. అందువల్ల పిల్లలు పెద్దల్ని చూస్తూ ఉంటారు, వాళ్ళు ఆడే అబద్ధాలని గమనిస్తారు. దాంతో వాళ్లలో ఉన్న దోషాలపైన పిల్లలకి ఆసక్తి ఏర్పడుతుంది. మా నాన్న అమ్మలో ఈ దోషాలున్నాయి, వాటిపైన ఉత్సాహం చూపిస్తారు, ఆసక్తి కనబరుస్తారు, తదనుగుణంగా పెరుగుతారు. కనుక పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారకులు అంటున్నారు స్వామి. పైగా స్వామి చెప్తున్నారు, చూడండి, ఓ గదికి తలుపులు తెరిచి ఉంచాం. తెరిచి ఉంచినప్పుడు ఏదైనా గదిలోకి ప్రవేశించవచ్చు, వెలుతురు ప్రవేశించవచ్చు. అదే రీతిగా పిల్లల మనసులు తలుపుల వంటివి. ఆ తలుపులు తెరిచి ఉంటాయి, ఎప్పుడు ఏవైనా ప్రవేశించవచ్చు. అందువల్ల మంచిని ప్రవేశించేట్లుగా చూడడం తల్లి యొక్క పాత్ర అని స్వామి చెప్తున్నారు. ఇంకా కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు, వీళ్లలో కావలసింది ఏమిటి? ఈ పిల్లకి ఇన్ని లక్షలు, ఈ పిల్లకి ఇన్ని లక్షలు, ఈ అమ్మాయికి ఇల్లు, ఈ బంగారం, ఇది కాదు. ఏది పిల్లలకి ఇవ్వాలి? పిల్లలకు తల్లిదండ్రులకు ఉండవలసిన సంబంధం ఏది అన్న విషయంలో బాబావారి యొక్క అభిప్రాయాలు మీకు చెప్తున్నాను. ఆనందము, అనుకూలము, అన్యోన్యము, అనురాగము, ఈ 4 ఉండాలన్నారు. ఆనందం ఉండాలి. మా నాన్న ఇంట్లో ఉన్నాడని పిల్లలు ఏడవకూడదు, పిల్లలు ఇంట్లో ఉన్నారే అని తండ్రి ఏడవకూడదు. పిల్లలు ఇక్కడున్నారు, వాడు ఆనందం చెందాలి. అమ్మా నాన్న ఇక్కడున్నారు, పిల్లలు గంతులేయాలి. ఇప్పుడు వాళ్ళుంటే నాకు చాలా అనుకూలంగా ఉంది అని ఒకరికొకరు అనుకోవాలి. ఒకరిపైన ఒకరి ఆప్యాయత ఏర్పడాలి, అన్యోన్యత ఉండాలి, ప్రేమ, అభిమానం, అనురాగాలు ఉండాలి. అది జీవితంలో, కుటుంబంలో చాలా అవసరం. ఇలాంటి ఆనందము, అనుకూలము, అన్యోన్యము, అనురాగములు తల్లిదండ్రులు బిడ్డల మధ్యే కాకుండా ఆఫీసుల్లో అధికారికి, ఆయన క్రింద పనిచేసేవాడికి అలాంటి అన్యోన్యత, అలాంటి అనురాగము, సౌహార్ద్రత ఉండాలి. యజమానికి, సేవకుడికి, భార్యాభర్తలకు, తండ్రి కొడుకుల మధ్య ఇలాంటి చక్కని ఆదర్శమైనటువంటి అనుబంధ సంబంధ బాంధవ్యములు ఏర్పడాలి అని స్వామి చెప్తున్నారు. తల్లిదండ్రుగా మన బాధ్యత ఏమిటి అంటే పిల్లలలో ఈ ఆనంద బీజాలు, ఈ అనురాగ బీజాలు వాళ్ల హృదయ క్షేత్రాలలో మనం నాటాలి. చిన్నప్పటి నుంచి ఇలా ఎప్పుడైతే నాటామో వాళ్లకు అదే వారసత్వ సంపద. వారసత్వ సంపద అంటే ఇళ్ళు వాకిళ్ళు బంగారం కాదు, చెంబు తప్పేళ్లు కావు. వారసత్వ సంపద ఆనందము, అనుకూలము, అన్యోన్యము, అనురాగము అని సెలవిచ్చారు బాబాగారు. మరి వీటి వల్ల ఏమొస్తుంది మనకు? ఏదో కాస్త ధనమిస్తే బాగుంటుంది. అన్యోన్యం వల్ల ఏమవుతుంది? అనురాగం వల్ల ఏమొస్తుంది? ఇల్లు వాకిలు ఇస్తే బాగుంటుంది. వీటి వల్ల వచ్చేదేమిటి అని పిల్లలు కొందరు ప్రశ్నించవచ్చు. దాని స్వామి సమాధానం చెప్తున్నారు. ఈనాడు అందరిలో చూస్తే నిస్పృహ, నిరుత్సాహం, నిరాశ, అసంతృప్తి అధికంగా ఉంటున్నాయి. ఎవరైనా పలకరించండి, డిప్రెషన్. అందువల్లే మానసిక వైద్యులకు గిరాకీ ఏర్పడింది. ప్రతివాడు మానసిక వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకని? డిప్రెషన్. ప్రతివాడికి నిరుత్సాహం, ఒక రకమైన ఆవేదన, ఒక రకమైన నిరాశ. ఇవి ప్రవేశించకుండా ఉండాలంటే, వీటికి లోను కాకుండా ఉంటానంటే ఆనందము, అనుకూలము, అన్యోన్యము, అనురాగము వీటికి విరుగుడుగా ఉంటుంది. వీటిని హృదయ క్షేత్రాలలో ముందుగానే నాటాలి అంటున్నారు భగవాన్ బాబావారు. ఇంకా పిల్లల్ని ఎలా పెంచాలి? మన పిల్లవాడు ఇంట్లో పాఠాలు బాగా చదువుతాడు, పరీక్షల్లో పోటీల్ని ఎదుర్కొంటాడు. ఆటలలో పాటలలో పోటీల్ని ఎదుర్కొంటూ ఉంటారు పిల్లలు. మనం తల్లిదండ్రులుగా వాళ్లకు అంత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించవలే. కాని ఈ పోటీల్లో శత్రుభావం లేకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులది. నాయనా ఎట్లయినాను గెలిచి తీరాలి, చావో రేవో తేల్చుకోవాలి, ఇదొక జీవిత సమస్య, ఇలాంటి పిచ్చివాగుడు ఉండకూడదు. శత్రుభావం లేకుండా ఈ పోటీలో పాల్గొన్నాయనా, గెలవటం కోసం పెడదారులు వద్దు. గెలుపే నిశ్చయం కాదు, బాగా గుర్తుపెట్టుకో. ఇవాళ క్రికెట్ ఎంత భ్రష్టుపట్టిందో మీరు చూస్తున్నారు. ఒకప్పుడు క్రికెట్ అంటే అబ్బో అనేవారు, ఇవాళ చీచీ అంటున్నారు. అంత మోసమే. కనుక ఈ ఓటమిలో, ఈ గెలుపులో, ఆఖరి పరీక్షల్లో పేపర్లు కూడా లీక్ అవుతున్నాయి, యూనివర్సిటీ పరీక్షల్లో. ఎందువల్ల? గెలుపే ముఖ్యం, నీకు మార్గం అక్కర్లే. అందువల్ల తల్లిదండ్రులు మనం ఏం చెప్పాలి? నాయనా, ఎలాగైనా విజయం సాధించాలని పెట్టుకోకు, సరియైన మార్గంలో విజయం సాధించాలి. అందువల్ల ఎవరిపైన వైరభావం కలిగి ఉండవద్దు అని స్వామి తల్లిదండ్రులకు తమ ధర్మాన్ని చెప్తున్నారు. మరొక విషయం, మనం ఎప్పుడు పిల్లల్ని ఎదురుకుండా పోలికలు తీసుకురాకూడదు. వాళ్ళ అబ్బాయి చూడు ఎంత బాగున్నాడు, వాళ్ళ అమ్మాయి చూడు ఎంత బాగుందో, వాళ్ళ అబ్బాయి చూడు ఎన్ని మార్కులు వచ్చాయో, వాడు చూడు ఎంత బాగా పాడతాడో చెప్పేటప్పటికీ మన కడుపును పుట్టిన వాడికి మన పైన మంటా శత్రుత్వం వస్తుంది. ఈ పని చేయకూడదు. మనం ఎప్పుడు ఇతరులతో పోల్చకూడదు. ఆ పిల్లలలో ఉన్న గుణాలు చూచి, వారిలో ఉన్న శక్తిని గమనించి ప్రోత్సహించాలే తప్ప ఇతరులతో పోల్చి వాణ్ణి తక్కువని ఎప్పుడూ మనం చేయకూడదు. బిడ్డల్లో అసూయ ద్వేషాలు ప్రవేశించకుండా చూచుకోవాల్సిన బాధ్యత తల్లి తండ్రులదు అని స్వామి చెప్తున్నారు. ఎవరైనా అసూయతో వస్తే తప్పునైనా అని చెప్పాలి. ఎవరైనా సరే ద్వేషం అంటే తప్పు అని చెప్పాలి తప్ప చాలా మంచిది ఇంకా చూసుకోవనకూడదు. ఇక ఏదయ్యా, పిల్లల్ని ఎట్లా మనం శిక్షణ ఇచ్చి, తర్ఫీదు ఇచ్చి తయారు చేయాలో బాబా చెప్తున్నారు. పిల్లలను భగవత్ సేవకులుగా తీర్చిదిద్దాలి. భగవంతుని సేవకులుగా తీర్చిదిద్దాలి. భగవంతుడు ఎక్కడున్నాడు, ఆ భగవంతుని సేవించేది ఎలాగా అన్న ప్రశ్న వస్తుంది. ప్రతి వారిలో భగవంతుడున్నారు కనుక ఎవరిని సేవించినా భగవంతుని సేవించినట్లే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, దానికి స్వామి చెప్తారు. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, మానవ సేవయే మాధవ సేవ. అందువల్ల ఈ సేవ పైన ఆసక్తి అధికంగా ఉండేటట్లుగా, సర్వులలో ఉండేటువంటి సర్వేశ్వరుని అనుభవంలో గ్రహించేట్టుగా బిడ్డలను మనం పెంచాలి, ఉత్తమ సాధకులుగా తీర్చిదిద్దాలి. ఇవి మన కర్తవ్యాలు తల్లిదండ్రులుగా. ఇంకా స్వామి చెప్తున్నారు చూడండి, తల్లులు తండ్రులు పిల్లల్ని ఎలా భావించాలి, చక్కని ఉదాహరణ చెప్పారు చూడండి. కొండరాళ్లుంటాయి, కొండ బండలుంటాయి, ఆ బండలను ఒక శిల్పికి ఇస్తాం. ఆ శిల్పి ఏం చేస్తాడు, ఉలి సుత్తి తీసుకొని ఆ బండని సుందర శిల్పంగా తీర్చిదిద్దుతాడు. బండగా ఉన్నప్పుడు అందరూ అలక్ష్యం చేశారు, సుందర శిల్పంగా ఉన్నప్పుడు పూజలు చేయడం ప్రారంభించారు. అందువల్ల మన పిల్లలు జన్మించి వృద్ధి చెందుతున్నప్పుడు వాళ్ళొక బండల్లాగా ఉన్నారని గుర్తించాలి మనం. తల్లిదండ్రులున్నారే మహాశిల్పులులాగా ఆ పిల్లలను అద్భుతమైన శిల్పాలుగా తీర్చిదిద్ది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందేలాగున, తల్లిదండ్రులకు గర్వకారణంగా, జాతికి గౌరవంగా నిలిచేటట్లుగా తీర్చిదిద్దవలే అని స్వామి చెప్తున్నారు. ఇంట్లో ఉన్న పిల్లలు ఏముంటారు, ఏముండదు. మనం ఎప్పుడైతే చక్కగా బుద్ధులు నేర్తున్నామో, ఆట పాటలు చదువుల యందు క్రమశిక్షణలో చక్కగా తీర్చిదిద్దామో, ఎలా ఉంటుంది, వాళ్లలో తేజస్సు ఓజస్సు ప్రకాశిస్తుంటుంది, వాళ్లలో ప్రతిభ ప్రతాపం ప్రభావం అధికంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది. ఇన్ని విలువలు అందించాలంటే తల్లి యొక్క పాత్ర ఎంత అధికంగా ఉన్నదో మనం గమనించాలి. స్వామి ఎంత దాకా వెళ్లారంటే తల్లిదండ్రులుగా మనం కూడా ఒక దశలో తల ఉంచుకోవాలేమో అనిపిస్తుంది. అసలు పిల్లలు అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, అసత్యమైన అన్యాయమైన మార్గంలో ఉన్నారు అంటే, అపవిత్రమైన వాటిని ఆశిస్తున్నారంటే ఇంటి వాతావరణమే కారణము అన్నారు. ఆ ఇంటి ఆ వాతావరణం బాగున్నట్లయితే ఈ పిల్లలలో ఈ పెడ మార్గం పెడబుద్ధులు ఉండే అవకాశమే లేదు. తండ్రి ఎలా ఉన్నాడు, ఇవాళ ఒక ధృతరాష్ట్రులాగా తయారయ్యాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఏ చేస్తే శభాష్ అన్నాడు, తప్పు నాయన అని ఎక్కడా ఖండించల. ఈ ధృతరాష్ట్ర ప్రేమ కలిగిన తండ్రులు ఉండడం చేత పిల్లలు సరిగా వృద్ధి చెందడం లేదు అని స్వామి చెప్తున్నారు. అందువల్ల తల్లి పాత్ర గురించి, స్త్రీ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో స్వామి గమనించండి. తల్లి కైవడి అన్ని తప్పుల సైచియు పుణ్యమొసగునట్టి పూజ్య భూమి. ఈ పవిత్రమైన మాతృభూమి ఉన్నదే తల్లి ఏ రీతిగా మన తప్పుల్ని క్షమిస్తున్నదో, అలాంటి మన తప్పిదాలను క్షమించి పుణ్యాన్ని అందించేది ఈ మాతృభూమి. వలదన్న సద్గ్రంథ పఠనంబు లేకయే పలు శాస్త్రములు నేర్పు పాఠశాల. ఆ ఇల్లు ఎలాంటిది, ఏ పుస్తకాలు అక్కర్లే, అన్ని శాస్త్రాలు కూడా ఇంట్లోనే అందుకునే అవకాశం ఉంది. శ్రమ లేక తనయందు సర్వంబు సమకూర్చి ఆనందమసగు విహార భూమి. అంతో సంతోషంగా ఉండేటువంటిది ఇళ్లలో ఉంటూ ఉంటాం. గృహంలో ఆనందం ఎక్కడా లేదు. అజహరాదులనైన పసిపాపలుగా చేయు మహిమను చేకూర్చు మంత్రశాల. పతివ్రత శిరోమణి, అనసూయ మాత త్రిమూర్తుల్ని పసిపాపగా మార్చేసింది. అది శక్తి. పతి గృహం వే సతులకు పాఠశాల. వేరే పాఠశాల విశ్వవిద్యాలయాల కర్ర. పతి గృహం వే, ఏ గృహంలో ఆవిడ ఇల్లాలుగా ఉంటోందో అదే విశ్వవిద్యాలయము, అదే పాఠశాల, అదే పూజ్యభూమి, అదే విహారభూమి అని స్వామి ఆదర్శ గృహాన్ని గురించి శ్లాఘిస్తూ అన్నమాట. తల్లి సామాన్యం అనుకుంటున్నావేమో, గుర్తుంచుకో, పరమేశ్వరుడే ఇట్లు తరుణి అయి పురుషుడై అవతారములందుచుండగా, తల్లే దైవం, తండ్రే దైవం, అవతారమూర్తే తల్లిదండ్రులుగా వస్తున్నారు. శ్రీదేవి ఎవరు? శ్రీ మహాలక్ష్మి ఎవరు? శ్రీ దుర్గ ఎవరు? శ్రీ మహాకాళి ఎవరు? కృష్ణ పరమాత్మ ఎవరు? శ్రీరామచంద్రమూర్తి ఎవరు? తల్లిదండ్రులుగా జన్మించి మన ఎదురుగుండా ఉన్నటువంటి ప్రత్యక్ష దైవాలు వారు. నిజము చూడ తరుణి జన్మమే ఘనముగా గర్భధారణ భరియింపవలెను గదా. ఈ తల్లిదండ్రులలో తల్లి గొప్పదయ్యా. ఈ జన్మ ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భం నుండి వచ్చింది మనకు. ఆమె మనకు జన్మ ఇచ్చింది. నవమాసములు మోసి కని పెంచి ఘనబుద్ధులు నేర్పి తనయుని ఒసగడి తల్లి తక్కువయ్యగునా. నవమాసములు మోసి ఘన బుద్ధులు నేర్పి, ఇలాంటి ఆమె తక్కువవుతుందయ్యా. కనుకనే తల్లి తండ్రులటంచు వెనుక నుంచు వెనుక నుంచిని తండ్రి నామము. తల్లిదండ్రులు అంటారు తప్ప తండ్రి తల్లులు అనరు. చూసారా, శ్రీమతి శ్రీ అంటారు తప్ప శ్రీ శ్రీమతి అనరు. ముందుగా తల్లి స్థానం పెట్టింది ఎందువల్లంటే ఆ త్యాగమూర్తి, ఆ ప్రేమమూర్తి. ఈనాడు బాబావారు ఏం చేస్తున్నారు? పిల్లల ద్వారా సమాజంలో సంస్కరణ తీసుకొస్తున్నారు. ఈ పెద్దవాళ్ళు చెప్తే వినేటట్లు లేరు. ఈ తల్లి బాధ్యతను మర్చిపోయింది. తండ్రి వాడు ఇంటి పట్టున ఉంటాలే, వీళ్ళని మార్చాలి. చక్కని టెక్నిక్ పెట్టుకున్నాడు మన దేవుడు. వాళ్ల కోసం పాఠశాలలు పెట్టారు, వాళ్ల కొరకు కాలేజీలు పెట్టారు, వారి కొరకు యూనివర్సిటీలు పెట్టారు. వీటి ద్వారా పిల్లల్ని ఆకర్షిస్తున్నాడు. సంస్థలలో బాల వికాస్ పెట్టారు, మానవతాభ్యుదయ శిక్షణ అందించారు. వీటి ద్వారా పిల్లల్ని ఆకర్షించి ప్రేమతో పెంచి ఈ పిల్లలు ఇంటికి వెళ్ళాక, నానా నువ్వు సరిగ్గా ఉండు, నానా నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసేది మంచిది కాదు అని బోధించే స్థాయిలో పిల్లల్ని పెంచి పోషిస్తున్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. పైగా పిల్లల్ని క్రమశిక్షణగా పెంచాలి. పొట్లకాయకి చివర రాయి కడితే తిన్నగా పెరుగుతుంది, లేకపోతే వంకర టింకలవుతుంది. ఆ రాయి క్రమశిక్షణ అన్నారు. వీటి ద్వారా పిల్లల్ని ఆకర్షిస్తున్నాడు. సంస్థలలో బాల వికాస్ పెట్టారు, మానవతాభ్యుదయ శిక్షణ అందించారు. వీటి ద్వారా పిల్లల్ని ఆకర్షించి

0: పిల్లల్లో చిన్న తప్పు ప్రథమంలోనూ గమనించి సరిదిద్దాలి. చూశారా, చిన్నప్పుడే మానుగా నువ్వు తీర్చిదిద్దలేవు, చిన్నప్పుడే దాన్ని మార్చాలి. ఇంకా పిల్లలో ఎప్పుడు తల్లిదండ్రుల పైన కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. నీ హెడ్ నీ బ్లడ్ దుడ్డు పేరెంట్స్ గిఫ్ట్ అన్నాడు స్వామి. అంతా వాళ్ళిచ్చిందే, నువ్వెప్పుడు జ్ఞాపకం పెట్టుకో. ఒక పిల్లవాడు అన్నాడు, స్వామి నేనిక్కడే ఉంటాను అన్నాడు. కాదు నాయన, మీ అమ్మా నాన్న సేవ చేయమన్నారు. లేదు స్వామి, నేను మీ సేవ చేస్తానన్నారు. అప్పుడు స్వామి నవ్వుతూ అన్నారు, నీ తల్లిదండ్రులకు ఏ సేవ కావాలనో నీకు తెలుసు, నీ తల్లిదండ్రులకు ఏం చేస్తే సంతోషిస్తారో నీకు తెలుసు. మొదటి నుంచి కానీ పెంచిన వారు వారే, వారిని సంతోషపెట్టలేని నీవు, చిన్నప్పటి నుంచి చూచిన వారిని సేవించని నీవు, వారికేది కావాలనో అందించని నీవు, నీకు తెలియని దేవుణ్ణి, దేవుడికి ఏది ఇష్టమో తెలియని నీకు ఆ దేవుణ్ణి సేవిస్తానంటే నన్ను నమ్మమంటావురా? పెద్ద గ్యాస్ ఇది. ఇది నేను నమ్మడానికి సిద్ధంగా లేను. ముందు అమ్మా నాన్నని సంతోషపెట్టు, ఆ తర్వాత దైవం సంతోషపెట్టు. దైవాన్ని సంతోషపెట్టినట్లే అని బిడ్డల యొక్క బాధ్యతను కూడా భగవంతుడు ఉచ్చరించి హెచ్చరినట్టు అయింది. కనుక కుటుంబ వ్యవస్థలో తల్లి బిడ్డల సంబంధం, తల్లిదండ్రుల పాత్ర గురించి స్వామికి అభిప్రాయాలు ఈనాడు మీతో పంచుకోవడం జరిగింది. అట్టి ఆదర్శమూర్తులుగా అందరూ జీవించాలని, నవదంపతులనండి, భవిష్యత్తులో దంపతులు కానున్నవారు కానివ్వండి, ఈ బాధ్యతలు గుర్తించి వివాహ వ్యవస్థలో ప్రవేశిస్తే సమాజం సుభిక్షంగా సుక్షేమంగా ఉంటుందని ఆశిస్తూ సెలవు. సాయిరాం.
1: ఇంతవరకు మీరు పిల్లల పెంపకంపై ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు అందించిన ప్రసంగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org కి వ్రాయమని కోరుతున్నాం.

శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. దైవాన్ని చేరడానికి శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తి మార్గాల గురించి ఎన్నో మార్లు సత్యసాయి భగవానుడు మనకు వివరించారు. వీటిలో ఎంతో మధురమైనది సఖ్యభక్తి. 2020 కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా శ్రీకృష్ణుని సఖ్యాన్ని వివరిస్తూ అందించిన ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ మైత్రి. శ్రీకృష్ణ మైత్రి ప్రత్యేక కార్యక్రమంలో రెండవ భాగ పునఃప్రసారాన్ని మీరిప్పుడు వింటారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ మరొక్కసారి సాయిరాం. శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదిన సందర్భంగా మనం శ్రీకృష్ణ మైత్రి అనే ఈ కార్యక్రమంలో భగవంతునితో స్నేహం ఎంతటి అద్భుతమైన అనుబంధము, ఆ అనుభవం ఎంత అందంగా ఉంటుంది అనే విషయాలను గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు స్వప్న అర్జునుల వారి జీవితంలో అర్జునుడు శ్రీకృష్ణుని మైత్రి ద్వారా ఎంతగా తన జీవితంలో పరివర్తన చెందాడు, ఎంతటి ఆయన సాన్నిధ్యాన్ని ఎంతగా అనుభవించగలిగారు అనే విషయాలు, వారు నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ చక్కగా వివరించారు. ఇక సఖ్యభక్తితో తన జీవితాన్ని పండించుకున్న మరొక భక్తుడు స్నేహితుడు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సుధాముడు. సుధాముడు శ్రీకృష్ణుల వారు ఇద్దరూ ఒకరే గురువుగారి దగ్గర, సందీపని మహర్షి దగ్గర తమ విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టి ఫినిష్ చేశారు. అలా వారిద్దరూ గురుకులంలో మొట్టమొదటిసారిగా కలుసుకున్నారట. ఇక కలిసిన క్షణం నుంచి కూడా సుధాముడు కృష్ణుణ్ణి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండేవాడు కాదట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా సుధాముడు లేకుండా భోజనం చేయడం కానీ నిద్రించడం కానీ చేసేవారు కాదట. వీరిద్దరి స్నేహం గురించి వర్ణిస్తూ భాగవతంలో ఏమంటారంటే, వారిద్దరూ రెండు దేహాలు ఒకే ఆత్మలాగా మసిలేవాళ్లు అని చెప్తారు. మరి సుధాముడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి?
1: అటుకులు.
2: అటుకులు
0: అటుకులు కదా మనందరం వింటూ వస్తున్నదే, సుధాముడు శ్రీకృష్ణుల వారు అటుకులు. ఇంకా సో మనం ఆ కథలోకి వెళ్లకుండా సుధాముడు శ్రీకృష్ణ మైత్రి ఎలా సాగిందనే విషయాన్ని చూద్దాము. ఇలా చక్కగా వారిద్దరూ విద్యాభ్యాసంలో తమ గురువుగారి దగ్గర అంతా నేర్చుకుని అన్ని ఏళ్లు సహవాసం చేశాక ఇక విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లాల్సిన సమయం. అది ఆ ఫ్రెండ్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్లను విడిచి ఒకళ్ళు ఉండలేని ఆ ఇద్దరు విడిపోతున్నారన్నమాట. ఇటువంటి సందర్భంలో మనందరికీ కూడా స్వప్న మీకు కూర్చుని ఆలోచిస్తే మన చిన్ననాటి స్నేహితులు మటుని ఎక్కువ మనం మర్చిపోం. మన చిన్నప్పటి ఫ్రెండ్స్ మటుకు ఎప్పుడు గుర్తుంచుకుంటాం. వాళ్లతో మనం టచ్ లో ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళని మర్చిపోవడం అంటూ జరగదు కదా. అలాగే వీరిద్దరూ విడిపోయేటప్పుడు సుధాముడు శ్రీకృష్ణుల వారితో అన్నట్ట, కృష్ణ గోవింద నువ్వేమో మహారాజు బిడ్డవి, నువ్వు ఇప్పుడు వెళ్లి రాజ్యాలను వెళ్తావు, రాజ్యపాలనలో నువ్వు చాలా బిజీగా ఉంటావు, నేనేమో ఒక బ్రాహ్మణుణ్ణి, సో నేను అర్చకత్వం చేసుకుంటూ పాఠాలు చెప్పుకుంటూ నా జీవితాన్ని నేను గడుపుకుంటాను. మన జీవితాల మధ్యలో ఎంతో తేడా ఉంది, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది మన జీవన శైలిలో, మన జీవితాల్లో. మరి ఎలా మన ఇద్దరం మన స్నేహం ఎలా నిలుస్తుంది అని అంటే, శ్రీకృష్ణుల వారు ఒక చక్కటి మాట చెప్తారనమాట సుధాముడికి. ఆయన ఏమంటారంటే, సుధామ, స్నేహం అనేది మన ఇద్దరం ఎంతకాలం కలిసి ఉన్నాము, ఎంత కలిసి ఉన్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉండదు. స్నేహం అనేది పరస్పరం ఒకరి మీద ఒకరికి అభిమానం, గౌరవం తగ్గకుండా మన మనస్సులో ఉన్నంతకాలం మన ఇద్దరం మంచి స్నేహితులుగానే ఉంటాము. అది నువ్వు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా మన మధ్యలో దూరం ఎంతున్నా కూడా మనసులో హృదయంలో మటుకు మనం ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాము. ఇక వెళ్లిపోవడం అంటావా, నేను రాజు బిడ్డని, నేను చేయాల్సిన పనులు నేను చేయాలి, వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి నువ్వు చేయాల్సిన బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. మనం ఇద్దరం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కూడా హృదయంలో మటుకు మనకి పరస్పర ప్రేమాభిమానాలు గౌరవం ఉంటే మనం స్నేహితులమే అని చెప్తారనమాట. ఎంత మంచి చక్కటి డెఫినేషన్ ఇచ్చారో కదా స్వామి.
2: అవును, చాలా బాగుంది. ఇది మీరు చెప్తూ ఉంటే మన స్వామి చిన్నతనంలోనే జరిగిన సంఘటన గుర్తొస్తున్నది అక్క. మనందరికీ తెలిసిందే కదా, స్వామి చాలా చిన్నప్పుడు చాలా తక్కువ బట్టలతోటి అందులోనే ఎంతో ఆనందంగా ఉంటూ కుటుంబానికి గౌరవం తీసుకొస్తూ తను స్కూల్కి వెళ్లే టైంలో అలా ఉండేవారు. ఒకసారి పుష్పగిరి సేవల కోసం వెళ్లాల్సి వచ్చినప్పుడు, స్కౌట్ క్యాంప్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు స్వామి దగ్గర స్కౌట్ డ్రెస్ కొనుక్కోవడానికి ఉండదన్నమాట. అందరు పిల్లలు స్కౌట్ డ్రెస్ కుట్టించుకుంటారు. స్వామికి ఫ్రెండ్స్ మనకు తెలుసు, రమేష్ సురేష్ అని ఉండేవాళ్ళు. వాళ్ళకి స్వామి అంటే ఎంతో ఇష్టం అనమాట. వాళ్ళు కుట్టించుకున్నప్పుడు ఏంటంటే, అందులోని వాళ్ళు నాన్నగారిని అడిగి తనకి రెండు డ్రెస్సులు ఎక్స్ట్రా కుట్టించమని చెప్పి స్వామికి కూడా ఒకటి తెచ్చి డైరెక్ట్ గా ఇస్తే సత్యం తీసుకుంటాడో లేదో అని చెప్పి ఆ డెస్క్ లో పెడితే ఒక లెటర్ రాస్తానమాట. సత్యం, నిజంగా నేను నీ స్నేహితుడినైతే నువ్వు కాదనకుండా నేను ఇచ్చిన ఈ స్కౌట్ డ్రెస్ తీసుకోవాలి, ఎందుకంటే స్కౌట్ డ్రెస్ లేకపోతే నువ్వు స్కౌట్కు రాలేవు, మన ఇద్దరం చక్కగా వెళ్లి స్కౌట్లో నీ సేవ చెయ్యాలి అంటే నీకు డ్రెస్ ఉండాలి, కాదనకు అని లెటర్ రాస్తానమాట. స్వామి ఎంతో చక్కగా మన చిన్న సత్య అది తీసుకుని ఇంకో లెటర్ రాసి పెడతారు. చూడు సురేష్, ఈ స్నేహం అన్నది ఇచ్చి పుచ్చుకోవడంలో, ఒక వస్తువుని ఇవ్వడం పుచ్చుకోవడం, ఈరోజు నువ్వు బట్టలు ఇచ్చావు రేపు నీకు ఇంకోటి ఇస్తాను అంటే ఎంత తక్కువ ఇస్తున్నావు ఎంత ఎక్కువ ఇస్తున్నావు ఖరీదు ఎంత, ఇలా వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడంలో స్నేహం ఉండకూడదు. నిజంగా నేను నీకు స్నేహితుడిగా ఎప్పటికీ ఉండాలి అంటే ఇది నేను తీసుకోను, నువ్వు దాన్ని ఆనందంగా అంగీకరించు అని తిరిగి స్వామి లెటర్ రాసి పెడతానమాట. అంటే అంత చిన్నప్పుడే స్నేహం ఎలా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు స్నేహితులు అంటే వస్తువు ఇచ్చి పుచ్చుకోవడంలో లేదు, మీరు ఇందాక చెప్పినట్టు ఆ అనుబంధం, ప్రేమ, ఆప్యాయత, నేను నీకున్నానున్న భరోసా, ఎప్పటికీ వాళ్ల వెనక ఉండి వాళ్ళకి ఆ సపోర్ట్ అది ఉండాలి స్నేహంలోని అని స్వామి చెప్పారనమాట.
0: అంటే ఏ అవతారంలో అయినా కూడా డెఫినేషన్స్ మారమేమో కదా స్వప్న, భగవంతుడు చెప్పేది ఒకటే ఉంటుంది.
2: అవును.
0: ఇంకా మనం సుధాముల వారి గురించి కొద్దిగా చూద్దాము. ఆయన జీవితం ఎలా సాగింది? విద్యాభ్యాసం పూర్తి చేసి కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ తన రాజ్యానికి వెళ్లిపోయారు, వాసుదేవుని కొడుకు కాబట్టి, ఆయన రాజు బిడ్డ కాబట్టి. అలాగే సుధాముడు తన జీవితాన్ని వెతుక్కుంటూ తను బయలుదేరాడు. ఆయన గృహస్థాశ్రమం స్వీకరించటం, ఆయనకి నలుగురు పిల్లలు కలగడం, భార్య, అంతా బాగుంది. కాకపోతే ఆయన ఎప్పుడు కూడా బ్రహ్మచింతనలోనే ఉండేవారట. ఆయనకి ఆస్తులు సంపాదించుకోవాలి, ధనాన్ని కూడబెట్టుకోవాలి, లేదు రేపు ఎలా గడుస్తుందనే భయం గాని, ఇవాళ ఏం చెయ్యాలి అనే ఆందోళన గాని, నిన్న నాకు తినడానికి దొరకలేదు అనే బాధ గాని ఏమీ లేకుండా ఆయన ఎల్లప్పుడూ బ్రహ్మచింతనలో మునిగి ఉండేవారట. ఇక్కడ మనం ఒక విషయం చూస్తే గణేష్, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, శ్రీకృష్ణుణ్ణి అందరూ ఎన్నో పేర్లతో, తనకి తోచిన పేరుతో తను పిలుచుకునేవారు. యశోదమ్మ ఆవిడ్ని గోపాల, ఆయన్ని గోపాల అని పిలిచేవారట అని స్వామి చెప్పడం మనందరం చాలాసార్లు విన్నాం కదా. అలాగే మన సుధాముల వారు కృష్ణుణ్ణి గోవింద అని పిలిచేవారట. ఆ గోవింద అనే పదానికి అర్థం ఏమిటి అనేది చూసుకుంటే, గోవింద అనే పదానికి ఆవుల్ని అంటే గో సంపదని, అలాగే సకల భువనానికి ఆనందాన్ని కలిగించేవాడా అని అర్థంట. సకల భువనంలోని అణువణువునికి ఆనందాన్ని కలిగించే శక్తి ఉన్నది ఎవరికి అని చూస్తే, అణువణువులో ఉన్న పరమాత్మకే అది సాధ్యమవుతుంది. అంతేకాకుండా గో అనే పదానికి ఆవు అనే అర్థం కాకుండా వేదం అనే అర్థం కూడా ఉందంట సంస్కృతంలో. సో గోవింద అంటే వేదాలని కనుక్కున్నవాడా అనే అర్థం కూడా వస్తుంది అని చెప్తారనమాట. అలాంటి అంత చిన్నతనంలోనే సుధాముల వారు కృష్ణుణ్ణి గోవింద గోవింద అని పిలుస్తున్నారంటే, ఆ పరమాత్మ తత్వాన్ని, ఆయన పరమాత్మ అనే సత్యాన్ని చిన్నతనంలోనే తెలుసుకునే అవకాశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి స్నేహితుడుగా ఉంటూనే ఆయనకు కలిగించారు అని చెప్పుకోవచ్చు. నిజంగా మనం ఆలోచిస్తే స్వప్న, ఒక మంచి ఫ్రెండ్ అంటే మనకి ఏది మంచిదో అదే చేస్తాడు. అదే భగవంతుడే మనకి మంచి ఫ్రెండ్ అయితే మనల్ని ఉద్ధరించడానికి ఏది కావాలో అదే చేస్తారు ఆయన. మరి ఇంతకంటే మంచి గిఫ్ట్ శ్రీకృష్ణ పరమాత్మ ఒక స్నేహితుడిగా సుధాముల వారికి ఏమివ్వగలరు చెప్పండి? ఆ బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఆయనకు కలిగించారంటే అంతకంటే మంచి స్నేహితుడు ఉంటారా?
1: చాలా బాగుంది.
0: ఆ కృష్ణ సాంగత్య మహిమ అనమాట. భగవంతుడితో ఎప్పుడైతే మనం కలిసి జీవిస్తామో, ఆ జీవించే ప్రాసెస్ లో ఆయన మనకి తెలియకుండానే అన్ని నేర్పిస్తారు అని.
1: చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పారక్క. స్వామి ఎప్పుడూ చెప్తారు, లివింగ్ విత్ గాడ్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్, లివింగ్ ఫార్ గాడ్ ఈజ్ ట్రూ డివోషన్, అండ్ లివింగ్ ఇన్ గాడ్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ అంటారనమాట. సో స్వామితో ఈ సాయి కృష్ణుడితో ఒక అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే, ఈ మూడు ఒకేసారి అన్ని మిళితమై మనకి అందిస్తారు స్వామి. ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట స్వామి ఇచ్చేది. ఇక్కడ స్వామితో కుచేరుడు గురించి మీరు చెప్తున్నారు కాబట్టి మనందరం ఆ స్థాయిలో ఉన్నాము అనుకుంటాం. ఎందుకంటే మనం వీఆర్ పోర్ ఇన్ వాట్ సెన్స్ అని మనం ఆలోచిస్తే, మనం మన ఆలోచనలు గాని లేకపోతే మన స్థాయి గాని మన స్పిరిచువల్ డెవలప్మెంట్ గాని మనం ఇంకా లో లెవెల్లో ఉన్నామన్నమాట, దాన్ని అప్లిఫ్ట్ చేయడానికి స్వామి వస్తారు. సో మనం స్వామి చుట్టూ ఉన్నప్పుడు ప్రతి నిత్యం మనం అది ఒక విద్యగా మనం భావించినప్పుడు ఈ చిన్న చిన్న లెసన్స్ మనకి స్వామి నేర్పుతూ ఉంటారు. ఇది బృందావన్ అంటే కృష్ణుడు అంటే బృందావన్ గుర్తొస్తుంది. మరి బృందావన్ క్యాంపస్ లో స్వామి స్టూడెంట్స్ ని తీసుకున్నప్పుడు కృష్ణరాజు గారని ఒక స్టూడెంట్ ఉండేవారు అనమాట. వాళ్ళది తూర్పు గోదావరి జిల్లా. ఒకసారి ఆయన ఆయన్ని స్వామి ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపిస్తే రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ మదరు స్వామి కోసం అని చెప్పి పాన్ ఆకులు ఏది తమలపాకులు చక్కగా గట్టిస్తారు, పెద్ద పెద్ద ఆకులు. దాంతో పాటుగా పిల్లలందరికీ షేర్ చేసుకుని తినడానికి పూతరేకులు తయారు చేస్తారనమాట. పూతరేకులు తయారు చేస్తే అప్పట్లో ఏంటంటే ట్రంక్ పెట్టెల్లో లగేజెస్ తెచ్చుకోవడం, అది ఒక 1969 విషయం మాట్లాడుతున్నాను. సో ఆయన ట్రంక్ పెట్టి తీసుకొస్తారు, ముందు రోజు రాత్రి బృందావన్ రీచ్ అవుతారు, రూమ్ లో అది పెట్టుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి దర్శనానికి వచ్చి ఏమరా ఎవరికి ఇవ్వకుండా తినేసావా అని అడుగుతారు. వాసన వస్తుంది అంటారనమాట స్వామి. వాసన వస్తుందంటే అప్పుడు ఈయన గ్రహిస్తారు స్వామికి పూతరేకుల గురించి చెప్తున్నారు స్వామి అని చెప్పి. ఏవరా ఎవరికి ఇవ్వకుండా తినేస్తున్నావా అని అంటారనమాట స్వామి. లేదు స్వామి అందరితో పంచుకుంటాను స్వామి అంటే, దెన్ స్వామి విల్ టెల్ నువ్వు తెచ్చుకున్నది అందరితో పంచుకోవాలి అని చెప్తారు. సి అది మనకి చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు, కానీ ఆ లేత వయసులో ఉన్నటువంటి ఆ స్టూడెంట్ కి ఎక్కడి నుంచో ఏదో తెచ్చుకున్నారు, నీ అంతటి నువ్వు తినేకుండా 10 మందితో పంచుకోవాలి అన్న చిన్న చిన్న విషయం దగ్గర నుంచి ఆత్మజ్ఞానం వరకు స్వామి నేర్పిస్తున్నారు అంటే హౌ ప్రతి క్షణం భగవంతుడితో ఉంటే ఏ విధంగా మనం నేర్చుకుంటాము అనేది మనకి ఆ సన్నివేశం చెప్తుందక్క. సో ఆ నందబాలుడే ఆనందబాలుడే తన గుంపుతో ఆడుకునగా వచ్చే అంటే ఇదేనేమో అనిపిస్తుంది.
0: గణేష్ స్వామి దగ్గర ఉంటూ నేర్చుకోదగ ప్రతి క్షణం ఒక పాఠమే, ప్రతిదీ కూడా నేర్చుకోదగ్గ విషయమే. ఇక మళ్ళొకసారి మళ్ళీ మనం సుధాముల వారి దగ్గరికి వెళ్దాము. మీరు ఇందాక అన్నారు కుచేలుడు లాగానే ఉన్నాం మనందరం అని, అప్పుడు నాకు చిన్న విషయం గుర్తొచ్చింది. సుధాముడికి అసలు ఆయన పేరే ఒకసారి మీరు చూడండి, సుధాముడు అంటే ఆ మంచి ధామానికి చెందినవాడు, నిజ ధామానికి చెందినవాడు అంటే మనందరం ఆ పరమాత్ముడికి చెందిన వాళ్ళం అనే పేరు అనమాట ఆయనది. అంత మంచి పేరుంటే అందరూ ఆయన్ని కుచేలా అని పిలిచేవారట. అది ఒక అంటే హాస్యంగా పిలిచేవారనమాట. ఎందుకంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఎప్పుడు కూడా చెయ్యి ఎత్తి ఆశీర్వదించడం తప్ప ఇంకొకరిని చెయ్యి చాచి అర్థించడం తెలియని వాడు ఆయన. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఒక చిన్న పని దొరికి ఒక్క రూపాయి డబ్బు సంపాదించుకోగలిగితే ఆహా భగవంతుడు నాకు ఇవాళ ఎంత కరుణించాడు, నాకు నా మీద ఈశ్వరుడికి ఎంత దయా అని సంతోషించేవాడే కానీ అడగడం తెలియనివాడు సుధాముడు అని. అంతటి పేదరికంలో ఉన్న ఆయన ఎప్పుడు కూడా ఒక శుభ్రమైన బట్టని ఆయన కట్టుకోగా చూసిన వాళ్ళు ఎవరు లేరట. ఎప్పుడు ఒక మాసిపోయిన వస్త్రాన్ని ధరించడం, లేదు చిరుగులు పడని వస్త్రాన్ని ఆయన ధరించగా చూసిన వాళ్ళు ఎవరూ లేరనమాట. అందుకని ఆయనకి కుచేలుడు అనేవారట, అంటే మాసిన వస్త్రాన్ని ధరించినవాడు అని అర్థం అనమాట. నిజానికి ఆయన పేరు సుధాముడైతే అందరూ ఇలా ఎగతాళిగా కుచేలుడని పిలిచేవారు, కానీ దానివల్ల ఆయనకి ఎటువంటి బాధ లేదు, అదే విధంగా ఒకే విధంగా ఉండేవారు.
2: భౌతికంగా అలా కనిపించినప్పటికీ మానసికంగా సుధాముల్లో ఉన్నారు ఆయన.
0: ఉన్నారు అంటే ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్ అంటారు చూడండి స్వామి, అది ఆయన ఆల్రెడీ సాధించారనమాట అప్పటికే. అందుకని ఆయన దేనికి చెలించేవారు కాదు. కాకపోతే ఒక సంసారిగా ఉన్నప్పుడు మనకు ఉండే బాధ్యతలు బరువులు బంధాలు మనందరికీ తెలిసినవే. నాకు ఏమీ అక్కర్లేకపోయినా నా కుటుంబానికి అవసరాలుంటాయి, ఆ అవసరాల్ని తీర్చాల్సిన బాధ్యత ఒక గృహస్థుగా నా మీద ఉంటుంది. అటువంటప్పుడు నేను బాధ్యతల నుంచి తప్పించుకోలేను. ఇందాక స్వామి చెప్పారని స్వప్న చెప్పింది ఒక విషయం, బాధ్యతని నిర్వర్తించు బంధంలో చిక్కుకోకు అని. అలా బాధ్యతని నిర్వర్తించాల్సిన అవసరం మన మీద ఉంటుంది. కాకపోతే ఈయన ఎప్పుడు పరమాత్మ చింతనలో లీనమైపోయి ఉండేవాళ్లకి పరమహంసలకి బంధాలు బాధ్యతలు ఎలా గుర్తుంటాయి? గుర్తులేనప్పుడు వాటిని గుర్తు చేసే వ్యక్తి ఒకళ్ళు అవసరం కదా. జనరల్లీ వాళ్ళు మనకి అత్యంత ఆప్తులు దగ్గర వాళ్ళు అయి ఉంటారు. కార్యేషు మంత్రి అని అంటారు కదా, భార్య అవసరమైనప్పుడు మంత్రిలాగా సలహా ఇవ్వాలి అని మన వాళ్ళు పెద్దవాళ్లు చెప్పిన విషయం మనకు గుర్తుంది. అలాగే సుధాముల వారి ధర్మపత్ని కూడా ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చి చెప్తారట, స్వామి ఇలా నాకు మనిద్దరికీ తిండి లేకపోయినా మనం పర్వాలేదు, ఏదో ఒక రకంగా మనం మన మనసుని మరలించుకోగలం ఆకలి నుంచి, కానీ చిన్నపిల్లలు పిల్లలు అలా చేయలేరు కదా, వాళ్ల ఆకలి బాధ వాళ్ళకి తెలుస్తుంది, తల్లినే నాకు తెలుస్తుంది, తల్లిగా వాళ్ల ఆకలి తీర్చలేకపోతున్నందుకు నాకు చాలా మనసుకు కష్టంగా ఉంది, ఈ విషయమై మీరేమైనా చెయ్యాలి అంటే ఇతను అంటారనమాట, ఏం చేయమంటావు నన్ను అంటే ఆవిడ చెప్తుంది, శ్రీకృష్ణ పరమాత్మ మీకు చాలా దగ్గర స్నేహితుడని మీరు చెప్పేవారు కదా, ఆయన ఎంతో పరంధాముడని చెప్తున్నారు కదా మీరు, మరి ఆయన దగ్గరికి వెళ్తే మీరు మీ బాల్య స్నేహితుడు అంటారు ఆయన దగ్గరికి వెళ్లొచ్చు కదా అంటుందన్నమాట. అక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేశారా గణేష్, స్వప్న, ఆయనకి శ్రీకృష్ణ సాంగత్యం సుధాముల వారికి దొరికింది, కానీ ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకున్నందుకు ఆయన భార్యకి కూడా శ్రీకృష్ణుడు పరమాత్మ అనే విషయం ఎంత చక్కగా అర్థమైందో చూసారా. సో ఇది ఇలా చెప్పి అప్పుడు ఆయన అడుగుతారనమాట, చూడు నేను ఇప్పటిదాకా అసలు కృష్ణుడిని వెళ్లడానికి ట్రై చేయలేదు, నాకు అవసరం వచ్చినప్పుడు వెళ్తే ఏం బాగుంటుంది అంటే ఆవిడ ఇచ్చిన సమాధానం చూడండి, కేవలం కృష్ణుణ్ణి భగవంతుడిగా గుర్తించడమే కాదు ఆ భగవత్ తత్వం ఎలా ఉంటుందో కూడా ఎంత చక్కగా అర్థం చేసుకున్నారు. ఆవిడ చెప్తారట, స్వామి ఎప్పుడూ భగవంతుణ్ణి కలలో కూడా తలుచుకోనివాడు ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు దేవుడా భగవంతుడా అని ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటేనే పరమాత్మ అయ్యో నా బిడ్డ ఇంత కష్టంలో కూడా వాళ్లని వీళ్లని అడగకుండా నన్ను అడిగాడు అని సంతోషించి ఆ తాపత్రయంతో పరిగెత్తుకొచ్చి అతనికి సహాయం చేస్తాట. మరి అలాంటప్పుడు మీ బాల్య స్నేహితుడు అంటున్నారు, ఆ పరమాత్మకి తెలీదా మీ మనసులో మీరు ఆయన్ని ఎంతగా ఆరాధిస్తున్నారో, వెళ్లి అడగడంలో తప్పు లేదు అని చెప్పి నచ్చ చెప్తుందంట. సో భగవంతుడితో కలిసి బ్రతికిన వాళ్లు ఆయన్ని అర్థం చేసుకున్న వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ ఆ చుట్టుపక్కల వాళ్ల మీద ఎంతగా ఉంటుందనేది ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తోంది కదా.
2: అవును లలితక్క, మీరు చెప్తూ ఉంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తున్నది. మనం సాయి పదంలో మహిళ చేయడానికి వెళ్ళినప్పుడు వైజాగ్ లో ఒక లేడీ కన్వీనర్ ఆవిడ్ని ఇంటర్వ్యూ చేశాం. ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే ఆవిడ స్వామి ఎంతో ఆపద నుంచి రక్షిస్తారు, నేను తిరిగి స్వామికి ఏదైనా చెయ్యాలి అంటే అన్ని స్వామి దగ్గర నుంచి తీసుకోవడమే కాదు తిరిగి స్వామి కోసం స్వామి చెప్పినట్టు బతకాలి అని అనుకుంటారనమాట. అనుకుని వాళ్ళు ఉండే ప్లేస్ లో నా ఏరియాలోని స్వామికి ఒక చిన్న భజన మందిరం కట్టిద్దాము అనుకుంటారు. అనుకుని అక్కడ వాళ్ళందరినీ అడుగుతారనమాట, ఇక్కడ కట్టిస్తాము మీరందరూ అంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఆ ఏరియాలో వాళ్ళు అక్కడ భజనలు చేయడానికి దానికేను. ఆ మందిరం కట్టడానికి ఈవిడ దగ్గర వాళ్ళ హస్బెండ్ కూడా చాలా చిన్న జీతగారు, వాళ్ళంత స్తోమత కూడా లేదు వాళ్ళంతటి వాళ్ళగా ఖర్చు పెట్టి కట్టడానికి. అందరిని అడిగినప్పుడు ఎవ్వరు సహకరించరు కాదు కదా, అపోజ్ చేస్తారు, మీరు అసలు అలాంటి మందిరము అలాంటి భజనలు ఇక్కడ చేయడానికి వీల్లేదని. అయినా ఆవిడ ఏమీ వెరవకుండా బాధపడకుండా రోజు ఒకళ్ళిద్దరే అనమాట ఆ ఏరియాను రోజు నగర సంకీర్తనం చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఆవిడ భక్తి ఆ భావంతో నగర సంకీర్తనం చేస్తున్నారో ఒకటి రెండు నెలలు గడవకు మునిపే ఆ ఏరియాలో వాళ్ళందరూ వాళ్ల వంతు సహాయం వాళ్ళు చేసి తప్పకుండా ఇక్కడ మందిరం కడదాము అని ముందుకు రావడం, మందిరం కట్టడం, అంతేకాకుండా ఆ తర్వాత ఎంతంటే ఆ మొత్తం అక్కడ వాళ్ళందరూ కూడా స్వామి భజనల్లోని నారాయణ సేవలోని పార్టిసిపేట్ చేయడము, అంతేకాదు వాళ్ళు చెప్పేవారు ఎవరింట్లోనే ఏదైనా శుభకార్యం జరిగితే ముందు మందిరంలోకి వచ్చి అక్కడ నారాయణ సేవ చేసి అందరికీ పెట్టిన తర్వాత వాళ్ల కార్యక్రమాలు చేసుకునేవారు. అంటే మీరు చెప్పినట్టు ఆ భక్తి భావం ఉంటే, అంటే చూడండి ఒక పువ్వు ఉందనుకోండి దాని మట్టుకే పరిమితం అవ్వదు, దాని సువాసన అంతా ఎలాగైతే వెదజల్లుతుందో భక్తి భావం ఆ వైబ్రేషన్స్ కూడా చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళ దీని మీద కూడా మార్పు తీసుకొచ్చి వాళ్ళలో కూడా భక్తి భావాన్ని నింపుతుంది అని చెప్పుకోవచ్చు.
0: చాలా బాగుంది స్వప్న, ఎంత బాగా చెప్పారు కదా. అంటే మనలో మన మనసులో ఉన్న భక్తి ఎదుటి వాళ్ళలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. సరే ఇంకా సుధాముల వారు ఆయన భార్య చెప్పిన విషయానికి ఒప్పుకున్నారు, సరే నేను వెళ్లి అసలు నువ్వు కృష్ణుణ్ణి చూడమని నాకు చెప్పడమే నాకు చాలా మహద్భాగ్యము, నా స్నేహితుణ్ణి నేను కలవబోతున్నాను, గోవిందుడి దగ్గరికి వెళ్తాను అంటూ ఆయన చిన్న
2: అనమాట. ఈవిడికి అంటే ఏమైనా వెళ్లి సంపదలు అడుగుతారు ఈవిడ ఇది, కానీ మన సుధాముల వారికి మటుకు స్నేహితులు చూద్దామని ఆనందం ఆయనది,
0: చూద్దామనే ఆనందం. కాకపోతే ఆయనకు ఒక చిన్న సంకోచం ఏంటంటే, మహారాజు నా స్నేహితుడు ఎవరనుకుంటున్నావు, ఆయన గొప్ప మహారాజు, రిక్తహస్తేన నా పోయేయాత్ రాజానాం దైవతం గురుం, రాజు దగ్గరికి దేవుడి దగ్గరికి గురువు దగ్గరికి వెళ్లేటప్పుడు ఉత్త చేతులతో వెళ్లకూడదు, నా కృష్ణుడు రాజే కాదు పరమాత్ముడు గురువు జగద్గురువు అంటున్నారట ఆయన్ని, మరి అలాంటప్పుడు నేను అన్ని అయినా ఆయన దగ్గరికి ఖాళీ చేతులతో ఎలా వెళ్తా, మరి నా తీసుకుని వెళ్ళడానికేమో మన నా దగ్గర ఏమీ లేదు ఏం చెయ్యాలి అని. అంటే మళ్లీ కార్యేషు కరణేషు మంత్రిలాగా ఆవిడేం చెప్తారంటే, భగవంతుడు మనం ఏం తీసుకెళ్లామనేది కాదు ఆయనకి ముఖ్యం, రత్నాలు మణులు మాణిక్యాలు కాదు, మనకున్న దానిలో మనం ఏమి తీసుకెళ్లామనేది ఆయనకి ముఖ్యం, అందుకని మనకున్నదేదో మనం తీసుకెళ్దాం, అదే మీరు ఆఫర్ చేయండి అని చెప్పి ఇల్లంతా వెతికితే ఒక పిడికెడు అటుకులు దొరుకుతాయి వాళ్ళకి. ఆ అటుకుల్ని చూసి ఈయన చాలా సంకోచిస్తారనమాట, అటుకులు నేను తీసుకెళ్ళినా నా స్నేహితుడి కోసం అంతటి రారాజు కోసం అని. అంటే ఆవిడ ఏం పర్వాలేదు, భగవంతుడికి భావప్రియుడు భగవంతుడు ఆయనకు తెలుసు అని చెప్పి ఆయన ఉత్తరీయంలో ఆవిడే అటుకులు మూట కడుతుందనమాట. ఆ ఉత్తరీయం కూడా మాసిపోయిన కుచేలుడు కదా, మరి మాసిన వస్త్రం అందులో చిరుగులు పడిన వస్త్రం, జాగ్రత్తగా మూట కడుతుంది, అది పిగిలిపోకుండా తీసుకెళ్ళండి శ్రీకృష్ణుడికి ఇవ్వండి అని చెప్తుంది. చెప్తే ఇంకా ఈయన అది తీసుకుని బయలుదేరతారు, బయలుదేరి కృష్ణుడి దగ్గరికి ద్వారకా నగరానికి ప్రయాణం అవుతారు, కాలినడకన ద్వారకని చేరుకుంటారు. చేరుకున్నాక చూస్తే అది చూస్తే బంగారం పట్టణంట ద్వారక, ఎక్కడ చూసినా వజ్రాలు పొదిగిన అదుగులు అరుగులు మణిమాణిక్యాలున్న దీపాలు బంగారపు తోరణాలు ఇవన్నీ చూసి ఆయన అసలు మహదానంద పడిపోతాట సుధాముడు. ఆహా నా స్నేహితుడు ఇలా ఉన్నాడా, ఇంత సిరి సంపదలతో ఇంత భోగభాగ్యాలతో ఉన్నాడా నా గోవిందుడు అని ఆయనకి మనసులో ఆనందం పొంగు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అది ఎంత అందమైన స్నేహమో చూసారా గణేష్, నాకు లేదు అనే ఆ భావనే లేదు ఆయనకి, నా స్నేహితుడు ఇంత ఆనందంగా ఉన్నాడు ఇంత ఐశ్వర్యంలో ఉన్నాడు అనే సంతోషం తప్ప. అలా మొత్తానికి ఎక్కడున్నాడు కృష్ణుడు ఎక్కడున్నాడని కనుక్కుంటూ ఒక అంతఃపురానికి వెళ్లడం, రుక్మిణీదేవి మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మల వారు ఉన్నారని తెలుసుకుంటాడు. తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆ ద్వారపాలకుల ద్వారా కబురు పెడతాడు, మీరెవరు స్వామి అని అడుగుతారు వాళ్ళు. అడిగితే నేను ఇలా గోవిందుడి చిన్ననాటి స్నేహితుణ్ణి, నన్ను సుధాముడు అంటారు అని చెప్తాడనమాట. చెప్తే వాళ్ళు ఈయన అవతారం చూసి సరేలే ఎందుకైనా మంచిది మనం వెళ్లి మన పని ఆ వర్తమానం ఇవ్వడమే కదా అని చెప్పి వెళ్తారు. వెళ్లేసరికి స్వామి రుక్మిణీదేవి మందిరంలో ఏకాంత మందిరంలో రుక్మిణీదేవితో మాట్లాడుతూ ఉంటారట కూర్చుని. ఆ సమయంలో ఎవ్వరూ కూడా ఆ మందిరంలోకి వెళ్లే సాహసం చేయరనమాట, రుక్మిణీదేవికి శ్రీకృష్ణుల వారికి మాత్రమే పరిమితం దానిలోకి ప్రవేశం. కానీ బ్రాహ్మలు వచ్చినప్పుడు మటుకు బ్రాహ్మణ ద్విజులు వారిని మటుకు ఎప్పుడూ ఆదరించాలి అనే రూల్ ఉంది కాబట్టి వీళ్ళు వెళ్లి వర్తమానం ఇవ్వడం, శ్రీకృష్ణుల వారు అడుగుతారట ఎవరు అంటే, ఇలా మీ బాల్య స్నేహితుడు సుధాముడు అనగానే ఆయన ఒక్క క్షణంలో లేచి కూర్చుని సుధాముడు వచ్చాడా నా స్నేహితుడు వచ్చాడా వెంటనే తీసుకురండి అని చెప్పడం కాకుండా చెప్పడంతో ఆయన ఆతృత ఆగిపోలా చూడండి. వాళ్ల వెనకాల ఆయన కూడా పరిగెత్తుకుంటూ వస్తాడట సుధాముడిని లోపలికి తీసుకెళ్ళడానికి. వీళ్ళు వెళ్లే సరికి వాళ్ళు ఆయన రీచ్ అయ్యేసరికి ఆయన కూడా వస్తారనమాట ద్వారం దగ్గరికి. వచ్చి లోపలికి తీసుకెళ్లి ఆయనకి కుశల ప్రశ్నలు వేసి ఆయన్ని చాలా ఎంతగానో ఆదరిస్తారనమాట. ఎంత బాగా చెప్తారంటే గణేష్, మనకి కుచేలోపాఖ్యానంలో ఇంత దూరం నా కోసం నడిచొచ్చావా అని చెప్పి ఆయనకి పాదాలు కడుగుతారట శ్రీకృష్ణుల వారు. పాదాలు కడిగి అయ్యో ఎంత శ్రమ పడిపోయావో చూడండి. అక్కడ భగవంతుడి ప్రేమ ఎలాంటిదంటే, ఆ సఖ్యం స్నేహం ఎలాంటిదంటే, నువ్వు నా కోసం వచ్చావు ఆనందమే, కానీ ఈ వచ్చే ప్రాసెస్ లో నువ్వు ఎంత కష్టం అనుభవించావో అని ఆయన బాధపడిపోతున్నారు అనమాట. నా కోసం ఇంత కష్టం తీసుకున్నావా అని. ధూపం వేసి మణిమాణిక్యాలతో దీపం చూపించి నీరాజనం ఇచ్చి ఆయనకి కూర్చోబెట్టి భోజనం సాక్షాత్ చూడు నా స్నేహితుడు వచ్చాడు ఎంత చెమటలు పట్టాయో అని చెప్పి రుక్మిణీదేవి చేత విసునకర్ర ఆవిడ వీస్తూ ఉంటే ఈయన ఆయనకి సేవ చేసి భోజనం ఇద్దరు కలిసి రా మన ఇద్దరం కలిసి కూర్చుని భోజనం చేద్దామని తీసుకెళ్లి ఆయన చేత కొసరి కొసరి వడ్డించి భోజనం చేయించారట శ్రీకృష్ణ పరమాత్మ. చుట్టూతా ఉన్న వాళ్ళందరూ తెగ ఆశ్చర్యపోతున్నారట. అసలు ఎవరైనా చూడటానికి చూస్తే ఇలా ఉన్నారు, మన ప్రభువు ఏమో ఇలా ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు ఆయన్ని చూసి, ఆయన్ని తీసుకుని ఆయన శిరస్సు మీద కూర్చోబెట్టేసుకుంటున్నారు. ఎవరికి ప్రవేశం? అసలు నరమానవ దేవ గంధర్వ కిన్నెర కుంపురుషులు ఎవరికి ప్రవేశం లేని రుక్మిణీదేవి మందిరంలోకి ఆయనని తీసుకెళ్లిపోయి కూర్చోబెట్టి ఇంత సేవిస్తున్నారు, ఎంతటి అదృష్టవంతుడు! ఆహా, స్నేహం అంటే ఇది కదా, స్నేహితుడంటే ఇతను కదా అనుకుంటున్నారట. మరి చూసారా, మన కోసం వచ్చిన వారిని ఎలా ఆదరించాలి, మన పాత స్నేహితుల్ని మనల్ని గుర్తుంచుకుని మన కోసం వచ్చిన వారిని ఎలా వెల్కమ్ చేయాలి, వారితో ఎలా ఉండాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా మనకి నేర్పిస్తున్నారో.
1: చాలా బాగుందక్క ఈ విషయం చెప్తుంటే. స్వామి పర్ఫెక్ట్ హోస్ట్ ఎలా ఉంటారు అంటే, కుచేరుడు వచ్చిన తర్వాత న్యూస్ తెలుసుకుని కృష్ణ పరమాత్మ వారు అలా పరిగెట్టుకుంటూ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. స్వామి విషయంలో నాకు ఒక విషయం, ఒక సన్నివేశం గుర్తొస్తుంది. ఇది 2007 కొడైకెనాల్లో జరిగిన విషయం అనమాట. స్వామి త్రై డే సెలబ్రేట్ చేసుకుంటూ విఐపీస్ అందరికీ, ఎస్పెషల్లీ లేడీస్ అందరికీ సారీస్ పంచిపెడదామని కంచి నుంచి, సేలం నుంచి, వెంకటగిరి నుంచి, వివిధ ప్రాంతాల నుంచి చాలా మంచి శారీస్ తెప్పించారనమాట. సో తెప్పించి బాయ్స్ అవన్నీ పట్టుకున్నారు, ఎవరెవరికి ఏ శారీస్ ఇవ్వాలి అని స్వామి డిసైడ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇన్ జనరల్ మాట్లాడుతూ ఉన్నట్టుండి ఆ పైల్ ఆఫ్ శారీస్ లోంచి 2 శారీస్ ఇలా తీసి పక్కనున్న సోఫాలో ఇలా పడేశారనమాట. సో ఎవ్రీ డే బాయ్స్ డ్యూటీ ఏంటంటే ఆ మొత్తం ప్లేస్ అంతా క్లీన్ చేయడం, అలంకరించి పెట్టడం అనమాట. సో ఆ చేస్తున్న ప్రాసెస్ లో సో 2-3 రోజులు అలా అయిపోయిందనమాట. అయిపోతే బాయ్స్ కి అది తీయాలా వద్దా అన్న సంశయంలో ఉన్నారు, ఎందుకంటే ప్లేస్ క్లీన్ గా ఉండాలి, కానీ అది స్వయంగా స్వామి పెట్టింది కాబట్టి స్వామి పర్మిషన్ లేకుండా అది కదపకూడదు. సో అలా 1 వీక్ అయిపోయిన తర్వాత ఒకరోజు స్వామి దర్శనానికి బయలుదేరారు. బాయ్స్ అందరం బాల్కనీలో కూర్చొని భజన్స్ చేస్తున్నారు. సో స్వామి వీల్చైర్ లో దర్శనం ఇవ్వడానికి వెళ్తూ సడన్ గా లేడీస్ సైడ్ ఒక దగ్గర ఆగిపోయారనమాట. ఆగిపోయి చాలాసేపు ఒక 2 లేడీస్తో స్వామి మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఫర్ 10-15 మినిట్స్ అయిపోయిన తర్వాత దెన్ ఉన్నట్టుండి సడన్ గా స్వామి వెనకాతల వెళ్లే ఒక సార్ లోపలికి పరిగెట్టుకుని వచ్చి ఆ సోఫా మీద ఏవైతే 2 శారీస్ ఉన్నాయో ఆ 2 శారీస్ పిక్ చేసుకుని పరిగెట్టుకుని వెళ్లి స్వామికి అందిస్తే స్వామి వాడిద్దరికి ఆ 2 శారీస్ సిమిలర్ గా ఉన్నాయి. సో ఆ 2 శారీస్ వాళ్ళిద్దరికి ఇచ్చారు. అయిపోయిన దర్శనం అయిపోయిన తర్వాత స్వామి లోపలికి సెషన్ కోసం వచ్చారు. మేమందరం కూర్చుని ఉండగా స్వామి చైర్లో కూర్చుంటున్నప్పుడు స్వామి మొహంలో ఆ రోజు ఎంత ఆనందం మేము చూసామంటే, ఆ ట్రిప్ లో అసలు అంత ఆనందం స్వామి ఎప్పుడూ పడలేదు. అంత దట్ మచ్ ఆఫ్ జాయ్ వివర్ ఏబుల్ టు సీ. ఒక అబ్బాయి ధైర్యం చేసి స్వామి ఇంత ఆనందంగా ఉన్నారు ఏంటి స్వామి అని అడిగితే నేను స్వామి చెప్పారు, 30 సంవత్సరాల క్రితం నేను పాటలమ్మాయిలు అని ఇద్దరున్నారు, వాళ్లతో మాట్లాడి 30 సంవత్సరాలు అయిపోయింది, స్వామి దర్శనం చేసుకోవడానికి వాళ్ళెంతో దూరం నుంచి వచ్చారు, మరి వాళ్ళని నేను ఆనందపరచాలి కదా, వాళ్ళని చూస్తేనే నాకు చాలా ఆనందంగా ఉంది, ఈరోజు ఎంతో బాగా పాడేవారు నా కోసం, వాళ్ళని స్వామి పాటలమ్మాయిలు అని పిలిచేవారు. అప్పట్లో వాళ్ళు స్వామికి పాటలు పాడేవారనమాట. ఇప్పుడు వాళ్ళకి 60 పైబడిన వయసు అనమాట, పాటలమ్మాయిలు అని స్వామి ఇప్పటికీ వాళ్ళని గుర్తుపెట్టుకున్నారు అని చెప్పి వాళ్ళ కోసం స్పెషల్ గా నేను ఆ 2 చీరలు పెట్టించాను అని చెప్పి ఏదో మర్చిపోయినట్టు స్వామికి ఇలా తట్టినట్టు మళ్లీ ఆ సార్ ని పిలిపించి 2 500 రూపీస్ నోట్స్ ఆ సార్ కి ఇచ్చి తొందరగా వెళ్ళు, ఆ 2 లేడీస్ ఆ గేట్ దగ్గర వాళ్ళ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఈ 500 రూపీస్ నోట్స్ వాళ్ళకి చెరొకలకి ఇచ్చి దాంతో వాళ్ళని చీరకి బ్లౌజ్ కుట్టించుకోమని చెప్పు, ఒకవేళ సరిపోకపోతే ఇంకా ఇస్తారని చెప్పండి స్వామి అని చెప్పి ఆయన పంపించారు. సో ఆయన పరిగెట్టారు, పరిగెట్టుకుని వెళ్లి స్వామి చెప్పిన విధంగానే వాళ్ళు గేట్ దగ్గరే వాళ్ళ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే తన చేతులతో స్వహస్తాలతో స్వామి ఇలా ఇమ్మన్నారమ్మా, మీకు ఇలా బ్లౌజ్ కుట్టించుకోమన్నారు, ఒకవేళ ఇంకా ఎక్కువ అయితే ఆ కాస్ట్ చెప్పమన్నారు, ఇంకా ఎక్కువ ఇస్తానన్నారు స్వామి అంటే వాళ్ళు కళ్ళనీళ్ల పర్యంతం అయిపోయి ఆ ఆనందానికి అవధులు లేవన్నమాట వాళ్ళకి. 30 సంవత్సరాల తర్వాత స్వామి వాళ్ళని గుర్తు పెట్టుకుని ఈ విధంగా వాళ్ళని ఆదరించి చేరదీసి ఆ ప్రేమను అందిస్తున్నారు అంటే భక్తులని ఎప్పుడు స్వామి గుర్తుపెట్టుకుంటారు అన్న పాయింట్ క్లారిఫై చేయడానికి స్వామి ఆ రోజు మాకు అది చూపించారు. తిరిగి సార్ వచ్చి స్వామి దగ్గర స్వామి ఇచ్చాను స్వామి, వాళ్ళు ఎంతో ఆనందంలో ఉన్నారంటే స్వామి ఇంకా పొంగిపోయారు. ఇంకా ఆ అంటే ఏనాటి భక్తులు ఆ బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందనేది ఆ రోజు మాకు స్వామి క్లారిఫైడ్ టు అస్.
0: బాగుంది గణేష్. స్వామి గురించి ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క భాగవతం రాయొచ్చేమో అనిపిస్తుంది కదా. ఎంత అసలు ఆయన ప్రేమకే ఎల్లలేవో, ఆయన మనలో మన కోసం చేసిన ప్రతి ఒక్క పని మనం లిస్ట్ డౌన్ చేసుకుంటూ వెళ్తే ఒక జీవితకాలం సరిపోదు కూడా. ప్రతి అవకాశంలోనూ స్వామి మనకి ఎలా ఆనందాన్ని ఇవ్వచ్చా అనేదే చూస్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఒక చిన్న మెత్తు కూడా ఏదైనా చెప్పాలన్నా నేర్పించాలన్నా అతి సున్నితంగా చక్కగా నేర్పిస్తూ ఉంటారు. ఇక మళ్ళీ మనం ఒకసారి ద్వాపరయుగానికి వెళ్దాము. శ్రీకృష్ణ పరమాత్మ సుధాముడు కూర్చుని ముచ్చటించుకుంటున్నారు రుక్మిణీదేవి మందిరంలో. అయితే మనం ముందుగానే అనుకున్నట్టు సుధాముల వారికి ప్రపంచం మీద అనురక్తి లేదు, బ్రహ్మచింతంలో ఉండేవారు. ఎప్పుడు ఆయన అవతారం చూస్తే ఒక అతి బీద బ్రాహ్మణుడిలాగా అనిపిస్తున్నారు. మన దగ్గరికి మనకి బాగా ఇష్టమైన చాలా డియర్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ చాలా ఏళ్ల తర్వాత వచ్చి ఇటువంటి పరిస్థితిలో వస్తే ముందుగా మన హృదయం చాలా కలవరపడుతుంది అనమాట. అంటే మనం వీల్ ఫీల్ అ లిటిల్ అప్సెట్, అయ్యో ఇతను కష్టంలో ఉన్నాడేమో అనే భావన రావడం సహజం. అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ముందుగా మనం ఏం చేస్తాం, అతనికి మనం ఎలా సహాయం చేయాలా అనేది ఆలోచిస్తాం. కాకపోతే ఆ ఆతృతలో సహాయం చెయ్యాలి అనే ఆతృతలో కొన్ని అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ మనం అడిగే అవకాశం కూడా ఉంది. సో అంటే మనం సహాయం చెయ్యాలి కానీ మనం చేసే సహాయం అని కూడా అనిపించకూడదు ఎదుటి వాళ్ళకి. అది అంత న్యాచురల్ గా ఉండాలన్నమాట. ఆ విషయాన్ని కృష్ణుల వారు ఎంత చక్కగా నేర్పించారో చూడండి. తన స్నేహితుడిని పక్కన కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నలన్నీ అడుగుతూ ఎలా ఉన్నావు, ఏమిటి, ఏం చేస్తున్నావు అంటూ నీ పరిస్థితి ఎలా ఉంది అని అడగకుండా ఆయన ఏమంటారంటే, మిత్రమా నిన్ను చూస్తూ ఉంటే సంసారంలో ఉంటూ నీ బాధ్యతల్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు కానీ ప్రపంచం మీద పెద్దగా నీకు అభిమానం ఉన్నట్టు అనిపించడం లేదే అంటారన్నమాట. ఎప్పుడూ బ్రహ్మచింతనలో ఉండేవాడిలాగా అనిపిస్తున్నావు కానీ ప్రపంచం మీద అనుబంధం అభిమానం ఉన్నట్టు అనిపించడం లేదే అని. అంటే నీకు ఆస్తిపాస్తుల మీద ధనం సంపాదించడం మీద నీకు పెద్దగా మమకారం లేనట్టుంది, నీ పరిస్థితి ఎలా ఉంది అనేది ఎంత సూక్ష్మంగా అడిగి తెలుసుకుంటారు. అఫ్కోర్స్ ఆయన అడగాల్సిన అవసరమూ లేదు, ఈయన చెప్పాల్సిన పని కూడా లేదు, సర్వాంతర్యామి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కాకపోతే ఒక స్నేహితుడు అది కూడా కష్టంలో ఉండి నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వాడితో నువ్వు ఎంతో ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నప్పుడు ఎలా నువ్వు వాళ్లతో బిహేవ్ చేయాలి, మనం వాళ్లతో ఎలా ఉండాలి అనేది మనకి నేర్పించడం కోసం చేసిన లీలానాటకమే తప్ప ఆయన అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు కదా. అలా అతి సున్నితంగా ఆయన కుశల ప్రశ్నలు వేసి ఆయన గురించి కనుక్కుంటారనమాట.
1: అక్క మీరు చెప్తుంటే ఒక అద్భుతమైన సన్నివేశం నాకు గుర్తొస్తుంది. అమలాపురం వాస్తవ్యులైనటువంటి కూచి భద్రం గారని ఆయన హరికథా విద్వాంసులు. హరికథతో పాటు ఆయన నిడదవోలు అచ్యుతరామయ్య గారి బుర్రకథలో హాస్యం చెప్పేవారనమాట. సో ఆయన చాలా వెరీ వెరీ పూర్ ఫ్యామిలీకి చెందిన ఆయన అనమాట. కానీ విద్వత్తులో మాత్రం ఆయన చాలా మహనీయులు. సో ఆయన హరికథలు చెప్పుకుంటూ దేశాటనం చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు స్వామి దగ్గర హరికథ చెప్దామన్న ఉద్దేశంతో స్వామి దగ్గరికి వస్తారు. తెలుసు కదా ఏ కళాకారుడు వచ్చినా సరే స్వామి వాళ్ళకిచ్చే ఆదరణ వర్ణాతీతంగా ఉంటుంది. మరి ఇదే సంఘటన ఈయనతో కూడా జరిగింది. ఈ భద్రం గారిని స్వామి హరికథ చెప్పమన్నారు. అప్పటికి ఆయన పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నదంటే చిరిగిపోయిన పంచతో ఆయన హరికథ చెప్పడం మొదలుపెట్టారనమాట. సర్వాంతర్యామైన మరి మన సాయి భగవానుడు ఊరుకుంటారా. కథ వింటున్నారు స్వామి, ఎంతో రక్తి కట్టించేటటువంటి హరికథ చెప్తూ ఉంటే మధ్యలో స్వామి దాన్ని ఆపుతారు. ఆపినప్పుడు ఈయనకి చాలా బెంగ చింత వస్తుందనమాట, ఎందుకు స్వామి ఇలా ఆపారు, నేను ఏమన్నా తప్పు చేశానని అని చెప్పి స్వామి బ్యాక్ స్టేజ్కి వెళ్లి ఆయన్ని రమ్మని చెప్తారు వెనక్కి. అంటే ఎంత హౌ గాడ్ విల్ పుట్ యూ అట్ ఈజ్ అనేది తెలుస్తుంది అనమాట. వెనక్కి పిలిచి ఒక పట్టు పంచ ఆయన చేతికి అందించి భద్రం, ఇలాంటి చిరిగిపోయిన పంచుతో నువ్వు కథ చెప్తే ఎలా, అంత మంచి కథ చెప్తున్నావు, మంచి వస్త్రధారణ కూడా ఉండాలి కదా నీకు అని చెప్పి, ఇప్పుడే ఆ పంచ మార్చుకుని ఈ పట్టు పంచ కట్టుకుని కథ చెప్పు అని చెప్పి స్వామి ఆయనకి ఆ పట్టు పంచని అందించి, అప్పటికప్పుడు బ్యాక్ స్టేజ్ స్వామి దగ్గర ఉండగా ఆయన మార్పించి ఇద్దరు కలిపి స్టేజ్ మీదకి వచ్చి ఆయన కథని కంటిన్యూ చేస్తారు. అంటే ఇది చెప్తున్నప్పుడు వాళ్ళ అబ్బాయి మొహంలో ఉన్న ఆనందం చూడాలి. స్వామి అన్న మాట అంటేనే వాళ్ల హృదయంలో ఆ ప్రేమ, ఆనందం, ఆర్ద్రత ఉప్పొంగి వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా స్వామి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరిస్తారనేది మనందరికీ కలిగిన ఒక అనుభవం.
2: ఇది చెప్తుంటే గణేష్, మన స్వామి గురించి చెప్పుకోవాలంటే అంటే విద్వత్తు ఉండక్కర్లేదు, స్వామికి తెలియక్కర్లేదు, అంటే ఇంతకు ముందు చెప్పినట్టు కుచేళ్ల ఫ్రెండ్ కూడా అవ్వక్కర్లేదు. స్వామికి మనం చూస్తేనే ఆ ప్రేమ, ఇది ఎవరిని చూసినా స్వామి అలా ఇవ్వడమే స్వామికి తెలుసు అన్నమాట. బృందావనంలోని మంకీ బాయ్స్ అని ఉండేవారు. ఎంతగా ఉంటుంది మంకీ బాయ్స్ అంటే, మన త్రయీలోకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి ఎవరైనా వెళ్తే వాళ్ళ ఐటమ్స్ అన్ని బయట పెట్టుకునేవారు. అక్కడ కోతులన్నీ తీసేస్తూ ఉంటే అవన్నీ జాగ్రత్తగా చూసుకోవడానికి, ఆ కోతులు రాకుండా ఉండడానికి కొంతమంది స్టూడెంట్స్ ని స్వామి పెట్టి వాళ్ళు మంకీ బాయ్స్ అని పిలిచేవారు అనమాట. అందులోని స్వామి మొదటి బ్యాచెస్ లో చదువుకున్న హరీష్ గారు ఉండేవారు అనమాట. ఉంటే ఆయన తర్వాత కూడా పెద్దగా చదువులో రాణించకపోయినా టీవీ ఇవన్నీ రిపేర్ చేసుకుంటూ దగ్గరలోనే ఒక షాప్ పెట్టుకుని స్వామి సేవలో ఎప్పుడూ ఉండాలి అన్న భావంతో అక్కడే ఉంటూ స్వామికి సేవ చేసుకుంటూ స్వామికి ఎంతో ఇష్టంగా ప్రియంగా ఉండేవారనమాట. స్వామి ఎప్పుడైనా మధ్యలో బయటకు వచ్చి అతనితో మాట్లాడుతూ ఉండేవారు. స్వామి ఉన్నన్ని రోజులు ఆ 2-3 నెలలు బృందావనంలో ఆయన షాప్ కూడా తెరిచేవారు కాదనమాట. అంతలాగా స్వామి సేవ చేసుకునే భాగ్యాన్ని ఆయనకి ఇచ్చారు. ఓ రోజు ఏమైందంటే అక్కడికి ఎవరో కొంతమంది ఫారినర్స్ వస్తారు. పైనుంచి కొబ్బరి చెట్లు వరుసగా ఉంటాయి త్రయీలో, మనం చూస్తే ఆ బిల్డింగ్ చుట్టూను అవి పడిపోబోతూ ఉంటాయన్నమాట. స్వామి పిలిచి ఎవరి మీదైనా పడితే వాళ్ళకి దెబ్బ తగులుతుంది, మధ్యాహ్నానికల్లా ఈ ఎండిపోయిన కొబ్బరి మట్టలన్నింటినీ తీయించి పెట్టు అని హరీష్ గారికి చెప్తారనమాట. అని చెప్పి స్వామి లోపలికి వెళ్ళిపోతారు. ఈయనకి ఏం తెలియదు, అప్పటికే దర్శనం అయిపోయి 11 గంటలు ఎంత అయిపోతుంది, మధ్యాహ్నం లోపు ఎవరు వచ్చి ఇన్ని కొబ్బరి చెట్లు ఎక్కి ఆ మట్టలన్నీ తీయాలి కదా. పాపం గబగబా బయటకు వెళ్లి కొబ్బరి బొండాలు వాళ్ళని అక్కడ అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళని అడుగుతారు మీరు ఎవరైనా వచ్చి తీస్తారంటే మేం చెయ్యం, మేము ఎవ్వరు ముందుకు రారనమాట. ఈయనకి ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే స్వామి ఒక మాట చెప్తే అది మనం చెయ్యాలి, లేకపోతే దాని పరిణామం వేరేగా ఉంటుంది. ఆ టైంకి అవ్వకపోతే పనులు, స్వామి వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినీర్ మనకు తెలిసిందే, చెప్పిన పని అనుకున్న టైంకి అనుకున్నట్టు అవ్వాలి. పాప ఈయనకి ఏం చేయాలో తెలియదు, సరే ఇంటి అదే షాప్ దగ్గరికి వెళ్లి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారనమాట. ప్రతిరోజు వాళ్ళ షాప్ ముందు నుంచి ఒక కొబ్బరి బొండాల వాడు వెళ్లి వీధిలో అమ్ముతూ ఉంటాడు. ఆ రోజు కూడా ఆయన వచ్చాడనమాట. ఈయన వచ్చినప్పుడు చూసి ఇదేదో బాగుంది, ఈయన అడుగుతాను కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు కాబట్టి కొబ్బరి చెట్టు ఎక్కగలడేమో అంటే పిలిచి నాకు సాయం చేసి పెడతావా, ఇలా తీయాలి, ఊరికినే కాదు నేను డబ్బులు ఇస్తాను. ఆ సాయిబాబా ఎవరో నాకు తెలియదు, డబ్బులు ఇస్తారో లేదో నాకు తెలియదు, నేను రానంటాడు. సాయిబాబా ఇవ్వకపోతే నేను ఇస్తాను, కానీ నువ్వు ఎలాగైనా రావయ్యా బాబు, నేను కొబ్బరి చెట్టు ఎక్కి మట్టలు తీయలేను, నువ్వే ఎలాగైనా వచ్చి సాయం చేసి పెట్టాలి అని ఆయన్ని బతిమాలుకొని తీసుకొని వస్తానమాట. తీసుకొని వచ్చి అసలు ఆ టైంలో స్వామి లోపల ఎక్కడుంటారో తెలియదు, అసలు ఎవ్వరు ఉండరు, ఈయన కింద నించొని చెప్తూ ఉంటారు. ఆయన కొబ్బరి చెట్టుకి తీసిన ఆయన మట్టలన్నీ తీసినాడు అనమాట. ఈలోపు చూసినప్పటికీ సగం పని అవుతుంది, స్వామి రూమ్ కిటికీలో కిటికీ ఓపెన్ అవుతుంది అనమాట. కిటికీలోంచి స్వామి అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన కొబ్బరి చెట్టెక్కి తీయడం, ఈయన కింద నించోవడం. ఇది హరీష్ గారు చూస్తారు, ఆనందపడిపోతారు. ఆలోచించండి, మనకు ఒక పని చెప్పి చేస్తున్నప్పుడు స్వామి వచ్చి చూస్తే ఆనందం ఎంత, దానికి అవధులు ఉండవు. చాలా సంతోషించి ఈయన దండం పెట్టుకుంటారు, స్వామి బ్లెస్ చేసేస్తారు, కిటికీలోంచి ఇలా బ్లెస్ చేసి పని కానివని చెప్పేస్తారు అనమాట. చాలా హ్యాపీగా పోన్లే స్వామి చూసి చెప్పిన పని చేయగలుగుతున్నాను, స్వామి కూడా హ్యాపీ అయ్యారని. ఇంకొంతసేపటికి ఆయన పని ఇంకా 2-3 చెట్లు ఉంటాయి అన్ని చేస్తున్నప్పటికీ సడన్ గా స్వామి దిగి వీళ్ళు పనిచేసిన దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తారు ఆ మిట్ట మధ్యాహ్నం టైంలోని. ఎప్పుడు ఆ టైంలో స్వామి బయటికి రారనమాట. అప్పుడు ఈయన చాలా ఆనందపడిపోతుంది, అసలు ఆనందం కన్నా అసలు ఉబ్బి తబ్బిపోయిపోతూ ఉంటారనమాట ఈ టైంలో స్వామి దర్శనం అవుతున్నది అని. అనేసంటే అప్పుడు స్వామి అడుగుతారు ఎంతవరకు పని వచ్చిందంటే అయిందంటే స్వామి ఇలా జరుగుతున్నది అని. ఈలోపు ఆయన కొబ్బరి చెట్టు మించి దిగి ఆయన రమ్మంటారు అనమాట. స్వామి వస్తే ఆయనకి విభూతి ఇచ్చి ఆయనకి పాద నమస్కారం ఇచ్చి ఆయనతో మాట్లాడడం మొదలు పెడతారు. ఈ కొబ్బరి చెట్టు ఎక్కి తీస్తున్న ఆయనతో అనమాట. హరీష్ గారికి ఆనందం, ఆయన ఎంత అదృష్టవంతుడో చూడండి. భక్తుడు కాదు, స్వామంటే తెలీదు, ఏదో కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ ఉంటే సాయం కోసం పిలిచారనమాట. స్వామి పిలిచి అంటే అన్ని కుశల ప్రశ్నలు అడిగి, ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. స్వామి, ఐదుగురు ఆడపిల్లలు స్వామి అని. హరీష్ గారు చూసి, చూసావా పాపం, ఐదుగురు ఆడపిల్లలట, పాపం ఎలా పెంచుతావు నువ్వు ఆడపిల్లల్ని అని చెప్పి కుశల ప్రశ్నలు వేసి విభూతిస్తే ఈయన చాలా ఆనందిస్తారు హరీష్ గారు. ఎంత అదృష్టవంతుడు, సాక్షాత్తు భగవంతుడు వచ్చి ఇంత చక్కగా అన్ని చేశారు, ఈయనకి ఏమింకా ఇది ఉండదు, స్వామి భరోసా ఇస్తారు అనుకుని ఈయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. స్వామి లోపలికి వెళ్ళిపోతారు. అయిపోయింది, ఈయన భాగ్యం ఇంత దక్కింది అనుకుంటే ఇక్కడతో ఇది ఇంకా మొదలన్నమాట. స్వామి లోపలికి వెళ్ళొచ్చి అక్కడ తలుపు దగ్గరికి హరీష్ గారిని పిలుస్తారు. పిలిచి 500 రూపాయల నోట్లు తెస్తారు. తెచ్చి కట్టలోంచి ఇలాగా స్వామి లెక్క పెడుతూ ఉంటారట. లెక్క పెడుతూ ఎక్కడ హరీష్ గారు చూస్తుంటే ఇలా పక్కకు తిరిగిపోయి, అంటే ఆయన కనిపించకుండా లెక్క పెట్టాలని అని లెక్క పెట్టి 14 నోట్లు తీసిస్తారట. తీసి, ఇది ఆయనకి ఇవ్వు, ఎందుకంటే ఉగాది వస్తున్నది, పాపం పండగకి పిల్లలు వాళ్ళు ఎంతి పెట్టుకు తింటారు, కొత్త బట్టలు కుట్టించుకొని చక్కగా ఆ పండగని జరుపుకోమని 7 ఉన్నారు కదా, 7కి 2 నోట్లు చెప్పిన అనమాట. 14 నోట్లు స్వామి కౌంట్ చేసిచ్చి ఆయనకి ఇవ్వమంటారు. ఆయన ఇస్తుంటే, వద్దు నేనే ఇస్తానని చెప్పి మళ్ళా స్వామే నడుచుకుంటూ ఈ కొబ్బరి చెట్ల వరకు వచ్చి ఆయన పిలిచి ఇచ్చి, దీంతో పిల్లలకి చక్కగా అన్ని కొను, మీరందరూ పండగ బాగా చేసుకోండి అని. ఆయనకి అసలు అర్థం కాదు, అప్పట్లోని 500 రూపాయలు ఎక్కువ, అందులోని మనిషికి 2 500 రూపాయలు చొప్పున 7గురికి డబ్బులు ఇస్తే ఆయనకి ఏం అర్థం అవ్వదు. ఆయన షాక్ లో ఉంటారనమాట. హరీష్ గారికి ఏం అర్థం అవుతుంది, ఏం జరుగుతున్నది అంటే, స్వామి ప్రేమ చూడండి, ఇవ్వడంలోని వాళ్ళు అంత దీనిలో ఉన్నారు, వాళ్ళని ఎలాగైనా ఉద్ధరించాలి అని. ఆయన గబగబా ఆయన ఆనందపడుతుంటే మళ్ళా స్వామి గబగబా లోపలికి వెళ్ళట. లోపలికి వెళ్ళి ఎవరో పెద్ద బుట్ట నిండా రకరకాల పళ్ళు ఇచ్చారు, అది 4 కూడా ఎత్తలేరు. స్వామి హరీష్ గారిని పిలిపించి, ఇంకో సేవదని పిలిపించి, ఈయన సైకిల్తో వచ్చాడు కదా సైకిల్ తెమ్మని, ఆ సైకిల్ మీద పెట్టి కట్టించి, పిల్లలందరికీ పళ్ళు ఇవ్వు, అందరూ ఆనందంగా తినండి. అసలు ఆలోచించండి, ఎలా ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి, ఇంకా ఆ కుటుంబం అంత పెద్ద కుటుంబం, 5 ఆడపిల్లలు, కొబ్బరి బొండాలు అమ్ముకుని నేమి ఇచ్చేస్తాను, ఎంత ప్రేమ, పండగ వస్తున్నది, వాళ్ళు ఆనందంగా ఉండాలని. ఇదంతా జరిగిపోయింది, ఆయన అసలు ఏదో స్వర్గంలో ఉన్నట్టు, ఆ కొబ్బరికాయలు అమ్ముకున్నవాడు అసలు తెలియలేదు, ఆ బొండాలు వాడు వెళ్ళిపోయాయనమాట. హరీష్ గారు చెప్తున్నారు, ఆ తర్వాత ఒక 10 సంవత్సరాలు గడిచింటే ఓ రోజు ఆయన రోడ్డు మీద అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక పట్టు పంచా చాపు కట్టుకుని ఒక ఆయన వెళ్ళిపోతూ ఈయన పలకరించారు, సార్ బాగున్నారా సార్ అని. అంటే ఈయన పో ఎవరో తెలియదు, ఈయనకి ఎవరండి మీరు నాకు తెలియదు సాయిరామ్ అంటే, అదేంటండి మీరు నన్ను పోల్చుకోలేదా అని. పోల్చుకోలేదంటే, నేనండి ఆ రోజు మీరు 10 సంవత్సరాల క్రితం సాయిబాబా గారి దగ్గర పట్టుకెళ్లి కొబ్బరి మట్టలు తెంపించారు కదా అని. కొబ్బరి మట్టలు తెంపిన వాడు ఏమిటి, పట్టు పంచ చాపు కట్టుకుని రోడ్డు మీద ఇంత ఉందాగా వస్తున్నారు, ఈయనకేం అర్థం కాలేదు. అప్పుడు ఫేస్ చూసినప్పటికీ 10 సంవత్సరాలు దాటిపోయింది కదా. అప్పుడు పోల్చుకుని, నువ్వా ఎలా ఉన్నావు, ఏమిటి సంగతి అంటే, ఆ సాయిబాబా ఇచ్చారు కదండి, నా దశ తిరిగిపోయింది, ఎక్కడో అప్పట్లో వైట్ ఫీల్డ్ దగ్గర ఏదో చిన్న భూమి వెనక్కి ఉండిట, అవంతా డెవలప్ అయ్యేట, 5 కూతుర్లకి వీళ్ళకి ఒక్కొక్క అంటే 3 అంతస్తులు మేడ కట్టి పిల్లలందరికీ ఇచ్చేట, అందరి పెళ్లిళ్ళు అయిపోయేట, వాళ్ళు ఉండడానికి కాకుండా ఇంకో ఇల్లు కట్టి వాళ్ళకి 20 వేసు 30 వేసు నెలకి ప్రతి కూతురికి ఆదాయం వస్తుంట, మేము ఇల్లు కట్టుకున్నాం, మేము అద్దెకిచ్చుకుంటున్నాం, ఆ రోజు నుంచి నేను ఏ పని చేయలేదు, మాకు ఇంత భాగ్యం కలిగింది, ఇదంతా కూడా మీ సాయిబాబా ఆ రోజు ఇచ్చిన దానివల్లే అని. అంటే కొబ్బరి బొండాలు అమ్ముకున్నవాడు ఎక్కడ ఈ రోజు కోటీశ్వరుడు అయిపోయి వాళ్ళ పిల్లలు తర్వాత తరాలు కూడా కూర్చొని తినడానికి తప్ప అంత అక్షయం చేశారు స్వామి. అంటే స్వామికి ఇవ్వడంలోని, మన ఉద్ధరించడంలోని ఆ ప్రేమ ఆనందం ఎంత ఉంటాయో కదా.
0: అంతే కదా స్వప్న, భగవంతుడి దృష్టి సోకితే చాలు, అష్టైశ్వర్యాలు వాటంతట అవే మన దగ్గరికి వస్తాయి, మనం వాటి కోసం తాపత్రయ పడక్కర్లేదు అని చెప్పి. సో మళ్ళీ ఇంకొకసారి మనం సుధాముడి దగ్గరికి, కృష్ణుడు సుధాముడు ఏం చేస్తున్నాడో చూద్దాము. ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలిశారు, వాళ్ళిద్దరూ ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ఆలోచిస్తే, సుధాముడు ఆయన పర్సనల్ గా ఆయనకి ఎటువంటి బాధ గాని ఆందోళన గాని ఉండవు లేవు అని ముందరే అనుకున్నాం. కాకపోతే తన భార్య చెప్పడం వల్ల ఒక అవసరంతో తన స్నేహితుడి దగ్గరికి వచ్చారు ఆయన. ఆయన ఉన్న పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు, కృష్ణ పరమాత్మకు కూడా తెలుసు. అలా కష్టంలో ఉండి వచ్చిన స్నేహితుడితో ఎలా మాట్లాడతారు అంటే, శ్రీకృష్ణుల వారు అనమాట కూర్చుని, నీకు గుర్తుందా సుధామ, మన చిన్నతనంలో మనం ఎంత ఆనందంగా విద్యాభ్యాసం చేశామో, ఎంత హ్యాపీగా ఉండేవాళ్లమో అని చెప్తూ వారి గురువుగారి గురించి గుర్తు చేసుకుంటారనమాట. సి, మనం ఒకసారి ఇద్దరం అడవిలో చితుకులు ఏరుకు రావడానికి వెళ్లాము. వెళ్తే బాగా కుండపోతగా వాన కురిసింది అనుకోకుండా, ఆ వాన వల్ల మనం దారి తప్పిపోయాము మబ్బులు పట్టి వాన కురవడం వల్ల. అప్పుడు ఎటు వెళ్లాలో తెలియక మనం ఒక దగ్గర కూర్చుని ఉంటే మన గురువుగారు ఒక లాంతర్ పట్టుకుని కృష్ణ సుధామ అని అరుస్తూ మన కోసం వెతుక్కుంటూ వచ్చారు. ఆయన చూడంగానే మనం పరిగెత్తుకుంటూ వెళ్లాము. ఆయన మనల్ని చూసి ఎంతో ఆనందంగా మనల్ని కౌగిలించుకుని మనల్ని మళ్లీ ఆశ్రమానికి తీసుకెళ్లారు. నీకు గుర్తుందా, మనందరం కలిసి వెళ్లేవాళ్లం, గోవుల్ని కాచేవాళ్లం, మనందరం కలిసి ఇన్ని పనులు చేసేవాళ్లం అని చెప్పి అక్కడ ఆయన ఏం చేశారంటే, హీ టేక్ టుక్ హిమ్ బ్యాక్ ద డౌన్ ద మెమరీ లేన్ టు ద హ్యాపీయెస్ట్ మెమరీస్ దట్ దే బోత్ షేర్ టుగెదర్. ఇప్పుడైనా కూడా మనం కష్టంలో ఉన్నా లేదు, మనకు కొద్దిగా అప్సెట్ గా ఉన్నా, మనం ఏం చేస్తాం, ఎవరికో ఒకళ్ళ ఫ్రెండ్కో లేదు అమ్మకో ఎవరో ఒకళ్ళకి కాల్ చేసి మాట్లాడతాం. కొంచెంసేపు మాట్లాడితే ఆ మూడ్ లోంచి మనం బయటకు వస్తాం అని. ఇక్కడ భగవంతుడు స్నేహితుడు అవడం వల్ల ఆయన ఏం చేశారంటే, ఆ కొద్దిసేపు కాకుండా ఈయన్ని ఏకంగా చిన్నతనానికి తీసుకెళ్లి చిన్నతనంలోని వాళ్ల మధుర జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులు అవన్నీ గుర్తు చేసి ఆయన ఆనందపరుస్తున్నారనమాట.
1: చాలా బాగుంది అక్క. అక్క, ఇది వింటూ ఉంటే అంటే స్వామి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, మనం ఒకవేళ బాధతో స్వామి దగ్గరికి వెళ్ళినా సరే, స్వామి ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే మనల్ని ఆనందపరుస్తారు. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ స్వామి ఎవర్ డస్ అన్నమాట.

0: అవును, ఎవరినైనా సరే ఎలా ఆనందపరచాలి అనే విషయం స్వామికి తెలిసినట్టు మరెవరికి తెలియదు. మనందరికీ చాలా అనుభవం అయిందే కదా స్వప్న, ఎన్నిసార్లు మనం దర్శనానికి వెళ్లేటప్పుడు ఎన్నో గొడవలు ఉంటాయి మనసులో, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, అవన్నీ మోసుకుంటూ మోసుకుంటూ భారంగా కాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తాము. కానీ
1: స్వామి చూస్తే చాలు, అన్ని
0: ఆయన్ని చూస్తే చాలు, ఒక్కసారి స్వామి దర్శనం దొరికితే ఓ వన్ గ్లింప్స్ ఆఫ్ స్వామి అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ, వి ఫర్గెట్ ఎవ్రీథింగ్ దట్స్ ట్రబ్లింగ్ అస్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వెలుగు కావాలంటే సూర్యుడి దగ్గరగా ఉంటే వెలుగు కనిపిస్తుంది, చంద్రుడి దగ్గరగా ఉంటే వెన్నెలు కనిపిస్తుంది. సోర్స్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ వాట్ వీ రిక్వైర్ టు గెట్ దట్. మరి ఆనందం కావాలంటే ఆనందానికి సోర్స్ ఎవరో వెతుక్కుని ఆయన దగ్గరగా ఉంటే ఆనందమే మనంగా ఉంటాం. ఇక తర్వాత మరి కృష్ణుడు దగ్గరికి సుధాముడు వచ్చాడు, స్నేహితుడిని ఈయన రిసీవ్ చేసుకున్నారు, కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఉన్నట్టుండి కృష్ణుడు అడుగుతాడు, సుధామా నా కోసం ఏదో తీసుకొచ్చే ఉంటావు, ఏం తీసుకొచ్చావు నా కోసం అని. అంటే నువ్వేదో నాకు ఇవ్వాలి, నేను తీసుకోవాలి అనే ఉద్దేశం కాదనమాట. అక్కడ ఏంటంటే భగవంతుడు స్వామి ఎప్పుడు చెప్తారు చూడండి, చిన్న పని చేస్తే దానికి వందింతల పుణ్యం ఎలా మీకు ఇవ్వాలా అనేదే నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. మీ చేత అతి చిన్న సేవ చేయించుకుని దానికి వందింతలుగా వృద్ధి చేసి ఎలా ఇవ్వాలా అనేదే నేను చూస్తూ ఉంటాను అని చెప్తారు. అందుకనే ఇన్ని సేవా కార్యక్రమాలు, అసలు ఈ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టించారు. అలాగే ఆ చిన్నది ద్రౌపదీదేవిది కూడా ఆయన వేలుకి తన చీర చెంగు చుట్టిందనే ఒకే ఒక్క కారణాన్ని సృష్టించి, లేదంటే కృష్ణుడు కత్తితో కోసుకోవడం ఏంటి చెప్పండి, ఆ కారణాన్ని సృష్టించేది కూడా ఆయనే కదా. అక్షయమైన వస్త్రాల్ని అనుగ్రహించారు. అదేవిధంగా ఇతని అంటే సహధర్మచారిణి, ధర్మపత్ని, అర్ధాంగి అంటారు కదా, ఇతనిలో సగభాగమైన ఇతని భార్య కోరిక తీర్చాలంటే, ఆవిడ్ని అనుగ్రహించాలంటే ఏదో ఒకటి ఆవిడ ద్వారా నాకు పంపబడింది నేను గ్రహించాలి ముందర, అదే ఉద్దేశంతో నా కోసం ఏం తీసుకొచ్చావు అని అడుగుతారనమాట. అడిగితే సుధాముల వారు చాలా సిగ్గుపడిపోయి, మరి మహదైశ్వర్యంలో ఉన్న స్నేహితుడికి అటుకులు తెచ్చానని ఇవ్వడానికి కొద్దిగా ఆయన సంకోచిస్తారు అని ఏమి మాట్లాడకుండా ఆయన సైలెంట్ గా కూర్చుంటారు. కూర్చుంటే ఈయన లేదు ఏదో తెచ్చే ఉంటావు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అదేంటి ఆ వస్త్రానికి, అంగవస్త్రానికి కట్టిన మూట, అదిగో నాకు కనిపిస్తోంది ఏదో తీసుకొచ్చావు అని చెప్పి ఆ మూటని విప్పి ఆ అటుకుల్ని తీసుకుని ఆయన తినడం మొదలు పెడతారనమాట. ఆ అటుకుల్ని గ్రహిస్తారు. గ్రహించడం ద్వారా ఈయన్ని అనుగ్రహించడం, గ్రహించడం అంటే భగవంతుడు ఏదైనా గ్రహించాడంటే అనుగ్రహించడానికే అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనం చూస్తే స్వామికి పరమాత్ముడికి ఏమిచ్చాము, ఎంత ఇచ్చాము అనే దానికంటే ఎలా ఇచ్చాము అనేది చాలా
1: భావంతో ఇచ్చాము
0: అనేది మనకి ఎంత చక్కగా నిరూపించారో స్వామి కూడా ఎన్నోసార్లు చెప్తారు కదా, భగవంతుడు భావప్రియుడు, దేవతల్నిట భావనామాష్ట సంతృప్తులు అంటారట. అంటే కేవలం వాళ్ళని ఒకసారి భావించుకుని మనం మనసులో దండం పెట్టుకున్నా కూడా వాళ్ళు చాలా సంతృప్తి చెందుతారట. మరి దేవతలే అలా ఉంటే దేవతలకి రాజైన వాడు ఎలా ఉంటాడు, ఆయనకి ఆ భావమే కావాలి కానీ ఇంకేది అక్కర్లేదని. ఇందులో ఒక చిన్న కథ గుర్తొస్తోంది గణేష్, మహాభారతంలో శ్రీకృష్ణుల వారు పాండవులకి కౌరవులకి సంధి చేయడానికి వెళ్లినప్పుడు దుర్యోధనుడు పెద్ద భవనం ఇస్తాడు ఆయనకి, అతిథి గృహం కింద గెస్ట్ హౌస్ అనమాట. అంటే ఆయన వద్దొద్దు నేను ఇక్కడ ఉండను, నేను విదురుడిది ఇంట్లో ఉంటానని చెప్పి, విదురుడి ఇల్లు ఒక పర్ణశాల అనమాట, ఆయన రాజభవనంలో ఉండడు. ఆ పర్ణశాలని వెతుక్కుంటూ కృష్ణ పరమాత్మ వెళ్లి విదురుడి ఇంటికి వెళ్తే ఆయన ఎంతో సంతోషించి, చూడండి మీరు ఎంతో భక్తిగా కొలిచి ఆరాధిస్తున్న భగవంతుడు హఠాత్తుగా మీ ఇంట్లోకి అడుగుపెట్టి నడుచుకుంటూ వస్తే మీకు ఎలా ఉంటుంది. అలాగే విదురుల వారు కూడా ఎంతో ఆనందించి ఆయన్ని కూర్చోబెడితే కృష్ణుడు అడుగుతట, ఆయనకు తెలుసు విదురుడు సాత్వికాహారాన్నే భుజిస్తాడు, ఆయన వండిన వంట స్వీకరించడు అని, అందుకని గంజి ఏమైనా ఉందా అని అడుగుతాడు అనమాట. ఆయన పొన్నశాల్లో ఉంటాడు కదా, గంజి ఉందా అని అడుగుతారు. అడిగితే ఆ మిగిలిపోయిన గంజి తీసుకొచ్చి విదురుడు ఎంత భక్తిగా ఇస్తాడంటే కృష్ణుడికి, ఆ భక్తికి కరిగిపోయి కృష్ణుట్ట ఇంకా తన చతుర్భుజాలతో, మహావిష్ణువుకి నాలుగు భుజాలు ఉంటాయి కదా, చతుర్భుజాలు మిగిలిన రెండు చేతుల్ని ఈ రెండు చేతుల కింద పెట్టి ఆ గంజిని తాగుతారట ఆయన చేతుల్లో పోస్తుంటాయి. ఎందుకు ఒక్క చుక్క కూడా కింద పడకూడదని ఇంకో రెండు చేతుల్ని తన చేతుల కింద పెట్టి ఆ గంజిని స్వీకరిస్తారట. అది చూసి విదురుడు ఎంతో మురిసిపోయి అసలు తన బాహ్య స్మృతి కోల్పోయి పాపం అరటిపండు వలిసి తొక్కనిస్తాడనమాట కృష్ణుల వారికి. ఈయన కూడా అంతే ప్రేమతో దాన్ని స్వీకరిస్తారు. సో అసలు ఆ భావానికి కరిగిపోతాడు కాని పదార్థాన్ని బట్టి ఆయనకి దానికి దాంతో ఏమి సంబంధమే లేదు అనిపిస్తుంది కదా.
1: ఇది మీరు చెప్తూ ఉంటే మన అనంతపురం విద్యార్థినులకి స్వామి అనుగ్రహించిన అంటే ఇదే సేమ్ ఇలాగే జరిగిందనమాట. స్వామి ఎప్పుడు అనంతపురం కళాశాలకు వెళ్ళినా అక్కడ ఒకవేళ లంచ్ కి దేనికైనా ఉంటే స్వామి కోసం అందరూ అంటే వండిస్తారు ప్రత్యేకంగా. కానీ ఒక ఛాన్స్ ఏంటంటే ఒక కూర ఏదైనా విద్యార్థులను చేయడానికి వార్డెన్ గారు అవకాశం ఇచ్చేవారనమాట. సో ఆసారి కొంతమంది విద్యార్థిని వచ్చి స్వామికి మేము తయారు చేస్తాం అంటే ఏం చేస్తారంటే బెండకాయ కూర చేస్తాము ఫ్రై చేస్తామన్న. పాపం పిల్లలు కదా విద్యార్థులు ఆ వయసులోనే వాళ్ళకి పెద్దగా వంట చేయడం రాదు. వాళ్ళు పెడతారు స్వామి కోసం అన్ని తరిగి చేసినప్పటికీ ఆ కూర కొంచెం మాడిపోతుంది అనమాట. చూసుకోరు. ఈలోపు టైం అయిపోయి స్వామి డైనింగ్ హాల్కి వచ్చేస్తారు పెట్టిమంటారు. ఇంకా స్వామి అడుగుతారు ఏది ఎవరు చేశారని. మరి విద్యార్థులు చేసింది కూడా పట్టుకుని వెళ్ళాలి తప్పదు. అప్పుడు వార్డెన్ గారికి చాలా కోపం వచ్చి స్వామి కోసం చేసేటప్పుడు కూడా మీరు ఇలా చేస్తారా, కూర మాడిపోయిన కూర స్వామికి ఎలా పట్టుకెళ్తారు. అప్పటికీ బాగా మాడిపోయిన ముక్కలు కొంచెం కొంచెం తీసేసి ఆ మిగిలిన ముక్కలు అవి కూడా మాడుగానే ఉన్నాయి అయినప్పటికీ చిన్న బౌల్లో వేసి మిగతా ఐటమ్స్తో పాటు పంపిస్తారు. కానీ చాలా భయపడుతూనే ఆలోచించండి, వచ్చిన ఎవరైనా గెస్ట్కే మనం ఎన్నో రకాలుగా మంచిగా చేసి పెడతాము, స్వామి వచ్చారు ఇంతటి అవకాశం వచ్చింది, స్వామి గొండె పెట్టే దాంట్లో మాడిపోయింది, ఇప్పుడు ఇంకోటి చేయడానికి కూడా సమయం కూడా లేదు అని పెడితే మొత్తం స్వామి అక్కడ ఐటమ్స్ అన్నీ ఉంటే అన్నంలో ఈ బెండకాయ కూర మట్టుకే మాడిపోయిన కూర మట్టుకే వేసుకుని మొత్తం ఆ బౌల్లో ఎంత ఉందో అది మట్టుకే తిని మిగతా కూరలు వేలు వేసి కూడా ముట్టుకోలేదు స్వామి. అది తిని కూర చాలా బాగుందని చెప్పి మరీ లేచారట అక్కడి నుంచి. అంటే స్వామి చూసేది ఏంటి, వాళ్ళు మాడిపోయిన కూర పెట్టారా, ఆ మాత్రం కూర చేయడం రాదా, ఇదంతా ఆలోచించలేదు. ఆ పిల్లలకి స్వామి కోసం మేము ఏదైనా చేసి పెట్టాలి అన్న ఆ ఆర్తి ఆ ఆతృత అదే కనిపించిందనమాట. అప్పటి నుంచి వాళ్ళు చక్కగా చేయడం మొదలు పెట్టారు. అంటే స్వామి చూసేది ఆ భావం, ఏ భావంతో చేశారు అని. వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అనిపించింది.
0: అదే భావాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఆ అటుకుల్ని తీసుకుని ఆయన ఒక గుప్పెడు తినగానే రుక్మిణీదేవి వచ్చి ఆయన చేయి పట్టుకుని ఆపుతారట. ఆపితే జనరలీ అంటే మానవ సహజం కదా, సుధాముల వారు కొద్దిగా ఆయనకు మనసులో ఒక ఆలోచన వస్తుంది అనమాట, అయ్యో ఇదేంటి ఇటువంటి అటుకులు తింటున్నావా అని ఆయన పట్టమహిషి నా గోవిందుడి పట్టమహిషి ఆయన ఆపుతోందేమో అని అనుకుంటారు. ఈయన మనసులో ఆంతర్యం ఆయనకి తెలుస్తుంది కదా, మనసులో ఉండే మాధవుడికి మనం మళ్ళీ చెప్పేదేంటి. అందుకని ఆయన అంటారు రుక్మిణీదేవిని అడుగుతారు అనమాట, మరి ఈయన డౌట్ క్లియర్ చేయాలి కదా ఆయన. సో శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని అడుగుతారు, రుక్మిణి ఎందుకు నువ్వు ఆపుతున్నావు నేను తింటూ ఉంటే, నేను భక్తుల ప్రేమకి భక్తికి దాసుణ్ణి, అలాగే ఈ స్నేహితుడి ప్రేమకి దాసుణ్ణి, మరి నేను అందుకని సుధాముడు తెచ్చిచ్చింది నేను తినక తప్పదు తింటున్నాను, నువ్వెందుకు నన్ను ఆపుతున్నావు, నా భక్తులకి భగవంతుడు ఎప్పుడూ భక్తులకి దాసుడే అని చెప్తాడనమాట. చెప్తే రుక్మిణీదేవి ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మ అర్థాన్ని మరి ఆవిడ కూడా అంతకు అంత సమాపుతోందేమో అని అనుకుంటారు. ఈయన మనసులో ఆంతర్యం ఆయనకి తెలుస్తుంది కదా, మనసులో ఉండే మాధవుడికి మనం మళ్ళీ చెప్పేదేంటి. అందుకని ఆయన అంటారు రుక్మిణీదేవిని అడుగుతారనమాట, మరి ఈయన డౌట్ క్లియర్ చేయాలి కదా ఆయన.

ఏ రుక్మిణీ దేవి ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మ అర్థాన్ని మరి ఆవిడ కూడా అంతకు అంత సమాధానం చెప్పాలి కదా. ఆవిడ చెప్తుంది, స్వామి మీరు ఆయనకి దాసులు, నేను మీకు దాసిని కదా, నాకు కూడా కొద్దిగా ఆ నైవేద్యంలో భాగం ఉంటుంది కదా, నాకు కొద్దిగా ఇవ్వండి అని చెప్పి ఆవిడ కూడా కొంచెం తీసుకుంటుంది. మరి మహాలక్ష్మి అష్టైశ్వర్య స్వరూపిణి, ఆవిడ కూడా గ్రహించాలి కదా అష్టైశ్వర్యాలు ఈయనకి ప్రసాదించాలంటే. అందుకని ఇద్దరు దంపతులు ఇద్దరూ కలిసి ఆ అటుకుల్ని గ్రహించి సుధాముల వారిని అనుగ్రహిస్తారు అని మనకి కుచేలోపాఖ్యానంలో ఉంటుందన్నమాట. ఇంకా ఇంకొక విషయం మీరు గమనిస్తే, ఇంత ప్రయాణం చేసి వచ్చి ద్వారకా నగరానికి, ఇంత కష్టపడి ఇంత శ్రమలకు వచ్చిన సుధాముడు గోవిందుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మను చూసి ఆనందించి ఆ ఆనందంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడే గాని వచ్చిన పని మర్చిపోతాడు. ఏది ఎందుకు వచ్చాడో అది అడగడు ఆయన్ని. స్నేహితుడి దగ్గర సహాయం తీసుకుందామని వచ్చిన కుచేలుడు ఆ సహాయాన్ని అర్థించకుండానే ఈయన వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకి కృష్ణ సాంగత్యమే మహాప్రసాదం, అదే అష్టైశ్వర్యాలు ఆయనకి.

0: అది చాలు నాకనుకుని మనస్సు నింపుకుని ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. కాని వచ్చిన వారిని చుట్ట చేతులతో పంపించడం భగవంతుడికి అలవాట్లేదు కదా. అందుకని ఆయన అడగకుండానే ఈయన అష్టైశ్వర్యాల్ని ఆయన వెళ్లే లోపలే అనుగ్రహించేస్తాడు. సో స్నేహితులు ఒకరి మనస్సుని ఒకరు తెలుసుకున్న వాళ్లే నిజమైన స్నేహితులు అని చక్కగా నిరూపించారు ఇద్దరు.
1: అంతలోకి స్వామి ఏంటంటే అడిగితే అడిగిందే ఇస్తారట, అడగకపోతే అన్ని ఇస్తారట. అలాగా అడగకువే ఓ మనసా, అడుగుగొలది అది అడుగున పడునని, అడగకున్న పని వడుగానగునని, అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకై మడియు జటాయువు కడకు నేకి సద్ధతి కలిగించడే. వీళ్ళందరూ ఏమడిగారని వాళ్ళకి ముక్తిని ప్రసాదించారండి. అలాగే కృష్ణ పరమాత్మ కూడా కుచేళ్ళు ఏమి అడగకపోయినా తన్ని ఎలా ఉద్ధరించాలి అంటే భౌతిక పరిస్థితుల్ని ఉద్ధరించాడు, తన ఆధ్యాత్మికంగా కూడా ఉద్ధరించాడు. అంతేకాకుండా ఇక్కడ ఈ కొంచెం తీసుకున్న దానికి అక్కడ అక్షయంగా ఇచ్చాడు.
0: స్వప్న, మీరు అడగకుండానే భగవంతుడు అన్ని అనుగ్రహిస్తాడు అనే విషయం చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. త్రయీ బృందావనంలో స్వామి ఒకసారి ఇందులాల్ షా గారిది 70th బర్త్డేనో 50th యానివర్సరీనో, నన్ను శ్రోతలు క్షమించాలి సరిగా అది గుర్తులేదు, ఒక ఫెస్టివల్ చేస్తున్నారన్నమాట. స్వామి వాజ్ సెలబ్రేటింగ్ దట్ ఈవెంట్ ఇన్ అ వెరీ వెరీ బిగ్ వే. స్వామి ఏది చేసినా ఎలా చేస్తారో మనకు తెలుసు కదా. స్వామి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. అది చేయడం కోసం త్రయీ బృందావనంలో 18 ట్రేస్ లో స్వామి అన్ని క్యారీ చేయడానికి 18 మంది పిల్లల్ని, బాయ్స్ ని పిలిచి 18 ట్రేస్ రెడీ చేయించారనమాట. పూలు, పళ్ళు, అన్ని అలా గుడీస్ అన్ని తీసుకెళ్తున్నారు. అక్కడ ఒక బ్రదర్, అక్కడ ఏవీ రూమ్ లో వర్క్ చేసేవారు ఆయన, ఏవీ డివిజన్ లో, ఆయన కూడా వెళ్లి ఆ ట్రేస్ అన్ని సర్ది ఇచ్చారు. పిల్లలందరూ 9 సెట్స్ కింద బ్రదర్స్ అందరూ నుంచుని 18 ట్రేస్ పట్టుకుని ఉన్నారు. స్వామి వాళ్ల వెనకాల ప్రొసెషన్ లో నడుస్తూ వెళ్లాలన్నమాట, త్రయి నుంచి సాయికృష్ణ కళ్యాణ మంటపానికి వెళ్లాల్సిన ఈ ప్రాసెస్ లో స్వామి, ఇతను ఈ బ్రదర్ ఏమో అన్ని సర్దేసేసి ఇచ్చేసేసి అతను సైలెంట్ గా ఒక దగ్గర నుంచున్నాడు. బయలుదేరిపోయి వాళ్లందరూ కిందకి దిగి నుంచున్నారు. స్వామి డోర్ దాకా వెళ్లిన ఆయన మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి ఇతన్ని చూసి నువ్వు రా అన్నారట. అంటే ఇతనికి ఏం చేయాలో తెలియలేదన్నమాట. అంటే అసలు అతనికి ఆలోచనే లేదు కదా, అన్ని ట్రేస్ తీసుకెళ్లిపోయారు, మరి ఏం పట్టుకుని రావాలి ఆ ప్రొసెషన్ లో అని అది తెలియక తెల్లబోయి తెల్లమోహం వేసుకుని చూస్తూ ఉంటే స్వామి తన కర్చీఫ్ని తీసి అతని మీద విసిరేసి ఇది పట్టుకుని రా అన్నారట. అంటే అతను స్వామి కర్చీఫ్ పట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి వాళ్ళంతా? అంటే స్వామి ఎంత డిసిప్లినేరియన్యో మనకు తెలుసు కదా, ఒక ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. 18 మంది పిల్లలు 2-2 కింద 9 సెట్స్ కింద ఆల్రెడీ బయలుదేరారు వెనకాల స్వామి, మరి ఇతనికి ప్లేస్ ఎక్కడా? అందుకని ఇతను ఎలా వెళ్లాలి, ఎక్కడి నుంచి పోవాలి తెలియక మళ్లీ తెల్లమొహం వేసుకుని చూస్తున్నట్ట. చూస్తూ ఉంటే స్వామి నా వెనకాల రా అని చెప్పి ఒక మాట చెప్పారట అతనికి నడుస్తున్నప్పుడు.

0: ఇప్పుడు పనిచేస్తూ వెనకుండిపోవడమే కాదు, అప్పుడప్పుడు ముందుకొస్తే తప్పులేదు అని చెప్పి తన వెంట తీసుకెళ్లారనమాట. తీసుకెళ్లాక కళ్యాణ మంటపంలో అన్ని అమర్చేసి ఆ ట్రేస్ అన్ని పిల్లలందరూ కింద దిగి వాళ్ల ప్లేసెస్ లో కూర్చున్నారు. ఈ బ్రదర్ కి మటుకు ఎక్కడికి వెళ్లాలి ఏం చేయాలనే తెలియట్లా, మళ్ళీ అది అవుట్ ఆఫ్ ది ప్లాన్ కదా. మరి అప్పుడు స్వామి తన సింహాసనంలో కూర్చుని ఇతన్ని చూసి వెనకాల అక్కడ కూర్చో అని ఒక ప్లేస్ చూపించి స్టేజ్ మీద కూర్చోబెట్టారనమాట. సో ఆల్ ద వైల్ స్వామి కర్చీఫ్ పట్టుకుని అతను కూర్చుని ఉన్నాడు అక్కడ. ఇది వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది, భగవంతుడు మనకి మనకేం కావాలో మనకే తెలియదు, కానీ మనకేం కావాలో ఆయన కరెక్ట్ సమయానికి అందిస్తారు. అదే అంతేకాకుండా అడిగినవే కాకుండా అడిగినవి అక్షయపాత్ర. ఆయన మన నోరు తెరిచి అడగాలే గాని లేదు అనే మాట స్వామి నోట్లోంచి రావటం ఎవరు వినలేదు ఇప్పటిదాకా. అంతేకాకుండా అడగనివి మనం అనుకోనివి కూడా అనుగ్రహించేయడం ఆయనకి ఎంత సరదానో అసలు అలా అనిపిస్తుంది చూస్తే.
1: అంటే ఇప్పుడు ఈ కుచేళ్ళకి పిడికడు అడుగులు తీసుకుని తిరిగి ఇల్లు చేరినప్పటికీ తన గృహాన్ని గాని పోల్చుకోలేకుండా అంత ఐశ్వర్యాన్ని అందించారనమాట స్వామి, అంత అక్షయంగా ఇచ్చారు. ఇది వింటుంటే ఈ రోజుల్లో మన మధ్యలో ఉన్న ఒక భక్తుడి గురించి స్వామి అనుగ్రహించిన విధానం గురించి మనందరం తప్పకుండా తెలుసుకోవాలక్క. ఈయన తెలంగాణ రాష్ట్రంలో చెన్నూరు దగ్గర పారుపల్లి అనే గ్రామంలో ఉంటారనమాట. ఆయన పేరు బుచ్చన్న. ఆయన వడ్రంగి, అంటే వృత్తిరీత్యా ఈ కార్పెంటరీ వర్క్ చేసుకుంటారు. కానీ స్వామి సంస్థల్లో ఏంటంటే ఏ గ్రామ సేవ అయినా ఆ గ్రామాలకు వెళ్లి అక్కడ స్వామి భాగవత హరికథ చెప్తూ ఉంటారనమాట. అది ఆయన చేసే సేవ. కానీ ఎంత పేదరికం అంటే ఒకసారి వాళ్ళ ఇంట్లో తినడానికి ఒక పూటకో రెండు పూటలకో సరిపడ బియ్యం మట్టుకే ఉంటుంది, అంతకుమించి బియ్యం ఉండదు, కొనడానికి డబ్బులు ఉండవు. భార్య చెప్తుంది మీరు ఇలాగా సేవను వెళ్ళిపోతే ఎలాగా, దాని బదులు మనం మీ వడ్రంగి పని చెయ్యండి కొన్ని రోజులు, అప్పుడు చేస్తే మనకు డబ్బులు వస్తాయి, కనీసం తినడానికి ఉంటుంది కదా అని. ఆయన చేద్దాం అనుకున్న టైంకి గ్రామసేవ పడుతుంది, వచ్చే మూడు రోజులు కూడా ఆయన గ్రామసేవకు వెళ్లాల్సి వస్తుంది. గ్రామసేవ వదిలేసి వడ్రంగి పనిచేయడం ఆయనకి ఇష్టం ఉండదు. సరే నేను స్వామి సేవ చేసుకుంటాను, స్వామి చూసుకుంటారు ఏం పర్వాలేదని ఆయన గ్రామసేవకు వెళ్ళిపోతారు. మూడు రోజులు వెళ్ళిపోతే ఆ భార్య ఇంట్లో ఉన్న బియ్యాన్ని వండుతూ ఉంటుంది మూడు రోజులు. అది యాక్చువల్గా వచ్చేదంటే ఒక పూటకు గాని రెండు పూటలకు గాని వచ్చే బియ్యం మట్టుకే ఉంది. ఆయన మూడు రోజుల తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత ఎప్పుడు బియ్యం అయిపోతే కొందాం, బియ్యం అయిపోతే కొందాం చూస్తుంటే అది అలా అలా అలా అలా ఒక నెల అయినా సరే ఆ కొంచెం బియ్యం వస్తూనే ఉన్నాయి, అక్షయం అవుతూనే ఉన్నాయట. అసలు ఆలోచించండి, ఒక పూటకు వచ్చే బియ్యం లేకపోతే రెండు పూటలకు వచ్చే బియ్యం ఒక నెల రోజులైనా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఆయన స్వామి సేవ చేసుకోవడానికి వెళ్తే స్వామి అంటే భక్తిని ముక్తిని అన్నింటినీ భక్తిని అన్నింటినీ ప్రసాదిస్తారు స్వామి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి. ఎప్పుడో కుచేళ్ళ గురించి మనం చదువుతున్నాం గాని మన కళ్ల ముందున్న వ్యక్తిని చూస్తూ ఉంటే స్వామి అనుగ్రహానికి స్వామి ప్రేమకి అవధులు లేవనిపిస్తుంది.
0: స్వామి ప్రేమకి స్వామి అనుగ్రహానికి ఎటువంటి అవధులు లేవు, ఎందుకంటే ఆయనే ప్రేమ అంటూ కుచేళ్ళుడు కూడా ఆయన భార్య వెనక్కి తిరిగి వెళ్ళాక సుధాముల వారి భార్య అడుగుతాడు, కృష్ణుడు కనిపించాడా, అటుకులు తీసుకున్నాడా, మీతో మాట్లాడా, మిమ్మల్ని పలకరించాడా అని. అంటే సుధాముల వారు కూడా ఇదే చెప్తారట, పిడికేడు అటుకులు తీసుకుని అష్టైశ్వర్యాలు అనుగ్రహించేది భగవంతుడు కాక ఇంకెవరు అని చెప్తూ సుధాముడు ఇలా చెప్పారు అని స్వామే చెప్పిన ఒక కథ మనకి ఉంది. అది ఇప్పుడు విందాము ఒకసారి స్వప్న.
1: తప్పకుండా తప్పకుండా.
2: కుచేరుడు తీసుకెళ్లాడు ఇంత పిటికడు అటుకులు, కానీ ఆ మాసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటుకలను కృష్ణుడే తన చేతులారా విప్పాడు. కానీ ఆ యొక్క కుచేరుడు చాలా సిగ్గుపడుతున్నాడు, నా బట్టలు కూడా ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి, ఇలాంటి దరిద్రహీనుడను కలాంటి ఇటాంటి మహారాజు భగవత్ చక్రవర్తి నీవు నా బట్టలను ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉంది, ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు. ఆ బట్టలో ఉన్నటువంటి కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు. కొంచెం మిగిలింది ఆ బట్టలో, రుక్మిణి పరిగెత్తొచ్చింది కృష్ణుడు చేపట్టుకు. కుచేరుడు మరొక భావం పడ్డాడు, ఈ యొక్క డట్టి దీంట్లో టవల్లో ఉన్నటువంటి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన అడ్డు చేస్తున్నాడని భావించుకున్నాడు. హృదయం కృష్ణుని తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణి తెలుసు. ఈ యొక్క కుచేరుడికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు, నేను కుచేరుని దాసుడను కనుక కుచేరుడు తెచ్చినటువంటి ప్రసాదం నేను కొంతవరకు స్వీకరించాను. అప్పుడు రుక్మిణి చెప్పింది, కృష్ణ, మీరు కుచేలుని దాసులు, మీ దాసురాలు నేను, కాబట్టి దాసురాలు కూడా ఒక భాగం ఉంది కదా, కాబట్టి ఆ మిగిలినటువంటివి నాకు అందించమని చెప్పింది. భగవత్ విషయాలు ఎంత విశాలమైనటువంటివిగా ఉంటాయి, హార్ట్స్ భగవంతుని యొక్క సంకల్పములు ఎంత ఘనమైనటువంటివిగా ఉంటాయి, కానీ దాన్ని మీరు అర్థం చేసుకోలేక చాలా చులకనగా తీసుకుంటారు. కనుక భగవంతుడు ఎంతో గొప్ప విశాల హృదయుడు, కేవలం నేరో మైండ్ కాదు, ఆ హృదయం మరొకరికి లేనే లేదు, ఆ హృదయం ఒక్క భగవంతునికి తప్ప మరొకరికి రాదు. ఎన్ని విధములు మీరు కంపేర్ చేసినా కానీ గాడికి తప్ప మరొకరికి రాలేదు. ఇప్పుడు తెలుసుకున్నాడు కుచేరుడు, ఇంటికి పోయి చూచాడు, గొప్ప భవనాలంతా అందించాడు, తన పిల్లలు తన అర్ధాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు. పరిగెత్తి వచ్చింది, భార్య పాదాలు పట్టుకుంది, నాథ భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు, అతని యొక్క ఘనత మరొకరికి లేదు. కానీ నువ్వు చూసావా అతను నీతో మాట్లాడ్డా, ఏమని చెప్పాడు, ఏమిటి అని మీద మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది. దేవి, నారాక ఎరిగినంతనే వేగరమ్మని ద్వారపాలుల చేత ఆజ్ఞాంతే, నన్ను చూచినంతనే దిక్కున గద్దె

0: ఏ మందు ఆతని తిన పరత పేద కుచేనుని అటుకును పిటికెడు తిని బహుళ భాగ్యంబును సంగు వారు కలరా. ప్రేమయే తాను తానే ప్రేమయవును, తానే ప్రేమ, ప్రేమే తాను. ఇంకొకటి ఏమాత్రం వర్ణించడానికి వీలు కాదన్నా చూచావా, అంత విశాలమైనటువంటి యొక్క భావము ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: మరి ఈనాడు ఈ మైత్రి గురించి, శ్రీకృష్ణ మైత్రి గురించి, సాయి కృష్ణ మైత్రి గురించి మనం మాట్లాడుకునే అవకాశం స్వామి ఇచ్చినందుకు, అది కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి రోజు ఆ తలంపు స్వామి గురించి రావటమే ఒక హాయి. మరి ఆ హాయిని కలిగించిన మన స్వామికి, ఎందుకంటే స్నేహం అంటే ప్రేమ, ఆ ప్రేమ స్నేహంలో ఒక భాగం. ప్రేమ లేకుండా స్నేహం లేదు, స్నేహం లేకుండా ప్రేమ లేదు. ఆ విడదీయనటువంటి ఆ అనుబంధాన్ని మనకి రుచి చూపించినటువంటి అర్జునుడికి, అదేవిధంగా ఏమీ లేనటువంటి కుచేలుడికి అన్నీ ఇచ్చినటువంటి ఆ శ్రీకృష్ణుడు, ఆ కుచేలుడి అనుబంధం గురించి, తద్వారా సత్యసాయి కృష్ణుడు ఏ విధంగా తమ భక్తులను ఎల్లప్పుడూ ఒక సకుణ్ణిగా గైడ్ చేస్తూ, మార్గనిర్దేశం చేస్తూ, ప్రేమని అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చుతున్నారనేది ఈనాటి మన సంభాషణలో తెలిసింది. మరి ఈ అనుభవాల్ని వింటూ శ్రోతలందరూ కూడా ఈ ఆనందంలో ఓలలాడుతారని మనస్ఫూర్తిగా మనసారా మరొకసారి స్వామికి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని శ్రీకృష్ణ మైత్రిని ముగిస్తూ, ఈనాడు లలితక్క, స్వప్నక్క, మీరు కూడా కొన్ని మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.
2: ఈ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇలాంటి దీంట్లో కూడా మనందరికీ ఆ స్వామి ప్రేమను తలుచుకుని, అన్నింటికన్నా మీతో నేనున్నాను, ఒక స్నేహితుడిగా అన్నీ చూసుకుంటున్నాను, మీకు ఎటువంటి భయము లేదని ఇలాంటి సందర్భంలో మళ్లీ మళ్లీ మనకు తెలియజేస్తూ, మనకి ధైర్యాన్ని నింపుతూ, మనకు ఆసరానిస్తూ, ప్రతి క్షణం క్షణం అని కూడా క్షణంలో వెయ్యో వంతు కూడా మన అంటి పెట్టుకుని మనం రక్షిస్తున్న స్వామికి ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా సరిపోదు. శ్రోతలందరికీ, ప్రపంచంలో మానవాళ్ళందరికీ కూడా ఈ సమస్త లోకా సుఖినోభవంతో స్వామి అందరికీ ఆనందాన్ని కలిగించాలని ఈ కృష్ణాష్టమి జన్మదినాన స్వామిని వేడుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం.
3: ప్రతి మనిషికి తన జీవితంలో ఉండే ముఖ్యమైన గోల్ ఏంటంటే భగవంతుడికి దగ్గరవడం. జీవితం అంటేనే భగవంతుడికి దగ్గరగా నడిచే ఒక ప్రయాణం అనుకుంటే, అందులో మొదటి స్టెప్ ప్రేమ. గణేష్ చెప్పినట్టు స్నేహం అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే స్నేహం. అలాగే స్వామి డిస్కోర్స్ లో కూడా మనం విన్నాం, అతడే ప్రేమ, ప్రేమయే అతడవును అని కుచేలుడు శ్రీకృష్ణుల వారి గురించి చెప్పారట. మరి అటువంటి ప్రేమ స్వరూపుడితో స్నేహం చేయడం అనే గొప్ప భాగ్యం మనందరికీ స్వామి కలిగించారు. మొదటి స్టెప్ ప్రేమ అయితే, ఇక రెండవ స్టెప్ సరెండర్. స్వామి అన్నట్టు ఆత్మ నివేదనానికి ముందరగా వచ్చే ప్రేమ, స్నేహం అనే మొదటి అడుగే ప్రేమ. అంటే నిజానికి భగవంతుడికి మనకి మధ్యలో దూరం రెండడుగులే అన్నమాట. ప్రేమ, ఆత్మనివేదన, స్నేహం ద్వారా ఆత్మనివేదనం చేసుకోవడం. ఇంత మంచి విషయాన్ని మనందరికీ గ్రహించుకోగలిగే అవకాశాన్ని అర్జునుల వారి ద్వారా, సుధాముల వారి జీవితం ద్వారా ఈరోజు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకునే భాగ్యాన్ని మనకిచ్చిన స్వామికి, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మన శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు సెలవు తీసుకుందాం. సాయిరాం.

ఇంతవరకు మీరు శ్రీకృష్ణ మైత్రి 2020 కృష్ణాష్టం పర్వదిన సందర్భంగా ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రెండవ భాగ పునః ప్రసారాన్ని విన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@sssmediacenter.org గాని వాట్సాప్ ద్వారా 9393258258 కి గాని తప్పక పంపిస్తారని ఆశిస్తూ సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం ద్రౌపది. మరి ఇక నాటకంలోకి వెళ్దామా?

0: ఆహా ఆహా, నా కల ఫలించుచున్నది. ఎంతో కాలము నుండి ఈ శుభగడియల కొరకు వేచియుంటిని. యజ్ఞప్రసాదమగు మదీయ పుత్రిక ద్రౌపది స్వయంవరానికి దిగంతముల నుండి రాజాధిరాజులు, శస్త్రాస్త్ర ప్రావీణ్యులు ఎందరెందరూ వేయించేసినారు. పాండవ మధ్యముడు విజయుడూ వచ్చును. అతను మత్స్యయంత్రమును ఛేదించును, కన్యను చేపట్టును.
1: ప్రభు, ఒకవేళ విజయుడు స్వయంవరానికి రాకపోతే?
2: దేవి, ఏమిటి అపశకునపు మాటలు?
1: క్షమించండి ప్రభు, అపశకునం కాదు. పాండవులు లక్క ఇంటిలో నిద్రిస్తుండగా కౌరవులు ఆ ఇంటికి నిప్పు పెట్టి వారిని హతమార్చారని అంతా చెప్పుకుంటున్నారు.
0: లేదు దేవి, నా మనసు దానికి అంగీకరించుటలేదు. విదురులు, భీష్మాచారుల వంటి మహామహుల ఆశీర్వాదములుండగా ఏ విపత్తు వారికి సంభవించదని మా నమ్మకం. అన్నిటికీ మించి వారు దైవాంశ సంభూతులు, దైవభక్తులు. అట్టి గుణవంతులకు, పాండుపుత్రులకు ఏ విపత్తు వాటిల్లదు. అదిగో పుత్రిక ద్రౌపది.
3: మాతాపితరులకు వందనాలు.
4: కళ్యాణమస్తు.
3: తండ్రి, పాండవ మధ్యమునకై మీరు నాకు జన్మనిచ్చితిరి. కాని వారు
1: నీ అంతరంగ మందలి ఆవేదన, తపన నేనెరుగుదునమ్మా. రేపటి స్వయంవరం భగవంతుని సంకల్పం. పాండవులు తప్పక వస్తారు. వారు ధర్మస్థాపనకై పుట్టిన మహావీరులమ్మా. వారికి ఏ హాని జరగదు. ఎటుచూచినను నా మనసుకు శుభసూచకములే గోచరించుచున్నవి. రేపు దైవలీల మీరే దర్శించవచ్చు.

0: అమ్మా, ఈరోజు పెండ్లి ఇంటి నుండి ఓ దివ్య ఫలాన్ని తెచ్చామమ్మా.
1: కుమారులారా, తెచ్చిన ఆ దివ్య ఫలాన్ని కూడా ఐదుగురు సమానంగా పంచుకుని భుజించండి. అయ్యో, నేనెంత ఘోరం చేశాను అమ్మా. నిన్ను చూడకుండానే భిక్ష అనుకుని సమానంగా పంచుకుని భుజించమన్నాను. ఎంత నేరం చేశాను. అయ్యో, ఇప్పుడెలాగో, దీనికి పరిష్కారం లేదా?
2: అమ్మా, మీ నోట వచ్చిన మాట మాకు దైవశాసనంతో సమానం. ఏనాడూ మీ మాట జవదాటి ఎరుగు. మీ నోటి వెంట వచ్చిన ఆ మాట దేవుని సందేశంగా భావిస్తాం.
1: అదెలా సాధ్యం నాయనా? ఐదుగురు సోదరులు ఒక్క వనితను వివాహమాడుట ధర్మమా? ఒక రాజుకు బహుభార్యలుండవచ్చునుగాని ఒక్క స్త్రీకి పెక్కుమంది భర్తలుండుట పాడియా?
3: అత్తా, నమస్కారం. ద్రుపద మహారాజుతో వియ్యముందుకున్నావు. రాజసభలో నీ కుమారుల శౌర్య పరాక్రమాలను కళ్లారా చూశాను. పంచభూతాల రౌద్రం వారి శౌర్యమందు కనపడింది. భావధర్మరాజు పలికినది సత్యం. మాతృమూర్తి నోటి నుండి వెలువడిన పదము వేదముతో సమానము కదా. దానిని పాటించుట తనయుల ధర్మం. పైగా మీ ధర్మజుడు

0: అట్టి అత్తగారింట అడుగు పెడుతున్నావమ్మా. ఈ లోకాన్ని ధర్మబద్ధంగా నడపటానికి కావలసిన ధర్మం, శక్తి, నేర్పు, సహనం, మంచితనం అనే పంచమూలకాలకు ప్రామాణికమైన ఐదుగురు భర్తలు ఇప్పుడు నీకున్నారు. నీ చేతికి ఉన్న ఐదు వేళ్లను కలిపి ఒక్క పిడికిలిగా బిగించి ఎలా అన్యాయాన్ని ఎదిరిస్తావో, అలాగే నీ భర్తలకు సమయోచితమైన స్ఫూర్తినిస్తూ ధర్మపత్నివై స్త్రీజాతికి వన్నె తెచ్చి నారీ శిరోమణివై వర్ధిల్లు తల్లి.
1: అంతా నీ ఆశీర్వాదమన్నా.
0: జయోస్తు.

0: గెలుచుకో ధర్మజ.
1: ఆగండి, మీ అసూయ మాత్సర్యాలు ఇంకా అంతరించలేదా? చేసిన మోసాలు గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా?
2: ఎండ కన్నెరుగని రాకుమారి, పరులను నొప్పించని ఉదారశీలి, మాట జవదాటి ఇరుగని మహాపతివ్రత, పాండవ పత్నిని పణంగా ఒట్టడమా? అభిమాన బతిక ఇట్టి దుస్థితి.
0: ఒక్కసారి ఆలోచించు ధర్మజ, ఇది మీ అదృష్టానికి అంతిమ పరీక్ష. దేశదిమ్మరులైన మీరు పాంచాలి కరగ్రహముతో ప్రభువులైనారు.
3: ఆ విధంగానే వక్రించిన మీ భాగ్యరేఖ ఆమె అదృష్టముతో చక్కబడవచ్చు. ఓడిన రాజ్యము, పోయిన స్వేచ్ఛ తిరిగి సంపాదించనూ వచ్చు. ధర్మజ, ఆలస్యం చేయకు. ఇవిగో సారెలు.
4: చెప్పు పందెం.
3: ఒకటి ఒకటి. గెలుపు మాదే.
0: పాంచాలి ఇక మా దాసి, ప్రతిగామి. వెళ్ళు, ఆ పాంచాలిని మా పాదదాసి అని చెప్పి మా సముఖానికి తీసుకురా. ఏమి సందేహమా? వెళ్ళు.
5: అమ్మా అమ్మా, పాండవులతో పాటు పాంచాలి కూడా మన దాసైందమ్మా. ఏమన్నా నోర్మల్? ఏమిటి విధి వైపరీత్యం? ఈ ధరణి చక్రంలో నిజసతిని పణంగా వడ్డే పతులున్నారా? పణంగా వడ్డడానికి ధర్మజునికి వేరే సంపదే లేకపోయిందా?
6: క్షమించు తల్లి, ధర్మజుల వారు తమ రాజ్యాన్ని, తమతో పాటు తమ సోదరులను, మిమ్ములను వడ్డి ఓడిపోయినారమ్మా.
5: ప్రాతిగామి, ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొనిరా. నా స్వామి తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? సభను అడిగి సమాధానం తెలుసుకొనిరా.
6: ప్రభు, తాను ధర్మ విజితయో అధర్మ విజితయో మహాసభ నిర్ణయము తెలుసుకొని రమ్మని ద్రౌపదీదేవి ఆజ్ఞ ప్రభు.
0: సమాధానము తెలుపవలెనా అసమర్థుడా? ఇదేనా నీవు రాజాజ్ఞ నెరవేర్చుట? సోదరా దుశ్శాసన
7: అన్నా,
0: వీడు బొట్టి పిరికి పంద, ఈ దాసులను చూసి భయపడుతున్నాడు. నీవు వెళ్లి తన ప్రశ్నకు ధర్మరాజే సభలో సమాధానము తెలుపగలడని చెప్పి తీసుకొనిరా.
7: పాంచాలి దురహంకారి, కౌరవ సార్వభౌముని ఆజ్ఞా తిరస్కారమా? నీవు ఇప్పుడు పాండవ పట్ట మహిషివి కావు, కౌరవుల దాసివి. సభకు మర్యాదగా నడు.
5: దుశ్శాసన, ఏమిటి అన్యాయం? నా ప్రశ్నకు సమాధానం లేదా? నేను ధర్మ విజితనా లేక?
7: ఆపు నీ అధిక ప్రసంగం. ఆ ప్రశ్న రారాజు సముఖంలో నీ మగలనే అడుగు. రా.
5: ఆగు ఆగు గాంధారి నందన, ఆగు.
7: నడు. అన్నా,
5: ధర్మ నిలయమైన ఈ కురుసభలో కర్మిష్ఠులున్నారు, విద్వాంసులున్నారు, గురుదేవులున్నారు, ఇంద్ర సమ తేజస్సులైన పితామహులు, పితృపాదులు ఉన్నారు. నిస్సహాయురాలైన ఆడది ఈ అన్యాయానికి బలి కావలసిందేనా? వీరాధివీరులైన పాండురాజు కోడలు, ధర్మపరాయణులైన పాండవుల పట్ట మహిషిని కొలువునకి ఈడ్చి తెస్తుంటే మౌనం వహిస్తారా? ఈ పతివ్రతను రక్షించేవారే లేరా? దుర్మదాంధుల అత్యాచారాన్ని ఆపలేరా? అధర్మమని మందలించలేరా? మీ అందరి సమక్షంలో జరిగిన ఈ జూదంలో నేను ధర్మబద్ధంగా ఓడిపోయానో లేదో మీరే నిర్ణయించండి. ధృతరాష్ట్ర మహారాజా, విదుర మహాశయ, గురుకుల పితామహ, నాకు న్యాయం ప్రసాదించండి. నా భర్త నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? మీరు కూడా మౌనం వహిస్తారా పితామహ?
8: అమ్మా సౌభాగ్యశాలి, నీకు తెలియనిది ఏమున్నదమ్మా? ఈ ధర్మసూత్రం వివరించటం అంత సామాన్యం కాదు. ధర్మపరుడైన పాండవాగ్రజుడు ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించడు కదా. నేనెలా ధర్మ నిర్ణయం చేయగలను తల్లి? నీ ప్రశ్నకు సమాధానం చెప్పగల సమర్థుడు ఆ ధర్మనందనుడు అక్కడే.
1: మాట్లాడరే, చేయండి ధర్మ నిర్ణయం, చెప్పండి సమాధానం. మహారాజువైన నీవు నీ రాజ్య సర్వస్వము జూదంలో పణంగా ఉడ్డి ఓడిపోవడం ధర్మం కావచ్చు. అన్నమాట జవదాటని అనుజలమైన మమ్ము ఒడ్డి ఓడిపోవడము ధర్మం కావచ్చు. కాని అభిమానవంతురాలిని, ఆగర్భ శ్రీమంతురాలిని నమ్మి కొలిచే ఇల్లాలిని ఒట్టి ఓడిపోవడం ధర్మం కాదు, క్షంతవ్యము కాదు. తెలిసి తెలిసి వ్యసనామోహంతో అర్ధాంగికి అన్యాయం తలపెట్టిన ఆ ధార్మికుని చేతులు నరికినా పాపం లేదు.
9: అన్నా, ఏమిటి ఆవేశం? నలుగురిలో అన్నగారిని తోలనాడి ధర్మాన్ని భంగం చేయకో.
1: ధర్మం?
9: అన్నగారి కంటే ధర్మవేత్తవా? క్షత్రియ ధర్మం పాటించి జూదం సాగించారు, వంచితులయ్యారు.
1: ధర్మమట ధర్మం.
9: అన్నా, అన్నగారి అధర్మవర్తులైతే ఈ లోకం తలక్రిందులు కాదా?
10: అవును పాంచాలి, నీవు నిజంగా ధర్మ విజితవే.
11: కాదు, ఆమె ధర్మ విజిత కాదు. ముందే జూదంలో ఓడిపోయిన ధర్మరాజుకు అన్నదమ్ములందరికీ సమానధనమైన ద్రౌపదిని ఓడే అధికారం లేదు. ద్రౌపది ధర్మ విజిత కాదు.
1: వికర్ణ, ఆపు నీ అధిక ప్రసంగం. పాంచాలి ప్రశ్న ఆలకించిన వారందరికన్నా నీవు ధర్మజ్ఞుడవా సర్వజ్ఞుడవా? ధర్మ సూక్ష్మములో అర్భకుడవైన నీకు అంత సులభంగా అర్థం కాదు. ద్రౌపది ధర్మరాజు సొత్తు, అతనొడ్డిన సర్వస్వములో ఆమె కూడా ఉంది, కావున ఆమె ధర్మ విజితయే.
11: అయితే కులసతిని పతివ్రతను బలాత్కారంగా నిండు కొలువులోకి ఈర్పించి నిలబెట్టడం కూడా ధర్మమేనా?
1: పతివ్రత? పాంచాలిని పతివ్రతగా శ్లాఘించడమే నీ అజ్ఞానానికి తత్కారణం వికర్ణ.
0: దుశ్శాసన, ఆ బంధకిని ఈడ్చుకురా.
1: రావే బంధకి. ఒరి దుర్మదంత దుశ్శాసన.
12: గురు వృద్ధుల్ గురు వృద్ధ బంధవులనే కూచుచుండల్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన కలు దుశ్శాసను లోకభీకర లీలం వాధించి తద్విపుల వక్ష శైల రక్ష

0: ఈ ప్రతిజ్ఞ చెల్లించకపోతే నేను పితృపితామహుల గతి తప్పేవాడి అవుతాను. పంచాలి, ఈ దుష్ట దుశ్యాసన వేళలో దిగిన నీ కురులు అతని రక్తధారలతో తడిపి నేను ముడివేస్తాను.
1: అసందర్భ ప్రలాపీ.

0: అమ్మా, మన్నించు తల్లి, ఆ పాపానికి తగిన పరిహారం చెల్లిస్తా. నీకేం కావాలో కోరుకో తల్లి.
1: భారత నారికి భర్త సౌభాగ్యం కన్నా మరేం కావాలి? ధర్మపరుడైన పాండవాగ్రుజుని దాస్య విముక్తిని చేయండి మహారాజా.
0: అలాగే తల్లి, మరో వరం కోరుకో.
1: ప్రభు, నా పతులు భీమార్జున నకుల సహదేవులను కూడా దాస్య విముక్తులను చెయ్యండి.
0: సంతోషంగా ఇచ్చానమ్మా, మరో వరం కోరుకో.
1: మహారాజా, క్షత్రియ స్త్రీకి రెండు వరాల కన్నా అడిగే అధికారం లేదు కదా.
0: తల్లి, నీవింత ధర్మపరురాలు కనుకనే పాండుకుమారులు విజయలేవర్ దిల్లుచున్నారు. నీ భర్తలు జూదంలో ఓడిపోయిన రాజ్యం సర్వస్వాన్ని తిరిగిచ్చేస్తున్నానమ్మా.
2: ఆడదాని కన్నీటితో ఆర్జించిన రాజ్యం ఒక రాజ్యమా, ఈ మగలదొక పౌరుషమా? చిచి
3: ధర్మజ, నీ పరువు తరగకుండా, రక్తపాతము లేకుండా నీ రాజ్యమే కాదు, కౌరవ సామ్రాజ్యమంతా నీ కైవసమయ్యే ఉపాయము చెబుతాను. ఒకటే పందెం, ఒక్కటే విసులు, అంచలంచెలు కాకుండా అఖిల సామ్రాజ్యము ఒక్కటే పందెం.
2: అందుకు మేము సిద్ధమే.
4: కోరుకు నిలువలేని పిరికి పందలు.
3: ధర్మజ, ఏమంటావు?
5: విధి బలీయము. అలాగే.
3: ధర్మజ, కోరుకో. ఎన్ని?
5: నాలుగు.

0: మహాముని దూర్వాసులకు ప్రణామములు. మీ ఆగమనం మాకు మహా ఆశీర్వాదం.
1: ధర్మజ, అరణ్యమందున నివాసముండి మీ సోదరులను ఒకసారి చూచిపోదామని వచ్చి ఉంటివి.
0: మీ వంటి మహనీయులకు ఆతిథ్యమిచ్చుట మా జన్మల తపస్థలం మహాత్మ. మీకు ఏ విధముగా సహాయపడదమో వివరించుడు.
1: 10,000 శిష్య బృందముతో ఇచ్చటన ఈ పూటకు పొస చేయుటకు నిశ్చయించుకుంటిమి. దూర ప్రయాణము సలిపి వారు అలిసినారు. వారికి సంతృప్తిగా భోజనము ఏర్పరిచిన మాకు అంతియే చాలు.
0: మీకు మీ శిష్యులకు భోజనం అందించడం మహాభాగ్యము. తగిన ఏర్పాట్లు తక్షణము చేతుము.
1: మేము మా శిష్య బృందము స్నానాదులకై నదికి వెళ్లి వచ్చేదము. అంతలో ఏర్పాటు చేసిన సంతసింతు.
0: తప్పక మునీంద్ర.
2: అగ్రజ, అరణ్యమందుండెడి మనము ఇంత పరివారమునకు ఏ విధముగా భోజనము అందింపగలము? మనలను దుర్వాసుల శాపమున గురిచేయ తలంచి ఆ దుష్ట దుర్యోధనుడే వీరినిక్కడికి పంపి ఉండవచ్చు.
3: భీమసేన, చింతయ్యేల, మనకు సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర ఎంతమందికైనను ఆహారము అందించును. దేవి పాంచాలి, మన అక్షయ పాత్రను ప్రార్థించి భోజనము సిద్ధము చేయుము.
4: స్వామి, అక్షయ పాత్ర మనము భుజించి శుభ్రపరచబడిన తరువాత మరల ఆహారం అందివ్వదని సూర్యభగవానుని వరం. మన మధ్యాహ్న భోజనము ముగిసినదన్న భావంతో పాత్రను శుభ్రపరిచియుంటిని. ఇప్పుడు ఆహారము దాని నుండి లభించుట సాధ్యము కాదు కదా?
0: కృష్ణ, ఏమిటి పరీక్ష? ఇంత జనమునకు ఆహారం అందించుట ఎలా సాధ్యమిప్పుడు? మహామునులు ఏమి ఆగ్రహింతురో, ఏమి శపింతురో?
3: ఎందుకు మనకే ఈ బాధలు, ఈ భయాలు? ఒక కష్టము తర్వాత మరొకటి నీడల వలె వెంటాడుతున్నవి. ధర్మమును నమ్మినందుక ఈ పరీక్షలు. వాసుదేవా, మమ్ము రక్షింపుము.

0: కాపాడుట అటుంచుము. నాకు ఆకలిగా ఉన్నది, కొంచెము భోజనం పెట్టుము సోదరి.
1: అన్నా, ఎందుకీ పరిహాసము? మా వద్ద ఆహారం లేదని నీవెరుగవా?
0: అక్షయ పాత్ర ఉండనే ఉన్నది కదా.
1: ఉన్నది నిజమే, కాని అది శుభ్రపరిచి ఉంటిని.
0: ఏది, ఒకసారి తీసుకునిరా. అరే, ఈ అన్నము మెతుకొక్కటి ఉన్నది కదా, ఇది నాకు చాలు.
1: అన్నం మెతుక? అసంభవం. ఎంతో జాగ్రత్తగా శుభ్రము గావించి తిని. కృష్ణ, ఇదేదో నీ మాయ.
0: నా మాయే కాదు సోదరి, ఇది నీ భక్తి. భీమసేన, దూర్వాసుల వారి బృందమును తోడ్కొని రమ్ము.
2: ఎంతటి దయామయుడవు, నీవుండగా మాకిక భయమేల కృష్ణ. ఇప్పుడే తీసుకుని వస్తును.
3: కృష్ణ, ద్వారక ఎందు అంతా కుశలమేనా?
1: అన్నయ్య, రుక్మిణీ సత్యభామల్ని తీసుకురాకపోయావా?
0: వస్తున్నదమ్మా, రేపు ఉదయం నుంచి నీకు పని పెట్టబోతున్నది. నీ వదిన సత్యభామాదేవి గారు. ఏం బావా భీమసేన?
2: కృష్ణ, కృష్ణ, అది ఏమి విచిత్రమో తెలియదు కాని, నేను వెళ్ళు సమయమునకు దూర్వాసునితో సహా వారి సమస్త శిష్య బృందము భుక్తాయాసముతో నది ఒడ్డున పొర్లుచుండిరి.
3: భుక్తాయాసమా? పాపం ఆకలితోనున్న మహాత్మునకు తినకుండానే భుక్తాయాసమేలా?
2: రమ్మని ఎంత ప్రార్థించినను వారు వినలేదు. చివరకు శ్రీకృష్ణులు రమ్మని పిలిచారన్నను రాలేదు సరికదా. ఇప్పుడు ఈ అకాల భుక్తాయాసమునకు కారణము తెలిసి వచ్చినది అంటూ పరుగు పరుగున పారిపోయి.
1: వాసుదేవా, ఇది నీ లీలా వినోదమే కదా.
0: నా లీల కాదు సోదరి, ఇది నీ భక్తి మహాత్మ్యము. హృదయాంతరాల నుండి వెలువడిన నీ ప్రార్థన రూపొందించిన ఓ అపురూప ఘట్టమిది. నీ భక్తి శూన్యం నుండి 10,000 చీరలనైనా సృష్టించుకుంటుంది. 10,000 మందికి ఒక్క మెతుకుతోనైనా భుక్తాయాసం తీర్చగలుగుతుంది. సోదరి, సత్యభామ వ్రతదీక్షలో ఉన్న కారణాన రేపు సత్రాజిత్తుతో వస్తుంది.

0: ద్రౌపది,
1: నేను నీలాగే నా భర్త కృష్ణుని నా చెప్పు చేతలలో ఉంచుకోవాలని ఆశ. కాని నాకది సాధ్యం కావటంలేదే. ఐదుగురు వీరాదివీరుల్ని భర్తలుగా పొంది వారిని నీ ఇష్టానికి అనుకూలంగా నీ మాట జవదాట నీయకుండా చేసుకున్నావే, అందులో రహస్యమేమిటో కాస్త నాకూ చెప్పవమ్మా.

0: ఇక ముగిశాయా వదినామరదళ్ల రహస్యాలు?
1: నేను రహస్యము పెట్టినా మీ సోదరి నుండి మీకు సత్యము సర్వము తెలియదా ఏమి?
0: సత్య, ద్రౌపది సంతోష రహస్యము తెలిపేదనా?

0: మాధవ, మిత్రకార్యం సాధించటానికి సమయం వచ్చింది. నీ మూలంగానే ఆ కుబుద్ధి అయిన దుర్యోధనుడితో పోరు లేకుండా మా రాజ్యం మేము అనుభవించే మార్గం ఏర్పడాలి. నువ్వు ఏం చెబితే అది అక్షరాలు ఆచరించటానికి మేం ఎప్పుడూ సన్నద్ధులమే. మేము వాళ్లు లాభపడేలాగా సర్ది చెప్పు.
1: బావా ధర్మజ, నీవు కోరినట్టే కౌరవ సభలో నీ మాటలు తెలియచెప్పి నీవు కోరిన సంధి సూచనలు చేస్తాను. దీనికి దుర్యోధనుడు ఒప్పుకోలేక పరుషంగా మాట్లాడితే, ఆ తండ్రి గాని అతన్ని వారింపకుండా ఉంటే మీరు పడ్డ కష్టాలు చెప్పి సభలోని వారందరూ వారిని గ్రహించేలా చేస్తాను. నా శక్తి వంచన లేకుండా నీవు కోరిన సంధి ప్రయత్నం చేస్తాను బావా.
2: మాధవ,
1: భీమసేన,
2: నువ్వు ఆ ధృతరాష్ట్రుని కళ్ళు తెరిపించే పని చెయ్యి. ఆ దుర్యోధనుడు నీ మాటలు ఎలాగూ వినడు, కాని గురువులు రాచవారు నాశనమయ్యే పని ధర్మరాజుతో పాటు మాకు ఇష్టం లేదు. నిజానికతడొక్కడే కులక్షయానికి కారణమనటం తప్పు కాదు. ఓర్పు ఉన్నంతదాకా ప్రయత్నించు.
1: కీచకాంతగా భీమా, నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? యుద్ధం మీద కోరిక లేదా? శత్రునాశనము నీకిష్టం లేదా? భయమంటే తెలియని నీకెవరయ్యా పిరికి మందు నూరిపోశారు?
2: ఈ భీముడిలాంటి ఒట్టి మాటలకు బెదిరిపోడు సుమా. యుద్ధమే వస్తే జయము లభించేదాకా పోరాటమే కదా.
3: ధర్మరాజు భీముడు చెప్పిన మాటల్లోని బాధ గ్రహించు మాధవ. మా శక్తికి ఏ కొదవాలేదు. అక్కడి పెద్దలు నువ్వు చెప్పినట్లు వినక నీ మాట కాదంటారా? నీ రాకను ఆ రారాజు మన్నించకుండా ఎలా ఉంటాడు? నువ్వు తప్పకుండా కార్యం సాధించుకురాగలవు.
4: అంధుడైన ధృతరాష్ట్రుడి కొడుకు ఆ దుశ్శాసనుడు నా కురులను పట్టి లాగుతున్నప్పుడు, ఈ పాండవులు సహితం చూస్తుండగా నన్ను అవమానపరిచినప్పుడు నువ్వుగాక మరెవరు నా గౌరవాన్ని కాపాడగలిగారు కృష్ణ? ఈ ఇరుపక్షాల వారు సమాధానులై వారి వారి రాజ్యాలు పాలించు నియతి కలిగిన ఎడల ఆ రోజు సభాసదుల ముందు దుర్యోధన దుశ్శాసనుల రక్తంతో తడిపిన తర్వాతనే నా ముంగురులు ముడువగలదాననే వారి ప్రతిజ్ఞ నెరవేరు కాలం ఎప్పుడు ఆసన్నం కాగలదు? లేక అసలు నెరవేరకనే పోవునేమో. ఇంత జరిగాక ఈ ధర్మరాజు ఐదు ఉళ్ళిస్తే చాలునంటూ ఆ సంజయుని చేత వర్తమానం పంపుతాడా? ఇది నా మనస్సుకు తృప్తినిస్తుందా? తనంతట తనే ఐదు ఒళ్ళు చాలునంటూ చెప్పడంలోనే ఈయన గారికి తమ్ములంటే ఎంత దయో తెలుస్తూనే ఉంది. తాము మున్నుపడ్డ భంగపాటు, తమ్ములపై ఈ ప్రేమ చాలా బాగుంది కదూ కృష్ణ. రాజ్యభాగం ఇవ్వకపోతే వీరేం వీరులు అనుకోరా? అజ్ఞానాన్ని ఆపాదించరా? అయ్యో, వీరేం క్షత్రియులు కేశవ! యుద్ధం అంటే భయపడుతూ కాస్తైనా పౌరుషం లేకుండా సంధి అనడానికి, వీళ్ళేమైనా బ్రాహ్మణులా? ఏ కీడైనా ఓర్చుకోవడానికి ఓడిపోతానన్న శంకైనా లేకుండా ఆ దుర్యోధనుడు ఇంకా పంతం పెంచుకుంటాడు గాని. కృష్ణ, యుద్ధం అంటూ తప్పకపోతే ఈ పాండవులు యుద్ధం చేస్తారా లేక మళ్లీ అడవుల్లో బ్రతకడానికే పోతారా? నేనిలా అన్నానని అన్యథా భావించకు. మనసులోని బాధని అణుచుకోలేక చాలా సహించాను. ఇప్పుడిలా బయటపడి చెప్పక తప్పడం లేదు కృష్ణ. దెబ్బతిన్న దాన్ని నాకు వివేకం ఉండదు కదా. శ్రీకృష్ణ, నువ్వు నీ సోదరి సుభద్ర కంటే నన్ను ఎక్కువగా చూస్తావు. అలాంటి నన్ను ఈ జుట్టు పట్టి అందరూ చూస్తుండగా సభకు ఈడ్చుకు వచ్చాడా దుశ్శాసనుడు? కులాంగనలిది సహించగలరా చెప్పు, కులాంగనలిది సహించగలరా?

అన్నా కృష్ణ, నీవు సంధి మాటలాడే సందర్భంలో వీటిని గుర్తుంచుకోమని వేడుకుంటున్నాను. ఈ జుట్టు పట్టి ఈడ్చిన వాని చెయ్యి మొదట యుద్ధంలో ముక్కలు ముక్కలై పడేదాకా, అది నేను కళ్ళారా చూసేదాకా నాలో చిచ్చు ఆరిపోదు సుమా. బలవంతుడైన భీముని గద, అర్జునుని గాంధీవం దేనికి? ఇంతటి కష్టాలు పడిన ధర్మరాజాదులు ఆ రాజవంతాన్ని కళ్ళారా చూడకపోతే ఈ అగ్ని చల్లారుతుందా?

సోదరి కృష్ణ, నీ కోరిక నెరవేరు కాలం అనతి దూరంలోనే ఉంది సుమా. బావా, మీరందరూ మీ మీ మాటలుగా నాకు చెప్పారు. నా ప్రియ సోదరి ద్రౌపది చెప్పినది వినటం ధర్మం కదా. ఆమె అక్షర సత్యాలు పలికింది. పార్థ, భర్తలు ఆదుకోనప్పుడు సోదరుడో కొడుకో ఆదుకోవాలి కదా, అదే నేనామెకు చెప్పాను. సంధియో సమరమో త్వరలోనే తేలనుంది కదా.

0: సప్తసిక్త హస్తములతో ద్రౌపది కురులను ముడిచే
1: పంచాలి పంచాలి. ఇదిగో నీ పరాభవానికి వారు తెలుపుకుంటున్న ప్రాయశ్చిత్తము. నీ శిరోజాలను చేతబూరిన ఆ పాపి దుశ్శాసనుని రుధిరము. కాల భీకర భైరవుడనై హీంకార ధ్వరులు లోకములను అల్లాడింప, దుర్మద కిరాతకులైన 99 కురు సోదరులను చంపితివి, తక్కిన దుర్యోధనుని సైతము అంతమందించదనము.

0: ఆనతి ఇవ్వండి అగ్రజ. మహావీరుడైనను అర్ధరాత్రి ఎందు దొంగచాటున ప్రవేశించి పచివారిని చూడక వీరికి ఎట్టి ద్రోహమనర్చని ఉప పాండవులను హతమార్చిన ఈ పాపాత్ముని శిరస్సు ఒక్క వేటున వద్దను కొట్టెదను.
1: వద్దు స్వామి వద్దు. ఓ మాతృహృదయం తనయుల చావుతో ఎంత కలత చెందునో నేనెరుగుదును. అశ్వత్థామ మీ గురుసుతుడు, అంతకన్నను ఒక బ్రాహ్మణోత్తముడు, వీనిని హతమార్చి మీ గురుభార్యను బాధించుట భావ్యము కాదు.

0: జరిగిన దోషమేదో జరిగియున్నది. వీనిని క్షమించి వదిలివేయమని నా ప్రార్థన.
1: కొడుకులను బట్టి చంపెనని కోపము నందదు, బాలఘాతికును విడువుమంచు చెప్పిదిని వెర్రిది ద్రౌపది. వీడు విప్రుడే, విడువగనేల చంపుడుటి వీనిని, నీరలు సంపరేని నా పిడికిది పోటు నంశిరము భిన్నము శేషద చూడు దయ.
2: అన్నా భీమసేన, వీరితో ఈ మాటలు ఎందుకు?

0: నీవన్నట్లు అశ్వత్థామ బ్రాహ్మణుడే, గురుసుతుడే, మరి ధర్మమును విడిచి అబలులైన బాలుకులను ఈ విధంగా హతమార్చుట సరియందువా? నీ హృదయం నీ నిరుగుదును సోదరి, ఎంత భరించావు, ఎంత అనుభవించావు! నీ గుణసంపదను మాతృస్వరూపిణివై ఓ క్రూరుణ్ణి క్షమించమంటున్న నీ క్షమాగుణానికి సరిపడే ఏ వస్తువును ఇవ్వలేక నా హృదయాన నీకు కొంత స్థానమిచ్చుకుంటున్నాను సోదరి.
1: కృష్ణ,

మానవ జీవితానికి కొలికిపూస స్త్రీ. ఆమె లేనిదే ఏమీ లేదు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, నైతిక విలువలన్నిటికీ మూలాధారం స్త్రీయేనన్న సత్యాన్ని ద్రౌపది లోకానికి చాటడం కోసమే కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల విజయానికి స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించింది. పాండవులు తమ రాజ్యాన్ని తాము పొంది ప్రజాహితంగా ధర్మపరిపాలన కొనసాగించి తదనంతరం మోక్షాపేక్షతో స్వర్గసుఖాలను చిధించి స్వర్గధామానికి ద్రౌపదీ సమేతంగా పయనమయ్యారు. చివరి మజిలీలో అందరికంటే ముందుగా ద్రౌపది దేహం వీడి మంగళిగా సుమంగళిగా స్వర్గధామం చేరింది. అత్యుత్తమ ధైర్య సాహసాలతో పాటు కరుణ కాఠిన్యాలను సందర్భోచితంగా ప్రదర్శిస్తూ సాటిలేని మేటిగా నిలిచింది ద్రౌపది. స్త్రీజాతి గౌరవాన్ని శిఖరాగ్రాన నిలిపిన మహిళా శిరోమణి ద్రౌపది మహాసాధ్వి.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల సాయి భక్తులు ప్రదర్శించిన నాటకం ద్రౌపది విన్నారు కదా. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో హైదరాబాద్ లోని శ్రీ సత్యసాయి విద్యావిహార పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు స్వామివారి పాదపద్మాల చెంత సాంస్కృతిక కార్యక్రమాన్ని సమర్పించుటకు రేపటి రోజున ప్రశాంతి నిలయానికి రానున్నారు. సాయికులోని సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 5 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5:20 శ్రీ సత్యసాయి విద్యావిహార్ కన్వీనర్ డాక్టర్ గోపీకృష్ణ పిడితల గారు సభనుద్దేశించి ప్రసంగిస్తారు. తదుపరి శ్రీ సత్యసాయి విద్యావిహార్ ప్రిన్సిపల్ పూర్ణ పద్మజ నాడెల్ల గారు ప్రసంగిస్తారు. అనంతరం ఒక వీడియో ప్రదర్శన. తదుపరి డివైన్ ఫుట్ ప్రింట్స్ ఇన్ శ్రీ సత్యసాయి విద్యావిహార్ శీర్షికన ఫోటో పుస్తకం విడుదల మరియు సన్మాన కార్యక్రమం జరుగుతాయి. తదుపరి శ్రీ సత్యసాయి విద్యావిహార్ చెందిన చిన్నారులు దేవుడు మలచిన శిల్పాల పేరిట నృత్య కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 21వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

మంచివారి పొందు మంచివారి చెలిమి మహిళన దొరుకదు. దుష్టులెందరైన దొరుకుచుంద్రు.

0: మంచివారి చెలిమి మహిళన దొరకదు, దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను, కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను, విలువ బోలు వజ్రమొకటి కలదా. ప్రేమస్వరూపులారా, అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు. మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలేనూ పడి దానిని సంపాదించగలడు. ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రుడైన కూడాను తాను సంపాదించుకోగలడు. ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహమాడి మరొక భార్యని కూడాను పొందగలడు. ఒక భూమినే కోల్పోయినా తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు. కాని మానవుని యొక్క దేహమును తిరిగి సంపాదించుకోలేడు. మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది. జంతువునాం నరజన్మ దుర్లభం. ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకునలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు. మానవుని యందున్నటువంటి దివ్యత్వాన్ని, మానవుని యందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. గడిచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు. అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధములు ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు. మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలముగా తాను పొందలేడు. అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు? మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు. భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి, రెండవది స్థితి, మూడవది పరిస్థితి,
1: థర్డ్ వన్
0: నాలుగవది గతి. స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి. కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది. మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది. మతి వల్లనే గతి, గతి వల్లనే స్థితి. కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. మతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు. కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి. ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి. అక్రమమైనటువంటి మార్గాన్ని పొందాలి. చేతిలో ఒక కత్తి ఉంది, కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుపుకొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు, లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు. కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను, గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందినవాడవుతాడు. కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైనటువంటి మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి యొక్క స్థితిని కూడా మనం తెలుసుకోవాలి. మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి శక్తులున్నవి. ఈ శక్తుల యొక్క పవిత్రతను కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ యొక్క శక్తిని అనుగ్రహం చేతనే పొందడానికి వీలవుతుంది. మానవుని యొక్క జీవితము ఒక పెద్ద గడియారం వంటిది. ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి మూడు పిన్నులు ఉంటున్నాయి. ఈ మూడు ముండ్లు సక్రమంగా తిరగటంతో చాలా బాగా తిరుగుతూనే ఉంటున్నాయి. దీనిని పురస్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడాను తిరుగుతూనే ఉంటుండాలి. కానీ మానవుడు తన ఆయు ప్రమాణాన్ని గుర్తించక పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ ఘన్ ఘన్ అని. ఈ గడియారంలోనున్నటువంటి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తున్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. దినములు 10 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది. 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది. కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి, నెలలు దినముతో కూడినటువంటివి. కనుక ప్రధానమైనటువంటిది దినమే. కనుక మనకు నిత్య దినములు ఏ విధమైనటువంటి మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి. కాని ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దినములు గడుపుతున్నాడే కాని ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి. సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. కేవలం తన స్వార్థము స్వప్రయోజనమునే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క సంకల్పం గురించుకుని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు. ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు. ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి. వర్షం కూర్చడానికి ప్రయత్నమైంది. భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాడు. ప్రతి యొక్క ప్రక్కింటి వాణి యొక్క పొలము వర్షము లేక ఎండిపోతుండాలి. ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు. భగవంతుడు వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు. అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు. అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి, ప్రపంచంలో ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటుంది. ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చు, ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చు, కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒక్కటిగానే ఉంటుంది. ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు, ఏక ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు. ఏమిటి ఈ రోగం? అది అహంకారం అనే రోగము. ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక వాడు అనుభవిస్తున్నాడు. అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది? అవకాశం లేనటువంటి అహంకారాన్ని అనుభవిస్తున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే. ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు. ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి. అహంకారమునకు కారణమేమిటి? ఇంత విశాలమైన ప్రపంచములో, ఈ ప్రపంచం యొక్క మ్యాప్లో మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఈ భారతదేశంలో మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ మెడ్రాస్ స్టేట్ లోపల కొడైకెనాల్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఇంత పెద్ద కొడైకెనాల్ లోపల వ్యక్తి అనేటువంటి వాడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు. ఇంత చిన్నటి వాడు ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూచి అహంకార పట్టడానికి ఏమి కారణం? అహంకారమునకు అజ్ఞానమే మూల కారణం. లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు. విధమైనటువంటి విచారం చేయాలి. విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి విచారం చేస్తే అహంకారములకు అవకాశం ఉండదు. సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు. దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి తత్వము అతని యందు లేదు. ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి యొక్క భావము తన యందు లేదు. భావములు లేనటువంటి వ్యక్తియే అజ్ఞాని. ఈ అజ్ఞానం చేతనే ఈ అహంకారం ఆవిర్భవిస్తుండాలి. కనుక ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కురి అవుతున్నాడు. ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు. సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి, కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి, భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి, శీలము చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి. కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి. శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి. భావములు అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి. సత్కర్మలు చేయాలంటే మొట్టమొట్ట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి. కనుకనే సంకల్పమునే అన్నింటికి మూల కారణము. ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు. ఇది బట్ట ఏ రీతిగా తయారైంది? పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది. ఇటువైపున పోవాలి, అటువైపున రావాలి, పడుగు పేక అంటూ. కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి. సంకల్పం ప్రథమమైనటువంటిది, వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది. వికారాన్ని మనం అనుసరించకూడదు, సంకల్పాన్ని మనం అనుసరించాలి. సంకల్పము హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి. సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి. సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది, ఎప్పటికీ మార్పు చెందినటువంటిది. అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి. మానవునికి అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పము. సంకల్పము సక్రమమైనట్టుగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైన స్థితిగా ఉంటుంటుంది. మన స్థితి గతి కూడాను సరిగా ఉంటుంటుంది. సంపత్తి, ఇది సంపత్తి ఏమిటది? ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు. సంపత్తి అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు, ఇలాంటివన్నీ కూడాను సత్సంపత్తిగా ఉంటుంటాయి. శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ది కావాలి. అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే జన్మ జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. పుణ్య ఫలమును ప్రోగు చేసుకునే మానవుడు అవతారం ఎత్తుతున్నాడు. మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే. కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి? ఈ కర్మఫలములకు పాపములు చేయడానికి మూల కారణమేమిటి? దీనికి తన యొక్క వాంఛలే. ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో. ప్రకృతిని చూడు. ఏ విధంగా చూడాలి? సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టితో చూడాలి. కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు. ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు. ఇది తనలో ఉన్నటువంటి దోషము. సర్వం విష్ణుమయం జగత్తు, విష్ణుమయం జగత్తు కేవలం ఒక కార్యము, కారణము, కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు. కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి. చెన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో. బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు. బయట దృష్టిని చూచేటువంటిది పశువు, విశ్వరూపంతో చూచేటువంటిది పశువు, విష్ణురూపంతో చూచేటువంటిది మానవుడు. కనుకొని పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి, పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి. ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి. ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికి ఈ ఆటంకములకు ఏమాత్రము అడ్డు తగలదు. ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు. ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు. కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి, కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి. అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు ప్రేమ అనేటువంటి అద్దములు మన దృష్టికి అడ్డంగా ఉంటుండదు, కానీ బ్రహ్మము అనేటువంటి దృష్టికి అడ్డము లేదు. కనుక నీ ప్రేమ దృష్టికి మనం ఏ విధమైనటువంటి అడ్డు తగలడానికి వీలు కాదు. మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణం ప్రేమనే. ప్రేమనే లేకుండా బిడ్డనైనా తల్లి ప్రేమించదు, భార్యనైనా భర్త ప్రేమించడు, మిత్రుడైనా మరొక మిత్రుణ్ణి ప్రేమించడు, జీవుడైనా దేవుణ్ణి ప్రేమించడు. కనుక నీ ప్రేమనే జీవుణ్ణి దేవునిగా మారుస్తుండాలి. కనుక మానవత్వాన్ని దైవత్వంగా మార్చడానికి ప్రేమ ఒక్కటే ప్రాణము. మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది. కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండాది ఈ హృదయం. ప్రేమ అనేటువంటి సింగిల్ సోఫా. అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు. అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు. అసలు ప్రవేశించడానికి అసలే వీలు లేదు. దిస్ ఈజ్ నాట్ మ్యూజికల్ చైర్. సో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి. అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది. కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయమంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి. కనుకనే ఆనాటి గోపికలందరూ ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు? ప్రేమతత్వాన్ని వారు ప్రార్థిస్తూ వచ్చారు. ప్రేమ

0: నీ యొక్క మురళీ గానం చేతనే ఈ ప్రేమ వర్షం కురచాలి. చేతనే ప్రేమ మొక్కలు పండాలి. ప్రేమ మొక్కలు పండినప్పుడే విశ్వకు శాంతిని అందించగలరు. ప్రేమమయులే, అందరూ ప్రేమమయులే. ద్వేషం ఎక్కడుండాలి? మదాలస, తనకు జన్మించినటువంటి పుత్రులందరినీ కూడాను పుత్రభావం అనేటువంటిది లేకుండా ప్రేమ జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది. నీవు శరీరధారివి కాదు, నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే. చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది. ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చింది. ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది. 4వ కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది. కానీ మదాలస భర్త వచ్చాడు. నా తర్వాత ఈ రాజ్యం ఏలేటువంటి వారెవరు? రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటాది. కనుక వీనిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు, కనుక వీనిని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు. రాజా, నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను, కానీ అపకారం కాదు. ఏ విధమైన బోధన చేస్తున్నాను? నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు. ఓంకారమని ఏటి ఒక తొట్లలోను, తమసి అని ఏటి పరుపు తాపరచి, ఎరుకనే వారుణ్ణి ఏ మరక ఉనచి, జగముల వారు ఏకమై ఊచా జో జో. ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటివి. కాని నేను బోధించేది మాయమ్మ నీ తోడబుట్టినది కాదు, తగవకే పోదాము ధర్మ చావిటికి జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి రాగాలతో వారిని నిద్రింపలేదు. ఈ విధంగా వరల్డ్ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్. దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్. పిల్లలను పోషించవలసిందే, పిల్లల్ని ప్రేమించవలసిందే, ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసిందే. కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు. అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం. అది ఏ మానవులత్వం? దివ్యత్వం. మానవుడిగా పుట్టి ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలైనప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరాలైనప్పటికీ, కానీ మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు. తాను గుర్తించుకోలేని మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? మొట్టమొదటి మానవత్వాన్ని మనం గుర్తించాలి, ఇప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది. కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి. గుణములు ఏమిటి? దీనిని వేదం చెప్పి సత్యం వద, సత్యమనే పలుకు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వదాన్నారు. ఈ వ్యక్తి సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు. ఇంకా ధర్మం చెరా, ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు. కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు. ప్రేమ, ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి. శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిగా ఉంటుండాలి. సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది. రూపులారా, ప్రకాశం ఉంటుండాలి. ప్రకాశానికి మూల కారణం ఏమిటి? బల్బు. ఈ బల్బుకు మూల కారణం ఏమిటి? వైరు. వైరుకు మూల కారణం ఏమిటి? కరెంటు. ఈ కరెంటు అనేటువంటిది వైర్ ద్వారా వచ్చి బల్బులో చేరినప్పుడు ప్రకాశం మనకు వస్తుండాలి. సత్యమే కరెంటు, ధర్మమే వైరు, శాంతియే బల్బు, ప్రేమనే లైట్. కనుక ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని మనం పొందాలనుకున్నప్పుడు అనే చక్రమైనటువంటిదిగా ఉంచుకోవాలి. ఈ బల్బు చక్కగా ఉండినప్పటికీ వైరు చక్కగా లేకపోతే అందులో కరెంటు ప్రసరించదు. ప్రాచీన కాలమునందు అన్నం బ్రహ్మ, ప్రాచీనులు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మ, రసో వై విష్ణు. చూశారా? అన్నం బ్రహ్మ రసో విష్ణు. ఇంకా పదార్థమే దీని యొక్క సంపూర్ణమైన తత్వం. శక్తి ఏది? ఈశ్వరుడు. నిజంగా ప్రార్థించి వారు భుజించేటువంటి వారు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? భగవంతుడా, ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి. ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడా అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి. సంచరించేటువంటి యొక్క రసమైనటువంటిది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి. స్థూలమైన ఆహారము దేహంగా తయారవుతుండాలి. సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాలి. సూక్ష్మమైనటువంటి యొక్క రసము వాక్కుగా వస్తుండాలి. కనుక దేహము, మనస్సు, వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు. స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. సంకల్పము, వాక్కు, కర్మ యొక్క ఏకత్వమే. దీనినే త్రిపుటి అని వేదాంతం చెప్తుంది. అనగా హృదయము, అనగా సంకల్పము, వాక్కు, క్రియ, మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం. మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్. ఎవరు వాడు? దురాత్మనం. మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం మహాత్మనం. కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి. భిన్నత్వమే కేవలం దురాత్మ తత్వము. ఆత్మ ఒక్కటే అయినప్పటికీ ఆత్మ దురాత్మ అనేటువంటి రెండు పేర్లను వహిస్తూ ఉంది. ఈ దురాత్మ తత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు. కారణమేమనగా ముఖ్యమనే కరెంట్ అక్కడ లేదు, అయిపోయింది. ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా గానీ ఈ కరెంటు రావటం లేదు. జనరేషన్ ఒక జనరేషన్ కావాలి, అప్పుడే మానవత్వం అనేటువంటిది చక్కగా ప్రకాశిస్తుంది. మానవత్వం అనగా జనరేషన్, సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటిది జనరేషన్. సర్వు ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది. కరెంట్ ఫెయిల్ కాదు. అనగా ఏమి, అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంటు ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ, అన్నింటికీ మెయిన్ ఒకటే. రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాం, కానీ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూములు చీకటి అయిపోతాయి. కానీ మెయిన్ రేటు స్విచ్ ఆన్ చేస్తే అన్ని రూములలోనూ లైట్లు వస్తుంది. కనుకని ఈ మెయిన్ అనేటువంటి స్విచ్ ఏమిటది? అది ఏ హృదయము, అది ఏ హృదయము. హృదయంలో మనం ప్రేమను అభివృద్ధి పరచుకుంటే అన్ని హృదయాల్లో కూడా ప్రేమ అభివృద్ధి అవుతుంది, అన్ని హృదయాలు ఉంటాయి. కనుక ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి? తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. అనగా మన ప్రేమను మన హృదయం నిండుకు నింపుకోవాలి. ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి. ఏ విధంగా నింపుకోవాలి? సత్యధర్మము చేతనే నింపుకోవాలి. ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్యధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్యధర్మంలో వస్తాయి. మన దృష్టి ఒక ట్యాప్, మన ఇయర్ ఒక ట్యాప్, మన వాక్ ఒక ట్యాప్, మన హ్యాండ్ ఒక ట్యాప్, అన్ని మన ట్యాప్. దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలము నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడా పంచభూతములు ఎందుకు ప్రేమనే ఆవిర్భవిస్తుంది. ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది. కనుకనే సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి. కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అందుకోకూడదు. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్. లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. సెల్ఫ్ లివ్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్. సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. ఈ సత్యాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము, కష్టము, విచారం అనేటువంటిది మనకు అనిపించదు. ప్రేమ స్వరూపులారా, ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు. సాధనలు చేసినా చేయకపోయినా ఇప్పటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము. ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది. ఆర్టే ఆర్టే ఆర్టే ప్రేమతో కూడినటువంటిదే హార్ట్. హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్. కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది. పెయిన్ స్విచ్ మీరు అభివృద్ధి పరచుకోండి, సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి. ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు. ఈనాడు లోకం లోపల కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి. కానీ ఆధ్యాత్మికంలో ప్రేమతత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు. భజన చేయి, పనులు చేయి, ధ్యానం చేయి, ఇవన్నీ చెప్తుంటారు. ఏమిటో వారికే తెలియదు. ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు. అంత జీవితమే ఒక ధ్యానం. ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్. ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము. దానికి రాయటానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము. రైటింగ్ అండ్ రీడింగ్, వాకింగ్ అండ్ టాకింగ్, ఈటింగ్ అండ్ స్లీపింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ మెడిటేషన్. మీరు ఇక్కడ నుంచి బయటకు పోవాలంటే దారి అనేటువంటిది లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు? కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్. అనగా మనకు అభ్యంతరములు కలిగినటువంటి యొక్క మార్గం అవలంబించడమే ధ్యానము. ఇంకా కొంతమంది సుఖ ధ్యానము అంటారు. కంఫర్టబుల్, ఏమిటి కంఫర్ట్? ఇంకా కంఫర్ట్, కంఫర్ట్ ఇంద్రియం కంఫర్ట్ కాదు, హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి. ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిదే లేదు. స్టడీగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చలనం జరుగుతూనే ఉంటుంటది. స్లో అండ్ స్టడీ విన్ ది రేస్. రేసు రేస్ ఏది స్లో? పొరపాట పడవద్దు. హేస్ట్ వేస్ట్ వేస్ట్. హేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీన్ ఏ హరీ. అందరి పాట నువ్వు పడవద్దు. వచ్చినవన్నీ నువ్వు అసాధనలా చేయవద్దు. ఏది చేసినా నేను దైవ సాధనే, అంతా దైవ స్వరూపమే. ఎవరితో నేను మాట్లాడినా దైవంతో మాట్లాడినట్టే. కాబట్టి ఎక్కడి నేను వెళ్ళినప్పటికీ నీ దైవ ప్రదక్షిణే. పాట చెప్పినా దైవ మంత్రమే. విధమైనటువంటి సర్వ జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు. మనలో అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకోవాలి. యోహి జ్ఞానమభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్. సాధన మనం అభ్యాసంలో పెట్టుకోవాలి. సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి. ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయి. విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు. ధ్యానమే ఒక శాంతికి మూల కారణము. కనుక మనము ఈ సరైనటువంటి స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం. ఈనాటి మానవుడు క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు. యోగం అంటే ఏమిటి? వృత్తి నిరోధక పతంజలి యోగము. ఇది వీలు కాదు. ఒకటి చిత్తమునకు అది సైజము. కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి, గుంతలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది. కాబట్టి నిప్పు యొక్క లక్షణము
1: పైకి ఉన్నత స్థాయికి పోవటం.
0: ప్రీతి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే. కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది, అది కిందికే దిగుతూ ఉంటుంటారు. కానీ అది నెగిటివ్
1: అనేటువంటిది
0: జ్ఞానము. అది ఏ గుంతలో పెట్టినా గానీ దాని వెలుతురు పైకి వస్తుంది. కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో. అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను. ధనం పోతే సంపాదించుకోవచ్చును, భూమి పోతే సంపాదించుకోవచ్చును, ఇల్లు పోతే సంపాదించుకోవచ్చును, భార్య పోతే సంపాదించుకోవచ్చును, కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవచ్చు. దేనికోసమని? దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి. కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి. నిద్రాహారములు మాని ఏదో కొన్ని సాధనం చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది. క్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. కాలములకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి, వాతావరణం తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి. దేనికోసము? దేహాన్ని సంరక్షించుకోసము, దైవత్వాన్ని అనుభవించే కోసం. కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకో. శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ఈ సర్వీస్ అనేటువంటిది ఏమిటి? దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్. అదే భజన, ధ్యానము, అదే యోగము, కర్మలు, అదే తపస్సు. ఏది తపస్సు అనగా ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము, మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు. మనస్సు ఒకవైపున, వాక్కు ఒకవైపున, కర్మ ఒకవైపున పోయినప్పుడు తమస్సు అవుతుంది. తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదట గుర్తించాలి. హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి, అది సాధన కిందనే పోతుంది. వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పి ఇదంతా భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నాను అనుకో. అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది? గొప్ప భజన ఎక్కడుంది? అంతకంటే గొప్ప పూజ ఎక్కడ ఉంటుంది? ఎక్కడా లేదు. పూజ రూముకు పోయి ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవానికి అందదు. దైవము విశ్వస్వరూపుడు. స్వరూపుడైనటువంటి పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రం? భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు. కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతుడికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి. అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం. దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది. అన్ని దేహములు దైవ స్వరూపములే. సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్, ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో. ఐ ప్లస్ యు, ఐ ప్లస్ యు, ఐ ప్లస్ యు, ఐ ప్లస్ యు, ఐ ప్లస్ యు, ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే. నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యు వి అవుతుందండి. వి ప్లస్ వి, నాట్ వి ప్లస్ యు, వి ప్లస్ వి, అంతా ఒక్కటే అయిపోతుంది. కాబట్టి మనం అందరూ ఒక్కటే. అందరూ దైవ బిడ్డ. ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్, బ్రదర్హుడ్ ఆఫ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. అందరూ ఒక్క అంశమే. భగవద్గీత మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ సనాతనులే. తనులు కాదు, ప్రాచీనులు కాదు, తనులే. ఈ సనాతనులు ఏంటంటే మీరు దైవాంశ స్వరూపులే. అందరూ దైవ స్వరూపమే. కాలంలో వేరువేరుగా ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది. ఇక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఇంత బల్బ్స్ ఉంటా ఉన్నాయి, కనిపిస్తున్నాయి, కానీ కరెంటు ఒక్కటే. అన్నిటిలోన సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి. ఎట్టి భేదములు మనకు ఆవిర్భవించదు. కనుక ఏకత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నా. భగవంతుడు ప్రేమస్వరూపుడు, ప్రేమ తప్ప మరొకటి లేనే లేదు. ఇంక ఏదైనా వేరువేరే ఒక్కటిగా ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి. భగవంతుడు గుణరహితుడు. ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం సదృశం అత్వమత్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి? ప్రేమ గుణము కాదు, భావము, స్వభావము. మన యొక్క భావమే ప్రేమ. ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు, ఇవంత గుణాలు. ఇక నీ ప్రేమనే ప్రధానము. ప్రేమతో నీవు మాట్లాడు, అదే సత్యం అవుతుంది. ప్రేమతో నీవు పనులు చేయి, అదే ధర్మం అవుతుంది. ప్రేమ చేయి నీవు హృదయాన్ని చింతించు, శాంతి అవుతుంది. ప్రేమ చేతే ప్రేమనే ప్రకాశించుకో, ప్రేమనే అయిపోతుంది. అన్నింటి ఎందు ఉండినటువంటిది కరెంటు వలె ప్రేమనే. కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 21వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం

ప్రశాంతమైన భావముతో, నిర్మల హృదయముతో, నిస్వార్థమైన చిత్తముతో నామమును ఉచ్చరించాలి. ఇవి పవిత్రమైన భావంతో మనం చెయ్యాలి. ఏదో ఒకరిపై ఒకరు పోటీపడి పాడకూడదు. ఒకరిపై హాస్యాస్పదమైన పాటలుగా మనం పాడకూడదు. నామసంకీర్తన చేస్తున్నప్పుడు ఏ చింత మన హృదయంలో ప్రవేశించకూడదు. ఏ నామము స్మరిస్తున్నామో ఆ నామరూపమే మన హృదయంలో చిత్రించుకోవాలి. అదే నిజమైన నామస్మరణ. ఈ కలియుగమునందు అదే ప్రధానమైన ప్రాణము. కృతయుగములో ధ్యానము, త్రేతాయుగములో యజ్ఞము, ద్వాపరయుగంలో అర్చనము, కలియుగములో నామస్మరణ సాధనా మార్గములు. నామస్మరణకు మించిన సులభ మార్గము లేదు. ఈ కలియుగములో నామస్మరణకు మించిన సులభమైన మార్గము ఇంకోటి లేదు. ప్రయాణము చేస్తూ మనసులో నామస్మరణ చేసుకోవచ్చు. నిద్ర వచ్చేంత వరకు నామస్మరణ చేసుకోవచ్చు. ఏ పనులు చేస్తున్నా నామస్మరణ చేయవచ్చు. అతి పవిత్రమైన సులభమైన మార్గము ఈ కలిలో. కలియుగము చాలా సులభమైనది తరించుటకు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామికి అత్యంత భక్తుడైన పెక్కు సంవత్సరాలు స్వామికి సన్నిహితంగా తోడునీడై మెలిగినటువంటి వారు శ్రీ రాజారెడ్డి గారు. స్వామి వీరికి వివాహం నిశ్చయం కూడా చేశారు. ప్రఖ్యాత భజన సంకీర్తనాపరుడైన శ్రీ దీక్షిత్ గారి పుత్రికనే శ్రీ రాజారెడ్డి గారికి వధువుగా నిర్ణయించారు స్వామి. ఆ అమ్మాయి కూడా భజన కీర్తనల్లో మేటి. వీరి వివాహానికి పాత మందిరంలో ఏర్పాట్లు జరిగాయి. వధువు తరఫున పెళ్లివారు బాంబాయి నుంచి ప్రశాంతి నిలయానికి వచ్చి చేరేశారు. అమ్మాయి తండ్రి దీక్షిత్ ని చూడగానే స్వామి, నీ పేరేమిటి అని ప్రశ్నించారు. నిర్ఘాంతపోయారు మన దీక్షిత్. సర్వజ్ఞులైన స్వామికి, అందునా తనతో అతి సన్నిహితంగా ఉండే స్వామికి తన పేరు అడగవలసిన ఆగత్యమేమిటి అని తనలో తానే తర్కించసాగారు. దీక్షిత్ అని సమాధానం చెప్పారు. కాదు, రక్షిత్ అన్నారు స్వామి నవ్వుతూ. అంటే రక్షింపబడినవాడు అని. బెల్గాం మహారాష్ట్రకు చెందినదా లేక కర్ణాటకకు చెందినదా అని వాగ్వివాదాలతో భయంకర కల్లోలాలు జరుగుతున్న రోజులవి. ఎక్కడ చూసినా అల్లర్లు, ఆందోళనలు. మహారాష్ట్రీయులకు, కన్నడ దేశస్థులకు మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతోంది. సభ్యత, సమత్వము, సమైక్యత మరిచి భేదభావాలు పెంచుకుని మానవత్వాన్నే కోల్పోయి క్రూర కృత్యాలకి పాల్పడుతున్నారు ప్రజలు. ఆ సందర్భంలో బొంబాయి నుంచి వస్తున్నటువంటి దీక్షిత్ గారి కారును కన్నడం వాళ్లు చుట్టుముట్టారు. పెళ్లివారు భయంతో వణికిపోయారు. దానవులై విజృంభిస్తున్న ఆ దురాత్ముల నుంచి తప్పించుకోవటం ఎలా? చివరకు దీక్షిత్ కి ఏమి తోచిందో, అయ్యలారా, మేము సత్యసాయిబాబా దర్శనార్థమే వెళ్తున్నాము అన్నారు ఆ ఆగంతకునితో. అంతే, ఆ సాయినామం చెవికి సోకగానే ఆ దివ్య నామ మంత్ర ప్రభావం ఇలాంటిదో కాని కిరాతక కృత్యాలను తలపెట్టిన ఆ దుష్టులు కూడా మారు మాట్లాడకుండా తరలి వెళ్లిపోయారు. దీక్షిత్ రక్షితులయ్యారు. న్యూయార్క్ లో చదువుకుంటున్న విద్యార్థులలో ఒకరు గ్రేస్, అచ్చట ఉన్న సాయి ధ్యాన కేంద్రంతో అతి సన్నిహితత్వం కలవారు. ఒకనాడు వీరి హాస్టల్ గదిలోకి ఒక వెర్రివాడు చండమారుతంలాగా దూసుకొచ్చాడు. నేను నిన్ను కాల్చి చంపేస్తాను అంటూ బిగ్గరగా అరుస్తూ గ్రైస్ ముఖానికి గురిపెట్టాడు కూడా. సాయిబాబా, సాయిబాబా అంటూ గ్రైస్ దీనంగా మొరపెట్టడమేమిటి, ఆ గుండు ప్రేలడమేమిటి, రెండూ ఒకేసారి జరిగిపోయాయి. కాని ఎంత ఆశ్చర్యమంటే ఆ గుండు గ్రైస్ శిరమునకు దూసుకుని వెళ్లకుండా కింద పడి దొల్లిపోయింది. ఆ వెర్రివాడు పారిపోయాడు కూడా. మీ కన్నుల ముందే, అంటే మీ కంటనే, మీ వెంటనే, మీ జంటనే, మీ ఇంటనే నేనెల్లప్పుడూ ఉండి మిమ్మల్ని కాపాడుతాను అని చెప్తారు స్వామి. అంతెందుకు, మన ఇళ్లల్లో మనం లేని సమయాల్లో కూడా స్వామి మన ఇళ్లని కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. అలాగే రాగణపతి గారి కుటుంబానికే అటువంటి ప్రత్యక్షానుభవం ఒకటైంది. కొద్ది సంవత్సరాల కిందట వారు పుట్టపర్తి నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారి ఇల్లంతా చిందరవందరగా చెల్లా చెదరై ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. తలుపుల్లో తాళాలు బద్దలు కొట్టి ఇంట్లో ఎవరో దొంగలు దూరినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అలమారాలో ఉన్నవి, పాత సామాన్లు, పుస్తకాలు, ఒకటేంటి, అన్నీ గందరగోళంగా ఇంట్లో పడున్నాయి. దొంగలు చాలామందే దూరి సావకాశంగా తమ కార్యాన్ని చక్కబెట్టుకున్నట్టుగా గోచరమవుతోంది. కాని విచిత్రమేమిటంటే వారు తలపెట్టిన కార్యం సాధించలేకపోవటమే. ఇంతమంది ఇంట్లో ప్రవేశించి గందరగోళం కావించినప్పటికీ ఒక్క వస్తువు కూడా దొంగిలింపబడలేదంటే ఆశ్చర్యం కాకపోతే మరేమిటి. చుట్టుపక్కల వారో లేక పోలీసు వారో రావటం వల్ల ఆ చోరులు పారిపోయి ఉంటారని ఊహించేందుకు ఇసుమంతైనా ఆస్కారం లేదు. ఎందువల్లంటే అసలు ఆ ఇంట్లో దొంగలు పడ్డట్టే ఎవరికీ తెలీదు. అదెలా అంటే ఆ చోరులు తమంతట తామే పలాయనం చిత్తగించినట్టు ఊహించుకోవలసి వస్తుంది. పోనీ ఎవరైనా ఆ సమయంలో వచ్చారేమో, దొంగలు పరుగు

ఈసారేమో అనుకోవడానికి కూడా సమంజసంగా తోచలేదు. అంత చక్కగా అన్ని చక్క పెట్టుకున్నవాళ్లు, అథవా మధ్యలో ఎవరైనా వచ్చినప్పటికీ కనీసం ఒక పెన్నో గడియారమో లేక మిక్సీయో ఏదో ఒకటి చేతికి అందించుకుని పట్టుపోకుండా ఉంటారా? అయితే మానవ మాత్రులు ఎవ్వరూ వీరిని తరిమినట్టు కనపడట్లేదు. మరి దీని సారాంశమేమిటి? సందేహమే లేదు, మన స్వామే ఏదో ఒక రూపంలో వారికి గోచరమై తరిమికొట్టుంటారు. వారి పూజామందిరపు ఛాయలకు కూడా ఆ చోరులను రానీయక కాపాడారు ఆ కారుణ్య సాయి. ఇది తెలిసిన పోలీసు వారు ముక్కు మీద వేలేసుకున్నారు. పుట్టపర్తి వెళ్లొచ్చిన రాగణపతి గారికి స్వామి ఈ విధంగా వారి పాతకర్మల బాకీ తీర్చారనే అనుకోవాలి. సామాను చిందరవందరగా చేయటంతోనే ఆగిపోయింది. లేకపోతే ఆ సమయంలో వాళ్లే గనక ఇంట్లో ఉండటం సంభవిస్తే ఒక హత్య జరిగేదేమో, అంతా స్వామిదయ అనుకున్నారు. వాళ్ళింట్లో వారు ఆరాధిస్తున్న కులదేవత ఆ పరాశక్తి యొక్క ఒక రూపం. ముఖ్యంగా భూత ప్రేత పిశాచాలను శత్రువులను సంహరించే మహాశక్తి స్వరూపిణి అని అథర్వణ వేదంలో చెప్పబడి ఉంది. అందువల్ల రాగణపతి గారు ఈ సంఘటనను స్వామి అనుగ్రహం కన్నా ఆ పరాశక్తి ప్రభావం అయి ఉండవచ్చని ఊహించుకున్నారు. అన్ని రూపాలు స్వామివే అయినప్పటికీ ఇచ్చట స్వామి చరిత్ర రాసేటప్పుడు ఏ తిరుపతి దేవుడో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామో లేక గురువాయూర్ కృష్ణునికో వర్తింపబడ్డ మహాత్యాలను స్వామి ప్రదర్శించినట్టుగా రాయడం భావ్యం కాదు కదా. ఈ రీతిని ఆలోచనా పరంపరల్లో సతమతమై ఈ అద్భుత సంఘటనను ప్రస్తావించటమా లేక వదిలేయడమా అని సందిగ్ధంలో పడ్డమాట వాస్తవమే. అయినప్పటికీ ఏదో ఒక ప్రేరేపణతో వారు వారి కులదైవంతో పాటు నూటికి నూరు పాళ్లు స్వామి అనుగ్రహం ఉండడం వల్లనే ప్రదర్శింపబడ్డ ఈ సాయి లీలను ఇక్కడ వర్ణించటం యుక్తమే అని వారికి తోచింది. ఈ పుట్టపర్తి ప్రయాణంలోనే స్వామి రాగణపతి గారి తండ్రి గారికి ఇంటర్వ్యూ గదిలో ప్రత్యేక సంభాషణావకాశాన్ని అనుగ్రహించినప్పుడు వారికి వారి కులదేవత రూపంలో సాక్షాత్కరించారు కూడా.

మరొక అద్భుతమైన విషయం విందాం. ఒకసారి ఒక హంతకుని కత్తి వేగంగా దూసుకుని వస్తున్నప్పుడు అంతకన్నా వాయువేగంతో స్వామి కారుణ్యాస్త్రం వచ్చి రక్షించిన ఒక పరమాద్భుతం విందాం. 1971 March 1 పాలక్కాడు శ్రీ సేతుమాధవన్ నాయరికి ఒక భయంకరమైన పత్రం వచ్చింది, లెటర్. అది కపాలముద్రతో అచ్చువేయబడి రక్తపు చారికలతో వ్రాయబడ్డ నక్సలైట్ల ఉత్తరం. శ్రీ టిఎస్ నాయర్ గారి శాంతి నివాసమునకు ఎంతమాత్రం పొత్తు కుదరని ఉత్తరం. చెన్నపురి గిండిలో ఉన్న స్వామి షిరిడీబాబా ఆలయంలాగానే సాయి సాన్నిధ్యానికి సన్నిహితంగా అనుభవింపచేసే మరొక పుణ్యస్థలమే శాంతి నివాసం. ఇంతకి విచిత్రమేమిటంటే, ఒక్కమారు కూడా ఇచ్చటికి స్వామి తన స్థూల రూపంలో వచ్చారు కాదు. కాని 1970 జనవరి 19 ఈ స్థలంలో నాగసాయిగా మణులతో ప్రకాశిస్తూ బంగారు నాగంగా ప్రత్యక్షమయ్యారు. ఆ నాగమునకు త్రినేత్రములు, రెండు కళ్ల మధ్యలో ఉన్న మూడవ నేత్రం నుంచి ఒక టార్చ్ వెలిగినట్టు దివ్య ప్రకాశం కానవచ్చింది. ఆ అద్భుతం వందల మంది జనం ప్రత్యక్షంగా వీక్షించారు. అటుపైన ఈ నాగం పుట్టలో పుట్టనాగమై వర్ధిల్లసాగింది. పుట్టవర్ధినిలో పుట్టిన స్వామి ఇచ్చట పుట్టనాగమై నివసించారో ఏమో. 1970 జూలై 5 తమిళ భక్తులు అనేకులు అక్కడ గుమిగూడి ఉండగా ఏదో ఒక దివ్యస్థితిలో నిమగ్నమై ఉన్నట్టు ఉన్న నాయర్ ఆ పుట్టకు కర్పూర హారతినిచ్చి తదుపరి దానిని తవ్వమని ఆదేశించారు. అది తవ్విన తర్వాత ఆ వల్మీకము నుంచి మయూర వాహనుడై వేలాయుధ పాణి అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం వెలువడింది. వాసుకి తక్షకాది సర్పస్వరూపుడు కదా ఆ కుమారస్వామి, పక్కనే ఉన్న మరొక పుట్టను కూడా అదే రీతిని తవ్వించారు నాయర్. ఆ చిన్న పుట్ట నుంచి విభూతి పూయబడిన ఒక నారికేళం బయటపడింది. ఆ కొబ్బరికాయను కొట్టగానే లోపల నుంచి ఒక విభూతి పండు దొల్లుకుంటూ బయటకు వచ్చింది. అది పగిలి నలుదిశలా విభూతి విరజిమ్మగా దానిలో నుంచి వెలువడింది ఒక వినాయకుడి విగ్రహం. అదే సంవత్సరం ఆగస్టు 23 కృష్ణ జయంతి నాడు ఆలయం లోపల పూబంతులు చుట్టి వేలాడదీసి అలంకరించిన సందర్భంలో ఆ పూబంతులలో ఒకటి అమాంతం వెన్నముద్దగా మారింది. పాపం భక్తులకు అనవసరపు ఖర్చులెందుకని కాబోలు, ఆ గోపాలకృష్ణుడే తన ప్రసాదాన్ని 1 కిలో వెన్నముద్దగా పంపారో ఏమో. ఆ వెన్నపూసను భక్తులందరికీ పంచిన పిదప ఆ మిగిలిన ముద్ద నుంచి స్వామి వర్ణపటమొకటి బయల్వెడలింది. వెన్నముద్దలను ఆ విధంగా పంచిన ఆ గోపబాలుడే మరొక మారు గురువాయూరు కృష్ణుని పట్టణంలో కృష్ణుని హస్తమందున్న అరవిందము నుంచి తేనెధారలను వర్షించారు. అంతేకాక ఆ పరంధాముని పాదపద్మాల నుంచి కూడా ఏదో కారుతుండడం చూసి దాన్ని పరిశీలిస్తే గురువాయూరులో సర్వరోగ నివారణిగా పరిగణింపబడే స్వామి తైలాభిషేక ధారలే అని తెలియవచ్చింది. 6 వారాలు విడవకుండా ఆ తైలవృష్టి ఏకధారగా కురిసింది. అలాంటి మహత్తర పుణ్యస్థలమైన శాంతినివాసం సదా భక్తి పారవస్యపు పొంగులో మునిగి తేలుతుంటుందని వేరే చెప్పుకోవాలా? అయితే పొంగేది తుదకు అణగక మానదు కదా, అది ప్రకృతి సహజం. అలాంటి అణకువ, వినయము, నమ్రత మూర్తి భవించిన వారే మన నాయర్ గారు. వారికే లెక్కలేనన్ని అద్భుతాలు స్వానుభవములైనప్పటికీ ఆ స్థలం భక్తి పారవస్యపు పొంగు కన్నా ఒక శాంతియుత వాతావరణంతోనే ఎల్లప్పుడూ నిండి ఉండేవి. ఈ పరమ శాంతి భక్తి పారవస్యములు నక్సలైట్ల కళ్లను పొడవసాగాయి. ఈ వాతావరణము వారి ప్రకృతికి విరుద్ధం కదా, ఆ మానవులు సహించలేకపోయారు. అయితే ఇది కూడా ఆ సర్వేశ్వరుని వినోదలీలే. ఈ పత్రముని అందుకున్న 7 రోజులలోగా నీవు భజనలు పూజలు నిలుపకపోయినట్లయితే నీ తల్లి నరికివేయబడుతుంది అని నాయరికి కపాల ముద్రతో రక్తపు చారికలతో లిఖించిన పత్రాన్ని పంపబడింది. దీనికి నాయరు ఏమాత్రం భీతిలలేదు, కలవరం చెందలేదు. విడవకుండా మరింత ఉత్సాహంతో దీక్షతో తమ భజన కార్యక్రమాలని చక్కగా కొనసాగించారు. 1 వారం గడువు దాటింది. 8వ రోజు కూడా ముగిసింది. 10 March ఉదయం లేవగానే శ్రీ నాయర్ గారు స్నానం చేయడానికని గదిలోకి వెళ్లారు. చర్రమంటూ ఆ గది కిటికీకి వేయబడిన కట్టెను చీల్చబడ్డ శబ్దం వినిపించింది.
థళథళమంటూ మెరుస్తున్న ఒక పదునైన కత్తి ఆ కర్టెన్ చీల్చుకుంటూ నాయర్ వైపుకొస్తోంది. మరుక్షణం కత్తిని గిర్వాటేసిన హంతకుడు పారిపోవడం కూడా కనపడింది. చీకటిగా ఉన్నప్పటికీ కిటికీ వెలుతురులో ఆ పారిపోతున్న వ్యక్తి ఆనవాళ్లు స్పష్టంగా కనపడ్డాయి. అదే క్షణం కత్తి వేగంగా దూసుకొస్తున్న సమయాన స్వామి పట్టు పీతాంబరం వంటి ఎర్రని ప్రకాశం కూడా నాయరుగారిని ఆవరించినట్టు కనపడింది. స్వామి మృదువైన హస్తం వజ్రాయుధంలాగా వాయువేగంతో నాయర్ని పక్కకు నెట్టింది. క్లాంగమంటూ శబ్దం చేస్తూ మెరుస్తున్న కత్తి భూమి మీద పడింది. లేకపోతే నాయరుగారి మెడ తెగిపడిపోయిండేది. ఆ శబ్దానికి చుట్టుపక్కల వాళ్లు పరుగు పరుగునొచ్చారు. విభూతి అభిషేకితుడై శాంతమూర్తియే నిలబడి ఉన్న నాయర్ని చూశారు. ఆ వచ్చిన జనం భూమి మీదున్న కత్తిని కూడా చూశారు. ఆయుధం పై పడకముందే జగదాంబ వారిని కాచి రక్షించింది. స్వామి యొక్క భక్త వాత్సల్యము పరమకారుణ్యము తలచి ఆనందాశ్రువుల్ని విడిచారు ఆ వచ్చిన జనం. ఆపత్సహాయం ఇంతటితో ముగిసింది. కాని ఆపద్బాంధవుని కారుణ్య ప్రవాహం వాత్సల్య తరంగిణులతో నుప్పొంగి ఇంకా ముందుకు సాగింది. విచిత్రమేంటంటే ఇచ్చట ఆ నాయరే ఒక ఆపత్సహాయులై నిలిచారు. ఆ అద్భుతం ఏమిటో విందాం. స్నేహితులు ఈ విషయం పోలీసు వారికి తెలిపినందువల్ల పోలీసు అధికారులు అక్కడికొచ్చారు. కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నాయర్ని వాంగ్మూలి మిమ్మని కోరారు. నమ్రత అణుకువ వినయము విధేయత మూర్తి భవించిన శ్రీ నాయర్ శాంతియుతుడై అదేమీ వద్దు, ఇంక ఏమీ అవసరం లేదు, భగవంతుడు ఏది తలపెట్టినా అది మన మంచి కోసమే, ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టండి అన్నారు పోలీసు వారితో. పోలీసు అధికారులను పంపించేశారు. కాని భక్తులు దీనికి సమ్మతించలేదు. ఆయనను ప్రేరేపించారు. ఈ నేరస్థుని వల్ల ఇంకా ఎంతమంది భక్తులకి ముప్పు వాటిల్లగలదో, వానిని పట్టించేందుకే చట్టరీత్యా మీరు సహాయం చేసి తీరాలి అన్నారు భక్తజనం. నాయర్ సావధానంగా, ఆ భగవంతుని సంకల్పముంటే ఆ నేరస్థుడే ఇచ్చటికి రాగలడు, ఆ దేవునికి నమస్కరించి క్షమార్పణ కోరి మరీ పెడతాడు అన్నారు. పోలీసు వారు తమంతట తామే ఆ సంగద్రోహిని పట్టి ఖైదు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసి భక్తులు కొంచెం తృప్తిపడ్డారు. ఆ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇద్దరు పోలీసులు ఒక మధ్య వయస్కుని పట్టి తెచ్చి శాంతి నివాసులు ముందర నిలబెట్టారు. ఇప్పుడైనా మీ హంతకుని ఆనవాళ్లు చెబుతారా, నేరస్థుడు ఇతనేనా అని నాయర్ని ప్రశ్నించారు పోలీసులు. నాయర్ సమాధానం చెప్పేవారో లేక మౌనం వహించేవారో కాని అంతవరకు వేచి ఉండనవసరం లేకుండా ఆ వ్యక్తే తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతను స్వామి పటానికి నాయర్కి నమస్కరించాడు, క్షమార్పణ కోరాడు, వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. శ్రీ నాయర్ వానిని ప్రేమతో ఓదార్చారు. ఇది పెక్కుమంది భక్తులు కనులారా కాంచిన దృశ్యం. ఎందువల్లంటే ఆ సమయం భజన జరుగుతోంది. విపత్తు నుంచి తప్పిన కారుణ్యం గొప్పదా, లేక విపత్తు తలపెట్టిన పగవాని శత్రుత్వముతో చూడక మిత్రునిగా భావించగల ఉదార స్వభావమును నాయరికి అనుగ్రహించారే ఆ కారుణ్య కటాక్షం గొప్పదా? అలా కాక ఘోర నాస్తికవాది నక్సలైటునకు పరివర్తన కలుగజేసిన అపార కారుణ్యం గొప్పదా? ఇక్కడ 3 విషయాలు విన్నాం. తాను అడుగడుగునా చేస్తున్న ఆపత్సహాయమును ఆడంబరంతో బహిరంగపరచకుండా గుప్తంగా ఎంత వినోదంగా లీలలు ప్రదర్శిస్తారో స్వామి.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వాస్తవ్యులు డాక్టర్ మల్లిన వెంకటరావు గారు రాజమండ్రిలో శ్రీ దండమూడి రామారావు గారింట్లో మొట్టమొదటిసారి వీరు స్వామిని దర్శనం చేసుకున్నారు. అప్పటికి శ్రీ వెంకటరావు గారి వయస్సు 20 సంవత్సరాలు. అప్పటి నుండి భగవాన్ బాబా రాజమండ్రి వచ్చిన ప్రతిసారి వారి దర్శనం చేసుకునేవారు. స్వామి స్పర్శనం సంకటమోచనం అంటారు. ఈ అనుగ్రహాన్ని శ్రీ వెంకట్రావు గారు స్వయంగా అనుభవించారు. అప్పటి వరకు చదువులోనూ ఆరోగ్యరీత్యా శ్రీ వెంకట్రావు గారు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ స్వామి ఆశీర్వాద బలంతో ఒక్కొక్కటిగా విడిపోయాయి. తమ జీవితంలో స్వామి ప్రవేశించిన తరువాత పొందిన సుఖ సంతోషాలను, పరిష్కరింపబడ్డ సమస్యలను శ్రీ వెంకట్రావు గారు రేడియో సాయి శ్రోతలతో ఇప్పుడు పంచుకుంటారు.
1: ఇవాళ రేడియో సాయి స్టూడియోలో ఒక ప్రత్యేక వ్యక్తితో ఇంటర్వ్యూ తీసుకోదలుచుకున్నాం. వారి పేరు డాక్టర్ వెంకట్రావు గారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వాస్తవ్యులు. వారు స్వామి సన్నిధికి ఏ విధంగా వచ్చారు, స్వామి సన్నిధికి చేరిన తర్వాత వారి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకున్నాయి, ఇవన్నీ కూడా వారి నుండి అడిగి తెలుసుకున్నాం. వెంకట్రావు గారు, మీకు సుస్వాగతం.
2: నమస్కారం.
1: మీరు స్వామిని మొట్టమొదట ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చూశారో కొంచెం చెప్తారా?
2: మొట్టమొదటిసారిగా 1955లో రాజమండ్రి దండమూడి రామారావు గారింటికి వచ్చినప్పుడు స్వామి దర్శనం చేసుకుంటాం అనేది జరిగింది. దాని తర్వాత స్వామి ఇంచుమించుగా ప్రతి సంవత్సరం వస్తూ ఉండేవారు. 55 లగాయతు 17 పర్యాయాలు తూర్పుగోదావరి జిల్లా పర్యటన చేశారు. ఎప్పుడు వచ్చినా సరే రామారావు గారి ఇంటికి వస్తూ ఉండేది జరుగుతూ ఉండేది. నేను ఎక్కువ పర్యాయాలు నా ఎడ్యుకేషన్ కానీ మా స్వగ్రామం కానీ దగ్గరగా ఉండటం వల్ల స్వామి ఎప్పుడు వచ్చినా సరే అక్కడికి వెళ్లి ఇవాళ దర్శనం చేసుకుంటూ అనేది జరిగింది.
1: మీరు మొట్టమొదటి స్వామి దర్శనం చేసుకున్నప్పుడు మీ వయసు ఎంత?
2: 19 సంవత్సరాలు ఉంటుందండి.
1: మీ విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చింది?
2: నా విద్యాభ్యాసం చెప్పాలంటే చాలా విచిత్రంగానే ఉంటుంది. నాకు ఎలిమెంటరీ స్కూల్లో ఎప్పుడూ నేను వెళ్ళలేదు.
1: దానికి కారణం?
2: చిన్నప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేక తల్లిదండ్రులు ఏమంటే ఇంటి వద్ద ఏదో చదువుకుంటాడులే అన్నట్టుగా ఉంటూ ఉండేది. అప్పుడప్పుడు ఎవరెవరో ప్రైవేట్ మాస్టర్ల చేత ఏదో చెప్తాం, మళ్ళీ వాళ్ళ మాస్టర్లు మారిపోతే మళ్ళీ మొదలకు వస్తాం. ఇలాగ వానాకాలం చదువుల కింద జరిగింది. పోనీ హై స్కూలు ఫస్ట్ ఫారంలో జాయిన్ అయ్యి రాజమండ్రిలో చదువుతారంటే నా ఆరోగ్యం సరిగ్గా లేక మా పెద్దలు రాజమండ్రిలో ఎందుకులే ఏమి చదువుని ఉద్ధరించేదేముంది, వ్యవసాయం చేసుకుంటే చాలు కదా అన్నట్టుగా అశ్రద్ధ చేస్తూ ఉండేవారు. కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఏమైనా సరే చదువుకోవాలనే అభిప్రాయం నాకు కలిగినందు అలా మా ఊర్లో ఒక ప్రైవేట్ మాస్టర్ వచ్చారు. వారు మెట్రికులేషన్ కట్టిస్తానండి అన్నారు. మెట్రికులేషన్ బాగానే కట్టొచ్చు, కానీ నాకు వచ్చిన సమస్య ఏంటంటే సైన్స్ గ్రూప్ ఇచ్చారు, ఎంపీ ఇచ్చారు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్. మరి ఎటువంటి ఫౌండేషన్ లేకుండా ఒక్కసారిగా మెట్రికులేషన్ కట్టినందువల్ల 2 సంవత్సరాలు మెట్రికులేషన్ ఫెయిల్ అవుతూ ఉండేది జరిగింది. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతారంటే అప్పుడు కూడా ఏమన్నారంటే చదివితే ఇంజనీరింగే చదవాలి, ఆర్ట్స్ అనవసరం అన్నారు. ఎంపీసీలో జాయిన్ చేశారు. మరి నాకు మొట్టమొదటి కూడా సైన్స్ పట్ల నాకు అభిరుచి లేదు. నా యొక్క ఏంటంటే ఆర్ట్స్ మీద నా యొక్క అభిరుచి. అంతే, అభిరుచి లేనటువంటి విషయాన్ని చదివించినందువల్ల ఇంటర్మీడియట్ కూడా 2 సంవత్సరాలు తప్పుతుండడం జరిగింది. ఇంచుమించు 4 సంవత్సరాలు నిజంగా చాలా మానసికంగా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యాను. అటువంటి పరిస్థితుల్లోనే స్వామి యొక్క అనుగ్రహం నాపై కలిగింది. దండమూడి రామారావు గారి ఇంటికి వచ్చినప్పుడు స్వామి గదిలో ఉండి బయట కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరిని కేకేస్తూ ఉండేవారు. ఆ తలుపు తీసి ఇలా అన్నారు, వేలడి చూపించారు. నేను నన్ను అనుకున్నాను పక్క వాళ్ళని ఎవరినో కేకేస్తున్నారేమో అనుకున్నాను నేను. కానీ మళ్ళా నా వైపు చూసి లోపల ఇలా అన్నారు. అంటే లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే నేను అని పిలుస్తూ ఏమిటా అనుకు ఆశ్చర్యపోయానమాట. స్వామి నెమ్మదిగా మాట్లాడుతూ ఉండేవారు. అని చేత ఏంటంటే నాకు వినిపిస్తలేదేమో అని ముఖం మీద ముఖం పెట్టేసి చెవిలో నోరు పెట్టి మాట్లాడుతూ మొదలుపెట్టారు. వారి జుట్టు నా బుగ్గలకు తగిలి గిలిగింతలు ఏర్పడి నవ్వుకుంటూ మొదలుపెట్టాను. స్వామి కూడా నన్ను నవ్వుతుంటే స్వామి నవ్వుకున్నారు, వీడి కొరతనలా ఉన్నాడు, వీడి కొరతనం వీడికి ఏం తెలియదు బాబురా అని ఏమన్నారంటే, బాబు ఇప్పటి వరకు నువ్వు చాలా మానసికంగా చాలా బాధపడుతున్నావు, నీకు నేను అభయం ఇస్తున్నాను, ఇక్కడి నుంచి నీకేం పర్వాలేదు, నువ్వు అభివృద్ధిలోకి వస్తావు అని అభయహస్తం ఇచ్చారు. సరే స్వామి ఏదో అంటున్నారులే, నేను 4 సంవత్సరాలు తప్పుతున్న ఉన్నవాడిని ఇంకా అభివృద్ధిలోకి వస్తాం ఏమిటో నాకు అనుమానంగానే ఉంది. స్వామి అభయం ఇచ్చారని బయటకు వచ్చేసిన తర్వాత విభూతి పట్ల నుంచి ఆశీర్వదించి పాద నమస్కారం ఇచ్చి అని తలుపు తీసి వీపు మీద వేసి ఇలా అన్నారు అంటే ఓహో బయటకు వెళ్ళొచ్చానే వెళ్ళాను నేను. తర్వాత రామారావు గారు అడిగారు ఏమిటి ఏం జరిగిందని, ఇలా స్వామి అన్నారో నీకేం పర్వాలేదన్న అంటే నీ జీవితం ఇక్కడి నుంచి బాగా ఉంటుంది వెంకట్రావు అన్నారు. సరేలే రామారావు గారు అని చెప్పారు, రామారావు గారు స్వామి భక్తులు, ఆయనకు తెలుసు స్వామి తత్వం ఏమిటో, బాగానే ఉంటుందని నేను అనుకున్నాను. అప్పటి నుంచి నా జీవితంలో విద్యాభ్యాసంలో గాని ఉద్యోగంలో గాని ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు.
1: ఆ స్వామి ఆశీర్వాదంతో,
2: ఆశీర్వాదం వల్ల చదువు గాని లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు గాని ఎటువంటి ఆటంకాలు ఏర్పడలేదు. ఆరోగ్యం కూడా సరిగ్గానే ఉండేది, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా స్వామి కాపాడుతూ ఉండేవారు.
1: ఆ రోజు మొట్టమొదటిసారి మీరు ధనమూడి రామారావు గారి ఇంట్లో దర్శనానికి వెళ్లినప్పుడు అక్కడికి వెళ్లాలన్న ఆలోచన ఎందుకు కలిగింది?
2: అంటే ఇది వరకు ఎప్పుడు కూడా కలుగుతూ ఉండేది, వెళ్తూ ఉండేవాడిని. ఎందుకంటే ధనమూడి రామారావు గారికి మాకు కొంచెం దూరబంధువు, అంచేత స్వామి ఎప్పుడు వచ్చినా సరే మాకు మా వయసు ఉన్న వాళ్ళనే మించుమించి ఆయనకి నేను మేనమామ గారు కొడుకుని అని చెప్పి మమ్మల్ని అందరూ కేకేస్తుండేవారు. సేవ కొంచెం సేవ నిమిస్తాం అటువంటి ఏర్పాట్లు చేస్తాయి కానీ ఇంకోదానికి కానీ మేము అందరూ పిలుస్తూ ఉండేవారు, మేము వెళ్తూ ఉండేవాళ్ళం. అని చేత ఏంటంటే మాకు సనువు ఉంది ఆ ఇంట్లో, అందుచేత మేము తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితి అన్నమాట. ఆ విధంగా వెళ్తూ ఉండేవాళ్ళం. నిజంగా అది రామారావు గారి ద్వారా స్వామి రప్పించుకున్నారు.
1: మీ ఇంట్లో మీరే మొదటిసారి స్వామి దర్శనం చేసుకున్నారా, మీ తల్లిదండ్రులు గాని మీ కుటుంబంలోని ముందు ఎవరైనా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారా?
2: మా మేనత్తలు వస్తూ ఉండేవారు. మేనత్తలు అంటే రామారావు గారికి అక్కల మించుమించు పెన్నమ్మ పెద్దమ్మలు అవుతారు, వాళ్ళు వస్తూ ఉండేవారు. అంటే వాళ్ళతో పాటు నేను వస్తూ ఉండేవాడిని. మా నాన్నగారు కూడా కొంచెం దైవభక్తి ఉన్నవాళ్లే గాని ఆయన వస్తూ ఉండేవాడు. విచిత్రం ఏంటంటే మా అమ్మాయి ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు స్వామి అడిగారు ఏ ఊరు అని. రామసింహపురం అండి, మల్లిని వెంకట్రావు గారు అమ్మాయినండి అంట. మల్లిని వెంకట్రావు గారు అమ్మాయి అంటే ఏమిటి? సత్యంగా మనరాలని చెప్పు అన్నారు. అంటే మా నాన్న గురించి స్వామికి అంతగా ఆప్యాయతం అంట. అంటే స్వామిని స్వామితో మాట్లాడుతూ ఉండేది మా నాన్నగారు ఎప్పుడు జరగలేదు. ఆయన సాత్వికుడు, ఆధ్యాత్మిక చింతన గలవాడు, ఉపకారం చేసేవాడే గాని ఎప్పుడు కూడా ఎవరికి అపకారం, ఊరికి ఉపకారి అని చేసి స్వామి దృష్టిలో ఉన్నారు. వెంకట్రావు గారు అమ్మాయి అంటే ఏమిటి? సత్యం గారు మనరావు అని చెప్పు అని అన్నారు. అది నాకు
1: మీకు ఆనందం కలిగింది.
2: ఆనందం కలిగింది అంటే ఓహో అటువంటి తండ్రికి నేను కొడుకును కదా అని ఆనందం కలిగింది.
1: ఏ రోజైతే మొట్టమొదటిసారి మిమ్మల్ని స్వామి పిలిచి మాట్లాడాను, ఆసారి జరిగిన ప్రత్యేకమైన సంఘటన మీకేమైనా గుర్తుకున్నదా?
2: అంటే ఆ రోజు అదే రోజుని మా అయ్యమ్మగారు అంటే ధనమూరి రామారావు గారికి పిన్నమ్మమ్మ, అమ్మమ్మకి తోడుకోవాళ్ళు, ఆవిడ బాగా ఓళ్ళు కళ్ళు కనిపించవు. అంటే స్వామి దర్శనం చేసుకుంటే ఎలాగ జరగదు, స్వామి ఆశీర్వాదం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు రామారావు గారింటికి. కానీ జనం ఎక్కువగా ఉండటం వల్ల ఏమన్నారంటే జనం తొక్కేస్తారేమో అనే ఉద్దేశంతో వేరే గదిలో పడుకోబెట్టారు. స్వామి అందరితో మాట్లాడిన తర్వాత స్వామి ప్రత్యేకించి ఆ గదిలోకి వెళ్ళారు. చెప్పకుండా గదిలో ఎవరు తలుపు దగ్గర జారేశారు, ఆయన సరే తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను, మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు నేను గౌక్కు నిలబడ్డాను. నిలబడితే అవ్వా నేను వచ్చాను అన్నారు. స్వామి నువ్వు వచ్చావా అంది. మరి నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అని అడిగి, పెద్ద పూల రాసు కింద కనిపిస్తున్నావు స్వామి, నాకు పూల పెద్ద ఏదో చెట్టు ఎక్కువ పుష్పాలతో ఉన్న చెట్టు నిలబడిందేమో నిలువుగా ఉందేమో అంటే కనిపిస్తుంది. అవును అవును అవును అని వెళ్ళిపోయారు. అది అంటే మొట్టమొదటిసారి మా అయ్యమ్మతో పాటు స్వామి అక్కడ దర్శనం చేసుకున్నాను.
1: ఆ తర్వాత మిమ్మల్ని పిలిచారు?
2: ఆ తర్వాత అండి. ఆ ఇదేమో జరిగింది సాయంకాలం, నన్ను పిలిచిందేమో 7:00
1: అంతవరకు మీరు రామారావు గారి ఇంట్లోనే ఉండేవారు?
2: ఇంట్లోనే ఉన్నాం. ఎందుకంటే మేము బాగా ఇంట్లో చనువు కాబట్టి, బంధువులు కాబట్టి ఎవరైనా వస్తే వాళ్ళకి మర్యాద చేస్తాం, మంచి నీళ్ళు ఇస్తాం అన్ని మేము చూసుకుంటూ ఉండేవాళ్ళం.
1: ఆ మొదటిసారి దర్శనం తర్వాత పుట్టపర్తిలో స్వామి దర్శనం చేసుకోవడం జరిగిందా?
2: పుట్టపర్తి అలా వస్తూ ఉండేది జరగలేదండి. కానీ రాయమండ్రి ఎప్పుడు వచ్చినా మాత్రం తప్పనిసరిగా అటెండ్ అవుతూ ఉండేవాడిని. స్వామి త్యాగరాజు ఆరాధనోత్సవాలని 10 సంవత్సరం వస్తూ ఉండేవారు.
1: ఎక్కడ ఆర్పేసేసేవారు?
2: నడమ సత్యం గారి ఇంటి వద్ద జరుగుతుండేవి. మాకు అందరూ కూడా మాకు పరిచయం కాబట్టి సనువుగా మేము దగ్గర కూర్చునే వాళ్ళం. స్వామి డయాస్ ఉంటే డయాస్ పక్కనే కూర్చునే వాళ్ళం. అంత సనువు మాకు ఎంత నిర్మల సత్యం గారితో గానీ రాయమండ్రిలో భక్తులతో గానీ మాకు అంత సన్నిహితం వల్ల మా దగ్గరికి వెళ్తాక మాకు అవకాశం ఉండేది. ఎప్పుడు వచ్చినా సరే స్వామికి దగ్గరగా ఉంటుండే జరిగేది. స్వామి మాట్లాడుతూ ఉండేది, ఎక్స్పెక్ట్ చేయలేదు, జరగలేదు. ఒకసారి మాత్రం లాంచీ మీద వెళ్దారు అన్నారు. ఎక్కడికంటే గోదావరిలో ఇసుకు తిని ఉంది కదా, అక్కడికి వెళ్దారన్నారు. అంటే లాంచీ ఏర్పాటు చేశారు. లాంచీ మీద నేను స్వామితో గారు ప్రయాణం ఒక 20 మంది వెళ్ళాం. లోపలికి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత అంటే యాసంకాలం ఏమవుతుందంటే గోదావరి అంతా ఎండిపోతుంది, మధ్యలో మాత్రం ఇసుక తిని ఏర్పడుతుంది. అక్కడ తీసుకుని వెళ్లారు.
1: ఇది ఎన్ని గంటలకి సాయంత్రం?
2: రాత్రి 7-8 అక్కడ భోజనాలకు ముందు 7-8 వెన్నెల రాత్రి. లైటింగ్ ఏం అక్కర్లేదు, వెన్నెల రాత్రుల్లోనే. లాంచీలో లైటింగ్ ఉంటుంది, అది వేరే విషయం. కానీ అక్కడ ఇసుక తిన్న మీద మాత్రం ఏ లైటింగ్ ఏర్పాటు లేదు. వెన్నెల రాత్రి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి కొంచెం భజన చేయించారు. కొన్ని స్వామి పాటలు పాడారు. తర్వాత కొన్ని ఏదో ఉపన్యాసం కాకపోయినా మొత్తం సత్సంగం కింద కొన్ని కొన్ని విషయాలు చెప్పారు. అనుకోకుండా ఏం చేశారంటే ఇసుక ఫోక్ కింద పోయేశారు. మేమందరూ తెలుసు కదా ఈ చిత్రావతరం ఏదో చేస్తుండేవారు మేము అన్నాం కాబట్టి ఓహో ఏదో చేస్తారు ఏదో చేస్తారని ఆతృతగా దగ్గరగా ఉండి చూస్తున్నాం. ఇసుక తిన్న ఇలా పోజేసిన తర్వాత దాంట్లో చేయి పెట్టారు. తీసి ఆకుపచ్చ పతకం ఒకటి బయటకు తీశారు. తీసి రామారావు గారి భార్యకి ఇచ్చారు. మేమందరూ తప్పట్లో పుట్టాం, మావూరే కదండి, ఆశ్చర్యంగాను. మీకు ఆశ్చర్యంగా ఉంది కానీ నాకు మావూరే అన్నారు స్వామి.
1: స్వామి సృష్టించింది మీరు కళ్ళారా చూశారు?
2: చూశానండి, చూసి అది ఒకటే.
1: మీరు చిత్రావతి వచ్చి చూడకపోయినాను,
2: చిత్రావతి మనం వెళ్ళకపోయినప్పటికీ కూడా స్వామి మనకి ఇక్కడ చూపించారు అనే సంతోషం కలిగిందండి.
1: మీ జీవితంలోని ఎప్పుడైనా ఏవైనా సమస్య వస్తే ఆ సమస్యల పరిష్కారానికి స్వామిని ఏ విధంగా వేడుకునేవారు, స్వామి దానికి ఏ విధంగా జవాబు చెప్పేవారు?
2: అంటే స్వామితో ఏమిటో విచిత్రం గానీ నాకు అత్యంత సనువు ఉందండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఉత్తరాలు రాస్తుండేవాడిని. కొంతకాలం ఏ సమస్య లేకపోయినా సరే 10 లక్షల ఉత్తరం రాసేవాడిని. ఏ సమస్య లేకపోయినా సరే
1: ఒక అలవాటు
2: ప్రకారం. దాని తర్వాత ఎందుకు స్వామికి ఎప్పుడో ఎప్పుడు ఉపన్యాసం చెప్పారు మీరు ఉత్తరాలు రాయక్కలేదు నాకు అన్ని విషయాలు తెలుస్తాయని ఉపన్యాసంలో. సరేలే ఎందుకులే 2-2.5 పెట్టి స్వామికి ఇష్టం ఖర్చు పెడతాం, ఇష్టం లేదేమో అని ఉత్తరం. సమస్య ఉన్నప్పుడు మాత్రం రాస్తాం మొదలుపెట్టాను. అంటే ఏ విషయమైనా సరే మంచి అయినా చెడ్డ అయినా సరే స్వామికి తెలియకుండా నేను ఏ పని చేసుకుండేవాడు కాదు. ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే మంచి జరిగినా సరే స్వామి ఇలా చేస్తున్నా ఇలా చేస్తున్నానని. అంటే స్వామి మరి జవాబు ఎక్స్పెక్ట్ చేస్తలేదు కానీ అప్పుడు ఒకటి కళ్ళలో కనిపిస్తూ ఉండేవారు. కళ్ళలో కనిపిస్తేనే ఆశీర్వాదం కింద భావించేవాడిని. కళ్ళలో కనిపించి మాట్లాడుతూ జరిగేది కాదు, అదే ఆశీర్వాదం.
1: దర్శనమిస్తే
2: దర్శనంతో మాకు అది తృప్తిగా ఉండేది. ఆ విధంగా ఎన్నో పర్యాలు దర్శనాలు జరిగినాయి.
1: ఏమైనా సమస్యలకి పరిష్కారాలు కనబడ్డాయా మీకు?
2: ఒకసారి నాకు కాలుకి ఫైలేరియా వచ్చిందండి, బోధ బాగా వాసిపోయింది. చాలా వైద్యం చేయించాను. అప్పటికి మా అమ్మాయి పిల్లవలేదు. సాధారణంగా అంటే మా వైపున ఏంటంటే తండ్రి కానీ తల్లి కానీ బాధ ఉంటే పెళ్లి చేస్తామో కొంచెం సందేహిస్తుంటుంటారు. కుటుంబంలో బాధ ఉందా మళ్ళీ ఇప్పుడంటే తగ్గిపోయింది కానీ ఒకప్పుడు ఆ బాధ అంటే భయపడిపోయేవారు. స్వామికి ప్రతి అక్కడ అతి చిన్న విషయాన్ని కూడా ఉత్తరం రాస్తున్నాడు, ఇది రాకుండా ఎందుకుంటాను నేను రాశాను. ఇలా 2-3 రాసినప్పుడు కళ్ళలో కనిపించారు, కాలు వాసిపోయి ఉంది. స్వామి ఏమిటి మీ కాలు ఇలాగో ఎంత వాసిపోయింది ఏంటండి అన్న. ఒక్క కాలు వాసింది స్వామిది.
1: స్వామి కాలు?
2: స్వామి కాలు. మరి నేను కొన్ని రోజు 100 మైళ్ళు నడుస్తుంటాను, నా కాలు మరి వాయకుండా ఏమవుతుంది అన్నారు. విచిత్రంగా కొంత నా 10 రోజులు నాకు ఆ వాపు తగ్గిపోయింది. అంటే ఆ విధంగా నాకు స్వామి నిదర్శనం చెప్తూ ఉండేవారు. ఒక్కసారి ఏమైందంటే నాకు వాయిస్ పడిపోయింది. పడిపోతే ఈఎన్టీ స్పెషల్ చూపిస్తే ఏదో మందులు ఇచ్చాడు కానీ ఏం తగ్గలేదు. ఈ గొంతుకత్వం ఇలా అనుకుంటూ ఉండేవాడిని. అంటే కాలేజీలో పాఠం చెప్పాలి, ఫీజ్ గొంతుకు వచ్చేస్తుంది, పిల్లలు నవ్వుతూ ఉండేవారు, ఇలా అనుకుంటూ ఉండేవాడిని. ఒకసారి కళ్ళలోకి ఎమ్మించి స్వామి ఇలా అనుకుంటున్నారు, విచిత్రం. నాకు తగ్గిపోయింది. ఒక్కసారి నాకు పేగుకి సంబంధించినటువంటి అల్సర్ ఏర్పడ్డాది. ఆపరేషన్ తగ్గలేదు కానీ మందులు వాడు తగ్గమన్నారు, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అప్పుడు పుట్టపట్టు వస్తుండే మొట్టమొదటిసారి పుట్టపట్టు వస్తుండే జరిగింది 74-75 అంటే అది కూడా ధనమూరి రామారావు గారు మా తల్లి ఒరే అబ్బాయి చూడు వెంకట్రావు ఏదో బాధపడుతున్నాడు, చాలా వైద్యాలు తగ్గలేదు కూడా తీసుకెళ్లరా ఆయన తీకొచ్చాడు. అదే పొట్టపొడిసారి వస్తాం. అంటే నాకు ఏంటి చదువులు ఉద్యోగాలు అవన్నీ సరిపోయి తప్పించి నిజంగా నాకు ఎంతో అవకాశం ఉంది స్వామితో ఉండటానికి, ఆయన ప్రాప్తి లేదు. ప్రాప్తి అంటే నా బాధ్యతలు నాకు చదువులు ఉద్యోగాలు ఇవన్నీ దానివల్ల నేను పుట్టపత్తిలో ఎక్కువ వచ్చి కొంటాం అనేది జరగలేదు. అంటే ఏదైనా సరే ప్రాప్తి ఉండాలి, టైం రావాలంతే. ఆ విధంగా వస్తే నాకు అలసలు తగ్గిపోయింది. ఏ సమస్య ఉన్నా సరే స్వామితో చెప్పుకుంటే నా పరిష్కారం అవుతుందనే నమ్మకం నాకుందన్నమాట అండి. మా ఆవిడికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే మా ఆవిడ నేను కలిపి వచ్చాం. అంటే హిస్టెరెక్టమీ అంటే ఆపరేషన్ ముందు పీస్ తీస్తారు, ఆపరేషన్లో క్యాన్సర్ లేదంటే ఆపరేషన్ చేస్తారు, క్యాన్సర్ అనుమానం ఉంటే ఆపరేషన్ చేయరు. ఆ మొట్టమొదటి తీసిన దాంట్లోనేమో క్యాన్సర్ లేదు. మళ్ళా తర్వాత క్యాన్సర్ హిస్టెరెక్టమీ తీసేసిన తర్వాత చేసిన తర్వాత ఆ తీసేసిన పీస్ని మళ్ళా టెస్ట్ పంపుతారు. పంపితే దాంట్లో క్యాన్సర్ ఉంది. డాక్టర్లు ఏమో భయపడిపోయారు, అనవసరంగా ఆపరేషన్ చేసాం, కత్తి పెట్టకూడదు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అని భయపడిపోయారు. అయినా సరే నేను స్వామి దగ్గరకు వచ్చేసాను. నేను మా ఆవిడ వచ్చాను. మా ఆవిడ చెప్పలేదు నేను ఇలాగ ఇలా జరిగిందని, కానీ ఇద్దరు కలిసి వెళ్ళారని వచ్చాం. స్వామికి లెటర్ ఇచ్చాను, ఇస్తేనే మాట్లాడలేదు కానీ నెత్తి మీద చేసి ఆశీర్వదించినట్టు చేశారు. అంటే నేను మా ఆవిడని ఇక్కడే ఉంచి నేను బెంగళూరు ఏదో ఫ్రెండ్ ఉన్నాడు అక్కడికి వెళ్ళి కలిసి వస్తాను, మా నాడుకు వచ్చేస్తానులే అని వెళ్ళాను నేను. కానీ బెంగళూరు వెళ్ళలేదు, మద్రాసు వెళ్ళాను. ఏపోలో హాస్పిటల్ చూపించాను. చూపిస్తే వాళ్ళు అన్నారు 50% మొత్తం క్యాన్సర్ అంతా తీసేసిన ముక్కలో ఉండొచ్చు, లోపల ఉండడానికి లేకపోవచ్చు, ఏమైనా 2 ఇయర్స్ లోపల మళ్ళీ రికవర్ అవ్వకుండా ఉంటే పర్వాలేదు, 2 ఇయర్స్ వరకు మాత్రం జాగ్రత్త చూడాలి, ఏ పరిస్థితుల్లోనూ కూడా ఈ విషయాన్ని మీ ఆవిడకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చెప్పకండి, ఏంటంటే ఇది మెంటల్లీ డిప్రెషన్ అయినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, అసలు లేదు అని ధైర్యం చెప్తే అసలు ఉండే ఉండదు అన్నారు. వచ్చాను. ఇప్పుడు 93 జరిగింది అది, ఇప్పుడు ఎంతకాలం అయింది, 21 సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు వరకు ఏమీ అనుమానం లేదు. ఇలా ప్రతి విషయంలోనూ స్వామి కాపాడుతూనే ఉన్నారు మమ్మల్ని. ఒక్కసారి నాకు 2003 అనుకుంటాను కంటి ఆపరేషన్ చేయించుకుంటే, అసలే నర్సు కంటి ఆపరేషన్ చేయించాను మోడీ ఎంసీ మోడీ చేత.
1: ఏ ఊళ్ళని
2: తిరుపతిలో ఆయన క్యాంప్ పెట్టినప్పుడు ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు 1961 చేయించుకున్నాను ఆపరేషన్. ఆపరేషన్ బాగానే జరిగింది, కానీ అదే కంటికి క్యాటరాక్ట్ చేయవలసి వచ్చింది. చేయించాతో గానీ అది ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. పెద్ద హాస్పిటల్ చేయించాను, కానీ ఎంత పెద్ద హాస్పిటల్ అయినా సరే ప్రాప్తి లేదు. అంటే విచిత్రం ఏంటంటే ఆపరేషన్ జరిగిన తర్వాత స్వామి ఉపన్యాసం చెప్పారు, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎంత పెద్ద పెద్ద డాక్టర్ చేత వైద్యం చేయించుకున్నా నా యొక్క అనుగ్రహం లేకపోతే ఏమీ కుదరదు అన్నారు. నా గురించి చెప్పారు అనుకున్నాను నేను. అంటే ప్రతిదానికి కూడా స్వామి ఉపన్యాసంలో ఎక్కడోసారి జవాబు వచ్చేది. అంటే ఇక్కడ ఉపన్యాసిస్తూ అన్నారు, మీరు డబ్బు ఖర్చు పెట్టచ్చు, డబ్బు ఉంది, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, అయినప్పటికీ భగవంతుని యొక్క నా యొక్క అనుగ్రహం లేకపోతే మీకు ఏమి పని జరగదన్నారు. అంటే అది ఏం జరిగిందంటే నేను ఇక్కడ సేవకు వచ్చాను. అది సేవకు వచ్చి స్వామికి ఎప్పుడు లెటర్ రాసుకునేవాడిని, స్వామి ఆపరేషన్ చేయించుకుంటున్నానని లెటర్ రాయలేదు. గిల్టీ ఫీల్ అయ్యాడు, అపరాధం చేశానని తప్పు చేశానని భావన ఏర్పడ్డది. అంటే నేను సేవ చేశాను, అదే స్వామికి తృప్తి కదా, మమ్మల్ని ఉత్తరం రాయలేటు అనుకున్నాను, ఇలా గవ్వగా వెళ్ళి ఆపరేషన్ చేయించేసుకున్నాను, ఫెయిల్ అయిపోయింది అంతే. దాని తర్వాత స్వామి ఇలా ఉపన్యాసంలో మాట్లాడారు, ఏమంటే అనవసరంగా చెప్పకుండా పెట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను ఏమిటి ప్రతి విషయాన్ని చెప్పేవాడిని అని అక్కడి నుంచి ఉత్తరార్థం మొదలుపెట్టాను. స్వామి నా కన్ను పాడైపోయింది, నేను ఈ ఉత్తరం మీరు దేవుడు కాబట్టి చదువుతారు, అక్షరం అక్షరం కలిసిపోతుంది, లైన్ లైన్ ఎక్కేస్తుంది, నాకు నిత్యకృత్యం ఏంటంటే చదువుకుంటాం, అదేం జరుగుతులేదు, నేను బదాలం అంటే వెళ్ళి క్లబ్లో నాట్లో కూర్చుని కబుర్లు చెప్పే తత్వం నాది కాదు, నాకు ఏమిటి ఇలాగైపోయింది అని ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాడిని. ఒకసారి కళ్ళలో కనిపించి ఆగు ఆగు వెయిట్ వెయిట్ వెయిట్ అన్నారు. వెయిట్ అంటే నేను అనుకున్నాను 1-2 నెలలో మీ దొరకు ఎన్నోసార్లు చేశారు స్వామి సంస్కారాలు, వారం రోజులు తగ్గిపోతుంది అనుకున్నాను. ఆ స్వామి దృష్టిలో వెయిట్ అనేది 18 నెలలు పెట్టింది.
1: 18 నెలలు
2: పెట్టింది. ఏంటి స్వామి వెయిట్ అన్నారు, ఏమిటి వెయిట్ అంటే ఏమిటి, 18 నెలలు వారాలా వాళ్ళు
1: 18 నెలలు తగ్గిపోయిందా?
2: లేదు, ఆపరేషన్ చేస్తాకి ఇదేంటి వారం రోజుల్లోనూ నెలలో తగ్గిపోవాలి, వెయిట్ వెయిట్ అంటారు, వెయిట్ అంటే ఏమిటి అర్థం ఏమిటి నాకు అర్థం కాలేదు. అట్లా కిరణ్ హాస్పిటల్కి ఏంటంటే అమెరికా నుంచి ఒక ఆయన వికే రాజు గారని పెద్ద డాక్టర్, కాలిఫోర్నియాలో ప్రొఫెసర్ ఆయన, విజిటింగ్ వస్తుంటుంటాడు.
1: కిరణ్ హాస్పిటల్ ఎక్కడ?
2: కాకినాడ. ఆయన చూపించాను, ఆయన చూపించి నేను ఆపరేషన్ చేయను, ఇది చేసినా నీకేం లాభం లేదు అన్నారు. అదేంటండి బాబు, నాకు స్వామి మీద నమ్మకం ఉంది, నేను దైవభక్తుడిని, భగవంతు మీద భారం వేసి మీ దగ్గరకు వచ్చాను, మీరు పెద్ద డాక్టరు, మీ స్వామి దయ వల్ల మీ ప్రావీణ్యత వల్ల నాకు తగ్గిపోతున్న నమ్మకం మీ దగ్గరకు వచ్చాను అన్నాను. అయితే మరి 25% నయం అవుద్ది అన్నాను. ఎంతో కొంత నయమే చేయండి బాబు చాలు అన్నాను నేను. 25% రెండో కన్ను పాడవకుండా ఉంటే చాలు, 25% ఇది కన్నే రెండో కన్ను సరిగ్గా ఉంటే చాలు అన్నాను. సరే నువ్వు ధైర్యంగా ఉన్నా కాబట్టి చేసేస్తానులే, నా బాధ్యత లేదు అని చెప్పాడు ఆయన. నేను సంతకం పెట్టక్కలేదు, దేని మీద ఫార్మల్ సంతకం పెట్టి నేను పెట్టించుకోను, కానీ చేసేస్తానులే అన్నారు అని చేసేమన్నాను. చేసేస్తే తర్వాత 6 నెలలకి ఆయన దగ్గరికి ప్రశ్నకి వెళ్ళాను. ఆయన ఆశ్చర్యపోయాడు, 90% కరెక్ట్ అయిపోయింది అయ్యా నీ కన్ను.
1: 25% అన్నారు.
2: 25% అన్నాడు. 90% ఇంకా 10% మిగిలింది, అది నయమైపోతుందేమో టైంలో. అంతా చాలా మెరకలే, మీ సాయిబాబా గొప్ప గొప్పవాడే అన్నాడు ఆయన. అంటే ఆయన స్వామి ఏం తెలియదు, 90% కరెక్ట్ అయిందయ్యా నీకు ఆశ్చర్యంగానే ఉందన్నారు. అంతా స్వామిదయ్యా అన్నాను. మీ గొప్పతనం అనలేదు అని నవ్వుకున్నాడు ఆయన. మీ సాయిబాబా గొప్పవాడేడయ్యా అన్నాడు. అని నీ రెండో కంటి నేను ఉచితంగా ఆపరేషన్ చేసేస్తున్నా అన్నాడు. సాధారణంగా అంటే ఆ రోజుల్లో ఆయన 15,000 తీసుకునేవాడు.
1: 15,000
2: మొదటి కంటి ఆపరేషన్ 15,000 తీసేసుకున్నాడు. రెండో కంటికి ఇక నేను ఐఎఫ్ఎస్ తీసుకున్నా అన్నాడు. రెండో కంటికి అక్కడి నుంచి సైట్ పెర్ఫెక్ట్ అయ్యింది. తర్వాత ఏంటంటే 2003 స్వామి దగ్గరకు వచ్చా. వచ్చి అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం మొత్తం అందరూ కలిసి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా అందరూ కూడా ఏంటి ఆంధ్ర పర్యటన రండి అని ఆహ్వానిస్తాకి వచ్చాం. ఎక్కడికి? బెంగళూరు. అప్పుడు స్వామి అన్నారు నేను ఎప్పుడో రావాలనుకుంటున్నాను. అయ్యో ఊర్ల పేరు చెప్పారు, ముత్తిపాడు వస్తాను, ఆ ఊరు వస్తాను, ఈ ఊరు వస్తానని. మేము అనుకోని ఊర్ల పేరు కూడా చెప్పేశారు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి ఇక్కడికి వెళ్ళాలి. ఇగో కడలూరు వాటర్ ప్రాజెక్టు ఓపెన్ చేస్తున్నాను, ముందు అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఆయన మొత్తం ప్లాన్ ఇచ్చేశాడు. ఆయన ఇచ్చేస్తే మేము గురుకులంలో వెళ్ళి ఆయన వస్తాయి స్టేడియంలో ఎన్ని తయారు చేస్తాం మొదలెట్టాం, అంత ఏర్పాటు చేసాము, వచ్చేస్తారు వచ్చేస్తారని. అప్పుడు ఆ సందర్భంలో ఏమైందంటే స్వామి డయాస్ దిగుతుంటుంటే నేను ధైర్యం చేసి ముందుకు వెళ్ళిపోయాను.
1: రమేష్ హాల్లో
2: మా సపరేట్ గా హాల్లో మీటింగ్ పెట్టారు, రమేష్ హాల్లోనే మీటింగ్ ఇచ్చారు. దాని తర్వాత ఏంటంటే మామూలు అందరినేమో మీరు హాల్లో పక్క షెడ్లో ఉంది, షెడ్లో కూర్చోండి, మీరు సపరేట్ గా మాట్లాడతా అన్నారు. మేము ఆహ్వానిస్తాకు వచ్చిన వాళ్ళకి, అదేమో రమేష్ హాల్లో మొత్తం ఆల్ డివోటీస్, ఇది ఎవరైతే ఆహ్వానిస్తాకు వచ్చారో మూడు జిల్లాల వాళ్ళనే. అంత ప్రోగ్రామ్ ఇచ్చేసారు, అంతా చాలా బాగుంది అనుకున్నాం అని వెళ్ళిపోతుంది. స్వామి దిగేసి వెళ్ళిపోతున్నారు. నేనేమైతే అయినా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయాను. అంటే స్వామితో నాకు ధైర్యంగా ఉండేది ఏమిటంటే మరి తెలియదు, ఆయన సమయం ఇవ్వబట్టే నాకు వెళ్ళగలుగుతున్నాను, అంతేగాని నేను వెళ్ళాలని వెళ్ళలేను. స్వామి నాకు కన్ను నయమైపోయింది, కన్ను నయమైపోయింది అన్నాను. సంతోషం సంతోషం వెళ్ళిపోయాను, ఇంతకేం మాట్లాడలేదు. ఇంక 2010 మేము నా ఏజెన్సీ సేవ చేసి వచ్చాం.
1: ఈస్ట్ గోదావరి
2: వెస్ట్ గోదావరి ఇద్దరు కలిసి వచ్చాం.
1: వచ్చి ఏజెన్సీ సేవ అంటే ఎక్కడెక్కడ సేవ చేయడం?
2: రంపసోడవరం, మారేడుమిల్లి, మారేడు పక్కన చాలా గూడెలు ఉన్నాయి మొత్తం
1: కొండల మీద
2: దూరం దూరంగా ఉంటుంటాయి. అంటే వాటర్ ప్రాజెక్ట్ స్వామి ఇచ్చారు. అక్కడంటే కొండల మీదకేమో గోదావరి నీరు కొండల మీదకి పంప్ చేసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా అక్కడ అన్ని గూడాలకి అన్ని ఊళ్ళకి ఈ ట్యాంక్స్ కట్టి
1: మంచినీటి సప్లై
2: ప్యూరిఫైడ్ వాటర్ ఆ స్వామి ఇచ్చారు. అంటే స్వామి అప్పుడు మరి ఎవరు అడగలేదు. విచిత్రం ఏంటంటే మాకు నీరు కావాలని మిగతా అందరూ అడిగారు, కానీ వాళ్ళు అడగలేదు. అడగకుండా సరే ఆ ఏజెన్సీ వాళ్ళకి నేను వాటర్ ఇవ్వాలి అన్నారు స్వామి.
1: గిరిజనులకి
2: నేను వాటర్ ఇస్తున్నాను అన్నారు. కానీ వీళ్ళు అడగకుండా ఇచ్చారు. అడగకుండా ఇస్తే మేమందరం ఏంటంటే స్వామి ఇచ్చారని మేమందరం కలిసి సేవ చేస్తాకి వెళ్ళేవాళ్ళం. కానీ నేను ఫిజికల్ గా ఏమిటంటే కొండలు ఎక్కలేను దిగలేను కాబట్టి నేను ఎక్కువ వెళ్ళాను, కానీ నేను ఎక్కువ సేవ చేయలేదు. స్వామి ఏంటంటే ఒక అడాది మంది ముసలివాళ్ళు ముందు కూర్చుంటే ఒక్కొక్కరిని పైకి రమ్మని అన్నారు. కాబట్టి నేను అందరికన్నా ముసలివాడిని కాదు, కొంచెం 4 సంవత్సరాల తేడా ఉంది, నేను వెళ్ళకూడదేమో అనుకున్నాను. మా లీడర్ గారు ఏమిటంటే వెంకట్రావు నువ్వు కూడా వెళ్ళు అన్నారు. మరి స్వామి మరి అనిపించారో ఏమిటో తెలియదు, ఆయన అనిపించారేమో, నేను చివరిలో వెళ్ళారు. అంటే స్వామితో ఎంత చనువు అంటే అందరూ నిలబడి నమస్కారాలు పెట్టుకున్నారు, కానీ నేను వెళ్ళి కాలమే పడిపోయినా. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, స్వామి నా చేయి పట్టేసుకున్నారు. ఆ చక్రవర్తి గారేమో ముఖ్యమే చేయి చూపిస్తున్నారు. అంటే ఏమిటి అలా మీద పడిపోకూడదు, చేయట్టుకోకూడదని. మరి స్వామి చేయలేదు, నేను వదిలేదు, అర్థం కూడా చేయాలి. 3 నిమిషాలు అలా ఉండిపోయింది. మరి ఏం చేసావు స్వామి? ఊటే నేను ముందు చెప్పాను, స్వామి నన్ను క్షమించండి, నేనేమి ఏజెన్సీ సేవ చేయలేదు, అయినా వీళ్ళతో పాటు ఏదో వచ్చాను, నేను ఆర్థికంగా ఏదో చేశాను, కానీ నేను మాత్రం ఏ సేవ చేయలేదు, చెప్పదగ్గ సేవ ఏం చేయలేదు. మరి ఏం చేస్తున్నట్టు అన్నారు. ఏం చేస్తాను స్వామి, నన్ను ఏదో నేను చేయవలసింది, ఏదో పుస్తకాలు చదువుకుంటున్నాను, రాసుకుంటున్నాను అన్నారు. ఏమేమి రాసావు అన్నారు. అప్పటికి నేను 6 పుస్తకాలు రాశాను, వాటి పేర్లు అన్ని చెప్పాను. అంటే ఇదివరకంటే నేను ఎప్పుడు పుస్తకం ప్రింట్ అయినా సరే స్వామికి అంకిస్తాను, 3-5 పుస్తకాలు పంపుతుంటాను స్వామికి. మరి ఆయన తెలియదు ఏమంటే అంటే రాసిన పుస్తకాలు చెప్పే పేర్లు చెప్పాను. మరి ఇంకేం రాస్తావు అన్నారు. ఇంకా ప్రస్థానత్రయంలో భగవద్గీత ఉపనిషత్తులు అయిపోయినాయి స్వామి, ఇంకా బ్రహ్మసూత్రాలు ఒకటే మిగిలిపోయింది అన్నాను. బ్రహ్మసూత్రాలు చాలా కష్టమే, రాయి బాగానే వస్తుందిలే అన్నారు. అంతే స్వామి మీ దయ అన్నాను నేను. అని మరి నేను పుస్తకాలు రాస్తున్నాను, కానీ స్వామి మరి ఎవరో చదువుతలేదన. ఏమిటి 2010 2050 రాదా, 3000 సంవత్సరం రాదా, ఈ జన్మేనా, కొత్త వాళ్ళు పుట్టరా అన్నారు. నాకు ఆశ్చర్యం లేదు. స్వామి మరి ఏదో చేస్తున్నాను, ఇది సేవే, వెళ్ళు అన్నారు.
1: ఇప్పుడు స్వామి మన మధ్యనే శరీరంతో లేరు, ఈ శూన్యాన్ని ఏ విధంగా మీరు పూర్తి చేసుకోగలుగుతున్నారు, ఇక రాబోయే తరానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు?
2: అంటే ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. నేను స్వామి మహాసమాధి అయినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. అంటే జూలై 7వ తారీఖు నాకు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు స్టేజ్ మీద. నాకు తెలియదు అప్పటికి అమెరికా వెళ్తానన్న ఉద్దేశంతో. మా అబ్బాయి అక్కడ ఉన్నాడు కాబట్టి తర్వాత ఏమో నవంబర్లో రమ్మన్నాడు. అంటే వెళ్ళి 6 నెలలు ఉంటా, ఎప్పుడు వెళ్ళినా 6 నెలలు ఉంటుంటాను. స్వామి మహాసమాధి అవుతుంది. నేను రోజు ఇక్కడ ఫోన్ చేస్తుండేవాడిని, ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉందని. 24 తర్వాత నాకు ఏ ఫోను రాలేదు. ఫోన్ చేస్తే ఎవరో కూడా మాట్లాడేవారు కాదు, ఎవరు ఎత్తువారు కాదు, ఎత్తినప్పుడు మాట్లాడు చెప్పేవారు కాదు. సరే ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అనుకున్నాను. 25నో 26నో అనుకుంటాను స్వామి కళ్ళలో కనిపించారు. నేను వెళ్ళిపోదలుచుకున్నాను, వెళ్ళాను. నేను చేయవలసింది చేశాను, మీరు చేయవలసి ఉందన్నారు. అంటే ఇప్పటి వరకు నా జీవితం నా సందేశం, ఇక్కడి నుంచి మీ జీవితం నా సందేశం అవ్వాలి అని అన్నట్టుగా స్వామి చెప్పారు. నేను వచ్చిన పని అయిపోయింది, మీకు అప్పు చెప్పి వెళ్ళిపోతున్నాను, మీ జీవితమే నా సందేశం అవ్వాలి అని ఆ విధంగా ఉండాలి. నేను సర్వాంతర్యామిని, అన్ని చోట్ల ఉన్నాను, నేను లేకపోతాం అనేది లేదు. అంటే స్వామి లేరు అనుకుంటా వీల్లేదు, పరోక్షంగా ఉన్నారు, ప్రత్యక్షంగా కనిపించరు. అంచేత మన స్వామి లేరు అనే భావన మనకి ఎవరికి ఉండకూడదు. ఆయన ఆమ్నిప్రజెంట్, స్వామి ఆదర్శంలో నడిచి ఓహో స్వామి ఇలా ఉండేవారుగా వాళ్ళు అని స్వామి అంటే ఎవరో తెలియని వాళ్ళకి స్వామి అంటే తెలిసినట్టు మనం ప్రవర్తించాలి.

ఇంతవరకు మీరు డాక్టర్ మల్లిన వెంకటరావు గారితో ఇంటర్వ్యూ విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవానుని దివ్య ఆశీసులతో 2020 ఆగస్టు 1-2 తేదీలలో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు ఆగస్టు 1-2 తేదీలలో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. ఆగస్టు 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా అందించిన ప్రత్యక్ష ప్రసారాలలోని వివిధ అంశాలను 4 భాగాలలో మీకు పునఃప్రసారం చేస్తున్నాం. తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల తొలి రోజైన పిల్లల కార్యక్రమంలో 4వ భాగ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
2: అంత తల్లి కంటే 1000 తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి.
1: స్వామి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ 1000 మదర్స్ ఆఫ్ లవ్.
3: శ్రోతలు, రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచిగా ఉండాలి, మంచిగా చూడాలి, మంచి పనులు చేయాలి ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు.
4: చెన్నై వాసులు సాయి గోవింద్, సాయి రక్షిత్ కలిసి సమర్పిస్తున్న వాద్య సంగీతంతో మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు కొనసాగిద్దాం. సదా భావయామి కీర్తనం.

0: సదా భావయామి చెన్నై కళాకారులు వాద్య సంగీతం విన్నారు. మాండలిన్ సాయి గోవింద్, వయలిన్ రక్షిత్.
1: ఈనాటి 9వ వార్షికోత్సవ ప్రత్యేక సాయంత్ర కార్యక్రమాలను వేద పఠనంతో ప్రారంభించుకుందాం. మన ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు చెప్పబోయే శిష్యానుశాసన మంత్రాన్ని ఇప్పుడు విందాం.

0: ఓం శ్రీ సాయిరా. తైత్రీయ ఉపనిషత్ శిక్షావల్లిలోని చివరి భాగం ఈ శిష్యాను శాసన మంత్రం. ఒక విద్యార్థి గురుకుల పాఠశాల నుండి విద్యను పూర్తి చేసుకుని సమాజంలోకి అడుగు పెట్టేటప్పుడు గురువు ఇచ్చే ముఖ్యమైన సూచనలను తెలుపుతుంది ఈ మంత్రం. వీటిని విద్యార్థి అలవర్చుకుంటే జీవితం సాఫీగా సజావుగా సాగుతుందని తెలుస్తుంది. ఆ సూచనలేంటో చూద్దాం. మొట్టమొదటిగా సత్యాన్ని పలికి ధర్మ మార్గంలో నడవాలి. ధర్మ మార్గంలో నడవటం అంటే మనం చేయవలసిన మంచి పనులను చేస్తూ చేయకూడని చెడ్డ పనులను నివారిస్తూ ఉండటం. మనం ఆరోగ్యవంతులుగా ఉంటే మనం చేయవలసిన పనులు, నిర్వర్తించవలసిన నిత్య కర్మలు సక్రమంగా చేయగలుగుతామని చెప్తుంది. మనకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించి వారికి మర్యాదలు ఇవ్వాలి. విద్య నేర్పిన గురువును, ఇంటికి వచ్చిన అతిథులను దైవంగా తలచి వారి పట్ల గౌరవ అభిమానాలను కలిగి ఉండాలి. పాపపు పనులు చేయటం నుండి మనం దూరంగా వెళ్ళాలి. ఇతరులకు నీకు హాని కలిగించే పనులు చేయొద్దు. ఏది మంచి ఏది చెడు అన్న విచారణ చేసిన తర్వాతనే మనం ఆ పనిని చేయాలి. జ్ఞానులైన పెద్దల సమక్షంలో మనం ఉన్నప్పుడు వారు చెప్పేది, వారు చర్చించుకునే విషయాలను జాగ్రత్తగా మాట్లాడకుండా శ్రద్ధగా వినాలి. ఆపై విచక్షణ చేసి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల వారు పంచిన జ్ఞానం మనలో చేరి మనకి అవసరమైన పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. అందరికీ దానాలు బహుమతులు ఆనందంగా ఇవ్వాలని చెప్తూ నేను ఇస్తున్నాను అన్న భావన లేకుండా వినయ విధేయతలతో ఇవ్వాలి. చివరగా మనం క్లిష్టతరమైన, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో శాస్త్రాలలో కూడా సూటిగా సమాధానం దొరకకపోతే మనం అత్యంత అనుభవజ్ఞులైన పెద్దల నడవడిని జాగ్రత్తగా గమనించి ఆపై మన విచక్షణ శక్తితో జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవాలని చెప్తుంది ఈ వేద మంత్రం. ఇది గురువు శిష్యునికిచ్చే శాసనం అంటుంది. ఇది తప్పక పాటించి తీరాలి.
1: మన పెద్దలలో చాలా మంది భగవాన్ దివ్య మంగళ స్వరూపాన్ని కళ్లారా చూసి తరించారు. ఆనందం ఎవరూ మిస్ కాకూడదని కావాలు. కన్ను విప్పి చూడరోరన్న అంటూ తోటి వారిని హెచ్చరిస్తూ పాడుకున్నారు. ఆ పాటనే ఇప్పుడు మన తిరుపతి బాల్వికాస్ బృందం వినిపిస్తారు.

తిరుపతి బాల్ వికాస్ బృందం గానం చేసిన కన్ను విప్పి చూడరోరన్న పాట విన్నారు. శ్రోతలకు మా తదుపరి సమర్పణ దానం నాటిక. సమర్పిస్తున్నవారు విశాఖపట్నం బాల్ వికాస్ బృందం.

0: విలువిద్యలో సాటిలేని మేటి పాండవ మధ్యములు శ్రీ శ్రీ శ్రీ అర్జున ప్రభువులకు జయము జయము.
1: ఏమిటి సమాచారం?
0: ద్వారక నుండి వచ్చిన వసుదేవ నందనులు. శ్రీకృష్ణుల వారు తమ భవనానికి వస్తున్నారు.
1: నా ప్రియమిత్రుడు, నా దైవం, మా బావ శ్రీకృష్ణుడు మా భవనానికి వస్తున్నారా?
0: అవును ప్రభు.
2: ఆ నందనందనుని మెడలో అలంకరించడానికి పారిజాతాల మాల వెంటనే తీసుకురండి.
3: చిత్తం ప్రభు. ఇదిగో పారిజాతాల మాల ప్రభు.
1: పదండి.

0: కృష్ణ, ద్వారకావాస, దేవకీనందన, మమ్మల్ని దయతో అనుగ్రహించడానికి హస్తినకు వచ్చావా?
1: ఆదరించే ఆత్మీయులున్నప్పుడు రావాలి కదా అర్జున.
0: ఈ సింహాసనంలో కూర్చో కృష్ణ.
1: అర్జున, హస్తినకు రావడం చాలా ఆనందంగా ఉంది. పాండవ పరివారం అంతా కుశలమే కదా.
0: నీ అనుగ్రహం వలన కుశలమే బావా.
1: మరి అన్నగారి ధర్మరాజు పరిపాలన ఎలా సాగుతోంది?
0: అన్నగారి పరిపాలన ధర్మం తప్పకుండా సాగుతోంది, రామరాజ్యాన్ని తలపిస్తోందని ప్రజలు మురిసిపోతున్నారు కృష్ణ.
1: అలా అయితే అన్నగారిని మెచ్చుకొని తీరాలి.
0: అది నీ అనుగ్రహమే కదా కృష్ణ.
1: నీ గాండివము, నీ బాణాల గొప్పతనం కాదా?
0: వాటి గొప్పతనం కూడా ఉందనుకో.
1: అనుకోవడం కాదు, పరమసత్యం. అశ్వమేధ యాగం తర్వాత నీ దిగ్విజయ యాత్రలో నీకు సాటి వీరులు లేరని రుజువైపోయింది కదా.
0: సత్యం చెప్పావు కృష్ణ.
1: నేనెప్పుడూ సత్యమే చెప్తాను. ఇక ఆయుధాలు అవసరం లేదు నీకు, మహావీరుడివి కదా. మరేం చేద్దామనుకుంటున్నావు?
0: అన్నగారు ధర్మరాజుకి ఎనలేని కీర్తి సంపాదిద్దామనుకుంటున్నాను. సూర్యచంద్రులున్నంత వరకు అన్నగారి కీర్తి కథలుగా చెప్పుకోవాలి.
1: మరేం చేస్తే ఆ కీర్తి లభిస్తుందో ఆలోచించావా?
0: ఎవరూ ఊహించని రీతిలో దానధర్మాలు అన్నగారి పేరు మీద చేస్తాను.
1: మంచి ఆలోచనతో దానధర్మాలు ప్రారంభిస్తావు. సరే, కాని అవి ఏ ఆటంకాలు లేకుండా జరగాలి కదా.
0: అర్జునుడు తలపెట్టడం జరగకపోవడమునా కృష్ణ?
1: నిజమే, నీ వంటి మహావీరుడు తలపెడితే ఇక బ్రహ్మ కూడా అడ్డుపడలేడు.
0: మరి నా ప్రతిభకు ప్రత్యక్ష సాక్షివి నీవే కదా కృష్ణ.
1: అవునవును, నేనే కదా ప్రత్యక్ష సాక్షిని. అది సరే, నువ్వు చేసే దానధర్మాలు గొప్పవని ఎలా తెలుస్తుంది అర్జున?
0: దానం పుచ్చుకునేవారు ఊహించని రీతిలో ఉంటాయి మా దానాలు. అవి చూసి దానం గ్రహించినవాడు పరవశించిపోయి ప్రపంచమంతా చాటి చెప్తాడు, చెప్పి తీరుతాడు.
1: అంటే దానం పుచ్చుకున్నవారు ధర్మరాజును కీర్తించాలన్నమాట?
0: అది వారి కనీస ధర్మం కదా వాసుదేవా.
1: నాకు తెలియదులే, ఇంతకీ నీ దాన కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభిస్తావు?
0: శుభముహూర్తం చూడాలి కదా కృష్ణ.
1: పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాన్ని పొందిన మహాభక్తుడివి, నీలాంటి భక్తుడి సంకల్పం వెంటనే నెరవేరాలి కదా.
0: అంటే వెంటనే ప్రారంభించాలంటావా?
1: నువ్వు సందేహం పెట్టుకోకు, నీ తలంపు వెంటనే జరుగుతుందన్న నమ్మకం నాకుంది.
2: ప్రభు, జయము జయము.
0: ఏమిటి విశేషం?
2: ఒక పేద బ్రాహ్మణుడు తమ దర్శనం కోసం వచ్చారు ప్రభు.
1: నీ భక్తికి నిదర్శనం చూసావా అర్జున? నా ఊహ నిజమైంది కదా.
0: నాకు ఆశ్చర్యంగా ఉంది.
1: ఇంకా ఆశ్చర్యపోయే విషయాలు జరుగుతాయి చూడు.
3: కృష్ణ, మధుసూదన, నీకివే ప్రణామాలు.
1: అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు.
3: అర్జున, ధనంజయ, తమకు మా వందనాలు.
0: బ్రాహ్మణోత్తమ, ఈ ఆసనంపై కూర్చోండి, మీకే సహాయం కావాలో చెప్పండి.
3: ప్రభు, బహుకుటుంబంతో పేదరికంతో బాధపడుతున్నాను. నా బాధల నుండి గట్టెక్కి ప్రశాంతంగా జీవితం గడపడానికి తగిన ధన సహాయం అందించండి.
1: చూసావా అర్జున, నీ సంకల్పం వెంటనే నెరవేరుతుందని చెప్పానా?
0: అవును కృష్ణ, నీ మాట అక్షరాలా నిజమైంది. ఇదే మంచి ముహూర్తం, నా దాన ధర్మాలు ఇప్పుడే మొదలు పెడతాను.
1: తప్పక మొదలుపెట్టు.
0: సిద్ధంగానే ఉన్నాను కృష్ణ. ఇదిగో బంగారు నాణాలు నింపిన వెండిపెట్టే.
1: బంగారు నాణాలు నింపిన వెండిపెట్ట దానానికే?
0: మనం చేసే దానం గొప్పగా ఉండాలి కదా.
1: అవునవును, ఎవరూ ఊహించనంత గొప్పగా ఉండాలి కదా.
0: దయచేయండి మహానుభావా, ఇదిగో బంగారు నాణాలు నింపిన వెండిపెట్టే, అందుకోండి. వీటితో మీరు మీ కుటుంబము హాయిగా ఆనందంగా జీవించవచ్చు. ధర్మరాజు దయతో అందించిన మహాదానమని గుర్తుపెట్టుకోండి.
3: గుర్తుపెట్టుకోవడమే కాదు, అందరికీ ఢంకా బజాయించి చెప్తాను. ధర్మ ప్రభువులకు నా ధన్యవాదాలు. కృష్ణ, నా వందనాలందుకో. పాండవులందరూ సుఖసంతోషాలతో జీవించాలి. సెలవు ప్రభు.
0: మంచిది. చూసావా కృష్ణ, నిన్ను అడగకుండానే ఈ దానం గురించి ఢంకా బజాయించి చెప్తానన్నాడు.
1: వినకేం, చెవులారా విన్నాను. త్వరలో ప్రజానీకమంతా ధర్మరాజు సాటిలేని మేటిదాత అని కీర్తిస్తుంది. హస్తినలో కొన్నాళ్ళుండి నాకు ప్రత్యక్షంగా ఈ వైభవం చూడాలనుంది.
0: తప్పక కృష్ణ.

0: దండాలయ్యగారు,
1: దేవుడు నిన్ను చల్లగా చూడాలయ్యా. నీ ప్రయాణం ఎంతవరకు నాయనా?
0: ఎంతవరకంటే ఏమి చెప్పను బాబు. కూడు గూడు లేని వాణ్ణి, ఏ దారి దొరికితే ఆ దారంట పోవడమే. మరి తమరి దారేటి బాబు?
1: హస్తినాపురానికి కూతవేటి దూరంలో ఒక చేపల చెరువు ఉందయ్యా. ఆ చెరువు పక్కనే అగ్రహారం ఉంది, అక్కడేనయ్యా మా ఇల్లు.
0: అంత దూరం ఒంటరిగా ఒక్కరూ ఎలా వెళ్తారండి? ఏమీ అనుకోపోతే మీ ఇంటిదాకా కాస్త తోడురానా?
1: తోడొస్తానంటే వద్దంటానా? ఆ దేవుడే నిన్ను పంపినట్టున్నాడు, తప్పకుండా రానాయనా.
0: అయ్యగారు, తమరు రాజభవనం నుంచి వస్తుంటే చూశాను, తమరు రాజదర్శనానికి వెళ్లారా?
1: రాజదర్శనానికి కాదయ్యా, నిరుపేద బ్రాహ్మణుణ్ణి, కంపంత సంసారం, ఆదుకునేవారు లేక సహాయం అడగడానికి వెళ్లానయ్యా.
0: రాజదర్శనం లభించిందా? మీ శ్రమకి తగిన సహాయం అందిందా?
1: దైవానుగ్రహం నాయన. అక్కడ ముందు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమైంది.
0: రాజదర్శనం కాలేదా?
1: తొందరపడకయ్యా, నిదానంగా విను. కృష్ణ దర్శనం అయ్యాక వారి పక్కనే అర్జునుడు కూర్చున్నాడు, వారికి నా వందనాలు సమర్పించుకున్నాను.
0: మీ వందనాల సంగతి నాకెందుకయ్యగారు? వారు ధన సహాయం చేశారా?
1: ధన రూపేణా వారు ఒక్క వరహా కూడా ఇవ్వలేదయ్యా.
0: ఒక్క వరహా కూడా ఇవ్వలేదా? మరి ధర్మరాజు పరిపాలన రామరాజ్యాన్నే తలపిస్తుందంటారే.
1: దానికి కారణం ఉందయ్యా.
0: ఏం కారణం ఉంది?
1: వారిది మనం ఊహించలేని దానగుణమయ్యా.
0: అంత ఊహించలేని దానగుణం ఉంటే మీకు వరహాయనే ఇవ్వలేదే.
1: ధనం ఇవ్వలేదయ్యా, కానీ నేను కలలో కూడా ఊహించని దానమిచ్చారయ్యా నాకు.
0: ఏమిటా దానం?
1: తొందరపడతావే, చెప్తాను విను. వెండి పెట్టెలో పెట్టి 100 బంగారు నాణాలు ఇచ్చారయ్యా.
0: ఆ, వెండి పెట్టెలో 100 బంగారు నాణాలు ఇచ్చారా?
1: అందుకే అడిగిన వాడికి అడగని వాడికి కూడా అర్జునుడు చేసిన దానం గురించి టంకా భజాయించి మరీ చెప్తానయ్యా.
0: అయ్యవారు, మీరు అదృష్టవంతులండి. మహాలక్ష్మి మీ ఇంట్లో కాలు పెట్టింది. అయ్యా, మీ పాదాలకు దండం పెట్టనివ్వండి.
1: నా పాదాలకి దండం ఎందుకయ్యా?
0: అదృష్టం కాస్తంతైనా అంటుకుంటుందని.
1: భలేవాడివయ్యా, అదృష్టం నీకు రావచ్చు, కాలం కలిసి రావాలి అంతే.
0: అయ్యా, చాలా దూరం వచ్చాం, మీకు దాహం అనిపించటం లేదా?
1: దాహం వేస్తోందయ్యా.
0: దాహం వేస్తోంది కదా, నేనిక్కడే ఉంటాను. ఈ పక్కనే చెరుకుతోట, ఆ పక్కనే బావి చేదుకునే చేద ఉంటాయి. కడుపు నిండా చల్లటి నీరు తాగి రండి. ఆ సంచిలా ఇవ్వండి, పట్టుకుంటాను.
1: సరే, ఇందా నా సంచి పట్టుకో. జాగ్రత్త సుమా, నేను మంచినీళ్లు తాగి వస్తాను.
0: వేగంగా రండి.
1: అమ్మయ్యా, బ్రతికించావయ్యా, ఆ బావి నీరు ఎంత తీయగా ఉందో.
0: అయ్యా, ఇదిగో మీ వెండి పెట్టె, జాగ్రత్తగా పెట్టాను, చూసుకోండి.
1: నాతో చేపల చెరువు వరకు రావా?
0: కూడు కూడు లేని వాణ్ణి, ఈ పొలాల్లో ఏదైనా పని దొరుకుతుందేమో చూసుకుంటాను బాబు. తమరు జాగ్రత్తగా వెళ్ళండి.
1: ఇదిగో, ఎప్పుడైనా చేపల చెరువు వైపు వస్తే కనిపించవయ్యా.
0: అలాగే.

0: అమ్మయ్యా, మహాలక్ష్మి మహాలక్ష్మి
1: అంత కేకేసి పిలిచారు, ఏమైందండి?
0: ఏమైందా? మన పంట పండింది, మన ఇంట శ్రీ మహాలక్ష్మి అడుగు పెట్టిందే.
1: మనింట్లో శ్రీ మహాలక్ష్మి అడుగు పెట్టిందా?
0: మనింట్లోనే మహాలక్ష్మి, ఎలాగంటావా? నేను రాజదర్శనానికి వెళ్లానా, వెళ్లగానే శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమైంది. శ్రీకృష్ణుడు నా వందనాలందుకుని అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించాడు. అంతే, ఈరాధి వీరుడైన అర్జునుడు వెండి పెట్టెలో 100 బంగారు నాణాలు పెట్టి దానంగా ఇచ్చాడు.
1: 100 బంగారు నాణాలే? ఏవి?
0: జాగ్రత్తగా దాచాను కదా, తీయని.
1: బంగారు నాణాలేవండి, పెట్టె ఖాళీగా ఉంది.
0: ఖాళీగా ఉందా? ఇది చూడని, బంగారు నాణాలెలా మాయమయ్యాయి? లక్ష్మి, రాజమందిరం నుంచి నాకు తోడుంటానని మంచి మాటలు చెప్పి నా వెంట చాలా దూరం వచ్చి ఒక చోట నన్ను దాహం తీర్చుకోమని పంపించి జాగ్రత్తగా ఉంచుతానని నా సంచి తీసుకున్నాడు. వాడి మాయమాటలు నమ్మి నాకిచ్చిన బంగారు నాణాలను వాడికి నేరకపోయి చూపించాను. వాడే కాజేసుంటాడు. అర్జునుడికి ఈ విషయం మనవి చేస్తాను.
1: మాయామర్మం తెలియని అమాయకుడినని, మోసపోయానని చెప్పి చూడండి. అర్జునుడు కరుణించి మళ్లీ మీకు ధన సహాయం చేయొచ్చు.
0: నా మాటలు అర్జునుడు నమ్ముతాడంటావా?
1: అధైర్యపడకండి, ప్రయత్నం చేయండి. శ్రీకృష్ణుని ప్రార్థించండి, ఆయన కరుణామయుడు, తప్పక ఆదుకుంటాడు.

0: దేవకీనందనలు శ్రీకృష్ణుల వారికి, శ్రీ శ్రీ శ్రీ అర్జున ప్రభువులకు జయము జయము.
1: మా దర్శనం కోసం ఎవరైనా వచ్చారా?
0: అవును ప్రభు.
1: ఎవరు వారు?
0: నిన్న ప్రభువులు సత్కరించిన బ్రాహ్మణులే మళ్లీ వచ్చారు.
1: వారే మళ్లీ వచ్చారా? కారణం లేకుండా రారు కదా కృష్ణ.
2: వారిని అనుమతిస్తే విషయం తెలుస్తుంది కదా అర్జున.
1: వెంటనే ప్రవేశపెట్టు.
3: వాసుదేవా, కృష్ణ, నమో నమః. ధర్మస్వరూప, ధనంజయ, వందనాలు.
1: నిన్ననే మిమ్మల్ని సత్కరించాము కదా, ఈరోజు మీ రాకకు కారణం?
2: నిర్భయంగా చెప్పండి.
3: ప్రభు, మాయామర్మం తెలియని అమాయక బ్రాహ్మణుడను. నిన్న రాజభవనం నుండి నేను బయటపడిన దగ్గర నుండి ఒక దొంగ తీయని మాటలు చెప్పి నన్ను ఏమార్చి నేను దాహార్తిని తీర్చుకునే సమయంలో ప్రభువులిచ్చిన 100 బంగారు నాణాలను దొంగిలించి మాయమయ్యాడు. ప్రభు, ప్రభువులే విచారించి నాకు న్యాయం చేయండి.
2: ఇతడు చెప్పిన మాటలు నమ్మదగినవిగా ఉన్నాయి. ఆలోచించు అర్జున.
1: విచారించకండి. ఈరోజు మరొక విలువైన వజ్రాన్ని మీకు దానంగా ఇస్తున్నాం. జాగ్రత్తగా తీసుకుని వెళ్లి మీ కుటుంబాన్ని ఆదుకోండి.
3: తమ అనుగ్రహం.
1: రండి, ఈ విలువైన వజ్రాన్ని అందుకోండి, భద్రంగా తీసుకుని వెళ్ళండి.
3: మీ దానగుణాన్ని 1004 గల ఆదిశేషుడు కూడా వర్ణించలేడు ప్రభు.
1: మీరు సాటివారికి, తోటివారికి మా దానగుణాన్ని గురించి చెప్పగలరు కదా?
2: చెప్పక తప్పదు కదా. అదీగాక అది అతని విద్యుక్త ధర్మం కూడా.
1: నువ్వు సరిగ్గా చెప్పావు కృష్ణ.
3: సెలవు ముకుందా. సెలవు ప్రభు.

0: మహాలక్ష్మి, మహాలక్ష్మి.
1: ఏమైందండి? ప్రభువులు కరుణించారా? దానం పుచ్చుకున్నారా?
0: జరిగిన దానికి విచారించవద్దని ఓదార్చారు. నిర్భయంగా నిజాన్ని చెప్పమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దాంతో జరిగింది జరిగినట్టుగా చెప్పాను. వారు నన్ను మన్నించి కరుణించి ఇదిగో విలువైన ఈ వజ్రాన్నిచ్చారు చూడు.
1: తళతళా మెరిసిపోతుంది. ఎంత విలువైనదో ఏమిటో! అదృష్టం మనకి కలిసొచ్చింది. వజ్రాన్ని భద్రంగా దాచండి, నేనిప్పుడే వంట చూసుకుని వస్తాను.
0: రేపు వజ్రాలంగడికి వెళ్లి వాకబు చేసి మన దగ్గర ఉన్న వజ్రపు విలువ తెలుసుకుని వస్తాను. మంచి ముహూర్తం చూసి మనం అమ్ముకోవచ్చు. ఆ ధనంతో సుఖంగా మన జీవితం సాగించవచ్చు.
1: రేపు కదా, ఈరోజు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి.
0: ఈ వజ్రాన్ని ఎక్కడ దాచడం? పెట్టెలో దాచడానికి సరైన పెట్టె లేవు. హటక మీద కొత్త కుండ ఉంది, దానిలో అయితే భద్రంగా ఉంటుంది. అక్కడ వజ్రం దాచి ఉంటారని ఎవరికీ ఆలోచన కూడా రాదు.
1: వజ్రాన్ని భద్రంగా దాచారు కదా?
0: భద్రంగానే దాచానే. ఎక్కడ దాచానంటే?
1: నాకు చెప్పవలసిన అవసరం లేదు, కానీ మీరు గుర్తుంచుకోండి చాలు. నిశ్చింతగా నిద్రపోండి.
0: అమ్మయ్యా, ఇప్పటికి మనస్సు కుదుటిపడింది.

0: మహాలక్ష్మి మహాలక్ష్మి, అంత బిగ్గరగా కేకేశారు, ఏమైంది? పటక మీద కొత్త కుండ కనిపించదేం? కుండ కనిపించలేదనా? సరే, నేనే తీశానులేండి. కొత్త కుండ నువ్వు తీసావా? ఎందుకే? ఎందుకేమిటండి, పాత కుండ చిల్లుపడి నీరు కారిపోతోంది. పాత కుండతో ఏమవస్థలు పడతామని నేనే తీశాను వాడుకుందామని. ఏది ఆ కుండ? ఇప్పుడే చెరువుకు వెళ్లి శుభ్రంగా కడిగి మంచినీళ్లు తెచ్చాను. అదిగో,
1: చెరువుకి తీసుకెళ్లి కడిగేశావా? కడిగే ముందు అందులో ఏముందో కనీసం చూసావా?
0: అది ఖాళీ కుండ, దానిలో ఏముంటాయండి? అయినా ఆ కుండ గురించి అంత కంగారెందుకండి?
1: కంగారు కాక ఇంకేమిటే, ఇంట్లో దాచడానికి సురక్షితమైన చోటు లేక నిన్న నాకు దానమిచ్చిన ఆ వజ్రాన్ని ఆ కొత్త కుండలోనే దాచానే.
0: విలువైన వజ్రం కుండలో దాచడమేమిటండి?
1: మహాలక్ష్మి, తెల్లవారకుండా నువ్వు లేస్తావని, ఆ కుండతోనే నీళ్లు తెస్తావని నేనెలా ఊహిస్తానే?
0: బాగానే ఉన్నాయి నీ తెలివితేటలు, నా అదృష్టమూను.
1: అంత విలువైన వజ్రము గంగపాలైందన్నమాట. శనీశ్వరుడు నెత్తిన తాండవిస్తూ ఉంటే ఇదిగో ఇలాగే ఉంటాయి మన జీవితాలు.
0: మన తలరాతకి ఇంకొకరిని నిందించి ప్రయోజనమేమిటి? ఓ పని చేయండి.
1: ఏం చేయమంటావు?
0: ఈరోజు మళ్లీ రాజదర్శనానికి వెళ్ళండి.
1: ఒక మారు పొరపాటంటే సహిస్తారే? మాటిమాటికి అజాగ్రత్తగా ఉంటే ప్రభువులు సహిస్తారా?
0: ప్రభువులు అంటే మాట పడండి.
1: పర్వాలేదు, ఈ మారు ఆ వాసుదేవుణ్ణి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ప్రార్థించుకుంటూ వెళ్ళండి.
0: ద్రౌపదికి అక్షయ వస్త్రాలిచ్చినవాడు మన్నాదు కూడా.
1: నేను ఇక్కడ కృష్ణ కృష్ణ అని స్మరిస్తాను. మీరు ఆ గోవర్ధన గిరిదారిని తలుచుకుంటూనే వెళ్ళండి. పరమాత్మ మనను ఆదుకుంటాడని అనిపిస్తోంది నాకు.
0: అంతేనంటావా? మన అజాగ్రత్తకి వారొక మాటన్నా పర్వాలేదు.
1: సరే, వెళతాను.

0: శ్రీ వాసుదేవునికి, శ్రీ అర్జున ప్రభువులకు జయము జయము.
1: ఏమి సమాచారం?
0: నిన్న మొన్న వచ్చిన బ్రాహ్మణులే తిరిగి వచ్చారు ప్రభు.
1: ప్రవేశపెట్టు.
0: చిత్తం ప్రభు.
2: కృష్ణ, ముకుంద, జనార్దన, అందుకో నా వందనాలు. ధనంజయ, నా నమస్కారాలు అందుకోండి ప్రభు.
1: తిరిగి వచ్చారేం బ్రాహ్మణోత్తమా?
2: ప్రభు మన్నించండి, ప్రభువుల్ని నిచ్చిన వజ్రాన్ని భద్రంగా తీసుకువెళ్లి మా పేద ఇంట్లో దాచడానికి సురక్షితమైన చోటు లేక అటక మీద కొత్త కుండలో దాచాను. ఈరోజు దాని విలువ తెలుసుకుని అమ్ముదామనుకున్నాను, కాని దురదృష్టవశాత్తు నా భార్య ఆ కుండనే నీటి కోసం చెరువుకు తీసుకెళ్లి చూసుకోకుండా చెరువులో కడిగి నీరు తెచ్చింది. ప్రభువులిచ్చిన వజ్రం గంగపాలైంది. దిక్కుతోచని స్థితిలో తమ వద్దకు వచ్చాను ఆదుకుంటారని.
1: మళ్లీ సహాయం చేస్తే జాగ్రత్తగా ఉంటావని మాకు నమ్మకం లేదు. నీకు చేసిన సహాయం నిరుపయోగము, అపాత్ర దానము అవుతుందని మా అభిప్రాయం.
2: ప్రభు యొక్క మారు కరుణించండి, నా తప్పును మన్నించి సహాయం చెయ్యండి.
1: మీమందించిన దానాన్ని చక్కగా ఉపయోగించుకుని మీ కుటుంబం భోగభాగ్యాలతో తులతూగి మా దానానికి తగిన కీర్తి తెస్తారని ఆశించాం. అది తీరని కోరికగా మిగిలిపోయింది. మీకు చేసిన దానం మాకు మీకు కూడా ఉపయోగం లేకుండా పోయింది. మీరు వెళ్ళవచ్చు.
2: ప్రభు,
1: మా నిర్ణయం మారదు, మీరు వెళ్ళవచ్చు.
3: అర్జున, పోనీ, నేను సహాయం చెయ్యనా?
1: ఇలాంటి అజాగ్రత్త పరుడికి ఏ సహాయం అందించినా అతనికి ప్రయోజనం ఉండదు, మనకి ప్రయోజనం ఉండదు. కృష్ణ,
3: మనకీ ప్రయోజనం ఉండదన్నమాట?
1: నిశ్చయంగా ఉండదు.
3: ఏ ప్రయోజనము అవసరం లేని నేనున్నాను కదా, పోనీ నేను దానం చేయనా? నేను దానం ఇచ్చిన వెంటనే మరిచిపోతాను. దానం పుచ్చుకున్నవాడు మరిచిపోయినా బాధపడను, ఏ కీర్తి ఆశించను. ఇచ్చిన వెంటనే మరిచిపోయేదానికి నేను చేసిన దానం ఉపయోగమా నిరుపయోగమా అని ప్రశ్నే తలెత్తదు. అదీగాక నేను చేసిన దానం చూస్తే నువ్వు నవ్వుకుంటావు కూడా.
1: అలాగైతే నాకే అభ్యంతరం లేదు.
3: బ్రాహ్మణ, ఇటురా, ఇదిగో ఈ రెండు రాగి కాసులు తీసుకో, ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళగానే ముందుగా ఎవరొస్తారో వారు ఈ రెండు రాగి కాసులకు ఏదిస్తే అది కొను.
2: కృష్ణ మహానుభావా, నీ అమృతహస్తంతో ఏదిచ్చినా అది నాకు అఖండ ఐశ్వర్యం అందిస్తుంది. కృష్ణ కృష్ణ అని నీ నామం స్మరిస్తే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. నీ సంకల్పమాత్రము చేత కుచేలుడు కుబేరుడు కాలేదా? ఈ రాగి కాసులే నా పాలిటి కల్పవృక్షమవుతుందని నా నమ్మకం. ఈ కృష్ణ
3: అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు.
2: మహాప్రసాదం కృష్ణ. ప్రభు సెలవు.
1: అమాయకుడు, 100 బంగారు నాణాలను, విలువైన వజ్రాన్ని భద్రపరుచుకోలేని మందమతి, ఈ రెండు రాగి కాసులతోనూ ఏం బాగుపడతాడు?
3: ఏం చేస్తాడో చూద్దాం. మంచి జరుగుతుందని ఆశించడంలో తప్పులేదు కదా. అర్జున, మహాభక్తులమని గర్వించేవారు ఉంటారు, తాము గొప్ప భక్తులం కామని చింతించేవారు ఉంటారు. అందరూ నాకొకటే.

0: మహాలక్ష్మి, మహాలక్ష్మి
1: వచ్చారా? రాజదర్శనం అయిందా? మన దురదృష్టాన్ని విని వారు సహాయం చేశారా?
0: రాజదర్శనం అయింది, మన దురదృష్టాన్ని విన్నారు, కాని సహాయం అందించలేదు. నిరాశపడుతున్న సమయంలో శ్రీకృష్ణుడు ఆదరించి ఈ రెండు రాగికాసులను ప్రసాదించాడు. అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించాడు.
1: రెండు రాగికాసులా? వాటితో ఏం లాభమండి?
0: అమాయకురాలా, ద్రౌపదికి అక్షయ వస్త్రాలు అందించిన చేయి, పాండవులకు అఖండ సామ్రాజ్యాన్ని ప్రసాదించిన చేయి, ఆ వాసుదేవుని శ్రీహస్తాలు అనుగ్రహించినవి ఇవి. వీటితో ముందుగా ఎవరొస్తే వారేమిస్తే దానినే కొనమన్నాడు. అదే చేద్దాం. ఎవరో వచ్చే వరకు ఆ కృష్ణనామ స్మరణ చేసుకుందాం.

0: సరే.
1: చేపలండి చేపలు, రుచికరమైన చేపలు, చేపలండి చేపలు. అయ్యా
2: బాబు, చేప ఎంత బాబు?
1: 5 రాగి కాసులయ్యా.
2: నా దగ్గర కేవలం 2 కాసులే ఉన్నాయ్యా.
1: ఒక చిన్న చేప ఇవ్వగలనండి.
2: పోని, అదే ఇవ్వు. చేప మనకెందుకండి?
1: అలా అనకండి అమ్మగారు, వారం రోజులు నీళ్ళలో ఉంచండి. కాస్త పెద్దదైతే 5 రాగి కాసులు నేనే కొంటాను మళ్ళీ.
2: ఇదిగో కుండలో నీళ్లు పట్టురా, అందులో ఉంచుదాం చేపని. ఈ 2 కాసులు తీసుకుని ఈ కుండ నీటిలో ఉంచవయ్యా చేపని.
1: ఆ ఇదిగోనండి, చేపని మీ కుండలో ఉంచాను, చూసుకోండి.
2: ఈ చేప కొనడమేమిటండి? మహాలక్ష్మి అమాయకురాలా, ఎవరు చెప్పారు కొనమని? గోవర్ధనగిరి నెత్తినవాడు, కాళీయమర్థనం చేసినవాడు ఆ శ్రీకృష్ణుడు. అతని ప్రతి మాటలోనూ ఏదో ఒక అర్థం ఉంటుంది. అతడి ఆశీస్సుల్లో ప్రతి అక్షరం సత్యమవుతుంది. వారి దర్శనమే సుదర్శనము నాకు. ఎవరిదా నవ్వు? మహాలక్ష్మి నువ్వు నవ్వావా?
3: లేదే.
2: ఎవరా నవ్వుతున్నది?
4: మానవా, నవ్వుతున్నది నేను. ఈ కుండలోకి చూడు, నేను బంగారు చేపను.
2: చేపవి నువ్వు నవ్వుతున్నావా?
4: నిన్ను చూసి నవ్వకేం చేయమంటావు?
2: అంటే ఏమిటి నీ ఉద్దేశం?
4: ఓ మానవా, వ్యాపారి ఏం చెప్పాడు?
2: ఒక వారం రోజులు ఈ కుండలో నిన్ను పెరగనిచ్చి తర్వాత అమ్మమన్నాడు.
4: వెంటనే గంగిరెద్దులా తలుపేశావు, అవునా?
2: మరేం చెయ్యాలి?
4: వారం రోజులు వేచిండాల్సిన అవసరం లేకుండా లాభం పొందే మార్గం చెప్పనా?
2: చెప్పు.
4: మరి నాకు లాభం ఉండాలి కదా.
2: నీకే లాభం కావాలి.
4: స్వేచ్ఛ. నన్ను హాయిగా తిరిగేలా చెరువులో వదిలి పెడతానంటే నీకు సహాయం చేస్తాను.
2: నువ్వు నాకు సహాయం చేస్తావా? సరే, నాకు సహాయం చెయ్యి, నిన్ను తప్పక వదిలిపెడతాను.
4: అయితే పంచి, నీ వేళ్లతో నన్ను సున్నితంగా పట్టుకుని మరింత సున్నితంగా నా పొట్ట నొక్కు.
2: నొక్కితే ఏమవుతుంది?
4: నొక్కి చూడవయ్యా మహానుభావ, నీకే తెలుస్తుంది.
2: ఆ నొక్కాను, ఇప్పుడేం చెయ్యాలి?
4: కుండలో చేపెట్టి వెతుకు.
2: అరే, నాకు అర్జునుడిచ్చిన వజ్రం, అది నీ కడుపులోకి ఎలా వచ్చింది?
4: మిత్రమా, నీ మహాలక్ష్మి కొత్త కొండ చెరువులో కొడుగుతూ ఉంటే ఈ వజ్రం చెరువులో పడింది. అది నేను కుటుక్కున మింగాను. అది నీ వజ్రం కదా?
3: ఏం విచిత్రం, కృష్ణుడిచ్చిన రాగి కాసుల మహత్యం ఇప్పుడు తెలిసింది.
4: మీ వజ్రం దొరికిన ఆనందంలో నన్ను మర్చిపోకు మానవా.
3: ఓ బంగారు చేప, నేనే స్వయంగా నిన్ను చెరువులో వదిలిపెడతాను, సరేనా?
4: అలాగేలే, కానీ నిన్ను నీ పేదరికాన్ని చూస్తే నాకు జాలేస్తుందయ్యా. నాకు స్వేచ్ఛ ప్రసాదిస్తున్నావు కాబట్టి నీకు మరేదైనా సమస్య ఉంటే చెప్పు, పరిష్కారం చెబుతాను.
2: నా సమస్యకు నువ్వు పరిష్కారం చెబుతావా? నువ్వు అంత తెలివైన దానివా?
4: కాదా మరి, చేప తెలివైంది కాబట్టే భగవంతుడు కూడా ముందుగా మత్స్యావతారం ఎత్తి వేదాల్ని రక్షించాడయ్యా.
2: నిజమే సుమా, నీ తెలివితేటలను అంచనా వేయలేకపోయాను. క్షమించు, నా సమస్య విను. అర్జునుడు నాకు దానంగా ఇచ్చిన 100 బంగారు నాణాలను ఒక దొంగ నన్ను మోసం చేసి కాజేశాడు. అవి నాకు తిరిగి దొరికే ఉపాయం చెప్పు.
4: ఇదో పెద్ద సమస్య. నీ బంగారు నాణాలు రేపుదయానికి నీ ఇంట్లో ఉండే మంత్రం చెప్పనా?
2: రేపుదయానికి చెప్పు చెప్పు.
4: బంగారం వ్యాపారులుండే బజారుకు వెళ్ళు.
2: వెళతాను.
4: పూర్తిగా వినవయ్యా, బంగారు నాణాలు దొంగలించిన వారికి చక్రవర్తి మరణశిక్ష విధిస్తారట అని ఎవరో ఒకరికి చెప్పు.
2: ఎవరికో చెబితే ఏం ప్రయోజనం?
4: అమ్మాయికుడా, పదవి దాటితే పృథివి దాటుతుందని తెలియదా నీకు? నువ్వు ఆ మాట 10 గడియల్లో హస్తినాపురం 4 మూలలకి ఈ వార్త చేరిపోతుంది. అందరితో పాటు ఆ దొంగకి తెలుస్తుంది.
2: ఆ దొంగకెలా తెలుస్తుంది?
4: మీ దగ్గర దొంగలించిన బంగారు నాణాలు అమ్మి సొమ్ము చేసుకోవడానికి వాడక్కడే తిరుగుతూ ఉంటాడు కదా. ఎవరైనా బంగారు నాణాల కోసం ప్రాణాలు పణంగా పెట్టుకుంటారటయ్యా. ముందే నీ వివరాలన్నీ ఆ దొంగకు చెప్పావు కాబట్టి రేపు ఉదయం లోపున నీ బంగారు నాణాలు నీ ఇంట విసిరేసి చక్కా పోతాడు. చూసుకో
2: అమ్మ నా బంగారు చేప, నీ తెలివితేటలకి నా జోహార్లు.
4: నీ జోహార్లు తర్వాత చెప్పు, ముందుగా నన్ను చెరువులో వదిలిపెట్టు.
2: క్షణంలో వదిలిపెడతాను పదా.

0: నందనందనలు శ్రీకృష్ణుల వారికి, శ్రీ అర్జున ప్రభువులకు జయము జయము.
1: రెండు రోజులుగా వస్తున్న ఆ బ్రాహ్మణుడే మరలా వచ్చారా?
0: అవును ప్రభు.
2: అతడే వస్తాడని నీకెలా తెలుసు కృష్ణ?
1: అతడు వస్తాడని నాకు తెలుసు. నువ్వు దానంగా ఇచ్చిన బంగారు నాణాలు వజ్రము పోగొట్టుకొని నిన్న మొన్న దుఃఖంతో తిరిగి వచ్చాడు. నేనిచ్చిన రాగి కాసులు తెచ్చిన అదృష్టంతో ఈరోజు ఆనందంగా తిరిగి వచ్చాడు. అంతే తేడా, నువ్వే చూడు.
2: అలాగా అతన్ని ప్రవేశపెట్టు.
3: నందకిషోరా, నవనీత చోరా, కృష్ణ నీ అమృతహస్తంతో ఇచ్చిన రెండు రాగి కాసులు నాకు అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించాయి.
1: ఆ రాగి కాసులు అఖండ సౌభాగ్యాన్ని ఎలా తెచ్చాయో చెప్పు, మా పార్థుడు కూడా విని సంతోషిస్తాడు.
3: సర్వశ్రేష్ఠ ధనుర్ధారి ధనుంజయ, నా వందనాలు. వాసుదేవుడిచ్చిన రెండు రాగి కాసులతో ఒక చిన్న చేపను కొన్నాను. ఆ చేపను కుండనీటిలో వదిలిపెట్టగానే ఆ చేప నవ్వుతూ తన కడుపును సున్నితంగా నొక్కమంది. ఆ చేప నోటి నుండి తమరిచ్చిన వజ్రం బయటపడింది ప్రభు.
2: నేనిచ్చిన వజ్రం చేప నోటి నుండి బయటపడిందా? ఆశ్చర్యంగా ఉందే.
3: అవును ప్రభు.
1: ఇంకా విను అర్జున.
3: నా పేదరికాన్ని చూసి చాలిపడ్డ ఆ చేప నేను పోగొట్టుకున్న బంగారు నాణాలు తిరిగి దొరికే మంచి సలహా ఇచ్చింది. దాని వెంటనే పాటించాను. ఈరోజు ఉదయానికల్లా నా బంగారు నాణాలు నా ఇంటికి చేరుకున్నాయి. అంతా వాసుదేవుడిచ్చిన రాగి కాసుల మహత్యం ప్రభు.
2: రాగి కాసుల మహత్యమా?
1: రాగి కాసుల మహత్యం అతని భావన. కాని అర్జున, అది భావశుద్ధికి నిదర్శనం. నేను ఏ కీర్తి ఆశించి ఆ రాగి కాసులు ఇతనికి దానం చేయలేదు. అతడు లాభపడాలనే సదుద్దేశంతో ఇచ్చాను. అతనికి మంచి జరగాలని ప్రార్థించాను.
2: మరి నేను?
1: అఖండ కీర్తిని ఆశించి ఇచ్చావు. నేను ఎంత గొప్ప దానం చేస్తున్నాను అని అందరికీ తెలిసేలా ప్రదర్శించి ఇచ్చావు. ఈ అపూర్వ దానం నేను చేస్తున్నాననే అహంకారంతో ఇచ్చావు. అందుకే నువ్విచ్చిన దానం అతనికి విషాదాన్నే మిగిల్చింది. గీతామృతాన్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకో. నిస్వార్థ దానభావం నీలో చిగురిస్తుంది.
4: కృష్ణ, నన్ను మన్నించు. కురుక్షేత్రంలో అఖండ విజయం, నేటి రాజభోగాలు బహుశా నాలోని అజ్ఞానాన్ని మేల్కొలిపి ఉంటాయి.
1: విజయం భోగభాగ్యాల ప్రభావానికి గురి కాకుండా ఉండేందుకే నీకు గీతోపదేశం చేశాను. అర్జున, ఒక పక్షి ప్రాణాన్ని కాపాడడానికి తన శరీరాన్ని కోసిచ్చాడు శిబిచక్రవర్తి. సత్యమనే ఒక్క ధర్మం కోసం తన సమస్త సామ్రాజ్యాన్ని త్యాగం చేసి కడకు కాటికాపరిగా పనిచేశాడు సత్యహరిశ్చంద్రుడు. సత్యవాక్య పరిపాలన కోసం, పితృవాక్య పరిపాలన కోసం సమస్త రాజభోగాల్ని త్యజించి 14 సంవత్సరాలు వనవాసం చేశాడు శ్రీరామచంద్రుడు. వారి అపూర్వ త్యాగాలతో నీ దాన ధర్మాల్ని పోల్చుకోగలవా?
2: ఏనాటికి పోల్చుకోలేను కృష్ణ.
1: కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతి కూడా తెలియకూడదు. కీర్తిని, ప్రతిఫలాన్ని ఆశించి చేసే దానం సత్ఫలితాన్నివ్వదు అర్జున.
4: కృష్ణ, నాకు జ్ఞానోదయం కలిగించావు. నా చేయి పట్టి నడిపించు. శ్రీకృష్ణాయ నమో నమః. బ్రాహ్మణోత్తమ, మీరు చేసిన మేలు మేమెన్నటికీ మర్చిపోము. మా వందనాలందుకోండి.
3: ప్రభు, ఇది వాసుదేవుని వాత్సల్యం తప్ప ఇంకొకటి కాదు. కృష్ణ, నీ దివ్యనామస్మరణ చేసుకుని జన్మ ధన్యం చేసుకోవడం తప్ప నీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేను. వాసుదేవా, శరణు శరణు.
1: ఎప్పుడు ఎక్కడ ఏ దానం చేసే అవకాశం లభించినా అది భగవంతుని అనుగ్రహంగా భావించండి. దైవ సమర్పణ భావంతో ఆ దానం చెయ్యండి. ఫలితం దైవానికి వదిలిపెట్టండి. దైవం కన్న తల్లిలా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు.

0: దానం విశాఖపట్నం బాల్ వికాస్ బృందం సమర్పించిన నాటిక విన్నారు. శ్రద్ధ, ఏమిటలా హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూర్చున్నావు?
1: మర్చిపోయావా, మనం ఇప్పుడు ప్రసారం చేయబోయేది ఫోన్ కార్యక్రమం. రేడియో సాయి సగర్వంగా సమర్పిస్తున్న శ్రోతలతో ముఖాముఖి కార్యక్రమం స్ఫూర్తి. సమర్పిస్తున్నవారు శైలశ్రీ విహారి అండ్ ముక్తిశ్రీ ధీమా.
2: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి దివ్యపాద పద్మాలకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మనం మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి ప్రేక్షకులందరినీ ఆహ్వానిస్తున్నాను. సో చెల్లి, ఈ సందర్భంగా స్వామి చెప్పిన బీ గుడ్ సి గుడ్ డూ గుడ్ వాక్యాల మీద మనం మాట్లాడుకుందాం.
3: అలాగే అన్నయ్య, బీ గుడ్ సి గుడ్ డూ గుడ్ మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పన్నా.
2: ఖచ్చితంగా, మంచి ప్రశ్న అడిగా చెల్లి. నా ఉద్దేశంలో మంచి చేయడం అంటే తల్లిదండ్రులను గురువులను గౌరవించడం, ఆహారం నీరు సమయాన్ని వృధా చేయకుండా ఉండటం, పిల్లల పట్ల ప్రేమగా ఉండటం, పేదవారికి మన చేతులైన సహాయం చేయడం లాంటివి ఈ బీ గుడ్ లో ప్రధానమైన అంశాలు.
3: అంతేకాదన్నయ్య, బాగా చదువుకుని తల్లిదండ్రులు గర్వపడేలా మనం ప్రవర్తించాలి, సత్యమే పలకాలి. ధర్మో రక్షతి రక్షిత అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారే, దాని అర్థమేంటో నీకు తెలుసా?
2: చెప్పు.
3: అంటే మనం పాటించిన ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఆనందంగా ఉండి ఇతరుల్ని కూడా ఆనందంగా ఉంచాలి, అలాగే దేశభక్తి కలిగి ఉండాలి.
2: అవును, ఎల్లప్పుడూ మంచిగా ఉండటం మనకే ఆనందాన్ని ఇస్తుంది. మరోవైపు ప్రజల పట్ల అగౌరవంగా ఉండటము, ఇతరులను బాధించే విధంగా మాట్లాడటము, ఇతరులను చికాకు పెట్టడం, పెద్దలను స్నేహితులను మోసం చేయటం, ఒకరి గురించి ఇంకొకరితో చెడుగా చెప్పడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పనులన్నీ మన పతనానికి దారితీస్తాయి, కాబట్టి ఆ పనులను మనం చేయకూడదు, నేర్చుకోకూడదు. ఒక్కోసారి ఒకే మనిషిలో ఈ మంచి చెడు రెండూ ఉంటాయి, కాని మనమేం చేయాలి? అతనిలో ఉన్న మంచిని మాత్రమే తీసుకొని చెడుని విడిచిపెట్టాలి.
3: అవునన్నా, ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్ని చెడుని చూస్తూ ఉంటాం. ఆ సమయంలో మన మనసుని డైవర్ట్ చేసేసుకోవాలి. ఎగ్జాంపుల్, స్కూల్లో అల్లరి చేసే పిల్లలు ఉంటారు, బుద్ధిమంతులైన స్నేహితులు ఉంటారు. బుద్ధిమంతులైన స్నేహితుల నుంచి మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే అల్లరి చేసే పిల్లల నుంచి ఎలా ఉండకూడదు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
2: అవును చెల్లి, బీ గుడ్ సి గుడ్ తో పాటు మన మంచి ఆలోచనలు, మనం చూసిన మంచిని మనం ఆచరణలో పెట్టాలి. అప్పుడే మన మనసు, వాక్, కర్మ అన్ని ఒకటై భగవంతుడి ప్రేమను సులువుగా పొందొచ్చు.
3: చాలా చక్కగా చెప్పావన్నయ్య. కానీ అన్నయ్య, ఈ విషయాలని మనం ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు?
2: అబ్బో, ఈ విషయాలని మనం చాలా మంది నుంచి నేర్చుకోవచ్చు. ఉదాహరణకి, మనం పొద్దున లేవగానే సూర్యుని చూస్తూ ఉంటాం కదా, ఆ సూర్యుడి నుండి క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. ఎంతో మంది జనాభాని మోస్తున్న ఈ భూమాత నుండి మనం ఓర్పు సహనం నేర్చుకోవచ్చు. ఇలా ప్రకృతిలో ఉన్న జీవుల నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు చెల్లి. అంతెందుకు, నేరుగా మన తల్లిదండ్రుల నుండి ఎంతో నేర్చుకోవచ్చు. తల్లి నుండి ప్రేమ, త్యాగం, తండ్రి నుండి కష్టపడి పనిచేయడం, ఇలాంటి విషయాలు ఎన్నో నేర్చుకోవచ్చు.
3: పెద్దవాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్పావు, బాగుంది. అలాగే మన మిత్రులకు కూడా ఇలాంటి చాలా అనుభవాలు ఉంటాయి కదా, కాల్ చేసి కనుక్కుందామా?
2: ఖచ్చితంగా చెల్లి.
3: ఫస్ట్ నా ఫ్రెండ్ గాయత్రికి కాల్ చేసి కనుక్కుందాం.
2: ఖచ్చితంగా చెల్లి, కాల్ చేయి. సూర్యుని చూస్తూ ఉంటాం కదా,
3: అవును,
2: ఆ సూర్యుడి నుండి క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. ఎంతో మంది జనాభాని మోస్తున్న ఈ భూమాత నుండి మనం ఓర్పు సహనం నేర్చుకోవచ్చు. ఇలా ప్రకృతిలో ఉన్న జీవు

0: హలో
1: సాయిరామ్మ, ఇవాళ రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే ప్రోగ్రామ్ లో స్ఫూర్తి అనే అంశానికి నిన్ను ఆహ్వానిస్తున్నాం.
0: థ్యాంక్ యూ.
1: బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్ మీద నీ అభిప్రాయం ఏంటో మాతో రెండు మాటల్లో షేర్ చేసుకుంటావా అక్క?
0: షూర్ మత్తి.
1: ఓకే.
0: బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్ అనేది మంచి చేయాలి, మంచిగా ఉండాలి, మంచిని చూడాలి. మన ద్వారా మంచిని అందరికి చెప్పాలి, మంచిగా మెలగాలి. దాన్ని నేను నా చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, పెద్దల నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను.
1: ఓకే, ఎలా స్ఫూర్తి పొందావా అక్క?
0: నేను మా టీచర్స్ నుంచి చాలా నేర్చుకున్నాను.
1: ఓకే.
0: మా స్కూల్లో తెలుగు మ్యామ్, హిందీ మ్యామ్ నాకు ఇండియన్ కల్చర్ గురించి చాలా చెప్పారు, చాలా నేర్పించారు.
1: ఓకే.
0: ఎంతో బోధించారు వాళ్ళు నాకు. ముందు చాలా నెగ్లెక్ట్ గా ఉండేదాన్ని, అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని కాదు ఎవరికి.
1: ఓకే.
0: వాళ్ళు చెప్పిన తర్వాత, వాళ్ళు చెప్పిన పాటించిన తర్వాత చాలా డిసిప్లైన్ గా తయారయ్యాను.
1: ఓకే.
0: నన్ను చూసి నా సిస్టర్స్ నేర్చుకునేలాగా తయారయ్యాను. పెద్దల్ని గౌరవించడం నేర్చుకున్నాను.
1: ఓకే.
0: అండ్ ఇండియన్ కల్చర్ అంటే ఏదో నేర్చుకున్నాను.
1: ఓకే.
0: ఇప్పుడు మోడర్న్ కల్చర్ మొత్తం యూజ్ చేసే వాళ్ళం కదా, ఇప్పుడు తెలుస్తుంది కదా కరోనా టైంలో నమస్కారం ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుందో.
1: సాయిరామ్.
0: సాయిరామ్.
1: కల్చర్ గురించి బాగా చెప్పింది కదన్నయ్య. స్వామి కల్చర్ ఈస్ కన్సర్న్ ఫర్ అదర్స్ అని చెప్పారు కదా, మనం కూడా మన పెద్దవాళ్ళ నుండి వచ్చిన సంస్కృతి సాంప్రదాయాలను మనం పాటిస్తూ మన తర్వాత జనరేషన్ వారికి కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలను అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది.
2: అవును చెల్లి, కరెక్ట్ గా చెప్పావు. మనకు ప్రసాద నిలయంలో కూడా అనువనుగుణ సంస్కృతి వెలివిరుస్తుంది. వస్త్రధారణలో గాని, మాట తీరులో గాని, నారాయణ సేవలలో గాని ఎక్కడైనా మనకి అగుపిస్తుంది. అంతేకాకుండా బాలవికాస్ తరగతులలో గురువులు మొట్టమొదటిగా చెప్పేది భారతీయ సంస్కృతి గురించి. అంటే స్వామి సంస్కృతికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇప్పుడు అర్థమవుతుంది కదా చెల్లి.
1: అవునన్నయ్య.
2: ఇప్పుడు చిక్బలాపూర్ లో ఉంటున్న నా మిత్రుడు ముకుంద్ కి కాల్ చేసి అతని అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం.
1: తప్పకుండా.
3: హలో
2: సాయిరామ్ ముకుంద్, ఎలా ఉన్నా? రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను ముకుంద్.
3: థ్యాంక్ యూ.
2: సో ఒక చిన్న ప్రశ్న ముకుంద్, నిన్ను ఎంతమంది ఏమైనా అంటున్నా కూడా, గొడవ పడుతున్నా కూడా ఏమి అనకుండా పక్కకి వెళ్ళిపోవడము, మంచిగా ఉండటము, సాఫ్ట్ గా మాట్లాడటము, ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నావు, ఎవరి నుంచి స్ఫూర్తి చెందావు, ఎవరు నిన్ను గైడ్ చేశారో మాతో కూడా కొంచెం షేర్ చేసుకుంటావా ముకుంద్?
3: షేర్ చేస్తాను.
2: ఓకే.
3: నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సుహాస్ అని.
2: ఓకే.
3: వాడు ఎప్పుడు మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటూ కైండ్ గా ఉంటాడు. అందరికి ఏమన్నా స్టడీస్ లోనే కాదు, నార్మల్ కూడా హెల్ప్ కావాలంటే వాడే ఫస్ట్ రెడీగా ఉంటాడు.
2: ఓకే.
3: అయితే వాడిని చూసి నాకు కూడా మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపించింది అన్నమాట. అయితే నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి సంస్కృత్ ఎగ్జామ్ అప్పుడు ఒకడు నన్ను వచ్చి అడిగాడు, నాకు ఇది రావట్లేదు, నాకు హెల్ప్ చేస్తావా అని.
2: ఓకే.
3: అయితే నేను వాడికి హెల్ప్ చేశాను.
2: ఓకే.
3: దాని తర్వాత ఎగ్జామ్ లో ఇదేంటి, నేను హెల్ప్ చేసిన పార్ట్స్ లో వాడికి చాలా మంచి మార్క్స్ వచ్చాయన్నమాట. అయితే వాడు వచ్చి నాకు వచ్చి చెప్పాడు, నేను చాలా మంచిగా చేశాను, ఈ వల్ల థ్యాంక్ యూ అని.
2: ఓకే.
3: నాకు చాలా మంచిగా అనిపించింది దాని తర్వాత.
2: ఓకే.
3: నాకు ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా అప్పుడు నేను మిగతా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటాను అనేసి.
2: ఓకే. ఇంకా
3: ఇట్లానే నేను అదే హాస్టల్లో నేర్చుకున్న థింగ్ నేను ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మా చెల్లెలకి హోంవర్క్ లో హెల్ప్ కావాలంటే చేస్తున్నాను, ఇంట్లో అమ్మ నాన్నకి హెల్ప్ కావాలంటే చేస్తున్నాను.
2: ఓకే. సో నువ్వు హాస్టల్లో నేర్చుకున్నవన్నీ ఇంటికి వచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటున్నావు అన్నమాట.

0: ஓகே மகன், சாலா தேங்க்ஸ், சாய்ராம்.
1: స్వామి చెప్పారు కదా, మనం ఎల్లప్పుడూ మంచి సాంగత్యంలో ఉంటే మనకి తొందరగా మంచి అలవాడుతుందని. అలాగే శంకరాచార్యుల వారు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని అని చెప్పిన వాక్యాలను స్వామి మనకి ఎంతో సులువుగా భజన రూపంలో అందించారు కదా.
2: అవునన్నయ్య, సాధు సంగంబు సకలార్థ సాధకంబు అనే సూక్తిని ముకుందు సాధకం చేశాడు కదన్నయ్య.
1: అవును చెల్లి, మంచి వారితో స్నేహం చేస్తే అన్ని సాధించవచ్చు, అదే కదా నువ్వు చెప్పింది.
2: అవునన్నయ్య.
1: మిత్రునికి 5 లక్షణాలుంటాయి.
2: అవి నాకు తెలుసన్నయ్య. పాపకార్యం నుండి మరల్చడం, మంచి పనుల్లో నియమించడం, మిత్రుని సద్గుణాలను ప్రశంసించడం, మిత్రరహస్యాన్ని దాచడం, కష్టాల్లో ఆదుకోవడం, అంతే కదన్నయ్య.
1: అబ్బో చెల్లి, ఏదో అనుకున్నా, నీకు కూడా చాలా విషయాలు తెలుసే.
2: థ్యాంక్ యూ.
1: సరే, ఇప్పుడు నా ఫ్రెండ్ పుట్టపర్తిలో ఉండే దామోదర్ కి కాల్ చేసి అతని అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం.
2: తప్పకుండా.
0: సాయిరాం దామోదర్.
3: సాయిరాం,
0: ఎలా ఉన్నారు?
3: చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
0: అంతా బానే ఉన్నాం దామోదర్. సో ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటుంది అన్నమాట.
3: చాలా ఆనందంగా ఉంది.
0: సో ఆ సందర్భంగా మనమంతా కలిసి మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము.
3: మంచిది.
0: సో నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. స్వామి చెప్తూ ఉంటారు కదా ఎల్లప్పుడు, మంచి చూడు, మంచి చెయ్యి, మంచి వింటూ ఉండు అని.
3: అవును.
0: నువ్వు దాన్ని ఎవరి దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావు? మాతో కూడా కొన్ని ఒక రెండు అలా నువ్వు చేస్తున్న ప్రాక్టీసెస్ గురించి చెప్తూ ఉంటావా?
3: నేను అష్టాంగ యోగాలో ఉన్న ధ్యాన ఆసన ప్రాణాయామాలను నేను నేర్చుకుని ఆచరిస్తూ ఎన్నో బెనిఫిట్స్ పొందుతున్నాను.
0: ఓకే.
3: అయితే నాకు మొట్టమొదటిసారిగా ధ్యానం, ప్రాణాయామ మరియు ఆసనాలు ప్రాక్టీస్ చేయమని నా మొదటి యోగా మాస్టర్ అయిన మా మామయ్య చెప్పాడు.
0: ఓకే.
3: కానీ నేను వినలేదు. అప్పుడు చిన్న వయసు కదా, చెప్పిన మాట వినేవాడిని కాదు. నాకు ఆ ప్రాక్టీసెస్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని చెప్పాడు, అర్థం అవ్వలేదు నాకు. అప్పుడు అర్థం అవడానికి ఒక 15-letter వర్డ్ అండ్ 12-letter నెంబర్ చెప్పి నన్ను చెప్పమన్నాడు.
0: ఓకే.
3: నేను ఆ 15-letter వర్డ్ అయితే చెప్పాను, కానీ ఆ 12-digit నెంబర్ మాత్రం చెప్పలేకపోయాను.
0: ఓకే.
3: అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నాను, ఎందుకు మతిమరపు అయితే 15-letter వర్డ్ కరెక్ట్ గా గుర్తున్నా, నాకు 12-digit నెంబర్ గుర్తులేదు.
0: ఓకే.
3: అలా దాని గురించి ఆలోచించాను, నాకు సమాధానం దొరకలేదు. అప్పుడు నేను మా మామయ్య దగ్గరికి వెళ్లి దానికి కారణం అడిగాను.
0: ఓకే.
3: అప్పుడు మా మామయ్య నాకు మనసు మీద పట్టు లేకపోవడమే దీనికి కారణం అని చెప్పాడు. మనసుపై కంట్రోల్ ఉండాలంటే నేను రోజు ధ్యానం, ఆసన అండ్ ప్రాణాయామాలను చేయాలని చెప్పాడు. ఈ విధంగా నాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పాడు.
0: ఓకే.
3: అప్పటి నుంచి నేను 10th class వరకు ప్రతిరోజు ఈ మంచి అలవాటును ఆచరించాను.
0: ఓకే.
3: 10th class తర్వాత ఆ పరీక్షల్లో నేను నా ఫ్రెండ్స్ కన్నా మంచి మార్కులు తెచ్చుకోవాలని, అందుకు నేను ప్రతిరోజు చేస్తున్న ఈ ప్రాక్టీసెస్ ను చేస్తున్న సమయంలో కూడా చదవాలని నిర్ణయించుకున్నాను.
0: ఓకే.
3: తర్వాత కొంతకాలం ఏ ప్రాక్టీస్ చేయలేదు.
0: అయ్యో.
3: అప్పుడు ఒకరోజు స్వామి డిస్కోర్స్ విన్న తర్వాత నేను గతంలో ఆచరించిన ధ్యాన, ఆసన, ప్రాణాయామ విశిష్టత మరియు గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాను.
0: ఓకే.
3: ఆ రోజు స్వామి డిస్కోర్స్ లో ధ్యాన, ప్రాణాయామ మరియు ఆసనాల యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను ఎంతో విమర్శగా చెప్పాడు.
0: అవును.
3: అప్పుడు ఇవి చేయటం వల్ల మన ఇంద్రియాలపై, మన మనస్సుపై మనకు పట్టు దొరుకుతుందని, అలా ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి మనం జ్ఞానాన్ని గ్రహించవచ్చని, అలా ఎప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలని స్వామి చెప్పారు.
0: అవును.
3: నేను అప్పటి వరకు అసలు యోగ, ధ్యాన, ఆసన, ప్రాణాయామాలు చేయని నేను మళ్ళీ అప్పటి నుంచి యోగ ఆసనాస్ మళ్ళీ నా ప్రాక్టీసెస్ ని తిరిగి ఆరంభించాను.
0: వెరీ గుడ్. సో నువ్వు మీ మామయ్య దగ్గర నుంచి ఇంత మంచి విషయం నేర్చుకున్నావు కదా, నీకు అది ఇంత మంచి బెనిఫిట్ ఇచ్చింది కదా, నీకు వచ్చిన బెనిఫిట్ ని ఇంకోలకు కూడా రావాలని ఎప్పుడైనా అనుకోని నువ్వు ఈ యోగా ప్రాక్టీసెస్ ని కూడా ఎవరికైనా షేర్ చేసుకున్నావా?
3: నేను మా తమ్ముడికి షేర్ చేసి నేర్పించాను. అతను ఇప్పుడు కూడా చేస్తున్నాడు.
0: ఓకే,
3: ఆచరణ గురించి చెప్పాలంటే నేను మొదటి నుంచి ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నాను. 2-3 ఎదురు దెబ్బలు కూడా తగిలాయి నా ప్రాక్టీసెస్ లో.
0: అయ్యో,
3: మీకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే.
0: ఓకే చెప్పండి.
3: నా ప్రాక్టీసెస్ ఎలా చేశాను అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే,
0: ఓకే,
3: మార్స్ మిషన్ ఎలా అయితే భూమి చుట్టూ ఒకసారి తిరిగి భూమికి కొంచెం కొంచెం దూరంగా వెళ్లి అనుకున్న గమ్యస్థానాన్ని చేరిందో, అలాగే నేను చేస్తున్న సాధన వల్ల ప్రతిరోజు కొంచెం కొంచెం అభివృద్ధి చెందాను.
0: ఓకే,
3: మార్పు ఒక రోజుతో వచ్చింది కాదు, కొన్ని నెలల కొద్ది ప్రతిరోజు ఒకే సమయాన క్రమం తప్పకుండా చేస్తే వచ్చింది.
0: అవును,
3: నేను ఒక సంవత్సరం ఇలా చేయడం వల్ల నాలో చాలా మార్పు గమనించాను.
0: ఓకే,
3: నాకు జ్ఞాపక శక్తి చాలా బాగా పెరిగింది, నా బుద్ధిలో కూడా చాలా మార్పు కలిగింది.
0: ఓకే,
3: కానీ నాకు తెలియకుండానే ఆరిషడ్ వర్గాలలోని ఒకటైన అహంకారం అంటే ఈగో పెరుగుతూ వచ్చింది.
0: అయ్యో,
3: అప్పటి వరకు నేను చదివినది చదివినట్టు, విన్నది విన్నట్టు, చూసినది చూసినట్టు గుర్తు పెట్టుకోగల సామర్థ్యం కలిగి ఉన్నాను.
0: ఓకే,
3: కానీ ఈ అహంకారం వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోయాను. ఆ అహంకారం నాలో పెరిగిందని గ్రహించి నేను దాన్ని అణిచివేసేలోపు నా 10th class పూర్తయింది.
0: ఓకే,
3: ఆ తర్వాత స్వామి దగ్గర చదువుకోవడానికి హాస్టల్లో నివసించడానికి వచ్చినప్పుడు నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా కాబట్టి మళ్ళీ ఆరిషడ్ వర్గాలలోని ఒకటైన అమ్మకోణం అనే భావన చాలా పెరిగింది.
0: ఓకే,
3: నా అన్న భావన చాలా ఎక్కువగా పెరిగింది, ఎందుకంటే తల్లిదండ్రులతో పెరిగిన నేను ఒక్కసారిగా తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చి హాస్టల్లో నివసిస్తున్నాను కాబట్టి, అప్పుడు అహంకారం ఇప్పుడు మమకారం వీటిని జయించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించాను కానీ కుదరలేదు.
0: అయ్యో,
3: చివరికి స్వామి చెప్పినట్లు నా ఇష్టదైవం నామంపై ధ్యానం చేశాను.
0: ఓకే,
3: అప్పుడు నాకు ప్రశాంతత కలిగింది.
0: ఓకే,
3: ఇప్పుడు నేను మళ్ళీ మొదట్లో ఎలా అయితే సాధన చేశానో ఇప్పుడు నేను మెంటల్ గా ఆ స్టేట్ లో ఉన్నాను.
0: ఓకే, చాలా చక్కగా చెప్పావు దామోదర్, మీ నుంచి ఎంతో మంది కూడా నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. సాయిరాం.
3: సాయిరాం.
1: యోగ చిత్తవృత్తి నినోదః అని స్వామి చెప్పిన ఎన్నో యోగ పద్ధతుల ద్వారా మనం మన ఆరోగ్యాన్ని, ఎమోషన్స్ ని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ డేంజరస్ టైం, కరోనా వైరస్ టైంలో కూడా ఎంతో మంది ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని యోగ మార్గాల ద్వారే భద్రపరుచుకుంటున్నారు.
2: అవును, యోగా అంటే శ్వాస మీద ధ్యాస కూడా కదన్నయ్య.
1: అవును చెల్లి.
2: అలాగే భజనలో కూడా ఈ యోగా ఉంటుంది. ఎలా అంటే ఒక్కొక్క భజన ఒక్కొక్క రాగంలో ఉంటుంది, దానివల్ల కొన్ని స్లోగా, కొన్ని స్పీడ్గా, కొన్ని మీడియంగా ఉంటాయి. అప్పుడు మనం తీసుకునే శ్వాసలో కూడా మార్పు ఏర్పడుతుంది, కానీ దాన్ని చాలా మంది గమనించరన్నయ్య.
1: అవును చెల్లి, భజనని యోగాతో కనెక్ట్ చేసి చాలా చక్కగా చెప్పావు.
2: థ్యాంక్ యూ. ఇప్పుడు విజయవాడలో ఉన్న ధాత్రికి ఫోన్ చేద్దామా?
1: ఖచ్చితంగా చెల్లి, కాల్ చేయి.
4: హలో
2: సాయిరాం ధాత్రి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇవాళ రేడియో సాయి 9వ భాషికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే ప్రోగ్రామ్ లో స్ఫూర్తి అనే అంశం మీద నిన్ను ఆహ్వానిస్తున్నాం. బీ గుడ్, సి గుడ్, డూ గుడ్ గురించి నీ అభిప్రాయం ఏంటి ధాత్రి?
4: అవును, స్వామి చెప్పిన బీ గుడ్, డూ గుడ్, సి గుడ్ అనే 3 విషయాలను నేను బాల వికాస్ నుండి నేర్చుకున్నాను. బీ గుడ్, మంచిగా ఉండటం. గాంధీ గారు చెప్పారు కదా, సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని. అలాగే బాల వికాస్ లో కూడా అణాలు కంటే గుణాలు మిన్నా అని నేర్చుకున్నాం. స్వామి చెప్పారు కదా, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, అందరికీ సహాయపడుతూ ఎవరిని నొప్పించకుండా ఉండటమే. డూ గుడ్, అందరికీ మంచినే చెయ్యి, మంచి పనులే చెయ్యి, దయగల హృదయమే దైవ మందిరము అంటారు కదా. మనం ఏదైనా మంచి చెయ్యాలి అనుకున్నప్పుడు మన హృదయం దయతో నిండి ఉండాలి. దయాగుణము నుండే ప్రేమ కలుగుతుంది. ప్రేమతో చేసే ప్రతి పని మంచి పని అయి మనకు తృప్తిని శాంతిని కలిగిస్తుంది. అందరిలోనూ అన్నిటిలోనూ మంచినే చూడాలి. ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుని దుర్యోధనుడిని పిలిచి, లోకంలో ఎవరైనా ఒక మంచివాణిని ఒక చెడ్డవాణిని తీసుకురమ్మన్నాడట. ధర్మరాజు వచ్చి తనకు ఎవ్వరు చెడ్డవారు కనిపించలేదని అన్నాడట. దుర్యోధనుడు వచ్చి తనకు ఒక్క మంచివాడు కూడా కనిపించలేదని చెప్పాడట. అంటే దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిది అంటారు కదా. మనం అందరిలోనూ మంచినే చూడటం అలవాటు చేసుకోవాలి. నాకు తెలిసి నేను చూసినంత వరకు బీ గుడ్ ఎగ్జాంపుల్ స్వామి, డూ గుడ్ ఎగ్జాంపుల్ స్వామి, స్వామి సంస్థలో సేవలు చేసే అన్నయ్యలు అక్కలు,
1: సీ
4: గుడ్ ఎగ్జాంపుల్ మన బాల వికాస్ గురువులు, మన టీచర్స్, వారు మంచి ప్రవర్తనతో మనకు చక్కని మార్గాన్ని చూపిస్తున్నారు. సాయిరాం.
2: బాల్ వికాస్ అండ్ సర్వీసెస్ గురించి చాలా మంచి విషయాలు స్ఫూర్తిదాయకంగా చెప్పింది కదన్న ధాత్రి.
1: అవును చెల్లి.
2: చిన్నపిల్లలకు మంచి మార్గంలో పెట్టడానికి స్వామి ప్రవేశపెట్టిన బాల్ వికాస్ లు చాలా గొప్ప పాత్రను పోషిస్తున్నది.
1: అవును.
2: వేద పురాణాలతో పాటు స్వామి చెప్పిన ఎన్నో విషయాలను ఈ బాల్ వికాస్ లు నేర్పడం వల్ల, వాటిని మనం పాటించడం వల్ల మనం ఇంకొకరికి స్ఫూర్తిగా మారే అవకాశం ఉంది.
1: అవును చెల్లి, నిస్వార్థమైన సేవ చేయాలంటే ఇలాంటి దయగల హృదయమే అవసరం. ఈ దయాహృదయంతోనే దయావంతుడైన సాయినాథుడు ఎన్నో వేల గ్రామాలకు ప్రాణాధారమైన నీటి సౌకర్యాన్ని కల్పించారు.
2: అవునన్నయ్య.
1: ఇప్పుడు ఎనుమలపల్లిలో ఉంటున్న నా స్నేహితుడు కీర్తన్ కి ఫోన్ చేసి అతని అభిప్రాయం కూడా తెలుసుకుందాం చెల్లి.
2: అలాగే.
5: హలో
1: సాయిరాం. కేతన్ ఎలా ఉన్నా?
5: సాయిరాం, నేను స్వామివారి ఆశీస్సులతో బాగున్నాను.
1: ఓకే. సో ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటుంది అన్నమాట.
5: ఓకే.
1: సో ఆ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను.
5: థ్యాంక్ యూ.
1: సో ఒక చిన్న ప్రశ్న కేతన్, నువ్వు మనం ఎప్పుడు మంచి చేస్తూ ఉండడం, మంచి చూస్తూ ఉండడము, మంచి చేయడం, మంచి వినాలంటే ఎవరి దగ్గర నుంచి స్ఫూర్తి పొందుంటాం కదా, అలా నువ్వు ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని ఇవన్నీ ఫాలో అవుతున్నావో మాతో కూడా షేర్ చేసుకుంటావా?
5: ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ అవకాశాన్ని అద్భుతంగా భావిస్తున్నాను. ఈరోజు ఒక నేను ఒక నేను పాటిస్తున్న ఒక మంచి లక్షణం గురించి చెప్పాలనుకుంటున్నాను. అది మన పని మీద ఉండవలసిన అంకిత భావం గురించి.
1: ఓకే.
5: మా స్కూల్లో మరియు మా హాస్టల్లో ఉన్న టీచర్స్ వారి పనిని ఎంతో శ్రద్ధతో ఇష్టంతో స్వామి అనుకుని చెప్తారు. ఇది నాకు ఆదర్శం.
1: ఓకే.
5: ప్రతి పండగకు ప్రతి ఫంక్షన్ కు వారు ఈ పనిని అయినా వారు ఏ పనిని అయినా ఎంతో ఇష్టంతో స్వామి కోసమని చెప్తారు.
1: ఓకే.
5: మరియు మా హాస్టల్లో ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది. దానికి కారణం కూడా మా టీచర్స్, మా హాస్టల్లో పనిచేసే మా అన్నలు.
1: ఓకే.
5: వారు కూడా నాకు ఆదర్శం.
1: ఓకే. సో నువ్వు ఇలా ఎంతో టీచర్స్ నుంచి గానీ స్కూల్ హాస్టల్ నుంచి గానీ ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నావు కేతన్, దాని నువ్వు నీ జీవితంలో ఎలా ఫాలో అవుతున్నావు?
5: మా స్కూల్లో మా హాస్టల్లో నాకు ఎన్నో యాక్టివిటీస్ చేయడానికి అవకాశం లభిస్తుంది.
1: ఓకే.
5: ఉదాహరణకు పండగలకు కార్డు చేయడం, వేదికను అలంకరించడం, గణేష్ చతుర్థికి చారియట్ చేయడం, ఇంకా ఎన్నో సెల్ఫ్ ప్లాన్డ్ యాక్టివిటీస్ ఉన్నాయి.
1: ఓకే.
5: నేను నా పనిని నా ఉత్తమ ప్రయత్నాలతో చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఆ పనిని ఒక సాధారణ పనిగా కాకుండా స్వామి మీద ప్రేమతో స్వామి కోసం అని అనుకుని శ్రద్ధతో పూర్తి చేస్తాను. మన స్వామి ఎన్నో దివ్య ఉపన్యాసాలు ఎన్నో మంచి విషయాల గురించి చెప్పారు కదా, మనము వారి నుంచి ఒక్క మంచి విషయం శ్రద్ధతో పాటిస్తే స్వామి మనతో ఎంతో సంతోషంగా ఉంటారు.
0: అవును, చాలా మంచి విషయాలు చెప్పావు కేత, ధన్యవాదాలు. మనం మళ్ళీ కలుసుకుందాం. సాయిరామ్.
5: సాయిరామ్.
1: సంఘే శక్తి కలయుగే అని ఎంతో మంది పెద్దవాళ్ళు అంటున్నారు కదా, దాని అర్థమేంటో తెలుసా చెల్లి?
2: చెప్పన్నయ్య.
1: ఈ కలయుగంలో ఎంతో మంది మంచి వాళ్ళతో మనం కలిసి ఉంటే మనకి అంత బలం అన్నమాట. కేతన్ చెప్పినట్టుగా మన స్నేహితులందరము ఒకరికొకరం సహాయం చేసుకుంటూ యూనిటీగా ఉంటే మన అహంకారం చచ్చిపోయి డివినిటీకి దగ్గరవుతూ ఉంటాము. అదే స్వామి చాలా సింపుల్ గా హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు.
2: అవునన్నయ్య, కలిసి ఉంటే కలదు సుఖం అంటూ ఉంటారు కదన్నయ్య పెద్దవాళ్ళు. ఆ విధంగా అందరి ఆలోచనలతో ఆ పనిని తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. అలాగే ఆ పనిలోని మెలకువలను తెలుసుకుని టాలెంటెడ్ పర్సన్ గా తయారు కావచ్చు కదరా అన్నయ్య.
1: అవును చెల్లి. ఇప్పుడు పుట్టపర్తిలో ఉంటున్న నా మిత్రుడు సాయిశరణ్ కి ఫోన్ చేసి అతని అభిప్రాయం కూడా తెలుసుకుందాం.
2: తప్పకుండా.
6: హలో,
0: సాయిరామ్ చరణ్, రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాను.
6: చెప్పండి.
0: ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటోంది. ఆ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను చరణ్. సో స్వామి చెప్పిన బి గుడ్, సి గుడ్, డూ గుడ్ ని ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఫాలో అవుతున్నావో మాతో కాస్త షేర్ చేసుకుంటావా?
6: చెప్తానండి. నా పేరు సత్యసాయి శ్రీచరణ్. నేను 12వ తరగతి చదువుతున్నాను. స్వామి స్కూల్లో చేరాక నాలో ఏర్పడిన మంచి మార్పులు, భగవంతునికి దగ్గరగా ఉండాలన్న కోరిక తపన కలిగాయి. స్వామికి సంబంధించిన సాహిత్యం రచన చదవాలన్న శ్రద్ధ పెరిగింది. స్వామి భక్తుల అనుభవాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఏర్పడింది.
0: సో ఇవన్నీ నీకు నువ్వు ఎవరు చెప్తే ఇవన్నీ చేస్తున్నావు ఈ మంచి పనులన్నీ?
6: ఈ మంచి మార్పు నాలో ఏర్పడడానికి కారణం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అమ్మగారితో ద్వారా ప్రారంభమైంది. స్వామి స్కూల్లో చేరాక స్వామి ఉపాధ్యాయుల యొక్క అనుభవాలు తెలుసుకోవటం ద్వారాను, స్వామి భక్తుల అనుభవాలతో కొన్ని రచనలు చదవటం ద్వారాను, సత్సంగాలకు సంబంధించిన ఆడియో వీడియోలను వినటం చూడటం ద్వారాను, స్వామి యొక్క దివ్య ఉపన్యాసాలు వినటం ద్వారాను, స్వామి మందిరంలో స్కూల్లోను జరిగే మంచి మంచి కార్యక్రమాలు పాల్గొనడం ద్వారాను ఈ ఆసక్తి తపన పెరిగి ఒక అలవాటుగా మారింది.
0: ఓకే, సో నువ్వు ఈ మంచి గుణాలన్నీ ఎలా నీ లైఫ్ లో ఫాలో అవుతున్నావు కూడా షేర్ చేసుకోవా?
6: స్వామి ఎప్పుడు ఉన్నారు, స్వామి ఎప్పుడు వింటున్నారు, స్వామి ఎప్పుడు చూస్తారు, వీటిపైనా దృష్టిలో పెట్టుకుని ఫాలో అవుతున్నాను.
0: ఓకే, చాలా బాగా చెప్పావు సాయిచరణ్. సాయిరామ్.
6: సాయిరామ్.
1: సాయిచరణ్ నేను హాస్టల్లో గమనిస్తూ ఉంటాను చెల్లి. తను ఏ చిన్న పని చేసినా స్వామికి ఆఫర్ చేస్తూ ఉంటాడు. అలాగే మనం కూడా అతని దగ్గర నుంచి నేర్చుకుని ఏ పని చేస్తున్నా స్వామి కోసం చేస్తున్నాము, స్వామి మనల్ని చూస్తూ ఉన్నారని ఆఫర్ చేస్తూ ఉంటే స్వామి మనల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉంటారు.
2: అన్ని ధర్మాల్లో ఉన్న సారాన్ని అర్థమయ్యేటట్టు చెప్పారు స్వామి.
1: అవును.
2: నన్ను ఇన్స్పైర్ చేసిన తెలుగు టీచర్ గురించి మాట్లాడతాను.
1: చెప్పు చెల్లి.
2: మా తెలుగు టీచర్ ని చూస్తే చాలు మనసులో ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే ముఖంలో చెదరని చిరునవ్వు, సాంప్రదాయ వస్త్రధారణ, ప్రేమపూర్వకమైన పలకరింపు. ఆవిడ సబ్జెక్టు ఎలా టీచ్ చేస్తారంటే రియల్ లైఫ్ కి కనెక్ట్ చేసి టీచ్ చేస్తారు. సో ఆవిడ టీచింగ్ ఎవరికైనా సరే అది సులభంగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఆవిడకి ఫోన్ చేద్దామా?
1: ఖచ్చితంగా చెల్లి, ఫోన్ చేయి.
7: నమస్తే టీచర్, మేము రేడియో సాయి నుంచి.
8: సాయిరామమ్మా, ఎలా ఉన్నావు?
7: బాగున్నాను, మీరెలా ఉన్నారు?
8: బాగున్నానమ్మా.
7: ఇవాళ రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
8: చాలా సంతోషమమ్మా, ధన్యవాదాలు.
7: మా అందరికి మీరు చాలా ప్రేమతో అనురాగాలతో మాతో పాఠం చెప్తారు. మేము ఎన్నిసార్లు డౌట్స్ అడిగినా ఆ స్మైల్తోనే మాతో సేమ్ క్వశ్చన్స్ ఎన్నిసార్లు అడిగినా కూడా మాతో ఓపిక్గా చెప్తారు.
8: అంటే సాయిరాముడు చెప్పినట్టుగా
9: దేవుడనగా వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహం మందే. పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు అన్నారు కదమ్మా.
7: అవును టీచర్ గారు.
9: పాపపుణ్యం అనేది వేరే ఎక్కడ లేదు, మనం చేసే పనుల్లోనే ఉంటుంది. కాబట్టి మనం చేసే పని ఏ పని అయితే ఉందో ఆ పనిని ప్రేమ భావంతో చేస్తే తికరణ శుద్ధిగా ఉంటుంది అని చెప్పారు కదా. అలాగే దేవుడు అంటే ఎక్కడో ఉండడమ్మా, మన దేహంలోనే ఉంటాడు. దేహం కాదు దేహిని నేను అని చాలా సార్లు స్వామి చెప్పారు కదా, అది నేను ఫాలో అవుతూ ఉంటానమ్మా. దానివల్ల ఇలాంటి పిల్లల మనసులు ఎంతో మందిలో స్థిరంగా నిలబడగలిగానమ్మా అనుకుంటాను.
7: థ్యాంక్ యూ టీచర్, మళ్ళీ ఫోన్ చేస్తాను. సాయిరామ్.
9: ఓకే అమ్మ సాయిరామ్.
1: ఈ తెలుగు టీచర్ ఎవరో కాదు, మన అమ్మే కదా చెల్లి.
7: అవునన్నయ్య.
1: మా అమ్మ అంటే నాకు తెలిసింది త్యాగం, ప్రేమ.
7: ఇప్పుడు నాకు తెలిసిన హర్షిని హైదరాబాద్ నుంచి వచ్చింది, తనకి కాల్ చేద్దామా?
1: ఖచ్చితంగా కాల్ చేయి.
10: హలో
7: సాయిరామ్, హర్షిని.
10: సాయిరామ్
7: ఎలా ఉన్నావు?
10: బాగున్నాను.
7: ఇవాళ రేడియో సాయి 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే ప్రోగ్రామ్ లో స్ఫూర్తి అనే అంశానికి నిన్ను ఆహ్వానిస్తున్నాం. బీ గుడ్ సీ గుడ్ డూ గుడ్ మీద నీ అభిప్రాయం ఏంటో మాతో షేర్ చేసుకుంటావా?
10: Yes. Be good, do good, say good. మంచి విను, మంచి మాట్లాడండి, మంచినే చూడండి.
7: ఓకే.
10: నెక్స్ట్ బీ గుడ్ అంటే ఇప్పుడు మనము ఎవరితో అయినా చాలా మంచిగా ప్రవర్తించాలి. ఐదో ఎదుటి వాళ్ళు మనతోని ఎలా ప్రవర్తించినా మనం వారితో చాలా మంచిగా ప్రవర్తించాలి. ఐదర్ వాళ్ళు మనతో చాలా బ్యాడ్ గా ప్రవర్తించినప్పటికీ దట్ డజంట్ మీన్ మనం కూడా వాళ్ళతో చాలా రూడ్ గా బిహేవ్ చేయాలి అని. మనం మంచిగా వాళ్ళతోని బిహేవ్ చేసినప్పుడు వాళ్ళు అది తెలుసుకొని ఆటోమేటికలీ వాళ్ళు కూడా మనతోని మంచిగా ప్రవర్తించడానికి ట్రై చేస్తారు.
7: ఓకే.
10: సో ఇలా మనం చేయడం వల్ల మన ఈ పాజిటివ్ బిహేవియర్ ఇలా ఉండడం వల్ల మంచి ప్రవర్తన వల్ల లోకంలో ఒక చేంజ్, ట్రెమెండస్ చేంజ్ అనేది వస్తుంది.
7: ఓకే.
10: నెక్స్ట్ కమింగ్ టు డూ గుడ్.
7: ఓకే.
10: డూ గుడ్ అంటే మనం అందరికి మంచి పనులు చేయాలి. మనకి ఏ రీజన్ లేదు దట్ మనం ఎవరికి హాని కలిగించకూడదు.
7: ఓకే.
10: ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేయలేకపోతే మనం అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోవాలి, కానీ అదే ఇష్యూ మీద క్రిటిసైజ్ చేయడం కానీ దాని గురించి స్టోరీస్ చెప్పడం, వాళ్ళని క్రిటిసైజ్ చేయడం ఇవన్నీ చేయకూడదు. మనం ఏ పని అయినా చేసే ముందు ఒకటికి 4 సార్లు ఆలోచించి చేయాలి, మనం చేస్తున్నది కరెక్టా తప్పా అని ఆలోచించి చేయాలి.
7: ఓకే.
10: మన మంచి పనులు లోకానికి అవసరం, కానీ లోకానికి అవసరమయ్యే మంచి పనులు మనం చేయలేము. అట్లీస్ట్ మన వల్ల వచ్చే మంచి పనులు లోకానికి అయితే చాలా అవసరం ఉంది. దీని వల్ల ఒక సొసైటీ నుండి దేశం అలా మొత్తం అభివృద్ధి చెందుతుంది.
7: ఓకే.
10: నెక్స్ట్ కమింగ్ టు సీ గుడ్.
7: ఓకే.
10: భగవంతుడు మనకి చాలా పెద్ద బహుమతి ఇచ్చాడు, కళ్ళని. చాలా మంది అంగ కళ్ళు లేని వారు ఉంటారు, వాళ్ళకి దొరకని ఆపర్చునిటీ కూడా మనకి దొరికింది. సో ఆ ఆపర్చునిటీ మనకి దేవుడు ఇచ్చినందుకు మనం చాలా ధన్యవాదాలు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి. సో మనకి కళ్ళు ఇచ్చినందు వల్ల మనం ఎప్పుడు మంచినే చూడాలి, ఆ కళ్ళతోని మంచి పనులే చేయాలి. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నారు అంటే మనం దాన్ని సాల్వ్ చేయగలిగితే సాల్వ్ చేయాలి, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలి.
7: మీరు ఎవరైనా ఎవరి దగ్గరైనా స్ఫూర్తి పొందారా, ఎలా పాటిస్తున్నారు దాన్ని?
10: యా, నేను మా ఇంగ్లీష్ మేడం నుండి స్ఫూర్తి పొందాను.
7: ఓకే.
10: నా డైలీ రొటీన్ లైఫ్ లో నేను దీన్ని ఆచరిస్తున్నాను.
7: ఎలా పొందారు స్ఫూర్తి?
10: అందరినీ ప్రేమించడం.
7: ఓకే.
10: సహాయం చేయడం.
7: ఓకే.
10: నెక్స్ట్ అబద్ధాలు ఆడకుండా ఎప్పుడు సత్యంగానే ఉండడము, కోపం వచ్చినప్పుడు తగ్గించుకోవడం. లైక్ నేను నా కోపాన్ని ఎలా తగ్గించుకుంటాను అంటే నాకు కోపం వచ్చినప్పుడు ఐదో నేను 1 to 10 నెంబర్స్ కౌంట్ చేస్తాను, లేదంటే ఓం శ్రీ సాయిరామ్ అని మనసులో అనుకుంటాను, సో దట్ నా కోపం తగ్గుతుంది. అండ్ నా కోపం రావడానికి గల కారణాలు తెలుసుకుంటాను, అసలు నా కోపం ఎందుకు వచ్చింది, నేను ఏం మాట్లాడితే ఎదుటి వారు నా మీద కోపడ్డారు.
7: ఓకే, చాలా బాగా చెప్పావాక, మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను. సాయిరామ్
10: సాయిరామ్
2: సహనా వవతు సహనౌ భునక్తు అని ఈ వేద మంత్రం గురు శిష్యుల సంబంధం తెలిపే మంత్రం కదన్నయ్య.
1: అవును చెల్లి.
2: గురు శిష్యుల ఇద్దరూ కలిసి జీవించాలి, కలిసి భుజించాలి, ఇద్దరూ కలిసి ఒక గొప్ప కార్యాన్ని సాధించాలి. అటువంటి గురు శిష్యుల మధ్య ఎటువంటి ద్వేషము ఉండకూడదు అని దీని అర్థం కదన్నయ్య.
1: అవును చెల్లి.
2: అటువంటి గురువుల ద్వారా మనం ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చు.
1: ఖచ్చితంగా. ఇది వింటుంటే తిక్కన గారు భారతంలో చెప్పిన పద్యభావం గుర్తుకు వస్తుంది చెల్లి.
2: చెప్పన్న.
1: ఇతరులు మనకి ఏది చేస్తే మనం బాధపడతామో అది మనం ఇతరులకు చేయకూడదు, అదే అన్ని ధర్మాల కన్నా ఉత్తమమైన ధర్మం. ఇప్పుడు పుట్టపర్తిలో ఉంటున్న నా స్నేహితుడు ధీరజ్ కి ఫోన్ చేసి తన అభిప్రాయం కూడా తెలుసుకుందాం.
2: ఓకే.
11: సాయిరామ్.
1: సాయిరామ్, ధీరజ్ ఎలా ఉన్నారు?
11: బాగున్నాను.
1: ఓకే, సో ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నమాట.
11: చాలా మంచిది.
1: సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను.
11: ధన్యవాదములు.
1: సో ధీరజ్, స్వామి చెప్పిన బి గుడ్ సి గుడ్ డూ గుడ్ ని మనం ఎప్పుడు ఫాలో అవడానికి నువ్వు ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఫాలో అవుతున్నావో మాతో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ షేర్ చేసుకుంటావా?
11: నేను నాకు స్ఫూర్తిదాయకం అనేది స్వామి మాత్రమే.
1: ఓకే.
11: నాకు స్ఫూర్తిని కలిగించినటువంటి వారు స్వామి. స్వామి మాటలు, స్వామి చెప్పిన ప్రతి మాట నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయి. స్వామి సన్నిధిలో ఒకరోజు కూర్చొని ఉండగా ఆ సన్నిధిలో ప్రదర్శించిన నాటకంలో స్వామి మాట్లాడిన మాటలు నాకు చాలా బాగా అనిపించాయి. మన జీవితంలో ఉన్న ప్రతి కష్టం, మన జీవితంలో ఉన్న ప్రతి నష్టం ఒకానొక సమయంలో ముగిసిపోవాల్సిందే అన్న ఈ మాటలు నాకు చాలా బాగా అనిపించాయి. ఇలా స్వామి చెప్పిన ప్రతి మాట నాకు స్ఫూర్తిదాయకమే.
1: సో నువ్వు స్వామి నుంచి మంచి విషయాలు నీ జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు?
11: ప్రతి మనిషి జీవితంలో సహాయం చేయడం అనేది ఒక వరం లాంటిది. అందరికీ సహాయం చేయాలనిపించవచ్చు, కానీ చేయలేకపోవచ్చు, ఎందుకంటే వారికి సమయం అనుకూలించకపోవచ్చు. నాకు గుర్తున్నంత వరకు నాకు గత కాలంలో ఆ అవకాశం లభించింది. ఒక ఆమె అలా రోడ్డు వైపున తన బిడ్డను సంఖలో ఎత్తుకొని బిందెను తలపై మోస్తూ రోడ్డు వైపున వెళ్తూ ఉంది. ఆ సమయంలో నేను సైకిల్ మీద ఇంటికి వెళ్తూ ఉన్నాను. ఆ సమయంలో నేను ఆమెకు సహాయపడగలిగాను. ఆమె బిందెను నా సైకిల్ పై ఉంచుకుని ఆమె ఇంటి వద్ద వరకు సహాయపడగలిగాను. అలా నాకు ఆ రోజు సహాయం చేసే అవకాశం లభించింది. అలాంటి అవకాశం మళ్ళీ వస్తుందని వేచి ఉంటున్నాను.
1: ఓకే, చాలా చక్కగా చెప్పారు ధీరజ్. సాయిరామ్.
11: సాయిరామ్.
1: ధీరజ్ మాటలు విన్నాక నేను కూడా స్ఫూర్తి గురించి కొంచెం చెప్తాను చెల్లి.
2: తప్పకుండా.
1: కొంతమంది ఏదైనా చేస్తే మనం స్ఫూర్తి చెందుతాం, కొంతమంది ఏదైనా మాట్లాడితే మనకు ఉత్తేజంగా కలిగి మనం స్ఫూర్తి చెందుతాం, కొంతమంది ఏదైనా మంచి పని చేస్తే మనం కూడా దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మన దృష్టి, మన అవయవాల్ని ఎప్పుడు కూడాను మన చుట్టుపక్కల ఉన్న మంచిని గ్రహించి దాన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ, బ్రూస్ అనే ఒక మహారాజు తన శత్రు సైన్యంతో పోరాడుతూ వాళ్ళ వీర విహారం తట్టుకోలేక ఒక గుహలోకి వెళ్లి తన తల దాచుకుంటాడు. ఆ సమయంలో ఒక సాలెపురుగు తన గూడు కట్టుకుంటూ ఎన్నోసార్లు కింద పడిపోతూ ఉంటుంది. కానీ చివరికి ఎన్నిసార్లు కింద పడిపోయినా తానందడు తానే మళ్ళీ పైకి లేచి చివరికి తన గూడు తనకు తానే కట్టుకుంటుంది. ఈ సంఘటనను చూసి స్ఫూర్తి చెందిన బ్రూస్ రాజు జీవితంలో ఏ పాఠం నేర్చుకున్నాడో తెలుసా చెల్లి?
2: తెలుసన్నయ్య.
1: చెప్పు.
2: మన గమ్యం చేరే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా మనం దాన్ని ఎదుర్కొని మన గమ్యం చేరాలి.
1: అవును, కరెక్ట్ గా చెప్పావు.
2: పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గడు దాకా అట్టి ఉండు
1: అవును, దాని అర్థం కూడా ఏంటో చెప్తావా?
2: మన గమ్యం ఏమనుకున్నామో అది చేరే వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి.
1: కరెక్ట్ గా చెప్పావు చెల్లి. ఇప్పుడు విజయవాడలో ఉంటున్న నా స్నేహితుడు భానుకి ఫోన్ చేసి తన అభిప్రాయం తెలుసుకుందాం.
2: అలాగే.
1: సారాం భాను, రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాం.
12: సారాం విహారీ,
1: ఎలా ఉన్నారంతా?
12: బానే ఉన్నాము.
1: అంతా బానే ఉన్నాం భాను. ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట. సో ఈ సందర్భంగా మనం మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను భాను.
12: థ్యాంక్స్ విహారీ.
1: సో స్వామి చెప్పిన బి గుడ్, సి గుడ్, డూ గుడ్ అనే వాక్యాన్ని నువ్వు ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని ఫాలో అవుతున్నావో మాతో కొంచెం షేర్ చేసుకుంటావా?
12: షేర్ చేసుకుంటాను.
1: చెప్పండి.
12: నేను మా నాన్నని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఆయన చేసిన మంచితనము, ఆయన చెప్పిన మంచి మాటలు, ఆయన సమయపాలనగా ఉండడము, మంచి మాటలు చెప్పడం, అందరినీ సమానంగా చూడటం, ఎవరిని ఎక్కువగా తక్కువగా చూడకుండా ఉండటం, అందరినీ సమానంగా చూసి
1: ఓకే
12: ఎదుటి వారు బాధపడుతుంటే ఓదార్చడం అలా నేర్చుకున్నాను.
1: ఓకే. సో నువ్వు మీ నాన్నగారి దగ్గర నుంచి ఎంతో మంచి నేర్చుకున్నావు కదా, దాన్ని నువ్వు నీ జీవితంలో ఎలా ఫాలో అవుతున్నావో కూడా చెప్తావా?
12: అంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా అవసరమైతే అట్లా షేర్ చేసుకోవడం, అంటే ఫుడ్ అట్లా షేర్ చేసుకోవడము, హెల్ప్ చేయడం, అట్లా మంచిగా మాట్లాడటము, ఎవరితో కోపంగా ఉండటము అట్లా కాకుండా సమయపాలనగా ఉండడం అట్లా.
1: ఓకే. మరి నువ్వు ఈ మంచి విషయాలన్నీ ఇంకెవరితో కూడా ఇలా ఉండాలి ఇలా అన్నకూడదని గైడ్ చేస్తూ ఉంటున్నావా?
12: అంటే నేను మా తమ్ముడితో చెప్తూ ఉంటాను.
1: ఓకే. ఓకే, తమ్ముడితో ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటున్నావు అన్నమాట. ఓకే, చాలా బాగా చెప్పావు సాయిరామ్. భాను నా చిన్ననాటి స్నేహితుడు చెల్లి. నాకు భాను గురించి బాగా తెలుసు. దశరథుడికి శ్రీరాముడు అంటే ఎంత ఇష్టమో, అలాగే శ్రీరాముడికి దశరథుడు అంటే ఎంత ఇష్టమో, తన భానుకి తన తండ్రి అంటే అంత ఇష్టం చెల్లి. తన తండ్రి నేర్పిన క్రమశిక్షణ ఎప్పుడు అతనికి శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది.
2: ఓకే, ఈ వయస్సులో మనకి తల్లిదండ్రులే స్ఫూర్తి.
1: అవును,
2: మాటల్లో సాఫ్ట్నెస్, పనుల్లో షార్ప్నెస్, ఇవన్నీ ఎక్కువ సమయం మనతో గడిపే తల్లిదండ్రుల నుండే నేర్చుకోవచ్చు.
1: అవును చెల్లి, చాలా కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు మనం విజయవాడలో ఉంటున్న షణ్ముఖకి ఫోన్ చేసి తన ఏం చెప్తాడో కూడా చూద్దాం.
2: అలాగే.
1: సారాం షణ్ముఖ.
13: సారాం విహారి,
1: ఎలా ఉన్నారు?
13: బానే ఉన్నాము. మీరందరూ ఎలా ఉన్నారు?
1: అంతా బానే ఉన్నాం షణ్ముఖ. ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట. సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను షణ్ముఖ.
13: చాలా ఆనందంగా ఉంది, ధన్యవాదాలు.
1: ఓకే, ఒక చిన్న ప్రశ్న షణ్ముఖ. మన స్వామి చెప్పిన బి గుడ్, సి గుడ్, డూ గుడ్ వాక్యాన్ని ఎవరి నుంచి స్ఫూర్తి చెంది నువ్వు ఫాలో అవుతున్నావో మాతో కొంచెం షేర్ చేసుకుంటావా?
13: నేను మా అమ్మ దగ్గర నుంచి స్ఫూర్తి చెందుతూ ఉన్నాను. మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, ఎల్లప్పుడు సత్యాన్నే చెప్పు, మంచి నడవలనే నడువు, ఎవరు మంచి చెప్తే మంచి దారినే నువ్వు నమ్ము, చెడుని అసలు నమ్మద్దు వినద్దు అని చెప్పింది. ఇంకా మా అమ్మ దగ్గర నుంచి నేను ఇది క్రమశిక్షణగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను.
1: ఓకే, సో ఇంకా నీ చుట్టుపక్కల నుంచి కానీ, ఫ్రెండ్స్, స్కూల్ నుంచి కానీ ఏమేమి నేర్చుకున్నావు కూడా చెప్తావా?
13: ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరితో ఆనందంగా ఎలా గడపాలి,
1: ఓకే,
13: అందరికి ఎలా సహాయం చేయాలి అని నేర్చుకున్నాను.
1: ఓకే, సో నువ్వు నీ చుట్టుపక్కల నుంచి ఇంత మంచి నేర్చుకున్నావు కదా, దాన్ని నువ్వు ఎలా ఫాలో అవుతున్నావు కూడా షేర్ చేసుకోవా?
13: అలాగే, నేను ఎవరితో మాట్లాడినా నేను ఎప్పుడు నిజమే చెప్తాను, మరియు ఎక్కడికి వెళ్ళినా నేను క్రమశిక్షణగానే ఉంటాను, అందరితోనూ సరదాగా ఆనందంగా గడుపుతాను.
1: ఓకే ఓకే షణ్ముఖ, చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు.
13: ధన్యవాదాలు.
1: ఈ షణ్ముఖాచల్లి పాజిటివ్ థింకింగ్ తో ఉంటూ తన అమ్మని అన్నని లక్ష్మణుడు తన అన్న అయిన రాముడిని ఎలా ఫాలో అవుతుంటాడో అలాగే మంచిని ఫాలో అవుతూ ఉంటాడు చెల్లి.
2: ఓ, అందరికి అమ్మ మొదటి గురువు, అందుకే మాసుదేవో భవ అని అంటారు కదన్నయ్య.
1: అవును,
2: అమ్మని నాన్నని గురువుని దైవంగా భావించి వారిని పూజించాలి. మనలాంటి వారందరికీ తల్లిదండ్రులే స్ఫూర్తి. అటువంటి తల్లిదండ్రులకే సాయిమాతే స్ఫూర్తి.
1: అవును చెల్లి, చాలా కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు నేను కూడా నా అకౌంట్స్ టీచర్ దగ్గర నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను చెల్లి. ఆయన పేరు నరసింహారావు సార్. సో మరి ఆయనకి కూడా ఫోన్ చేసి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందామా?
2: ఖచ్చితంగా అన్నయ్య.
14: హలో,
1: నమస్తే సార్. నేను విహారీ, రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాను.
14: హలో
1: హలో సాయిరామ్ సార్, నేను మీ స్టూడెంట్ విహారీని, రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సో సార్, మీరు ఎంతో మంది స్టూడెంట్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారు. మాకెంతో ప్రేమగా చెప్పారు, మమ్మల్ని ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో ఇన్స్పైర్ చేస్తున్నారు స్వామి టీచింగ్స్ మీద. సో మీరు ఇంత మంచి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, ఎవరి నుంచి స్ఫూర్తి పొంది ఈ మంచి పనులన్నీ మాకు షేర్ చేసుకుంటున్నారు, అవి మాతో షేర్ చేసుకోరా?
14: అంటే మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. మనకందరికీ, నాకే కాదు అందరికీ, ప్రపంచంలో అందరికీ ఎవరైతే ఇన్స్పిరేషనో ఆ మహానుభావుడే నాకు కూడా ఇన్స్పిరేషన్. నేను పెద్దగా చేస్తుంది ఏమీ లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే స్వామి మనకు నేర్పించిన దానిలో ఏదో ఒక వంతైనా మనం ఆయన పిల్లలకి చెప్పగలిగితే, చేసి చూపించగలిగితే ఏదో స్వామి కొంచెం సంతోషిస్తారేమో అన్న ఆశ. అంతకన్నా ఏమీ లేదు హరి, ఇందులో పెద్దగా డీప్గా వెళ్ళిపోవాల్సింది నాకైతే ఏం కనిపించట్లేదు. ఏదో స్వామి చెప్పింది మనం పాటిస్తున్నామా లేదా, ఆ సింపుల్ దాన్ని మనం పట్టుకుని ముందుకు వెళ్ళిపోతే అదంతా ఇన్స్పిరేషన్, పర్స్పిరేషన్ అంటావా, అదంతా ఎవరినో ఇన్స్పైర్ చేయాలని మనం ఏం పని చేయం. స్వామి చెప్పింది మనం నడుచుకుంటూ పోతే ఆటోమేటిక్ గా ఎవరికైతే భక్తి ఉందో, ఎవరి మీద అయితే స్వామికి గురు ఉందో, ఆటోమేటిక్ గా వాళ్ళు వాళ్ళంత వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. మనం చేయవలసింది మనం స్వామి మాట ముందు నడవడం అంతే.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
14: నా ఉద్దేశం సరేనమ్మా.
1: ఓకే సార్, సాయిరామ్.
14: సాయిరామ్, సాయిరామ్.
1: ఈ సిచ్యువేషన్ లో చెల్లి, నేను కూడా ఆయన గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను.
2: చెప్పన్నయ్య.
1: నేను 11th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు చాలా కష్టమయ్యేది అకౌంటెన్సీ సబ్జెక్ట్. సో నాకే డౌట్స్ వచ్చినా ఆయన దగ్గరికి వెళ్లి చాలా ఇబ్బంది పెట్టి అడిగేవాడిని. కానీ ఆయన మాత్రం నేను ఎన్నిసార్లు వెళ్ళినా నవ్వుతూ ప్రేమగా ఉత్సాహంగా అలాగే అన్నిసార్లు సమ్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నేను ఇప్పుడు ఇలా అన్నాను అంటే, చక్కగా అకౌంట్స్ లో చేస్తున్నాను అంటే అది ఆయన వల్లే చెల్లి.
2: సార్ చాలా బాగా చెప్పారు కదన్నయ్య.
1: అవును చెల్లి,
2: ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదే.
1: ఇప్పుడు మచిలీపట్నంలో ఉంటున్న శ్రీవత్సవ అనే నా ఫ్రెండ్ కి కాల్ చేసి తన అభిప్రాయం కూడా తెలుసుకుందాం చెల్లి.
2: అలాగే.
1: సాయిరామ్ శ్రీవాస్తవ, రేడియో సాయి నుంచి విహారీ మాట్లాడుతున్నాను.
15: సాయిరామ్ సార్,
1: సో ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వాళ్ళు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను శ్రీవాస్త.
15: ధన్యవాదములు.
1: సో ఒక చిన్న ప్రశ్న, నిన్ను హాస్టల్లో గాని బయట ఎక్కడ గాని ఎంతో మందితో మంచి మంచిగా మాట్లాడటము, ఎంతో మంచి సేవ చేయడము, ఎవరికైనా సేవ అంటే నువ్వు ఫస్ట్ ఉంటావు. సో ఆ భావం నీకు నువ్వు ఎవరి నుంచి చూసి నేర్చుకున్నావో మాతో కూడా షేర్ చేసుకుంటావా?
15: తప్పకుండా
1: చెప్పండి.
15: నేను హాస్టల్లో కొన్ని మంచి గుణాలు నేర్చుకున్నాను. కొన్ని మంచి గుణాలేమో క్రమశిక్షణ, క్రమశిక్షణ అనేది మనం రోజు స్వామి ఉపన్యాసంలో వింటూ ఉన్నాము. స్వామి చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు ఏ చోటలో ఉన్నా క్రమశిక్షణ పాటించాలి అని. అందుకని చెప్పి క్రమశిక్షణ పాటించాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. స్వామినే స్ఫూర్తిగా తీసుకుని నేను క్రమశిక్షణ పాటించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకొకటి, పెద్దల్ని గౌరవించడం. పెద్దల్ని గౌరవించడం అనేది మన చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూ ఉన్నారు. మన అధ్యాపకులు, మన స్వామి, మన పెద్దలు అందరూ పెద్దల్ని గౌరవించండి అని చెప్పారు. అందుకని పెద్దల్ని గౌరవించడం కి కూడా మన స్వామి స్ఫూర్తిగా పెద్దల్ని గౌరవిస్తూ పాటిస్తున్నారు.
1: ఓకే, మరి నువ్వు ఇవన్నీ హాస్టల్లో కాక హాస్టల్లో మాత్రమే కాకుండా బయట ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు కూడా మాతో షేర్ చేసుకోవా.
15: స్వామి చెప్పినట్టు ఒక మంచి గుణం నేర్చుకున్న తర్వాత అది చేసి చేస్తే మంచిది, అది చేయడంలో ముఖ్యము. అందుకని చెప్పి నేను క్రమశిక్షణ అనేది చూట మారినా సరే పాటించడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే ఈ పెద్దల్ని గౌరవించడం, పెద్దల్ని కనిపించినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను.
1: ఓకే, చాలా చక్కగా చెప్పావు. మనం మళ్ళీ కలుసుకుందాం శ్రీవాస్తవ. సాయిరాం.
15: సాయిరాం.
1: ఇందాల మనం చెప్పుకున్నట్లు జీవితంలో మనకి రక్షణగా ఉండేది డిసిప్లిన్ చెల్లి. అలాంటి క్రమశిక్షణని ఇక్కడ మనం హాస్టల్లో ఉంటూ సాయిరాముడు చెప్పిన మార్గంలో చక్కగా శిక్షణ పొందుతున్నాము.
2: అవునన్నా, మన మిత్రులందా చెప్తుంటే నాకు రామాయణంలోంచి ఒక సంఘటన గుర్తొస్తుందన్నయ్య.
1: చెప్పు చెల్లి.
2: హనుమంతుడు సీతమ్మ వారిని వెతుకుతూ లంకకు వెళ్లాడు. అక్కడ రామనామం జపిస్తూ పూజ చేస్తున్న విభీషుణ్ణి చూశాడు. పూజ నామస్మరణ మాత్రమే కాదు, రామకార్యంలో కూడా పాల్గొనాలి అని హనుమంతుడు బోధించాడు. హనుమంతుడు మాటలకి స్ఫూర్తి చెందిన విభీషణుడు రావణాసుని ఎదిరించి రామకార్యంలో పాల్గొన్నాడు. ఇది స్ఫూర్తి అంటే కదన్నయ్య.
1: అవును చెల్లి. కాబట్టి మనకు సాయిరాముడు చెప్పిన విషయాలు మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఖచ్చితంగా పాటించాలి.
2: అవునన్నయ్య.
1: ఇప్పుడు ధర్మవరంలో ఉంటున్న నా మిత్రుడు రోహన్ కి కాల్ చేసి అతని అభిప్రాయం కూడా తెలుసుకుందాం.
2: అలాగే
16: ఆపాలంటే మనం మన ఇళ్లలోనే ఉండాలి. కేవలం ముఖ్యమైన పనుల కోసం మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. అప్పుడు కూడా పక్క వారి నుంచి కనీసం ఒక మీటర్.
1: సాయిరాం. రోహన్, రేడియో సాయి నుంచి మాట్లాడుతున్నాం. విహారీ.
17: సాయిరాం విహారీ.
1: ఎలా ఉన్నారంతా? బానే ఉన్నారా?
17: అంతా బానే ఉన్నారు. మీరెలా ఉన్నారు?
1: అంతా బానే ఉన్నాం రోహన్. ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారు 9వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట. సో ఈ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు అనే అంశంలో స్ఫూర్తి అనే కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను.
17: చాలా ఉత్సాహంగా ఉంది విహారి.
1: ఒక చిన్న ప్రశ్న రోహన్, నువ్వు స్వామి చెప్పిన బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్ అనే వాక్యాన్ని ఎలా ఫాలో అవుతున్నావు? ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఫాలో అవుతున్నావో మాతో కొంచెం షేర్ చేసుకుంటావా?
17: తప్పకుండా
1: చెప్పండి.
17: నేను జీవితంలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలలో మా హాస్టల్ యొక్క అత్యంత ముఖ్యమైన వ్యక్తి నుండి నేర్చుకున్నాను. ఆయనే వేంబుప. నువ్వు అతను పేరు ద్వారానే తెలుసుకోగలవు ఆయన మనందరికి తాత లాంటి వారని.
1: అవును,
17: నేను ఆయన నుండి నేర్చుకున్న పాఠాలను నీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
1: ఖచ్చితంగా చెప్పండి.
17: మొదటిది అంకిత భావం. మా హాస్టల్లో గది శుభ్రత కోసం బహుమతులు ఇవ్వబడతాయి. అందుకు పా శుభ్రతకు మార్క్స్ ఇస్తారు. ఆయన 80 సంవత్సరాలు అయినా మార్క్స్ ఇవ్వడానికి మా హాస్టల్ యొక్క 3 అంతస్తులు పైకి మరియు కిందకి నడుస్తారు. నిజంగా ఈ కాలంలో ఎవరు అవ్వతాతలు ఇలా ఉంటారు? ఈ వయసులో మంచి విశ్రాంతి చాలా అవసరం. కానీ వేంబుప మాత్రం హాస్టల్ కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమే.
1: కరెక్ట్గా చెప్పా.
17: మార్క్స్ ఇవ్వడం పెద్ద పనేమీ కాదు, కానీ ఆయన మాత్రం ఇది స్వామి ఇచ్చిన పని అనే భావంతో పూర్తి చేస్తారు. నేను కూడా నాకు ఏదైనా పని ఇవ్వబడితే అది సంపూర్ణ శ్రద్ధతో చేయడానికి ప్రయత్నిస్తున్నాను. రెండవది నిస్వార్థ ప్రేమ. మా హాస్టల్ యొక్క వంటగది సిబ్బంది మరియు భోజనశాలకు పా నిర్వహిస్తారు. నేను ఓ జ్ఞాపకాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
1: ఖచ్చితంగా.
17: ఇది పోయిన సంవత్సరం స్పోర్ట్స్ మీట్ సీజన్ లో జరిగినది. ప్రతిరోజు మా హాస్టల్లో డిన్నర్ 7:30 అయిపోతుంది, కానీ ఆ రోజు మాత్రం మేము 9:15 డైనింగ్ హాల్ కి వచ్చాము. అక్కడ పా మా కోసం వేచి ఉన్నారు. ఆయన మా అందరికి భోజనం వడ్డించారు. నేను పక్కకెళ్లి అడిగాను, పా నీవు భోజనం చేశారా? అప్పుడు పా ఏమన్నారంటే, నేను ఇంకా భోజనం చేయలేదు, నేను మీ అందరి కోసమే వేచి ఉన్నాను, మీరు తిన్న తర్వాతే నేను తినడం మొదలు పెడతాను. మీరందరూ స్పోర్ట్స్ మీట్ తో స్వామిని ఎంతో సంతోష పెడతారు కదా, అందుకని నేను కూడా స్వామిని సంతోష పెట్టాలని మీకోసం భోజనం వడ్డించాలని వేచి ఉన్నాను. మీ ద్వారా నేను స్వామిని సంతోష పెడతాను. ఇలా నేను ఈ రెండు అంశాలు మన పా నుంచి నేర్చుకున్నాను విహారీ.
1: సో ఇది నువ్వు రోజు నీ స్టూడెంట్స్ నీ ఫ్రెండ్స్ తో గానీ నీ పెద్దలతో గానీ ఇదంతా ఫాలో అవుతున్నావా?
17: ఫాలో అవ్వడం చాలా చాలా టఫ్ గా అనిపిస్తుంది అన్నమాట. ఇవి రెండు అంశాలు మాత్రమే, కానీ పాటించడానికి చాలా కష్టం అనిపిస్తుంది విహారి. మన స్వామి తప్ప ఈ లోకంలో ఎవ్వరు నిస్వార్థ ప్రేమను ఇవ్వరు. అందరికి కొంచెమైన స్వార్థం ఉంటుంది. ఒక తల్లికైనా తన బిడ్డ మాత్రమే ఎదగాలని అది కొంచెం స్వార్థమైనా ఉంటుంది. అందుకని మనం ఎవరితో అయినా గొడవ పడినా కూడా మనం అతనితో చాలా ప్రేమగా మాట్లాడేది, అదే కొంచెం టఫ్ అనిపిస్తుంది అన్నమాట విహారీ. కానీ ఎలా అయినా నేను ప్రయత్నిస్తున్నాను.
1: మన ప్రయత్నం మనం చేస్తే స్వామి ఆశీస్సులు ఎప్పుడు మనతో మన మీదే ఉంటాయి. చాలా బాగా చెప్పావు రోహన్. సాయిరామ్.
17: సాయిరామ్.
1: వెంబు సార్ 80 ఇయర్స్ పెద్దవారే అయినా మనందరితో మా అందరిలో కలిసి తెలియక ఒక టీనేజర్ లాంటి వారు చెల్లి ఆనందంగా ఉండడానికి, స్వామి కోసం విద్యార్థులకు సేవ చేయడానికి వయసు ఒక కారణం కానే కాదు అనే విషయం ఈయన దగ్గర నుంచి చక్కగా నేర్చుకోవచ్చు.
2: సో ఈ రోజు మనం ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాం కదన్నయ్య.
1: అవును చెల్లి.
2: మన మిత్రులు కూడా వారి జీవితంలో ఎలా స్ఫూర్తిని పొందారో విన్నాం కదా.
1: అవును.
2: అలాగే మనం ప్రతిరోజు కూడా మరొకరికి స్ఫూర్తిగా ఉండాలని మనం ప్రయత్నిద్దాం.
1: ఈ కార్యక్రమంలో మాతో పాల్గొన్న మిత్రులకు వింటున్న శ్రోతలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జయసారా.
18: ఫోన్ ద్వారా ముఖాముఖి కార్యక్రమం స్ఫూర్తి విన్నారు. సమర్పించిన వారు శైలశ్రీ విహారీ, ముక్తిశ్రీ ధీమా, అదిగో తిరుపతి బాల్ వికాస్ బృందం ప్రణమామి సాయిష అనే గీతంతో మరొకసారి మన ముందుకు వస్తోంది.

0: తిరుపతి బాల్ వికాస్ బృందం పాడిన ప్రణమామి సాయిష అనే గీతంతో నేటి మన రేడియో సాయి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ముగుస్తాయి.
1: నేటి కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరిపై స్వామి దివ్యాశీసులు సదా ఉండాలని కోరుతూ మీ వ్యాఖ్యాత యశోధర్ అభినందనలు, అలాగే
0: శ్రద్ధా అభినందనలు కూడా. రేడియో సాయి తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించే అవకాశాన్ని ప్రసాదించిన స్వామికి భక్తితో ప్రణమిల్లుతూ మా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. జయ సాయిరామ్.
2: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
3: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ట్రూత్ వెల్,
2: అతి జాగ్రత్తగా ఈ జీవితాన్ని కాపాడుకోవాలి.
3: దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ సేఫ్ గార్డ్ దెంసెల్వ్స్.
2: ఈ విధమైనటువంటి దీనిగా కాపాడుకున్నప్పుడే దీనికి మూడు ప్రమాణములు ప్రధానమైనటువంటిగా కనిపిస్తున్నాయి.
3: వెన్ వన్స్ దే సేఫ్ గార్డ్ దెంసెల్వ్స్ వి హావ్ త్రీ ఎవిడెన్స్.
2: విద్య చేసేటువంటి పనులు చాలా ప్రధానం, మూడే.
3: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ హియర్.
2: సర్వలోక హితే హరతః, అనగా అన్ని లోకమునకును హితమైనటువంటి దానిగా మనం జీవించాలి.
3: We should live in such a way so as to be acceptable to all the world.
2: Sarvajnana samayurtha, anaga annitti endukunu gnanam samatvanga untundali.
3: We should have the knowledge and the wisdom in all aspects of life.
2: Sarve guna samayurtha, sarva gunamulu kodunu ee vidyarthi endu abhivruddhi gaanchali.
3: Students should develop all types of virtues.
2: Ee manchi gunamulu taanu nimpukunnappude,
3: when once you develop virtues,
2: నీ యొక్క జీవితం అంతా కూడా మంచిగా రాణిస్తుంది.
3: యువర్ లైఫ్ విల్ షైన్ బ్రిలియంట్లీ.
2: కాన విద్యార్థులారా,
3: సో స్టూడెంట్స్,
2: ఇది మీకు గొప్ప అవకాశము.
3: ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ.
2: పవిత్రమైనటువంటి యొక్క దినంగా మీరు విశ్వసించాలి.
3: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ సీక్రెట్ డే.
2: సద్బోధనలు మీ హృదయంలో ప్రవేశించాలి.
3: సీ దట్ యూ లిసన్ టు గుడ్ సన్మార్గం
2: మీ యొక్క జీవితంలో ప్రవేశించాలి.
3: యూ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
2: సత్కీర్తిని మీరు ఆర్జించాలి.
3: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
2: నేను కోరేది అది ఒక్కటి.
3: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
2: మంచి పేరు తెప్పించుకోండి.
3: గెట్ ఎ గుడ్ నేమ్.
2: మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పించండి.
3: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్.
2: మీరు చదివినటువంటి ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తెప్పించండి.
3: గెట్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్ వేర్ యూ స్టడీ.
2: సహజంగా నీకు మంచి పేరు ప్రాప్తిస్తుంది.
3: దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ రెప్యుటేషన్.
2: కానా,
3: సో
2: మీరు చెడ్డ చేయటము గొప్పతనము కాదు.
3: నథింగ్ గ్రేట్ ఇఫ్ యు యాక్ట్ ఇన్ ఎ రాంగ్.
2: కీటకమైన కీడు చేస్తుంది. కీడు చేయటము మానవత్వము కాదు.
3: టు డూ

0: Wrong action is not a human quality.
1: నీవు దేనికి నీ భయపడనక్కర్లేదు.
0: You don't need to be afraid of anything.
1: సత్యానికి మాత్రమే నీవు భయపడు.
0: You should fear.
1: నీవు భయపడడానికి నీవు పశువు కాదు.
0: You are not an animal to have this fear.
1: భయపెట్టడానికి నీవు మృగం కాదు.
0: You are not an animal to have this trait of fear.
1: మనిషి.
0: You are a human.
1: కనుక నేను భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: Therefore, I should not be afraid of anything. I should not make others fear.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడే సమాజం కూడా నువ్వు బాగుపడుతున్నట్టు అవుతుంది.
0: When once you know this truth, you can rectify the correct the society.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు మాత్రం బాగుపడటమే కాకుండా మీ స్నేహితుడు, మీ మిత్రులు అనేక మంది ఉంటుంటారు. వారిని కూడాను ఈ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి వారిని కూడాను ధన్యులు చేయడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ ఓన్లీ బి గుడ్, యూ షుడ్ ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్ టు ట్రేడ్ అలాంగ్ దిస్ సీక్రెట్ పాత్ అండ్ రిడీమ్ దేర్ లైవ్స్. విత్ దీస్ వర్డ్స్ భగవాన్ బ్రింగ్స్ దిస్ కోర్స్ టు ఎ క్లోజ్.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2 తేదీలలో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను అందించడం జరిగింది. ఆగస్టు 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా పిల్లలు సమర్పించిన వివిధ కార్యక్రమాల సుమమాలలోని 4వ ఆఖరి భాగ పునఃప్రసారాన్ని శ్రోతలింతవరకు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@sssmediacenter.org గాని లేదా వాట్సాప్ ద్వారా 9393258258 కి గాని రాసి పంపగలరని ఆశిస్తున్నాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. స్త్రీలు కుటుంబంలో, సమాజంలో, ప్రపంచంలో తమ జీవితాలలో విభిన్న భూమికలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇహపర జీవిత సుఖశాంతులకు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. విశ్వాసమే మీ శ్వాసగా ఉండాలి అంటారు స్వామి. ఆ మాటను త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తూ, అక్షరాలా పాటిస్తూ తమ జీవన ప్రయాణాన్ని స్వామివారి బాటలో సాగిస్తున్న కొంతమంది మహిళల అనుభవాలను, వారు నేర్చుకున్న జీవిత పాఠాలను వారి మాటల్లోనే వింటూ స్ఫూర్తిని అందుకోవటానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే మా ఈ కార్యక్రమం సాయి పథంలో మహిళ.
1: ప్రార్థన అంటే అదివ్వు ఇదివ్వు అని కోరికల చిట్టాను భగవంతుని ముందు పెట్టడం కాదంటారు స్వామి. మరి ప్రార్థన అంటే శ్లోకాలు స్తోత్రాలు చెప్పటమా, లేక పూజలు వ్రతాలు చెయ్యటమా, పాటలు మాటల ద్వారా దేవుణ్ణి పొగడమా అనుకుంటే స్వామంటారు, భగవంతుడు మనకు ప్రసాదించిన ప్రతి చిన్నదానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకోవటం ప్రార్థన. ఆ కృతజ్ఞతాభావంతో తిరిగి భగవంతునికై ప్రతీక్షణం సేవ చేయటం నిజమైన ప్రార్థన. ఏదో ఉదయం పూజగదిలో సాయంత్రం భజనలో పాల్గొంటే మీరు పార్ట్ టైం డివోటీస్ అవుతారు, కాని ప్రతీక్షణం భగవంతుని మదిలో తలుచుకుని కృతజ్ఞతాభావంతో చేసిన ప్రతీ పని ప్రార్థనే, భగవంతుని అర్చనే అవుతుంది. కోరికలు తీరటం కోసం ఎంత ఆవేదనతో ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తామో, ఆ కోరికలు తీరిన తరువాత కూడా అంతే ఆర్తితో కృతజ్ఞతలు చెప్పుకోవటం నిజ భక్తుని లక్షణం. అటువంటి సదాలోచనకు ప్రేరణ కూడా స్వామే. ఈ సందర్భంలో శ్రీమతి అన్నపూర్ణ గారి గురించి మనందరం తెలుసుకోవాలి. మధురవాడ గ్రామస్థులైన వీరు విశాఖ జిల్లాలోని ఏకైక మహిళా కన్వీనర్గా స్వామి సేవలో ఉన్నారు. వీరి పరిచయాన్ని ఈనాటి సాయి పథంలో మహిళ కార్యక్రమంలో విందాం. పరిచయకర్త శ్రీమతి లలితా సాయి దగ్గుబాటి.
0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీమతి కె అన్నపూర్ణ గారు విశాఖపట్నంలో ఉంటున్నారు. వారు ఈరోజు మనతో తమ జీవితానుభవాలను పంచుకోవటం కోసం రేడియో సాయి బృందంతో మాట్లాడటానికి వచ్చారు. సాయిరాం అన్నపూర్ణ గారు.
2: సాయిరామండి.
0: అన్నపూర్ణ గారు, మీరు మన రేడియో సాయి శ్రోతలకు మిమ్మల్ని కొద్దిగా పరిచయం చేసుకుంటారా?
2: నా పేరు అన్నపూర్ణ. నేను హౌస్ వైఫ్ని. ఆర్గనైజేషన్ పరంగా భజన మండలి మహిళా కన్వీనర్ని. మా భర్త పేరు కె సూర్యనారాయణ రాజు. నాకు ఒకే పాప. పాప పేరు సాయి దివ్యశ్రీ. 10th class చదువుతుంది. స్వామి అనుగ్రహ ఆశీస్సులతో తను నాకు పుట్టడం జరిగింది. సాయిరా,
0: చాలా బాగుందండి. మరి మొదటిసారిగా స్వామిని గురించి మీరు తెలుసుకున్నది విన్నది ఎప్పుడు? అలాగే స్వామివారి దర్శనం మొట్టమొదటిసారి మీకు ఎక్కడ కలిగింది? ఈ విషయాలు చెప్తారా?
2: నేను ఫస్ట్ భజనలు చూసి భజనలకు వెళ్ళాలి అనే ఒక కోరికతోని భజనలు మా అంటే విశాఖపట్నంలో మధురవాడ అనే గ్రామంలో అక్కడ భజన జరుగుతుంటే వెళ్ళాను. 1993లో భజనకు వెళ్ళడం జరిగింది. 1994లో మొట్టమొదటిసారిగా స్వామిని పుట్టపర్తిలో స్వామి పుట్టు పండుగల వేడుకల్లో స్వామిని దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. 1995 నుంచి నేను ఒక సేవాదళిగా సర్వీసులు అన్ని పుట్టపర్తి వెళ్ళి చేయడం జరిగింది. నాకు 1986లో వివాహం జరిగింది. అప్పుడు నాకు 17 సంవత్సరాలు. అయితే స్వామి నాకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే భజనకి వెళుతూ స్వామిని వేడుకుంటూ ఉండేదాన్ని. స్వామి ఒక బిడ్డనివ్వు, ప్రసాదించు అని. ఎందుకంటే సమాజంలో అందరూ కూడా నాకు అప్పటికే 10 సంవత్సరాలు దాటిపోయినాయని, మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టలేదని చాలా మంది చేత గుడ్రాడని కూడా అనిపించుకున్నాను. ఆ బాధతో స్వామితో భజనలోకి వెళ్ళి రోజు కూడా ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ప్రార్థిస్తూ స్వామి సర్వీసులు చేయాలి, సేవలు చేయాలనే ఉద్దేశంతో 1995 నుంచి నేను స్వామి పుట్టపర్తి వెళ్ళి సర్వీసులు చేస్తూ ఉండేదాన్ని. 1999లో స్వామి నేను పుట్టపర్తి పుట్టు పండుగలకు సర్వీస్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చాక నాకు స్వామి కళ్ళలోని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో నీకు సంతానం కలుగుతుందని స్వామివారు చెప్పడంతో అక్కడ స్వామి నాకు స్వామిలాగా కనిపించలేదు. ఒక సాయిమాతగా స్వామి సారీ కట్టుకుని పట్టుచీర, గ్రీన్ కలర్ పట్టుచీర కట్టుకుని తల దువ్వుకుని ముడి పెట్టుకుని ముడి చుట్టూ పువ్వులు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కూర్చున్నారు. స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం రెసిడెన్షియల్లోనే నాకు ఇవ్వడం జరిగింది. అప్పుడు మాట్లాడుతూ స్వామి నాతోని నాకు బిడ్డలు కావాలి స్వామి అని అంటే తప్పకుండా తప్పకుండా అని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత 2000లో కూడా నేను సర్వీస్కి వెళ్ళాను. నవంబర్ ఎప్పుడు పుట్టుపండుగ సర్వీస్కి వెళ్తూ ఉండేదాన్ని. 2001లో సెప్టెంబర్ 5వ తారీఖు మా పాప పుట్టడం స్వామి అనుగ్రహ ఆశీస్సులతో. ఆ స్వామి అంటే ఆయన ఇచ్చిన మాట, నాకు కల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు చెప్పిన మాట నిజం చేసి నాకు చూపించారు. పాప పుట్టిన దగ్గర నుంచి ఒకటే తపన నాకు, అటువంటి భగవంతుడికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకుంటాను, నేను ఏమి ఇవ్వగలను అనే ఒక తపన నాలో ఉంటూ ఉండేది. పాప పెరుగుతుంది, ఆ పాపకి అక్షరాభ్యాసం అన్నప్రసరణ అన్నీ కూడా నేను పుట్టపర్తిలోనే జరిపించుకున్నాను స్వామివారాన్ని జన్మించినందుకు. ఆ తర్వాత నా తపన అలా ఉంటూ 2001లో పాప పుట్టింది. 2009 వరకు ఒకే తపన నాకు ఉంటూ ఉండేది, స్వామికి నేను ఇవ్వలేకపోతున్నాను, ఏమీ నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాను, సమాజంలో గుడ్రాలుగా అందరూ అంటుంటే విని తట్టుకోలేకపోయేదని. అంత బిడ్డని నాకు ఇచ్చారు, అటువంటి భగవంతుడిని నేను ఏ విధంగా ఆయన్ని ఇది చేయాలి అనే ఉద్దేశంతో బాధపడుతూ ఉండేదాన్ని.
0: భగవంతుడు భక్తులకు వరాలివ్వడం అనేది ఆయన ప్రేమకు చిహ్నం. ఆయనకి మన మీద అంతులేని ప్రేమ కాబట్టి మనం ఏదైనా కోరిన వెంటనే పాపం ఇచ్చేస్తారు. అలాగే స్వామికి భగవంతుడికి నచ్చే పని, స్వామికి సంతోషం కలిగించే పని ఏమైనా చెయ్యాలి అని భక్తులు అనుకోవడం చాలా విశేషం. మనం జనరల్లీ మనుషులం కాబట్టి తీసుకుంటాము మర్చిపోతాము. లవ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, సెల్ఫ్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్ అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ మీరు స్వామి మీకు ఇచ్చిన వరాన్ని గుర్తుంచుకుని అందుకు కృతజ్ఞత చూపించుకోవాలి అని తపన పడటం అనేది చాలా బాగుందండి. భక్తుడు భగవంతుడి కోసం ఆరాటపడడం. స్వామి యొక్క మార్గంలో మీరు మరి ఎలా నడుస్తూ వెళ్తున్నారు, దానికోసం మీరు ఏం చేస్తున్నారు?
2: నేను ఇంకా రోజు భజనలకు వెళుతూ ఉండేదని, నగర సంకీర్తనలకు వెళుతూ ఉండేది. చిన్న పాప అయినా పాపను తీసుకుని స్వామి కార్యక్రమాలు ఏవి కూడా మానేదని కాదు, వెళుతూనే ఉండేదని. రోజు వెళ్లేదని కానీ స్వామికి నేను ఏదన్నా చెయ్యాలి అనే సంకల్పం మట్టుకి గట్టి పడిపోతూ ఉండేది నాకు రోజు రోజుకి. నా నిజంగా స్వామి అంటే మన మనసులో ఏదున్నది సాయిమాతకి తెలుసు కాబట్టి నాలో ఉన్న ఆ తపన, ఆ కోరిక తీర్చాలనే ఉద్దేశంతో నాకు 2009లో స్వామి మందిరం కట్టే అవకాశం ఇచ్చారు. అంది సమాజంలో అక్కడ గ్రామంలో ఎవరో కూడా మందిరం కట్టడానికి ఒప్పుకోలేదు. ఆ సైట్ ఇచ్చిన ఆయన కూడా సైడ్ అయిపోయారు. ఆర్గనైజేషన్ పరంగా కూడా అందరూ కూడా అంటే ఆ వీధిలో పెట్టిన ఇబ్బంది వల్ల అందరూ కూడా సైడ్ అయ్యారు. ఎవరు నిలబడే పోయినా నేను అంటే ఒక మహిళని ఏం చేయగలను అనే ఇది నాకు రాలేదు. స్వామి నాకు ఆ థాట్ రానిలేదు, నేను చెయ్యగలను అన్న ఒక్కటే నాకు ఉండేది మనసులోని. ఎవరూ రాకపోయినా పర్వాలేదు, నేను కట్టాలి మందిరం, కట్టి స్వామిని అందులో పెట్టి ప్రతిరోజు భజనలు నారాయణ సేవలు చేసుకోవచ్చు, ఒక మందిరం అనేది ఉంటే ఈ గ్రామంలోననే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళాను. చాలా కష్టాలు పడుతూ 5 నెలల 20 రోజుల్లో 6 నెలలు తిరగంట మందిరం కట్టి ఓపెనింగ్ చేయడం జరిగింది. మ్యాన్ పవర్ లేదు, నా దగ్గర మనీ పవర్ కూడా లేదు. అయినా స్వామి అనుగ్రహ ఆశీస్సులతో నాలో ఉన్న తపన ఆయన అర్థం చేసుకుని నాకు తోడు నీడగా ఉంటూ నా కూడా ఉండి కట్టింది ఆయనే, కాకపోతే నా చేత ఒక పనిముట్టుగా నన్ను వాడుకున్నందుకు నేను ఎప్పుడు కృతజ్ఞత స్వామికి చూపిస్తూనే ఉంటాను. నేను 1993లో స్వామిని ఎప్పుడైతే భజనలో చూసినా అప్పుడే నాకు అద్దిగిపోయారేంటో మనసుకి, నా ఆత్మకి ఆయన ప్రేమని నేను అప్పటి వరకు చూడలేదు ఆయన్ని. నేను ఒక్కసారిగా నాకు మనసులోని ఆ ఇంట్లో మనిషిలాగా నేను అంత ప్రేమ పెట్టేసుకుని ఆయన దగ్గరే ఉండి నాకు ఆ మందిరం కడుతున్నప్పుడు ఎవరూ లేరనే ఫీలింగ్ నాకైతే ఉండేది కాదు. అందరూ ఎదురు తిరుగుతున్నారు, ఎలా కట్టాలనే ఆలోచన కూడా నాకు ఉండేది కాదు. స్వామి మందిరం కట్టాలి, స్వామి నా దగ్గర ఉన్నారు, స్వామి నాకు ఇంట వెంట జంట ఉంటారు అన్న నమ్మకంతో నేను మొదలుపెట్టాను. స్వామి నిజంగా ఒక అడుగు మన ముందే కేస్తే 10 అడుగులు నేను ముందుకేస్తాను బంగారు అన్న మాట స్వామి నా విషయంలో నిలబెట్టుకుని నాకు 10 అడుగులు కాదు 100 అడుగులు ముందుకేసి నడిపించి ఆ మందిరం నా చేత కట్టించుకున్నారు. ఎంతో మంది కట్టగలిగే సమర్థులు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరికి ఇవ్వని అవకాశం నాకు ఇచ్చారు స్వామి. నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత చూపిస్తూనే ఉన్నాను స్వామి మీద.
0: సంకల్పం గట్టిదైతే, సంకల్పం మంచిదైతే భగవంతుడి కృప ఎప్పుడూ ఉంటుందని స్వామి మరొకసారి మనకి నిదర్శనం చూపించారు. అన్నపూర్ణ గారు, మీరు మాటల్లో అన్నారు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఎవ్వరి సహాయం సహకారం లేకపోయినా కూడా ఈ మందిరం నిన్ను నిర్మించడంలో విజయం సాధించాను అని, అంటే ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందండి, వాటి గురించి కొద్దిగా ఏమైనా వివరించి చెప్తారా?
2: అంటే మందిరం అంటే ఆ వీధిలో అందరూ కూడా ఏంటో మందిరం కడుతున్నాము, ఇక్కడ ఏదో న్యూసెన్స్ వాళ్ళకి ఏదన్నా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో వారందరూ కూడా అబ్జెక్షన్ చేయడం జరిగింది. అయితే అలాంటిది ఏమీ ఉండదు, బాల వికాస్ జరుగుతుంది, మీ పిల్లల్ని బాల వికాస్కు పంపించవచ్చు, మందిరం ఉంటే ఒక డాక్టర్ వస్తాడు, మందులు మీకు ఏమైనా ఒంట్లో బాగుతే మందులు ఇస్తారు, నారాయణ సేవ అవుతుంది, ఇలా భజన అవుతుంది సాయంత్రం పూట, అన్ని మంచి కార్యక్రమాలని చెప్పు చూసినా సరే వాళ్ళు ఎవరూ కూడా వినిపించుకోలేదు. మందిరాలు అయ్యి కట్టే ఇటు ఇక్కడ ఏమీ పెట్టద్దు, నిజంగా ఇక్కడ కడితే మిమ్మల్ని కుక్కను తరిమినట్టు తరుముతాము అని ఆ సమాజంలో అందరూ కూడా ఎవరు ఇది చేయలేదు. అయినా సరే కట్టాలి స్వామి, అక్కడ ఆయన పేరుని రిజిస్ట్రేషన్ చేసాము ఆ సైట్ని, అక్కడ స్వామి మందిరం కట్టాలంటే అది స్వామి సంకల్పమే, ఎందుకంటే స్వామి అక్కడ వెలవాలనుకున్నాడు కాబట్టి అక్కడ వెలవడానికని సైట్ అయ్యి ఆయన చూసుకున్నదే, మనం అంటే నేను చూసిందేం కాదు, నేను కట్టిందేం కాదు, అంతా ఆయన సంకల్పంతోనే. అక్కడ కట్టడానికి ఒక సిమెంట్ లారీ కూడా రానిచ్చేవారు కాదు, బోరు కొట్టదామంటే బోర్వెల్ లారీ కూడా రానిచ్చేవారు కాదు ఆ రోడ్లో. వాళ్ళందరినీ బతిమలాడి ఎన్ని చేసినా సరే దేనికి, ఈ వీధిలోకి ఈ రోడ్డు పాడైపోతుంది అని అబ్జెక్షన్ చేసి ప్రతిదానికి ఆటంకాలు అలా పెడుతూనే ఉండేవారు. ఏ పని చేసినా రోడ్డు మీద కొంచెం ఇసుకొచ్చినా ఏమన్నా వచ్చినా వెంటనే వాళ్ళందరూ కట్టకట్టుగా వచ్చేసేవారు, వచ్చి ఇలాగ న్యూసెన్స్ మాకు ఇదే చెప్పాం అందుకనే అనేసి అంటూ ఉండేవారు. అలా జాగ్రత్తగా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరి చేత ఏమనిపించుకోకుండా ఆ మందిరం స్వామి అనుగ్రహ ఆశీస్సులతో కట్టడం జరిగింది. ఇప్పుడు కట్టాక వాళ్ళందరిలో కూడా మార్పు అనేది, అదే వాళ్ళందరూ ఒప్పుకోకపోతే నేను ఆ ఊరు కార్పొరేటర్ దగ్గరికి, కొంతమంది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అందరూ వద్దంటుంటే మేం కూడా ఏం చేయలేము అని చెప్పి వాళ్ళు కూడా వెనకడిగేయడం జరిగింది. జరిగినా సరే అని చెప్పి వాళ్ళు ఎవరి సహాయం తీసుకోకుండా ఇంట్లో నా భర్త సహాయం అయితే ఉంది, ఇంక మళ్ళీ ఫ్యామిలీలో మా నాన్నగారు వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేశారు. చేసినా సరే నేను ఎవరికి ఈ సమాధానం అయితే ఏం చెప్పేదని కాదు, మందిరం కట్టాలనే ఒక దీక్ష తప్పించి నేను ఎవరు ఏమన్నా పట్టించుకుండేదని కాదు. అలాగని నాకు మ్యాన్ పవర్ ఎలాగా లేదు, మనీ పవర్ కూడా నా దగ్గర లేదు. నేను మిడిల్ క్లాస్, మా వారు ఆర్టీసీలో కండక్టర్గా జాబ్ చేస్తున్నారు. అయితే అంత డబ్బు లక్షలు పెట్టి కట్టే అంత స్తోమత లేదని నాకు తెలుసు, కానీ లేదనే భావం నాలో ఉండేది కాదు, నేను కట్టగలనన్న ఒక సంకల్పం తప్పించి అటువంటిది ఏమి ఉండేది కాదు. అలా ఎప్పుడైతే నేను ఒక 50,000 పట్టుకుని మొదలు పెట్టానో అవంతటి అవే డబ్బులు రావడము, పనులు కూడా చకచక జరగడం. ఆర్గనైజేషన్ పరంగా ఎంఎస్ ప్రకాశ్రావు గారు ప్లాన్ గీస్తారని ఆయన తీసుకురావడం జరిగింది. ఆయన తీసుకొస్తే ఆ వీధిలో వాళ్ళందరూ ఆయన మీద కలబడిపోయారు, ఇక్కడ ఎవరు మందిరాలు కడతాక వీల్లేదు అని చెప్పి. ఆయన ఇలాంటి చోట స్వామి కూడా హర్షించరమ్మా ఎందుకు ఇంత ఇది అని అన్నారు. ఇంకా అలా ఆ సపోర్ట్ కూడా లేకపోవడంతో నా ఓన్గా అది ప్లాన్ కూడా కిందన నారాయణ సేవకి కిచెన్ కట్టి పైన భజన మందిరం కట్టడం జరిగింది. అది 2 నెలల్లో 2 స్లాబులు పిల్లర్స్ మీద 2 స్లాబులు వేయడం జరిగింది. అప్పుడు అది అంటే వెస్ట్కి ఉంటుంది సింహద్వారం, వెస్ట్కి ఉండొచ్చో ఉండకూడదో ఏంటని ప్రకాశ్రావు అంకుల్ గారిని తీసుకురావడం జరిగింది. అదే తప్పకుండా ఉండొచ్చాము, ఎలా కట్టావమ్మా అప్పుడు వద్దని ఇంజక్షన్ అట్లు తెస్తామన్నారు, ఇక్కడ కడితే ఒప్పుకోమన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఎవరు దీనివల్ల ఇవన్నీ కట్టగలిగావమ్మంటే ఏ స్వామితో జరిగింది అంకుల్ ఇవన్నీ కూడాని, నేనైతే ఏం కాదు, అందరూ కూడా దేనికి నాకు సహాయ సహకారాలు అందించలేకపోయారు, కానీ అయ్యింది అని అంటే ఎంత అయింది ఏంటి అని అంటే ఇప్పుడు దాకా 5 లక్షలు అయింది అంకుల్, ఇంకా 2 లక్షలు పని ఉందని మేస్త్రి చెప్తున్నారు, అందుకే ఆ డబ్బులు కూడా నేను ఇంకెవరిని అడిగే ఇది లేదు నాకు, అందుకని అంటే చేతకాని పని అది ఎవరినన్నా అడిగి డొనేట్ చేసి. అంత తెలివితేటలు, నేను హౌస్ వైఫ్ని కాబట్టి బయట మాట్లాడే శక్తి నాకు లేదు, ఎవరినన్నా అడగాలని కూడా నాకు తెలియదు, అలాంటి పరిస్థితిలో నాకు ఇంకా ఉన్నది 100 గజాలు సైట్ లో మాకు ఇల్లు ఉంది ఓన్ గా, అది నా పేరు మీద ఉందని. నేను అక్కడ మధురవాడ గ్రామీణ బ్యాంక్ ఉంది, నా ఫీల్డ్ ఆఫీసర్. నేను అందులో ప్రతి నెల సీఓడి స్వామి, మేమందరం కూడా భజనలో వాళ్ళందరం కూడా సీఓడి 30 రూపాయలు నెలకి చొప్పుని ఆ బ్యాంకులో కట్టడం జరిగేది. సీలింగ్ అండ్ డిజైర్ అని స్వామికి అలా పొదుపు రూపాయి, రోజుకు రూపాయి చొప్పున కట్టడం జరిగేది. అక్కడ నాకు ఫీల్డ్ ఆఫీసర్ కొంచెం పరిచయం, దాంతో ఆయనకి చెప్పాను నేను ఇలా మా ఇల్లు పెట్టుకుని కాగితాలు, మందిరం ఇంకా 2 లక్షల పని ఉంది ఇస్తే దాంతో పూర్తయిపోద్ది అని అడగడం, ఆయన వచ్చి చూస్తానడం జరిగింది. అనుకోకుండా స్వామి అంటే అలా చేయడానికి స్వామి ఒప్పుకోలేదు. వెంటనే ప్రకాశ అంకుల్ గా నన్ను మా అక్కడ పంపించారు. ఆయన్ని స్వామి పంపిస్తే ఆయన అన్నారనమాట, ఏం చేయాలనుకుంటున్నావు ఏంటమ్మా అంటే, ఇప్పుడు దాకా 5 లక్షలు అయింది అంకుల్, ఇంకా 2 లక్షలు పని ఉంది, అది ఇలా చేద్దాం అనుకుంటున్నాను బ్యాంకులో పెట్టంటే, వెంటనే అంకుల్ నన్ను అలాగైతే స్వామి హర్షించడమ్మా, ఇంతవరకు చేసావు ఒక ఆడపిల్లగాని నువ్వు ఇంత పెద్ద కార్యక్రమం చేయగలిగావు, అలాంటప్పుడు ఇంకా నువ్వు నీ ఇది ఇల్లు కూడా పెట్టి చేస్తే స్వామి హర్షించరు, అది స్వామికి నచ్చదు, ఇంతవరకు కట్టావు కాబట్టి ఇక మీదనే నేను మిగతా పని అంతా నేను చూస్తానని ఆయన నాకు పూర్తిగా ఒక తండ్రిలాగా అంటే స్వామి ఆ రూపంలో ఆయన రూపంలో నాకు వచ్చి అండగా ఆయన నిలబడడం జరిగింది. అయితే 2009 మే 10వ తారీఖుని మందిరం శంకుస్థాపన చేయడం జరిగింది. 2009 నవంబర్ 19వ తారీఖుని మందిరం, అప్పుడు ఫస్ట్ లో కార్పొరేటర్ కూడా ఒప్పుకోలేదు, అంటే ఆ ఊరు కార్పొరేటర్ని కూడా నేను సహాయం అడిగితే ఒప్పుకోలేదు. అలాంటిది మందిరం పూర్తయ్యాక 19వ తారీఖున ఓపెనింగ్ అవుతే ఆ రోజు మేయర్ వచ్చి ఆ మందిరం ఓపెన్ చేయడం జరిగింది. ఆ మేయర్ కూడా అంటే నాకు తెలియదు ఆయన వస్తారు చేస్తారని, మాకు తెలిసిన ఒకళ్ళ ద్వారా ఇలా మందిరం ఓపెనింగ్ అని వాళ్ళు ఎవరో ఫోన్ చేసి చెప్తే ఆయన వచ్చి చేయడం జరిగింది. అంత వైభవంగా ఆ మందిరం ఓపెనింగ్ మట్టికి చాలా చక్కగా అయింది. ఆర్గనైజేషన్ లో పెద్దలందరూ వచ్చారు, ఆ వీధిలో వాళ్ళు కూడా మార్పు అనేది వచ్చింది వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఓపెనింగ్ కి వచ్చారు. ఆర్గనైజేషన్ పరంగా ఉన్న పెద్దలు మన డిస్టిక్ ఇన్ఛార్జీల కాడి నుంచి అందరూ కూడా వచ్చి, అయితే మధురవాడ మందిరం ఏర్పడింది కాబట్టి భజన మండలి చేస్తామని చెప్పి భజన మండలి చేసి నన్ను విశాఖ జిల్లాలో మహిళా కన్వీనర్లు ఎవరు లేరు, నన్ను ఆ రోజు 19వ తారీఖుని మహిళా కన్వీనర్గా నియమించడం స్వామి ఆయన అనుగ్రహంతోనే జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మందిరం చక్కగా అన్ని కార్యక్రమాలు, నిత్యనారాయణ సేవ జరుగుతుంది, నిత్యం నగర సంకీర్తనలు ఉంటాయి, నిత్యంగా నా సాయంత్రం పూట నామ సంకీర్తనలు ఉంటాయి, ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు అందులో జరుగుతున్నాయి. ఇప్పుడు
0: చాలా బాగుంది అన్నపూర్ణ గారు, మన సంకల్పం గట్టిగా ఉంటే స్వామి సహాయం తప్పక అందుతుందని ఎన్నో రకాలుగా నిరూపిస్తూ వచ్చారు స్వామి. ఈ మీరు ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. స్వామి యొక్క కృప, స్వామి అనుగ్రహం లేకుండా ఒక మహిళ ఇన్ని కష్టతరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ కూడా నిలబడగలగడం అనేది చాలా అద్భుతమనే చెప్పాలి. అన్లెస్ అంటే భగవంతుడి దయ ఉంటే కానీ ఇది సాధ్యం అనిపించదు. అలాగే మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు అవి చేస్తూ వస్తున్నానని చెప్తున్నారు. మీరు స్వామితో ఈనాటి కాలంలో స్వామిని 93వ సంవత్సరంలో స్వామి భజనతో మొదలుపెట్టి స్వామితోనే కలిసి ప్రయాణం సాగిస్తూ వస్తున్నారు, స్వామిని ఎన్నోసార్లు దర్శనం చేసుకుని కూడా ఉంటారు, మరి ఈనాటి కాలంలో స్వామితో మీరు మీ ఆంతరంగిక అనుబంధాన్ని, మానసిక బంధాన్ని ఎలా దృఢపరుచుకుంటూ వస్తున్నారు?
2: అంటే స్వామికి నాకు ఉన్న కనెక్ట్ ఏంటంటే, రోజు ఇంకా స్వామి ఉదయం నగర సంకీర్తన కానీ సాయంత్రం భజన వరకు స్వామితో, అంటే ఆయన కూడా ఉన్నట్టే ఉండి నేను నాకు ఏదన్నా బాధ వచ్చినా సమస్య వచ్చినా సరే నేను స్వామికి చెప్పుకోవడం నాకు అలవాటు. ఆయన గుండెల మీద తలపెట్టుకుని నా ఆవేదన అంతా కూడా ఆయనకి వ్యక్తపరుస్తూ ఉంటాను, అవన్నీ కూడా గాలి మబ్బుల్లాగా స్వామి తుడుస్తూ ఉంటారు అన్నీ కూడా. ప్రతిరోజు కూడా మందిరంలో నిత్యనారాయణ సేవ జరుగుతుంది, సాయంత్రం నామ సంకీర్తన ఉంటుంది, ఉదయం నగర సంకీర్తన ఉంటుంది, అవి కాకుండా స్పెషల్ సర్వీసులు.
0: ప్రతిరోజు నగర సంకీర్తన నామ సంకీర్తన ఉంటాయా?
2: ఉంటాయండి, నిత్యంగా నారాయణ సేవ కూడా, నిత్యనారాయణ సేవ కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు ఓల్డ్ బాగా 70-80 సంవత్సరాల వయసు వారికి నారాయణ సేవ చేస్తాం మేము, అంటే ఒకరోజు కూడా గ్యాప్ ఉండదు, 364 రోజులు నారాయణ సేవ చేస్తూనే ఉన్నాం మందిరం కట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా కూడా. ఆయన అనుగ్రహ ఆశీస్సులతో కార్యక్రమాలన్నీ చాలా బాగా అవుతాయి. ఏ కార్యక్రమం అయినా ఇది స్వామి కార్యక్రమం అని అంటే నేను ఇంట్లో కన్నా ముందు స్వామి కార్యక్రమానికే ముందు అడుగు వేస్తూ ఉంటాను. ఎటువంటి సేవ అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నా. అంటే ఈ శరీరం భగవంతుడిచ్చింది, ఈ మళ్ళీ భగవంతుడికే అంకితం అవ్వాలి అన్న దృఢ విశ్వాసం నాలో ఎప్పుడు కూడా ఉంటుంది. ఎప్పుడు పడుకున్నా కూర్చున్నా నుంచున్నా నాకు అదే ఆలోచన, ఈ శరీరం స్వామిది, ఈ స్వామి గురించి నేను ఉపయోగించుకోవాలి ఇది. అంటే స్వామికి కాదు, స్వామి తాలూకు సేవలు. ఆయన ఇటువంటి అవతారం ఎప్పుడూ రాలేదు, రాబోదు కూడా. ఎందుకంటే రాముడు కృష్ణుడు అందరూ మామూలుగా మానవ అవతారాలు ఎత్తిన భక్తులకి ఏది కూడా మనకి మెసేజ్ అనేది ఇవ్వలేదు. ఈ కలియుగంలో షిరిడి సాయిబాబా కూడా ఇవ్వలేదు స్వామి మట్టికి. ఆయన సర్వీస్ చేస్తూ ఆ పదంలో నడవమని మనకు సత్యసాయి సేవా సంస్థలు స్థాపించి అందులో నుంచి సేవా కార్యక్రమాలు చేయమని స్వామి చేస్తూ మనల్ని చేయించుకున్నారు. ఇటువంటి పరిపూర్ణ అవతారము ఇంకెప్పుడు ఉండదన్న విశ్వాసం నాలో ఎప్పుడు కూడా నరనరాలన్నీ నాకు జీర్ణించిపోయి ఉందమ్మా ప్రతి దానికి కూడా. అందుకే భగవంతుడికి ఏదన్నా సేవా కార్యక్రమంలో సేవ రూపంలో నేను ఎప్పుడు కూడా ఈ శరీరం నాకు చేస్తూనే ఉండాలన్న తపన ఒకటే ఉంటుంది నాకు రాత్రిళ్ళు పగలు. ఇంక మిగతా విషయాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు అంటే స్వామి సేవా కార్యక్రమంలో ఉండాలి, పాల్గొవాలి అవకాశం ఉన్నంత వరకు. అలాగని ఇంట్లో బాధ్యతలు వదిలేసి మట్టికి లేదు, ఇంట్లో పూర్తిగా బాధ్యతలు ఉన్నాయి నాకు కూడా అన్నీ. అవి చూసుకుంటూనే ఈ కార్యక్రమాల్లో అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. అలాగే ఆ వీధిలో అందరూ కూడా అప్పుడు ఒప్పుకోలేని వారు అందరూ కూడా ఇప్పుడు మాకు నారాయణ సేవలకి రావడం ఏంటి, వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టినరోజులు మ్యారేజ్ డేలు అయితే నారాయణ సేవ చేయమని నాకు చెప్పడము, వాళ్ళు చేసుకోవడము, ఏదైనా సేవ అంటే రావడము, అందరూ కూడా నాకు అనుకూలంగా స్వామి వాళ్ళందరినీ కూడా మార్పు తీసుకొచ్చారు. స్వామి వాళ్ళని వాళ్ళందరూ కూడా చక్కగా అన్ని కార్యక్రమాల్లోకి కూడా వస్తూ ఉంటున్నారు ఇప్పుడు. అంటే పూర్తిగా సర్వీసులు పుట్టపర్తి అవి ఇంకా అంతవరకు రాలేదు కానీ అక్కడ లోకల్లో సర్వీసులు కాడలకి ఉంటుంది ఇప్పుడు. అప్పుడు నన్ను తరిమి కొట్టాలనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు నేను ఒక ఆవిడకి ఒక దేవతలాగా అంటే ఒక మంచి మనిషిగా నన్ను గౌరవిస్తారు. ఎంత ఉన్నా ఒక కోటీశ్వరులైన కారులో వెళ్ళినా నేను వెళ్తుంటే కొంచెం స్లో చేసి సారమ్మ లేకపోతే నమస్తే అమ్మ అని చెప్తారు. నాకు సమాజంలో అంత గుర్తింపు స్వామి ఇచ్చారు. ఫస్ట్ లో వాళ్ళందరితో చీ అనిపించుకునేదాన్ని ఈ రోజున ఒక గుర్తింపు అనేది వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళేంటి అందరూ కూడా సారమ్మ ఆంటీ అనేసి నన్ను పలకరించి నేను నడిచి వెళ్ళిపోతున్నా సరే వాళ్ళు ఆగి మరీ నాకు చెప్తున్నారంటే ఆ మార్పు అంతా స్వామిదే, అదంతా ఆ క్రెడిట్ అంతా స్వామిదే. ఆ రోజున అలాగ అన్నారని బాధపడలేదు, ఈ రోజున ఇలా నన్ను ఇది చేస్తున్నారని కూడా నేను సంతోష అంటే ఇంత స్వామి క్రెడిట్ ఇదంతా అని అనుకుంటానంతే. వాళ్ళందరిలోని చాలా మార్పు అయితే వచ్చింది. ఈ రోజు మధురవాడ గ్రామంలో అన్ని కార్యక్రమాలకి ఒక పల్లకీ సేవ పెట్టినా ఏం పెట్టినా సహాయ సహకారాలు అందరూ కూడా అందిస్తారు.
0: అద్భుతంగా ఉందండి స్వామి. మనకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి, పట్టు తీరెడు దాకా అట్లే ఉండు అని. అంటే మనం అనుకున్నది పట్టుదలతో సాధించుకోవాలి అంటారు స్వామి. నీకు నువ్వు పట్టుదలగా నిలబడి ఉంటే నేనొచ్చి నీకు నీ పని నీకు చేసి పెడతాను అని చెప్తూ ఉంటారు. అటువంటి పట్టుదలతో ఎటువంటి ఆటంకాలు అన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొని మధురవాడలో భజన మండలిని సాయి మందిరాన్ని నిర్మించుకుని స్వామికి ఒక మందిరాన్ని నిర్మించి 7 సంవత్సరాలుగా ఆ భజన మండలిలో నిత్య నారాయణ సేవ, నిత్య నగర సంకీర్తన, నిత్య నామ సంకీర్తన అంటూ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వాటిలో చురుకుగా పాల్గొంటూ విశాఖపట్నంలో ఉన్న ఏకైక మహిళా కన్వీనర్గా గుర్తింపు పొందిన మీరు నిజంగా మా అందరికీ చాలా స్ఫూర్తిదాయకులు. మీతో ఈరోజు ఇలా మాట్లాడడం మాకందరికీ చాలా ఆనందంగా ఉందమ్మా. ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మీరు ఎంతో బిజీగా ఉండి ఉంటారు, అయినా కూడా ఇంత సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు రేడియో సాయి తరఫున, మా రేడియో సాయి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. సాయిరాం.
1: ఇంటా వెంటా జంటా కంటా ఉన్న స్వామిని ప్రతీక్షణం అనుభవిస్తూ తోటి గ్రామస్తులకు కూడా ఆ భాగ్యాన్ని అందిస్తున్న శ్రీమతి అన్నపూర్ణ గారి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం.
3: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
4: గతించిన దాని గురించి చింతించి ప్రయోజనం లేదు. వర్తమాన కాలంలో చేసే పనులే భవిష్యత్తుకు పునాది. కనుక వర్తమాన కాలం శ్రేష్టం, ఇతరుల బాధను తొలగించడానికి చేసే పనియే శ్రేష్టమైన కార్యం అని మనందరికీ అర్థమయ్యే రీతిగా చక్కని నీతిని బోధించే కథ మూడు ప్రశ్నలు ఇప్పుడు విందాం. ఒక రాజుగారు తన దగ్గరికి వచ్చిన వాళ్లందరినీ మూడు ప్రశ్నలు అడిగేవాడు. ఎవడు శ్రేష్ఠుడు, ఏ కాలము శ్రేష్టము, ఏ కార్యము శ్రేష్టము అని ప్రశ్నించేవాడు. ఈ ప్రశ్నలకు అందరూ ఎన్నో విధాలుగా సమాధానాలు చెప్పారు. కాని రాజుగారికి ఆ సమాధానం ఏమాత్రం సంతృప్తిని కలిగించలేదు. ఒకరోజు రాజుగారు వేటకు వెళ్లారు. చాలాసేపు జంతువుల్ని వేటాడాడు. అలసి ఆకలితో ఆ అడవిలో ఉన్న ఒక ఆశ్రమానికి చేరాడు. ఆ సమయంలో ఆశ్రమంలోని సాధువు పూల మొక్కలకు నీరు పోస్తున్నాడు. అలసిపోయి వచ్చిన రాజును చూసి తాను చేస్తున్న పనిని ఆపాడు. ఆకలిగా ఉన్న రాజుకు తియ్యని పండ్లు ఇచ్చి ఆకలి తీర్చాడు. దాహంతో బాధపడుతున్న రాజుకు తాగటానికి చల్లని నీరు ఇచ్చి దాహం తీర్చాడు. అదే సమయంలో మరికొందరు సాధువులు దెబ్బలు తగిలి రక్తం కారుతూ బాధపడుతూ ఉన్న ఒక వ్యక్తిని మోసుకుని ఆశ్రమానికి తీసుకొచ్చారు. వెంటనే ఈ సాధువు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి గాయాలను కడిగి ఆకుపసరలను గాయాలకు పట్టించి మనశ్శాంతిని కలిగించే మంచి మాటలు చెప్పాడు. ఆ సాధువు సేవకు చల్లని మాటలకు ఆ వ్యక్తి బాధను మర్చిపోయి హాయిగా నిద్రపోయాడు. కొంతసేపటికి రాజు సాధువు వద్ద సెలవు తీసుకుని వెళ్లటానికి సిద్ధపడ్డాడు. సాధువు కూడా రాజును ఆశీర్వదించి వెళ్లడానికి అనుమతించాడు. రాజు తన మూడు ప్రశ్నలను చెప్పి తన సందేహాలను తీర్చమని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు, "రాజా, ఇంతవరకు నువ్విక్కడ చూసిన చర్యలలోనే ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఉంది" అన్నాడు. రాజు ఆశ్చర్యంతో, "స్వామి, నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి" అని అడిగాడు. ఆ సాధువు ఇలా అన్నాడు, "రాజా, నువ్వు ఆశ్రమానికి వచ్చే సమయంలో నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను. అది నా ధర్మం. అయితే ఆ సమయంలో నువ్వు నా అతిథిగా వచ్చావు. అతిథి అభ్యాగతులను ఆదరించడం నా ప్రథమ కర్తవ్యం. నిన్ను సంతోషపరిచే సందర్భంలో ఒక వ్యక్తి బాధపడుతూ వచ్చాడు. అతని బాధను నివారించడం నా కర్తవ్యం. అతనికి సేవ చేశాను. మన దగ్గరకు వచ్చిన వారిని ఆదరించి చేతనైనంత సహాయం చేయటం వల్ల కాలం పవిత్రమవుతుంది" అన్నాడు. రాజు తన మూడు ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నాడు. తన కర్తవ్యాన్ని గుర్తించి నెరవేర్చేవాడే శ్రేష్ఠుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో వర్తమాన కాలమే శ్రేష్ఠము. గతించిన దాని గురించి విచారించి లాభం లేదు. జరగబోయే కాలం ఎలాంటిదో మనకు తెలియదు. వర్తమాన కాలంలో చేసే పనులే భవిష్యత్తుకు పునాది. కనుక వర్తమాన కాలం శ్రేష్టం. ఇక ఇతరులను బాధలను తొలగించడానికి చేసే పనియే శ్రేష్టమైన కార్యం. ఈ సత్యాన్ని రాజు గ్రహించి ఆ విధంగా ప్రవర్తించాలనుకుంటూ రాజభవనానికి బయలుదేరాడు.

శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. దైవాన్ని చేరడానికి శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తి మార్గాల గురించి ఎన్నో మార్లు సత్యసాయి భగవానుడు మనకు వివరించారు. వీటిలో ఎంతో మధురమైనది సఖ్యభక్తి. 2020 కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా శ్రీకృష్ణుని సఖ్యాన్ని వివరిస్తూ అందించిన ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ మైత్రి. శ్రీకృష్ణ మైత్రి ప్రత్యేక కార్యక్రమంలో రెండవ భాగ పునఃప్రసారాన్ని మీరిప్పుడు వింటారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ మరొక్కసారి సాయిరాం. శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మదిన సందర్భంగా మనం శ్రీకృష్ణ మైత్రి అనే ఈ కార్యక్రమంలో భగవంతునితో స్నేహం ఎంతటి అద్భుతమైన అనుబంధము, ఆ అనుభవం ఎంత అందంగా ఉంటుంది అనే విషయాలను గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు స్వప్న అర్జునుల వారి జీవితంలో అర్జునుడు శ్రీకృష్ణుని మైత్రి ద్వారా ఎంతగా తన జీవితంలో పరివర్తన చెందాడు, ఎంతటి ఆయన సాన్నిధ్యాన్ని ఎంతగా అనుభవించగలిగారు అనే విషయాలు, వారు నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ చక్కగా వివరించారు. ఇక సఖ్యభక్తితో తన జీవితాన్ని పండించుకున్న మరొక భక్తుడు స్నేహితుడు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సుధాముడు. సుధాముడు శ్రీకృష్ణుల వారు ఇద్దరు ఒకరే గురువుగారి దగ్గర, సందీపని మహర్షి దగ్గర తమ విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టి ఫినిష్ చేశారు. అలా వారిద్దరూ గురుకులంలో మొట్టమొదటిసారిగా కలుసుకున్నారట. ఇక కలిసిన క్షణం నుంచి కూడా సుధాముడు కృష్ణుణ్ణి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండేవాడు కాదట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా సుధాముడు లేకుండా భోజనం చేయడం కాని నిద్రించడం కాని చేసేవారు కాదట. వీరిద్దరి స్నేహం గురించి వర్ణిస్తూ భాగవతంలో ఏమంటారంటే, వారిద్దరూ రెండు దేహాలు ఒకే ఆత్మలాగా మసిలేవాళ్లు అని చెప్తారు. మరి సుధాముడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి?
1: అటుకులు.
2: అటుకులు
0: అటుకులు కథ మనందరం వింటూ వస్తున్నదే. సుధాముడు శ్రీకృష్ణుల వారు అటుకులు ఇంకా. సో మనం ఆ కథ మళ్ళీ ఆ కథలోకి వెళ్లకుండా సుధాముడు శ్రీకృష్ణ మైత్రి ఎలా సాగిందనే విషయాన్ని చూద్దాము. ఇలా చక్కగా వారిద్దరూ విద్యాభ్యాసంలో తమ గురువుగారి దగ్గర అంతా నేర్చుకుని అన్ని ఏళ్లు సహవాసం చేశాక ఇక విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లాల్సిన సమయం. అది ఆ ఫ్రెండ్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్లను విడిచి ఒకళ్ళు ఉండలేని ఆ ఇద్దరు విడిపోతున్నారన్నమాట. ఇటువంటి సందర్భంలో మనందరికీ కూడా స్వప్న మీకు కూర్చుని ఆలోచిస్తే మన చిన్ననాటి స్నేహితులు మటుని ఎక్కువ మనం మర్చిపోం. మన చిన్నప్పటి ఫ్రెండ్స్ మటుకు ఎప్పుడు గుర్తుంచుకుంటాం. వాళ్లతో మనం టచ్ లో ఉన్నా లేకపోయినా కూడా వాళ్లను మర్చిపోవడం అంటూ జరగదు కదా. అలాగే వీరిద్దరూ విడిపోయేటప్పుడు సుధాముడు శ్రీకృష్ణుల వారితో అన్నట్ట, కృష్ణ గోవింద నువ్వేమో మహారాజు బిడ్డవి, నువ్వు ఇప్పుడు వెళ్లి రాజ్యాలను వెళ్తావు, రాజ్యపాలనలో నువ్వు చాలా బిజీగా ఉంటావు, నేనేమో ఒక బ్రాహ్మణుణ్ణి, సో నేను అర్చకత్వం చేసుకుంటూ పాఠాలు చెప్పుకుంటూ నా జీవితాన్ని నేను గడుపుకుంటాను. మన జీవితాల మధ్యలో ఎంతో తేడా ఉంది, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది మన జీవన శైలిలో, మన జీవితాల్లో. మరి ఎలా మనిద్దరం మన స్నేహం ఎలా నిలుస్తుంది అని అంటే శ్రీకృష్ణుల వారు ఒక చక్కటి మాట చెప్తారనమాట సుధాముడికి. ఆయన ఏమంటారంటే, సుధామ, స్నేహం అనేది మన ఇద్దరం ఎంతకాలం కలిసి ఉన్నాము, ఎంత కలిసి ఉన్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉండదు. స్నేహం అనేది పరస్పరం ఒకరి మీద ఒకరికి అభిమానం, గౌరవం తగ్గకుండా మన మనస్సులో ఉన్నంతకాలం మన ఇద్దరం మంచి స్నేహితులుగానే ఉంటాము. అది నువ్వు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా మన మధ్యలో దూరం ఎంతున్నా కూడా మనసులో హృదయంలో మటుకు మనం ఇద్దరం ఎప్పుడు కలిసే ఉంటాము. ఇక వెళ్లిపోవడం అంటావా, నేను రాజు బిడ్డని, నేను చేయాల్సిన పనులు నేను చేయాలి, వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి నువ్వు చేయాల్సిన బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. మనం ఇద్దరం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కూడా హృదయంలో మటుకు మనకి పరస్పర ప్రేమాభిమానాలు గౌరవం ఉంటే మనం స్నేహితులమే అని చెప్తారనమాట. ఎంత మంచి చక్కటి డెఫినేషన్ ఇచ్చారో కదా స్వామి.
2: అవును, చాలా బాగుంది. ఇది మీరు చెప్తూ ఉంటే మన స్వామి చిన్నతనంలోని జరిగిన సంఘటన నాకు గుర్తొస్తున్నది అక్క. మనందరికీ తెలిసిందే కదా, స్వామి చాలా చిన్నప్పుడు చాలా తక్కువ బట్టలతోటి అందులోనే ఎంతో ఆనందంగా ఉంటూ కుటుంబానికి గౌరవం తీసుకొస్తూ తన స్కూల్కి వెళ్లే టైంలో అలా ఉండేవారు. ఒకసారి పుష్పగిరి సేవల కోసం వెళ్లాల్సి వచ్చినప్పుడు, స్కౌట్ క్యాంప్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు స్వామి దగ్గర స్కౌట్ డ్రెస్ కొనుక్కోవడానికి ఉండదన్నమాట. అందరు పిల్లలు స్కౌట్ డ్రెస్ కుట్టించుకుంటారు. స్వామికి ఫ్రెండ్స్ మనకు తెలుసు, రమేష్ సురేష్ అని ఉండేవాళ్ళు. వాళ్ళకి స్వామి అంటే ఎంతో ఇష్టం అనమాట. వాళ్ళు కుట్టించుకున్నప్పుడు ఏంటంటే, అందులోని వాళ్ళు నాన్నగారిని అడిగి తనకి రెండు డ్రెస్సులు ఎక్స్ట్రా కుట్టించమని చెప్పి స్వామికి కూడా ఒకటి తెచ్చి డైరెక్ట్ గా ఇస్తే సత్యం తీసుకుంటాడో లేదో అని చెప్పి ఆ డెస్క్ లో పెడితే ఒక లెటర్ రాస్తానమాట. సత్యం నిజంగా నేను నీ స్నేహితుడినైతే నువ్వు కాదనకుండా నేను ఇచ్చిన ఈ స్కౌట్ డ్రెస్ తీసుకోవాలి, ఎందుకంటే స్కౌట్ డ్రెస్ లేకపోతే నువ్వు స్కౌట్కు రాలేవు, మన ఇద్దరం చక్కగా వెళ్లి స్కౌట్లో నీ సేవ చెయ్యాలి అంటే నీకు డ్రెస్ ఉండాలి, కాదనకు అని లెటర్ రాస్తానమాట. స్వామి ఎంతో చక్కగా మన చిన్న సత్య అది తీసుకుని ఇంకో లెటర్ రాసి పెడతారు. చూడు సురేష్, ఈ స్నేహం అన్నది ఇచ్చి పుచ్చుకోవడంలో, ఒక వస్తువుని ఇవ్వడం పుచ్చుకోవడం, ఈ రోజు నువ్వు బట్టలు ఇచ్చావు రేపు నీకు ఇంకోటి ఇస్తాను అంటే ఎంత తక్కువ ఇస్తున్నావు ఎంత ఎక్కువ ఇస్తున్నావు ఖరీదు ఎంత, ఇలా వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడంలో స్నేహం ఉండకూడదు. నిజంగా నేను నీకు స్నేహితుడిగా ఎప్పటికీ ఉండాలి అంటే ఇది నేను తీసుకోను, నువ్వు దాన్ని ఆనందంగా అంగీకరించు అని తిరిగి స్వామి లెటర్ రాసి పెడతానమాట. అంటే అంత చిన్నప్పుడే స్నేహం ఎలా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు స్నేహితులు అంటే వస్తువు ఇచ్చి పుచ్చుకోవడంలో లేదు, మీరు ఇందాక చెప్పినట్టు ఆ అనుబంధం, ప్రేమ, ఆప్యాయత, నేను నీకున్నానున్న భరోసా, ఎప్పటికీ వాళ్ల వెనక ఉండి వాళ్ళకి ఆ సపోర్ట్ అది ఉండాలి స్నేహంలోని అని స్వామి చెప్పారన్నమాట.
0: అంటే ఏ అవతారంలో అయినా కూడా డెఫినేషన్స్ మారమేమో కదా స్వప్న, భగవంతుడు చెప్పేది ఒకటే ఉంటుంది.
2: అవును.
0: ఇంకా మనం సుధాముల వారి గురించి కొద్దిగా చూద్దాము. ఆయన జీవితం ఎలా సాగింది? విద్యాభ్యాసం పూర్తి చేసి కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ తన రాజ్యానికి వెళ్లిపోయారు, వాసుదేవుని కొడుకు కాబట్టి, ఆయన రాజు బిడ్డ కాబట్టి. అలాగే సుధాముడు తన జీవితాన్ని వెతుక్కుంటూ తను బయలుదేరాడు. ఆయన గృహస్థాశ్రమం స్వీకరించటం, ఆయనకి నలుగురు పిల్లలు కలగడం, భార్య, అంతా బాగుంది. కాకపోతే ఆయన ఎప్పుడు కూడా బ్రహ్మచింతనలోనే ఉండేవారట. ఆయనకి ఆస్తులు సంపాదించుకోవాలి, ధనాన్ని కూడబెట్టుకోవాలి, లేదు రేపు ఎలా గడుస్తుందనే భయం గాని, ఇవాళ ఏం చెయ్యాలి అనే ఆందోళన గాని, నిన్న నాకు తినడానికి దొరకలేదు అనే బాధ గాని ఏమీ లేకుండా ఆయన ఎల్లప్పుడూ బ్రహ్మచింతనలో మునిగి ఉండేవారట. ఇక్కడ మనం ఒక విషయం చూస్తే గణేష్, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, శ్రీకృష్ణుణ్ణి అందరూ ఎన్నో పేర్లతో, తనకి తోచిన పేరుతో తను పిలుచుకునేవారు. యశోదమ్మ ఆవిడ్ని గోపాల, ఆయన్ని గోపాల అని పిలిచేవారట అని స్వామి చెప్పడం మనందరం చాలాసార్లు విన్నాం కదా. అలాగే మన సుధాముల వారు కృష్ణుణ్ణి గోవింద అని పిలిచేవారట. ఆ గోవింద అనే పదానికి అర్థం ఏమిటి అనేది చూసుకుంటే, గోవింద అనే పదానికి ఆవుల్ని అంటే గో సంపదని, అలాగే సకల భువనానికి ఆనందాన్ని కలిగించేవాడా అని అర్థంట. సకల భువనంలోని అణువణువునికి ఆనందాన్ని కలిగించే శక్తి ఉన్నది ఎవరికి అని చూస్తే, అణువణువులో ఉన్న పరమాత్మకే అది సాధ్యమవుతుంది. అంతేకాకుండా గో అనే పదానికి ఆవు అనే అర్థం కాకుండా వేదం అనే అర్థం కూడా ఉందంట సంస్కృతంలో. సో గోవింద అంటే వేదాలని కనుక్కున్నవాడా అనే అర్థం కూడా వస్తుంది అని చెప్తారనమాట. అలాంటి అంత చిన్నతనంలోనే సుధాముల వారు కృష్ణుణ్ణి గోవింద గోవింద అని పిలుస్తున్నారంటే, ఆ పరమాత్మ తత్వాన్ని, ఆయన పరమాత్మ అనే సత్యాన్ని చిన్నతనంలోనే తెలుసుకునే అవకాశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి స్నేహితుడుగా ఉంటూనే ఆయనకు కలిగించారు అని చెప్పుకోవచ్చు. నిజంగా మనం ఆలోచిస్తే స్వప్న, ఒక మంచి ఫ్రెండ్ అంటే మనకి ఏది మంచిదో అదే చేస్తాడు. అదే భగవంతుడే మనకి మంచి ఫ్రెండ్ అయితే మనల్ని ఉద్ధరించడానికి ఏది కావాలో అదే చేస్తారు ఆయన. మరి ఇంతకంటే మంచి గిఫ్ట్ శ్రీకృష్ణ పరమాత్మ ఒక స్నేహితుడిగా సుధాముల వారికి ఏమివ్వగలరు చెప్పండి? ఆ బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఆయనకు కలిగించారంటే అంతకంటే మంచి స్నేహితుడు ఉంటారా?
1: చాలా బాగుంది.
0: ఆ కృష్ణ సాంగత్య మహిమ అనమాట. భగవంతుడితో ఎప్పుడైతే మనం కలిసి జీవిస్తామో, ఆ జీవించే ప్రాసెస్ లో ఆయన మనకి తెలియకుండానే అన్ని నేర్పిస్తారు అని.
1: చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పారక్క. స్వామి ఎప్పుడూ చెప్తారు, లివింగ్ విత్ గాడ్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్, లివింగ్ ఫార్ గాడ్ ఈజ్ ట్రూ డివోషన్, అండ్ లివింగ్ ఇన్ గాడ్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ అంటారనమాట. సో స్వామితో, ఈ సాయి కృష్ణుడితో ఒక అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే, ఈ మూడు ఒకేసారి అన్ని మిళితమై మనకి అందిస్తారు స్వామి. ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట స్వామి ఇచ్చేది. ఇక్కడ స్వామితో కుచేరుడు గురించి మీరు చెప్తున్నారు కాబట్టి మనందరం ఆ స్థాయిలో ఉన్నాము అనుకుంటాం. ఎందుకంటే మనం వీఆర్ పోర్ ఇన్ వాట్ సెన్స్ అని మనం ఆలోచిస్తే, మనం మన ఆలోచనలు గాని లేకపోతే మన స్థాయి గాని మన స్పిరిచువల్ డెవలప్మెంట్ గాని మనం ఇంకా లో లెవెల్లో ఉన్నామన్నమాట, దాన్ని అప్లిఫ్ట్ చేయడానికి స్వామి వస్తారు. సో మనం స్వామి చుట్టూ ఉన్నప్పుడు ప్రతి నిత్యం మనం అది ఒక విద్యగా మనం భావించినప్పుడు ఈ చిన్న చిన్న లెసన్స్ మనకి స్వామి నేర్పుతూ ఉంటారు. ఇది బృందావన్ అంటే కృష్ణుడు అంటే బృందావన్ గుర్తొస్తుంది. మరి బృందావన్ క్యాంపస్ లో స్వామి స్టూడెంట్స్ ని తీసుకున్నప్పుడు కృష్ణరాజు గారని ఒక స్టూడెంట్ ఉండేవారు అనమాట. వాళ్ళది తూర్పుగోదావరి జిల్లా. ఒకసారి ఆయన ఆయన్ని స్వామి ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపిస్తే రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ మదరు స్వామి కోసం అని చెప్పి పాన్ ఆకులు ఏది తమలపాకులు చక్కగా గట్టిస్తారు, పెద్ద పెద్ద ఆకులు. దాంతో పాటుగా పిల్లలందరికీ షేర్ చేసుకుని తినడానికి పూతరేకులు తయారు చేస్తారనమాట. పూతరేకులు తయారు చేస్తే అప్పట్లో ఏంటంటే ట్రంక్ పెట్టెల్లో లగేజెస్ తెచ్చుకోవడం, అదొక 1969 విషయం మాట్లాడుతున్నాను. సో ఆయన ట్రంక్ పెట్టి తీసుకొస్తారు, ముందు రోజు రాత్రి బృందావన్ రీచ్ అవుతారు, రూమ్ లో అది పెట్టుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి దర్శనానికి వచ్చి ఏమరా ఎవరికి ఇవ్వకుండా తినేసావా అని అడుగుతారు. వాసన వస్తుంది అంటారనమాట స్వామి. వాసన వస్తుందంటే అప్పుడు ఈయన గ్రహిస్తారు స్వామికి ఆ పూతరేకుల గురించి చెప్తున్నారు స్వామి అని చెప్పి. ఏవరా ఎవరికి ఇవ్వకుండా తినేస్తున్నావా అని అంటారనమాట స్వామి. లేదు స్వామి అందరితో పంచుకుంటాను స్వామి అంటే, దెన్ స్వామి విల్ టెల్ నువ్వు తెచ్చుకున్నది అందరితో పంచుకోవాలి అని చెప్తారు. సి అది మనకి చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు, కానీ ఆ లేత వయసులో ఉన్నటువంటి ఆ స్టూడెంట్ కి ఎక్కడి నుంచో ఏదో తెచ్చుకున్నారు, నీ అంతటి నువ్వు తినేకుండా 10 మందితో పంచుకోవాలి అన్న చిన్న చిన్న విషయం దగ్గర నుంచి ఆత్మజ్ఞానం వరకు స్వామి నేర్పిస్తున్నారు అంటే హౌ ప్రతి క్షణం భగవంతుడితో ఉంటే ఏ విధంగా మనం నేర్చుకుంటాము అనేది మనకి ఆ సన్నివేశం చెప్తుందక్క. సో ఆ నందబారుడే ఆనందబారుడే తన గుంపుతో ఆడుకొనగా వచ్చే అంటే ఇదేనేమో అనిపిస్తుంది.
0: అవును గణేష్ స్వామి దగ్గర ఉంటూ నేర్చుకోదగ ప్రతి క్షణం ఒక పాఠమే, ప్రతిదీ కూడా నేర్చుకోదగ్గ విషయమే. ఇక మళ్ళీ ఒకసారి మనం సుధాముల వారి దగ్గరికి వెళ్దాము. మీరు ఇందాక అన్నారు కుచేలుడు లాగానే ఉన్నాం మనందరం అని, అప్పుడు నాకు చిన్న విషయం గుర్తొచ్చింది. సుధాముడికి అసలు ఆయన పేరే ఒకసారి మీరు చూడండి, సుధాముడు అంటే ఆ మంచి ధామానికి చెందినవాడు, నిజ ధామానికి చెందినవాడు అంటే మనందరం ఆ పరమాత్ముడికి చెందిన వాళ్ళం అనే పేరు అనమాట ఆయనది. అంత మంచి పేరుంటే అందరూ ఆయన్ని కుచేలా అని పిలిచేవారట. అది ఒక అంటే హాస్యంగా పిలిచేవారనమాట. ఎందుకంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఎప్పుడు కూడా చెయ్యి ఎత్తి ఆశీర్వదించడం తప్ప ఇంకొకరిని చెయ్యి చాచి అర్థించడం తెలియనివాడు ఆయన. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఒక చిన్న పని దొరికి ఒక్క రూపాయి డబ్బు సంపాదించుకోగలిగితే ఆహా భగవంతుడు నాకు ఇవాళ ఎంత కరుణించాడు, నాకు నా మీద ఈశ్వరుడికి ఎంత దయా అని సంతోషించేవాడే కాని అడగడం తెలియనివాడు సుధాముడు అని. అంతటి పేదరికంలో ఉన్న ఆయన ఎప్పుడు కూడా ఒక శుభ్రమైన బట్టని ఆయన కట్టుకోగా చూసిన వాళ్ళు ఎవరు లేరట. ఎప్పుడు ఒక మాసిపోయిన వస్త్రాన్ని ధరించడం లేదు, చిరుగులు పడని వస్త్రాన్ని ఆయన ధరించగా చూసిన వాళ్ళు ఎవరూ లేరనమాట. అందుకని ఆయనకి కుచేలుడు అనేవారట, అంటే మాసిన వస్త్రాన్ని ధరించినవాడు అని అర్థం అనమాట. నిజానికి ఆయన పేరు సుధాముడైతే అందరూ ఇలా ఎగతాళిగా కుచేలుడని పిలిచేవారు, కానీ దానివల్ల ఆయనకి ఎటువంటి బాధ లేదు, అదే విధంగా ఒకే విధంగా ఉండేవారు.
2: భౌతికంగా అలా కనిపించినప్పటికీ మానసికంగా సుధామంలో ఉన్నారు ఆయన.
0: ఉన్నారు అంటే ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్ అంటారు చూడండి స్వామి, అది ఆయన ఆల్రెడీ సాధించారనమాట అప్పటికే. అందుకని ఆయన దేనికి చెలించేవారు కాదు. కాకపోతే ఒక సంసారిగా ఉన్నప్పుడు మనకు ఉండే బాధ్యతలు బరువులు బంధాలు మనందరికీ తెలిసినవే. నాకు ఏమీ అక్కర్లేకపోయినా నా కుటుంబానికి అవసరాలుంటాయి, ఆ అవసరాల్ని తీర్చాల్సిన బాధ్యత ఒక గృహస్థుగా నా మీద ఉంటుంది. అటువంటప్పుడు నేను బాధ్యతల నుంచి తప్పించుకోలేను. ఇందాక స్వామి చెప్పారని స్వప్న చెప్పింది ఒక విషయం, బాధ్యతని నిర్వర్తించు బంధంలో చిక్కుకోకు అని. అలా బాధ్యతని నిర్వర్తించాల్సిన అవసరం మన మీద ఉంటుంది. కాకపోతే ఈయన ఎప్పుడూ పరమాత్మ చింతనలో లీనమైపోయి ఉండేవాళ్లకి పరమహంసులకి బంధాలు బాధ్యతలు ఎలా గుర్తుంటాయి? గుర్తులేనప్పుడు వాటిని గుర్తు చేసే వ్యక్తి ఒకళ్ళు అవసరం కదా. జనరల్లీ వాళ్ళు మనకి అత్యంత ఆప్తులు దగ్గర వాళ్ళు అయి ఉంటారు. కార్యేషు మంత్రి అని అంటారు కదా, భార్య అవసరమైనప్పుడు మంత్రిలాగా సలహా ఇవ్వాలి అని మన వాళ్ళు పెద్దవాళ్లు చెప్పిన విషయం మనకు గుర్తుంది. అలాగే సుధాముల వారి ధర్మపత్ని కూడా ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చి చెప్తారట, స్వామి ఇలా నాకు మనిద్దరికీ తిండి లేకపోయినా మనం పర్వాలేదు, ఏదో ఒక రకంగా మనం మన మనసుని మరలించుకోగలం ఆకలి నుంచి, కానీ పిల్లలు అలా చెయ్యలేరు కదా, వాళ్ల ఆకలి బాధ వాళ్ళకి తెలుస్తుంది, తల్లినైన నాకు తెలుస్తుంది, తల్లిగా వాళ్ల ఆకలి తీర్చలేకపోతున్నందుకు నాకు చాలా మనసు కష్టంగా ఉంది, ఈ విషయమై మీరేమైనా చెయ్యాలి అంటే, ఇతను అంటారనమాట ఏం చేయమంటావు నన్ను అంటే, ఆవిడ చెప్తుంది శ్రీకృష్ణ పరమాత్మ మీకు చాలా దగ్గర స్నేహితుడని మీరు చెప్పేవారు కదా, ఆయన ఎంతో పరంధాముడని చెప్తున్నారు కదా మీరు, మరి ఆయన దగ్గరికి వెళ్తే మీరు మీ బాల్య స్నేహితుడు అంటారు ఆయన దగ్గరికి వెళ్లొచ్చు కదా అంటుందన్నమాట. అక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేశారా గణేష్, స్వప్న, ఆయనకి శ్రీకృష్ణ సాంగత్యం సుధాముల వారికి దొరికింది, కానీ ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకున్నందుకు ఆయన భార్యకి కూడా శ్రీకృష్ణుడు పరమాత్మ అనే విషయం ఎంత చక్కగా అర్థమైందో చూసారా. సో ఇది ఇలా చెప్పి అప్పుడు ఆయన అడుగుతారనమాట, చూడు నేను ఇప్పటిదాకా అసలు కృష్ణుడిని వెళ్లడానికి ట్రై చేయలేదు, నాకు అవసరం వచ్చినప్పుడు వెళ్తే ఏం బాగుంటుంది అంటే, ఆవిడిచ్చిన సమాధానం చూడండి, కేవలం కృష్ణుణ్ణి భగవంతుడిగా గుర్తించడమే కాదు ఆ భగవత్ తత్వం ఎలా ఉంటుందో కూడా ఎంత చక్కగా అర్థం చేసుకున్నారు. ఆవిడ చెప్తారట, స్వామి ఎప్పుడూ భగవంతుణ్ణి కలలో కూడా తలుచుకోనివాడు ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు దేవుడా భగవంతుడా అని ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటేనే పరమాత్మ అయ్యో నా బిడ్డ ఇంత కష్టంలో కూడా వాళ్ళని వీళ్ళని అడగకుండా నన్ను అడిగాడు అని సంతోషించి ఆ తాపత్రయంతో పరిగెత్తుకొచ్చి అతనికి సహాయం చేస్తాట. మరి అలాంటప్పుడు మీ బాల్య స్నేహితుడు అంటున్నారు, ఆ పరమాత్మకి తెలీదా మీ మనసులో మీరు ఆయన్ని ఎంతగా ఆరాధిస్తున్నారో, వెళ్లి అడగడంలో తప్పు లేదు అని చెప్పి నచ్చ చెప్తుందంట. సో భగవంతుడితో కలిసి బ్రతికిన వాళ్లు ఆయన్ని అర్థం చేసుకున్న వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ ఆ చుట్టుపక్కల వాళ్ల మీద ఎంతగా ఉంటుందనేది ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తోంది కదా.
2: అవును లలితక్క, మీరు చెప్తూ ఉంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తున్నది. మనం సాయి పదంలో మహిళ చేయడానికి వెళ్ళినప్పుడు వైజాగ్ లో ఒక లేడీ కన్వీనర్ ఆవిడ్ని ఇంటర్వ్యూ చేశాం. ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే, ఆవిడ స్వామి ఎంతో ఆపదల నుంచి రక్షిస్తారు, నేను తిరిగి స్వామికి ఏదైనా చెయ్యాలి అంటే అన్ని స్వామి దగ్గర నుంచి తీసుకోవడమే కాదు తిరిగి స్వామి కోసం స్వామి చెప్పినట్టు బతకాలి అని అనుకుంటారు అన్నమాట. అనుకుని వాళ్ళు ఉండే ప్లేస్ లో నా ఏరియాలోని స్వామికి ఒక చిన్న భజన మందిరం కట్టిద్దాము అనుకుంటారు. అనుకుని అక్కడ వాళ్ళందరినీ అడుగుతారనమాట, ఇక్కడ కట్టిస్తాము మీరందరూ అంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఆ ఏరియాలో వాళ్ళు అక్కడ భజనలు చేయడానికి దానికేను. ఆ మందిరం కట్టడానికి ఈవిడ దగ్గర వాళ్ళ హస్బెండ్ కూడా చాలా చిన్న జీతగారు, వాళ్ళంత స్తోమత కూడా లేదు వాళ్ళంతటి వాళ్ళుగా ఖర్చు పెట్టి కట్టడానికి. అందరిని అడిగినప్పుడు ఎవ్వరు సహకరించరు కాదు కదా, అపోజ్ చేస్తారు, మీరు అసలు అలాంటి మందిరము అలాంటి భజనలు ఇక్కడ చేయడానికి వీల్లేదని. అయినా ఆవిడ ఏమీ వెరవకుండా బాధపడకుండా రోజు ఒకళ్ళిద్దరే అనమాట ఆ ఏరియాను రోజు నగర సంకీర్తన చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఆవిడ భక్తి ఆ భావంతో నగర సంకీర్తన చేస్తున్నారో ఒకటి రెండు నెలలు గడవకు మునిపే ఆ ఏరియాలో వాళ్ళందరూ వాళ్ల వంతు సహాయం వాళ్ళు చేసి తప్పకుండా ఇక్కడ మందిరం కడదాము అని ముందుకు రావడం, మందిరం కట్టడం, అంతేకాకుండా ఆ తర్వాత ఎంతంటే ఆ మొత్తం అక్కడ వాళ్ళందరూ కూడా స్వామి భజనల్లోని నారాయణ సేవలోని పార్టిసిపేట్ చేయడము, అంతేకాదు అవి చెప్పేవారు ఎవరింట్లోనే ఏదైనా శుభకార్యం జరిగితే ముందు మందిరంలోకి వచ్చి అక్కడ నారాయణ సేవ చేసి అందరికీ పెట్టిన తర్వాత వాళ్ల కార్యక్రమాలు చేసుకునేవారు. అంటే మీరు చెప్పినట్టు ఆ భక్తి భావం ఉంటే, అంటే చూడండి ఒక పువ్వు ఉందనుకోండి దాని మట్టుకే పరిమితం అవ్వదు, దాని సువాసన అంతా ఎలాగైతే వెదజల్లుతుందో భక్తిభావం ఆ వైబ్రేషన్స్ కూడా చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా వాళ్ల దీని మీద కూడా మార్పు తీసుకొచ్చి వాళ్ళలో కూడా భక్తిభావాన్ని నింపుతుంది అని చెప్పుకోవచ్చు.
0: చాలా బాగుంది స్వప్న.
2: ఏరియాలో వాళ్ళందరూ వాళ్ల వంతు సహాయం వాళ్ళు చేసి తప్పకుండా ఇక్కడ మందిరం కడదాము అని ముందుకు రావడం, మందిరం కట్టడం, అంతేకాకుండా ఆ తర్వాత ఎంతంటే ఆ మొత్తం అక్కడ వాళ్ళందరూ కూడా

0: అది కూడా మార్పు తీసుకొచ్చి వాళ్ళలో కూడా భక్తిభావాన్ని నింపుతుంది అని చెప్పుకోవచ్చు.
1: చాలా బాగుంది స్వప్న, ఎంత బాగా చెప్పారు కదా. అంటే మనలో మన మనసులో ఉన్న భక్తి ఎదుటి వాళ్ళలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సరే, ఇంకా సుధాముల వారు ఆయన భార్య చెప్పిన విషయానికి ఒప్పుకున్నారు. సరే, నేను వెళ్ళి అసలు నువ్వు కృష్ణుడిని చూడమని నాకు చెప్పడమే నాకు చాలా మహద్భాగ్యం, నా స్నేహితుడిని నేను కలవబోతున్నాను, గోవిందుడి దగ్గరికి వెళ్తాను అంటూ ఆయన చిన్న
0: అనమాట. ఈవిడికి అంటే ఏమైనా వెళ్లి సంపదలు అడుగుతారు ఈవిడ ఇది, కానీ మన సుధాముల వారికి మటుకు స్నేహితుడు చూద్దామని ఆనందం ఆయన
1: చూద్దామనే ఆనందం. కాకపోతే ఆయనకు ఒక చిన్న సంకోచం ఏంటంటే, మహారాజు నా స్నేహితుడు ఎవరనుకుంటున్నావు, ఆయన గొప్ప మహారాజు, రిక్తహస్తేన నపోయేయాత్ రాజానాం దైవతం గురు, రాజు దగ్గరికి దేవుడి దగ్గరికి గురువు దగ్గరికి వెళ్లేటప్పుడు ఉత్త చేతులతో వెళ్లకూడదు, నా కృష్ణుడు రాజే కాదు పరమాత్ముడు గురువు జగద్గురువు అంటున్నారట ఆయన్ని, మరి అలాంటప్పుడు నేను అన్ని అయినా ఆయన దగ్గరికి ఖాళీ చేతులతో ఎలా వెళ్తా, మరి నా తీసుకుని వెళ్ళటానికేమో మన నా దగ్గర ఏమీ లేదు ఏం చెయ్యాలి అని. అంటే మళ్లీ కార్యేషు కరణేషు మంత్రిలాగా ఆవిడేం చెప్తారంటే, భగవంతుడు మనం ఏం తీసుకెళ్లామనేది కాదు ఆయనకి ముఖ్యం, రత్నాలు మణులు మాణిక్యాలు కాదు, మనకున్న దానిలో మనం ఏమి తీసుకెళ్లామనేది ఆయనకి ముఖ్యం, అందుకని మనకున్నదేదో మనం తీసుకెళ్దాం, అదే మీరు ఆఫర్ చేయండి అని చెప్పి ఇల్లంతా వెతికితే ఒక పిడికెడు అటుకులు దొరుకుతాయి వాళ్ళకి. ఆ అటుకుల్ని చూసి ఈయన చాలా సంకోచిస్తారనమాట, అటుకులు నేను తీసుకెళ్ళినా నా స్నేహితుడి కోసం అంతటి రారాజు కోసం అని. అంటే ఆవిడ ఏం పర్వాలేదు, భగవంతుడికి భావప్రియుడు భగవంతుడు, ఆయనకు తెలుసు అని చెప్పి ఆయన ఉత్తరీయంలో ఆవిడే అటుకులు మూట కడుతుందనమాట. ఆ ఉత్తరీయం కూడా మాసిపోయిన కుచేలుడు కదా, మరి మాసిన వస్త్రం, అందులో చిరుగులు పడిన వస్త్రం, జాగ్రత్తగా మూట కడుతుంది, అది పిగిలిపోకుండా తీసుకెళ్ళండి శ్రీకృష్ణుడికి ఇవ్వండి అని చెప్తుంది. చెప్తే ఇంకా ఈయన అది తీసుకుని బయలుదేరతారు. బయలుదేరి కృష్ణుడి దగ్గరికి ద్వారకా నగరానికి ప్రయాణం అవుతారు. కాలినడకన ద్వారకని చేరుకుంటారు. చేరుకున్నాక చూస్తే అది చూస్తే బంగారపట్టణంట ద్వారక. ఎక్కడ చూసినా వజ్రాలు పొదిగిన అదుగులు అరుగులు మణిమాణిక్యాలున్న దీపాలు బంగారపు తోరణాలు ఇవన్నీ చూసి ఆయన అసలు మహదానంద పడిపోతాడట సుధాముడు. ఆహా, నా స్నేహితుడు ఇలా ఉన్నాడా, ఇంత సిరి సంపదలతో ఇంత భోగభాగ్యాలతో ఉన్నాడా నా గోవిందుడు అని ఆయనకి మనసులో ఆనందం పొంగు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అది ఎంత అందమైన స్నేహమో చూసారా గణేష్, నాకు లేదు అనే ఆ భావనే లేదు ఆయనకి, నా స్నేహితుడు ఇంత ఆనందంగా ఉన్నాడు ఇంత ఐశ్వర్యంలో ఉన్నాడు అనే సంతోషం తప్ప. అలా మొత్తానికి ఎక్కడున్నాడు కృష్ణుడు ఎక్కడున్నాడని కనుక్కుంటూ ఒక అంతఃపురానికి వెళ్లడం, రుక్మిణీదేవి మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మల వారు ఉన్నారని తెలుసుకుంటాడు. తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆ ద్వారపాలకుల ద్వారా కబురు పెడతాడు, మీరెవరు స్వామి అని అడుగుతారు వాళ్ళు. అడిగితే, నేను ఇలా గోవిందుడి చిన్ననాటి స్నేహితుణ్ణి, నన్ను సుధాముడు అంటారు అని చెప్తాడనమాట. చెప్తే వాళ్ళు ఈయన అవతారం చూసి, సరేలే ఎందుకైనా మంచిది మనం వెళ్లి మన పని ఆ వర్తమానం ఇవ్వడమే కదా అని చెప్పి వెళ్తారు. వెళ్లేసరికి స్వామి రుక్మిణీదేవి మందిరంలో ఏకాంత మందిరంలో రుక్మిణీదేవితో మాట్లాడుతూ ఉంటారట కూర్చుని. ఆ సమయంలో ఎవ్వరూ కూడా ఆ మందిరంలోకి వెళ్లే సాహసం చేయరనమాట. రుక్మిణీదేవికి శ్రీకృష్ణుల వారికి మాత్రమే పరిమితం దానిలోకి ప్రవేశం. కానీ బ్రాహ్మలు వచ్చినప్పుడు మటుకు బ్రాహ్మణ ద్విజులు వారిని మటుకు ఎప్పుడూ ఆదరించాలి అనే రూల్ ఉంది కాబట్టి వీళ్ళు వెళ్లి వర్తమానం ఇవ్వడం, శ్రీకృష్ణుల వారు అడుగుతారట ఎవరు అంటే, ఇలా మీ బాల్య స్నేహితుడు సుధాముడు అనగానే ఆయన ఒక్క క్షణంలో లేచి కూర్చుని సుధాముడు వచ్చాడా నా స్నేహితుడు వచ్చాడా వెంటనే తీసుకురండి అని చెప్పడం కాకుండా, చెప్పడంతో ఆయన ఆతృత ఆగిపోలా చూడండి, వాళ్ల వెనకాల ఆయన కూడా పరిగెత్తుకుంటూ వస్తాడట సుధాముడిని లోపలికి తీసుకెళ్ళడానికి. వీళ్ళు వెళ్లే సరికి వాళ్ళు ఆయన రీచ్ అయ్యేసరికి ఆయన కూడా వస్తారనమాట ద్వారం దగ్గరికి. వచ్చి లోపలికి తీసుకెళ్లి ఆయనకి కుశల ప్రశ్నలు వేసి ఆయన్ని చాలా ఎంతగానో ఆదరిస్తారనమాట. ఎంత బాగా చెప్తారంటే గణేష్, మనకి కుచేలోపాఖ్యానంలో ఇంత దూరం నా కోసం నడిచొచ్చావా అని చెప్పి ఆయనకి పాదాలు కడుగుతారట శ్రీకృష్ణుల వారు. పాదాలు కడిగి అయ్యో ఎంత శ్రమ పడిపోయావో చూడండి. అక్కడ భగవంతుడి ప్రేమ ఎలాంటిదంటే, ఆ సఖ్యం స్నేహం ఎలాంటిదంటే, నువ్వు నా కోసం వచ్చావు ఆనందమే, కానీ ఈ వచ్చే ప్రాసెస్ లో నువ్వు ఎంత కష్టం అనుభవించావో అని ఆయన బాధపడిపోతున్నారు అనమాట. నా కోసం ఇంత కష్టం తీసుకున్నావా అని. ధూపం వేసి మణిమాణిక్యాలతో దీపం చూపించి నీరాజనమిచ్చి ఆయనకి కూర్చోబెట్టి భోజనం సాక్షాత్, చూడు నా స్నేహితుడు వచ్చాడు ఎంత చెమటలు పట్టాయో అని చెప్పి రుక్మిణీదేవి చేత విసునకర్ర

0: ఆవిడ వీస్తూ ఉంటే ఈయన ఆయనకి సేవ చేసి భోజనం ఇద్దరు కలిసి రా మన ఇద్దరం కలిసి కూర్చుని భోజనం చేద్దామని తీసుకెళ్లి ఆయన చేత కొసరికొసరి వడ్డించి భోజనం చేయించారట శ్రీకృష్ణ పరమాత్మ. చుట్టూతా ఉన్న వాళ్ళందరూ తెగ ఆశ్చర్యపోతున్నారట, అసలు ఎవరైనా చూడటానికి చూస్తే ఇలా ఉన్నారు, మన ప్రభువు ఏమో ఇలా ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు ఆయన్ని చూసి, ఆయన్ని తీసుకుని ఆయన శిరస్సు మీద కూర్చోబెట్టేసుకుంటున్నారు, ఎవరికీ ప్రవేశం, అసలు నరమానవ దేవ గంధర్వ కిన్నెర కుంపురుషులు ఎవ్వరికీ ప్రవేశం లేని రుక్మిణీదేవి మందిరంలోకి ఆయనని తీసుకెళ్లిపోయి కూర్చోబెట్టి ఇంత సేవిస్తున్నారు. ఎంతటి అదృష్టవంతుడు, ఆహా స్నేహం అంటే ఇది కదా, స్నేహితుడంటే ఇతను కదా అనుకుంటున్నారట. మరి చూసారా మన కోసం వచ్చిన వారిని ఎలా ఆదరించాలి, మన పాత స్నేహితుల్ని మనల్ని గుర్తుంచుకుని మన కోసం వచ్చిన వారిని ఎలా వెల్కమ్ చేయాలి, వారితో ఎలా ఉండాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా మనకి నేర్పిస్తున్నారో.
1: చాలా బాగుందక్క ఈ విషయం చెప్తూ ఉంటే. స్వామి పర్ఫెక్ట్ హోస్ట్ ఎలా ఉంటారు అంటే, కుచేరుడు వచ్చిన తర్వాత న్యూస్ తెలుసుకుని కృష్ణ పరమాత్మ వారు అలా పరిగెట్టుకుంటూ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. స్వామి విషయంలో నాకు ఒక విషయం, ఒక సన్నివేశం గుర్తొస్తుంది. ఇది 2007 కొడైకెనాల్లో జరిగిన విషయం అనమాట. స్వామి త్రయీ డే సెలబ్రేట్ చేసుకుంటూ విఐపీస్ అందరికీ, ఎస్పెషల్లీ లేడీస్ అందరికీ సారీస్ పంచిపెడదామని కంచి నుంచి, సేలం నుంచి, వెంకటగిరి నుంచి, వివిధ ప్రాంతాల నుంచి చాలా మంచి శారీస్ తెప్పించారనమాట. సో తెప్పించి బాయ్స్ అవన్నీ పట్టుకున్నారు, ఎవరెవరికి ఏ ఏ శారీస్ ఇవ్వాలి అని స్వామి డిసైడ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇన్ జనరల్ మాట్లాడుతూ ఉన్నట్టుండి ఆ పైల్ ఆఫ్ శారీస్ లోంచి 2 శారీస్ ఇలా తీసి పక్కనున్న సోఫాలో ఇలా పడేశారనమాట. సో ఎవ్రీ డే బాయ్స్ డ్యూటీ ఏంటంటే ఆ మొత్తం ప్లేస్ అంతా క్లీన్ చేయడం, అలంకరించి పెట్టడం అనమాట. సో ఆ చేస్తున్న ప్రాసెస్ లో సో 2-3 రోజులు అలా అయిపోయింది అనమాట. అయిపోతే బాయ్స్ కి అది తీయాలా వద్దా అన్న సంశయంలో ఉన్నారు, ఎందుకంటే ప్లేస్ క్లీన్ గా ఉండాలి, కానీ అది స్వయంగా స్వామి పెట్టింది కాబట్టి స్వామి పర్మిషన్ లేకుండా అది కదపకూడదు. సో అలా 1 వీక్ అయిపోయిన తర్వాత ఒకరోజు స్వామి దర్శనానికి బయలుదేరారు. బాయ్స్ అందరం బాల్కనీలో కూర్చొని భజన్స్ చేస్తున్నారు. సో స్వామి వీల్ చైర్ లో దర్శనం ఇవ్వడానికి వెళ్తూ సడన్ గా లేడీస్ సైడ్ ఒక దగ్గర ఆగిపోయారనమాట. ఆగిపోయి చాలాసేపు ఒక 2 లేడీస్ తో స్వామి మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఫర్ 10-15 మినిట్స్ అయిపోయిన తర్వాత దెన్ ఉన్నట్టుండి సడన్ గా స్వామి వెనకాతల వెళ్లే ఒక సార్ లోపలికి పరిగెట్టుకుని వచ్చి ఆ సోఫా మీద ఏవైతే 2 శారీస్ ఉన్నాయో ఆ 2 శారీస్ పిక్ చేసుకుని పరిగెట్టుకుని వెళ్లి స్వామికి అందిస్తే స్వామి వాళ్ళిద్దరికి ఆ 2 శారీస్ సిమిలర్ గా ఉన్నాయి. సో ఆ 2 శారీస్ వాళ్ళిద్దరికి ఇచ్చారు. అయిపోయిన దర్శనం అయిపోయిన తర్వాత స్వామి లోపలికి సెషన్ కోసం వచ్చారు. మేమందరం కూర్చుని ఉండగా స్వామి చైర్లో కూర్చుంటున్నప్పుడు స్వామి మొహంలో ఆ రోజు ఎంత ఆనందం మేము చూసామంటే, ఆ ట్రిప్ లో అసలు అంత ఆనందం స్వామి ఎప్పుడూ పడలేదు. అంత దట్ మచ్ ఆఫ్ జాయ్ వి వర్ ఏబుల్ టు సీ. ఒక అబ్బాయి ధైర్యం చేసి స్వామి ఇంత ఆనందంగా ఉన్నారు ఏంటి స్వామి అని అడిగితే నేను స్వామి చెప్పారు, 30 సంవత్సరాల క్రితం నేను పాటలమ్మాయిలు అని ఇద్దరున్నారు, వాళ్లతో మాట్లాడి 30 సంవత్సరాలు అయిపోయింది, స్వామి దర్శనం చేసుకోవడానికి వాళ్ళెంతో దూరం నుంచి వచ్చారు, మరి వాళ్ళని నేను ఆనందపరచాలి కదా, వాళ్ళని చూస్తేనే నాకు చాలా ఆనందంగా ఉంది, ఈరోజు ఎంతో బాగా పాడేవారు నా కోసం, వాళ్ళని స్వామి పాటలమ్మాయిలు అని పిలిచేవారు. అప్పట్లో వాళ్ళు స్వామికి పాటలు పాడేవారనమాట. ఇప్పుడు వాళ్ళకి 60 పైబడిన వయసు అనమాట, పాటలమ్మాయిలు అని స్వామి ఇప్పటికీ వాళ్ళని గుర్తుపెట్టుకున్నారు అని చెప్పి వాళ్ళ కోసం స్పెషల్ గా నేను ఆ 2 చీరలు పెట్టించాను అని చెప్పి ఏదో మర్చిపోయినట్టు స్వామికి ఇలా తట్టినట్టు మళ్లీ ఆ సార్ని పిలిపించి 2 500 రూపీస్ నోట్స్ ఆ సార్ కి ఇచ్చి తొందరగా వెళ్ళు, ఆ 2 లేడీస్ ఆ గేట్ దగ్గర వాళ్ళ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఈ 500 రూపీస్ నోట్స్ వాళ్ళకి చెరొకళ్ళకి ఇచ్చి దాంతో వాళ్ళని చీరకి బ్లౌజ్ కుట్టించుకోమని చెప్పు, ఒకవేళ సరిపోకపోతే ఇంకా ఇస్తారని చెప్పండి స్వామి అని చెప్పి ఆయన పంపించారు. సో ఆయన పరిగెట్టారు. పరిగెట్టుకుని వెళ్లి స్వామి చెప్పిన విధంగానే వాళ్ళు గేట్ దగ్గరే వాళ్ల వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే తన చేతులతో స్వహస్తాలతో స్వామి ఇలా ఇమ్మన్నారమ్మా మీకు ఇలా బ్లౌజ్ కుట్టించుకోమన్నారు, ఒకవేళ ఇంకా ఎక్కువ అయితే ఆ కాస్ట్ చెప్పమన్నారు, ఇంకా ఎక్కువ ఇస్తానన్నారు స్వామి అంటే. వాళ్లు కళ్ళనీళ్ల పర్యంతం అయిపోయి ఆ ఆనందానికి అవధులు లేవన్నమాట వాళ్ళకి. 30 సంవత్సరాల తర్వాత స్వామి వాళ్ళని గుర్తు పెట్టుకుని ఈ విధంగా వాళ్ళని ఆదరించి చేరదీసి ఆ ప్రేమను అందిస్తున్నారు అంటే, భక్తులని ఎప్పుడూ స్వామి గుర్తుపెట్టుకుంటారు అన్న ఆ పాయింట్ క్లారిఫై చేయడానికి స్వామి ఆ రోజు మాకు అది చూపించారు. తిరిగి సార్ వచ్చి స్వామి దగ్గర స్వామి ఇచ్చాను స్వామి, వాళ్ళు ఎంతో ఆనందంలో ఉన్నారంటే స్వామి ఇంకా పొంగిపోయారు. ఇంకా ఆ అంటే ఏనాటి భక్తులు ఆ బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందనేది ఆ రోజు మాకు స్వామి క్లారిఫైడ్ టు అస్.
0: బాగుంది గణేష్. స్వామి గురించి ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క భాగవతం రాయొచ్చేమో అనిపిస్తుంది కదా. ఎంత అసలు ఆయన ప్రేమకి ఎల్లలేవు. ఆయన మనలో మన కోసం చేసిన ప్రతి ఒక్క పని మనం లిస్ట్ డౌన్ చేసుకుంటూ వెళ్తే ఒక జీవితకాలం సరిపోదు కూడా. ప్రతి అవకాశంలోనూ స్వామి మనకి ఎలా ఆనందాన్ని ఇవ్వచ్చా అనేదే చూస్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఒక చిన్న మెత్తు కూడా ఏదైనా చెప్పాలన్నా నేర్పించాలన్నా అతి సున్నితంగా చక్కగా నేర్పిస్తూ ఉంటారు. ఇక మళ్ళీ మనం ఒకసారి ద్వాపరయుగానికి వెళ్దాము. శ్రీకృష్ణ పరమాత్మ సుధాముడు కూర్చుని ముచ్చటించుకుంటున్నారు రుక్మిణీదేవి మందిరంలో. అయితే మనం ముందుగానే అనుకున్నట్టు సుధాముల వారికి ప్రపంచం మీద అనురక్తి లేదు, బ్రహ్మచింతంలో ఉండేవారు. ఎప్పుడు ఆయన అవతారం చూస్తే ఒక అతిబీద బ్రాహ్మణుడిలాగా అనిపిస్తున్నారు. మన దగ్గరికి మనకి బాగా ఇష్టమైన చాలా డియర్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ చాలా ఏళ్ల తర్వాత వచ్చి ఇటువంటి పరిస్థితిలో వస్తే ముందరగా మన హృదయం చాలా చాలా కలవరపడుతుంది అనమాట. అంటే మనం వీల్ ఫీల్ అ లిటిల్ అప్సెట్, అయ్యో ఇతను కష్టంలో ఉన్నాడేమో అనే భావన రావడం సహజం. అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ముందుగా మనం ఏం చేస్తాం, అతనికి మనం ఎలా సహాయం చేయాలా అనేది ఆలోచిస్తాం. కాకపోతే ఆ ఆతృతలో సహాయం చెయ్యాలి అనే ఆతృతలో కొన్ని అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ మనం అడిగే అవకాశం కూడా ఉంది. సో అంటే మనం సహాయం చెయ్యాలి, కానీ మనం చేసే సహాయం అని కూడా అనిపించకూడదు ఎదుటి వాళ్ళకి. అది అంత నాచురల్ గా ఉండాలన్నమాట. ఆ విషయాన్ని కృష్ణుల వారు ఎంత చక్కగా నేర్పించారో చూడండి. తన స్నేహితుడిని పక్కన కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నలన్నీ అడుగుతూ, ఎలా ఉన్నావు, ఏమిటి, ఏం చేస్తున్నావు అంటూ, నీ పరిస్థితి ఎలా ఉంది అని అడగకుండా ఆయన ఏమంటారంటే, మిత్రమా నిన్ను చూస్తూ ఉంటే సంసారంలో ఉంటూ నీ బాధ్యతల్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు కానీ ప్రపంచం మీద పెద్దగా నీకు అభిమానం ఉన్నట్టు అనిపించడం లేదే అంటారనమాట. ఎప్పుడూ బ్రహ్మచింతనలో ఉండేవాడిలాగా అనిపిస్తున్నావు కానీ ప్రపంచం మీద అనుబంధం అభిమానం ఉన్నట్టు అనిపించడం లేదే అని. అంటే నీకు ఆస్తిపాస్తుల మీద ధనం సంపాదించడం మీద నీకు పెద్దగా మమకారం లేనట్టుంది, నీ పరిస్థితి ఎలా ఉంది అనేది ఎంత సూక్ష్మంగా అడిగి తెలుసుకుంటారు. అఫ్ కోర్స్ ఆయన అడగాల్సిన అవసరం లేదు, ఈయన చెప్పాల్సిన పని కూడా లేదు, సర్వాంతర్యామి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కాకపోతే ఒక స్నేహితుడు అది కూడా కష్టంలో ఉండి నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వాడితో నువ్వు ఎంతో ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నప్పుడు ఎలా నువ్వు వాళ్లతో బిహేవ్ చేయాలి, మనం వాళ్లతో ఎలా ఉండాలి అనేది మనకి నేర్పించడం కోసం చేసిన లీలా నాటకమే తప్ప ఆయన అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు కదా. అలా అతి సున్నితంగా ఆయన కుశల ప్రశ్నలు వేసి ఆయన గురించి కనుక్కుంటారనమాట.
1: అక్క మీరు చెప్తుంటే ఒక అద్భుతమైన సన్నివేశం నాకు గుర్తొస్తుంది. అమలాపురం వాస్తవ్యులైనటువంటి కూచి భద్రం గారని ఆయన హరికథా విద్వాంసులు. హరికథతో పాటు ఆయన నిడదవోలు అచ్యుతరామయ్య గారి బుర్రకథలో హాస్యం చెప్పేవారనమాట. సో ఆయన చాలా వెరీ వెరీ పూర్ ఫ్యామిలీకి చెందిన ఆయన అనమాట, కానీ విద్వత్తులో మాత్రం ఆయన చాలా మహనీయులు. సో ఆయన హరికథలు చెప్పుకుంటూ దేశాటనం చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు స్వామి దగ్గర హరికథ చెప్దామన్న ఉద్దేశంతో స్వామి దగ్గరికి వస్తారు. తెలుసు కదా ఏ కళాకారుడు వచ్చినా సరే స్వామి వాళ్ళకిచ్చే ఆదరణ వర్ణాతీతంగా ఉంటుంది. మరి ఇదే సంఘటన ఈయనతో కూడా జరిగింది. ఈ భద్రం గారిని స్వామి హరికథ చెప్పమన్నారు. అప్పటికి ఆయన పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నదంటే చిరిగిపోయిన పంచతో ఆయన హరికథ చెప్పడం మొదలుపెట్టారనమాట. ఆ సర్వాంతర్యామైన మరి మన సాయి భగవానుడు ఊరుకుంటారా, కథ వింటున్నారు స్వామి. ఎంతో రక్తి కట్టించేటటువంటి హరికథ చెప్తూ ఉంటే మధ్యలో స్వామి దాన్ని ఆపుతారు. ఆపినప్పుడు ఈయనకి చాలా బెంగ చింత వస్తుందన్నమాట, ఎందుకు స్వామి ఇలా ఆపారు, నేనేమన్నా తప్పు చేశానా అని చెప్పి స్వామి బ్యాక్ స్టేజ్కి వెళ్లి ఆయన్ని రమ్మని చెప్తారు వెనక్కి. అంటే ఎంత హౌ గాడ్ విల్ పుట్ యూ అట్ ఈజ్ అనేది తెలుస్తుంది అన్నమాట. వెనక్కి పిలిచి ఒక పట్టు పంచ ఆయన చేతికి అందించి, భద్రం ఇలాంటి చిరిగిపోయిన పంచుతో నువ్వు కథ చెప్తే ఎలా, అంత మంచి కథ చెప్తున్నావు, మంచి వస్త్రధారణ కూడా ఉండాలి కదా నీకు అని చెప్పి, ఇప్పుడే ఆ పంచ మార్చుకుని ఈ పట్టు పంచ కట్టుకుని కథ చెప్పు అని చెప్పి స్వామి ఆయనకి ఆ పట్టు పంచని అందించి, అప్పటికప్పుడు బ్యాక్ స్టేజ్ స్వామి దగ్గరుండగా ఆయన మార్పించి ఇద్దరు కలిపి స్టేజ్ మీదకి వచ్చి ఆయన కథని కంటిన్యూ చేస్తారు. అంటే ఇది చెప్తున్నప్పుడు వాళ్ళ అబ్బాయి మొహంలో ఉన్న ఆనందం చూడాలి. స్వామి అన్న మాట అంటేనే వాళ్ల హృదయంలో ఆ ప్రేమ, ఆనందం, ఆర్ద్రత ఉప్పొంగి వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా స్వామి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరిస్తారనేది మనందరికీ కలిగిన ఒక అనుభవం.
2: ఇది చెప్తుంటే గణేష్, మన స్వామి గురించి చెప్పుకోవాలంటే అంటే విద్వత్తు ఉండక్కర్లేదు, స్వామికి తెలియక్కర్లేదు, అంటే ఇంతకు ముందు చెప్పిన కుచేళ్ల ఫ్రెండ్ కూడా అవ్వక్కర్లేదు. స్వామికి మనం చూస్తేనే ఆ ప్రేమ, ఇది ఎవరిని చూసినా స్వామి అలా ఇవ్వడమే స్వామికి తెలుసు అనమాట. బృందావనంలోని మంకీ బాయ్స్ అని ఉండేవారు. ఎంతగా ఉంటుంది మంకీ బాయ్స్ అంటే, మన త్రయీలోకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి ఎవరైనా వెళ్తే వాళ్ళ ఐటమ్స్ అన్ని బయట పెట్టుకునేవారు. అక్కడ కోతులన్నీ తీసేస్తూ ఉంటే అవన్నీ జాగ్రత్తగా చూసుకోవడానికి, ఆ కోతులు రాకుండా ఉండడానికి కొంతమంది స్టూడెంట్స్ ని స్వామి పెట్టి వాళ్ళు మంకీ బాయ్స్ అని పిలిచేవారు అనమాట. అందులోని స్వామి మొదటి బ్యాచెస్ లో చదువుకున్న హరీష్ గారు ఉండేవారు అనమాట. ఉంటే ఆయన తర్వాత కూడా పెద్దగా చదువులో రాణించకపోయినా టీవీ ఇవన్నీ రిపేర్ చేసుకుంటూ దగ్గరలోనే ఒక షాప్ పెట్టుకుని స్వామి సేవలో ఎప్పుడూ ఉండాలి అన్న భావంతో అక్కడే ఉంటూ స్వామికి సేవ చేసుకుంటూ స్వామికి ఎంతో ఇష్టంగా ప్రియంగా ఉండేవారు అనమాట. స్వామి ఎప్పుడైనా మధ్యలో బయటకు వచ్చి అతనితో మాట్లాడుతూ ఉండేవారు. స్వామి ఉన్న రోజులు ఆ 2-3 నెలలు బృందావనంలో ఆయన షాప్ కూడా తెరిచేవారు కాదనమాట. అంతలాగా స్వామి సేవ చేసుకునే భాగ్యాన్ని ఆయనకి ఇచ్చారు. ఓ రోజు ఏమైందంటే అక్కడికి ఎవరో కొంతమంది ఫారినర్స్ వస్తారు. పైనుంచి కొబ్బరి చెట్లు వరుసగా ఉంటాయి త్రయ్యలో మనం చూస్తే ఆ బిల్డింగ్ చుట్టూను, అవి పడిపోబోతూ ఉంటాయి అన్నమాట. స్వామి పిలిచి ఎవరి మీదైనా పడితే వాళ్ళకి దెబ్బ తగులుతుంది, మధ్యాహ్నానికల్లా ఈ ఎండిపోయిన కొబ్బరి మట్టలన్నింటినీ తీయించి పెట్టు అని హరీష్ గారికి చెప్తారనమాట. అని చెప్పి స్వామి లోపలికి వెళ్ళిపోతారు. ఈయనకి ఏం తెలియదు, అప్పటికే దర్శనం అయిపోయి 11 గంటలు ఎంత అయిపోతుంది, మధ్యాహ్నం లోపు ఎవరొచ్చి ఇన్ని కొబ్బరి చెట్లు ఎక్కి ఆ మట్టలన్నీ తీయాలి కదా. పాపం గబగబా బయటకు వెళ్లి కొబ్బరి బొండాల వాళ్ళని అక్కడ అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళని అడుగుతారు మీరు ఎవరైనా వచ్చి తీస్తారంటే మేం చేయం, మేం ఎవ్వరు ముందుకు రారనమాట. ఈయనకి ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే స్వామి ఒక మాట చెప్తే అది మనం చెయ్యాలి, లేకపోతే దాని పరిణామం వేరేగా ఉంటుంది. ఆ టైంకి అవ్వకపోతే పనులు, స్వామి వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినర్ మనకు తెలిసిందే, చెప్పిన పని అనుకున్న టైంకి అనుకున్నట్టు అవ్వాలి. పాపం ఈయనకి ఏం చేయాలో తెలియదు, సరే ఇంటి అదే షాప్ దగ్గరికి వెళ్లి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ప్రతిరోజు వాళ్ళ షాప్ ముందు నుంచి ఒక కొబ్బరి బొండాల వాడు వెళ్లి వీధిలో అమ్ముతూ ఉంటాడు. ఆ రోజు కూడా ఆయన వచ్చాడు అనమాట. ఈయన వచ్చినప్పుడు చూసి ఇదేదో బాగుంది, ఈయన అడుగుతాను కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు కాబట్టి కొబ్బరి చెట్టు ఎక్కగలదేమో అంటే పిలిచి నాకు సాయం చేసి పెడతావా, ఇలా తీయాలి, ఊరికినే కాదు నేను డబ్బులు ఇస్తాను. ఆ సాయిబాబా ఎవరో నాకు తెలియదు, డబ్బులు ఇస్తారో లేదో నాకు తెలియదు, నేను రానంటాడు. సాయిబాబా ఇవ్వకపోతే నేను ఇస్తాను, కానీ నువ్వు ఎలాగైనా రావయ్యా బాబు, నేను కొబ్బరి చెట్టు ఎక్కి మట్టలు తీయను, నువ్వే ఎలాగైనా వచ్చి సాయం చేసి పెట్టాలి అని ఆయన్ని బతిమాలుకొని తీసుకొని వస్తానమాట. తీసుకొని వచ్చి అసలు ఆ టైంలో స్వామి లోపల ఎక్కడుంటారు తెలియదు, అసలు ఎవ్వరు ఉండరు, ఈయన కింద నించొని చెప్తూ ఉంటారు. ఆయన కొబ్బరి చెట్టుకి తీసిన ఆయన మట్టలన్నీ తీసినాడు అనమాట. ఈలోపు చూసినప్పటికీ సగం పని అవుతుంది, స్వామి రూమ్ కిటికీలో కిటికీ ఓపెన్ అవుతుంది అనమాట. కిటికీలోంచి స్వామి అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన కొబ్బరి చెట్టు ఎక్కి తీయడం, ఈయన కింద నించోవడం. ఇది హరీష్ గారు చూస్తారు, ఆనందపడిపోతారు. ఆలోచించండి, మనకు ఒక పని చెప్పి చేస్తున్నప్పుడు స్వామి వచ్చి చూస్తే ఆనందం ఎంత, దానికి అవధులు ఉండవు. చాలా సంతోషిస్తే ఈయన దండం పెట్టుకుంటారు, స్వామి బ్లెస్ చేసేస్తారు, కిటికీలోంచి ఇలా బ్లెస్ చేసి పని కానివ్వని చెప్పేస్తారు అనమాట. చాలా హ్యాపీగా పోన్లే స్వామి చూసి చెప్పిన పని చేయగలుగుతున్నాను, స్వామి కూడా హ్యాపీ అయ్యారని. ఇంకొంతసేపటికి ఆయన పని ఇంకా 2-3 చెట్లు ఉంటాయి అన్ని చేస్తున్నప్పటికీ సడన్ గా స్వామి దిగి వీళ్ళు పనిచేసిన దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తారు ఆ మిట్ట మధ్యాహ్నం టైంలోని. ఎప్పుడు ఆ టైంలో స్వామి బయటికి రారనమాట. అప్పుడు ఈయన చాలా ఆనందపడి అసలు ఆనందం కన్నా అసలు ఉబ్బి తబ్బిపోయిపోతుంటారు అనమాట, ఈ టైంలో స్వామి దర్శనం అవుతున్నది అని అనేసి అంటే అప్పుడు స్వామి అడుగుతారు ఎంతవరకు పని వచ్చింది అయిందంటే స్వామి ఇలా జరుగుతున్నది అని. ఈలోపు ఆయన కొబ్బరి చెట్టు మించి దిగి ఆయన రమ్మంటారు అనమాట స్వామి. వస్తే ఆయనకి విభూతి ఇచ్చి ఆయనకి పాద నమస్కారం ఇచ్చి ఆయనతో మాట్లాడడం మొదలు పెడతారు ఈ కొబ్బరి చెట్టుకి తీస్తున్న ఆయనతో అనమాట. హరీష్ గారికి ఆనందాన్ని ఆయన ఎంత అదృష్టవంతుడో చూడండి, భక్తుడు కాదు స్వామి అంటే తెలీదు, ఏదో కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ ఉంటే సాయం కోసం పిలిచారనమాట. స్వామి పిలిచి అంటే అన్ని కుశల ప్రశ్నలు అడిగి ఎక్కడ ఉంటావు ఏం చేస్తావు నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. స్వామి ఐదుగురు ఆడపిల్లలు స్వామి అని. హరీష్ గారు చూసి చూసావా పాపం ఐదుగురు ఆడపిల్లలట, పాపం ఎలా పెంచుతావు నువ్వు ఆడపిల్లల్ని అని చెప్పి కుశల ప్రశ్నలు వేసి విభూతి ఇస్తే ఈయన చాలా ఆనందిస్తారు హరీష్ గారు. ఎంత అదృష్టవంతుడు, సాక్షాత్తు భగవంతుడు వచ్చి ఇంత చక్కగా అన్ని చేశారు ఈయనకి ఏమి ఇంకా ఇది ఉండదు స్వామి భరోసా ఇస్తారు అనుకుని ఈయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. స్వామి లోపలికి వెళ్ళిపోతారు. అయిపోయింది ఈయన భాగ్యం ఇంత దక్కింది అనుకుంటే ఇక్కడతో ఇది ఇంకా మొదలన్నమాట. స్వామి లోపలికి వెళ్ళొచ్చి అక్కడ తలుపు దగ్గరికి హరీష్ గారిని పిలుస్తారు. పిలిచి 500 రూపాయల నోట్లు తెస్తారు. తెచ్చి కట్టలోంచి ఇలాగా స్వామి లెక్క పెడుతూ ఉంటారట. లెక్క పెడుతూ ఎక్కడ హరీష్ గారు చూస్తుంటే ఇలా పక్కకు తిరిగిపోయి అంటే ఆయన కనిపించకుండా లెక్క పెట్టాలని అని లెక్క పెట్టి 14 నోట్లు తీసిస్తారట. తీసి ఇది ఆయనకి ఇవ్వు ఎందుకంటే ఉగాది వస్తున్నది పాపం పండగకి పిల్లలు వాళ్ళు ఎంత పెట్టుకు తింటారు కొత్త బట్టలు కుట్టించుకొని చక్కగా ఆ పండగని జరుపుకోమని 7 ఉన్నారు కదా 7కి 2 నోట్లు చెప్పిన అనమాట 14 నోట్లు స్వామి కౌంట్ చేసిచ్చి ఆయనకి ఇవ్వమంటారు. ఆయన ఇస్తుంటే వద్దు నేనే ఇస్తానని చెప్పి మళ్ళా స్వామి నడుచుకుంటూ ఈ కొబ్బరి చెట్ల వరకు వచ్చి ఆయన పిలిచి ఇచ్చి దీంతో పిల్లలకి చక్కగా అన్ని కొను మీరందరూ పండగ బాగా చేసుకోండి అని. ఆయనకి అసలు అర్థం కాదు అప్పట్లోని 500 రూపాయలే ఎక్కువ, అందులోని మనిషికి 2 500 రూపాయలు చొప్పున 7 డబ్బులు ఇస్తే ఆయనకి ఏం అర్థం అవ్వదు. ఆయన షాక్ లో ఉంటారనమాట. హరీష్ గారికి ఏం అర్థం అవ్వదు ఏం జరుగుతున్నదో. అంటే స్వామి ప్రేమ చూడండి, ఇవ్వడంలోని వాళ్ళు అంత దీనిలో ఉన్నారు వాళ్ళని ఎలాగైనా ఉద్ధరించాలి అని అని గబగబా ఆయన ఆనందపడుతుంటే మళ్ళా స్వామి గబగబా లోపలికి వెళ్ళట. లోపలికి వెళ్ళి ఎవరో పెద్ద బుట్ట నిండా రకరకాల పళ్ళు ఇచ్చారు, అది 4 కూడా ఎత్తలేరు. స్వామి హరీష్ గారిని పిలిపించి ఇంకో సేవాదని పిలిపించి ఈయన సైకిల్తో వచ్చాడు కదా సైకిల్ తెమ్మని ఆ సైకిల్ మీద పెట్టి కట్టించి పిల్లలందరికీ పళ్ళివ్వు అందరూ ఆనందంగా తినండి. అసలు ఆలోచించండి ఎలా ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి, ఇంకా ఆ కుటుంబం అంత పెద్ద కుటుంబం 5 ఆడపిల్లలు కొబ్బరి బొండాలు అమ్ముకుని నేనేమి ఇచ్చేస్తాను, ఎంత ప్రేమ పండగ వస్తున్నది వాళ్ళు ఆనందంగా ఉండాలని. ఇదంతా జరిగిపోయింది ఆయన అసలు ఏదో స్వర్గంలో ఉన్నట్టు ఆ కొబ్బరికాయలు అమ్ముకున్నవాడు అసలు తెలియలేదు ఆ బొండాలు వాడు వెళ్ళిపోయాడు అనమాట హరీష్ గారు చెప్తున్నారు. ఆ తర్వాత ఒక 10 సంవత్సరాలు గడిచింటే ఓ రోజు ఆయన రోడ్డు మీద అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక పట్టు పంచా చాపు కట్టుకుని ఒక ఆయన వెళ్ళిపోతూ ఈయన్ని పలకరించారు, సార్ బాగున్నారా సార్ అని. అంటే ఈయన ఎవరో తెలియదు ఈయనకి, ఎవరండి మీరు నాకు తెలియదు సాయిరామ్ అంటే, అదేంటండి మీరు నన్ను పోల్చుకోలేదా అని. పోల్చుకోలేదంటే నేనండి ఆ రోజు మీరు 10 సంవత్సరాల క్రితం సాయిబాబా గారి దగ్గర పట్టుకెళ్లి కొబ్బరి మట్టలు తెంపించారు కదా అని. కొబ్బరి మట్టలు తెంపిన వాడు ఏమిటి పట్టు పంచ చాపు కట్టుకుని రోడ్డు మీద ఇంత ఉందాగా వస్తున్నారని ఈయనకేం అర్థం కాలేదు. అప్పుడు ఫేస్ చూసినప్పటికీ 10 సంవత్సరాలు దాటిపోయింది కదా. అప్పుడు పోల్చుకుని నువ్వా ఎలా ఉన్నావు ఏమిటి సంగతి అంటే ఆ సాయిబాబా ఇచ్చారు కదండి నా దశ తిరిగిపోయింది, ఎక్కడో అప్పట్లో వైట్ ఫీల్డ్ దగ్గర ఏదో చిన్న భూమి వెనక్కు ఉండిట అవంతా డెవలప్ అయ్యేట 5 కూతుర్లకి వీళ్ళకి ఒక్కొక్క అంటే 3 అంతస్తులు మేడ కట్టి పిల్లలందరికీ ఇచ్చేట అందరి పెళ్లిళ్ళు అయిపోయేట వాళ్ళు ఉండడానికి కాకుండా ఇంకో ఇల్లు కట్టి వాళ్ళకి 20 వేలు 30 వేలు నెలకి ప్రతి కూతురికి ఆదాయం వస్తుంట. మేము ఇల్లు కట్టుకున్నాం మేము అద్దెకిచ్చుకుంటున్నాం ఆ రోజు నుంచి నేను ఏ పని చేయలేదు మాకు ఇంత భాగ్యం కలిగింది ఇదంతా కూడా మీ సాయిబాబా ఆ రోజు ఇచ్చిన దానివల్లే అని. అంటే కొబ్బరి బొండాలు అమ్ముకున్నవాడు ఎక్కడ ఈ రోజు కోటీశ్వరుడు అయిపోయి వాళ్ళ పిల్లలు తర్వాత తరాలు కూడా కూర్చొని తినడానికి తప్ప అంత అక్షయం చేశారు స్వామి. అంటే స్వామికి ఇవ్వడంలోని మన ఉద్ధరించడంలోని ఆ ప్రేమ ఆనందం ఎంత ఉంటాయో కదా.
0: అంతే కదా స్వప్న, భగవంతుడి దృష్టి సోకితే చాలు అష్టైశ్వర్యాలు వాటంతట అవే మన దగ్గరికి వస్తాయి, మనం వాటి కోసం తాపత్రయ పడక్కర్లేదు అని చెప్పి. సో మళ్ళీ ఇంకొకసారి మనం సుధాముడి దగ్గరికి కృష్ణుడు సుధాముడు ఏం చేస్తున్నాడో చూద్దాము. ఇద్దరు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలిశారు, వాళ్ళిద్దరూ ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ఆలోచిస్తే సుధాముడు ఆయన పర్సనల్ గా ఆయనకి ఎటువంటి బాధ గాని ఆందోళన గాని ఉండవు లేవు అని ముందరే అనుకున్నాం. కాకపోతే తన భార్య చెప్పడం వల్ల ఒక అవసరంతో తన స్నేహితుడి దగ్గరికి వచ్చారు ఆయన. ఆయన ఉన్న పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు, కృష్ణ పరమాత్మకు కూడా తెలుసు. అలా కష్టంలో ఉండి వచ్చిన స్నేహితుడితో ఎలా మాట్లాడతారు అంటే, శ్రీకృష్ణుల వారు అనమాట కూర్చుని, నీకు గుర్తుందా సుధామా, మన చిన్నతనంలో మనం ఎంత ఆనందంగా విద్యాభ్యాసం చేశామో, ఎంత హ్యాపీగా ఉండేవాళ్లమో అని చెప్తూ వారి గురువుగారి గురించి గుర్తు చేసుకుంటారనమాట. సి, మనం ఒకసారి ఇద్దరం అడవిలో చితుకులు ఏరుకు రావడానికి వెళ్లాము. వెళ్తే బాగా కుండపోతగా వాన కురిసింది అనుకోకుండా, ఆ వాన వల్ల మనం దారి తప్పిపోయాము, మబ్బులు పట్టి వాన కురవడం వల్ల. అప్పుడు ఎటు వెళ్లాలో తెలియక మనం ఒక దగ్గర కూర్చునుంటే మన గురువుగారు ఒక లాంతర్ పట్టుకుని కృష్ణ సుధామా అని అరుస్తూ మన కోసం వెతుక్కుంటూ వచ్చారు. ఆయన చూడంగానే మనం పరిగెత్తుకుంటూ వెళ్లాము. ఆయన మనల్ని చూసి ఎంతో ఆనందంగా మనల్ని కౌగిలించుకుని మనల్ని మళ్లీ ఆశ్రమానికి తీసుకెళ్లారు. నీకు గుర్తుందా, మనందరం కలిసి వెళ్లేవాళ్లం, గోవుల్ని కాచేవాళ్లం, మనందరం కలిసి ఇన్ని పనులు చేసేవాళ్లం అని చెప్పి అక్కడ ఆయన ఏం చేశారంటే, హీ టేక్ టుక్ హిమ్ బ్యాక్ ద డౌన్ ద మెమరీ లేన్ టు ద హ్యాపీయెస్ట్ మెమరీస్ దట్ డే బోత్ షేర్ టుగెదర్. ఇప్పుడైనా కూడా మనం కష్టంలో ఉన్నా లేదు, మనకు కొద్దిగా అప్సెట్ గా ఉన్నా, మనం ఏం చేస్తాం, ఎవరికో ఒకళ్ళ ఫ్రెండ్కో లేదు అమ్మకో ఎవరో ఒకళ్ళకి కాల్ చేసి మాట్లాడతాం. కొంచెంసేపు మాట్లాడితే ఆ మూడ్లో నుంచి మనం బయటకు వస్తామని. ఇక్కడ భగవంతుడు స్నేహితుడు అవడం వల్ల ఆయన ఏం చేశారంటే, ఆ కొద్దిసేపు కాకుండా ఈయన్ని ఏకంగా చిన్నతనానికి తీసుకెళ్లి చిన్నతనంలోని వాళ్ల మధుర జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులు అవన్నీ గుర్తు చేసి ఆయన ఆనందపరుస్తున్నారనమాట.
1: చాలా బాగుంది అక్క. అక్క, ఇది వింటూ ఉంటే అంటే స్వామి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, మనం ఒకవేళ బాధతో స్వామి దగ్గరికి వెళ్ళినా సరే, స్వామి ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే మనల్ని ఆనందపరుస్తారు. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ స్వామి ఎవర్ డజ్ అన్నమాట.

0: అవును, ఎవరినైనా సరే ఎలా ఆనందపరచాలి అనే విషయం స్వామికి తెలిసినట్టు మరెవరికి తెలియదు. మనందరికీ చాలా అనుభవం అయిందే కదా స్వప్న, ఎన్నిసార్లు మనం దర్శనానికి వెళ్లేటప్పుడు ఎన్నో గొడవలు ఉంటాయి మనసులో, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, అవన్నీ మోసుకుంటూ భారంగా కాళ్ళిచ్చుకుంటూ వెళ్తాము. కానీ
1: స్వామి చూస్తే చాలు,
0: ఆయన్ని చూస్తే చాలు, ఒక్కసారి స్వామి దర్శనం దొరికితే ఓ వన్ గ్లింప్స్ ఆఫ్ స్వామి అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ, వీ ఫర్గెట్ ఎవ్రీథింగ్ దట్స్ ట్రబ్లింగ్ అస్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వెలుగు కావాలంటే సూర్యుడి దగ్గరగా ఉంటే వెలుగు కనిపిస్తుంది, చంద్రుడి దగ్గరగా ఉంటే వెన్నెలు కనిపిస్తుంది. సోర్స్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ వాట్ వీ రిక్వైర్ టు గెట్ దట్. మరి ఆనందం కావాలంటే ఆనందానికి సోర్స్ ఎవరో వెతుక్కుని ఆయన దగ్గరగా ఉంటే ఆనందమే మనంగా ఉంటాం. ఇక తర్వాత మరి కృష్ణుడు దగ్గరికి సుధాముడు వచ్చాడు, స్నేహితుడిని ఈయన రిసీవ్ చేసుకున్నారు, కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఉన్నట్టుండి కృష్ణుడు అడుగుతాడు, సుధామ నా కోసం ఏదో తీసుకొచ్చే ఉంటావు, ఏం తీసుకొచ్చావు నా కోసం అని. అంటే నువ్వేదో నాకు ఇవ్వాలి, నేను తీసుకోవాలి అనే ఉద్దేశం కాదనమాట. అక్కడ ఏంటంటే భగవంతుడు స్వామి ఎప్పుడు చెప్తారు చూడండి, చిన్న పని చేస్తే దానికి వందింతల పుణ్యం ఎలా మీకు ఇవ్వాలా అనేదే నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. మీ చేత అతి చిన్న సేవ చేయించుకుని దానికి వందింతలుగా వృద్ధి చేసి ఎలా ఇవ్వాలా అనేదే నేను చూస్తూ ఉంటాను అని చెప్తారు. అందుకనే ఇన్ని సేవా కార్యక్రమాలు, అసలు ఈ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టించారు. అలాగే ఆ చిన్నది ద్రౌపదీదేవిది కూడా ఆయన వేలుకి తన చీర చెంగు చుట్టిందనే ఒకే ఒక్క కారణాన్ని సృష్టించి, లేదంటే కృష్ణుడు కత్తితో కోసుకోవడం ఏంటి చెప్పండి, ఆ కారణాన్ని సృష్టించేది కూడా ఆయనే కదా, అక్షయమైన వస్త్రాల్ని అనుగ్రహించారు. అదేవిధంగా ఇతని అంటే సహధర్మచారిణి, ధర్మపత్ని, అర్ధాంగి అంటారు కదా, ఇతనిలో సగభాగమైన ఇతని భార్య కోరిక తీర్చాలంటే, ఆవిడ్ని అనుగ్రహించాలంటే ఏదో ఒకటి ఆవిడ ద్వారా నాకు పంపబడింది, నేను గ్రహించాలి ముందర, అదే ఉద్దేశంతో నా కోసం ఏం తీసుకొచ్చావు అని అడుగుతారనమాట. అడిగితే సుధాముల వారు చాలా సిగ్గుపడిపోయి, మరి మహదైశ్వర్యంలో ఉన్న స్నేహితుడికి అటుకులు తెచ్చానని ఇవ్వడానికి కొద్దిగా ఆయన సంకోచిస్తారు అని ఏమి మాట్లాడకుండా ఆయన సైలెంట్ గా కూర్చుంటారు. కూర్చుంటే ఈయన లేదు ఏదో తెచ్చే ఉంటావు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అదేంటి ఆ వస్త్రానికి, అంగవస్త్రానికి కట్టిన మూట, అదిగో నాకు కనిపిస్తోంది ఏదో తీసుకొచ్చావు అని చెప్పి ఆ మూటని విప్పి ఆ అటుకుల్ని తీసుకుని ఆయన తినడం మొదలు పెడతారనమాట. ఆ అటుకుల్ని గ్రహిస్తారు, గ్రహించడం ద్వారా ఈయన్ని అనుగ్రహించడం. గ్రహించడం అంటే భగవంతుడు ఏదైనా గ్రహించాడంటే అనుగ్రహించడానికే అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనం చూస్తే స్వామికి పరమాత్ముడికి ఏమిచ్చాము, ఎంత ఇచ్చాము అనే దానికంటే ఎలా ఇచ్చాము అనేది చాలా
1: భావంతో ఇచ్చాము
0: అనేది మనకి ఎంత చక్కగా నిరూపించారో స్వామి కూడా ఎన్నోసార్లు చెప్తారు కదా, భగవంతుడు భావప్రియుడు, దేవతల్నిట భావనామాష్ట సంతృప్తులు అంటారట. అంటే కేవలం వాళ్ళని ఒక్కసారి భావించుకుని మనం మనసులో దండం పెట్టుకున్నా కూడా వాళ్ళు చాలా సంతృప్తి చెందుతారట. మరి దేవతలే అలా ఉంటే దేవతలకి రాజైన వాడు ఎలా ఉంటాడు, ఆయనకి ఆ భావమే కావాలి కానీ ఇంకేది అక్కర్లేదని. ఇందులో ఒక చిన్న కథ గుర్తొస్తోంది గణేష్, మహాభారతంలో శ్రీకృష్ణుల వారు పాండవులకి కౌరవులకి సంధి చేయడానికి వెళ్లినప్పుడు దుర్యోధనుడు పెద్ద భవనం ఇస్తాడు ఆయనకి, అతిథి గృహం కింద గెస్ట్ హౌస్ అనమాట. అంటే ఆయన వద్దొద్దు నేను ఇక్కడ ఉండను, నేను విదురుడి ఇంట్లో ఉంటానని చెప్పి, విదురుడి ఇల్లు ఒక పర్ణశాల అనమాట, ఆయన రాజభవనంలో ఉండడు. ఆ పర్ణశాలని వెతుక్కుంటూ కృష్ణ పరమాత్మ వెళ్లి విదురుడి ఇంటికి వెళ్తే ఆయన ఎంతో సంతోషించి, చూడండి మీరు ఎంతో భక్తిగా కొలిచి ఆరాధిస్తున్న భగవంతుడు హఠాత్తుగా మీ ఇంట్లోకి అడుగుపెట్టి నడుచుకుంటూ వస్తే మీకు ఎలా ఉంటుంది. అలాగే విదురుల వారు కూడా ఎంతో ఆనందించి ఆయన్ని కూర్చోబెడితే కృష్ణుడు అడుగుతట, ఆయనకు తెలుసు విదురుడు సాత్వికాహారాన్నే భుజిస్తాడు, ఆయన వండిన వంట స్వీకరించడు అని, అందుకని గంజి ఏమైనా ఉందా అని అడుగుతాడు అనమాట. ఆయన పొన్నశాల్లో ఉంటారు కదా, గంజి ఉందా అని అడుగుతారు. అడిగితే ఆ మిగిలిపోయిన గంజి తీసుకొచ్చి విదురుడు ఎంత భక్తిగా ఇస్తాడంటే కృష్ణుడికి, ఆ భక్తికి కరిగిపోయి కృష్ణుట్ట ఇంకా తన చతుర్భుజాలతో, మహావిష్ణువుకి నాలుగు భుజాలు ఉంటాయి కదా, చతుర్భుజాలు మిగిలిన రెండు చేతుల్ని ఈ రెండు చేతుల కింద పెట్టి ఆ గంజిని తాగుతారట ఆయన చేతుల్లో పోస్తుంటే. ఎందుకు, ఒక్క చుక్క కూడా కింద పడకూడదని ఇంకో రెండు చేతుల్ని తన చేతుల కింద పెట్టి ఆ గంజిని స్వీకరిస్తారట. అది చూసి విదురుడు ఎంతో మురిసిపోయి అసలు తన బాహ్య స్మృతి కోల్పోయి పాపం అరటిపండు వలిసి తొక్కనిస్తాడనమాట కృష్ణుల వారికి. ఈయన కూడా అంతే ప్రేమతో దాన్ని స్వీకరిస్తారు. సో అసలు ఆ భావానికి కరిగిపోతాడు కాని పదార్థాన్ని బట్టి ఆయనకి దానికి దాంతో ఏమి సంబంధమే లేదు అనిపిస్తుంది కదా.
1: ఇది మీరు చెప్తూ ఉంటే మన అనంతపురం విద్యార్థినులకి స్వామి అనుగ్రహించిన అంటే ఇదే సేమ్ ఇలాగే జరిగిందనమాట. స్వామి ఎప్పుడు అనంతపురం కళాశాలకు వెళ్ళినా అక్కడ ఒకవేళ లంచ్కి దేనికైనా ఉంటే స్వామి కోసం అందరూ అంటే వండిస్తారు ప్రత్యేకంగా. కానీ ఒక ఛాన్స్ ఏంటంటే ఒక కూర ఏదైనా విద్యార్థులను చేయడానికి వార్డెన్ గారు అవకాశం ఇచ్చేవారనమాట. సో ఆసారి కొంతమంది విద్యార్థిని వచ్చి స్వామికి మేము తయారు చేస్తాం అంటే ఏం చేస్తారంటే బెండకాయ కూర చేస్తాము ఫ్రై చేస్తామన్న. పాపం పిల్లలు కదా విద్యార్థులు ఆ వయసులోని వాళ్ళకి పెద్దగా వంట చేయడం రాదు. వాళ్ళు పెడతారు స్వామి కోసం అన్ని తరిగి చేసినప్పటికీ ఆ కూర కొంచెం మాడిపోతుంది అనమాట. చూసుకోరు. ఈలోపు టైం అయిపోయి స్వామి డైనింగ్ హాల్కి వచ్చేస్తారు పెట్టిమంటారు. ఇంకా స్వామి అడుగుతారు ఏది ఎవరు చేశారని. మరి విద్యార్థులు చేసింది కూడా పట్టుకుని వెళ్ళాలి తప్పదు. అప్పుడు వార్డెన్ గారికి చాలా కోపం వచ్చి స్వామి కోసం చేసేటప్పుడు కూడా మీరు ఇలా చేస్తారా, కూర మాడిపోయిన కూర స్వామికి ఎలా పట్టుకెళ్తారు. అప్పటికీ బాగా మాడిపోయిన ముక్కలు కొంచెం కొంచెం తీసేసి ఆ మిగిలిన ముక్కలు అవి కూడా మాడుగానే ఉన్నాయి అయినప్పటికీ చిన్న బౌల్లో వేసి మిగతా ఐటమ్స్ తో పాటు పంపిస్తారు. కానీ చాలా భయపడుతూనే ఆలోచించండి, వచ్చిన ఎవరైనా గెస్ట్ కి మనం ఎన్నో రకాలుగా మంచిగా చేసి పెడతాము, స్వామి వచ్చారు ఇంతటి అవకాశం వచ్చింది, స్వామి గొండె పెట్టే దాంట్లో మాడిపోయింది, ఇప్పుడు ఇంకోటి చేయడానికి కూడా సమయం కూడా లేదు అని పెడితే మొత్తం స్వామి అక్కడ ఐటమ్స్ అన్నీ ఉంటే అన్నంలో ఈ బెండకాయ కూర మట్టుకే మాడిపోయిన కూర మట్టుకే వేసుకుని మొత్తం ఆ బౌల్లో ఎంత ఉందో అది మట్టుకే తిని మిగతా కూరలు వేలు వేసి కూడా ముట్టుకోలేట స్వామి. అది తిని కూర చాలా బాగుందని చెప్పి మరీ లేచారట అక్కడి నుంచి. అంటే స్వామి చూసేది ఏంటి, వాళ్ళు మాడిపోయిన కూర పెట్టారా, ఆ మాత్రం కూర చేయడం రాదా, ఇదంతా ఆలోచించలేదు. ఆ పిల్లలకి స్వామి కోసం మేము ఏదైనా చేసి పెట్టాలి అన్న ఆ ఆర్తి ఆ ఆతృత అదే కనిపించిందనమాట. అప్పటి నుంచి వాళ్ళు చక్కగా చేయడం మొదలు పెట్టారు. అంటే స్వామి చూసేది ఆ భావం, ఏ భావంతో చేశారు అని. వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అనిపించింది.
0: అదే భావాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఆ అటుకుల్ని తీసుకుని ఆయన ఒక గుప్పెడు తినగానే రుక్మిణీదేవి వచ్చి ఆయన చేయి పట్టుకుని ఆపుతారట. ఆపితే జనరలీ అంటే మానవ సహజం కదా, సుధాముల వారు కొద్దిగా ఆయనకి మనసులో ఒక ఆలోచన వస్తుంది అనమాట, అయ్యో ఇదేంటి ఇటువంటి అటుకులు తింటున్నావా అని ఆయన పట్టమహిషి నా గోవిందుడి పట్టమహిషి ఆయన ఆపుతోందేమో అని అనుకుంటారు. ఈయన మనసులో ఆంతర్యం ఆయనకి తెలుస్తుంది కదా, మనసులో ఉండే మాధవుడికి మనం మళ్ళీ చెప్పేదేంటి. అందుకని ఆయన అంటారు, రుక్మిణీదేవిని అడుగుతారు అనమాట. మరి ఈయన డౌట్ క్లియర్ చేయాలి కదా ఆయన. సో శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని అడుగుతారు, రుక్మిణి ఎందుకు నువ్వు ఆపుతున్నావు నేను తింటూ ఉంటే. నేను భక్తుల ప్రేమకి భక్తికి దాసుణ్ణి, అలాగే స్నేహితుడి ప్రేమకి దాసుణ్ణి. మరి నేను అందుకని సుధాముడు తెచ్చిచ్చింది నేను తినక తప్పదు తింటున్నాను, నువ్వెందుకు నన్ను ఆపుతున్నావు, నా భక్తులకి భగవంతుడు ఎప్పుడూ భక్తులకి దాసుడే అని చెప్తాడనమాట. చెప్తే రుక్మిణీదేవి ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మ అర్థాంగి, మరి ఆవిడ కూడా అంతకు అంత సమాధానం చెప్పాలి కదా. ఆవిడ చెప్తుంది, స్వామి మీరు ఆయనకి దాసులు నేను మీకు దాసిని కదా, నాకు కూడా కొద్దిగా ఆ నైవేద్యంలో భాగం ఉంటుంది కదా, నాకు కొద్దిగా ఇవ్వండి అని చెప్పి ఆవిడ కూడా కొంచెం తీసుకుంటుంది. మరి మహాలక్ష్మి అష్టైశ్వర్య స్వరూపిణి, ఆవిడ కూడా గ్రహించాలి కదా అష్టైశ్వర్యాలు ఈయనకి ప్రసాదించాలంటే. అందుకని ఇద్దరు దంపతులు ఇద్దరూ కలిసి ఆ అటుకుల్ని గ్రహించి సుధాముల వారిని అనుగ్రహిస్తారు అని మనకి కుచేలోపాఖ్యానంలో ఉంటుందన్నమాట. ఇంకా ఇంకొక విషయం మీరు గమనిస్తే, ఇంత ప్రయాణం చేసి వచ్చి ద్వారకా నగరానికి ఇంత కష్టపడి ఇంత శ్రమలకు వచ్చి వచ్చిన సుధాముడు గోవిందుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మను చూసి ఆనందించి ఆ ఆనందంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడే గాని వచ్చిన పని మర్చిపోతాడు, ఏది ఎందుకు వచ్చాడో అది అడగడు ఆయన్ని. స్నేహితుడి దగ్గర సహాయం తీసుకుందామని వచ్చిన కుచేలుడు ఆ సహాయాన్ని అర్థించకుండానే ఈయన వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకి కృష్ణ సాంగత్యమే మహాప్రసాదం, అదే అష్టైశ్వర్యాలు ఆయనకి.

0: అది చాలు నాకనుకుని మనస్సు నింపుకుని ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. కాని వచ్చిన వారిని చుట్ట చేతులతో పంపించడం భగవంతుడికి అలవాట్లేదు కదా. అందుకని ఆయన అడగకుండానే ఈయన అష్టైశ్వర్యాల్ని ఆయన వెళ్లే లోపలే అనుగ్రహించేస్తాడు. సో స్నేహితులు, ఒకరి మనస్సుని ఒకరు తెలుసుకున్న వాళ్లే నిజమైన స్నేహితులు అని చక్కగా నిరూపించారు ఇద్దరు.
1: అంతలోకి స్వామి ఏంటంటే, అడిగితే అడిగిందే ఇస్తారట, అడగకపోతే అన్ని ఇస్తారట. అలాగా అడగకువే ఓ మనసా, అడుగుగొలది అది అడుగున పడునని, అడగకున్న పని వడుగానగునని, అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకై మడియు జటాయువు కడకు నేకి సద్ధతి కలిగించడే. వీళ్ళందరూ ఏమడిగారని వాళ్ళకి ముక్తిని ప్రసాదించారండి. అలాగే కృష్ణ పరమాత్మ కూడా కుచేళ్ళు ఏమీ అడగకపోయినా తన్ని ఎలా ఉద్ధరించాలి అంటే భౌతిక పరిస్థితుల్ని ఉద్ధరించాడు, తన ఆధ్యాత్మికంగా కూడా ఉద్ధరించాడు. అంతేకాకుండా ఇక్కడ ఈ కొంచెం తీసుకున్న దానికి అక్కడ అక్షయంగా ఇచ్చాడు.
0: స్వప్న, మీరు అడగకుండానే భగవంతుడు అన్ని అనుగ్రహిస్తాడు అనే విషయం చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. త్రయీ బృందావనంలో స్వామి ఒకసారి ఇందులాల్ షా గారిది 70th బర్త్డేనో 50th యానివర్సరీనో, నన్ను శ్రోతలు క్షమించాలి సరిగా అది గుర్తులేదు, ఒక ఫెస్టివల్ చేస్తున్నారన్నమాట. స్వామి వాజ్ సెలబ్రేటింగ్ దట్ ఈవెంట్ ఇన్ అ వెరీ వెరీ బిగ్ వే. స్వామి వచ్చేసినా ఎలా చేస్తారో మనకు తెలుసు కదా. స్వామి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. అది చేయడం కోసం త్రయీ బృందావనంలో 18 ట్రేస్ లో స్వామి అన్ని క్యారీ చేయడానికి 18 మంది పిల్లల్ని, బాయ్స్ ని పిలిచి 18 ట్రేస్ రెడీ చేయించారనమాట. పూలు, పళ్ళు, అన్ని అలా గుడీస్ అన్ని తీసుకెళ్తున్నారు. అక్కడ ఒక బ్రదర్, అక్కడ ఏవీ రూమ్ లో వర్క్ చేసేవారు ఆయన, ఏవీ డివిజన్ లో, ఆయన కూడా వెళ్లి ఆ ట్రేస్ అన్ని సర్ది ఇచ్చారు. పిల్లలందరూ 9 సెట్స్ కింద బ్రదర్స్ అందరూ నుంచుని 18 ట్రేస్ పట్టుకుని ఉన్నారు. స్వామి వాళ్ల వెనకాల ప్రొసెషన్ లో నడుస్తూ వెళ్లాలన్నమాట, త్రయీ నుంచి సాయికృష్ణ కళ్యాణ మంటపానికి వెళ్లాల్సిన ఈ ప్రాసెస్ లో స్వామి, ఇతను ఈ బ్రదర్ ఏమో అన్ని సర్దేసేసి ఇచ్చేసేసి అతను సైలెంట్ గా ఒక దగ్గర నుంచున్నాడు. బయలుదేరిపోయి వాళ్ళందరూ కిందకి దిగి నుంచున్నారు. స్వామి డోర్ దాకా వెళ్లిన ఆయన మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి ఇతన్ని చూసి, నువ్వు రా అన్నారట. అంటే ఇతనికి ఏం చేయాలో తెలియలేదన్నమాట. అంటే అసలు అతనికి ఆలోచనే లేదు కదా. అన్ని ట్రేస్ తీసుకెళ్లిపోయారు, మరి ఏం పట్టుకుని రావాలి ఆ ప్రొసెషన్ లో అని అది తెలియక తెల్లబోయి తెల్లమోహం వేసుకుని చూస్తూ ఉంటే స్వామి తన కర్చీఫ్ని తీసి అతని మీద విసిరేసి, ఇది పట్టుకుని రా అన్నారట. అంటే అతను స్వామి కర్చీఫ్ పట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి వాళ్ళంతా? అంటే స్వామి ఎంత డిసిప్లినేరియన్యో మనకు తెలుసు కదా. ఒక ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. 18 మంది పిల్లలు 2-2 కింద 9 సెట్స్ కింద ఆల్రెడీ బయలుదేరారు. వెనకాల స్వామి, మరి ఇతనికి ప్లేస్ ఎక్కడ? అందుకని ఇతను ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి పోవాలి తెలియక మళ్లీ తెల్లమొహం వేసుకుని చూస్తున్నట్ట. చూస్తూ ఉంటే స్వామి, నా వెనకాల రా అని చెప్పి ఒక మాట చెప్పారట అతనికి నడుస్తున్నప్పుడు. ఎప్పుడు పని చేస్తూ వెనకుండిపోవడమే కాదు, అప్పుడప్పుడు ముందుకొస్తే తప్పులేదు అని చెప్పి తన వెంట తీసుకెళ్లారనమాట. తీసుకెళ్లాక కళ్యాణ మంటపంలో అన్ని అమర్చేసి ఆ ట్రేస్ అన్ని పిల్లలందరూ కింద దిగి వాళ్ల ప్లేసెస్ లో కూర్చున్నారు. ఈ బ్రదర్ కి మటుకు ఎక్కడికి వెళ్లాలి ఏం చేయాలనే తెలియట్లా, మళ్లీ అది అవుట్ ఆఫ్ ద ప్లాన్ కదా. మరి అప్పుడు స్వామి తన సింహాసనంలో కూర్చుని ఇతన్ని చూసి, వెనకాల అక్కడ కూర్చో అని ఒక ప్లేస్ చూపించి స్టేజ్ మీద కూర్చోబెట్టారనమాట. సో ఆల్ ద వైల్ స్వామి కర్చీఫ్ పట్టుకుని అతను కూర్చుని ఉన్నాడు అక్కడ. ఇది వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది, భగవంతుడు మనకి మనకేం కావాలో మనకే తెలియదు, కానీ మనకేం కావాలో ఆయన కరెక్ట్ సమయానికి అందిస్తారు. అదే అంతేకాకుండా అడిగినవే కాకుండా అడిగినవి అక్షయపాత్ర. ఆయన మన నోరు తెరిచి అడగాలే గాని లేదు అనే మాట స్వామి నోట్లోంచి రావటం ఎవ్వరూ వినలేదు ఇప్పటిదాకా. అంతేకాకుండా అడగనివి మనం అనుకోనివి కూడా అనుగ్రహించేయడం ఆయనకి ఎంత సరదానో అసలు అలా అనిపిస్తుంది చూస్తే.
1: అంటే ఇప్పుడు ఈ కుచేళ్ళకి పిడికడు అడుగులు తీసుకుని తిరిగి ఇల్లు చేరినప్పటికీ తన గృహాన్ని గాని పోల్చుకోలేకుండా అంతటి ఐశ్వర్యాన్ని అందించారన్నమాట స్వామి. అంత అక్షయంగా ఇచ్చారు. ఇది వింటుంటే ఈ రోజుల్లో మన మధ్యలో ఉన్న ఒక భక్తుడి గురించి, స్వామి అనుగ్రహించిన విధానం గురించి మనం అందరం తప్పకుండా తెలుసుకోవాలక్క. ఈయన తెలంగాణ రాష్ట్రంలో చెన్నూరు దగ్గర పారుపల్లి అనే గ్రామంలో ఉంటారన్నమాట. ఆయన పేరు బుచ్చన్న. ఆయన వడ్రంగి, అంటే వృత్తిరీత్యా ఈ కార్పెంటరీ వర్క్ చేసుకుంటారు. కానీ స్వామి సంస్థల్లో ఏంటంటే ఏ గ్రామ సేవైనా ఆ గ్రామాలకు వెళ్లి అక్కడ స్వామి భాగవతన హరికథ చెప్తూ ఉంటారన్నమాట. అది ఆయన చేసే సేవ. కానీ ఎంత పేదరికం అంటే ఒకసారి వాళ్ళ ఇంట్లో తినడానికి ఒక పూటకో రెండు పూటలకో సరిపడ బియ్యం మట్టుకే ఉంటుంది. అంతకు మించి బియ్యం ఉండదు, కొనడానికి డబ్బులు ఉండవు. భార్య చెప్తుంది, మీరిలాగా సేవను వెళ్ళిపోతే ఎలాగా, దాని బదులు మనం మీ వడ్రంగ పని చెయ్యండి కొన్ని రోజులు, అప్పుడు చేస్తే మనకు డబ్బులు వస్తాయి, కనీసం తినడానికి ఉంటుంది కదా అని. ఆయన చేద్దాం అనుకున్న టైంకి గ్రామసేవ పడుతుంది. వచ్చే 3 రోజులు కూడా ఆయన గ్రామసేవకు వెళ్లాల్సి వస్తుంది. గ్రామసేవ వదిలేసి వడ్రంగ పనిచేయడం ఆయనకి ఇష్టం ఉండదు. సరే నేను స్వామి సేవ చేసుకుంటాను, స్వామి చూసుకుంటారు, ఏం పర్వాలేదని ఆయన గ్రామసేవకు వెళ్ళిపోతారు. 3 రోజులు వెళ్ళిపోతే ఆ భార్య ఇంట్లో ఉన్న బియ్యాన్ని వండుతూ ఉంటుంది 3 రోజులు. అది యాక్చువల్గా వచ్చేదేంటి, ఒక పూటకు గానీ 2 పూటలకు గానీ వచ్చే బియ్యం మట్టుకే ఉంది. ఆయన 3 రోజుల తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత ఎప్పుడు బియ్యం అయిపోతే కొందాం, బియ్యం అయిపోతే కొందాం చూస్తుంటే అది అలా అలా అలా అలా ఒక నెల అయినా సరే ఆ కొంచెం బియ్యం వస్తూనే ఉన్నాయి, అక్షయం అవుతూనే ఉన్నాయట. అసలు ఆలోచించండి, ఒక పూటకు వచ్చే బియ్యం లేకపోతే 2 పూటలకు వచ్చే బియ్యం ఒక నెల రోజులైనా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఆయన స్వామి సేవ చేసుకోవడానికి వెళ్తే స్వామి అంటే భక్తిని, ముక్తిని, అన్నింటినీ, భక్తిని అన్నింటినీ ప్రసాదిస్తారు స్వామి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి. ఎప్పుడో కుచేళ్ళు గురించి మనం చదువుతున్నాం గానీ మన కళ్ల ముందున్న వ్యక్తిని చూస్తుంటే స్వామి అనుగ్రహానికి, స్వామి ప్రేమకి అవధులు లేవనిపిస్తుంది.
0: స్వామి ప్రేమకి, స్వామి అనుగ్రహానికి ఎటువంటి అవధులు లేవు. ఎందుకంటే ఆయనే ప్రేమ అంటూ కుచేళ్ళుడు కూడా ఆయన భార్య వెనక్కి తిరిగి వెళ్ళాక సుధాముల వారి భార్య అడుగుతాడు, కృష్ణుడు కనిపించాడా, అటుకులు తీసుకున్నాడా, మీతో మాట్లాడాడా, మిమ్మల్ని పలకరించాడా అని. అంటే సుధాముల వారు కూడా ఇదే చెప్తారట, పిడికేడు అటుకులు తీసుకుని అష్టైశ్వర్యాలు అనుగ్రహించేది భగవంతుడు కాక ఇంకెవరు అని చెప్తూ సుధాముడు ఇలా చెప్పారు అని స్వామే చెప్పిన ఒక కథ మనకి ఉంది. అది ఇప్పుడు విందాము ఒకసారి స్వప్న.
1: తప్పకుండా తప్పకుండా.
2: కుచేరుడు తీసుకెళ్లాడు ఇంత పిటికడ అటుకులు, కానీ ఆ మాసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటుకలను కృష్ణుడే తన చేతులారా విప్పాడు. కానీ ఆ కుచేరుడు చాలా సిగ్గుపడుతున్నాడు, నా బట్టలు కూడా ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి, ఇలాంటి దరిద్రహీనుడను, కలాంటి ఇటాంటి మహారాజు భగవత్ చక్రవర్తి, నీవు నా బట్టలను ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉండే, ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు. ఆ బట్టలో ఉన్నటువంటి కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు. కొంచెం మిగిలింది ఆ బట్టలో, రుక్మిణి పరిగెత్తొచ్చింది కృష్ణుడు చేపట్టు. కుచేరుడు మరొక భావం పడ్డాడు, ఈ యొక్క డట్టి దీంట్లో టవల్లో ఉన్నటువంటి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన అడ్డు చేస్తుందని భావించుకున్నాడు. కృష్ణుని తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణి తెలుసు. ఈ యొక్క కుచేరుడికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై, ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు, నేను కుచేరుని దాసుడను, కనుక కుచేరుడు తెచ్చినటువంటి ప్రసాదం నేను కొంతవరకు స్వీకరించాను. అప్పుడు రుక్మిణి చెప్పింది, కృష్ణ మీరు కుచేరుని దాసుడు, మీ దాసురాలు నేను, కాబట్టి దాసురాలు కూడా ఒక భాగం ఉంది కదా, కాబట్టి ఆ మిగిలినటువంటివి నాకు అందించమని చెప్పి చెప్పింది. భగవత్ విషయాలు ఎంత విశాలమైనటువంటివిగా ఉంటాయి, హార్ట్స్ భగవంతుని యొక్క సంకల్పములు ఎంత ఘనమైనటువంటివిగా ఉంటాయి, కానీ దానిని మీరు అర్థం చేసుకోలేక చాలా చులకనగా తీసుకుంటారు. కనుక భగవంతుడు ఎంతో గొప్ప విశాల హృదయుడు, కేవలం నేరో మైండ్ కాదు, ఆ హృదయం మరొకరికి లేనే లేదు, ఆ హృదయం ఒక్క భగవంతునికి తప్ప మరొకరికి రాదు. ఎన్ని విధములకు మీరు కంపేర్ చేసినా కానీ గాడికి తప్ప మరొకరికి రాదు. ఇప్పుడు తెలుసుకున్నాడు కుచేరుడు, ఇంటికి పోయి చూచాడు, గొప్ప భవనాలంతా అందించాడు, తన పిల్లలు తన అర్ధాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు. పరిగెత్తి వచ్చింది, భార్య పాదాలు పట్టుకుంది, నాథ భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు, అతని యొక్క ఘనత మరొకరికి లేదు. కానీ చూచావా, అతను నీతో మాట్లాడ్డా, ఏమని చెప్పాడు, ఏమిటి అని మీద మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది. దేవి నారాక ఎరిగినంతనే వేగరమ్మని ద్వారపాలుల చేత ఆజ్ఞాంతే, నన్ను చూచినంతనే దిక్కునగా

0: ఏమందు అతని దీన పరత పేద కుచేనుని అటుకులు పిటికెడు తిని బహుళ భాగ్యమును సంగు వారు కలరా. ప్రేమయే తాను తానే ప్రేమయవును, తానే ప్రేమ, ప్రేమే తాను. ఇంకొకటి ఏమాత్రం వర్ణించడానికి వీలు కాదన్నా చూచావా, అంత విశాలమైనటువంటి యొక్క భావము ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: మరి ఈనాడు ఈ మైత్రి గురించి, శ్రీకృష్ణ మైత్రి గురించి, సాయి కృష్ణ మైత్రి గురించి మనం మాట్లాడుకునే అవకాశం స్వామి ఇచ్చినందుకు, అది కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి రోజు ఆ తలంపు స్వామి గురించి రావటమే ఒక హాయ్. మరి ఆ హాయిని కలిగించిన మన స్వామికి, ఎందుకంటే స్నేహం అంటే ప్రేమ, ఆ ప్రేమ స్నేహంలో ఒక భాగం. ప్రేమ లేకుండా స్నేహం లేదు, స్నేహం లేకుండా ప్రేమ లేదు. ఆ విడదీయనటువంటి ఆ అనుబంధాన్ని మనకి రుచి చూపించినటువంటి అర్జునుడికి, అదేవిధంగా ఏమీ లేనటువంటి కుచేరుడికి అన్నీ ఇచ్చినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఆ కుచేరుడి అనుబంధం గురించి, తద్వారా సత్యసాయి కృష్ణుడు ఏ విధంగా తమ భక్తులను ఎల్లప్పుడూ ఒక సకునిగా గైడ్ చేస్తూ, మార్గనిర్దేశం చేస్తూ, ప్రేమని అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చుతున్నారనేది ఈనాటి మన సంభాషణలో తెలిసింది. మరి ఈ అనుభవాల్ని వింటూ శ్రోతలందరూ కూడా ఈ ఆనందంలో ఓలలాడుతారని మనస్ఫూర్తిగా మనసారా మరొకసారి స్వామికి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని శ్రీకృష్ణ మైత్రిని ముగిస్తూ, ఈనాడు లలితక్క, స్వప్నక్క, మీరు కూడా కొన్ని మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.
2: ఈ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇలాంటి దీంట్లో కూడా మనందరికీ ఆ స్వామి ప్రేమను తలుచుకుని, అన్నింటికన్నా మీతో నేనున్నాను, ఒక స్నేహితుడిగా అన్ని చూసుకుంటున్నాను, మీకు ఎటువంటి భయము లేదని ఇలాంటి సందర్భంలో మళ్లీ మళ్లీ మనకు తెలియజేస్తూ, మనకి ధైర్యాన్ని నింపుతూ, మనకు ఆసరానిస్తూ, ప్రతి క్షణం క్షణం అని కూడా క్షణంలో వెయ్యో వంతు కూడా మనని అంటిపెట్టుకుని మనం రక్షిస్తున్న స్వామికి ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా సరిపోదు. శ్రోతలందరికీ, ప్రపంచంలో మానవాళ్ళందరికీ కూడా ఈ సమస్త లోక సుఖినో భవంతు స్వామి అందరికీ ఆనందాన్ని కలిగించాలని ఈ కృష్ణాష్టమి జన్మదినాన స్వామిని వేడుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం.
3: ప్రతి మనిషికి తన జీవితంలో ఉండే ముఖ్యమైన గోల్ ఏంటంటే భగవంతుడికి దగ్గరవడం. జీవితం అంటేనే భగవంతుడికి దగ్గరగా నడిచే ఒక ప్రయాణం అనుకుంటే, అందులో మొదటి స్టెప్ ప్రేమ. గణేష్ చెప్పినట్టు స్నేహం అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే స్నేహం. అలాగే స్వామి డిస్కోర్స్ లో కూడా మనం విన్నాం, అతడే ప్రేమ, ప్రేమయే అతడవును అని కుచేలుడు శ్రీకృష్ణుల వారి గురించి చెప్పారట. మరి అటువంటి ప్రేమ స్వరూపుడితో స్నేహం చేయడం అనే గొప్ప భాగ్యం మనందరికీ స్వామి కలిగించారు. మొదటి స్టెప్ ప్రేమ అయితే, ఇక రెండవ స్టెప్ సరెండర్. స్వామి అన్నట్టు ఆత్మ నివేదనానికి ముందరగా వచ్చే ప్రేమ, స్నేహం అనే మొదటి అడుగే ప్రేమ. అంటే నిజానికి భగవంతుడికి మనకి మధ్యలో దూరం రెండడుగులే అన్నమాట. ప్రేమ, ఆత్మనివేదన, స్నేహం ద్వారా ఆత్మనివేదనం చేసుకోవడం. ఇంత మంచి విషయాన్ని మనందరికీ గ్రహించుకోగలిగే అవకాశాన్ని అర్జునుల వారి ద్వారా, సుధాముల వారి జీవితం ద్వారా ఈరోజు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకునే భాగ్యాన్ని మనకిచ్చిన స్వామికి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మన శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు సెలవు తీసుకుందాం. సాయిరాం.

ఇంతవరకు మీరు శ్రీకృష్ణ మైత్రి 2020 కృష్ణాష్టం పర్వదిన సందర్భంగా ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రెండవ భాగ పునః ప్రసారాన్ని విన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@sssmediacenter.org గాని వాట్సాప్ ద్వారా 9393258258కి గాని తప్పక పంపిస్తారని ఆశిస్తూ సాయిరాం.

0: మీరు వింటున్నది రేడియో సాయి తెలుగు స్ట్రీమ్.
1: ఫైవ్ ఎయిట్ కి గాన్ని తప్పక పంపిస్తారని ఆశిస్తూ సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు భగవాన్ బాబావారు తమ ఉపన్యాసాలలో పిల్లల పెంపకంపై చెప్పిన విషయాలను ఆధారం చేసుకుని అందించే ప్రసంగాన్ని వింటారు.
1: సాయిరాం. భగవాన్ బాబావారి దివ్యపాద పద్మములకు, రేడియో సాయి శ్రోతలకు హృత్పూర్వక ప్రణామాలు. కుటుంబ వ్యవస్థలో తల్లి పాత్ర అధికంగా ఉంటుంది. తల్లి పిల్లల్ని చూచుకోవటంలో, పెంచటంలో ప్రముఖ పాత్ర వహిస్తుందామె. అందుచేతనే తల్లి మొట్టమొదటి గురువు అని చెప్పారు. తన ప్రాణం సహితం ఒడ్డి సంరక్షిస్తుంది గనుక మాతృదేవో భవ అన్నారు. అలాంటి తల్లి స్థానాన్ని ఎంతో గౌరవించవలసిన అవసరం ఉన్నది. అక్షరాలలో మొదటి అక్షరము అకారము, అమ్మ. అక్షర స్వరూపుని యొక్క ప్రతి రూపమే అమ్మ. ఆమె పాత్ర ఏమి? బాబావారు తల్లి గురించి ఏం చెప్పారు? ఆ తల్లి పిల్లలను ఏ రకంగా చూసుకోవాలని చెప్పారు? ఆధునిక సమాజం ఎటుపోతున్నది? నేడు తల్లులు నిజంగా పిల్లల్ని చూసుకుంటున్నారా? నాడు ఎలా ఉండేవారు? అసలు ఆదర్శంగా ఎలా ఉండాలి అన్న విషయాల గురించి స్వామి మాటలలో కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆధునిక వసతులు ఎలా తయారయ్యాయంటే అన్ని క్షణకాలంలో అయిపోతాయి. బాబావారు ఒకసారి చమత్కరిస్తూ చెప్పారు, కుక్కర్లోనే, ఒకే కుక్కర్లో అన్నం సాంబార్ అన్ని ఠాక ఎగ్దాం తయారైపోతాయి. ఒకటి తర్వాత ఒకటి ప్రయాసపడక్కర్లే. ప్రెషర్ కుక్కర్ జాలు అన్ని తయారు. అలాగే ఇన్స్టెంట్ ఫుడ్, వెంట వెంటనే ఆహారం రెడీ, అంత టగ టగ అయిపోవాలి. ఈ వేగానికి అలవాటు పడి తల్లులు ఏం చేస్తున్నారు? పిల్లల్ని కూడా టగ టగ పెంచాలి అన్న దృష్టితో తాము చూసుకోకుండా పిల్లల్ని ఆయాల గొప్పచెప్పి వాళ్ల పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే ఆఫీసు ఉద్యోగాలకు వెళ్లవచ్చును, లేదా ఇతరత్ర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చును, మొత్తానికి పిల్లల్ని మాత్రం చూసుకోవటంలా ఆయాల గొప్పచెప్పారు, వెళ్ళిపోతున్నారు. అమ్మా, మరి నీ పాత్ర ఏమిటి? పిల్లల్ని పెంచటం లేదే అని అడిగితే, తల్లిగా బిడ్డల్ని కనడమే నా వంతు అంటుంది ఆయన. పెంచడం నా వంతు కాదంటుంది. మరి ఎట్లాగమ్మా ఈ పిల్లలకి ఆటాపాట ఎట్లా? మా ఆయా పిల్లల్ని ఈ పెరాంబులేటర్లో తోపుడు బండి ఉంటుంది చూశారు, అది పెరాంబులేటర్లో బీచ్కి తీసుకెళ్తారు, ఆయాలే పార్కులకు కూడా తీసుకెళ్తారు, మరి కారులో కూడా పిల్లల్ని తిప్పుతారు, అంతా ఆయాలే చూసుకుంటారు. ఇక్కడ బాబావారు చమత్కరిస్తున్నారు. ఆయాలు పిల్లల్ని చంకనెత్తుకుని కారులో కూర్చొని వెళ్తున్నప్పుడు డ్రైవరు ఆయాలు మాట్లాడుకుంటారు. ఈ మాటలన్నీ పిల్లలు వింటారు. వాళ్ళకు వచ్చేది ఆ బుద్ధులే వస్తాయి, కానీ బిడ్డలకు తల్లి బుద్ధులు రావు. డ్రైవర్ బుద్ధులు, ఆయా మాటలు ఇవి వస్తూ ఉంటాయి. చివరికి ఆయా ఏ స్థానానికి వస్తుందంటే,

0: ఏ కారణం చేతైనా ఆయా హఠాన్మరణం చెందితే ఈ పిల్ల ఏడుస్తుంది బాగా. తల్లి పోతే ఏడవదు, ఎందుకంటే తల్లి స్పర్శ ఎరగదు, ఆ తల్లి యొక్క పెంపకం ఎరగదు. గనుక ఆయాపైనున్న ప్రేమ తల్లులపైన ఉండలేదు ఈనాడు అని స్వామి చెప్పారు. ఆ తల్లి స్పర్శ, ఆ తల్లి దర్శనం, ఆ తల్లి మాటలకు ఆధునిక సమాజంలో పిల్లలు దూరం అయిపోవడం అనేది దురదృష్టమైన విషయం. అందువల్ల స్వామి చెప్తున్నారు, ఐదేళ్ల వరకు పిల్లలు తల్లి లాలన పాలనలో పెరగాలి, 5 సంవత్సరాల తరువాత తండ్రి బాధ్యత వహిస్తాడు. ఆ తండ్రి ఏం చేస్తాడు, ఈ పిల్లల్ని గురువు దగ్గరికి పంపిస్తాడు. ఆ గురువుగారు జీవితం యొక్క విలువలను నేర్పుతాడు. కనుక వరుస క్రమంలో తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. ఆ గురువు దైవం వైపు ప్రయాణింపచేస్తాడు. ఇది క్రమానుసారము చెప్పుకోవాల్సి వస్తే. అసలు నిజానికి స్వామి అంటారు, పిల్లలు శుభ్రమైనటువంటి తెల్లని వస్త్రము వంటివారు, అద్దం లాంటివారు. ఈ తెల్లని వస్త్రానికి అద్దకం అంటే డయింగ్, కలరింగ్ ఏదన్నా మనం చేయవచ్చు, ఏ రంగు కావలిస్తే ఆ రంగు వేసుకోవచ్చు. అలాగే తెల్లని మనస్సులు పిల్లలివి, వాటిపైన నువ్వు ఏ రంగు వేస్తే ఆ రంగు పడుతుంది. ఈ రంగు వేయడం నీ దోషమే గాని వస్త్రదోషం కాదు. కనుక పిల్లల్లో పొరపాటు జరిగితే అది పెద్దల యొక్క పొరపాటుగా మనం గ్రహించాలి. స్వామి మరో మాట అంటారు, పిల్లలకి భయమే లేదన్నారు. పిల్లలకి భయం ఉండదు, చూస్తాం. ఆ పిల్లలు కుక్కలతో ఆడుకుంటారు, పిల్లులతో ఆడుకుంటారు. ఆనాటి భరతుడు పులి పిల్లలతో ఆడుకున్నాడు, కనుక పిల్లలకి భయం అనేది లేదు. కాని పెద్దలమైన మనం మెల్లిగా భయాన్ని నేర్పుతాం. అడుగు బూచాడు వస్తున్నాడు, అమ్మ పోలీసు వస్తున్నాడు. ఈ భయాన్ని నేర్పేది పెద్దలే, స్వామి చెప్తున్నారు ఈ మాట. తర్వాత పిల్లలు ఎప్పుడు సత్యం పలుకుతారు, వాళ్ళకి అబద్ధాలు కూడా చక్కగా నేర్పేది పెద్దలే. అందువల్ల పిల్లలు పెద్దల్ని చూస్తూ ఉంటారు, వాళ్ళు ఆడే అబద్ధాలని గమనిస్తారు. దాంతో వాళ్లలో ఉన్న దోషాలపైన పిల్లలకి ఆసక్తి ఏర్పడుతుంది. మా నాన్న అమ్మలో ఈ దోషాలున్నాయి, వాటిపైన ఉత్సాహం చూపిస్తారు, ఆసక్తి కనబరుస్తారు, తదనుగుణంగా పెరుగుతారు. కనుక పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారకులు అంటున్నారు స్వామి. పైగా స్వామి చెప్తున్నారు, చూడండి, ఓ గదికి తలుపులు తెరిచి ఉంచాం. తెరిచి ఉంచినప్పుడు ఏదైనా గదిలోకి ప్రవేశించవచ్చు, వెలుతురు ప్రవేశించవచ్చు. అదే రీతిగా పిల్లల మనసులు తలుపుల వంటివి. ఆ తలుపులు తెరిచి ఉంటాయి, ఎప్పుడు ఏవైనా ప్రవేశించవచ్చు. అందువల్ల మంచిని ప్రవేశించేట్లుగా చూడడం తల్లి యొక్క పాత్ర అని స్వామి చెప్తున్నారు. ఇంకా కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు, వీళ్లలో కావలసిందేమిటి? ఈ పిల్లకి 2 లక్షలు, ఈ పిల్లకి 2 లక్షలు, ఈ అమ్మాయికి ఇల్లు, ఈ బంగారం, ఇది కాదు. ఏది పిల్లలకి ఇవ్వాలి, పిల్లలకు తల్లిదండ్రులకు ఉండవలసిన సంబంధం ఏది అన్న విషయంలో బాబావారి యొక్క అభిప్రాయాలు మీకు చెప్తున్నాను. ఆనందము, అనుకూలము, అన్యోన్యము, అనురాగము, ఈ 4 ఉండాలన్నారు. ఆనందం ఉండాలి. మా నాన్న ఇంట్లో ఉన్నాడని పిల్లలు ఏడవకూడదు, పిల్లలు ఇంట్లో ఉన్నారే అని తండ్రి ఏడవకూడదు. పిల్లలు ఇక్కడున్నారు, వాడు ఆనందం చెందాలి. అమ్మా నాన్న ఇక్కడున్నారు, పిల్లలు గంతులేయాలి. ఇప్పుడు వాళ్ళుంటే నాకు చాలా అనుకూలంగా ఉంది అని ఒకరికొకరు అనుకోవాలి. ఒకరిపైన ఒకరి ఆప్యాయత ఏర్పడాలి, అన్యోన్యత ఉండాలి, ప్రేమ అభిమానం అనురాగాలు ఉండాలి. అది జీవితంలో కుటుంబంలో చాలా అవసరం. ఇలాంటి ఆనందము అనుకూలం అన్యోన్యము అనురాగములు తల్లిదండ్రులు బిడ్డల మధ్యే కాకుండా ఆఫీసుల్లో అధికారికి ఆయన క్రింద పనిచేసేవాడికి అలాంటి అన్యోన్యత అలాంటి అనురాగము సౌహార్ద్రత ఉండాలి. యజమానికి సేవకుడికి భార్యా భర్తలకు తండ్రి కొడుకుల మధ్య ఇలాంటి చక్కని ఆదర్శమైనటువంటి అనుబంధ సంబంధ బాంధవ్యములు ఏర్పడాలి అని స్వామి చెప్తున్నారు. తల్లిదండ్రుగా మన బాధ్యత ఏమిటి అంటే పిల్లలలో ఈ ఆనంద బీజాలు ఈ అనురాగ బీజాలు వాళ్ల హృదయ క్షేత్రాలలో మనం నాటాలి. చిన్నప్పటి నుంచి ఇలా ఎప్పుడైతే నాటామో వాళ్లకు అదే వారసత్వ సంపద. వారసత్వ సంపద అంటే ఇళ్ళు వాకిళ్ళు బంగారం కాదు, చెంబు తప్పాళ్లు కావు. వారసత్వ సంపద ఆనందము అనుకూలము అన్యోన్యము అనురాగము అని సెలవిచ్చారు బాబాగారు. మరి వీటి వల్ల ఏమొస్తుంది మనకు? ఏదో కాస్త ధనం ఇస్తే బాగుంటుంది. అన్యోన్యం వల్ల ఏమవుతుంది? అనురాగం వల్ల ఏమొస్తుంది? ఇల్లు వాకిలు ఇస్తే బాగుంటుంది. వీటి వల్ల వచ్చేదేమిటి అని పిల్లలు కొందరు ప్రశ్నించవచ్చు. దాని స్వామి సమాధానం చెప్తున్నారు. ఈనాడు అందరిలో చూస్తే నిస్పృహ, నిరుత్సాహం, నిరాశ, అసంతృప్తి అధికంగా ఉంటున్నాయి. ఎవరైనా పలకరించండి, డిప్రెషన్. అందువల్లే మానసిక వైద్యులకు గిరాకీ ఏర్పడింది. ప్రతివాళ్ళు మానసిక వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకని? డిప్రెషన్. ప్రతివాడికి నిరుత్సాహం, ఒక రకమైన ఆవేదన, ఒక రకమైన నిరాశ. ఇవి ప్రవేశించకుండా ఉండాలంటే, వీటికి లోను కాకుండా ఉంటానంటే ఆనందము అనుకూలము అన్యోన్యము అనురాగము వీటికి విరుగుడుగా ఉంటుంది. వీటిని హృదయ క్షేత్రాలలో ముందుగానే నాటాలి అంటున్నారు భగవాన్ బాబావారు. ఇంకా పిల్లల్ని ఎలా పెంచాలి? మన పిల్లవాడు ఇంట్లో పాఠాలు బాగా చదువుతాడు, పరీక్షల్లో పోటీల్ని ఎదుర్కొంటాడు. ఆటలలో పాటలలో పోటీల్ని ఎదుర్కొంటుంటారు పిల్లలు. మనం తల్లిదండ్రులుగా వాళ్లకు అంత ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించవలే. కాని ఈ పోటీల్లో శత్రుభావం లేకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులు. నాయన ఎట్లయినాను గెలిచి తీరాలి, చావో రేవో తేల్చుకోవాలి, ఇదొక జీవిత సమస్య, ఇలాంటి పిచ్చివాగుడు ఉండకూడదు. శత్రుభావం లేకుండా ఈ పోటీలో పాల్గొన్నాయన. గెలవటం కోసం పెడదారులు వద్దు, గెలుపే నిశ్చయం కాదు. బాగా గుర్తుపెట్టుకో, ఇవాళ క్రికెట్ ఎంత భ్రష్టు పట్టిందో మీరు చూస్తున్నారు. ఒకప్పుడు క్రికెట్ అంటే అబ్బో అనేవారు, ఇవాళ చీచీ అంటున్నారు. అంత మోసమే. కనుక ఈ ఓటమిలో ఈ గెలుపులో ఆఖరి పరీక్షల్లో పేపర్లు కూడా లీక్ అవుతున్నాయి, యూనివర్సిటీ పరీక్షల్లో. ఎందువల్ల? గెలుపే ముఖ్యం, నీకు మార్గం అక్కర్లే. అందువల్ల తల్లిదండ్రులు మనం ఏం చెప్పాలి? నాయనా, ఎలాగైనా విజయం సాధించాలని పెట్టుకోకు, సరి అయిన మార్గంలో విజయం సాధించాలి. అందువల్ల ఎవరిపైనా వైరభావం కలిగి ఉండవద్దు అని స్వామి తల్లిదండ్రులకు తమ ధర్మాన్ని చెప్తున్నారు. మరొక విషయం, మనం ఎప్పుడు పిల్లల్ని ఎదురుకుండా పోలికలు తీసుకురాకూడదు. వాళ్ళ అబ్బాయి చూడు ఎంత బాగున్నాడు, వాళ్ళ అమ్మాయి చూడు ఎంత బాగుందో, వాళ్ళ అబ్బాయి చూడు ఎన్ని మార్కులు వచ్చాయో, వాడు చూడు ఎంత బాగా పాడతాడు. చెప్పేటప్పటికీ మన కడుపును పుట్టిన వాడికి మన పైన మంటా శత్రుత్వం వస్తుంది. ఈ పని చేయకూడదు. మనం ఎప్పుడు ఇతరులతో పోల్చకూడదు. ఆ పిల్లలలో ఉన్న గుణాలు చూచి, వారిలో ఉన్న శక్తిని గమనించి ప్రోత్సహించాలే తప్ప ఇతరులతో పోల్చి వాణ్ణి తక్కువని ఎప్పుడూ మనం చేయకూడదు. బిడ్డల్లో అసూయాద్వేషాలు ప్రవేశించకుండా చూచుకోవాల్సిన బాధ్యత తల్లి తండ్రులదు అని స్వామి చెప్తున్నారు. ఎవరైనా అసూయతో వస్తే తప్పునైనా అని చెప్పాలి. ఎవరైనా సరే ద్వేషం అంటే తప్పు అని చెప్పాలి తప్ప చాలా మంచిది ఇంకా చూసుకోనకూడదు. ఇక ఏదయ్యా పిల్లల్ని ఎట్లా మనం శిక్షణ ఇచ్చి తర్ఫీదు ఇచ్చి తయారు చేయాలో బాబా చెప్తున్నారు. పిల్లలను భగవత్ సేవకులుగా తీర్చిదిద్దాలి, భగవంతుని సేవకులుగా తీర్చిదిద్దాలి. భగవంతుడు ఎక్కడున్నాడు, ఆ భగవంతుని సేవించేది ఎలాగా అన్న ప్రశ్న వస్తుంది. ప్రతి వారిలో భగవంతుడున్నారు కనుక ఎవరిని సేవించినా భగవంతుని సేవించినట్లే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, దానికి స్వామి చెప్తారు. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, మానవ సేవయే మాధవ సేవ. అందువల్ల ఈ సేవ పైన ఆసక్తి అధికంగా ఉండేటట్లుగా సర్వులలో ఉండేటువంటి సర్వేశ్వరుణ్ణి అనుభవంలో గ్రహించేట్టుగా బిడ్డలను మనం పెంచాలి, ఉత్తమ సాధకులుగా తీర్చిదిద్దాలి. ఇవి మన కర్తవ్యాలు తల్లిదండ్రులుగా. ఇంకా స్వామి చెప్తున్నారు చూడండి, తండ్రులు పిల్లల్ని ఎలా భావించాలి. చక్కని ఉదాహరణ చెప్పారు చూడండి. కొండరాళ్లుంటాయి, కొండ బండలుంటాయి. ఆ బండలను ఒక శిల్పికి ఇస్తాం. ఆ శిల్పి ఏం చేస్తాడు, ఉలి సుత్తి తీసుకొని ఆ బండని సుందర శిల్పంగా తీర్చిదిద్దుతాడు. బండగా ఉన్నప్పుడు అందరూ అలక్ష్యం చేశారు, సుందర శిల్పంగా ఉన్నప్పుడు పూజలు చేయడం ప్రారంభించారు. అందువల్ల మన పిల్లలు జన్మించి వృద్ధి చెందుతున్నప్పుడు వాళ్ళొక బండల్లాగా ఉన్నారని గుర్తించాలి మనం. తల్లిదండ్రులు నారే మహాశిల్పులులాగా ఆ పిల్లలను అద్భుతమైన శిల్పాలుగా తీర్చిదిద్ది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందేలాగున తల్లిదండ్రులకు గర్వకారణంగా జాతికి గౌరవంగా నిలిచేటట్లుగా తీర్చిదిద్దవాలే అని స్వామి చెప్తున్నారు. ఇంట్లో ఉన్న పిల్లలు ఏముంటారు, ఏముండదు. మనం ఎప్పుడైతే చక్కగా బుద్ధులు నేర్తున్నామో ఆట పాటలు చదువుల యందు క్రమశిక్షణలో చక్కగా తీర్చిదిద్దామో ఎలా ఉంటుంది, వాళ్లలో తేజస్సు ఓజస్సు ప్రకాశిస్తుంటుంది, వాళ్లలో ప్రతిభ ప్రతాపం ప్రభావం అధికంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది. ఇన్ని విలువలు అందించాలంటే తల్లి యొక్క పాత్ర ఎంత అధికంగా ఉన్నదో మనం గమనించాలి. స్వామి ఎంత దాకా వెళ్లారంటే తల్లిదండ్రులుగా మనం కూడా ఒక దశలో తల ఉంచుకోవాలేమో అనిపిస్తుంది. అసలు పిల్లలు అబద్ధాలు మాట్లాడుతున్నారంటే అసత్యమైన అన్యాయమైన మార్గంలో ఉన్నారు అంటే, అపవిత్రమైన వాటిని ఆశిస్తున్నారంటే ఇంటి వాతావరణమే కారణము అన్నారు. ఆ ఇంటి వాతావరణం బాగున్నట్లయితే ఈ పిల్లలలో ఈ పెడ మార్గం పెడబుద్ధులు ఉండే అవకాశమే లేదు. తండ్రి ఎలా ఉన్నాడు, ఇవాళ ఒక ధృతరాష్ట్రులాగా తయారయ్యాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఏ చేస్తే శభాష్ అన్నాడు, తప్పు నాయన అని ఎక్కడ ఖండించల. ఈ ధృతరాష్ట్ర ప్రేమ కలిగిన తండ్రులు ఉండడం చేత పిల్లలు సరిగ్గా వృద్ధి చెందడం లేదు అని స్వామి చెప్తున్నారు. అందువల్ల తల్లి పాత్ర గురించి స్త్రీ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో స్వామి గమనించండి. తల్లి కైవడి అన్ని తప్పుల సైచియు పుణ్యమొసగునట్టి పూజ్య భూమి. ఈ పవిత్రమైన మాతృభూమి ఉన్నదే తల్లి ఏ రీతిగా మన తప్పుల్ని క్షమిస్తున్నదో, అలాంటి మన తప్పిదాలను క్షమించి పుణ్యాన్ని అందించేది ఈ మాతృభూమి. వలదన్న సద్గ్రంథ పఠనంబు లేకయే పలు శాస్త్రములు నేర్పు పాఠశాల. ఆ ఇల్లు ఎలాంటిది? ఏ పుస్తకాలు అక్కర్లే, అన్ని శాస్త్రాలు కూడా ఇంట్లోనే అందుకునే అవకాశం ఉంది. శ్రమ లేక తన యందు సర్వంబు సమకూర్చి ఆనందమసగు విహార భూమి. అంతో సంతోషంగా ఉండేటువంటిది ఇళ్లలో ఉంటూ ఉంటాం. గృహంలో ఆనందం ఎక్కడా లేదు. అజహరాదులనైన పసిపాపలుగా చేయు మహిమను చేకూర్చు మంత్రశాల. పతివ్రత శిరోమణి అనసూయ మాత త్రిమూర్తుల్ని పసిపాపగా మార్చేసింది. అది శక్తి. పతి గృహంబే సతులకు పాఠశాల. వేరే పాఠశాల విశ్వవిద్యాలయాల కర్ర. పతి గృహంబే, ఏ గృహంలో ఆవిడ ఇల్లాలుగా ఉంటోందో అదే విశ్వవిద్యాలయము, అదే పాఠశాల, అదే పూజ్యభూమి, అదే విహార భూమి అని స్వామి ఆదర్శ గృహాన్ని గురించి శ్లాఘిస్తూ అన్నమాట. తల్లి సామాన్యం అనుకుంటున్నావేమో, గుర్తుంచుకో, పరమేశ్వరుడే ఇట్లు తరుణి అయి పురుషుడై అవతారములందుచుండగా, తల్లే దైవం, తండ్రే దైవం, అవతారమూర్తే తల్లిదండ్రులుగా వస్తున్నారు. శ్రీదేవి ఎవరు? శ్రీ మహాలక్ష్మి ఎవరు? శ్రీ దుర్గ ఎవరు? శ్రీ మహాకాళి ఎవరు? కృష్ణ పరమాత్మ ఎవరు? శ్రీరామచంద్రమూర్తి ఎవరు? తల్లిదండ్రులుగా జన్మించి మన ఎదురుగుండా ఉన్నటువంటి ప్రత్యక్ష దైవాలు వారు. నిజము చూడ తరుణి జన్మమే ఘనముగా గర్భధారణ భరియింపవలెను గల. ఈ తల్లిదండ్రులలో తల్లి గొప్పదయ్య. ఈ జన్మ ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భం నుండి వచ్చింది మనకు. ఆమె మనకు జన్మ ఇచ్చింది. నవమాసములు మోసి కని పెంచి ఘనబుద్ధులు నేర్పి తనయుని ఒసగడి తల్లి తక్కువయ్యగునా? నవమాసములు మోసి ఘనబుద్ధులు నేర్పి, ఇలాంటి ఆమె తక్కువవుతుందయ్యా. కనుకనే తల్లి తండ్రులటంచు వెనుక నుంచు ఎను వెనుక నుంచి తండ్రి నామము. తల్లిదండ్రులు అంటారు తప్ప తండ్రి తల్లులు అనరు. చూసారా, శ్రీమతి శ్రీ అంటారు తప్ప శ్రీ శ్రీమతి అనరు. ముందుగా తల్లి స్థానం పెట్టింది ఎందువల్లంటే ఆ త్యాగమూర్తి, ఆ ప్రేమమూర్తి. ఈనాడు బాబావారు ఏం చేస్తున్నారు? పిల్లల ద్వారా సమాజంలో సంస్కరణ తీసుకొస్తున్నారు. ఈ పెద్దవాళ్ళు చెప్తే వినేటట్లు లేరు. ఈ తల్లి బాధ్యతను మర్చిపోయింది. తండ్రి వాడు ఇంటి పట్టును ఉంటాలే, వీళ్ళని మార్చాలి. చక్కని టెక్నిక్ పెట్టుకున్నాడు మన దేవుడు. వాళ్ల కోసం పాఠశాలలో పెట్టారు, వాళ్ల కొరకు కాలేజీలు పెట్టారు, వారి కొరకు యూనివర్సిటీలు పెట్టారు. వీటి ద్వారా పిల్లల్ని ఆకర్షిస్తున్నాడు. సంస్థలలో బాల వికాస్ పెట్టారు, మానవతాభ్యుదయ శిక్షణ అందించారు. వీటి ద్వారా పిల్లల్ని ఆకర్షించి ప్రేమతో పెంచి ఈ పిల్లలు ఇంటికి వెళ్ళాక, నానా నువ్వు సరిగ్గా ఉండు, నానా నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసేది మంచిది కాదు అని బోధించే స్థాయిలో పిల్లల్ని పెంచి పోషిస్తున్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. పైగా పిల్లల్ని క్రమశిక్షణగా పెంచాలి. పొట్లకాయకి చివర రాయి కడితే తిన్నగా పెరుగుతుంది, లేకపోతే వంకర టింకలవుతుంది. ఆ రాయి క్రమశిక్షణ అన్నారు. పిల్లల్లో చిన్న తప్పు ప్రథమంలోనూ గమనించి సరిదిద్దాలి. చూశారా, చిన్నప్పుడే మానుగా నువ్వు తీర్చిదిద్దలేవు, చిన్నప్పుడే దాన్ని మార్చాలి. ఇంకా పిల్లలో ఎప్పుడు తల్లిదండ్రుల పైన కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. నీ హెడ్ నీ బ్లడ్ దుడ్డు పేరెంట్స్ గిఫ్ట్ అన్నాడు స్వామి. అంతా వాళ్ళిచ్చిందే, నువ్వెప్పుడు జ్ఞాపకం పెట్టుకో. ఒక పిల్లవాడు అన్నాడు, స్వామి, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. కాదు నాయన, మీ అమ్మా నాన్న సేవ చేయమన్నారు. లేదు స్వామి, నేను మీ సేవ చేస్తానన్నారు. అప్పుడు స్వామి నవ్వుతూ అన్నారు, నీ తల్లిదండ్రులకు ఏ సేవ కావాలనో నీకు తెలుసు, నీ తల్లిదండ్రులకు ఏం చేస్తే సంతోషిస్తారో నీకు తెలుసు. మొదటి నుంచి కనీ పెంచిన వారు వారే, వారిని సంతోషపెట్టలేని నీవు, చిన్నప్పటి నుంచి చూచిన వారిని సేవించని నీవు, వారికేది కావాలనో అందించని నీవు, నీకు తెలియని దేవుణ్ణి, దేవుడికి ఏది ఇష్టమో తెలియని నీకు ఆ దేవుణ్ణి సేవిస్తానంటే నన్ను నమ్మమంటావురా? పెద్ద గ్యాస్ ఇది. ఇది నేను నమ్మడానికి సిద్ధంగా లేను. ముందు అమ్మా నాన్నని సంతోషపెట్టు, ఆ తర్వాత దైవం సంతోషపెట్టు. దైవాన్ని సంతోషపెట్టినట్లే అని బిడ్డల యొక్క బాధ్యతను కూడా భగవంతుడు ఉచ్చరించి హెచ్చరినట్టు అయింది. కనుక కుటుంబ వ్యవస్థలో తల్లి బిడ్డల సంబంధం, తల్లిదండ్రుల పాత్ర గురించి స్వామికి అభిప్రాయాలు ఈనాడు మీతో పంచుకోవడం జరిగింది. అట్టి ఆదర్శమూర్తులుగా అందరూ జీవించాలని, నవదంపతులనండి, భవిష్యత్తులో దంపతులు కానున్నవారు కానివ్వండి, ఈ బాధ్యతలు గుర్తించి వివాహ వ్యవస్థలో ప్రవేశిస్తే సమాజం సుభిక్షంగా సుక్షేమంగా ఉంటుందని ఆశిస్తూ సెలవు. సాయిరాం.
1: ఇంతవరకు మీరు పిల్లల పెంపకంపై ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు అందించిన ప్రసంగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org కి వ్రాయమని కోరుతున్నాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం ద్రౌపది. మరి ఇక నాటకంలోకి వెళ్దామా?

0: ఆహా ఆహా, నా కల ఫలించుచున్నది. ఎంతో కాలము నుండి ఈ శుభగడియల కొరకు వేచియుంటిని. యజ్ఞప్రసాదమగు మదీయ పుత్రిక ద్రౌపది స్వయంవరానికి దిగంతముల నుండి రాజాధిరాజులు శస్త్రాస్త్ర ప్రావీణ్యులు ఎందరెందరూ వేయించేసినారు. పాండవ మధ్యముడు విజయుడూ వచ్చును. అతను మత్స్యయంత్రమును ఛేదించును, కన్యను చేపట్టును.
1: ప్రభు, ఒకవేళ విజయుడు స్వయంవరానికి రాకపోతే?
2: దేవి, ఏమిటి అపశకునపు మాటలు?
1: క్షమించండి ప్రభు, అపశకునం కాదు. పాండవులు లక్క ఇంటిలో నిద్రిస్తుండగా కౌరవులు ఆ ఇంటికి నిప్పు పెట్టి వారిని హతమార్చారని అంతా చెప్పుకుంటున్నారు.
0: లేదు దేవి, నా మనసు దానికి అంగీకరించుటలేదు. విదురులు భీష్మాచారుల వంటి మహామహుల ఆశీర్వాదములుండగా ఏ విపత్తు వారికి సంభవించదని మా నమ్మకం. అన్నిటికీ మించి వారు దైవాంశ సంభూతులు, దైవభక్తులు. అట్టి గుణవంతులకు పాండుపుత్రులకు ఏ విపత్తు వాటిల్లదు. అదిగో పుత్రిక ద్రౌపది.
3: మాతాపితరులకు వందనాలు.
4: కళ్యాణమస్తు.
3: తండ్రి, పాండవ మధ్యమునకై మీరు నాకు జన్మనిచ్చితిరి. కాని వారు
1: నీ అంతరంగ మందలి ఆవేదన తపన నేనెరుగుదునమ్మా. రేపటి స్వయంవరం భగవంతుని సంకల్పం. పాండవులు తప్పక వస్తారు. వారు ధర్మస్థాపనకై పుట్టిన మహావీరులమ్మా. వారికి ఏ హాని జరగదు. ఎటుచూచినను నా మనసుకు శుభసూచకములే గోచరించుచున్నవి. రేపు దైవలీల మీరే దర్శించవచ్చు.

0: అమ్మా, ఈరోజు పెండ్లి ఇంటి నుండి ఓ దివ్య ఫలాన్ని తెచ్చామమ్మా.
1: కుమారులారా, తెచ్చిన ఆ దివ్య ఫలాన్ని కూడా ఐదుగురు సమానంగా పంచుకుని భుజించండి. అయ్యో, నేనెంత ఘోరం చేశాను అమ్మా. నిన్ను చూడకుండానే భిక్ష అనుకుని సమానంగా పంచుకుని భుజించమన్నాను. ఎంత నేరం చేశాను. అయ్యో, ఇప్పుడు ఎలాగో, దీనికి పరిష్కారం లేదా?
2: అమ్మా, మీ నోట వచ్చిన మాట మాకు దైవశాసనంతో సమానం. ఏనాడూ మీ మాట జవదాటి ఎరుగు. మీ నోటి వెంట వచ్చిన ఆ మాట దేవుని సందేశంగా భావిస్తాం.
1: అదెలా సాధ్యం నాయనా? ఐదుగురు సోదరులు ఒక్క వనితను వివాహమాడుట ధర్మమా? ఒక రాజుకు బహుభార్యలుండవచ్చునుగాని ఒక్క స్త్రీకి పెక్కుమంది భర్తలుండుట పాడియా?
3: అత్తా, నమస్కారం. ద్రుపద మహారాజుతో వియ్యముందుకున్నావు. రాజ్యసభలో నీ కుమారుల శౌర్య పరాక్రమాలను కళ్లారా చూశాను. పంచభూతాల రౌద్రం వారి శౌర్యమందు కనపడింది. భావధర్మరాజు పలికినది సత్యం. మాతృమూర్తి నోటి నుండి వెలువడిన పదము వేదముతో సమానము కదా. దానిని పాటించుట తనయుల ధర్మం. పైగా మీ ధర్మజుడు

0: అట్టి అత్తగారింట అడుగు పెడుతున్నావమ్మా. ఈ లోకాన్ని ధర్మబద్ధంగా నడపటానికి కావలసిన ధర్మం, శక్తి, నేర్పు, సహనం, మంచితనం అనే పంచమూలకాలకు ప్రామాణికమైన ఐదుగురు భక్తులు ఇప్పుడు నీకున్నారు. నీ చేతికి ఉన్న ఐదు వేళ్లను కలిపి ఒక్క పిడికిలిగా బిగించి ఎలా అన్యాయాన్ని ఎదిరిస్తావో, అలాగే నీ భక్తులకు సమయోచితమైన స్ఫూర్తినిస్తూ ధర్మపత్నివై స్త్రీజాతికి వన్నె తెచ్చి నారీ శిరోమణివై వర్ధిల్లు తల్లి.
1: అంతా నీ ఆశీర్వాదమన్నా.
0: జయోస్తు.

0: గెలుచుకో ధర్మజ.
1: ఆగండి, మీ అసూయ మాత్సర్యాలు ఇంకా అంతరించలేదా? చేసిన మోసాలు గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా?
2: ఎండ కన్నెరుగని రాకుమారి, పరులను నొప్పించని ఉదారశీలి, మాట జవదాటి ఇరుగని మహాపతివ్రత పాండవ పత్నిని పణంగా ఉండటమా? అభిమానవతిక ఇట్టి దుస్థితి.
0: ఒక్కసారి ఆలోచించు ధర్మజ, ఇది మీ అదృష్టానికి అంతిమ పరీక్ష. దేశదిమ్మరులైన మీరు పాంచాలి కరగ్రహముతో ప్రభువులైనారు.
3: ఆ విధంగానే వక్రించిన మీ భాగ్యరేఖ ఆమె అదృష్టముతో చక్కబడవచ్చు. ఓడిన రాజ్యము, పోయిన స్వేచ్ఛ తిరిగి సంపాదించనూ వచ్చు. ధర్మజ, ఆలస్యం చేయకు. ఇవిగో సారెలు.
4: చెప్పు పందెం.
3: ఒకటి ఒకటి. గెలుపు మాదే.
0: పాంచాలి ఇక మా దాసి, ప్రతిగామి. వెళ్ళు, ఆ పాంచాలిని మా పాదదాసి అని చెప్పి మా సముఖానికి తీసుకురా. ఏమి సందేహమా? వెళ్ళు.
5: అమ్మా అమ్మా, పాండవులతో పాటు పాంచాలి కూడా మన దాసైందమ్మా. ఏమన్నా
6: ఏమిటి విధి వైపరీత్యం? ఈ ధరణి చక్రంలో నిజసతిని పణంగా వడ్డే పతులున్నారా? పణంగా వడ్డడానికి ధర్మజునికి వేరే సంపదే లేకపోయిందా?
7: క్షమించు తల్లి, ధర్మజుల వారు తమ రాజ్యాన్ని, తమతో పాటు తమ సోదరులను, మిమ్ములను వడ్డి ఓడిపోయినారమ్మా.
6: ప్రాతిగామి, ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొనిరా. నా స్వామి తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? సభను అడిగి సమాధానం తెలుసుకొనిరా.
7: ప్రభు, తాను ధర్మ విజితయో అధర్మ విజితయో మహాసభ నిర్ణయము తెలుసుకొనిరమ్మని ద్రౌపదీదేవి ఆజ్ఞ ప్రభు.
0: సమాధానము తెలుపవలెనా అసమర్థుడా? ఇదేనా నీవు రాజాజ్ఞ నెరవేర్చుట? సోదరా దుశ్శాసన
8: అన్నా,
0: వీడు వట్టి పిరికి పంద, ఈ దాసులను చూసి భయపడుతున్నాడు. నీవు వెళ్లి తన ప్రశ్నకు ధర్మరాజే సభలో సమాధానము తెలుపగలడని చెప్పి తీసుకొనిరా.
8: పాంచాలి దురహంకారి, కౌరవ సార్వభౌముని ఆజ్ఞా తిరస్కారమా? నీవు ఇప్పుడు పాండవ పట్ట మహిషివి కావు, కౌరవుల దాసివి. సభకు మర్యాదగా నడు.
6: దుశ్శాసన, ఏమిటి అన్యాయం? నా ప్రశ్నకు సమాధానం లేదా? నేను ధర్మ విజితనా లేక?
8: ఆపునే అధిక ప్రసంగం. ఆ ప్రశ్న రారాజు సముఖంలో నీ మగలనే అడుగు.
6: ఆగు, ఆగు గాంధారి నందన, ఆగు.
8: అన్నా,
6: ధర్మ నిలయమైన ఈ కురుసభలో కర్మిష్ఠులున్నారు, విద్వాంసులున్నారు, గురుదేవులున్నారు, ఇంద్ర సమ తేజస్సులైన పితామహులు, పితృపాదులు ఉన్నారు. నిస్సహాయురాలైన ఆడది ఈ అన్యాయానికి బలి కావలసిందేనా? వీరాధివీరులైన పాండురాజు కోడలు, ధర్మపరాయణులైన పాండవుల పట్టమహిషిని కొలువునకి ఈడ్చి తెస్తుంటే మౌనం వహిస్తారా? పతివ్రతను రక్షించేవారే లేరా? దుర్మదాంధుల అత్యాచారాన్ని ఆపలేరా? అధర్మమని మందలించలేరా? మీ అందరి సమక్షంలో జరిగిన ఈ జూదంలో నేను ధర్మబద్ధంగా ఓడిపోయానో లేదో మీరే నిర్ణయించండి. ధృతరాష్ట్ర మహారాజా, విదుర మహాశయ, గురుకుల పితామహ, నాకు న్యాయం ప్రసాదించండి. నా భర్త నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? మీరు కూడా మౌనం వహిస్తారా పితామహ?
9: అమ్మా సౌభాగ్యశాలి, నీకు తెలియనిది ఏమున్నదమ్మా? ఈ ధర్మసూత్రం వివరించటం అంత సామాన్యం కాదు. ధర్మపరుడైన పాండవాగ్రజుడు ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించడు కదా. నేనెలా ధర్మ నిర్ణయం చేయగలను తల్లి? నీ ప్రశ్నకు సమాధానం చెప్పగల సమర్థుడు ఆ ధర్మనందరుడు అక్కడే.
10: మాట్లాడరే, చేయండి ధర్మ నిర్ణయం, చెప్పండి సమాధానం. మహారాజు అయిన నీవు నీ రాజ్య సర్వస్వము జూదంలో పణంగా ఉడ్డి ఓడిపోవడం ధర్మం కావచ్చు. అన్నమాట జవదాటని అనుజులమైన మమ్ము ఒడ్డి ఓడిపోవడము ధర్మం కావచ్చు. కాని అభిమానవంతురాలిని, ఆగర్భ శ్రీమంతురాలిని నమ్మి కొలిచే ఇల్లాలిని ఒట్టి ఓడిపోవడం ధర్మం కాదు, క్షంతవ్యము కాదు. తెలిసి తెలిసి వ్యసనామోహంతో అర్ధాంగికి అన్యాయం తలపెట్టిన ఆ ధార్మికుడి చేతులు నరికినా పాపం లేదు.
11: అన్నా, ఏమిటి ఆవేశం? నలుగురిలో అన్నగారిని తోలనాడి ధర్మాన్ని భంగం చేయకో.
10: ధర్మం?
11: అన్నగారి కంటే ధర్మవేత్తవా? క్షత్రియ ధర్మం పాటించి జూదం సాగించారు, వంచితులయ్యారు.
10: ధర్మమట ధర్మం.
11: అన్నా, అన్నగారి అధర్మవర్తులైతే ఈ లోకం తలక్రిందులు కాదా?
7: అవును పాంచాలి, నీవు నిజంగా ధర్మ విజితవే.
12: కాదు, ఆమె ధర్మ విజిత కాదు. ముందే జూదంలో ఓడిపోయిన ధర్మరాజుకు అన్నదమ్ములందరికీ సమానధనమైన ద్రౌపదిని ఓడే అధికారం లేదు. ద్రౌపది ధర్మ విజిత కాదు.
10: వికర్ణ, ఆపు నీ అధిక ప్రసంగం. పాంచాలి ప్రశ్న ఆలకించిన వారందరికన్నా నీవు ధర్మజ్ఞుడవా, సర్వజ్ఞుడవా? ధర్మ సూక్ష్మములో అర్భకుడవైన నీకు అంత సులభంగా అర్థం కాదు. ద్రౌపది ధర్మరాజు సొత్తు, అతనొడ్డిన సర్వస్వములో ఆమె కూడా ఉంది, కావున ఆమె ధర్మ విజితయే.
12: అయితే కులసతిని పతివ్రతను బలాత్కారంగా నిండు కొలువులోకి ఈడ్పించి నిలబెట్టడం కూడా ధర్మమేనా?
10: పతివ్రత? పాంచాలిని పతివ్రతగా శ్లాఘించడమే నీ అజ్ఞానానికి తాత్కారణం వికర్ణ.
0: దుశ్శాసన, ఆ బంధకిని ఈడ్చుకురా.
10: రావే బంధకి. దుర్మదంత దుశ్శాసన.
13: గురు వృద్ధుల్ గురు వృద్ధ బంధవులనే కూచుచుండల్ మదోధురుడై ద్రౌపదినిట్లు చేసిన కలు దుశ్శాసన్ లోకభీకర లీలం వాదియించి తద్విపుల వక్ష శైల రక్తౌఘ నిర్జర మురీపతి చూచుచుండ అని నా స్వాదించు ఉగ్రాకృతి.
10: ఈ ప్రతిజ్ఞ చెల్లించకపోతే నేను పితృపితామహుల గతి తప్పేవాడి అవుతాను. పంచాలి, ఈ దుష్ట దుశ్శాసన వేళలో దిగిన నీ కురులు అతని రక్తధారలతో తడిపి నేను ముడివేస్తాను.
0: ఛీ, అసందర్భ ప్రలాపి.
10: రా!

0: అమ్మా, మన్నించు తల్లి, ఆ పాపానికి తగిన పరిహారం చెల్లిస్తా. నీకేం కావాలో కోరుకో తల్లి.
1: భారత నారికి భర్త సౌభాగ్యం కన్నా మరేం కావాలి? ధర్మపరుడైన పాండవాగ్రుజుని దాస్య విముక్తిని చేయండి మహారాజా.
0: అలాగే తల్లి.

0: రాజా.
1: అలాగే తల్లి, మరో వరం కోరుకో.
0: ప్రభు, నా పతులు భీమార్జున నకుల సహదేవులను కూడా దాస్య విముక్తులను చెయ్యండి.
1: సంతోషంగా ఇచ్చానమ్మా, మరో వరం కోరుకో.
0: మహారాజా, క్షత్రియ స్త్రీకి రెండు వరాల కన్నా అడిగే అధికారం లేదు కదా.
1: తల్లి, నీవింత ధర్మపురురాలు కనుకని పాండుకుమారులు విజయలేవర్ దిల్లుచున్నారు. నీ భర్తలు జూదంలో ఓడిపోయిన రాజ్యం సర్వస్వాన్ని తిరిగిచ్చేస్తున్నానమ్మా.
2: ఆడదాని కన్నీటితో ఆర్జించిన రాజ్యమొక రాజ్యమా, ఈ మగలదొక పౌరుషమా? చిచ్చి
3: ధర్మజ, నీ పరువు తరగకుండా, రక్తపాతము లేకుండా నీ రాజ్యమే కాదు కౌరవ సామ్రాజ్యమంతా నీ కైవసమయ్యే ఉపాయము చెబుతాను. ఒకటే పందెం, ఒక్కటే విసులు, అంచెలంచెలు కాకుండా అఖిల సామ్రాజ్యము ఒక్కటే పందెం.
2: అందుకు మేము సిద్ధమే.
4: కోరుకు నిలువలేని పిలికి పందలు.
3: ధర్మజ, ఏమంటావు?
5: విధి బలీయము. అలాగే.
3: ధర్మజ, కోరుకో. ఎన్ని?
5: నాలుగు.

0: మీ వంటి మహనీయులకు ఆతిథ్యమిచ్చుట మా జన్మల తపస్సలం మహాత్మ. మీకు ఏ విధముగా సహాయపడదమో వివరించుడు.
1: 10,000 శిష్య బృందముతో ఇచ్చటన ఈ పూటకు కొస చేయుటకు నిశ్చయించుకుంటిమి. దూర ప్రయాణము సలిపి వారు అలిసినారు. వారికి సంతృప్తిగా భోజనము ఏర్పరిచిన మాకు అంతియే చాలు.
0: మీకు మీ శిష్యులకు భోజనమందించుట మహాభాగ్యం. తగిన ఏర్పాట్లు తక్షణము చేతుము.
1: మేము మా శిష్య బృందము స్నానాదులకై నదికి వెళ్లి వచ్చేదము. అంతలో ఏర్పాటు చేసిన సంతసింతు.
0: తప్పక మునీంద్ర.
2: అగ్రజ, అరణ్యమందుండెడి మనము ఇంత పరివారమునకు ఏ విధముగా భోజనము అందింపగలము? మనలను దుర్వాసుల శాపమున గురిచేయ తలంచి ఆ దుష్ట దుర్యోధనుడే వీరినిక్కడికి పంపి ఉండవచ్చు.
3: భీమసేన, చింత ఎలా? మనకు సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర, ఎంతమందికైనను ఆహారము అందించును. దేవి పాంచాలి, మన అక్షయ పాత్రను ప్రార్థించి భోజనము సిద్ధము చేయుము.
4: స్వామి, అక్షయ పాత్ర మనము భుజించి శుభ్రపరచబడిన తరువాత మరల ఆహారం అందివ్వదని సూర్యభగవానుని వరం. మన మధ్యాహ్న భోజనము ముగిసినదన్న భావంతో పాత్రను శుభ్రపరిచి ఉంటిని. ఇప్పుడు ఆహారము దాని నుండి లభించుట సాధ్యము కాదు కదా?
0: కృష్ణ, ఏమిటి పరీక్ష? ఇంత జనమునకు ఆహారం అందించుట ఎలా సాధ్యమిప్పుడు? మహామునులు ఏమి ఆగ్రహింతురో, ఏమి శపింతురో?
3: ఎందుకు మనకే ఈ బాధలు, ఈ భయాలు? ఒక కష్టము తర్వాత మరొకటి నీడల వలె వెంటాడుతున్నవి. ధర్మమును నమ్మినందుక ఈ పరీక్షలు. వాసుదేవా, మమ్ము రక్షింపుము.

0: మహాముని దూర్వాసులకు ప్రణామములు. మీ ఆగమనం మాకు మహా ఆశీర్వాదం.
1: ధర్మజ, అరణ్యమందున నివాసముండెడి మీ సోదరులను ఒకసారి చూచిపోదామని వచ్చి ఉంది.

0: కృష్ణ
1: అన్నా, మమ్మ కాపాడుము.
2: కాపాడుట అటుంచుము. నాకు ఆకలిగా ఉన్నది, కొంచెము భోజనం పెట్టుము సోదరి.
1: అన్నా, ఎందుకీ పరిహాసము? మా వద్ద ఆహారం లేదని నీవెరుగవా?
2: అక్షయ పాత్ర ఉండనే ఉన్నది కదా.
1: ఉన్నది నిజమే, కాని అది శుభ్రపరిచి ఉంటిని.
2: ఏది, ఒకసారి తీసుకునిరా. అరే, ఈ అన్నము మెతుకొక్కటి ఉన్నది కదా, ఇది నాకు చాలు.
1: అన్నం మెతుక? అసంభవం. ఎంతో జాగ్రత్తగా శుభ్రము గావించి తిని. కృష్ణ, ఇదేదో నీ మాయ.
2: నా మాయ కాదు సోదరి, ఇది నీ భక్తి. భీమసేన, దూర్వాసుల వారి బృందమును తోడ్కొని రమ్ము.
0: ఎంతటి దయామయుడవు! నీవుండగా మాకిక భయమేల కృష్ణ. ఇప్పుడే తీసుకుని వస్తాను.
3: కృష్ణ, ద్వారక యందు అంతా కుశలమేనా?
1: అన్నయ్య, రుక్మిణీ సత్యభామల్ని తీసుకురాకపోయావా?
2: వస్తున్నదమ్మా, రేపు ఉదయం నుంచి నీకు పని పెట్టబోతున్నది. నీ వదిన సత్యభామాదేవి గారు. ఏం బావా భీమసేన?
0: కృష్ణ, కృష్ణ, అది ఏమి విచిత్రమో తెలియదు కాని, నేను వెళ్ళు సమయమునకు దూర్వాసునితో సహా వారి సమస్త శిష్య బృందము భుక్తాయాసముతో నది ఒడ్డున పొర్లుచుండిరి.
3: భుక్తాయాసమా? పాపం ఆకలితో నున్న మహాత్మునకు తినకుండానే భుక్తాయాసమేలా?
0: రమ్మని ఎంత ప్రార్థించినను వారు వినలేదు. చివరకు శ్రీకృష్ణుని రమ్మని పిలిచారన్నను రాలేదు సరికదా? ఇప్పుడు ఈ అకాల భుక్తాయాసమునకు కారణము తెలిసి వచ్చినది అంటూ పరుగు పరుగున పారిపోయిరి.
1: హా వాసుదేవా, ఇది నీ లీలా వినోదమే కదా.
2: నా లీల కాదు సోదరి, ఇది నీ భక్తి మహాత్మ్యం. హృదయాంతరాల నుండి వెలువడిన నీ ప్రార్థన రూపొందించిన ఓ అపురూప ఘట్టమిది. నీ భక్తి శూన్యం నుండి 10,000 చీరల్నైనా సృష్టించుకుంటుంది. 10,000 మందికి ఒక్క మెతుకుతోనైనా భుక్తాయాసం తీర్చగలుగుతుంది. సోదరి, సత్యభామ వ్రతదీక్షలో ఉన్న కారణాన రేపు సత్రాజిత్తుతో వస్తోంది.

0: ద్రౌపది,
1: నేను నీలాగే నా భర్త కృష్ణుని నా చెప్పు చేతలలో ఉంచుకోవాలని ఆశ. కాని నాకది సాధ్యం కావటం లేదే. 5 వీరాధివీరుల్ని భర్తలుగా పొంది వారిని నీ ఇష్టానికి అనుకూలంగా నీ మాట జవదాటనీయకుండా చేసుకున్నావే, అందులో రహస్యమేమిటో కాస్త నాకు చెప్పవమ్మా.

0: ఇక ముగిశాయా వదిన అమరదళ్ల రహస్యాలు?
1: నేను రహస్యము పెట్టినా మీ సోదరి నుండి మీకు సత్యము సర్వము తెలియదా ఏమి?
0: సత్య, ద్రౌపది సంతోష రహస్యము తెలిపేదనా?

0: మాధవ, మిత్రకార్యం సాధించటానికి సమయం వచ్చింది. నీ మూలంగానే ఆ కుబుద్ధి అయిన దుర్యోధనుడితో పోరు లేకుండా మా రాజ్యం మేము అనుభవించే మార్గం ఏర్పడాలి. నువ్వు ఏం చెబితే అది అక్షరాలు ఆచరించడానికి మేము ఎప్పుడూ సన్నద్ధులమే. మేము వాళ్లు లాభపడేలాగా సర్ది చెప్పు.
1: బావా ధర్మజ, నీవు కోరినట్టే కౌరవ సభలో నీ మాటలు తెలియచెప్పి నీవు కోరిన సంధి సూచనలు చేస్తాను. దీనికి దుర్యోధనుడు ఒప్పుకోలేక పరుషంగా మాట్లాడితే, ఆ తండ్రిగాని అతన్ని వారింపకుండా ఉంటే మీరు పడ్డ కష్టాలు చెప్పి సభలోని వారందరూ వారిని గ్రహించేలా చేస్తాను. నా శక్తి వంచన లేకుండా నీవు కోరిన సంధి ప్రయత్నం చేస్తాను బావా.
2: మాధవ,
1: భీమసేన,
2: నువ్వు ఆ ధృతరాష్ట్రుని కళ్ళు తెరిపించే పని చెయ్యి. ఆ దుర్యోధనుడు నీ మాటలు ఎలాగూ వినడు, కాని గురువులు రాచవారు నాశనమయ్యే పని ధర్మరాజుతో పాటు మాకు ఇష్టం లేదు. నిజానికతడొక్కడే కులక్షయానికి కారణం అనటం తప్పు కాదు. ఓర్పు ఉన్నంతదాకా ప్రయత్నించు.
1: కీచకాంతగా భీమా, నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? యుద్ధం మీద కోరిక లేదా? శత్రునాశనము నీకిష్టం లేదా? భయమంటే తెలియని నీకెవరయ్యా పిరికి మందు నూరిపోశారు?
2: ఈ భీముడిలాంటి ఒట్టి మాటలకు బెదిరిపోడు సుమా. యుద్ధమే వస్తే జయము లభించేదాకా పోరాటమే కదా.
3: ధర్మరాజు భీముడు చెప్పిన మాటల్లోని బాధ గ్రహించు మాధవ. మా శక్తికి ఏ కొదవా లేదు. అక్కడి పెద్దలు నువ్వు చెప్పినట్లు వినక నీ మాట కాదంటారా? నీ రాకను ఆ రారాజు మన్నించకుండా ఎలా ఉంటాడు? నువ్వు తప్పకుండా కార్యం సాధించుకురాగలవు.
4: అంధుడైన ధృతరాష్ట్రుడి కొడుకు ఆ దుశ్శాసనుడు నా కురులను పట్టి లాగుతున్నప్పుడు, ఈ పాండవులు సైతం చూస్తుండగా నన్ను అవమానపరిచినప్పుడు నువ్వుగాక మరెవరు నా గౌరవాన్ని కాపాడగలిగారు కృష్ణ? ఈ ఇరు పక్షాల వారు సమాధానులై వారి వారి రాజ్యాలు పాలించు నియతి కలిగిన ఎడల ఆ రోజు సభాసదుల ముందు దుర్యోధన దుశ్శాసనుల రక్తంతో తడిపిన తర్వాతనే నా ముంగురులు ముడువగలదాననే వారి ప్రతిజ్ఞ నెరవేరు కాలం ఎప్పుడు ఆసన్నం కాగలదు? లేక అసలు నెరవేరకనే పోవునేమో. ఇంత జరిగాక ఈ ధర్మరాజు ఐదోళ్ళిస్తే చాలునంటూ ఆ సంజయుని చేత వర్తమానం పంపుతాడా? ఇది నా మనస్సుకు తృప్తినిస్తుందా? తనంతట తనే ఐదోళ్లు చాలునంటూ చెప్పడంలోనే ఈయన గారికి తమ్ములంటే ఎంత దయో తెలుస్తూనే ఉంది. తాము మున్నుపడ్డ భంగపాటు, తమ్ములపై ఈ ప్రేమ చాలా బాగుంది కదూ కృష్ణ. రాజ్యభాగం ఇవ్వకపోతే వీరేం వీరులు అనుకోరా? అజ్ఞానాన్ని ఆపాదించరా? అయ్యో, వీరేం క్షత్రియులు కేశవ! యుద్ధం అంటే భయపడుతూ కాస్తైనా పౌరుషం లేకుండా సంధి అనడానికి, వీళ్ళేమైనా బ్రాహ్మణులా? ఏ కీడైనా ఓర్చుకోవడానికి ఓడిపోతానన్న శంకైనా లేకుండా ఆ దుర్యోధనుడు ఇంకా పంతం పెంచుకుంటాడు గాని. కృష్ణ, యుద్ధం అంటూ తప్పకపోతే ఈ పాండవులు యుద్ధం చేస్తారా లేక మళ్ళీ అడవుల్లో బ్రతకడానికే పోతారా? నేనిలా అన్నానని అన్యథా భావించకు. మనసులోని బాధని అణుచుకోలేక చాలా సహించాను. ఇప్పుడిలా బయటపడి చెప్పక తప్పడం లేదు కృష్ణ. దెబ్బతిన్న దాన్ని నాకు వివేకం ఉండదు కదా. శ్రీకృష్ణ, నువ్వు నీ సోదరి సుభద్ర కంటే నన్ను ఎక్కువగా చూస్తావు. అలాంటి నన్ను ఈ జుట్టు పట్టి అందరూ చూస్తుండగా సభకు ఈడ్చుకువచ్చాడా దుశ్శాసనుడు? కులాంగనలిది సహించగలరా చెప్పు, కులాంగనలిది సహించగలరా?

అన్నా కృష్ణ, నీవు సంధి మాటలాడే సందర్భంలో వీటిని గుర్తుంచుకోమని వేడుకుంటున్నాను. ఈ జుట్టు పట్టి ఈడ్చిన వాని చెయ్యి మొదట యుద్ధంలో ముక్కలు ముక్కలై పడేదాకా, అది నేను కళ్ళారా చూసేదాకా నాలో చిచ్చు ఆరిపోదు సుమా. బలవంతుడైన భీముని గద అర్జునుని గాంధీవం దేనికి? ఇంతటి కష్టాలు పడిన ధర్మరాజాదులు ఆ రారాజు అంతాన్ని కళ్ళారా చూడకపోతే ఈ అగ్ని చల్లారుతుందా?

సోదరి కృష్ణ, నీ కోరిక నెరవేరు కాలం అనతి దూరంలోనే ఉంది సుమా. బావా, మీరందరూ మీ మాటలుగా నాకు చెప్పారు. నా ప్రియ సోదరి ద్రౌపది చెప్పినది వినటం ధర్మం కదా. ఆమె అక్షర సత్యాలు పలికింది. పార్థ, భర్తలు ఆదుకోనప్పుడు సోదరుడో కొడుకో ఆదుకోవాలి కదా. అదే నేనామెకు చెప్పాను. సంధియో సమరమో త్వరలోనే తేలనుంది కదా.

0: శిక్ష హస్తములతో ద్రౌపది కురులను ముడిచే
1: పంచని పంచని. ఇదిగో నీ పరాభవానికి వారు తెలుపుకుంటున్న ప్రాయశ్చిత్తము. నీ శిరోజాలను చేతబూరిన ఆ పాపి దుశ్శాసనుని రుధిరము. కాల భీకర భైరవుడనై హీంకార ధ్వనులు లోకములను అల్లాడింప దుర్మద కిరాతకులైన 99 కురు సోదరులను చంపితివి. తక్కిన దుర్యోధనుని సైతము అంతమందించగలవు.

0: దాన తీయమండి అగ్రజ. మహావీరుడైనను అర్ధరాత్రి ఎందు దొంగచాటున ప్రవేశించి పచివారిని చూడక వీరికి ఎట్టి ద్రోహమనర్చని ఉప పాండవులను హతమార్చిన ఈ పాపాత్ముని శిరస్సు ఒక్క వేటున వద్దను కొట్టెదను.
1: వద్దు స్వామి వద్దు. ఓ మాతృహృదయం తనయుల చావుతో ఎంత కలత చెందునో నేను ఎరుగుదును. అశ్వత్థామ మీ గురుసుతుడు, అంతకన్నను ఒక బ్రాహ్మణోత్తముడు, వీనిని హతమార్చి మీ గురుభార్యను బాధించుట భావ్యము కాదు.

0: అంచు చెప్పిడిని వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగ నేల చంపుడుటి వీనిని వీరలు సంపరేని నా పిడికిడి పోటు నన్సిరము భిన్నము శేషద చూడు డిందయ
1: అన్నా భీమసేన వీరితో ఈ మాటలు ఎందుకు?
2: ఆగండి,

0: నీవన్నట్లు అశ్వత్థామ బ్రాహ్మణుడే, గురుసుతుడే, మరి ధర్మమును విడిచి అబలులైన బాలుకులను ఈ విధంగా హతమార్చుట సరియందువా? నీ హృదయం నీ నిరుగుదును సోదరి, ఎంత భరించావు, ఎంత అనుభవించావు! నీ గుణసంపదలు మాతృస్వరూపిణివై ఓ క్రూరుణ్ణి క్షమించమంటున్న నీ క్షమాగుణానికి సరిపడే ఏ వస్తువును ఇవ్వలేక నా హృదయాన నీకు కొంత స్థానమిచ్చుకుంటున్నాను సోదరి.
1: కృష్ణ,

మానవ జీవితానికి కొలికిపోస స్త్రీ. ఆమె లేనిదే ఏమీ లేదు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, నైతిక విలువలన్నిటికీ మూలాధారము స్త్రీయేనన్న సత్యాన్ని ద్రౌపది లోకానికి చాటడం కోసమే కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల విజయానికి స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించింది. పాండవులు తమ రాజ్యాన్ని తాము పొంది ప్రజాహితంగా ధర్మపరిపాలన కొనసాగించి తదనంతరం మోక్షాపేక్షతో స్వర్గసుఖాలను చిదించి స్వర్గధామానికి ద్రౌపదీ సమేతంగా పయనమయ్యారు. చివరి మజిలీలో అందరికంటే ముందుగా ద్రౌపది దేహం వీడి మంగళిగా సుమంగళిగా స్వర్గధామం చేరింది. అత్యుత్తమ ధైర్య సాహసాలతో పాటు కరుణ కాఠిన్యాలను సందర్భోచితంగా ప్రదర్శిస్తూ సాటిలేని మేటిగా నిలిచింది ద్రౌపది. స్త్రీజాతి గౌరవాన్ని శిఖరాగ్రాన నిలిపిన మహిళా శిరోమణి ద్రౌపది మహాసాధ్వి.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల సాయి భక్తులు ప్రదర్శించిన నాటకం ద్రౌపది విన్నారు కదా. వచ్చే వారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.